0: కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతని.
1: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ దేర్ ఇస్ లైట్ బై ద సైడ్ ఆఫ్ షాడో.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: దిస్ లైట్ అండ్ షాడో ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: ఇన్ ద సేమ్ మేనర్ జీవ అండ్ బ్రహ్మ ఆర్ ఇన్సెపరబ్లీ లింక్డ్ టుగెదర్.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడ వలె వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekatvamainatundi jeevarasulu yendu ekatvamainatundi divyattam anetundi sachibhutamai atma swaroopanni daristundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Ade satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This atma which is permanent and lasting in truth proper,
0: charma asti swarupam kappapadatam cheta ee aavaranam nunde aanandam unadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: Aavaranamunu adikaminchi aavaranunna aanandanni aatmagatamu chesukotame idiye జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈస్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: ఈచ్ ఇండివిజువల్ షుడ్ లాంచ్ అపాన్ ఎ సాధన వేర్ ఇన్ హీ కుడ్ ట్రై అండ్ గెట్ దిస్ వన్నెస్ ఆఫ్ పర్పస్, దిస్ యూనిటీ కెన్ బి హిస్.
0: ఇట్టి దివ్య సత్వాన్ని ఈ వృత్తాన్ని మానవుడు ఒక విధమైనటువంటి అనుభూతికి తేవలనన్నా అనేక విధములైనటువంటి సాధనలు సల్పవలసి వస్తుంది.
1: మ్యాన్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ రియాలిటీ దిస్ ట్రూత్ ప్రాపర్ హిజ్ ఓన్ అండర్స్టాండింగ్ హీ హాస్ టు సెక్యూర్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ గోయింగ్ అబౌట్ హిస్ టాస్క్.
0: సాధన అనగా ఆశించిన వస్తువును అందుకునే నిమిత్తమై పదే పదే ఆచరించేటువంటి కర్మలే సాధనలు.
1: వాట్ ఈస్ సాధన? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetvante sadhana.
1: Sadhana therefore is a process wherein this atma tattva, the nature of the atma, is realized by you.
0: Jeevuni yendu divyattvamainatvanti atma tattvamu prakashinchutunna anetvanti satyanni ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇన్ ఎవ్రీ జీవి దిస్ ఆత్మా ఇస్ దేర్ ఇన్ ఎన్ ఎఫల్జెంట్ ఫార్మ్.
0: దేహమునకు మార్పు.
1: ద బాడీ టెన్స్ టు చేంజ్.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మా ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ అన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: రైట్ విత్ ఇన్ యువర్ హార్ట్ డీప్ విత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దేర్ ఈస్ దిస్ ఆత్మ విచ్ ఇస్ రేడియంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ స్ప్లెండర్.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది కృతువులను ఆచరిస్తూ ఉన్నారు.
1: ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ దిస్ ఆత్మ మెనీ పెర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: దే ఆల్సో పెర్ఫార్మ్ పెనన్స్, దే ఆల్సో డూ జప అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: బట్ దెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సెక్యూర్ దిస్ ఆత్మ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటిది గారు నిరూపిస్తూ వస్తుంది.
1: బికాస్ వితౌట్ దిస్ సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: Man has to look within himself to tap these resources of his inner joy and happiness in the form of the Atma. Instead, he looks to the outside world to try and secure in this fleeting world what is which is permanent.
0: Deham oka rasam vantidi.
1: The body is like a chariot.
0: Deenilo saradi buddhi.
1: And the charioteer is
0: buddhi,
1: the intellect.
0: Indulo gurramule indulo undinatvanti indriyamulu.
1: And the horses are these sense organs.
0: Anaga shabda sparsha roopa rasagandhadulu.
1: There is these five senses of
0: ee nirantaramu kodano vishayam vaipane maralustu untunnayi.
1: These five try and turn you towards a material existence.
0: Vishayam vaipane parigettutu untayi.
1: They keep running after this material world.
0: Ee gurramulu patti inatvantide ee paggame oka manasu.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: Buddhi sthirathame lekundina ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటేర్ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో అవర్ ఇంటలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్ సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
1: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్
0: వర్డ్. కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వుడ్ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ee vaakunu baita prapancha vishayamulandu ye matram kodano pravesimpa cheyaka antarmukhamainatundi divyattamainatundi daivattvam lopala deenini kontha varakunu pravesha pettadaniki poonukovali.
1: This word should not be turned to the outside world, rather it should be turned within, so that that which is within you, this atma tattva, will be known to you.
0: Asuddhamainatundi vishayalayandu
1: like trying to indulge
0: paravana badinchetunte matalu yendu,
1: in impure words or deeds and hurting
0: others, paravana kashtapettetunte charyalu yendu,
1: or making others come to grief,
0: ee vaakkunu ye maatram kodano pravesha pettara.
1: You should not use the word for such purposes.
0: Vaakkunandu madhuryamu,
1: in your word there should be sweetness,
0: shantamu
1: and an element of peace.
0: Ee paratattvam kodano indulo nimittamai untundali.
1: And the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: This word now should be taken to the point of the mind.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: Then the mind would begin to talk.
0: మనసును అదుపులో తెచ్చుకొని ఈ విషయ వాసనలు యందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: This mind then should not be made to go after these material things, should not give place to thoughts and dissolution of thoughts, rather it should go onward to the place of the intellect.
0: Vaakku manasulo manasu buddhi tho chechinappudu idi kontha varaku nu prashanti yerpadutundi.
1: The word with the mind with the intellect, that is going to secure peace for you.
0: Kramakramena buddhiki kuda nu buddhi cheppi aatma vaipuna maralchadaniki prayatninchali.
1: Then gradually you should also try and tame your intellect so that it is turned towards the atma.
0: Kanuka vaakku manasulo మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: సో యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్ వెన్ యువర్ వర్డ్ బికమ్స్ వన్ విత్ ద మైండ్ ఇన్ టర్న్ విత్ ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇంటెలెక్ట్ ఇన్ టర్న్ విత్ ద ఆత్మ.
0: ఆత్మ అనంతం.
1: ఆత్మ ఈజ్ లిమిట్లెస్ బౌండ్లెస్.
0: సత్యమును నిరూపించేటువంటిదే ఆత్మ.
1: ఆత్మ ఈజ్ దాట్ విచ్ ఎస్టాబ్లిషెస్ ద ట్రూత్.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడాను ఎట్టి సారతమ్యం కూడా.

0: కనిపించదు.
1: Likewise, no distinction between జ్ఞాన and truth.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి.
1: These three are again inseparably linked with one another. You cannot distinguish one from the other.
0: కనుక వాక్కు, జ్ఞానము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should strive to experience the coming togetherness of his word, జ్ఞాన and ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండున్నాడని మనం దేవలాడనక్కర్లేదు.
1: We need not go around asking where is God.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగ వేరు దేశమందున లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగ తన దేహమందే.
1: God is verily within one's own body.
0: పాపమనగ వేరు పరదేశమున లేదు.
1: There is nothing like a sin around you.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: Whatever he does, that is what establishes what.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: So in your actions you have sin or your fruits of good actions.
0: మంచి మనసుతో,
1: with a good mind,
0: మంచి మంచి కర్మలు చేసి,
1: do good things,
0: మంచిని అనుభవించి,
1: experience good,
0: మాధవుణ్ణి చెందాలి.
1: Reach out to God.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: How can we really understand the divinity contained within man?
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: There is this divinity which is not present, it's latent.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: So long as it is latent, we cannot grasp it.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: It is through the medium of sadhana that we can understand it.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example for this.
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విదిన్ ఈస్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గిపెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ విథిన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా, దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిజెక్ట్.
0: ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
1: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: You are paying your obeisance to all, verily you are paying obeisance to God.
0: అదే విధముగా సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కానీ మంచిది కాని చెడ్డది కాని ఈ రెండు కూడా దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. And therein lies your sanctity.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నొందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మ త్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైజ్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్ అవుట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందుమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: Once you have come out with this sacrifice on your part, then therein comes moksha or liberation for you. You have this vision of the Lord before you, but
0: neevu motta motta,
1: but at the very beginning
0: truptiga untundali,
1: you should be contented,
0: tyagam cheyali,
1: you should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
1: ఓన్లీ దెన్ విల్ యూ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ది విజన్.
0: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
1: సో దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది సాటిస్ఫాక్షన్, దిస్ సాక్రిఫైస్.
0: ఈ నమ్మకమే లేకుండా తృప్తియే కలగదు.
1: సాక్రిఫైస్ అండ్ సాక్షాత్కార్ ఈజ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ యూ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
1: టుడే వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనములకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ దాట్ విచ్ హాస్ గివెన్ రైస్ టు ద మ్యాన్షన్ ద సపోర్ట్ ద బేసిస్ ఈజ్ నాట్ దట్ ఈస్ అట్ ద బేసిస్ ఆఫ్ ఇట్.
0: ఆ ఆధారమే నమ్మకం.
1: దట్ ఫౌండేషన్ ప్రాపర్ ఈజ్ యువర్ ఫెయిత్.
0: భవనం నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొదట పునాదులు యొక్క భద్రత.
1: వన్ హూ వాంట్స్ టు ఎరెక్ట్ ఎ మ్యాన్షన్ టు ట్రై అండ్ మేక్ హిస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదే పునాది.
1: Self-confidence, that is the foundation stone.
0: Self-satisfaction, adhe goda.
1: Self-satisfaction is like the walls.
0: Self-sacrifice, adhe roof.
1: Self-sacrifice is like the roof.
0: Self-realization, adhe life.
1: And self-realization. Self-realization, that is your life.
0: Kanuka, mana self-realization, atma satchatkarma entity, mana hastamlande untundadi.
1: So this process of self-realization is within your grasp.
0: Yetti tindo atti trepu.
1: The type of food you eat determines the belch that
0: you get. Yetti pindo atti rotte.
1: The type of flour that you have determines.
0: Yetti bhavamo atti phalatamu.
1: Determine the taste of the bread.
0: Yetti cheryalo atti sthanam.
1: The thought determines the action.
0: Kanuka manchi cheryalu nindu manam palgonadaniki prayatninchali.
1: So try to do good.
0: Manavuniki pradhanamainatundi karma.
1: For man, the primary thing is action.
0: Ee karmaacharana dwarane upasana manaku kalugutundi.
1: Through karma you have upasana.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
1: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
1: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
1: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. There should be equal-minded purpose from your side. There should be vegetarianism or yoga.
0: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
1: At the very beginning again, we should try and curb our desires.
0: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడాను ఏనాటికి తృప్తి చేయలేడు.
1: One who is carried away by desires can never be satisfied.
0: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
1: But a man of sacrifice has no aspirations or desires.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: ఒక భక్తుడు,
1: one devotee,
0: బ్రహ్మను దర్శించి,
1: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు,
1: అనగా
0: బంగారు కొండను పుట్టించావు.
1: ఓ లార్డ్ యు హావ్ గివెన్ రైస్ టు దిస్ మేరు, ద మౌంటైన్ మేరు, అండ్ దేర్బై గోల్డ్.
0: ఎవరి కోసం పుట్టించావు?
1: బట్ ఫర్ హూ సేక్ హావ్ యూ గివెన్ రైస్ టు దిస్ మౌంటైన్ ఆఫ్ మేరు ఆఫ్ గోల్డ్?
0: త్యాగికి దానితో పని లేదు.
1: A man of sacrifice has no place for it.
0: ఆశ కలిగినటువంటి వానికి ఇలాంటి పర్వతాలు ఇంకా వేయి సృష్టించినా వానికి ఆశ తీరదు.
1: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
1: So what's the use of having any number of these mountains of
0: meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
1: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ. ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్, బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
1: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టముల యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్
0: మన బాధలు
1: వి షుడ్ ప్రే
0: మన దుఃఖములు
1: అవర్ డిఫికల్టీస్
0: మన విచారములు
1: అవర్ వరీస్
0: తీరవాలంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్ లవ్ ఈస్ అ మీడియం ఫర్ దాట్.
0: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించవు.
1: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ నో డిఫికల్టీ కెన్ పాసిబిలీ ట్రబుల్ అస్.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
1: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
1: అవర్ బ్రదర్స్
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
1: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్
0: అదర్ వస్తువులను ప్రేమిస్తున్నాము.
1: అవర్ మెటీరియల్ థింగ్స్
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హ్యావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
1: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
1: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
1: సో ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
1: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
1: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
1: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
1: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
1: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
1: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
1: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
1: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
1: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్
0: దుఃఖముల యందు
1: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టముల యందు
1: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్ గెయిన్
0: ఆస్తుతల యందు
1: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ
0: క్షమను వహించటమే శాంతి.
1: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
1: To being, having fortitude, that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
1: Being, having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
1: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగ.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
1: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగ, యూ హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సార్థక మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనము సేవించాలి.
1: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
1: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
0: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
1: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
1: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇట్ ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
1: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
1: హీఈస్ వెరీలీ ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: మరినపు కొంప
1: బాడీ ఇస్ ఎ ప్లేస్
0: రోగముల మ్రగ్గడు సేవక గంప
1: వే యూ హావ్ ఫిల్త్ అండ్ వే యూ హావ్ డిజీజ్
0: జాత సంచలనము పొందు దుంప
1: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్
0: భవసాగర మీదకి లేని కంప
1: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
0: అంబుల పదలమ్ము మనం ఎప్పు దలంప
1: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి
1: ఓ మై డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు
1: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఇస్ పర్మనెంట్
0: కాలమే పరమాత్మ స్వరూపము కాలమే పరమాత్మ స్వరూపము
1: టైమ్ ఈస్ వెరీలీ గాడ్
0: కాలమే సర్వస్వము
1: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు
1: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః కాలకాలాయ నమః కాలద ప్రమ్నాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః కాలనియమితాయ నమః అంత కాలమే ప్రధానము
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్ గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము
1: దట్ బాడీ విచ్ సాంక్టిఫైస్ టైమ్ హీస్ రియలీ సాంక్టిఫైయింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్
0: పరోపకారార్థం ఇదం శరీరం
1: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది
1: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి
1: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యు హావ్ దీస్ డిఫికల్టీస్
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్వాల తరంగమైన సాగరము
1: దిస్ వరల్డ్ దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ ఆపోజిట్స్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్
0: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి
1: దే ఆర్ లైక్ షాడోస్ విత్ ఇన్
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి
1: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో
0: ఈ రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది
1: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెం
0: బాహ్య జగత్తుకు
1: ద వరల్డ్ అవుట్ సైడ్
0: అంతర్ ప్రపంచమునకు
1: అండ్ ద వరల్డ్ విత్ ఇన్
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి
1: There is a link between these
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు
1: We can understand this in one aspect
0: ఆహారాన్ని ఆస్వాదించేది
1: the process of eating food
0: ఇంద్రియాలతో ఆనందించేది
1: what you experience through your senses
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి
1: అండ్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు ప్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సెన్సరీ పర్సెప్షన్
0: ఇది దేహమా ఆత్మన
1: ఈజ్ ఇట్ ద బాడీ ఆర్ ద ఆత్మ
0: కాదు కాదు
1: నో నో
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే
1: ఇట్ ఈస్ ద ఆత్మ ప్రాపర్
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా
1: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్ ఈజ్ ఇట్ ఆత్మ ఆఫ్ ద బాడీ
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని
1: The nose is merely a sensory part.
0: అనుభవించేదంతా అంతఃకరణమే.
1: But the one which experiences is that within it.
0: ఇవన్నీ కూడాను కేవలం ఒక పనిముట్ల వంటివి.
1: These are all like instruments.
0: ఇవి కరణములు.
1: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడాను ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
1: You cannot really tap that which is permanent through.
0: కనుకనే మనయేమ మనుష్యానాం కారణం మందమోచయోహో.
1: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పనిచేయలేవు.
1: Without the mind the senses cannot perform.
0: ఈ మనసే ఇంద్రుడు.
1: The mind is Indra.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
1: This Indra is the lord of these senses so it's called Indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను కదలవు
1: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్
0: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం
1: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి
1: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
0: మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు
1: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
0: దేహం ఒక నీటి బుడగ వంటిది
1: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్
0: దేహాన్ని కాని మనసును కాని మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు
1: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ
0: హృదయాన్ని అనుసరించాలి
1: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు
1: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విత్ ఇన్
0: యు ఈ హృదయాన్ని పుట్టించడానికి అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము
1: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్
0: కనుక బుద్ధిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి
1: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు
1: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు
1: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్
0: ఎప్పుడు కూడాను పరుల తప్పులు మనం ఏనాడు కూడాను పట్టరాదు
1: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్
0: పరుల తప్పులు వెతకరాదు
1: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు
1: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్స్
0: తనలో ఉన్నటువంటి దోషములను
1: try to rectify the mistakes within you. తనలో ఉన్న తప్పులను and the shortcomings within you.
0: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: One who can rectify his own shortcomings can follow the
0: నిరంతరము పరదోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
1: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: So we should not harm anybody else.
0: పరు తప్పులు వెతికేటువంటిది ఎవరు?
1: Who is it that looks for the faults of others?
0: కేవలం దుష్టుడే.
1: One who is evil minded.
0: సజ్జన మార్గములో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడాను వెతకడు.
1: One who has taken the noble path will never seek the faults of
0: others. కనుక ఆంధ్రప్రదేశములో అప్పుడప్పుడు చెప్తుంటారు.
1: That's why
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
1: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear, and the evil minded is after mistakes and shortcomings.
0: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనము కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
1: So if you are looking for short comings in others, you are an evil minded person.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
1: There is nobody who is beyond
0: these mistakes. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
1: Certainly there are certain amount of mistakes.
0: కానీ వాటి యందు మనం దృష్టిని పెసరించరాదు.
1: But we should not go by them.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: You try and love all the others around you.
0: తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగరు.
1: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
1: this brotherhood in everyone,
0: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
1: and seek and experiencing the divinity in all,
0: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: You will become deserving of the grace of God.
0: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
1: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings is close to
0: God.
1: Once you have pleased God, you have pleased everybody, everything around you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
1: that this body has a birthday,
0: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
0: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
1: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
0: కాబోయేటువంటి వారు సాధకులు, కాబోయేటువంటి వారు
1: those who aspire to become sadhaka,
0: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదల్చినటువంటి వారు,
1: those who want to secure the grace of God,
0: పల్లెల్లో ప్రవేశించి
1: should go to the villages,
0: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
1: one who are weighed down with these sorrows,
0: తగిన సేవలు చేసి,
1: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
0: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
1: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
0: సేవ సేవ సేవ సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
0: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: లీవ్ అవుట్ సేవ, యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
1: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ,
0: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
1: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
1: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
1: those who have been afflicted thus,
0: atti kashtamulaku chikkulukunnatundi varini,
1: those who are subjected to such untold misery,
0: tagineetundi sevalo meer palgonali,
1: trying to bring relief to such people, do some service.
0: Nelluru jilla nunchi vachinatundi seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagineetundi sahayam cheyali.
1: Now those Sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: Inte kaakunda parisar prantamul varainatundi Guntooru, Krishna, West Godavari, veerandaru kudanu andulo palgoni ee sevalo meeru jeevithanni saarthakam chesukondi.
1: Not only that, the neighboring districts in terms of Guntooru, Krishna and West Godavari district, they also should join this service activities and sanctify
0: your toti sodari sodari mandalanta kudanu baadala padutunte manamu ee vidhamainatundi chustu నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
1: When your own brothers and sisters are suffering thus, we should not be mere passive spectators. It's not proper on our part.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడాను కలగవచ్చు.
1: Certainly suffering would come to every person.
0: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
1: When you go to the help of the suffering ones now, tomorrow others will come to your moment, in your moment of distress.
0: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడాను మనం సేవలు చేయరాదు.
1: And again, we should not go for the sake of winning praise and acclaim.
0: Nirapechato.
1: Without having any.
0: Nishkama karmalu acharinchali.
1: Indulging in selfless service.
0: Bhagavad Gita lo pradhanamainatundi yokka sukti adiye.
1: This is the first principle in the Bhagavad Gita.
0: Nishkama karma.
1: This selfless service.
0: Idi sthita pragna lakshanam.
1: This is the hallmark of any.
0: Kanuka.
1: Person who has equanimity of purpose. Therefore.
0: Inadu pradhanamainatundi aadeshamu.
1: Today the primary injunction being given to you is
0: sarva jeevunu preminchi,
1: love all living forms and beings,
0: daiva anugrahamunu pondutakai,
1: in order to secure the grace of God,
0: nitya prarthanalayandu,
1: in your daily worship,
0: loka samasta sukhino bhavantu,
1: may all wherever they are enjoy peace, prosperity,
0: sarvulu
1: and
0: kudanu chemanga untundali,
1: let all beings be safe,
0: sarva deshamulu kudanu chemanga untundali,
1: let all countries enjoy peace and
0: oka
1: prosperity, oka
0: bharat deshamane etvanti oka sankuchitamaina bhavamu unchukoraadu,
1: you should not have this narrow feeling that only India should prosper or benefit,
0: vichara bhavamuto
1: have this broad mind, broad thoughts,
0: meeru sevalu cheyataniki prayatninchali,
1: do your service in the form of a broad vision,
0: vichara hrudayame lekundina
1: without this broad-mindedness
0: sarva sadhanalu kudanu kevalamu oka vyaktam aipothayi,
1: all your service would become useless and fruitless,
0: kanaka neti nundi,
1: therefore from today,
0: raboye 60th birthday adavadi samvatsaramulo birthday ani meeru anukuntunnaru,
1: and what is coming now around the corner is the 60th birthday, or that's how you look at
0: ee lopala meeru sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
1: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
0: Okkokka pallaku kudanu vidyanu andinchali.
1: Achieve the targets laid down.
0: Vidya samasthanu sthapinchali.
1: In every village, have an education institution.
0: Vaidyamunu prayatnapurvakanga sadinchali.
1: Bring the health care to these villages.
0: Jalamunu variki andinchali.
1: Give them drinking water.
0: Roadlanu veyyali.
1: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
1: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరి అయినటువంటి యొక్క దత్తత కానేరదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దీని నిమిత్తమై మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
1: And in order to execute these tasks, you need not bother about the finances. Sadhyamainanta
0: varaku idi dhanamuto emaatram sambandham lekunda hrudayamuto dehamuto cheyavalsinatuntivi cheyali.
1: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap, let your mind be involved in it.
0: Ee seva cheyataniki konchi dhanamunu progu chesukovali.
1: Certainly in order to do it, you need a little amount of money.
0: Kanukane ceiling on desires ani nalugu rakamainatuvanti margalu bodhincham.
1: So therefore we have this ceiling on desires, a fourfold way.
0: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
1: We should not waste the food that we eat.
0: దుర్వినియోగం చేయరాదు.
1: Should not misuse it.
0: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
1: Eat what you really need.
0: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
1: So thereby you must save up some money.
0: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
1: And in addition to this food, we also should not waste away the facilities available to us.
0: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
0: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డు దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్వ్స్ ఆర్ వెల్దీ. Rather than do it, give to those who do not have money to go by, and thereby bring some relief.
0: Misuse of money is evil, annaru.
1: Misuse of money is evil, it's been said.
0: Kanuka, manam don't waste food.
1: Therefore, don't waste food.
0: Don't waste time.
1: Don't waste time.
0: Don't waste money.
1: Don't waste money.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
1: And once you have accomplished these, you can do any amount of seva.
0: Kanuka, ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
1: సో టుడే ద సత్యసాయి ట్రస్ట్, ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద విలేజెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్.
0: అనేక మంది వర్కర్స్ కు, అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఈ ప్రయాణములు చెల్పడానికి చేతిలో కాసు ఉంటుండదు.
1: The society trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
0: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము,
1: for want of money they are not able to do so.
0: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ,
1: this money is given now for you to undertake.
0: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
1: For undertaking journeys for spots of service.
0: కనుక ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
1: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
1: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడేస్ సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమపూర్వకంగా,
1: and having received this love,
0: ప్రయా ప్రేమల హృదయముతో
1: plunge into service activities.
0: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
1: Today I, born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
0: Dr. Subbarao, Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
0: Gujarat?
3: Yes.
0: Mathur.
2: హిమాచల్ ప్రదేశ్,
0: హర్యానా.
2: దెన్ కర్ణాటక, మిస్టర్ ఏ మోహన్ రావు. కేరళ, కెఎస్ మేనన్. మధ్యప్రదేశ్, మిస్టర్ హింగోరాణి. మహారాష్ట్ర, శ్రీకాంత్ సావంత్.
0: మధ్యప్రదేశ్.
2: ఒరిస్సా, మిస్టర్ పానీ. పంజాబ్, మిస్టర్ బీకే సోనీ. రాజస్థాన్, కెఎస్ గోయల్. తమిళనాడు, డాక్టర్ పూనమ్. ఉత్తరప్రదేశ్, కమలా మాల్. వెస్ట్ బెంగాల్, నితిన్ మజ్ముదా. దీస్ ఆర్ ఆల్ స్టేట్ సేవాదల్ కన్వీనర్. As you know, the Education in Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసే క

0: Sai Ram, dear listeners, in this world, there is really nothing that we can claim as our own. Everything is God's gift to us. Hence, we must offer it back to Him. In today's discourse, Bhagwan Baba highlights this point and states that when we divert all our thoughts, words and deeds towards God, they become purified. Let us now listen to the divine pearls of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 18th of August 2006.
1: పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్ నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేళ నీ హస్తయుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొలువలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయు ధాత్రి నిరర్థకములు గదా మానవ. ఈ ధాత్రి నిరర్థకములు గదా. పుస్తకములు పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్ర

0: రాత్రి నిరర్థకములు కదా మానవ.
1: I have studied enough. I have gone through all sacred texts that I have enough of knowledge. But then why should you pride yourself? If you do not know how to join both of your hands and offer your prayers to God, all that you have acquired in nature in this world is useless. That what, O man, must recognize now.
0: ప్రకృతి యందు ఈ ప్రకృతి యందు విద్యని యోగాయత్రి విలువ ఎన్నో విద్యలు నేర్చి ఏమి పరము. కానీ ఈ విద్యల యందు ఉన్న పరము ఏమని తెలుపుదు ఈ సభయందు. భరతావని ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతయు మీదే భక్తులారా, బాధ్యతంతయు మీదే భక్తులారా. ఆయ జీవనమున ఆరెను ఆనందం కాని తెలియలేక గర్వపడి తల్లి భాషను మాట్లాడ తగవు పుట్టే. తల్లి భాషను కూడాను తాను మాట్లాడలేకపోతున్నాడు.
1: One is not able to speak in one's own mother tongue. All the forms of knowledge acquired in this nature, they have lost their value. What is the use of the education that we are acquiring today? And what is to be said of the results of modern education? And in fact, it is the duty of all Bharatiyas to uphold the pristine glory and the cultural heritage of this country. The innate nature, which is bliss, is forgotten and people are spending all the time in pride and ego.
0: Sangha Maryada Poshimpa సమయముంది కాని అందులో ప్రవేశింపలేకపోయే.
1: దే నో ఆల్ సోషల్ కర్టసీస్ డీసెన్సీస్ అండ్ రెస్పెక్ట్ బట్ దే డోంట్ అబ్జర్వ్.
0: ఇంతకన్నాను వేరేది ఎరుగపడదు.
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకము అది త్వరితంగా జరిగిపోతున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఫాస్ట్ వరల్డ్ టుడే.
0: కాలం తెలియనట్టు ఏది కూడా ఇంత స్పీడ్గా తిరగటం లేదు.
1: ద టైమ్ రన్స్ వెరీ ఫాస్ట్ అండ్ నో అదర్ థింగ్ వుడ్ బి యాజ్ ఫాస్ట్ యాజ్ టైమ్.
0: చూస్తూ ఉండగానే క్షణములు గడియలు దాటిపోతున్నది.
1: As you just see, you find moments, the days passing on and on.
0: కానీ ఈశ్వర ప్రసాదము ఈ విధంగా లేదు. 60 క్షణములైతే కాని ఒక్క నిమిషము.
1: 60 seconds constitute a minute.
0: 60 నిమిషాలైతే ఒక గంట.
1: 60 minutes make an hour.
0: కానీ ఒక అవర్ కావాలంటే 60 minutes కావాలి.
1: For an hour to pass, you need 60 minutes.
0: ఇట్టి కాలము ఈనాడు క్షణంలో క్షణంలో క్షణంలో గంటలు మారిపోతున్నవి.
1: Such a thing, how is it happening today? We are living in a fast world. It is moving very, very fast.
0: వీటి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: మానవుని యొక్క మనస్తత్వమే.
1: It is nature's mind which is responsible for this fast moving world.
0: మనసు క్షణములకును మారుతున్నది.
1: మైండ్ గోస్ ఆన్ చేంజింగ్ మోమెంట్ టు మోమెంట్.
0: మన మనుష్యానాం కారణం బంధమోచేహోని. మనసు చాలా బంధమునకు మోచమునకు మూల కారణమైనది.
1: ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బోత్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మైండ్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ మైండ్?

0: of desires a mind.
1: Mind is a bundle of desires.
0: ఈ డిజైర్స్ ను మనం కొంతవరకును అరికట్టుకోవాలి.
1: We have control our desires to a certain extent.
0: మానవుడు ఈనాడు అన్నింటినీ అరికడుతున్నాడు, కానీ తనను తాను ఏమాత్రము అదుపులో పెట్టుకోలేదు.
1: But he is not able to control himself.
0: ఈ విధంగా అన్నింటినీ అదుపులో పెట్టి తాను మాత్రము అదుపు తప్పి తిరుగుతుంటే ఇది ఏ విధంగా గుణమవుతుంది?
1: When man can control everything around, when he cannot control himself, what is it that will finally happen?
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదట మనస్సును భగవంతునికి అర్పితం చేయాలి.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వీ షుడ్ ఆఫర్ అవర్ మైండ్ టు గాడ్.
0: భగవంతుడు ఇచ్చేది మైండ్.
1: మైండ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఆ గాడ్ ఇచ్చేటువంటి మైండ్ ను గాడ్ కి అర్పితం చేయాలి.
1: మైండ్ being God's gift has got to be given back to him.
0: ఈ విధమైనటువంటి యొక్క క్రమ పద్ధతిని మనం అనుసరించినప్పుడే సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: When once we follow this regular procedure, we'll attain that supreme state of bliss.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: At the time of birth, when one moves out of the womb of the mother, he does not notice any kind of chain around his neck.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు పచ్చల పేళ్లను పసకలేదు.
1: At the time of birth, he does not notice any chain of precious stones.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు బంగారు మాట్లాడు మెలకు లేదు.
1: దేర్ ఇస్ నో గోల్డ్ చైన్ రౌండ్ హిస్ నెక్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ బర్త్.
0: కానీ ఒక మాల కంఠమందు.
1: బట్ హీ హాస్ గాట్ వన్ చైన్ రౌండ్ హిస్ నెక్.
0: ఏమిటి ఆ చైన్?
1: వాట్ ఈస్ ద చైన్?
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
1: ఇట్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ ది యాక్షన్స్ ఆఫ్ ది ఎర్లియర్ బర్త్స్.
0: మంచి అయ్యను చెడుగైన తృచ్చకుండా.
1: Without breaking any, either good or bad, or the past.
0: దేవుడిచ్చను నీవు ఉంట శిరమునందు.
1: God has given you this chain round your neck.
0: భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ ఇది.
1: This chain is God's gift.
0: ఈ భగవంతుడు ఇచ్చినటువంటి చైన్ భద్రంగా మనం కాపాడుకోవాలి.
1: And this chain has got to be safeguarded.
0: మమైవంతు జీవలోకే జీవభూత సనాతనః.
1: The human being is the very reflection of God. The individual and the divine are ancient and eternal.
0: Samajamanta kudunu reaction.
1: The whole society represents reaction.
0: Kaduka reflection, reaction, resound.
1: So they represent reflection, reaction and resound.
0: Ee moodu kudunu bhagavantuni varaprasadamule.
1: All these three are God's gifts.
0: Ichinatuvanti varaprasadamunu manam baddhanga సేఫ్టీగా మనం పెట్టుకోవాలి.
1: ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు కీప్ ఆల్ దీస్ గాడ్ గిఫ్ట్ ఇన్ సేఫ్ కస్టడీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు ఏమి చెప్పాలో తోచడం లేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ రియలీ ఫోకస్డ్ ఎనీ పర్టికులర్ థీమ్ టు స్పీక్ టు యూ.
0: మానవులకు మూడు గుణములు ఉన్నవి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఒకటి రజో గుణము.
1: వన్ ఇస్ రజస్ ది ఎమోషన్.
0: రెండవది తమో గుణము.
1: The next one is tamas or inertia.
0: మూడవది సాత్వికం.
1: The third one is sattvic, the piousness.
0: సాత్వికాన్ని మేము భద్రంగా పెట్టుకోవాలి.
1: We have to preserve this sattvic pious quality.
0: దుష్ట చింతన చేసే దుర్మార్గులకు దుష్ట చింతనలే కనిపించుతుంది.
1: A wicked man will always entertain wicked thoughts.
0: మంచి భావాలు తెచ్చే మనుషులకు మంచి దుష్టమే కనిపించుతుంది.
1: Man with good mind, good thoughts will certainly come across good scenario around.
0: Yetti sankalpamulu leni manavundu purnudai richudai satyamuganundu.
1: The man beyond the thought, the thoughtless state is totality, a transcendental state is spiritual.
0: Dharamulu atu ichu cheratam chetane vastamaindi.
1: This cloth is in this particular form because the yarn closely interwoven.
0: ఇది కేవలము ఈ జ్ఞానం అనేటువంటి తాడు ఇక్కడ నుంచి వచ్చింది.
1: This thread, where from has it come?
0: జన్మాంతర ప్రథమ అనేటువంటి ప్రతి నుంచి వచ్చినటువంటిది.
1: The thread is the result of the past lives.
0: కానీ ఆ ప్రతి నుంచి మనం దారం తీసి
1: then once we get the thread out of the cotton
0: దాన్ని నేసి
1: and once we interweave
0: ఓ వస్త్రంగా తయారైంది
1: can be made into a cloth.
0: అప్పుడే ఈ వస్త్రమును మనం ధరిస్తున్నాము.
1: Then only is fit to be worn.
0: ఇక్కడ ధరించినటువంటి వస్త్రం కూడాను భగవంతుని వరప్రసాదమే.
1: Therefore, the cloth that we make use of it today is God's gift.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను ఒక వస్త్రము మాత్రమే.
1: So everyone should consider that he is merely a cloth.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: ఒక పరమహంస ప్రయాణమైపోతున్నాడు.
1: A Paramahamsa, noble one, was on his journey.
0: ఆ మార్గము లోపల
1: on the way
0: ఆ పరమహంస భార్య ఉభయభారతి.
1: The wife of that noble soul, ఉభయభారతి,
0: ఆమె తన చెలికత్తెలతో స్నానం గంగానదికి వెళుతున్నది.
1: She was proceeding to a nearby place along with her associates for a bath.
0: ఇసుకపైన పరుండైనటువంటి ఒక మహనీయుని చూచింది.
1: And she noticed a noble soul lying on the river bed.
0: Sand.
1: On the sand.
0: అప్పుడు ఆ sand లోపల ఒక చిన్న మట్టి కుండ తరగబింద ఎట్టుని నిద్రిస్తున్నాడు.
1: There she noticed the noble person lying over there with a pot as a pillow under his head.
0: అప్పుడు ఆ ఉభయభారతి చెప్పింది, అయ్యో పాపం, నేను ఇతను మహాత్యాగి అనుకున్నాను.
1: Then ఉభయభారతి started thinking this way. I thought, man of sacrifice.
0: కాని ఆ పాట పైన ప్రేమ పెట్టుకున్నాడు.
1: But he has attachment towards his pot.
0: కనుక ఇతనేం వైరాగ్యుడు కాదు.
1: So he is not anyway a renunciant.
0: అని గట్టిగా అతను వినేటట్టుగా గట్టిగా చెప్పింది.
1: And so she said emphatically.
0: మరి తాను స్నానం చేసి వచ్చేసరికి
1: while returning after bath
0: ఆ పాటను బయట పారవేశాడు.
1: And this person threw away the pot.
0: అయ్యో, ఇతని ఒకే అభిమానం ఉన్నదని అనుకున్నాను. కాదు కాదు, రెండు అభిమానాలు ఉన్నాయి.
1: Then she started thinking this way. I thought that he is attached to the pot. He has another attachment also.
0: నేను ఇతను బంధితుడు అని అనుకున్నాను. తదుపరి ఇతను తీసి పెట్టాడు. కానీ బంధితుడు కాదు, ఇతను కేవలం డిజైన్ కలవాడు.
1: While on my way I thought that he is attached to the pot, a man of attachment. Now I realize that he has got a desire also.
0: నేను వచ్చేటప్పటికి ఆ పాటను తీసి పారవేశాడు.
1: Noticing me returning from the bath, he threw away the pot.
0: ఇది నా మాట విని తనకు వచ్చినటువంటి వైరాగ్యం ఇది.
1: This is the detachment he developed after listening to my words.
0: మనకు వైరాగ్యము ఎట్టి చిన్న పదార్థం నందైనా కూడా మనకు రావచ్చు.
1: In fact, when we develop detachment, even any small event.
0: అప్పుడు అతను వచ్చి పాదాల పైన పడి ఆమెను స్మరణ చేశాడు.
1: Then he came to her, fell at her feet and started pleading with her.
0: అమ్మా, మీరే నాకు ఈనాడు కన్నులు తెరిపించారు.
1: మదర్, యు ఓపెన్ మై ఐస్ టుడే.
0: ఈ పాట పైన ఉన్నటువంటి ఒక ప్రేమ నాకు చాలా భ్రమించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ డెల్యూటెడ్ బై ద అటాచ్మెంట్ ఐ హ్యావ్ టువర్డ్స్ దిస్ పాట్.
0: కనుక అప్పటి నుంచి అతను భజగోవిందం చెప్పాడు.
1: సిన్స్ దట్ డే హీ స్టార్టెడ్ చాంటింగ్ సింగింగ్ భజగోవిందం.

సంప్రాప్తే సన్నిహితి కాలే. నహి నహి నహి రచ్చ.

0: జయ గోవింద. ఈ ఉభయ భారతి మండల మిశ్రుని భార్య.
1: ఉభయ భారతి వైఫ్ ఆఫ్ మండల మిశ్రుని.
0: ఈమె చాలా గొప్ప జ్ఞాని.
1: షీ ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ ఆర్ ఎక్సలెన్స్.
0: కానీ జ్ఞాని అయినప్పటికీ తన కర్తవ్య కర్మను నిర్వర్తిస్తూ వస్తుంది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ షీ డిశ్చార్జ్ హర్ డ్యూటీ.
0: మండల మిశ్రు శంకరాచార్యతో పందెం వేసుకున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ రెడీ టు ఆర్గ్యూ విత్ శంకరాచార్య.
0: శంకరాచార్య, నన్ను నీవు జయించగలవా అన్నాడు.
1: శంకరాచార్య, కెన్ యూ విన్ ఓవర్ మీ ఇన్ దిస్ ఆర్గ్యుమెంటేషన్?
0: నాయన, విజయములంతా కూడాను కేవలం కాల మార్పులే.
1: ద విన్ అండ్ ద లాస్ డిపెండ్ అపాన్ ద చేంజ్ ఆఫ్ టైమ్.
0: కనుక అప్పుడు ఆ విధంగా ఉండినది కాలం.
1: అండ్ ఇట్ వాస్ టైమ్ అట్ దట్ మోమెంట్.
0: ఈనాడు ఈ విధంగా మారిపోయింది.
1: And today it is different, it has changed.
0: దీన్ని జయించడం ఏమిటి, సాధించడం ఏమిటి?
1: What is that you are going to win? What is that you are going to achieve?
0: అప్పుడు కొన్ని విషయాల్లో ఇద్దరికి వాదోపవాదం జరిగింది.
1: In fact, certain spiritual discussion took between them in the form of arguments.
0: నాయన, ఈ ప్రపంచమంతా కూడా కేవలము ఒక భ్రమతో కూడినటువంటిది.
1: The whole world is full of delusion.
0: ఈ ప్రపంచమంతా కూడా అన్ని రూపముల చేతను ఆకర్షింపబడేటువంటిది.
1: This world is drawn, is attracted by myriad forms.
0: అవన్నీ కూడా మనలో నుంచి వచ్చినటువంటివి.
1: All these forms are born from us.
0: ఇవి బయట కనిపించినటువంటివి కావు.
1: The external forms are not the product of the outer world.
0: ప్రతి ఒక్కటి కూడా నీవే నీవే కల్పించుకుంటున్నావు.
1: In fact, everything is of your own making.
0: నీ దేహమునే నీవు ప్రేమిస్తున్నావు.
1: You are carried away with body attachment.
0: నీ దేహమును నీవు విసర్జిస్తున్నావు.
1: And you are dropping your own body.
0: కానీ భర్జించినది ఏది?
1: What is that is given up?
0: బాడీని.
1: It is the body that
0: భరించినది ఏది? బాడీని.
1: It is not the body that you put on to.
0: కాబట్టి భరించడం కానీ భర్జించడం కానీ నీ దేహం యొక్క భ్రాంతుడే.
1: Therefore both the situations of having it, of dropping it, both are your own delusion.
0: కనుక నీవు ఈ దేహభ్రాంతిని అభివృద్ధి పరుచుకుంటున్నావు. కేవలము దైవాభిమానంగా నీవు తీసుకో. ఈ దేహము దైవం యొక్క దేహమే.
1: దిస్ బాడీ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: దేహము పంచభౌతికము.
1: అండ్ బాడీ హస్ గాట్ సెన్సెస్.
0: దేహము కూడా కదా ఎప్పుడు.
1: యు మస్ట్ బౌండ్ టు బి అటాచ్డ్ టు గాడ్.
0: దేహి నిరామయుండు. దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు. అట్టి దేహిని దేవదేవునిగా భావించు.
1: కన్సిడర్ దట్ ఇన్వెలర్ వెరీలీ హస్ గాట్ హింసెల్ఫ్.
0: ఈ విధంగా బోధించి
1: దట్ వాస్ ది టీచింగ్.
0: ఆ యొక్క మండల మిశ్రుని సాధించాడు.
1: దట్స్ హౌ ద మండల మిశ్ర వాస్ వన్ ఓవర్.
0: అప్పుడు మండల మిశ్రు కూడాను తన భార్య అయిన ఉభయ భారతితో చేరి సన్యాసం తీసుకున్నాడు.
1: అండ్ మండల మిశ్ర అలాంగ్ విత్ హిస్ వైఫ్ యాక్సెప్టెడ్ ది స్టేట్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్.
0: మనం భావించినవన్నీ కూడా కేవలం మూర్ఖమైన భావము.
1: ఆల్ ఫీలింగ్స్ దట్ వి హావ్ రైట్ నౌ ఆర్ ఫూలిష్.
0: ఇవి కేవలము సత్యమైనవి కాదు.
1: దే ఆర్ నాట్ ట్రూ అట్ ఆల్. దే డోంట్ స్టాండ్.
0: నిత్యమైనవి కావు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఈ దేహం ఉండినంత వరకు ఆ దేహము ప్రేమిస్తుంది.
1: So long this body is here, that body starts loving this body.
0: నీ బాడీ ఉండినంత వరకు ఈ భర్త ప్రేమిస్తాడు.
1: So long that wife is in physical frame, husband loves her.
0: ఇవి రెండు కూడాను కేవలం బాడీతో కూడినటువంటివి.
1: And both are composed of bodies only.
0: ఇవి రెండు ఒకతూరి రాలేదు, ఒకతూరి పోవు.
1: Both the bodies have not taken birth at the same time, nor would they leave at the same time.
0: పునరపి జననం.

ప్రియ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే.

0: భజ మౌళమే భజ గోవింద ఈనాడు మానవత్వము కేవలము చాలా మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండవచ్చు.
1: The human life as we find it today may be full of satisfaction. It may be strong enough.
0: కాని రేపటిదేమో ఏ విధంగా మారుతుందో చెప్పలేరు.
1: Tomorrow what is going to happen none can predict.
0: తన మనసే తన స్వాధీనంలో లేనప్పుడు
1: when his own mind is not under his own control.
0: ఈ కేవలము ఒక కారు యొక్క స్టీరింగ్ వంటిది.
1: It is like the steering of the car.
0: ఎక్కడ నిలిపితే అక్కడ నిలుస్తుంది.
1: It comes to a standstill wherever you stop it.
0: ఆ స్టీరింగ్ చేతి పట్టుకుని దీన్ని యాక్సిలరేటర్ ఒత్తితే ఇంత దూరమైన పరిగెత్తుంది.
1: With steering on hand and press the accelerator, it will proceed ahead with speed.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తాను భ్రమించి కోరుకుంటున్నాడు.
1: Therefore, because of this delusion, man goes on desiring, wanting more and more.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ పది దినముల నుంచి
1: all these past 10 days
0: ఇక్కడ చేరినటువంటి యొక్క ఋత్వికులు
1: all ఋత్వికులు that have assembled here
0: ఒక్కొక్కరి యొక్క స్వభావం కూడాను ఎంతెంత గొప్ప స్వభావంలో ఉన్నాయి.
1: Each one is great by virtue of their own greatness of strength.
0: వాళ్ళలో ఎన్ని విధములైన భావములు ఉండినప్పటికీ
1: they may be having any kind of feelings and ideas
0: కానీ భగవద్ విషయంలో వాళ్ళ హృదయము ఎప్పటికీ మారలేదు.
1: In respect of God, they have no change at all.
0: And the chinna chinna pillalu kuda unnaru.
1: There are youngsters among these ritviks.
0: Youth chaala avasaramainatundi.
1: Youth is very essential for this country.
0: Youth ni chuste naaku ento aanandam vestundi.
1: Bhagavan is extremely happy watching the youth.
0: Vaadu edi kavasunanna nenu danni istanu.
1: Bhagavan is prepared to give whatever the youth asks for.
0: I will give.
1: Bhagavan says, I will give whatever you want.
0: కనుక రేపటి దినము పూర్ణాహుతి అయిన తర్వాత
1: ఆఫ్టర్ దిస్ పూర్ణాహుతి ఫంక్షన్
0: మీతో మాట్లాడి
1: భగవాన్ విల్ టాక్ టు యూ
0: మీ యొక్క ఇష్టములను గుర్తించి
1: భగవాన్ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్
0: మీ యొక్క ఆనందమును పొందుతాను.
1: అండ్ భగవాన్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్
0: ఎందరికో వైరాగ్యం.
1: In fact, there are many people with this vairagya, renunciation.
0: కానీ కొన్ని బంధను వదలలేక నిర్బంధంతో కూడుకున్నారు.
1: Because they have certain attachments, they are in bondage to a certain extent.
0: రేపటి దినము ఈ అటాచ్మెంట్ కూడాను చాలా సులభంగా కూడాను తొలగించేటట్టుగా మార్గం చెప్తాను.
1: Bhagavan will show us the way to give up this attachment in a very easy way, method.
0: మీ యూత్లకు హెడ్ ఆఫ్ ప్రీస్ట్ పెద్ద ప్రీస్ట్ ఉన్నాడు.
1: దిస్ యూత్ ఇస్ లెడ్ బై ది హెడ్ ప్రీస్ట్
0: ఆయన ప్రతి ఒక్కటి చాలా అనుభవించి ఆనందించి దాన్ని భుజించి జీర్ణించుకుని మీకు దారిని చూపుతున్నాడు.
1: ది హెడ్ ప్రీస్ట్ హాస్ స్టడీడ్ ఎవ్రీథింగ్ హి హాస్ డైజెస్టెడ్ ఇట్ అండ్ హాస్ ఫుల్లీ అండర్స్టూడ్ ఇట్ అండ్ హి హాస్ బీన్ షేర్డ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హియర్
0: కనుక అలాంటి ప్రశ్నలు మీరు పెట్టుకుని ఎలాంటి మార్గమునైనా కూడా మీరు సులభంగా దాటవచ్చు.
1: అండ్ ఇట్ ఈజీ ఫర్ యూ టు ఫాలో ఎనీ పాత్.
0: మానవునకు భగవంతుని చేరేటువంటి స్వభావము చాలా సులభమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఈజీ టు వాక్ అలాంగ్ ద పాత్ దట్ వుడ్ టేక్ యూ టు గాడ్.
0: కనుక భగవంతుడు మీ వాడే.
1: గాడ్ బిలాంగ్స్ టు యూ.
0: మీరు భగవంతుని వారే.
1: యూ బిలాంగ్ టు గాడ్.
0: కనుక తండ్రికి బిడ్డకు ఎటు సంబంధం ఉన్నదో అటుదే మీకు నాకు ఉన్నటువంటి సంబంధం.
1: యాజ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్ సో ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ భగవాన్.
0: కనుక మీరు ఆనందంగా ధైర్యంగా సంతోషంగా కాలమును గడపండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్పెండ్ ది టైమ్ జాయ్ఫుల్లీ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ.
0: రేపటి దినం మిమ్మల్ని పంపుతున్నానే అని నాకు కూడా చాలా కష్టంగా ఉంటుండదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హ్యాపీ టు పార్ట్ ఫ్రమ్ యువర్ కంపెనీ.
0: నేను కూడా మీ వెంటనే వస్తాను.
1: భగవాన్ ఈజ్ విత్ యూ. ఫాలో యూ.
0: మనము ఒకరిని ఒకరు వీడి ఉండలేము.
1: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్. వీ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్
0: వ్యక్తి సంబంధ బాంధవ్యమును మనము నిత్యము సత్యమైనటువంటి భావించి నిలబెట్టుకునే ప్రయత్నించాలి.
1: We should keep this principle of truth that our association is intimate and inseparable, safeguarded, protected in every possible way.
0: కనుక రేపటి దినం తెల్లవారే వచ్చి మీకు తగినటువంటి యొక్క చక్కని ఆదర్శాలను నిరూపిస్తాను.
1: భగవాన్ we tell you all ideals tomorrow.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 18th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayajnam. Baba mentioned that the entire creation is a gift of God and therefore we must nurture and preserve it with care and love. Thank you and Sai Ram.

ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాటనాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: People go on playing cards throughout the night, thinking that they are making best use of the time.
0: చెరువులు జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తికగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: You find the fisherman watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
0: Cheruvulo jarallu ponchi choochedi drishti mukti ganugra.
1: That concentrated look to catch the fishes by the fisherman will never help them to attain liberation.
0: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: ది కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: తప్ప తారాయి త్రాగి తన మేలు మరిచిన తన్మయత్నమగున.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayattam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa saraya tragi tana menu marachina tanmayattamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: భార్యపై అలగి పస్తుపరుండిన అది గొప్ప ఉపాసమున.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ దీ హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాంట్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ This is tanmayatva, identification with the divine, having been fully intoxicated. And they think that they are concentrating their attention.
0: Nijamga chuchina, manavattamu, yanta pedamargamu patti, enni chedumargamu cheta, a chedudanamunu manchiliga bhavistunnara anetvanti meeru gurtinchavachu.
1: You can clearly recognize that man is totally perverted. And he considers all the bad that he has been doing good.
0: దేహము నిచ్చినది దీని నిమిత్తం కాదు.
1: Body is not gifted for this purpose.
0: ఏమిటి ఈ దేహము?
1: What is this body?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: The body is full of the fecal matter and the urine.
0: కేవలము దుర్గంధములతో కూడుతూ ఉన్నటువంటి ఈ దేహము.
1: The body that decays. The body that is foul.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: We misdirect it and misuse the gift of God, the body.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క కాయమే కాని పెడమార్గముల లోపల ప్రవేశపెట్టి ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో మీరు యోచన చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంత గడుపుకుంటూ కట్ట కనపడికీ నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell. It is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంత పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తున్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with this tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కానీ నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లీన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తుంటుంటది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటలకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందము.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్ష్యూర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ సాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వారితో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హిల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తున్నటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇమిట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల 4 పైన 4 క్రింద 4 ఇరుపక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: And as we go to bed, we have to clean it because there will be some kind of worms over there.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: And all have to be brushed out.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
1: Then you will be very healthy.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: And this health confers bliss, ananda.
0: కనుక నాలుగు చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: With this tongue, it has got to be sacred and we should speak sacred words.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: This how Bhagwan makes best use of time, proper use of time.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: after perfecting cleaning the eyes and the tongue,
0: నేను బయటికి పోయేటప్పటికి
1: by the time Swami comes out,
0: నాకు వంట చేసే పిల్లవాడు
1: the cook, the boy over there,
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: He is ready with a ragi malt.
0: గంజి malt అంటే ముద్ద,
1: starch. Yes, గంజి starch. Malt is marsal, I'm sorry, it is starch.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమి నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్.
0: టిఫిన్ అని ఇంకొకటి అని ఇంకొకటి అని ఇవి ఏమి నేను ముట్టను.
1: నో టిఫిన్, నో బ్రేక్ఫాస్ట్ వాట్స్ ఎవర్.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తారు 6 గంటలకు లోపల బాత్రూమ్ లోకి.
1: అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దెన్ అగైన్ హీ గో టు బాత్రూమ్.
0: గంజి తాగాను కదా అని ఆ టంగ్ క్లీనర్ తో తిరిగి 4 గంటలు కోసుకుంటాను.
1: అగైన్ హీ క్లీన్ హిస్ టంగ్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్ క్లీనర్.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకుని
1: అండ్ దెన్ హీ క్లీన్ ద టంగ్.
0: మంచినీళ్లు త్రాగి
1: దెన్ హీ డ్రింక్ వాటర్.
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫిన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫిన్ అంతా కూడా ఇదే.
1: వీ మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫిన్ అంటేనే ఇష్టం లేదు.
1: Bhagavan doesn't like any tiffin.
0: Challanillu oka glass taagutanu kindiki vastaru.
1: He prefers to drink cold water and come.
0: Bhaktulato nenu aanandanga sambhashana jarugutanu.
1: And Bhagavan converses delightfully.
0: Aanandanga jarigina tarvata mari nenu paiki velutanu.
1: Later Bhagavan will climb up the stairs.
0: Ee vidhanga naa yokka dehamunu parishuddham chesukoni parishuddhamaina dehamto pavitramaina maatalu పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్,
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్.
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes
0: near. నేను ఇంటికి దిగి వచ్చేస్తే నువ్వు బయట పోవమంటున్నాను.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana na bharta ayana bayata pampiste nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if he is not allowed here,
0: what am I
1: to do?
0: Gani putrudu gani evaraina sari durgandhamu pettukoni na room lekki raakoddu.
1: Be that son or your husband, a smoker has no place here.
0: Nee poi cheppu tiri nooru kattukoni manchiga raavanu nenu maatladtanu.
1: And Bhagavan directs her, you inform him to clean his mouth and come here back.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: And then they will go, wash their mouth, rinse well.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలు కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండి కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టు.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంకా భరించుకోలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: And I could not bear the Ishwara went to Manmatha and blamed him.
0: Manmatha, neevu ee tuchchamaina vaancha nimittamai Parvathiki anni vidhamulaga kudanu aakarshinchipocheyataniki nee aamelo praveshistunnava.
1: Manmatha, you are responsible for all these ways followed by Parvati to attract me. Or is it justifiable, he said.
0: Tatchaname Manmathudu aamelo vadaltadu.
1: And Manmatha leaves her immediately.
0: Amta sahajamainatvanti roopani dharistundi Parvati.
1: Parvati was present there in a natural form.
0: Kurchoni manasu parishuddhanga nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmala swarupinam ani aa Parvati kurchoni dhyanam chestundi.
1: Parvati sat there meditating on Lord Shiva with a pure unsullied eternal pure nectarine state of mind.
0: ఆ కూర్చునేటప్పటికి అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ అట్ హర్.
0: అప్పుడు చూచి ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ న్యాచురల్ ఫామ్.
0: కానీ మానవుడు న్యాచురల్ గా ఉండాలా?
1: Therefore, man must be natural.
0: కల్పితంగా ఉండకూడదు.
1: He should not be artificial.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆహారం.
1: Some people have different dresses.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: They also apply perfume.
0: ఇది ఉండవలసిందే కొంతవరకును.
1: The spray and perfume need to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పూసుకుంటే నాకు ఏం లేదు.
1: With all that bad within, the perfume outer scents are useless.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: exact moment of wedlock was fixed.
0: Parvati talidandulku dini telipi
1: and the matter was informed to the parents of Parvati.
0: Varini andarni pilipinchi
1: they were also summoned.
0: Akkada manchi mangalakaramainatvanti okka kalyanam jarukuntaru.
1: And that was the auspicious moment of holy wedlock.
0: Ee vidhanga Parvati kalyanamu chaala aanandanga jarupovatam.
1: The holy wedding of Parvati kalyanam.
0: Ee kaaranam emti ani andaru prashninchukoga.
1: When people wanted to know the reason behind
0: na deham sahajamainatvanti deham,
1: the reason is the mind is a natural form.
0: Murigini cherchakunda
1: there is no dirt within me.
0: Pavitramainatvanti bhavam cheta
1: with a sacred thought
0: na thoughts manchi shuddhamainatvanti ga vastuntai.
1: And the thoughts are pure.
0: Murigi deham ga undinappudu mana thoughts murigi gaane vastuntai.
1: When the body is dirty there will be dirty thoughts.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదాప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్ ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ దీస్.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరీ 1 గంటకు లేపుతాను.
1: And Bhagavan will wake them up again at 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్,
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్ట లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: బట్ దే విల్ నెవర్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు, కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience.
0: Kanaka dehamunu motta motta manavu parisuddham cheskovali.
1: Therefore to begin with we should keep our body sacred.
0: Dinine trigandamu annaru.
1: And this is the triune.
0: Trinetramu annaru.
1: And three eyes.
0: Tridehamu annaru.
1: And the three forms.
0: Trigunamulu annaru.
1: And three attributes.
0: Anaga pavitramainatunte dehamunu పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సేక్రెడ్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సేక్రెడ్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్ దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటారు.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అనుభవించినటువంటి యొక్క గంధములు మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో,
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడాను గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: In our life pilgrimage sojourn we should have the people associates who are clean and
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది?
1: How is it that
0: బోలా శంకరుడు అన్నారు.
1: శంకరా ఇస్ కాల్ బోలా శంకరా.
0: తాను ఎట్టి అలంకారంలో చేసుకోకుండా
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సులు మాత్రం తాను వేసుకుని
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్.
0: దేహమునందున్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకొని
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్ ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: Ishwara and Parvati travel together to attract the devotees from all nook
0: and corner. Markandeyanaku 16 samvatsaralu maatrame Ishwarudu vayasu icchadu.
1: Ishwara decided 16 years lifespan for Markandeya.
0: Kaani Markandeyaniki adi teliyadu.
1: Markandeya is not aware of this.
0: Telavaru lechinappudu samanyamainatundi prajalu vare balulu vare tanu aadukuntu paadukuntu aanandanga anni vidhalu kodanu దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: ఆన్ కమింగ్ టు నో దట్ విల్ బి కంప్లీటింగ్ 60 ఇయర్స్ ద నెక్స్ట్ డే హీ నోటీస్ ద పేరెంట్స్.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మా ఎందుకు మీరు కంటిదారులు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: రన్నింగ్ ఆల్ అలాంగ్ హీ కేమ్ టు హిస్ మదర్ అండ్ సెడ్ మదర్ వై డూ యూ క్రై.
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర దగ్గర పిలుచుకుని నాయన
1: వితౌట్ హైడింగ్ ఎనీథింగ్ ద మదర్
0: స్టార్టెడ్ సేయింగ్ మీ దేహమునకు మా దేహమునకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: అండ్ ద సన్ ఫీలింగ్ వెరీ సాడ్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై షుడ్ ఇట్ హ్యాపెన్.
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ది టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వీ డు నాట్
0: ఇంకా కొంత టైం ఉంటుండాలి కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయంకు వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ సమ్ టైమ్ ఇస్ స్టిల్ లెఫ్ట్ హీ ర్యాన్ టు ద టెంపుల్. ద మదర్ సెడ్
0: మీ దేహమునకు మా దేహమునకు సంబంధం ఉండదు.
1: అండ్ ద మదర్ సెడ్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ బాడీ అండ్ అవర్ బాడీ.
0: ఏమిటి ఇంతకాలం

0: Noticing that some time is still left, he ran to the temple and praying to God.
1: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
0: And went on chanting, repeating God's name with clean, perfect, pure, sacred tongue.
1: తెల్లవారిక సూర్యోదయం అవుతుంది అనగా,
0: as is the time of the sunrise,
1: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
0: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
1: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
0: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యూ డిలేయింగ్?
1: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
0: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
1: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
0: ఈ సార్ పార్వతి, లుక్ హియర్, ఐఎమ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
1: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
0: బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఇన్ ఎగ్జిస్టెన్స్ యూ టు హ్యావ్ గాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్.
1: నేను ప్రాణం ఇస్తాను,
0: ఐఎమ్ రెడీ టు గివ్ లైఫ్.
1: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
0: బెటర్ యూ గో అండ్ మేక్ ద బాడీ సేక్రెడ్.
1: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
0: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ.
1: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు. నీవిద్దరు దారబోసి అరవింద దారాక్షుని విశ్వసించి నీవే పెద్ద సుఖంపు గురించి పితిక యోచన చేయి మానవ.
0: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
1: Andi tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
0: And he had his bath and sat down there.
1: Ekkada kurchobettindi Parvati?
0: Where did she make him sit?
1: Parvati aagna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
0: And he made him sit on her lap.
1: Anaga parishuddhamu inta paramatmani yokka chotunu kuda saadhistundi aneetundi indulo artham avutundi.
0: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
1: Kuchuna tappudiki Ishwarudu vastadu.
0: Then Ishwara manifests there.
1: Satamanam bhavati sataya parishasyatendi ayushyevendi pratibhishyati. Nayana neevu chiranjeevi vaddillu.
0: And Ishwara blesses the child that he will be immortal. You live long.
1: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేత నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
0: The parents said so that, son, you could live long. You could earn the blessings.
1: భగవంతుడు ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
0: Because of the devotion towards God.
1: పరిశుద్ధమైనటువంటి దేహము.
0: A clean body.
1: పవిత్రమైనటువంటి మాటలు.
0: Sacred words.
1: నిర్మలమైనటువంటి దృష్టి.
0: And pure looks.
1: నిస్వార్థమైనటువంటి నడక.
0: And selflessness.
1: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
0: When these are there, God will certainly bless you.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
0: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
1: ఈ విధంగా ధరించిన శరీరము,
0: the body that you have put on,
1: చలించే మనసు,
0: and the mind that's wavering,
1: చలించే మాకు,
0: and the words that are not steady,
1: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: Should be so. They have got to be clean and
1: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
0: A clean body and unwavering mind attracts God.
1: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
0: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
1: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు us బికాస్ ఆఫ్
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
0: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ us. అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ us రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: నిద్ర నుండి లేచి,
0: we get up from bed,
1: మరి నిద్రపోయేడు దాకా,
0: until we retire, go to bed,
1: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
0: Just to carry on livelihood, we spend our life.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, నేను అట్టే చేసేవాడిని.
0: That's how Bhagwan led his life in a perfect way.
1: కుక్కరో కోయని కోడి కూయగనే,
0: the moment the crow crows in the morning, early hours,
1: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
0: He gets up from the bed.
1: పలుతోము కొని దేహ బాధ తెచ్చుకుని,
0: and he'll brush his teeth.
1: జలగమాడి ధరించి చలిని భుజించి,
0: and he'll have his bath.
1: అప్పుడు ఈ టిఫిన్

0: అంతా ఒకటి దేవుడు.
1: ఇన్ దోస్ టైమ్స్ దేర్ వాస్ నో
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెడతారు.
1: అండ్ రైస్ రిమైనింగ్ రైస్ మిక్స్డ్ విత్ పార్ట్
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగటం.
1: And the rice is mixed with water and some salt is added and is partaken.
0: అది చల్లి భుజించి
1: and that's the food.
0: అందమైనటువంటి ఒక దీనిని మనం ప్రకాశింప చేసుకుని
1: and the beauty that shines forth
0: చల్లి భుజించి
1: having taken food
0: మనం మెల్లగా నడుస్తూ పోవాలి.
1: And we start walking softly.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: And we should not have anything.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పారే చూసుకుని చాలా గలీజ్గా ఉంటుంటారు.
1: Some people start throwing books hither and thither there on the table.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: Bhagavan is telling us basing on the experience.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: the moment Bhagavan passed
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: the juniors passed the examination came to
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: They collect Bhagavan's books.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దేర్ వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈజ్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్, బ్రష్ యువర్ టీత్, బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి
1: దే ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హరిజన్ బాయ్ సెడ్ రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది ఆయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు. రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: హి సెడ్ ఐ కెన్ పే టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ నాట్ ది టోటల్ కాస్ట్.
0: నాయన నాకు ఇప్పుడు కావలసినటువంటిది నీకు ₹5 మాత్రమే కాదు.
1: Bhagavan said, I need only 5 rupees, not more.
0: Nannu ee oka volunteers kinda nattu nannu select chesadu ee drill teacher.
1: The drill teacher selected Bhagavan as a volunteer.
0: Daniki elo volunteers ga icharu kada ani nannu santoshinchadaniki veelledu. Danikanta kharchulu enno rasichadu.
1: As a volunteer one has to spend money also.
0: Daniki kaaki vastramu, kaaki shirt, boots lu ivanni undala.
1: A volunteer should have khaki dress and shoes also.
0: Kani na daggara anta dabbu ledu.
1: Bhagavan didn't have money then.
0: Kani nenu talidannu adagadaniki naaku ishtam ledu.
1: And he didn't want to ask his parents.
0: Nenu vidyarthini.
1: I'm a student.
0: Nenu vidyanu sadhinchali kani vidya nimittame talidannu aneka rakamga himsinchakoddu.
1: I should acquire knowledge but I should never make my parents suffer.
0: Appudu aa pillavaadu chaala aanandanga 5 rupayalu techichchadu.
1: The Harijan boy collected the books and paid 5 rupees.
0: Aanaatu 5 rupayalu ante ee rupayi note kaadu kaadu appudu rupayi note lu kuda ledhu.
1: There were no currency notes, 5 rupee currency notes.
0: Anta chillara untundali.
1: It's all change.
0: Vaadu rendu jobil nintuku posukoni naa daggariki vachadu.
1: The pockets are full of small change coins.
0: Anta dani chechinappudiki inta moota ayipoyindi.
1: He made it, he bundled up.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది.
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్.
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్ ఓల్డ్.
0: చిరిగిపోయి రూమ్ అంతా ఎగిరినాయి గల్లు గల్లు గల్లు అని.
1: అండ్ ఆల్ కాయిన్స్ ఆర్ వెల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద రూమ్.
0: ఆ ఇంటి యజమానురాలు లోపల నుంచి వచ్చింది.
1: అండ్ ద హౌస్ వైఫ్ కేమ్ ఫ్రమ్
0: ఎక్కడ చిక్కిందిరా ఈ డబ్బంతా నీకు నా పెట్రోల్ నుంచి తీసావు అని రెండు వేసింది.
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఆల్ ద మనీ అండ్ షీ స్లాప్డ్ భగవాన్.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చెల్లెరా, పుస్తకాలు తీసుకున్నాను అంటే అప్పుడు ఆమె చెప్పింది దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఏ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఏ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బు అంతా కూడాను నువ్వు ఇచ్చింది.
1: అండ్ ఇట్స్ ఆల్ ద మనీ గివెన్ బై.
0: కానీ ఇంత డబ్బు వాడు ఎక్కడ పెట్టుకుంటాడు?
1: బట్ వేర్ ఈస్ హి గోయింగ్ టు కీప్ దిస్ మనీ?
0: ఆ డబ్బు అంతా తాను తీసుకుంది.
1: అండ్ షీ టుక్ అవే ఆల్ ద మనీ.
0: రెండో దినము స్కౌట్ అంతా వెళుతుండారు.
1: నెక్స్ట్ డే హీ వాస్ టు గో టు స్కౌట్.
0: ఎక్కడికి వెళుతున్నారు?
1: వేర్ వర్ ది ప్రొసీడింగ్?
0: కడప దగ్గరికి వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్ టు
0: కమలాపురంలో ఉన్నా నేను అప్పుడు.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ కమలాపురం అట్ దట్ టైం.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే వర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్
0: ఫేర్. అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫేర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: అండ్ భగవాన్ ప్రామిస్ టు ద డ్రిల్ టీచర్ దట్ హిల్ బి అటెండింగ్ ద ఫేర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: అండ్ హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ ప్రామిస్.
0: తెల్లవారుజాము కన్నా లేచాను. మెత్తగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ 5 మైళ్ళు అక్కడ పోయి చేరాను.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ ఫర్ 5 మైల్స్.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: అండ్ బై టైమ్ భగవాన్ రీచ్ దేర్ ఆల్ స్టార్టెడ్ టేకింగ్ దట్ టిఫిన్.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ సింగిల్ పై.
0: ఏం తినేది?
1: What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: అండ్ స్వామి మూడ్ ఇన్ సచ్ వే నాట్ నోటీస్ బై హిస్
0: క్లాస్. నా క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు, రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: అండ్ రాజు వాజ్ నాట్ సీన్ బై ఎనీ.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: టు వాష్ ద ఫేస్ హీ వెంట్ టు స్మాల్ లేక్.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows
0: are. Jalamanta kuda chaala parishuddhanga untundadi.
1: And the water was highly polluted.
0: Kaani inkem chesedi edi lenapudu adhe anku chakkani gangam anukoni danni needu tragi ani mohamanta kadukoni nenu bayataku vachanu.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: Lechi bayataku vastavani chustunnagane oka banda paina oka beedeli katta oka ana ఎవరో మర్చిపోయారు.
1: బై టైమ్ హీ గాట్ అప్ అండ్ హీ సా ఆన్ ఎ బోల్డర్ ఎ బండిల్ ఆఫ్ బీడీస్ అండ్ ఆల్సో వన్ ఎన్ ఐకాన్.
0: ఈ బీడీస్ చూస్తే నాకు అయ్యలేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ టు లుక్ ఎట్ ది బీడీస్.
0: ఆ బీడీస్ తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: అండ్ హీ హడ్ పుట్ ఇట్ అండర్ సమ్ శాండ్ కవర్డ్ ఇట్.
0: అలా తీసుకున్నాను.
1: అండ్ పిక్డ్ అప్ దట్ వన్ అండ్
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: అండ్ హీ మేడ్ ఇట్
0: 4 బొట్లు వచ్చినాయి.
1: అండ్ హీ గాట్ 4 బొట్లు.
0: 4 బొట్లు ఒక అణ.
1: 4 బొట్లు మేక్ వన్ అణ.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది, ఈ బుడిబుడి కాడదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్డ్ ఇట్. యూ హావ్ గాట్ సమ్, యూ విల్ గెట్ సమ్ మోర్ మనీ, లెట్ us గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు.
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ 4 బొట్లతో కొంతవరకు సంపాదించవచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి 4 బొట్లు కూడాను 4 దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో, దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ డబుల్ డబుల్ డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హీ గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి, క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: Contentment is very important to me.
0: కాబట్టి దీంతో నేను చేసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశాస్.
0: ఒక్క దమ్మిడికి 1 దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బోటోస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ టూ దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: టూ దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఏ కాయిన్, స్మాల్ కాయిన్, పైసా.
0: పైసా,
1: పైసా
0: తిన్నాను. పోయినా తిరిగి ఎట్లోనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీస్ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
0: దాని చిల్లంతా వచ్చింది కదా, దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: అండ్ దెన్ యాజ్ హీ వాస్ రెస్టింగ్ జస్ట్ ది హెడ్ జస్ట్ పాస్డ్ ఆన్ టు ది
0: నెక్స్ట్ సైడ్. మైమర్చి పండుకున్నాను.
1: అండ్ హీ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ బికాజ్ ఆఫ్ టైర్డ్నెస్.
0: ఎవరో చూచారు నా తల కొంచెం పక్కన పడుతుంది, దాన్ని తోడుకున్నారు, తీసుకుని పోయారు.
1: నోటీసింగ్ భగవాన్ వాస్ ఫాస్ట్ అస్లీప్ సమ్ హావ్ పిల్ఫర్డ్ దిస్ బండల్ ఆఫ్ కాయిన్స్.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అడా కూడా లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ, ఇట్ వాస్ ఆల్ స్టోలెన్
0: అనుకుని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: బట్ యట్ హీ కెప్ట్ క్వైట్ అండ్ వాస్ క్యారింగ్ ఆన్ ద డే.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడా చాలా వెతల పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: బట్ ది క్లాస్మేట్స్ వెంట్ ఆన్ క్రైయింగ్, దే డిడ్ నాట్ లీవ్ రాజు.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: దే ఫోర్స్ రాజు టు ఈట్ అట్లీస్ట్ వన్ దోశ.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ ఐ హావ్ టేకెన్ దోసెస్, యు ఫీల్ దట్ మై స్టమక్ ఇస్
0: నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ మనీ
0: అని మైపోయాను.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాల.
1: ఈ సర్వ్ దేర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ 5 డేస్.
0: 5 దినములు కూడా 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 డేస్ ఈ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెంట్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: ఈ రిటర్న్ హోమ్
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జ్ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ ఒకడు ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: ద బస్ కండక్టర్ హావింగ్ నోటీస్ దట్ హీస్ ఎ గుడ్ బాయ్,
0: రాజు రా రా అని నన్ను పిలిచాడు.
1: ఈ ఆస్ రాజు కమలాంగ్ హీ సెడ్.
0: పిలిచి నీ టికెట్ ఇదిగో తీసుకున్నాను అని చెప్పి నన్ను నాకు టికెట్ ఇచ్చి కూర్చోమని చెప్పాడు బస్ లో.
1: అండ్ హీ మేడ్ భగవాన్ సిట్ దేర్ ఇన్ ద బస్ హావింగ్ పేడ్ ద ఫేర్ హిమ్సెల్ఫ్.
0: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
1: యాజ్ హీ వాజ్ రిటర్న్ లైక్ దాట్ హీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
0: శేషమరాజు భార్య గర్భవతి.
1: And the wife of Seshamrasu, she was in the family
0: way. The
1: next day there was a celebration to mark the occasion.
0: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: ఒక దమ్మిడి ఇస్తే రెండు అరటి పండ్లు వచ్చాయి.
1: With 1 paisa, he could purchase 2 plantains.
0: ఆ రెండు అరటి పండ్లు ఆమెకి ఇచ్చేసేసాను.
1: He gave those 2 fruits, plantains.
0: అప్పటికి ఆయన కుడుం సెలవులు.
1: And that day happened to be holiday for him.
0: ఆయన టీచర్ ఎగ్జామినేషన్ కట్టుకున్నాడు.
1: And he was to appear for teacher's examination.
0: ఆయన ఉరవకొండ నుంచి అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: To appear for the examination from ఉరవకొండ he came to Anantapur.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: From Anantapur he reached కమలాపురం.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ హీ బ్రాట్.
0: పూలును కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్క్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాటాయటని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: ఎనీబడీ. లోపలికి వెళ్ళాను.
1: హస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను, తన్ని దాన్ని చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్డ్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: రెండవ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పి నేను టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
0: ఆయన వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడిపోయినాడని.
1: They were feeling very sad because of the demise of the little boy.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: Swami also has to enact.
0: అక్కడ అన్ని నటనలే.
1: Everything is action so far as God is concerned.
0: ఆయన తర్వాత మరి ఆయన చూచాడు ఇక్కడ.
1: Then he noticed his hand.
0: ఏం చేయకట్టుకున్నావు అన్నారు.
1: What is that cloth that you have wrapped around your palm?
0: లేదు నాన్నా, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
1: He said because it's painful therefore I have got this bandage.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
1: అండ్ దేర్ ఇస్ అనదర్ వన్ హూ లివ్స్ హర్ లైఫ్ సెల్లింగ్ దోసెస్.
0: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినే దానికి తిండి లేదా? కావలసినంత ఉంటున్నాయి. ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
0: Traveneelu kavalatante kadapaku daggar daggariki povali, akkada kala untundali, Krishna kalava.
1: In fact there is a kind of a river over there very close to Kadapa.
0: Akkada nunchi teeskon raavali.
1: And the water has to be fetched all along.
0: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
1: The water has to be fetched all along from that river.
0: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు. నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు,
1: యు గెట్ అప్ నౌ,
0: యు
1: ఫాలో మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి.
0: ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏట ఇరగొట్టలేదు.
1: Ever since your birth, I have never beaten you.
0: నిన్ను బాధలు పెడుతున్నారట నిన్ను.
1: People make you suffer like this.
0: జీ జీ జీ జీ, అది ఒట్టి అబద్ధం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: And Bhagwan said, no, no, no, nobody puts me to suffering, no.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: But yet the father insisted that you should leave.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు లేరు.
1: At this moment, if I am to leave, there will be nobody to work at
0: home. ఈ సమయాన్ని తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: It is not the right time for you to go, nor for me to follow you.
0: నీవు పో, నేను వస్తానన్నాను.
1: You go, I will come later, said Swami.
0: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
1: But there was no money with him.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు
1: ఎస్ హీ పర్చేస్డ్ మెడిసిన్
0: సప్లై చేశారు అతనికి.
1: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
0: అతను దాన్ని అంతా అమ్మాలా.
1: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
0: ఆ అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్?
0: అన్ని వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు నలుగురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళని వెనకట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
1: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
0: పాట పాడుకుంటూ పోతున్నాం.
1: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సాంగ్?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
0: బాల భాస్కర,
1: బాల భాస్కర.
0: అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
1: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాల భాస్కర.
0: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృప్తిల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులారా రండి బాలకులారా.
1: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్. అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్
0: ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పారు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
1: And Kottesumana wanted that his name also to be included in the song.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగారన్నా.
1: If you ask where this medicine is available,
0: అందరికీ తెలిసినదేనన్నా.
1: That shop is known to everybody.
0: అదిగదిగో కొట్టేసుబ్బన్న అంగడి అందే చిక్కున్నా.
1: There is the shop of Kottesubbanna where this Bala Bhaskara medicine is available.
0: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే ఆయన అంగంలో ఉన్నటువంటి మందులంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎగ్జాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: Kottesubbanna కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అణ.
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగం అంతా బాగా ఖర్చు అయిపోయింది.
1: He said, Raju, because of you, there are very good sales, business.
0: Ani talaku oka rupayi oka ana ichadu.
1: And he gave him one anna.
0: Aa ana tho nenu rendu dosalu tinnanu.
1: With one anna, he ate two dosas.
0: Brahmabai kuda rendu dosalu ichanu.
1: And he gave two dosas to father.
0: Ayana kuda bhujinchadu.
1: And he too ate.
0: Ee unnatvantivanni kattuko podam anna.
1: And his father wanted him to follow him and leave the place.
0: Nenu polenu.
1: Swami didn't follow him.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times.
0: పంపించాను.
1: And so he wanted the father to go himself.
0: ఆయన కూడా అన్నాడు, కంటి నీరు కార్చాడు.
1: He was also shedding tear.
0: నాయన, ఎవరు చిన్నవారంత పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణం నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: You are teaching me the correct path.
0: ఆ మంచిదాన్ని నిన్ను కాపాడుతుంది.
1: And the very goodness will take care of you.
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: So saying the father left.
0: అక్కడ పోయినప్పటి నుంచి దినము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: And having gone there, he gave telegram every
0: day. తక్షణమే బయలుదేరరా, తక్షణమే బయలుదేరరా అని.
1: And he gave telegram every day asking him, start immediately.
0: పక్కన ఆ దోసలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: Because the lady made all sorts of complaints.
0: అవన్నీ అతని మనసులో చేరుకొని చాలా బాధపడుతున్నాడు.
1: Because of all the complaints made to the father, he kept them in his mind.
0: నేను బాగున్నాను బాగున్నాను అని వాళ్ళకి చెప్పాను.
1: And Swami also replied, I am fine.
0: ee lopala rendu moodu dinalu ayipoyindi andaru challabaddaru.
1: 2 days passed and all are pacified, calm.
0: Naaku kuda parikshalu vachinayi.
1: And it was examination time.
0: Neenu aa parikshal time lo modalu petti povadam manchidi kaadu.
1: And it's not possible to leave the place because of approaching exam.
0: Naaku aa parikshal samayamlo kuda nu edanti varunnaru snehithulu.
1: What kind of friends he had?
0: Pillalu manchi snehithulni teesukovali meeru.
1: Boys, you know that you should have good friends.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హెస్ గోట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్, టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున, పరేష్ ఒకవైపున, నేను మధ్యలో ఒక రాదు.
1: రమేష్ ఆన్ వన్ సైడ్, పరేష్ ఆన్ అదర్ సైడ్. స్వామి
0: వాళ్ళకి నోరు ఒక పదం కూడా రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే కెనాట్ స్పీక్ ఎనీథింగ్, దే డోంట్ నో ఎనీ సబ్జెక్ట్.
0: అవన్నీ వాళ్ళు చెప్పారు, మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను, పిల్లలుకోండి.
1: ఆమె సార్, డోంట్ వరీ, ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్, డు నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేక పోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి, నా నంబర్ ఒకటి, ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: దే నంబర్స్ ఆర్ డిఫరెంట్. వన్ నంబర్ ఇస్ వన్ వే అండ్ అనదర్ నంబర్ ఇస్ పుట్.
0: ఒక నంబర్ కు ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
1: దేర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ నంబర్ అండ్ అనదర్.
0: నేను ఈ కోసలో కూర్చుంటే వాడు ఆ కోసలో కూర్చునేవాడు.
1: వన్ క్లాస్మేట్ సిట్స్ ఇన్ వన్ కార్నర్ అండ్ స్వామి ఇన్ అనదర్ కార్నర్.
0: సరే, ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కడం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఈవెన్ టు కన్సల్ట్ ఆర్ విస్పర్ ఆర్ ఎక్స్చేంజ్.
0: అప్పుడు నేను ఒక పని చేశాను, చేయరాని పని చేశాను.
1: అండ్ స్వామి డిడ్ వన్ థింగ్ విచ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్.
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్.
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్.
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్.
0: వాడి పేరు వాయిస్ హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట, ఇంకేం అక్కడ ఉండాలి అక్కర్లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ది థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ వర్ పబ్లిష్డ్
0: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి త్రీ ఫస్ట్ క్లాస్.
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒకటి ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
0: నేను ఏది రాశానో అటునే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: Adjust what Swami has written.
0: Nammadaniki veelledu.
1: Is that possible?
0: Handwriting one day.
1: Handwriting is of their own.
0: Vaadu ekkado kucchonunnadu.
1: One sits in another corner.
0: Vaadiki 108 ani vaadiki number vacheste.
1: And when his number is 108.
0: Naaku 6 ani oka number vacheste.
1: Swami's number is only 6.
0: Inta vyathyasalaga galutunnayi.
1: And that is the
0: kaabatti copy kottaranu ippudu evaru cheppukovaru.
1: How can you say that they copied?
0: Evaru cheppadaniki
1: veelledu. Nobody can say.
0: Adantha kuda టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
1: And people were very happy.
0: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసాను.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
1: ద బాయ్స్ ఆల్సో థాట్ దట్ వాట్ ఇస్ దట్ వి ఆర్ సపోజ్ టు డు.
0: మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
1: బోత్ ది బాయ్స్ సెడ్ వి విల్ ఫాలో యు. వాట్ ఇస్ దట్ వి డు లీవింగ్ యు హియర్.
0: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
1: Promise you follow me, you drop me there and back, be back to your place.
0: ఈ విధంగా కాలమంత విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిదిగా చేసేది.
1: దట్స్ హౌ భగవాన్ స్పెండ్ హిస్ స్టూడెంట్ డేస్ హైలీ సీక్రెట్ వే.
0: స్నేహితులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
1: దేర్ వాస్ నో మిస్టేక్ ఎట్ ఆల్ అట్ దట్.
0: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
1: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ వెన్ ఎవర్ దే కమిటెడ్.
0: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
0: ఎవరికి వినిపించలేదు.
1: అండ్ నోబడీ కుడ్ హియర్.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: హావింగ్ రీచ్ దేర్
0: నాకంత జబ్బు వచ్చింది.
1: అండ్ స్వామి ఫెల్ సిక్.
0: ఏమి జబ్బు?
1: వాట్ సిక్నెస్?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: పీపుల్ థాట్ దట్ హీ టర్న్ మ్యాడ్.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
0: అంతా ఎవరితోనూ చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: ఆల్ పీపుల్ అరౌండ్ ద నైబర్హుడ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో వాంటెడ్ టు టేక్ స్వామి టు ఏ డాక్టర్.
0: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
1: వెంట ఆన్
0: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
1: They went to a good doctor.
0: Shastravaidya.
1: A surgeon. Shastravaidya.
0: Ayana daggara vetapudike ayana mettaga na talanta korigesadu.
1: And with a knife, he shaved his head.
0: Chesi intu maadiri geesadu.
1: And he has put intu mark on the head with a knife.
0: Aa intu maadiri geesi naalugu vaipula charmanni vetti laagadu.
1: And he has taken out the peeling out of the marks on the head.
0: Rattam kaartu undali.
1: And the heavy bleeding at that time.
0: Dani paina సన్న నిమ్మకాయ రసం పోశాడు.
1: అండ్ హి అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
0: అన్ని పూసేటప్పటికి మంట.
1: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
0: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేదు.
1: అండ్ స్వామి వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
0: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
1: హి వాజ్ స్టిల్ స్మైలింగ్.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్.
0: పెట్టాడు
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
0: హింసలో పెట్టాడు.
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయ్ ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: The parents said not to follow.
0: దగ్గరే ఉండాలా.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు ఇంకా నా వెంట ఆయమంతా అన్ని పాపమన్నీ నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నారు.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమ్మబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ టు ద ఫాదర్, నో నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్, ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
0: తీసుకుని వచ్చారు.
1: అండ్ హీ వాస్ బ్రాట్ బ్యాక్.
0: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
1: అండ్ దేర్ ఆఫ్టర్ ద రెగ్యులర్ రొటీన్
0: పడిపోవటం, థర్స్డే బాబా వచ్చాడని బాబా క్వశ్చన్స్ చుట్టూ ఆన్సర్స్ అంత వేయటం, ఈ రకంగా అంత ప్రారంభమైంది.
1: అండ్ దేర్ స్టార్టెడ్ దీస్ థింగ్స్ ఆన్ థర్స్డే టు ట్రావెల్ బియాండ్ ద బాడీ లాఫ్ అండ్ ట్రైంగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్.
0: కొరిగినటువంటి తల కొరగటం, మరి తరువాత నేటి వరకు ఒక కత్తి గాని కత్తి గాని తల పైన పెట్టలేదు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఆన్ దట్ డే విత్ షేవెన్ హెడ్, ఇట్ వాజ్ డన్ ఆన్ దట్ డే. రైట్ టిల్ దిస్ డే నో హెయిర్ కట్ వాట్స్ ఎవర్,
0: ఏమి కట్ చేయలేదు.
1: నో కట్ వాట్ ఎవర్,
0: ఏమి షేవ్ చేయలేదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
0: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
1: People may think you may have hair cuts.
0: Eppudu ledu.
1: No, any time.
0: Atane penchukuntu vastunna.
1: While he was having the mop of hair.
0: Aa vidhanga cheskoni.
1: So doing.
0: 70 samvatsaram nenu gadipanu.
1: 70 long years he spent.
0: 70 pettukoni repu vachi deeniki 79.
1: The coming birthday Bhagwan is going to 79.
0: Kaani aa 79 ekkadukunu adhika masam anta vachayi.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దాని వల్ల 90 వచ్చేసేసినట్టు.
1: అండ్ దెన్ యూ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
0: ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: హిస్ ఐస్ ఆర్ వెరీ క్లియర్, ద టీత్ ఆర్ పర్ఫెక్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 79.
0: నేను ఈ కాళ్ళతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: In those days when Swami used to walk, boys used to run after him.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: Even now Swami can walk.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
1: But doctors insisted that he should not walk.
0: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
1: Because as the leg was operated.
0: దానికి తగినటువంటి నరము ఎక్కడ చిక్కలేదు.
1: As they could not get the proper nerve.
0: అది అవసరము.
1: And so it's necessary.
0: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
1: సమ్ రాడ్ వాస్ కెప్ట్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ దిస్ సర్జరీ.
0: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
1: బికాస్ ఆఫ్ ద రాడ్ పుట్ ఓవర్ దేర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ హీ కెనాట్ వాక్ ఫ్రీలీ.
0: అయితే నా కార్యపరంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: యట్ ద డైలీ రొటీన్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: నథింగ్ ఈస్ గివెన్ అప్, నథింగ్ స్టూడ్ ఇన్ హిస్ వే.
0: వచ్చిన వారికి అందరికీ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను.
1: ఇంటర్వ్యూస్ ఆర్ గ్రాంటెడ్ టు ఆల్ దోస్
0: ఇవ్వాల్సినటువంటి ఇచ్చేస్తున్నాను.
1: భగవాన్ అడ్వైజ్
0: తెలియాల్సిందంతా తిరుగుతూనే ఉన్నాను.
1: స్వామి ఇస్ జస్ట్ మూవింగ్ అబౌట్.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకమే చేయలేదు.
1: నో ఆబ్స్టకల్, నథింగ్ హ్యాస్ కమ్ ఇన్ ది వే.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
1: టుడే ఈజ్ అష్టమి.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం అంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యూఆర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడినని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
1: Am I a young boy? I don't need anybody to give me a bath.
0: Yavvatuna ne snanam cheyinchukunedi.
1: I don't need any helper to take a bath.
0: Kabatti na snanam nenu chestuntanu.
1: Swami takes his own bath without anybody.
0: Pallanni nenu cheskuntanu.
1: He attends to his own work.
0: Ee vidhamainatundi dinkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
1: Swami also teaches the same lesson.
0: Kaani oddanna kuda vaaru nilavari paapam.
1: Though Swami says no, they don't keep quiet.
0: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్, హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా రేపు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంత చేయవలసినంత చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ.
0: భజన బినాశ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ సమ్మర్ కోర్స్ డిస్కోర్స్ ఆఫ్ భగవాన్ బాబా డెలివర్డ్ ఇన్ ద మార్నింగ్ ఆఫ్ 20th May 1993. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ టేకింగ్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. హి షోస్ వాట్ స్టాపింగ్ మ్యాన్ ఫ్రమ్ రియలైజింగ్ హిజ్ ఓన్ డివినిటీ అండ్ హౌ హీ కెన్ ఓవర్కమ్ ఇట్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: ఆత్మ శరీరము కంటే భిన్నమనే సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఈ బాధలకు గురి కాడు.
1: An individual who recognizes the self, Atma, is separate from the body will never suffer this way.
0: నిజముగా ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that he is much worse than the beasts and birds.
0: Manavatvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ద ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్, ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటం, ఈ రెండింటికి సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatadi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati ani, manasu ettido manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎట్ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బీ యాజ్ హీ థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ 5 కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by 5 sheets, the food sheet, the life, the mind, the bliss and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheet, the sheet of the mind and the sheet of the wisdom, which is the subtle body.
0: ఇదియే మానవుని యొక్క సుఖదుఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheet of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్సెస్ అవేర్నెస్ ద సెల్ఫ్ ఇన్ ది షీత్ ఆఫ్ ఫుడ్
0: బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
1: ఈస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: మీనింగ్ ద సెల్ఫ్ షైన్స్ ఇన్ ద బాడీ ఆల్సో.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీలీ కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీత్ ఆఫ్ ది లైఫ్ షీట్ ఈస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
0: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.
1: దిస్ ఆల్సో కాల్డ్ నర్వస్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: దిస్ నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసెస్ ద లైఫ్ సోర్స్ అండ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ లైఫ్.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హాస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టు వచ్చారు.
1: దిస్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్ ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ అదర్ వే
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నము చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
0: దీని తరువాత
1: లేటర్
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: లేటర్ కమ్స్ ద ప్యూర్ డివైన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైన శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇన్ ఇట్ కంటెయిన్డ్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్.
0: ఆధారమైనటువంటి శక్తి కూడాను ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్
0: ఇన్ ఇట్ కంటెయిన్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్.

0: చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: This bliss is aspired for by every human being.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: How can we acquire this bliss?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: In the first instance, we should know clearly the meaning of this word manava, human being.
0: మానవా, మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: Manava, human being, meant self, atma.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: Out of the self only emanated the five elements.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మానవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: You have the real capacity to know the very quality if he knows the meaning of this word manava.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: This in Vedanta said, one would be able to know everything if he is to know his
0: own self. నిన్ను తెలుసుకునేందుకు తగిన కృషి చేయాలి.
1: You should make an effort to know thyself.
0: నీవనగా ఎవరు?
1: Who are you?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: We should be away from this external view.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: All that seen with the eye, all that heard through the ear, all that has been experienced with the mind, they are all external.
0: ఇవన్నీ కూడాను కేవలము ఎలివేషన్ అన్నారు, లోపల ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి యొక్క ప్రతిబింబములే.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ఇలాంటి దీనిని మనం సత్యమని గుర్తించి సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని విస్మరించి మానవత్వము వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: Manase hetu.
1: The mind is the reason.
0: Manujuni manugadakanu dukkamunaku manyatakunu.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: Manase muktiki moolamu.
1: Mind is the cause for liberation.
0: Manase narakambu dechu mai marapinchu.
1: Is the mind that gives all the pleasure, makes you forget yourself.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ది మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యూ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడాను దీని అర్థం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హ్యాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్సెల్ఫ్.
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్ గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ హూ నేదర్ కమ్స్ నార్ గోస్.
0: ధరించిన దేహము మార్పు చెందవచ్చును.
1: ద బాడీ దట్ హీ హాస్ మే చేంజ్.
0: క్షీణించవచ్చును.
1: మే డికే.
0: కానీ మానవుడు మార్పు చెందేవాడు కాదు, నశించేటువంటి వాడు కాదు.
1: But human being shall never perish, he shall never change.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: So he is also called నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ మీన్స్ దట్ డిజనరేషన్.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా ద వన్ హూ హాస్ నో డెత్.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ మీనింగ్ ద వన్ హూ హాస్ నో డెత్ హీస్ హ్యూమన్ బీయింగ్ నర.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, atma.
0: కనుకని మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being,

0: ఈజ్ ది వెరీ ట్రూ సెల్ఫ్, నాట్ ద బాడీ.
1: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైన యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
0: ది వెరీ సేమ్ థింగ్ చేంజెస్ డిఫరెంట్లీ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
0: ద మైండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఫోర్ డిఫరెంట్ పొజిషన్స్.
1: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
0: The first is super mind.
1: Rendavadi higher mind annaru.
0: The second higher mind.
1: Moodavadi illuminated mind annaru.
0: Third one
1: illuminated
0: mind.
1: Inka nalugavadi over mind annaru.
0: The fourth one over mind.
1: Ee naligindi oka rahasyanni manavudu gurtinchinappude manavudu anaga evaru aneetundi thanu artham chesukogaladu.
0: If man recognizes the meaning of these four, he will understand who is Manava, the human being.
1: Super mind.
0: The first, super mind.
1: Idi antardrishtito manamu vicharam cheyataniki prayatnam cheyali.
0: We have to make an effort to inquire with the inner view, vision.
1: Anaga tana yokka bhavamunu tana yokka drushtini bahirmukhamulo vismarinchi antarmukhamto vishwasinchi andulo vicharana chelapadaniki tagina krushi cheyali.
0: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
1: Manamu cheyavalsinatundi inquiry anta kodanu lopala kaani bayata kaadu.
0: All the inquiry that we have to do is within, not around.
1: Inner divine.
0: That is the inquiry of the inner divine.
1: Anaga dehama nenu kaadu.
0: Meaning, are you the body? No.
1: Deham oka jadamainatundi.
0: Body is inert.
1: Manasa nenu kaadu.
0: Am I the mind? No.
1: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
0: This is just a reflection.
1: ఈ అన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
0: The reaction, reflection, is sound. All these three make the ego and also the mind.
1: మార్పు చెందేటువంటిది.
0: So all that is external is bound to change.
1: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
0: However, there is a basis which is changeless.
1: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
0: వన్ హ్యాస్ టు ఇమాజిన్, వన్ హ్యాస్ టు వ్యూ దట్ దిస్ ఇన్నర్ డివినిటీ ఇస్ ద మెయిన్ వన్.
1: ఇలాంటి రెండవ తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
0: లేటర్ కమ్స్ ద సెకండ్ ఆస్పెక్ట్, ద కాస్మిక్ డివైన్.
1: అనగా నా ఎందుండినటువంటి యొక్క దివ్యతత్వమే చైతన్యమే నా ఎదుటి వ్యక్తి ఎందు కూడా ఉంటున్నది.
0: మీనింగ్ ద డివినిటీ అండ్ అవేర్నెస్ ఇన్ మీ ఆర్ వెరీలీ ప్రెసెంట్ ఇన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
1: మా ఇరువురి ఎందు ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే విశ్వమునందంతా ఉంటున్నది.
0: ద డివైన్ పవర్ ప్రెసెంట్ ఇన్ బోత్ ఆఫ్ us ఇస్ ఆల్ పర్వేసివ్ ఇన్ ద యూనివర్స్.
1: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే.
0: ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: దీనికంటే మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్.
1: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
0: బాడీస్ మే బి డిఫరెంట్ లైక్ బల్బ్స్.
1: కానీ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క చైతన్య శక్తి ఒక్కటే, అది విద్యుత్ శక్తి.
0: దట్ అవేర్నెస్ ది ఎలక్ట్రిసిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
1: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇది కాస్మిక్ డివైన్ అంటారు.
0: వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ వీ కాల్ ఇట్ యాజ్ కాస్మిక్ డివైన్.
1: దాని తరువాత
0: ద నెక్స్ట్ వన్,
1: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ if you know your own self.
1: Nee muktini neevu maatram koratam valla sadhyam kaadu.
0: It is not possible to liberate yourself by aspiring for it.
1: Bhinna swaroopamto undinatundi vishwa swaroopanni kodanu neevu ekanga bhavinchali.
0: You should also understand that universal form, cosmic form in different forms.
1: Kanukune ee ekatvanni manam visheshinchinappude,
0: when we believe in that oneness,
1: mana manavatto manaku chakkaga artham avutundi.
0: We can understand the human life in full.
1: కానీ ఈనాటి పరిణామము, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నది.
0: బట్ టుడే ఆల్ ద మెటీరియల్, ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
1: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
0: బియాండ్ దిస్ ద ట్రావెల్ కమ్స్ టు ఎ టోటల్ హాల్ట్.
1: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
0: మ్యాన్ ట్రావెల్స్ అప్ టు ద పొజిషన్ ఆఫ్ మైండ్.
1: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడాను మనం పొందాలి.
0: బట్ దేర్ ఇస్ అనదర్ సంథింగ్ బియాండ్ ద మైండ్, ఓవర్ మైండ్ దట్ వీ షుడ్ ఇమాజిన్.
1: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
0: హౌ ఫార్ ద మైండ్ కెన్ ట్రావెల్?
1: మనోమూలం ఇదం జగత్తు. జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
0: ద మైండ్ కెన్ ట్రావెల్ అప్ టు ది యూనివర్స్.
1: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడా గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
0: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
1: Manasato vartinchenta varaku kudanu manavudugane untadu.
0: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
1: Kani idi amanaskudu kavali.
0: But he should withdraw the mind, amanaska.
1: Amanaskudanaga emi manasuku atheetamainatundi sthitiki povali.
0: Amanaska means one should reach the state beyond the mind.
1: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
0: యూ షుడ్ స్టెప్ ఇన్ టు సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది సూక్ష్మదేహములకు సంబంధించినటువంటిది.
0: దిస్ సూపర్ మైండ్ ఈజ్ రిలేటెడ్ టు ద సటిల్ బాడీ.
1: ఈ యొక్క సూక్ష్మదేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక,
0: ఇన్ ది సటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, the mind, the ego are not present.
1: కేవలం చేతనా శక్తిడై ఉంటుంటాడు.
0: Is just the awareness.
1: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
0: But we should also step into that which is beyond this, the causal body.
1: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే,
0: in this causal body,
1: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
0: This causal body has got that controlling power. Of the body, the senses, the mind, ego.
1: Yeta vata sarva shaktulu kudanu manavuni ende imidi untunnavi.
0: It's all said and done. All capacities are latent in
1: manavudu. Anantamainatundi shakti kalagadu.
0: Man has got infinite power.
1: Manavudu adbhutamainatundi yokka shakti kalavadu.
0: Man has got excellent power.
1: Manavunaku arthamu kaanatundi vishayamulu jagattulo levu.
0: In this world there is nothing that man cannot comprehend.
1: Karukane adbhutamaina anantamaina arthavantamainatundi vaadu manavudu.
0: So man is mysterious, infinite, and that is meaningful.
1: Kaani ee naati manavudu,
0: but man today,
1: goppa vidyavantudai,
0: being highly
1: vantudai, vaigyanavantudai, sarvashaktimayuduga raanistu untunnadu.
0: Man today is shining as a highly educated, intellectual, scientific one.
1: Kaani ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
0: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఇవి
1: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
0: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మానిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
1: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
0: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్, latent, which is hidden in secret, which cannot be expressed,
1: adi manavuni endunnatundi cosmic power antaru.
0: That is the cosmic power in
1: universal shakti.
0: That is universal power.
1: Sarvatra undunnatundi yokka shaktiye manayendu, manayendu unnatundi yokka shaktiye sarvatra kuda untundali.
0: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
1: Kani ఆకారమును పురస్కరించుకుని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకుని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
0: బట్ బేసింగ్ ఆన్ ఇట్స్ ఫార్మ్ వీ టేక్ ఇట్ యాజ్ మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్ లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
0: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్. When it is blown into the balloon, it will be in a limited form.
1: Kani anantamaina galilo idi merge kavatam ledu.
0: But it doesn't merge into the infinite air around.
1: Eppudu idi anantamaina kunti galilo ekamaipothundi.
0: When does it become one with the infinite air?
1: Ee galini marinta oodi oodi oodinappudu ee aakaram anetundi balloon burst aipothundi.
0: When you blow up this balloon more and more, the balloon bursts.
1: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండేటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
0: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
1: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
0: So our bodies are a sort of balloon.
1: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండేటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
0: The infinite air present within us, we take it as a fraction, as an atom.
1: కానీ ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
0: This atom is just a part of the mighty one.
1: Anu raniyan mahato mahiyan. Ee rendintiki yokka ekatvam okkate.
0: దేర్ ఇస్ వన్నెస్ ఇన్ బోత్ ద మైక్రోకాజం అండ్ ద మాక్రోకాజం.
1: కానీ మనస్సు చేసే చింతన,
0: బట్ థింకింగ్
1: దేహం చేసే పని,
0: యాక్షన్ ఆఫ్ ద బాడీ,
1: ఆత్మ చూచే సాక్షిభూతము
0: అండ్ ది సెల్ఫ్,
1: ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
0: They appear to be different.
1: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
0: No, they are interrelated.
1: ఆకారంలో భిన్నమే కాని,
0: they may be different in form.
1: ఆనందములో ఏకమే,
0: but in bliss just one.
1: దీనిని ఉపనిషత్తులు,
0: this Upanishads,
1: అనంతములోని ఏకత్వమే అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
0: Upanishads taught that this is unity in diversity.
1: కనుక మానవత్వం అనగా,
0: so human life,
1: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
0: So humanity is in no way different from divinity.
1: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
0: The humanity and the divinity are one and the same.
1: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు,
0: in the second stage when we develop that broad feeling,
1: దేవుడైన నేను దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
0: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
1: ఇది divine universal form అన్నారు.
0: This is called divine universal form.
1: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
0: How do you get this universal form?
1: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
0: It's not out of difference.
1: శక్తి యొక్క ఏకత్వంతోనే.
0: It's only of oneness, unity.
1: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
0: So we should take this power as quality.
1: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
0: We should take the body as quantity.
1: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
0: There may be plenty of quantity.
1: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: But we should take quality as the chief
1: one. అదే ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
0: It is the consciousness in every man.
1: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
0: this consciousness,
1: సర్వత్రా వ్యాపించినటువంటిది,
0: is present everywhere.
1: మనము గాలి తీసుకుంటున్నాము,
0: వీ బ్రీత్.
1: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
0: ద బ్రీత్, దిస్ ఎయిర్, ఈజ్ నాట్ సెపరేట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. హియర్
1: ఉండేటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
0: ద ఎయిర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్, ఈజ్ జస్ట్ ఇన్హేల్ డిపెండింగ్ ఆన్ కెపాసిటీ.
1: ఈ దేహములకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
0: దట్ వీ బ్రీత్ ఇన్ టు అవర్ బాడీ, వీ టేక్ ఇట్ ఎస్ లిమిటెడ్ కెపాసిటీ.
1: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
0: టేకింగ్ దిస్ హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ హంబల్, ఈజ్ వెరీ సింపుల్.
1: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ సో లిమిటెడ్ బట్ హీస్ ఇన్ఫినిట్.
1: కనుకనే అట్టి ఇన్ఫినిట్ గా ఉండినటువంటి మానవత్వాన్ని,
0: దట్ హ్యూమన్ లైఫ్ విచ్ ఇస్ ఇన్ఫినిట్,
1: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
0: బికాస్ వీ లిమిట్ టు ద బాడీ,
1: ఈ దివ్యత్వమైనటువంటి యొక్క విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ బ్రాడ్ ఐడెంటిటీ విత్ ద డివినిటీ.
1: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్, అండర్స్టాండ్ యువర్ డివినిటీ.
1: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
0: అండర్స్టాండ్ హూ యు ఆర్ ఫస్ట్.
1: కానీ ఈనాటి విద్యా విధానం లోపల,
0: బట్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: తనను తాను వదలి,
0: leaving one's own self,
1: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: They make an effort to understand universe.
1: ఇది పెద్ద అజ్ఞానం.
0: This is big ignorance.
1: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
0: today the science has progressed.
1: ఎంత విశాలమైనదో,
0: it is so vast.
1: ఎంత విజృంభించినదో,
0: it has spread far and wide.
1: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
0: But in same hand, along with that, ignorance is also on the rise.
1: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
0: Man is not understanding this ignorance.
1: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి అందించుకుంటున్నాడు.
0: He keeps in view all his achievements in the field of science.
1: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
0: This is not true wisdom.
1: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
0: Just a part of ignorance.
1: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాను, అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
0: So long man has got the feelings of differences and diversities, he is just ignorant but not the one of wisdom.
1: He over mind ee yokka limit nu manam daati povali.
0: So he should reach that state over mind from finite to infinite.
1: Idi sadhyama ani prashninchavachchu.
0: One may question, is that possible?
1: Tappaka sadhyame.
0: Certainly it is possible.
1: Manavudu sadhinchaleniti jagattulo okkati levu.
0: There is nothing in this world that man cannot accomplish.
1: Sarvamunu sadhinchavachchu.
0: Everything he can accomplish.
1: Kaani అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
0: As man has no such confidence within him, he is not able to achieve.
1: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
0: he goes by the limited body.
1: పరిమితమైన దేహంతో నేను ఇంత ఘన కార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
0: He doubts, is that possible to understand the infinite with this finite body?
1: దేహము పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడు.
0: బాడీ ఈజ్ లిమిటెడ్ బట్ యు ఆర్ లిమిట్లెస్.
1: కనుక నేను నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
0: సో దిస్ ఐ ఈజ్ ఇన్ఫినిట్ పవర్.
1: నేను అనేటువంటి అపరిమితమునకు
0: దిస్ ఐ విచ్ ఈజ్ ఇన్ఫినిట్
1: ప్రక్కలో దేహం అనేటువంటిది పెట్టినప్పుడు
0: వెన్ వీ కీప్ ద బాడీ బై ఇట్స్ సైడ్
1: నేను దేహము అయిపోతున్నాడు.
0: దెన్ ఇట్ బికమ్స్ ఐఎమ్ ద బాడీ.
1: దేహము పరిమితమైనటువంటిది.
0: బాడీ ఈజ్ లిమిటెడ్
1: నేను అపరిమితమైనటువంటిది.
0: ఐఎమ్ లిమిట్లెస్.
1: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
0: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
1: కనుక మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
0: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఈస్ ద కాజ్.
1: కనుక దేహము పాంచభౌతికము.
0: Body has got all the five senses.
1: దేహము కూలక తప్పదెప్పుడు.
0: Body is bound to fall.
1: దేహి నిరామయుండు.
0: But indwella
1: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
0: The indwella has neither birth nor death.
1: నిజము చూడ.
0: Truly
1: ఆ దేహియే దేవదేవుడు.
0: That indwella is verily God.
1: నీవు దేహివి కానీ దేహం కాదు.
0: You are the indwella but not the body.
1: నీవు శరీరి కానీ శరీరం కాదు.
0: You are the indwella in the body but not the body.
1: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
0: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
1: కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
0: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
1: కనుకనే బాడీ క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
0: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
1: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
1: తిరుపతి క్షేత్రము.
0: క్షేత్ర తిరుపతి.
1: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: బద్రీ క్షేత్రము, అమర్నాథ్ క్షేత్రము.
0: బద్రీ క్షేత్ర, అమర్నాథ్ క్షేత్ర.
1: ఇలాంటి క్షేత్రాలకంతకును ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద నోవర్.
1: క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండ చేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్ర.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: When they have that self-confidence, they can accomplish anything.
1: ఆత్మవిశ్వాసము లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యము కాదు.
0: Without self-confidence, nothing is possible.
1: ఏ కార్యము కూడా చేయలేడు.
0: He cannot do anything.
1: కనుకనే ఆత్మవిశ్వాసము విద్యార్థులకు అత్యవసరం.
0: So this self-confidence is most essential to students.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: This self-confidence means, I am the true self.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రుంచి వేయాలి.
0: We should remove the barrier that stands in between me and the person in front.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అడ్డము ఏది? అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ఈ దేహములు ఉపాధులను మనం దూరం చేసినప్పుడు
0: when we get away from this body,
1: రెండు ఏకమైపోతాయి.
0: Both become one.
1: కనుక ఏకత్వంలో ఉండేటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనంద కోసం యొక్క ప్రతిబింబము.
0: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది షీత్ ఆఫ్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ యూనిటీ వన్నెస్.
1: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఆనంద కోసములు మానవుడికి ఉపాధులే కాని మానవుడు కాదు.
0: సో ఆల్ దీస్ ఫైవ్ షీట్స్, ద షీత్ ఆఫ్ ఫుడ్, ద షీత్ ఆఫ్ ద మైండ్, ద షీత్ ఆఫ్ ద లైఫ్, ద షీత్ ఆఫ్ ది బ్లిస్ అండ్ షీత్ ఆఫ్ విజ్డమ్, దే ఆర్ ఆల్ జస్ట్
1: ఎన్నో షర్ట్స్ ఉండవచ్చును, ఎన్నో ప్యాంట్స్ ఉండవచ్చును.
0: You may have many shirts, many pants.
1: కానీ ఇవన్నీ నీ డ్రెస్సులే కానీ నీవు దావి కాదు.
0: దే ఆర్ మియర్లీ యువర్ డ్రెస్ బట్ యు ఆర్ నాట్ దాట్.
1: కారులో నీవు ప్రయాణం చేసినంత వరకును కారు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యూ ట్రావెల్ బై కార్ యూ కెనాట్ బి ద కార్.
1: కాదు కాదు, కారు రథము, నీవు రథికుడు.
0: కార్ ఇస్ ద చారియట్, యు ఆర్ ద చారియటీర్.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యు కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైనది, ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: Body is just the house. The indweller is very God. You are just carried away by the body and you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం అని భావనతో ఈ పదములు ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థము తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్, మెనీ వర్డ్స్. హి డస్ నాట్ మీన్
1: డిక్షనరీలో చూస్తున్నాడు.
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయ తత్వము.
0: ద డిక్షనరీ ఈజ్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే,
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్,
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి.
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఈనాడు 99% అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
0: In the world today, 99% of people are human beings just in form but not in
1: practice.
0: We should become a human being in practice.
1: దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం జరగాలి.
0: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
1: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
0: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
1: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
0: In man, a sort of demonic quality, animal quality are on the rise.
1: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: Where lies the difference between the demonic quality?
1: భిన్నత్వం భిన్నత్వం.
0: Diversity.
1: దీనివల్లనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
0: Because of that, the animal quality is on the rise.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
0: టుడే ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ రాపిడ్ స్ట్రైడ్స్.
1: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
0: దర్ మెనీ సర్ప్రైజింగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అటామిక్ లెవెల్ ఎలక్ట్రానిక్స్.
1: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
0: మ్యాన్ హస్ అకంప్లిష్డ్ ఇన్ ది రెల్మ్స్ ఆఫ్ స్పేస్.
1: ఆటమ్ బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డిస్కవరింగ్ ది అటమ్ బాంబ్ అండ్ హైడ్రోజన్ బాంబ్.
1: ఇది ఒక వైపున పెరిగిపోతుంటుండాలి.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే.
1: మరొక వైపున
0: ఆన్ వన్ హ్యాండ్
1: నైతికంగా
0: మోరల్
1: భౌతికంగా
0: ఫిజికల్
1: ఆధ్యాత్మికంగా
0: స్పిరిచువల్
1: ధార్మికంగా
0: ధార్మిక్
1: దినదినములకు దిగజారిపోతుంది.
0: డే బై డే ఇట్ ఆర్ డిక్లైనింగ్.
1: ఒకవైపు చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము,
0: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్.
1: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము,
0: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ.
1: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు,
0: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్.
1: విద్యార్థుల యొక్క ఆందోళనలు,
0: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
0: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
1: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
1: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
0: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు దైవత్వము, మానవత్వము, పశుత్వము, దానవత్వము, నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
0: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
1: కనుక ఈ యొక్క నాలుగు శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి, మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
0: As is forgotten the human quality, the other qualities are increasing.
1: మనం తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
0: we are developing our intelligence.
1: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
0: We are not developing the nature of the self.
1: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
0: How are we putting, making use of this skill?
1: మన నాలెడ్జ్, మన విజ్ఞానం, తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
0: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
1: నాలుగు శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
0: All these four powers latent in man assume four forms.
1: మొదటిది నాలెడ్జి.
0: The first one, knowledge.
1: రెండవది స్కిల్.
0: The second, skill.
1: మూడవది బ్యాలెన్స్.
0: Third, balance.
1: నాలుగవది ఇన్సైట్.
0: Fourth, insight.
1: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జి, నాలెడ్జి పెరుగుతుండాలి.
0: Among these four, the first one, knowledge, it is increasing, ever increasing.
1: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
0: But third one, the balance is lost.
1: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
0: Human life rests on this balance.
1: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
0: What is the reason for this balance that
1: knowledge ni skill cheyatam ledu vidyarthulu knowledge ni kill chestunnaru.
0: Students are not skilling their knowledge, they are killing their knowledge.
1: Knowledge ni kill cheyatam valle balance tappothundadi.
0: As they kill the knowledge, the balance is lost.
1: Ee balance tappipotam valle inside poi outlook vastundadi.
0: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
1: Ee yokka outlooks, outlooks ku moola karanam ide.
0: This is responsible for all the outlooks
1: external. Manam nirantaramu kudanu బయట దృష్టి, బయట దృష్టి, బయట దృష్టిలోనే ఉంటున్నాము.
0: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్.
1: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
0: సర్టెన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాస్ ద రియల్.
1: రియల్ ను మర్చిపోతున్నావు.
0: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
1: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
0: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్ ద సేమ్ ఇన్ ద బుష్ దేర్.
1: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
0: మ్యాన్ టుడే లూజెస్ ద బర్డ్ ఆన్ హ్యాండ్ వ్యూయింగ్ ద బర్డ్ ఇన్ ద బుష్.
1: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బికమ్ సచ్ అన్ ఇగ్నోరెంట్ వన్.
1: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
0: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
1: దానిని కూడా నువ్వు తనపైన తాను విశ్వసించాలి.
0: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
0: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
1: నీవెవరు, నీవెవరు, నీవెవరు, నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
0: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూమ్ సో ఎవర్ యూ మీట్.
1: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
0: బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
1: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
0: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
1: ఇవన్నీ నీ ఉపాధులే.
0: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
1: నీ ప్రాపర్టీస్.
0: ఆర్ యువర్ ప్రాపర్టీ.
1: నీవే దానికి ఓనరు.
0: యువర్ ద ఓనర్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
0: When you say my body, my mind, my senses, my inner senses, meaning
1: ikkada
0: you are the master.
1: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
0: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
1: Nee illu antunnavu.
0: You say this is my house.
1: Neevu evaru dehamane nenu ankovatam kalagadu nee aa bhavana padutunnavu.
0: Because you mistake yourself with the body, because you have that feeling.
1: Ee yokka inti paina edaina oka cinema wall poster ni kanipisthe nuvu vaanto jagada vestunnavu.
0: If any wall poster is stuck to the wall, you fight with him.
1: Idi enta varaku nee abhimanamu?
0: How far you have
1: ee illu naadi naadi ane abhimanam untinanta varaku atanto nuvu jagada vestunnavu.
0: You fight with that person because you have got the identity attached with your house.
1: Aa illu nu ammi vesthe దానిపైన బాంబు పడి పగిలే కూడా నీవు విచారణ చేయవు.
0: వెన్ వన్స్ యూ సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ ఫుల్.
1: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణమేమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం, ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణము.
0: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
1: కనుక ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
0: You should not have attachment on the house or the body.
1: Nee paina neeku abhimanam unte deham kuda nu sukshemanga perugutundi.
0: If you have got that attachment on the self, the body also will grow.
1: కానీ నీపైన నీకు విశ్వాసం లేక
0: వితౌట్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: ఇంకా మిగిలిన దాన్నంతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము అసాధ్యం.
0: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్.
1: అదే నిజమైనటువంటి గొప్పతనము.
0: దట్స్ రియల్ గ్రేట్నెస్.
1: నీపైన నీకు విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్
1: పైన విశ్వాసము,
0: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్,
1: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: Faith in you, faith in God is the secret of greatness.
1: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
0: We should understand that greatness.
1: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
0: We are not making an effort to know that secret.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
0: The entire universe is in you.
1: మీరు కేవలం అల్పులమని కాని,
0: you should not take consideration of me.
1: ఒక మానవ శరీరదారులు కాని భావించకూడదు.
0: You should not consider yourself the body.
1: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
0: Bodies are merely water bubbles.
1: దీని తర్వాత మైండ్ ఉంటది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
0: Then comes the mind which is mad monkey.
1: కనుక మంకీ వంటి మైండ్ ను,
0: the mind that's like a monkey,
1: వాటర్ బబుల్ వంటి దేహాన్ని,
0: the body, the water bubble,
1: విశ్వసించవద్దు.
0: You should never rely on that.
1: నీ విశ్వసించవలసింది ఏమిటి? నీ కాన్ఫిడెన్స్.
0: What you should have faith is on conscience.
1: నీ ఆత్మవిశ్వాసం కలగాలి.
0: You should have self confidence.
1: అది లేకుండా ఎన్ని విశ్వాసం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
0: Without that there is no use in having faith in other aspects.
1: చక్కగా అలంకారంగా ఉంటుండాలి.
0: The body is highly decorated.
1: కావలసినంత నగలంతా ధరించినాము.
0: You have got so much of jewelry.
1: మంచి మంచి వస్త్రాలు ధరించినాము.
0: You have got very good dress.
1: కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకపోతే దీనికి ఏమి విలువ ఉంటుంది?
0: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
1: అదే రీతిగానే
0: Similarly,
1: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
0: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
1: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
0: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
1: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కానీ,
0: ఓన్లీ ది ఫిజికల్ పవర్
1: స్వయంగా ఆడేటువంటిది కాదు.
0: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
1: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు మూడు తిరుగుతూ ఉంటుండాయి.
0: When you apply the key to the clock,
1: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
0: Because the hands move, can you call it alive?
1: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
0: The hands move, the, because of the key.
1: క్లాక్ కు కీ నే లైఫ్.
0: The key is the life of the clock.
1: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారం సలుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
0: Man does so many things, accomplishes, investigates.
1: ఏది లైఫ్ సోర్స్?
0: What is the life source?
1: అది ఆత్మ.
0: That is the self.
1: అదే కాన్షియస్నెస్.
0: That is consciousness.
1: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
0: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
1: ఏ నీవు అని నీకు బోధిస్తుండాలి.
0: It only teaches you that you are the consciousness.
1: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
0: How does that consciousness express?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్, ఐ, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్టును విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి మెంట్ మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: ఈ గాయత్రికి రెండవ పేరు సావిత్రి.
1: ద సెకండ్ నేమ్ ఆఫ్ గాయత్రి
0: ఇస్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
1: దట్ మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడవ పేరు.
1: ది గాయత్రి ఇస్ థర్డ్ నేమ్.
0: సరస్వతి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం. నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. ఐ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: వైబ్రేషన్, అదే ప్రాణశక్తి.
1: వైబ్రేషన్ ద లైఫ్ ఫోర్స్.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: దేర్ఫోర్ భూర్భువస్వః ఆర్ నాట్ ది త్రీ వరల్డ్స్ లయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ వరల్డ్స్ ఆర్ ఇన్ యూ.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ యువర్ బాడీ.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆర్ ఇన్ యూ.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్.
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాం.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్, ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కాని ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందును లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపము అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యము కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: So the merit and the sin, they lie in one's own actions.
0: మనము దివ్య భావముతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: వాట్ ఈస్ దిస్ చిత్ అవేర్నెస్?
0: ఇది చిత్తుకు అవేర్నెస్ పేరంతే.
1: చిత్ ఇస్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై అవేర్నెస్?
0: పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ అవేర్నెస్.
1: ఇట్ ఈస్ టోటాలిటీ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్, యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఈస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పడం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ హ్యాండ్ కర్చీఫ్, దట్ ఇస్ అవేర్నెస్.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: ద టోటాలిటీ ఫుల్ అండర్స్టాండింగ్ ఇస్ అవేర్నెస్.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: సో హ్యూమన్నెస్ షుడ్ బి అండర్స్టాండ్ ఇన్ ఫుల్, దట్ ఇస్ అవేర్నెస్.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: టుడే నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: ఇట్స్ ఓన్లీ ఫూలిష్నెస్ టు ఫీల్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness ఎప్పుడు సత్తుతో కూడి ఉంటుంటాయి.
1: Awareness is always
0: అవేర్నెస్ ఉండదు.
1: Awareness doesn't lie apart for a moment.
0: అవేర్నెస్ ఎప్పుడు శాశ్వతమైన దాంతో చేరి ఉంటుంటాయి.
1: So awareness is always in combination with that permanent one.
0: సత్తు చిత్తు అని రెండింటికి సంబంధం పోర్చారు.
1: That's why it is said sat and chit.
0: సత్తుకు పక్కలో చిత్తు ఉండే ఉంటుంటాయి.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్యలో రూప నామములు చేరటం చేత
1: in between the two because of the name and form
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ఆధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వమునకు మాధవత్వమునకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్, వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: మ్యాన్ ఇస్ గాడ్.
0: జీవుడు దేవుడు.
1: ఇండివిజువల్ ఇస్ గాడ్.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: ఇట్స్ ఓన్లీ ది ఫీల్ నోవేర్ అండ్ నో.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: ఆల్ లైస్ ఇన్ యూనిటీ.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ అండర్స్టాండ్ ది హ్యూమన్నెస్.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచములు అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఫీలింగ్స్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ జెలసీస్ హేట్రెడ్ అండ్ డిఫరెన్సెస్.
0: అశాంతి
1: ఎవ్రీవేర్.
0: ఎక్కడ చూసినా భయము.
1: ఎవ్రీవేర్ దిస్ ఫియర్.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు. ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: దేర్ ఇస్ ఎజిటేషన్ ఆల్ ఓవర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: ద మెయిన్
0: భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదం ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యు ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధికి అయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యు ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పరాత్మను పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మలో ఉన్నటువంటి ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెన్స్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited to
0: a syllabus. ఇది సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either.
0: సత్యము ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడాను సత్యం వద ధర్మం చెర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian culture since ancient times, these two things are taught. Speak truth and unjust righteous action.
0: మానవునకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుక నీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation, the creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling that you are
0: in the atma. ఈ జగత్తుకు ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that atma into this world. That truth has to be realized.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కాని ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that atma, but you are not getting into atma from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: అన్నింటినీ పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతే కాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపదు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క state.
1: So Swami says, look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt, harm
0: anyone. ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇక్కడ నువ్వు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం తోక చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the world.
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనం కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్, లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉండిన అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యువర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో,
1: విత్ ద కమ్యూనిటీ ఫీలింగ్,
0: ఇలాంటి విశాల భావంతో,
1: విత్ ద బ్రాడ్ ఫీలింగ్,
0: ఇలాంటి అనంతమైన భావంతో,
1: ఇన్ఫినిట్ ఫీలింగ్,
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఇన్
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెలీ.
0: ఈ స్టమక్ ని ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువులు చదవాలనా?
1: టు ఫిలప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కరించుకుంటావు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being highly intelligent,
0: మగిడి తన్నరి కూడా మందమతుడు,
1: is a foolish one who does not know himself,
0: ఎంత చదువు చదివి,
1: with all the scholarship,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be in any way.
0: హీనుని గుడంబు మానలేడు.
1: Mean man shall never change his
0: mind. చదువు చదువా.
1: With all the education.
0: తర్కవాదమే కాని.
1: It's just argumentation. పూర్ణ
0: జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: You will never get comprehensive.
0: చదువు చదువు చదివి చావంగనేటికి. చావు లేని చదువు చదువాలి.
1: Why should one die with all this education? He should study to be deathless.
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్?
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: The education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: ఇది వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది.
1: You should do this also.
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి.
1: To eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్.
1: That is main.
0: అది ఇంపార్టెంట్ మెయిన్.
1: That is important item.
0: అయితే దాంట్లోకి పులుసో రసమో పచ్చడో పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉంటుండాలి కదా, కొన్ని కలుపుకోవటానికి రుచికి.
1: Along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat.
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి.
1: సౌత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి.
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు.
1: దే ఆర్ ఆల్ యాడ్ టు యువర్ టేస్ట్.
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు.
1: దే ఆర్ జస్ట్ ఫర్ యువర్
0: టేస్ట్. నీ రుచుల కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యు లైక్ ఇట్.
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు.
1: బికాజ్ యు డిజైర్.
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యు పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది.
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హార్ట్.
0: అప్పుడే అమనస్కుడైపోతావు.
1: దెన్ యు విత్డ్రా ద మైండ్.
0: అప్పుడే ఓవర్ మైండ్.
1: దట్ ఈస్ ఓవర్ మైండ్.
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్ మౌండ్
0: ముందు మనం తెలుసుకోవాలి.
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్.
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్.
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపులంగా విభజించి చెప్పే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం.
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ ద స్పిరిచువల్ పార్ట్ ది సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్.
0: భౌతిక విద్యలంతా కూడా మీ క్లాస్ రూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ యూ విల్ హ్యావ్ ఇన్ యువర్ డైలీ రొటీన్.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: బట్ దిస్ ఇస్ చీఫ్ వన్.
0: నదీ నాం సాగరోగతి. నదులు అనేక నదులుగా ఉంటుంది, అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names, they flow in different
0: directions.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి.
1: Therefore, physics, botany, zoology, English, they are like rivers.
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి.
1: Ultimately, they should unify with that ocean, the spiritual knowledge.
0: అదే unity in diversity.
1: That is unity in diversity.
0: మీరు అందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీ ని చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many.
1: Beings are many.
0: But breath is one.
1: But breath is one.
0: చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటుండదు అందరికి.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: దైవచింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal
0: to the world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు.
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం నందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయి గణాధిప, పార్వతీ తనయ ఓయి గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్ ఓ సన్ ఆఫ్ పార్వతి ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడి యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: No one goes deep enough to know the inner significance.
0: Ganadipa ani hecharinchadi vedam.
1: Veda refer to this title Ganadipa.
0: Ye ganamulu ivi, sura ganamula asura ganamula?
1: What are these ganas? Are they demonic or angelic?
0: Sura ganamulu,
1: they are one of the angels.
0: Ee ganamulu ekkada untunnavi?
1: Where are they?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్డ్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ టెన్ సెన్సెస్.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఈజ్ ఇంద్ర.
0: ఈ మనసు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: ద మాస్టర్ ఆఫ్ ద మైండ్ ఈజ్ ఇంటెలెక్ట్.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: సో ద టైటిల్ గణాధిపతి ఈజ్ గివెన్.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: హియర్ వి హావ్ టు నో ద మీనింగ్ క్లియర్లీ ఆఫ్ దిస్ టైటిల్ గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా ఈజ్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్ ఈస్ కాల్డ్ గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: యాజ్ ఇస్ ది హెడ్ ఆఫ్ ఆల్ గణస్ ఈస్ కాల్డ్ గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది సెన్సెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: ద ఇండివిజువల్ నేచర్ ఈజ్ ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ దట్ ఆఫ్ క్రియేషన్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: దిస్ ఇండివిజువల్ నేచర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక దైవత్వము మానవత్వం నందే ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: విగతో అధిపతి అనగా ఏమిటి? విగతో నాయక ఇది వినాయక. అనగా వినాయక అనగా ఇతను సర్వస్వతంత్రుడైనటువంటి వాడు.
1: వినాయక మీన్స్ ద వన్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్.
0: ఇతనికి మరొక నాయకుడు లేడు.
1: హి హస్ నో అదర్ మాస్టర్.
0: ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఏ శక్తికైనా ఒక నాయకత్వం ఉంటుంటుంది.
1: ఎనీ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ విల్ హ్యావ్ ఎ మాస్టర్.
0: కానీ వినాయకులకు మరొక నాయకుడు లేడు.
1: బట్ వినాయక హ్యాస్ నో వన్ ఎల్స్.
0: కనుకనే ఇతనికి వినాయకుడు అని పేరు వచ్చింది.
1: సో హీ ఇస్ కాల్డ్ వినాయక.
0: సర్వ స్వతంత్రుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్.
0: ఈ వినాయక పూజ అనేటువంటిది ఇది అనాది కాలం నుండి భారతదేశంలో వ్యాప్తి చెందినటువంటిది.
1: ద వర్షిప్ ఆఫ్ దిస్ లార్డ్ వినాయక హ్యాస్ బీన్ దేర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: ఋగ్వేదమునందును నారాయణకోపనిషత్తునందును తైత్తరీయోపనిషత్తునందు కూడాను ఈ యొక్క వినాయకుని యొక్క స్మృతి శృతి అనేక విధములుగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: Vinayaka has been referred to in Rigveda, Narayanaka Upanishad, Taittiriya Upanishad and Shrutis.
0: ఇది కేవలం గాయత్రి మంత్రమందు కూడాను అంతర్భాగమై ఉంటున్నది.
1: ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాయత్రి మంత్ర.
0: తత్ పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో ప్రచోదయాత్. అనగా తన యొక్క దివ్యత్వాన్ని గణపతి యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్ట్ ఇన్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ సెడ్ గణపతి ఇస్ సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: Kanukane prakrutiye parvati.
1: Nature is parvati.
0: Purushude Ishwarudu.
1: Purusha is Ishwara.
0: Ee prakruti purushulu yokka sambandhame ee yokka manavattam ane vyaktitvam.
1: Human individuality is the combination of the divinity and the nature.
0: Kanuka vinayakudanaga parvati putrudu Ishwarudu ekkado untunnadu. పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ వెన్ వి ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్ ఎల్స్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: ఆల్ ఫెస్టివల్స్ ఆర్ మెంట్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ మీనింగ్ అండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి? ఎలుక వాహనమేమిటి?
1: వాట్ ఇస్ దిస్ వినాయక హ్యాస్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ ర్యాట్ హ్యాస్ హిస్ ఛాంపియన్.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: ర్యాట్ ఇస్ కాల్డ్ మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక ర్యాట్ సింబలైజెస్ నైట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ ఇస్
0: చీకటికి ఒక గుర్తే ఒక మూషికము.
1: ద పిచ్ డార్క్నెస్ ఇస్ సింబలైజ్డ్ హియర్ బై ఎ ర్యాట్.
0: చీకటిని వినాయకుడు తాను అణగదొక్కున్నటువంటి వాడు కనుకనే ఇతనికి మూషిక వాహనుడు అని పేరు వచ్చింది.
1: యాజ్ వినాయక వుడ్ కీప్ దిస్ పిచ్ డార్క్నెస్ అండర్ హిస్ చెక్ హీస్ కాల్డ్ ది మాస్టర్.
0: చీకటిని పారద్రోలి వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ హూ డిస్పెల్ ద డార్క్నెస్ అండ్ టేక్ యూ టువర్డ్స్ లైట్.
0: ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడా చెప్పవచ్చు.
1: హియర్ ద ర్యాట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వాసనస్ ది క్యారెక్టరిస్టిక్స్.
0: అనగా ఈ యొక్క మూషికము వాసనను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్ ప్రొసీడ్స్ బేసింగ్ ఆన్ దిస్ క్వాలిటీ ఆఫ్ స్మెల్.
0: అనగా కోరికలు వాంఛలు అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికను అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వినాయక ఇస్ ద వన్ హూ హస్ పుట్ ఎ చెక్ ఆర్ కంట్రోల్ ఓవర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో ఇగ్నోరెంట్.
0: కనుక వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: సో రాట్ ఇస్ ద చారియట్ ఆఫ్ వినాయక.
0: వాహనం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ద చారియట్?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: దట్ విచ్ ఇస్ యూస్డ్,
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: ద వన్ ఓవర్ దట్ ఇస్ లీడర్.
0: కనుకనే వాసనలను, కోరికలను, అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: Samasta dukkamulanu, samasta badhalanu, samasta kashtamulanu dooram gaavinchukoneetunti vaadu vinayakudu.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: Vignamulaku shatruvu vinayakudu.
1: Vinayaka is enemy to all obstacles.
0: Vignamulanu ye maatram kodunu cherchetunti vaadu kaadu.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక విల్ కిల్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక కన్ఫర్స్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సృష్టి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్, ద ఫుల్ఫిల్మెంట్ అండ్ ది ఇంటెలెక్ట్.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: వాట్ ఇస్ దిస్ ఫుల్ఫిల్మెంట్ హియర్?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: వెన్ మైండ్ ఇస్ ప్యూర్ యుల్ హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ అక్వైరింగ్ విజ్డమ్.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కాని వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటున్నది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాము.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aaviritho udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka,
1: not on this,
0: bhadrapada masamulo vacheyatvanti ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో పూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక, దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు, మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్, ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈస్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ ఇన్ ది బాడీ.
0: నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner significance.
0: Bharatiyulu ye karmalu acharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru acharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi okka aadhyatmika antaratham koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi, nadiche nadaka, palike paluku, యోచన చేసేటువంటి యోచన, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్స్యూమ్డ్, ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలు అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల
1: ఈజ్ ఇట్ టెక్స్చువల్ నాలెడ్జ్?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ నాలెడ్జ్.
0: నడచడము ఒక విద్యనే.
1: వాకింగ్ ఇస్ నాలెడ్జ్.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: స్పీకింగ్ ఇస్ నాలెడ్జ్.
0: నవ్వటం ఒక విద్యనే.
1: స్మైల్.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: సిట్టింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: ఈటింగ్.
0: తిరగటం ఒక విద్యనే.
1: మూవింగ్ అబౌట్.
0: యోచించటం ఒక విద్యనే.
1: థింకింగ్.
0: అన్ని విద్యలే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక సమస్త విద్యలకుడును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives all information.
0: విజ్ఞాన జ్ఞానము కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానముతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also
0: ఈ రసాయన జ్ఞానముతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానముతో పాటు లలిత కళల జ్ఞానం కూడా ఉంటుంది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattvamulu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itte sarva vidyalaku kodanu.
1: Dance, they're all education.
0: Nayakudainatundi vaadu vinayakudu.
1: Vinayak is the master of all forms of knowledge.
0: Vidyanaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: Kevalam grandhamuto chalivetundi maatrame vidya kaadu.
1: It's not the one that you merely go through.
0: Adi kevalam chaduvu.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతయకును ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయకును విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire, is full of this
0: విచారము విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisirana gnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ది ఓన్లీ వన్ హూ సపోర్ట్స్ ఇన్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎట్ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యూ కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంటారు.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్కైండ్ ఆర్ ఆఫర్డ్ వినాయకులు.
0: జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: That flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుని పూజ చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping so?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్డ్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: ద చారిట్ ఇస్ ద రామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakunu nayakudainatunti vaadu sarva jeevulakunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka desamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva desamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaadhamto konchemu konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైనటువంటి మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకానొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దేర్ నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి.
1: హూ వన్ హూ లాస్ట్.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: నంది ది బుల్ ఇస్ బ్రాట్ దేర్ ఇస్ ఎ విట్నెస్.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: దిస్ నంది ది బుల్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ శివ.
0: నందివాహనుడు ఈశ్వరుడు.
1: ఈశ్వర హ్యాస్ దిస్ బుల్ యాస్ ద చైల్డ్.
0: అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: దో ఈశ్వర లాస్ట్ ద గేమ్, నంది డిక్లేర్డ్ దట్ హీ వాన్.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి కర్స్ దిస్ నంది బికాస్ స్టాండింగ్ గివింగ్ ఎ రాంగ్ జడ్జ్మెంట్.
0: ఏ విధంగా శపించింది?
1: వాట్ వే షీ కర్స్ హీ?
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ అన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదముల పైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు? ఓటమి గెలిచింది చెప్పటం నాకు కూడా ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది, నిజమే.
1: ఐ అటెడ్ ద లాయ్ ఓన్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రిస్పెక్ట్.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: నంది ప్రేయర్ ఫర్ ద పాండన్.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాజ్ పాండన్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్.
0: భాద్రపద చతుర్దశి దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్ డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యూ ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్ యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైనటువంటి దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచన అవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యూ ఆఫర్ దాట్ యూ లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైనటువంటి ఆహారము గరిక.
1: దెర్ఫోర్ ద ప్యూర్ ఫుడ్ ఈజ్ హియర్ ద గ్రాస్.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకొనియే మానవుని ఎందుకును ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యు లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యు లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆర్పణే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేనిది అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్ నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కాని నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి? ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కాని ఆ కూరగాయను కాని నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now ప్రయాగ
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ప్రయాగ?
0: కాశీ అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కాశీ?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. మన క్షేత్రమే కాశీ, దేహమే కాశీ,
1: బాడీ ఇస్ కాశీ.
0: ఈ కాశీ మధ్య లోపల గంగా ప్రవహిస్తూ ఉంటుంది.
1: ద గంగెస్ ఫ్లోస్ అక్రాస్.
0: ఆ గంగనే మన యొక్క జ్ఞానము.
1: దిస్ గంగెస్ ఇస్ ద విజ్డమ్.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగ యందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: Two other rivers, Yamuna Saraswati, Bhakti, Devotion, Shraddha, Sincerity, Merge.
0: Bhakti, Shraddha, Jnanamu, ee moodinti yokka ekatvame prayaga.
1: Prayaga is the combination of all this trinity, the devotion, sincerity and wisdom.
0: Mana yokka hrudaya sthayame.
1: Prayaga is present in the altar of our heart.
0: Kabatti hrudayaniki pavitramainatundi yokka ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చేయాలి.
1: Therefore it offers sweet fruits to our heart.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: Unfortunately the traditions have become a matter of fashion.
0: ప్రయాగకు పోతున్నారు.
1: They go to ప్రయాగ.
0: అక్కడ పండాలు చెప్తారు. ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు.
1: There the priest tell you offer that you like most.
0: యోచన చేస్తారు అక్కడ.
1: He'll be thinking.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయనక్కర్లేదు.
1: To tell that you like most, you don't
0: need time. లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: Offer either a vegetable or a fruit to God.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: Some will take time and say, what is it that I like?
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోల్డ్.
0: ఈ బిట్టర్ గోల్డ్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోల్డ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యు.
0: తనకు ఏ ఫలము ఇష్టం లేదో దానిని భగవంతునికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే
0: డిస్లైక్. హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏంటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్.
0: భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిదే వీనికి కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: The fellow who wants wealth, well, he gets all poverty.
0: ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: This is the result of his own action.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: In fact, if you offer good wholeheartedly, you'll have in turn all good.
0: చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: As you offer bad, you get in turn bad.
0: కనుకనే భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అదే హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యముకు నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసును ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: ఫర్ సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్స్వరూపము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యమో అక్కడే భగవంతుడు.
1: Where there is truth, there is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్యస్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth, you will reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: యాజ్ యు ఆఫర్ సో విల్ బి ది రిజల్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్స్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: హీ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: హీ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ దట్ రీజన్ దట్ యు ఆర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక. ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర
1: గణాసుర
0: అనగా గణములపైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హి హడ్ గాట్ డెమోనిక్ టెంపరమెంట్
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు. పాపం
1: హీ కన్ఫర్మ్స్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డా అని కూడా విచారణ చేయడు.
1: హీ డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దానంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హీ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డివోటీ హీ గ్రాంట్స్ ఆల్ దట్ హీ ఆస్క్ ఫర్. అట్లనే సేమ్ థింగ్ భస్మాసురుడు.
0: నా హస్తము సోకిన వారంతా భస్మైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హీ వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్స్ ఎవర్ దట్ హీ టచెస్ విత్ హిస్
0: హ్యాండ్. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురు గాక అని ఆయన అనుగ్రహించాడు.
1: హీ సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బర్న్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
1: యాజ్ హీ డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్
0: ఏం కావాలి నీకు.
1: హీ ఆస్క్డ్ వాట్ డు యు వాంట్
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నాడు.
1: హీ సేడ్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నాడు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి ఆయన కడుపులో చేరిపోయాడు.
1: హీ సేడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇంటు స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్టకడపటికి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
0: తన సోదరుడు అయినటువంటి విష్ణువు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?
0: Telusu eppudu Eesharudu ee vidhamainatundi okka vichachana gnanam lekunda andariki varalu ichi aneka vidhamulaga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Eeshwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati naaku telusu nuvurkunda annadu.
1: He said, Parvati, I know, be silent.
0: Nee intu dikki poi nenu teeskoni vastanu annadu.
1: Better you go home, I'll bring him.
0: Atan daggara nandi undi.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: The Nandi was decorated.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: It shaped in the form of an ox.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ కు తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: విష్ణు లీలా మానస విగ్రహుడు.
1: Vishnu is the very form of the mystery.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్ వేస్.
0: బజారులో వెళుతుంటే ఆ మేళమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బో.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలాసేపు దీన్ని పరిశీలన చేసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాజ్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హీ సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నన్ను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: Therefore you should keep up your promise and grant me what I ask for.
0: తప్పక ఇస్తానన్నాడు.
1: Israel certainly give it.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: He said give me Ishwara present in your stomach.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణు తప్ప మరొకరికి తెలియదు.
1: This truth is only known to Vishnu, no one else.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదములపైన పడి
1: గణాసుర fell at the feet of Vishnu.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికీ తెలియదు.
1: హి సేడ్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యు ఓన్లీ.
0: నా మాట ప్రకారం ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే
1: వాట్స్ దట్?
0: నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి.
0: చర్మమును నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యూ పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్ ఐ విల్ సెటిల్ ఇట్.
0: కనుక ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం.
1: ది హెడ్ ఆఫ్ ది గణాసన
0: ఇవన్నీ అనేక కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్
1: దర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ ది
0: సర్వుని యందు ఉండినటువంటి యొక్క దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is ఆత్మిక్ క్వాలిటీ.
0: అతడే అన్ని గణములకు నాథుడు.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ గణ.
0: గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియములే గణములు.
1: ద టెన్ సెన్సెస్ కాగ్నిటివ్ అండ్ కొనేటివ్ దే ఆర్ గణ.
0: ఈ దశేంద్రియములకంత నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and
0: siddhi. ఈ బుద్ధికి జ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటికూడను పతిగా భావిస్తూ వచ్చారు.
1: హీ ఈస్ కన్సిడర్డ్ ద మాస్టర్ బికాజ్ హీ హ్యాపెన్స్ టు ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ విల్ బి హ్యాపీ, విల్ బి బ్లిస్ఫుల్.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: వి షుడ్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: వి షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం ఇంద్రియం
0: అడుగు భాగం.
1: ద బాడీస్ ఆఫ్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: బాడీస్ మ్యాటర్
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇది కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీస్ ఆఫ్ సెన్సెస్
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ ద
0: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలెక్ట్.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరి అయినటువంటి జ్ఞాని అవుతాడు.
1: ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ది ఫుల్ఫిల్మెంట్ ఎక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: ద స్టోరీస్ ఆఫ్ వినాయక్ ఆర్ వెరీ మిస్టీరియస్.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ వినాయక.
0: కుమారులకు కూడా ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
0: ఎవరు ఈ త్రిలోకములను కూడా తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: ది వన్ హూ గో రౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్ మ్యారీ
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్యం
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఈజ్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్ మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ద మ్యాటర్ అండ్ డివినిటీ.
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: దేర్ కెనాట్ బి నేచర్ వితౌట్ గాడ్, దేర్ కెనాట్ బి గాడ్ వితౌట్ నేచర్.
0: ప్రకృతి పరమాత్మ యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విశ్వము.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.
0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ రికగ్నైజ్డ్ ది ట్రూత్. ఇఫ్ హి గోస్ రౌండ్ ద పేరెంట్స్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: హీ సా దట్ సుబ్రహ్మణ్య స్వామి కమింగ్, దెన్ హీ వెంట్ రౌండ్ హిస్ పేరెంట్స్. హీ సెడ్ ఫాదర్ ఐ రిటర్న్.
0: పార్వతి నవ్వుతూ ఉండాలి.
1: పార్వతి స్మైల్.
0: ఏమిరాని తెలివితేటలు, ఎంత సులభంగా నీవు తప్పించుకుని పోతున్నావు, ఈ నాక్ ఒక క్రాక్ గా మార్చుకోవద్దు అనింది.
1: పార్వతి సెడ్ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, డోంట్ కన్వర్ట్ దిస్ నాక్ ఇన్ టు క్రాక్.
0: కనుక ఈ నాక్ ను సరైనటువంటి యొక్క దివ్య భావంలో నీవు ఉపయోగించుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాక్ టు హ్యావ్ డివైన్.
0: అప్పుడే గణపతి దీన్నంతా గురించి చెప్పాడు, తల్లి ఇది నాక్ కాదు, పరమ సత్యం.
1: Then Ganapati said, Mother, it's not knack, it's supreme truth.
0: Mullokamulu ekkada untunnavi?
1: Where are the three worlds?
0: Bhuta bhavishyat vartamana kalam annaru.
1: Who say the past, present and future?
0: Bhulokam bhurlokam swargalokam annaru.
1: Who say the earth, bhurlokam
0: and heaven? Patalokam bhulokam swargalokam annaru.
1: Who say the patala,
0: heaven and earth?
1: Heaven and earth.
0: ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కడే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే, దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore when once you offer to God, everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞాన అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించురు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, the wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదటి వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: పెళ్లికైనా
0: మొట్టమొదట వినాయకుని పూజిస్తారు.
1: ఎవ్రీ యాక్ట్ వి
0: ప్రే, శుభ కార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: ఫర్ ఆల్ ఆస్పిషియస్ ఆకేషన్స్ వి ప్రే టు వినాయక.
0: సర్వ కార్యములకు కూడాను ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: ఫర్ ఆల్ హ్యూమన్ యాక్టివిటీ ది వన్ హూ షుడ్ ప్రే టు ఇస్ వినాయక.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
1: దెన్ వేర్ ఇస్ హి, హూమ్ షుడ్ యు ప్రే?
0: బయట లేడు వినాయకుడు.
1: వినాయక ఇస్ నాట్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
0: నీ హృదయ స్థాయి
1: ఇస్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే ఎక్కడ ఉన్నాడు నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: వి సే థంపింగ్ అవర్ చెస్ట్ దట్ హి ఇస్ హియర్ యాజ్ ఎ విట్నెస్.
0: అది ఏ నీ కాన్షియన్స్?
1: దట్ ఇస్ యువర్ కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క విట్నెస్?
1: దట్ ఇస్ యువర్ విట్నెస్.
0: అది ఏ నీ సాక్షి?
1: దట్ ఇస్ యువర్ ఇటర్నల్ విట్నెస్.
0: మనం ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: Whatever you may do, your conscience should stand as a witness.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: We should not speak only to please others.
0: లేక తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: Not to submit ourselves.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును, కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: You can escape anyone, but you cannot escape from God.
0: ఎవరినైనా నీవు మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేవు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for the body.
0: ఈ దేహంతో కూడినటువంటిది ఎంత కాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న, ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడర తోలు బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ది వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ యూత్?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ది ఓల్డ్ ఏజ్.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: దెన్ హూమ్ డూ యూ ప్రే?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్
0: మడతలు పడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోటి అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించ మన సంకల్పం పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
0: అది ఏ వినాయక చవితి యొక్క పరమార్థం.
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ ఎలైజా.
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: వితౌట్ అండర్స్టాండింగ్
0: ఏదో మట్టితో చేసినటువంటి బొమ్మలు తెచ్చిపెట్టి
1: వి బ్రింగ్ ద
0: దానికి అంతా కూడా ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
1: టు దిస్ ఐడల్ ఐడల్ మేడ్ అప్ ఆఫ్ మడ్ వి ఆఫర్ ఆల్ ద డర్టీ
0: మనకు అవసరం లేనటువంటి అంతా భగవంతునికి ఇచ్చి
1: వి గివ్ ఆల్ దట్ ఇస్ అన్నెసరీ
0: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం.
1: బట్ వి వాంట్ టు హ్యావ్ ఆల్ దట్ వి లైక్ but it's just a bargain.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
1: It's not the business that we are supposed to undertake.
0: భగవంతుడా నీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
1: Oh God, what I am supposed to offer is the one which is sacred.
0: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
1: You think well in this world.
0: పశువులు ఉంటున్నాయి.
1: Here an animal.
0: ఆవు ఉంటుండాలి.
1: Is a cow.
0: ఆవుకు మనం పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
1: We just feed it with grass.
0: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
1: We offer also the
0: కాని ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్.
0: పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
1: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
1: బట్ హీ కీప్స్ టు హిమ్సెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్.
0: ఇది కాదు.
1: Is not there.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
1: We should offer that what we like most.
0: భగవంతుడు నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
1: We go on asking God, I want this. God,
0: ఈ ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
1: Then when do you have this right to ask?
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
1: When you act that way that would please God that you have the right to pray.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి యొక్క కర్మను నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
1: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
0: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
1: Therefore we should do that would please God.
0: అప్పుడు భగవంతుడు కూడాను నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
1: Then God will give you in turn what you like.
0: ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
1: This truth is well explained by Vinayaka.
0: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is the master of life.
0: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
1: You should never be bound by your selfishness.
0: స్వార్థాన్ని త్యాగం చేయి.
1: Sacrifice yourself.
0: పరార్థాన్ని చేపట్టు.
1: And then take the spiritual end.
0: దివ్యత్వాన్ని అనుభవించు.
1: Experience divinity.
0: ఇదే నిజమైనటువంటి వినాయకు యొక్క తత్వము.
1: This is the true nature of Vinayaka.
0: కనుక వినాయకుడనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ వినాయక్ హాస్ మియర్లీ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ మూవింగ్ అబౌట్ విత్ ఎ రాట్ యాజ్ ద చారియట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: సరస్వతికి వాహనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది చారియట్ ఆఫ్ సరస్వతి?
0: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంట.
1: ద చారియట్ ఆఫ్ సరస్వతి స్వాన్.
0: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
1: హౌ కెన్ షీ మూవ్?
0: ఈ సరస్వతి అంటే ఎవరు?
1: హూ ఇస్ సరస్వతి?
0: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్
0: సరస్వతి.
1: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి.
0: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ వాట్ ఈస్ ది దట్ వీ షుడ్ హ్యావ్ ద బేసిస్?
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
1: When you breathe in and breathe out, then only you can speak.
0: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
1: Without this breathing exercise, breathing and breathing out,
0: కాబట్టి వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
1: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot. కనుకనే
0: వాగ్దేవత స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
1: Therefore Saraswati has the swan as the chariot.
0: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: వేదాంత has so much
0: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: It has got the inner secrets there.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
1: But we don't go by the sacred interpretation.
0: హంసని ఎక్కి వెళ్లిపోయింది సరస్వతి.
1: That Saraswati moves about with
0: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ గాడ్
0: భగవంతునికి ఏది ఇష్టం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్
0: ఎనీథింగ్. తనయందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: కానీ మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
1: టు రిడీమ్ యూ హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ లైక్స్ సర్టన్ థింగ్స్.
0: మీరు ఎక్కువ మాట్లాడకండి.
1: Don't talk too much.
0: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
1: Do your duty.
0: దైవ చింతన చెయ్యి.
1: Think of God.
0: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తనకు కోసమా చెప్పేటువంటిది?
1: These things are not thought for his own sake.
0: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
1: Whatever is said, whatever is done, it's for you.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
2: నో దిస్ ట్రూత్ ఫస్ట్,
0: ఇదే నా యొక్క మంచి కోసము అన్నారు.
2: దిస్ ఫర్ మై గుడ్,
0: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడా.
2: స్వామి సెడ్ రిపీట్,
0: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
2: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఇట్స్ ఫర్ మై గుడ్.
0: కథ మీకు చెప్పాను.
2: స్వామి సెడ్ స్టోరీ.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు,
2: ద కింగ్.
0: ఆ రాజు ఏమైపోయింది, ఎప్పుడు కూడా నువ్వు ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకును బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
2: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetable.
0: Sugar cane.
2: The sugar cane.
0: కానీ ఒక రోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
2: One day king wanted to cut the sugar cane himself.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
2: While holding it, he had cut it with a knife.
0: వేలు తెగిపోయింది.
2: Well, his finger was cut.
0: రక్తం కారుతుండాలి.
2: Blood was bleeding.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
2: The minister saw this.
0: చేతులు కట్టుకున్నాడు.
2: He folded hands.
0: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
2: The minister said, oh king, this happened for your own good.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
2: What, my finger is cut, do you think it's for my good?
0: నా ప్రమాదాన్ని నీ వాసిస్తున్నావా?
2: You are thinking of that.
0: నా కష్టాన్ని నీ కోరుతున్నావా?
2: You are thinking of
0: desire. ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
2: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
2: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
2: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, it is good for you అన్నాడు, it is good for me అన్నాడు.
2: Then he said, it's good for you. Now he says, it's good for me.
0: రాజు కొంచెం తల తిరిగింది.
2: The king could not understand all.
0: వేలు తీయటము నా మంచి కోసం అన్నాడు.
2: My finger is good for my.
0: జైలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
2: The imprisonment is
0: for my good.
2: How can that happen?
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
2: He went on thinking.
0: ఈ నాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవైడు రెమలకత మాణిక్యం ఓ మీదకి పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
2: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: ఎందుకంటే అందరూ కూడా ఇతరుల యొక్క ఒక సహాయంతో వాళ్ళు జీవిస్తుంటారు.
2: బికాస్ దే లివ్ విత్ ఆల్ ది హెల్ప్ ఆఫ్ దేర్
0: మంత్రులు పెట్టుకోవటము.
2: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్.
0: అప్పుడు వెళ్ళాడు, అయిపోయింది.
2: ఈవెంట్
0: ఒక 3-4 దినం అయిన తర్వాత ఈ రాజు వేట మార్గం అయిపోయి అరణ్యానికి వెళుతున్నాడు.
2: ఆఫ్టర్ 3-4 డేస్ ది కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆన్ హంటింగ్.
0: రాజు సహాయం లేదు.
2: కింగ్ హ్యాడ్ నో హెల్ప్.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
2: Sipahis, they don't sit in.
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్ళిపోతున్నాడు.
2: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
2: హి వెంట్ రౌండ్.
0: అలసిపోయాడు.
2: వాస్ టైర్డ్.
0: ఎవరు ఇంత నీరిచ్చేవాడు కూడా లేదు.
2: నోబడీ వాస్ దేర్ టు ఆఫర్ వాటర్.
0: పండుకున్నాడు.
2: హి సాట్ అండర్ ఎ ట్రీ.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
2: The tribals there in the forest.
0: వీళ్ళు చాలా గజదొంగలు.
2: They are thieves, big robbers.
0: వారికి ఒక పండుగ వచ్చింది.
2: That was a festive day.
0: ఆ పండుగ ఏమిటది?
2: What's that?
0: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
2: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
2: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
2: They saw the king lying there sleeping under a tree.
0: చూచారు ఆ దొంగలు.
2: Those thieves saw
0: that. మంచి వాడు చిక్కాడు.
2: He said they were happy.
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
2: Here is the body which is equal to a laddu to our deity.
0: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
2: They caught hold of him.
0: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్ళారు.
2: They have taken him to the king there.
0: సరే, మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
2: He said, yes, we could have a good body. Make preparations for tomorrow.
0: భోజనం పెట్టారు.
2: He was fed.
0: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
2: He gave him food.
0: ముఖం పైన అంతా కుంకుమ రాశారు.
2: And they applied kumkum on
0: his forehead. అంతా ఒళ్ళుకంతా కట్టారు.
2: And so many
0: paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
2: The body was taken to the presiding deity, Mother Goddess.
0: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసం అని.
2: He was ready to be beheaded.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
2: There was priest.
0: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
2: Any offering to God should not have any defect or a mistake
0: there.
2: You cannot offer any handicapped body. So they are checking up this body now.
0: చూశారు.
2: దే సా.
0: అంతా చూచారు, వేలు దగ్గరకు వచ్చింది.
2: బట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫింగర్స్.
0: ఆ వేలు కట్ అయిపోయింది.
2: ద ఫింగర్ వాస్
0: చీచీ చీచీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసి.
2: దెన్ దే సెడ్,
3: The mother goddess would not accept this handicapped body without a
0: తీసుకుపోతున్నారు.
3: The body was taken to the presiding deity, mother goddess.
0: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసమని.
3: He was ready to be beheaded.
0: అక్కడ priest ఉన్నాడు.
3: There was priest.
0: ఆ priest చూచాడు దైవమునకు అర్పితం చేసే

0: Then they said, the mother goddess would not accept this handicapped body without a finger. They left him go.
1: మంత్రి చెప్పినటువంటి వాక్కు అతనికి మనసులో చేరిపోయింది.
0: Then he could think of what minister said.
1: Good for you, అన్నాడు.
0: He says, good for you.
1: ఈ వేలు లేకపోవడం చేత ఈనాడు నా ప్రాణం బ్రతికింది.
0: As my finger is cut, I could be alive today.
1: మంత్రి చెప్పింది పరమ సత్యము అని విశ్వసించాడు.
0: So then he had full faith in whatever the minister said.
1: ఈ మంత్రికి ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. అది జైల్లో ఉంటున్నా అతనికి ఏం మంచిది.
0: బట్ ద మినిస్టర్ ఆల్సో డిక్లేర్ దట్ ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ హిమ్.
1: ఆ ఫారెస్ట్ నుంచి నేరుగా జైలు దగ్గరికి వెళ్ళాడు.
0: రైట్ ఫ్రమ్ ద ఫారెస్ట్ హి వెంట్ స్ట్రైట్ టు ద జైల్.
1: మంత్రి నీవు చెప్పినది నిజం అయిపోయింది. పరమ సత్యము.
0: ఓ మినిస్టర్ వాట్ యు సేడ్ ఇస్
1: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ద ఫింగర్ ఇస్ కట్ yes is good for me.
1: ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుక పంపించింది.
0: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్డ్ బాడీ.
1: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
0: బట్ వెన్ యు ఆర్ సెంట్ టు ప్రిజన్ యు సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యు. వై డిడ్ యు సే దట్?
1: రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నేను నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
0: అండ్ ద మినిస్టర్ సెడ్, ఓ కింగ్, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
1: కనుక నన్ను జైల్లో పెట్టడం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: సో ఇంప్రిజన్మెంట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: నా ప్రాణం కూడా బ్రతికింది.
0: సో ఐ కుడ్ బి అలైవ్.
1: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నీ ప్రాణము బ్రతికింది.
0: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
1: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
0: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
0: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
1: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించేది?
0: ఇఫ్ యూ ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యూ అండర్స్టాండ్?
1: దైవం ఏది చెప్పినా ఏది చేసినా అంతా నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
0: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
1: అదే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
0: ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయర్స్.
1: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పాత్.
1: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
0: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
1: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
1: కాదు కాదు,
0: నో,
1: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తం, జీవనోపాధి నిమిత్తం కాదు.
0: All our education is for life.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for a living.
1: కానీ ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
0: But we struggle for a living.
1: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
0: But we should work for the ideal.
1: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
0: We should set an ideal.
1: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
0: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
0: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ఇన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్
1: అనగా సర్వ విఘ్నములు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
0: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ యూ. ఎవరీ
1: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
0: If you commit anything, any mistake, he will caution you, don't do that.
1: కాని నీవు దానిని లెక్క చేయటం లేదు.
0: But you don't mind, you don't pay heed to that.
1: పోతున్నావు.
0: You proceed.
1: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
0: Ultimately you suffer.
1: నిజంగా దానిని నువ్వు ఫాలో చేస్తే,
0: but if you follow the dictates,
1: ఎంత బాగుపడతావు నీవు.
0: Well, you'll be fine.
1: దీనిని పరిష్కరించుకొని follow the master.
0: Basing on this, it is said, follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Follow the master.
0: Follow the master.
1: Face the devil.
0: Face the devil.
1: Fight to the end.
0: Fight to the end.
1: Finish the game.
0: Finish the game.
1: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
0: This is the main aim of life.
1: మొట్టమొదటి దైవాన్ని మీరు ఫాలో చేయండి.
0: First follow God.
1: దైవాజ్ఞను శిరసా వహించండి.
0: Follow the command of God.
1: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
0: Never transgress.
1: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
0: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
1: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
0: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
1: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
0: నాట్ ఓన్లీ గణపతి, ద సన్ ఆఫ్ పార్వతి, ఆల్ ఆఫ్ us, everyone is the son
1: అనేక
0: of పార్వతి.
1: పర్యాయం చెప్తుంటాను.
0: స్వామి సేస్ రిపీటెడ్,
1: పార్థ పార్థ పార్థ అని కృష్ణుడు పార్థ పార్థ

0: కలవరిస్తూ వచ్చాడు.
1: కృష్ణ గోస్ ఆన్ రిపీటింగ్ దిస్ నేమ్ పార్థ.
0: పార్థ అనగా ఎవరు?
1: హూ ఇస్ పార్థ?
0: పృథ్వీపుత్రుడే పార్థుడు.
1: ద సన్ ఆఫ్ అర్త్ ఇస్ పార్థ.
0: కాబట్టి ఒక అర్జునుడు మాత్రమే కాదు,
1: నాట్ మీర్ అర్జున,
0: అందరూ పృథ్వీపుత్రులే.
1: ఆల్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మదర్ అర్త్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో ద ట్రూత్.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ వినాయక ఇస్ విత్ ఇన్ యూ, యుల్ బి ఆల్ పవర్ఫుల్.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై, గాంధీవాన్ని సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: యు అక్వైర్డ్ దట్ పాశుపతాస్త్ర అండ్ గాంధీవా అర్జున అండర్ ప్రిపెనెన్స్.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ కేమ్.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభము.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఇస్ ప్రెసెంట్.
0: ఇతని తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ బీన్ అబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్
0: తపశక్తి చేత,
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది పెనెన్స్
0: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
1: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
0: ఈ విధంగా ఒక్కదానిని ఆధీనం చేసుకుంటూ వచ్చాడు.
1: And he went on conquering all the elements.
0: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ అంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
1: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్.
0: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
1: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్.
0: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
1: ఫైర్.
0: జలమును స్వాధీనం చేసుకున్నాడు. శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: సౌండ్.
0: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
1: ఆల్సో సెన్స్ ఆఫ్ టచ్.
0: దేని వల్ల?
1: హౌ?
0: తపశ్శక్తి.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్.
0: తపస్సు.
1: వాట్ ఇస్ దిస్ పెనెన్స్?
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ద యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ద నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు విని అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్ పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి? పంచభూతమును స్వాధీనం చేసుకునేవాడు కాబట్టి అర్జునుడు. అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్.
0: పంచభూతమును స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం.
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై?
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్ బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: ప్రణవం ఈనాడు లేదుకుపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్ దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
0: కనుక మొట్టమొదట ఓం.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడు మొట్ట రెండవది వినాయకత్వం.
1: The second is one of వినాయక.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన వినాశిత శాంతి.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 30th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 12th సెప్టెంబర్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ప్యూరిటీ ఆఫ్ మైండ్ is required to obtain God's grace and self-realization. Sai Bhagavan Uvacha.
1: Rajasastu Palam Dukkam. Rajogunam yokka palamu dukkamenani Geetacharyudu spashtam chesadu.
2: Geetacharya has clarified that the fruit of rajoguna is sorrow.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించి రజోతమ గుణములను తమ హృదయము నుండి దూరము గావించుకునేటువంటి ప్రయత్నములకు పూనుకున్నటువంటి వాడే విఘ్నుడు అని కూడాను నిరూపించాడు.
2: He has also proved that that particular person who recognizes this truth and removes from his heart rajoguna and tamoguna, he alone would be happy.
1: Nitraigunyo bhavani, ee moodu gunamulu manavuni yandu undutu chetane manavudu baddhudai unnadu.
2: As man is having in his heart all these three gunas, he is bound.
1: ప్రపంచమంతే గుణము త్రిగుణాత్మక స్వరూపమే.
2: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ త్రీ గుణాస్.
1: ఈ గుణములు యందు రజోతమో గుణములు చాలా బాధను కలిగించినవి.
2: అమంగ్ ది త్రీ గుణాస్ రజస్ అండ్ తమస్ దే గివ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్.
1: సమస్త దుఃఖములకు, సమస్త బాధలకు, సమస్త విచారములకు, సమస్త కర్మలకు కూడాను ఈ రెండే మూల కారణము.
2: ఫర్ ఆల్ ది సారో, గ్రీఫ్, ట్రబుల్ అండ్ ప్రాబ్లమ్స్, దీస్ టూ గుణాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఇందులో తమో గుణములకు ఆరు లక్షణములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సిక్స్ అట్రిబ్యూట్స్ ఫర్ తమో గుణ.
1: నిద్ర,
2: స్లీప్,
1: కునుకు,
2: డ్రౌజీనెస్,
1: భయము,
2: ఫియర్,
1: క్రోధము,
2: యాంగర్,
1: సోమరత్వము,
2: లేజినెస్,
1: తమస్,
2: తమస్ ఇనర్షియా.
1: కనుక ఈ ఆరు గుణములు తమస్సుతో నింపుకున్నటువంటివి.
2: దీస్ సిక్స్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ తమో గుణం.
1: పంటను పండించగోరునటువంటి రైతు, పంటను పొందగోరునటువంటి రైతు ఆ పొలములో మొట్టమొదట కలుపులు తీవాలి.
2: An agriculturist or a cultivator who wants to raise a crop on a field, he has to take the weeds out of the field to start with.
1: గడ్డి, తుంగ అనేటువంటి పంట కానటువంటి యొక్క పదార్థములు పెరగటం చేత పంట పైరు అణిగిపోతుంటది.
2: On account of the growth of different types of weeds, the crop will be affected adversely.
1: కనుకనే రైతులు కలుపులు తీవాలి అని అంటుంటారు. అనగా పంటకు వేరైనటువంటి యొక్క మొక్కలను పెరిగి పారవేయటం.
2: దట్స్ వై ది కల్టివేటర్స్ వుడ్ బి టెలింగ్ దట్ దీస్ వీడ్స్ విల్ హావ్ టు బి టేకెన్ అవుట్ ఆఫ్ ద ఫీల్డ్.
1: అట్లు కలుపులు చేయకున్నా పంటను మనము అందుకొనలేము.
2: వితౌట్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు రైజ్ ద క్రాప్.
1: అనుకున్నంత ఆనందమును అందుకొనలేము.
2: యు వుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ యాజ్ మచ్ ఆఫ్ రిజల్ట్స్ యాజ్.
1: అధిక పంటను మనం పొందవలనన్నా మొదలు కలుపులు తీవాలి.
2: రిమూవింగ్ వీడ్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రీ కండిషన్ ఫర్ గెటింగ్ ఎ గుడ్ క్రాప్.
1: అదే విధముగానే ఆత్మానందమును అనేటువంటి పంటను అందుకోగోరినటువంటి సాధకుడు,
2: ఇన్ ద సేమ్ వే ఎ సాధక హూ వాంట్స్ టు అటైన్ ఆత్మానంద, ది జాయ్ ఆఫ్ ఆత్మ,
1: తన హృదయ క్షేత్రములో కామక్రోధలో భూమోహమాచల్యమనేటువంటి ఈ రజోగుణ తమో గుణముల యొక్క స్వభావంతో కూడినటువంటి మొక్కలను మనం మొదలు పెరిగి పారవేయాలి.
2: ఇన్ ద సేమ్ వే హీ హాస్ టు రిమూవ్ ఫ్రమ్ హిస్ హార్ట్ ది వేరియస్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ రజోగుణ అండ్ తమోగుణ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్, యాంగర్, గ్రీడ్, మాలిస్, హేట్ఫుల్, జెలసీ.
1: అర్షడ్ వర్గములు అనేటువంటిది రజో తమోగుణముల యొక్క సంతతి.
2: దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ దిస్ రజస్ అండ్ తమస్.
1: ఈ కలుపులు ఉండినంత వరకు మనకు ఆత్మానందం అనేటువంటి పంటను అందుకొనలేము.
2: We would not be able to reap the joy of Atman so long as these sweets are there.
1: Kanuka modalu tamoguna rajogunamulanu dooram cheskomani cheppadu Krishnudu.
2: Therefore Krishna has asked to remove rajoguna and tamoguna from his heart.
1: Asalu vishada yogamulo Krishnu yokka vicharamu Arjuna yokka vicharamunaku moola karanamu ee tamo rajogunamule.
2: In fact in the chapter of vishada yoga it is the rajoguna and tamoguna which are responsible for the grief of Arjuna.
1: Rajogunamunu nimponchetane Arjunudu dukkhamunaku guri ayyadu.
2: As he has filled his heart with this rajoguna he was put to sorrow.
1: Kanuka Arjuna nivi yuddha bhumi yandu ee pirikitanamunu dooram cheskuntakai mottamota mitraigunyopa ee moodu gunamulnu kudanu naaku arpitam chei, ninnu vadalapettu, ivi nivi kaadu, ఇవి ఉండినంత వరకు నీ విజయాన్ని సాధించలేవు అని బోధించాడు.
2: హీ హస్ థాట్ దట్ అర్జున ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ ఆఫర్ ఆల్ దీస్ త్రీ గుణాస్ టు మీ అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ టిమిడిటీ అండ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ అండ్ విక్టరీ ఇన్ ద వార్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్
1: ఎవరినైనా పెద్దలను, మహనీయులను, విద్యావంతులను మన గృహములకు ఆహ్వానం చేసినప్పుడు దానికి పూర్వమే మనం కొన్ని అనుసరించవలసినటువంటి ప్రధాన కర్మలు ఉంటున్నాయి.
2: ఇఫ్ యు ఆర్ ఇన్వైటింగ్ సమ్ గ్రేట్ మ్యాన్ సేజ్ ఆర్ సమ్ లెర్నెడ్ పర్సన్ టు అవర్ హౌస్ దేర్ ఆర్ సర్టన్ ప్రిపరేషన్స్ విచ్ హావ్ టు బి అండర్టేకన్ ఇన్ అవర్ హౌస్.
1: వారు మన ఇంటికి వచ్చే పూర్వమే మన ఇంటి లోపల, ఇంటి బయట పరిశుద్ధం చేసుకుని అన్ని విధాలా మనము శుభ్రంగా ఉంచుకుంటాం.
2: వి హావ్ టు క్లీన్ ఇన్సైడ్ అవర్ హౌస్ అండ్ అవుట్ సైడ్ అండ్ సరౌండింగ్స్ బిఫోర్ ది గెస్ట్ కమ్స్ టు అవర్ హౌస్.
1: లేక్ అపవిత్రమో మాలిన్యముతో కూడినటువంటి ఒక ఇంటికి పెద్దలు ప్రవేశించరు.
2: ఏ హౌస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్ ఆర్ లాక్ ఆఫ్ సేక్రెడ్నెస్ ది గ్రేట్ పీపుల్.
1: అదే విధంగానే మన గ్రామమునకు ఏ మంత్రిను, ఏ గవర్నర్ను, ఎవరినైనా మన గ్రామమునకు ఆహ్వానం చేయాలంటే మొదలు ఆ బజార్లంతా మనం శుద్ధం చేసుకుని, ఆ బజారును తోరణాలు కట్టుకుని, అరటి చెట్టు కట్టి, అనేక విధములుగా కూడాను అలంకారములు చేసుకుని మనం స్వాగతానికి సిద్ధంగా ఉంటాం.
2: ఇన్ ద సేమ్ వే వి హావ్ ఇన్వైటెడ్ ఎదర్ ఎ గవర్నర్ ఆర్ మినిస్టర్ టు అవర్ విలేజ్, వి క్లీన్ ద రోడ్స్ అండ్ డెకరేట్ ది పాత్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ అండ్ ఫిట్ టు రిసీవ్ ది గ్రేట్ మ్యాన్ ఇన్వైట్.
1: తాత్కాలిక పదవులు ఎందున్నటువంటి యొక్క అధికారులను ఆహ్వానించడానికి మనం ఇంత ఆర్భాటం చేస్తుంటే,
2: if we take so much of care and precautions when we are inviting a person who is having a temporary position,
1: edo vyaktitvamlo kontha adhika sthanamunu cherukunnatundi vyaktulanu aahvaninche samayamlo mana gruhamulu inta parishuddham chesukuntunte,
2: if we are making so much of preparations and cleaning our own houses when we are receiving an individual
1: rakshakudaina srishtikarta ainatundi bhagavantuni mana hrudayamlo praveshimpa chesukovataniki mana hrudayam enta parishuddham chesukovali.
2: When we are inviting the very creator and the protector of the world itself to our own house, how much clean should we keep our heart?
1: Kanuka manamu bhagavantunni mana hrudayamlo swagatham cheyalanukunnappudu mana hrudayanni parishuddham cheskovali.
2: Therefore when we are welcoming God into our heart we have to cleanse our heart thoroughly.
1: అట్టి హృదయ పరిశుద్ధం చేసుకున్నటువంటి సమయం నుండి పరమేశ్వరుడు అందులో ప్రవేశిస్తాడు.
2: ఓన్లీ వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ గాడ్ వుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్.
1: అర్జున నీ రథములకు మాత్రమే నన్ను సారథిగా తీసుకుంటున్నావు, నీ జీవితానికి కూడా నన్ను సారథిగా తీసుకోవాలి.
2: అర్జున యూఆర్ టేకింగ్ మీ ఓన్లీ యాజ్ ఎ చారియటర్ ఆఫ్ యువర్ చారియట్, టేక్ మీ యాజ్ ఎ చారియటర్ ఆఫ్ యువర్ లైఫ్.
1: నేను రథమునందు నేను కూర్చునేటువంటి యొక్క సీటు చాలా వెల్వెట్తో చాలా పరిశుద్ధంగా విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
2: The seat on which I am seated in the chariot is very clean and well decorated.
1: Ani ni hrudayaniki nenu saradhi ga pothunnappudu nee hrudayam lopala naa nenu kucchuneetundi sthanam enta parishuddhanga undali, enta viluvainatundi ga untundali yochinchukovani cheppadu.
2: You think as to how clean and how grand your heart should be to make a seat for me if I should become a charioteer of your heart.
1: Manam ekkadaina bayata pradeshamlo kurchovadaniki prayatninchinappudu ee newspaper, ఏ మ్యాట్, ఏ యొక్క పట్టను తెచ్చుకుని హ్యాండ్కర్ చిప్ ను తెచ్చుకుని కింద వేసుకుని మనం కూర్చుంటున్నాం.
2: వెన్ వీ హావ్ టు స్క్వాట్ ఇన్ సమ్ అవుట్ సైడ్ ప్లేస్ వీ స్ప్రెడ్ ఏదర్ ఎ మ్యాట్ ఎ కర్చీఫ్ ఆర్ ఎ న్యూస్ పేపర్ అండ్ దెన్ ఓన్లీ వీ సిట్ ఆన్ దట్.
1: అలాంటి మాలిన్యమైనటువంటి మన దేహము, అశుద్ధమైనటువంటి మన దేహము, క్షణికమైనటువంటి మన దేహము, ఈ విధమైనటువంటి దీని సుఖములకు పరిశుద్ధములకు మనం పాల్పడుతుంటే పరమాత్ముడైనటువంటి అతన్ని మన హృదయంలో ప్రవేశించుప చేసుకోవడానికి ఎంత పవిత్రమైనటువంటి సీటును మనం అమర్చుకోవాలో మనం యోచించుకోవాలి.
2: వెన్ వీఆర్ గోయింగ్ టు సిట్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ అండ్ ఫుల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఇఫ్ వీఆర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ కేర్ టు అబౌట్ ది సీట్ హౌ మచ్ మోర్ కేర్ షుడ్ వి టేక్ వెన్ వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ హింసెల్ఫ్ ఇన్ టు అవర్
1: హృదయములో. ఈ రజో తమో గుణములు ఉండినంత వరకు కూడాను మన హృదయం పరిశుద్ధము కాదు.
2: So long as this rajoguna and tamoguna are there in the heart is not pure.
1: Nirantamu kudanu, nirantaramu, avi asuddhamune chestuntai.
2: These two gunas will continuously be polluting and dirtying the heart.
1: Aa asuddham undinanta varakunu atma swaruplandulo praveshinchadu.
2: So long as dirt is there, the very embodiment of atman would not enter into the heart.
1: Kanuka mottamota neevu tamastunu padupari rajasthanu dooram chesko.
2: Therefore in the very first place remove this tamoguna and then rajoguna.
1: Sattvikam nato cherutundi.
2: Sattvik guna can join me.
1: Kanuka neevu nee asuddhani dooram gaavinchukonatakai teganeetvanti prayatnam cheyamannadu.
2: Therefore make every effort to remove the dirt from your heart.
1: Deeniki oka chinna udaharanam.
2: One small example for this.
1: Ee naati yuvakulu yuvathulu kudanu ekkadaina కొంత ఆఫీసుకు పోవాలన్నా లేక కళాశాలకు వెళ్లవాలన్నా ఇంకే విధమైనటువంటి పిక్నిక్ పోవాలన్నా ఏది లేకపోయినప్పటికీ తమ జోబిలో ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక చిన్న అద్దము, ఒక చిన్న దువ్వెన పెట్టుకుని వెళ్తారు.
2: టుడేస్ లేడీస్ ఆర్ జెంట్స్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఎ పిక్నిక్ అండ్ ఎక్స్కర్షన్ దే విల్ బి టేక్ ప్రిపేరింగ్ దెమ్సెల్వ్స్ టు టేక్ ఎ మిర్రర్, వన్ కూమ్ అండ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఇవి ఏ దేనికోసం తీసుకెళ్తున్నారు?
2: వై డు దే టేక్ దీస్ త్రీ?
1: మన ప్రయాణం లోపల ఏదైనా గాలికి ఏమైనా మన జుట్టు లేస్తుందో ఏమో, వికారం అవుతుందో ఏమిటో, కనుక దాన్ని సర్దిద్దుకోవడం కోసం కూమ్ తీసుకుంటున్నాం.
2: ఇన్ అవర్ జర్నీ ఇట్ ఇస్ లైక్లీ దట్ ది హెయిర్ మే గెట్ ఎ లిటిల్ డిసల్వ్డ్ అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ కరెక్ట్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది హెయిర్ put in order you may take this comb.
1: Mana juttu lechinada baagunnada ani telusukovataniki addam kavali.
2: In order to find out how the hair is you may take the mirror.
1: Tadupari mana alisi poyinappudu mana mukhamulo oka vidhamainatundi yokka chemata pudutundi.
2: For that when you get tired there may be some sweat on your face.
1: Danni tulchukovataniki oka batta kavali.
2: In order to wipe out sweat you may take a handkerchief.
1: అయితే ఈ మూడు ఏమిటిగా మనం భావించాలి?
2: వాట్ షుడ్ వి టేక్ దీస్ త్రీ ఫార్?
1: ఈ మూడిట్లో ఏది ఒక్కటి లేకపోయినప్పటికీ మన యొక్క అందము చక్కబడదు.
2: వితౌట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ పర్ఫెక్షన్ ఇన్ అవర్
1: మన మాలిన్యము దూరం కాదు.
2: వి కెనాట్ రిమూవ్ ద డర్ట్.
1: అందువల్ల ఈ మూడింటిని మనం మరవకుండా వెంట తీసుకెళ్తుంటాం.
2: దేర్ఫోర్ వి టేక్ వితౌట్ ఫర్గెటింగ్ ఆల్ దీస్ త్రీ ఐటమ్స్.
1: ఇది జీవితానికి సంబంధించినటువంటి యొక్క శుభ్రతలు.
2: These are the three important things which help us to maintain cleanliness on the world.
1: అదే విధంగాని మానసిక సంబంధమైనటువంటి ఒక అలంకారమును కూడాను, చెదిరినటువంటి అలంకారమును సరిదిద్దుకొనుటకై దీనికి కూడాను మూడు ఉంటుండాలి.
2: In the same way, if you want to just correct the disturbed beauty of the mind, you have to take certain instruments.
1: మన తల చెదిరిదా లేదా అనేటువంటిది అర్థం నిరూపిస్తుంది.
2: Whether our hair are disturbed or not, the mirror proves.
1: అదే విధంగాని మన మనస్సు చెదిరిపోయినప్పుడు దీన్ని సర్దిద్దుకున్నటకై దీనికి కూడా కొన్ని పదార్థములు అవసరం.
2: ఇన్ ద సేమ్ వే ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ ఎ డిస్టర్బ్డ్ మైండ్ దేర్ ఆర్ సర్టెన్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ నెసెసరీ.
1: ఈ మానసిక చెదిరినకును కొంతవరకు నిరూపించడానికి భక్తి అనేటువంటిది అర్థం.
2: టు ఫైండ్ అవుట్ వెదర్ ది మైండ్ ఇస్ డిస్టర్బ్డ్ ఆర్ నాట్ డివోషన్ యాక్సెస్ ది మిర్రర్.
1: అర్థం కూడా పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: దిస్ మిర్రర్ ఆల్సో మస్ట్ బి ప్యూర్.
1: ఈ పరిశుద్ధమైన అద్దము లోపల మనసు యొక్క మాలిన్యము కానీ లేక మనసు యొక్క స్థిరత్వం కానీ అందులో సుస్పష్టంగా కనిపించగలదు.
2: When the mirror is clean, you will be able to just find out whether there is impurity of the mind or the mind is pure.
1: ఈ మనసు చెదినది అనేటువంటిది గుర్తించినప్పుడు మనము దువ్వెన కావాలి దాన్ని చక్క చేసుకోవటానికి. అదే జ్ఞానం.
2: When you recognize that the mind is disturbed, you'll have to correct it. And for this particular purpose, you need a comb, and the comb is wisdom.
1: ఈ జ్ఞానం ఏం చేస్తుంది? అన్నింటినీ చక్కగా వివరిస్తుంది.
2: Wisdom clarifies all the things.
1: ఇంకా మన ముఖం పైన ఉండినటువంటి మాలిన్యాన్ని తుడిచేటువంటిది గుడ్డ.
2: It is a cloth which can cleanse the dirt on our face.
1: ఈ మనసులో ప్రవేశించినటువంటి యొక్క దోషములను నివారణ గావించుకునేటువంటిది వైరాగ్యము.
2: To remove the dirt which might have entered into your mind, it is the detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి వస్తువు నుంచి దానిని తుడిచి పారవేయాలి.
2: With the help of this cloth called detachment, you'll have to wipe off all the dirt.
1: కన మన జీవితములో మనం ఎక్కడ పోయినప్పటికీ ప్రాపంచికంగా ఒక దువ్వెన, ఒక హ్యాండ్ కర్చీఫ్, ఒక అద్దము ఏ విధంగా మనం పెట్టుకుని వెళుతుంటామో అదే విధంగానే మనము ఎక్కడికి వెళ్ళినప్పటికీ భక్తి, జ్ఞాన, వైరాగ్యములు ఇవి కూడాను మన వెంట జంట ఉండాలి.
2: జస్ట్ యాజ్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్ వేర్ ఎవర్ వీ గో టేక్ త్రీ థింగ్స్ ఎ మిర్రర్, ఎ కర్చీఫ్ అండ్ ఎ కూమ్. సిమిలర్లీ ఇన్ ద లైఫ్, ఇన్ ది జర్నీ ఆఫ్ ద లైఫ్, వేర్ ఎవర్ వీ గో హావ్ టు టేక్ డివోషన్, విజ్డమ్ అండ్ డిటాచ్మెంట్.
1: ఇక్కడ రజోగుణము యొక్క లక్షణాలు కూడా కొంత మనకు అర్థం చేసుకోవాలి.
2: We have to try to understand the different characteristics of rajoguna.
1: రజోగుణము కలిగినటువంటి వాడు అన్నింటి ఎందు కూడా తొందరపాటు పడుతుంటాడు.
2: A person who is full of rajoguna will always be hasty in everything.
1: ప్రతిదాని ఎందు కూడా తొందర అధికం.
2: In everything he exhibits undue haste.
1: ఇతనికి కోపం కూడా జాస్తి.
2: He will have a lot of anger.
1: ఇంతియే కాకుండా కొన్ని వాంఛలను అమితంగా పెంచుకుంటుంటాడు.
2: నాట్ మెయిన్లీ దిస్, హీ డెవలప్స్ అన్లిమిటెడ్ డిజైర్స్.
1: ఒక్క క్షణమైనా కూడా తాను స్థిరంగా ఉంటుండడు.
2: ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ హీ కాంట్ బి స్టడీ.
1: ఇది రజోగుణం యొక్క లక్షణాలు.
2: దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ రజోగుణం.
1: మీరు ఎక్కడైనా కూడా జూకుపోయి చూచినారంటే అక్కడ చిరుత, పులి, నక్క ఇలాంటి వాటిని చూస్తే మీరు చక్కగా తెలుస్తుంది. ఎప్పుడు చూసినా అటో ఇటో అటో ఇటో తిరుగుతుంటాయి, కానీ ఒక్క నిలకడగా ఉండేటువంటి స్వభావం కాదు వానికి.
2: దిస్ బికమ్స్ క్లియర్ ఫర్ యూ ఇఫ్ యూ గో అండ్ వాచ్ ది అనిమల్స్ ఇన్ ద జూ, బి ఇట్ చీతా, టైగర్ ఆర్ ఎ ఫాక్స్. దే వుడ్ నాట్ బి క్వైట్ అండ్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇది రజోగుణం యొక్క స్వభావం.
2: ద రీజన్ ఈస్ దాట్ దే ఆర్ హావింగ్ రజోగుణ. దిస్ ఇస్ ది
1: మానవుని యందు, మానవుని హృదయం నందు ఈ రజోగుణము ప్రవేశించిన అది నిరంతరం కూడా చెల్లింపు చేస్తుంటాది.
2: ఇఫ్ రజోగుణ వంటి ఎంటర్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ఇట్ మేక్స్ మ్యాన్ అన్స్టడీ అండ్ మూవింగ్. చెల్లింపు
1: చేయటమే కాదు, భ్రమింప కూడా చేస్తుంటాడు.
2: ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ మేకింగ్ ఎ పర్సన్ అన్స్టడీ, ఇట్ విల్ మేకింగ్
1: భ్రమింప చేయటమే కాదు, వస్తువులు వరిస్తూ కూడా వస్తుంటాది.
2: నాట్ మెయిన్లీ హీ గెట్స్ డెల్యూడెడ్, హీ గోస్ ఆన్ డిజైరింగ్ ఫార్ ది ఆబ్జెక్ట్.
1: జగత్తును వరించటము,
2: డిజైరింగ్ ఫర్ ద వరల్డ్,
1: ఆశలను భ్రమించటము,
2: గెటింగ్ డెల్యూడెడ్,
1: దేహాన్ని చెల్లించటం,
2: మూవింగ్ ద బాడీ.
1: ఈ మూడింటి యొక్క గుణములు రజోగుణములకు ప్రధానమైనటువంటి లక్షణాలు.
2: దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ విచ్ బికమ్ ది ఫీచర్స్. కనుకనే
1: మనము ఒక చోట కూర్చుంటే నిలకడగా కూర్చోలేము.
2: దట్స్ వై వెన్ వి స్క్వాట్ ఇన్ ఎనీ పర్టికులర్ ప్లేస్ వి వుడెంట్ బి స్టడీ.
1: ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కదులుతూనే ఉంటుంటుంది.
2: Whenever you just see some part of the body or the other would be moving.
1: దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా పేరు పెట్టారు.
2: దిస్ ఇస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ పీపుల్స్ ట్రీ.
1: అశ్వత్థ వృక్షంలో మీరు చూచే ఉంటుంటారు, గాలి లేకపోయినా కూడా ఆకులు ఎప్పుడు ఆడుతూనే ఉంటుంటాయి.
2: ఈవెన్ వెన్ దర్ ఇస్ నో బ్రీజ్ ఆర్ విండ్ ఇన్ ఎ పీపుల్ ట్రీ ది లీవ్స్ విల్ బి మూవింగ్ ఆల్ ద వైల్.
1: స్థిరత్వం లేనటువంటిది కనుకనే అశ్వత్థము అని దానికి పేరు వచ్చింది.
2: ది వెరీ వర్డ్ అశ్వత్థము హ్యాస్ కమ్ బికాస్ దర్ ఇస్ నో స్టడీనెస్.
1: స్థిరత్వం లేకపోవటం వల్లనే గుర్రమును కూడాను అశ్వము అని పేరు వచ్చింది.
2: యాజ్ హార్స్ ఇస్ నాట్ స్టడీ ఇట్ హస్ గాట్ ద వర్డ్.
1: ఎప్పుడైనా చూడండి మీరు గుర్రమును, చెవు తప్పితే తోకనో, తోక తప్పితే కాలు, ఏదో ఒకటి అల్లాడిస్తూనే ఉంటుంటారు.
2: Whenever you see a horse, whether it is the ear or the tail or the leg, it will be moving all the while.
1: కనుకనే దీనిని అశ్వమేధయాగము అని ఈ బుద్ధి కూడాను చాలా తిరుగుతుండేటువంటిది, చాలా అశ్వం వలె కదులుతుండే దానిని స్థిరత్వం చేసేటువంటి ఒక యాగమే అశ్వమేధ యాగం అని చెప్తూ వచ్చారు.
2: దట్ ఈస్ వై ది అశ్వమేధ యాగ ఆర్ ది సాక్రిఫైస్ ఆఫ్ హార్స్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ విల్ హెల్ప్ యూ టు స్టడీ యువర్ మైండ్.
1: ఇది చాలా కొంచెం మానవత్వాన్ని కూడా మరిపింప చేస్తుంది.
2: దిస్ ఇన్ ఫ్యాక్ట్ మేక్స్ హ్యూమన్ నేచర్ బీయింగ్ ఫర్గాట్.
1: ఈ రజోగుణములో అధిక భాగము కొంత పశుత్వము దానవత్వము చేరి ఉంటుంటాది.
2: ఇన్ దిస్ రజోగుణ దేర్ ఆర్ టూ క్వాలిటీస్, వన్ ఇస్ ఎనిమల్ నేచర్ అండ్ ఆల్సో డిమాండ్.
1: కనుక తమో గుణమునకు గురువు కుంభకర్ణుడు.
2: దేర్ఫోర్ ది ప్రిసెప్టర్ ఫర్ తమో గుణ ఈస్ కుంభకర్ణ.
1: రజోగుణమునకు గురువు రావణాసురుడు.
2: ది ప్రిసెప్టర్ ఫర్ రజోగుణ ఈజ్ రావణ.
1: సాత్వికులకు గురువే అతను విభీషణుడు.
2: విభీషణ ఈజ్ ద ప్రిసెప్టర్ ఫర్ సాత్విక.
1: ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
2: ఆల్ దీస్ త్రీ ఆర్ బ్రదర్స్.
1: కానీ ఈ ఇరువురు మాత్రం హృదయంలో ఉంటుంటే చాలా ప్రమాదాన్ని చెప్పిస్తారు.
2: బట్ ఇఫ్ యూ అలౌ దీస్ టూ ఇన్ యువర్ హార్ట్, దే ఇట్ లీడ్ యూ టు ఎ లాట్.
1: కానీ మోక్షములో ప్రవేశించే సమయం లోపల సాత్వికం కూడా కొంతవరకు దూరం చేసుకోవాల్సింది.
2: వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ హావ్ టు జస్ట్ రిమూవ్ యువర్సెల్ఫ్.
1: మూడు కూడా ఒక సోదరత్వాన్ని పొందినటువంటివి,
2: ఆల్
1: ఒకే జాతికి చేరినటువంటివి.
2: ఆల్ దీస్ త్రీ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ అండ్ దేర్ ఇస్ బ్రదర్లీ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్.
1: కనుకని ఈ త్రిగుణానికి అతీతమైనటువంటి ఒక స్థితిని పొందమని చెప్పినని బోధిస్తూ వచ్చింది వేదాంతం.
2: దట్స్ వై వేదాంత హాస్ బీన్ టీచింగ్ దట్ ట్రాన్సెండ్ ఆల్ దీస్ త్రీ గుణాస్.
1: త్రిగుణం,
2: త్రీ క్వాలిటీస్,
1: త్రిదళాకారం,
2: త్రీ ప్రాంగ్ లీఫ్,
1: త్రినెత్రంచ,
2: త్రీ ఐస్,
1: త్రీ ఆయుధం,
2: త్రీ వెపన్స్,
1: త్రిజన్మ పాప సంహారం,
2: డిస్ట్రాయింగ్ ది
1: ఏకమిల్బం శివార్పణం. ఈ మూడింటి కూడా అర్పితం చేయాలన్నారు.
2: ఆఫరింగ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ టు శివ హింసెల్ఫ్.
1: ఒక ముళ్ళు మన కాలులో విరిగినప్పుడు దాన్ని తీవడానికి గొడ్డలి కొడవలు తెస్తే ప్రయోజనం లేదు, తిరిగి ముళ్ళే తీసుకుని రావాలి.
2: ఇఫ్ వన్ థార్న్ వర్ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫుట్ టు రిమూవ్ ఇట్ యూ నీడ్ నాట్ టేక్ ఎ కడ్జిల్ ఆర్ ఎ నైఫ్, బట్ యూ హావ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ థార్న్.
1: మనం ఒక ముళ్ళుతో ఇంకొక ముళ్ళుని తీసిన తర్వాత ఇది తీసిన ముళ్ళే ఇది విరిగిన ముళ్ళే అని రెండు భేదం తీసుకోము, రెండింటినీ తీసి పారవేస్తాం.
2: వన్స్ యూ రిమూవ్ ది థార్న్ విచ్ హెస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ ఫుట్ యూ త్రో అవే బోత్ ద థార్న్స్ వితౌట్ ఎనీ డిస్టింక్షన్.
1: అదే విధంగానే తమో గుణమును రజోగుణంతో తీసేసేయాలి.
2: యూ హావ్ టు రిమూవ్ దిస్ తమో గుణ విత్ ద హెల్ప్ ఆఫ్ రజోగుణ.
1: రజోగుణమును సాత్విక గుణంతో తీయాలి.
2: యూ హావ్ టు రిమూవ్ రజోగుణ విత్ ద హెల్ప్ ఆఫ్ సాత్వగుణ.
1: కట్టగడపటికి బ్రహ్మానందం అనేటువంటి సౌధములో ప్రవేశించే సమయంలో మూడింటిని పారవేయాలి.
2: బిఫోర్ యూ ఎంటర్ ఇన్ టు ది మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మానంద యూ హావ్ టు రిమూవ్ అండ్ త్రో అవే ఆల్ దీస్ త్రీ గుణ.
1: ఇందులో ఏ గుణం ఉండినప్పటికీ మనకు ఆనందం ప్రాప్తించదు.
2: వాట్ ఎవర్ గుణ యు ఆర్ హ్యావింగ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్.
1: అందువల్ల త్రిగుణములకు అతీతమైన వాణిగా నీవు కామని అర్జునుడికి ఆదేశించాడు.
2: దట్స్ వై హీ కమాండెడ్ అర్జున టు ట్రాన్సెండ్ ఆల్ ద త్రీ గుణస్.
1: కనుకని ఈ త్రిగుణ భవాని ఈ త్రిగుణములు కూడాను కొంతవరకు అరికట్టుకునేటువంటి సమయంలో దీనిని దూరం గావించుకునే సమయంలో తగినటువంటి జాగ్రత్తను వహించమన్నాడు.
2: Therefore, he has warned that you will have to take a lot of care while getting rid of all these three gunas.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణముల యొక్క స్వభావాన్ని గుణముల యొక్క ఫలాన్ని అర్జునుడికి బోధించి అతన్ని అనేక విధములుగా కూడాను మానవత్వంగా తీర్చిదిద్దాడు.
2: After teaching the various qualities of these three gunas, he has just transformed him into a great man.
1: ఈ మూడింటికి మూల కారణము మనస్సు.
2: The most important primary cause for all these three gunas is the mind.
1: ఈ మనస్సు అమనస్కమయ్యేంత వరకు కూడాను ఈ మానవత్వం అనేటువంటి దాన్ని మనము తప్పించుకోవటం అసాధ్యం.
2: It is impossible to get rid of this human nature until the mind loses its very nature itself and becomes
1: samanaska. మొట్టమొదట భగవంతునికి మనసును అర్పితం చేయాలి.
2: Therefore, in the very first place, we should offer our mind to the Lord.
1: మనసును అర్పితం చేసిన తర్వాత మిగిలిన కార్యక్రమములు తానే చూసుకుంటాడు.
2: After offering the mind to him completely, God will take care of us in all the other
1: aspects. ఒకానొక సమయం లోపల జనక మహారాజు తన రాజ్యం లోపల ఎవరైనా పండితులు కాని మహనీయులు కాని ఋషులు కాని యోగులు కాని జోగులు కాని బైరాగులు కాని విరాగులు కాని ఎవరైనా సరే నాకు ఆత్మజ్ఞానమును బోధించాలి అని అందరికీ వర్తమానం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ కింగ్ జనక సెంట్ వర్డ్ అండ్ మెసేజ్ టు పీపుల్ అట్ లార్జ్ ఆస్కింగ్ బీయింగ్ ఎ స్కాలర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ యోగి ఏ మహర్షి ఏ జోగి హూ ఎవర్ హీ బి హీ షుడ్ కమ్ అండ్ టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్
1: అర్రము యొక్క ఒక రికాబులో కాలు పెట్టి రెండవ రికాబులో కాలు పెట్టే లోపల నేను నాకు ఆత్మానందం చేకూర్చాలి, బ్రహ్మప్రాప్తి చేకూర్చాలి అన్నాడు.
2: హీ ఆల్సో సెడ్ దట్ విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎ ఫ్యూ మూమెంట్స్ ఐ షుడ్ బి ఏబుల్ టు గెట్ బ్రహ్మ జ్ఞానం.
1: రికాబులో కాలు పెట్టి పూర్వం నెక్కి రికాబ్ ఉంటుంది.
2: వైల్ క్లైంబింగ్ ద హార్స్ బిఫోర్ హీ కంప్లీట్లీ క్లైమ్స్ ఆన్ ఇట్ హీ షుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ బ్రహ్మ జ్ఞానం.
1: ఈ విధముగా ఎవరు చేయరో అలాంటి పండితులను కానీ, అలాంటి వేదాంతులను కానీ, అలాంటి యోగులు కానీ నా రాజ్యంలో ఉంచుకోను, వారి రాజ్యం నుంచి బయట తరుముతానన్నాడు.
2: ఇఫ్ దేర్ ఆర్ పీపుల్ హూ విల్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దిస్ పర్టికులర్ టాస్క్ ఫర్ మీ, వెదర్ హీస్ ఎ స్కాలర్, వెదర్ హీస్ ఎ లర్నెడ్ పర్సన్, వెదర్ హీస్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్,
1: ఈ పండితులకు, ఈ ఋషులకు, ఈ యోగులకు భయం ఏర్పడింది.
2: దీస్ స్కాలర్స్, దీస్ ఋషీస్, దే వర్ ఎ లిటిల్ ఫ్రైటెన్డ్.
1: ఇది మన విద్యకు పరీక్ష ఘట్టం అనుకున్నారు.
2: They told themselves that this is going to be a test for our scholarship and learning.
1: కానీ ఎవరు ఈ దీనికి సహకరించలేదు.
2: But no one dare come out and offer himself to solve this problem.
1: ఆ యొక్క రాజ్యములో ప్రవేశించాడు అష్టావక్రుడు.
2: అష్టావక్ర entered the kingdom.
1: ఈ మిథిలాపురం దాటుకుని ప్రయాణం చేస్తున్న సమయం లోపల ఊరి బయట ప్రతి పండితుడు, ప్రతి యోగి కూడాను చాలా విచారంతో కూర్చున్నారు.
2: While he was going on the road, when he came to Mithilapura, there were people, scholars, pandits, and all those people who were just there.
1: ఈ అష్టావక్రుడు మీ విచారమునకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు.
2: They were looking worried and grief-ridden. అష్టావక్రు asked them, what is the cause for your worry and grief?
1: వారు జరిగిన విషయం చెప్పారు.
2: They explained to him all the things that have happened.
1: ఇంత మాత్రమే మీరు వెర్చేది ఎందుకు? నేను దీనికి తగినటువంటి జవాబు చెప్తానని నేరుగా జనక మహారాజు ఆస్థానంలో ప్రవేశించాడు.
2: He told them, why should you get frightened for such a small thing? I will be able to solve this particular problem. So saying, he entered the court of Janaka directly.
1: Raja, meeku atmajnanam prabodhinchutalo nenu siddhanga unnanu annadu.
2: He addressed the king and said, well king, I am ready to teach you the knowledge of atma.
1: Aithe ee atmajnanamu ee rajabhavanamlo cheyadaniki veelu kaadu.
2: But this knowledge of atman cannot be taught.
1: ee rajabhavanam anta kudanu rajoguna tamogunato nindi untundadi.
2: This palace is full of rajoguna and tamoguna.
1: Shuddha sattvikam lopala ninnu pravesh pettali.
2: I should make you enter into an area of shuddha sattva.
1: Kanaka naa venta rammannadu athanato teesukellaadu. Athani ventane konni gurramulu sainyamulu anta kudanu vellindi.
2: He took him with him and along with him they took a few horses and
1: parivaram nanta oka chota nilabettadu.
2: He made the entire army and
1: sarva madhya aranyam lopala ఈ జనక మహారాజు అష్టావక్రుడు ప్రవేశించారు.
2: ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ దిస్ అష్టావక్ర అండ్ జనక మహారాజా ఎంటర్డ్.
1: అప్పుడు జనక మహారాజును కోరాడు అష్టావక్రుడు, రాజా నేను ఇప్పుడు ఆత్మజ్ఞానంలో బోధించేటువంటి వాడును, నీవు వినేటువంటి వాడు, వినేటువంటి వాడు శిష్యుడు, బోధించేటువంటి వాడు గురువు, ఇది నీకు ఒప్పుకోగలిగినటువంటి విషయమేనా అన్నాడు.
2: అష్టావక్ర ఆస్క్డ్ కింగ్ జనక, well I am now going to teach you the knowledge of atman. I am going to teach, therefore I am the preceptor, and you are going to learn, and therefore you are a disciple. Are you prepared to accept this?
1: Meeni angikarinchute nijamaina motta mota naaku guru dakshina okati emannadu.
2: If you are agreeable for this particular proposal, then you will have to offer guru dakshina, offerings of the shishya to guru.
1: Guru dakshina ichina tarvata nee upadesham prarambhinchali.
2: Only after you give your own offering to the guru, then I would be starting my teaching.
1: Na kavalsindi brahma prapti kaluka deni nina ivadaniki nenu siddhanga untunnanu sarvamunu tejichchevestanu ani cheppadu janaka maharaju.
2: King Janaka told Astavakra that as I want the attainment of brahman, I am prepared to give anything that you want.
1: Naaku emi akkaraledu nee manasuni ummannadu.
2: Then he told him that I do not want anything else, I want your mind.
1: Ichina annadu.
2: He said, I have offered my mind to you.
1: Inka naa manasu kaadu tama manasu.
2: Then Janaka said, this is not my mind, from now onwards it will be yours.
1: Aithe gurrani teppinchadu.
2: Then he brought the horses.
1: Ikkada nilabettadu.
2: He made them stand.
1: Raja kontha sepu kurchomannadu.
2: He asked the king to sit down.
1: Maharajunu tana rajyamloni madhya margamlo kurcho pettadu akka ashtavakrudu.
2: He made king sit down in the middle of the road in his kingdom.
1: Ee rajunu madhya margamlo kurcho petti తాను అరణ్యంలో వెళ్లిపోయాడు. ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు.
2: He made king sit down in the middle of the road, main roads in the kingdom, and Astavakra walked into the forest, sat down quietly under a tree.
1: ఈ సిపాయి ఎంత సేపు చూచారు, మహారాజు కాని అష్టావక్రుడు కాని రాలేదు.
2: The soldiers waited for a long time. Neither king nor Astavakra came over there.
1: మీరు ఏమైపోయినారు ఏమో చూడాలని చెప్పని పెద్దగా ఒక్కొక్కరు బయలుదేరి వచ్చారు.
2: They wanted to find out what has happened to them. So one by one they proceeded towards them.
1: చూచేటప్పటికి కుర్రము నిలిచి ఉంది, మహారాజు రోడ్ లో కూర్చున్నాడు, కన్నులు మూసుకున్నాడు, ఏమి కదలటం లేదు, మెదలటం లేదు.
2: When they went and saw, they found king was being seated in the middle of the road. There was a horse. King had closed his eyes. He was not moving either the
1: అష్టావక్రుడు అసలే లేడు.
2: There was no అష్టావక్ర at all there.
1: అయ్యో, ఈ అష్టావక్రుడు మహారాజునకు ఏమో యంత్రమో తంత్రమో మంత్రమో ఏమి వేశాడో, మా రాజు స్తంభించిపోయినాడు అని చాలా దిగులు పడ్డారు.
2: They were rather afraid. This అష్టావక్ర might have exercised some magic over him and they must have made the king lose his consciousness.
1: ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లాడు.
2: They went to the prime minister.
1: Maharaja, Maharaja, Maharaja అని ఎంతో పిలిచాడు, ఏమి జవాబు లేదు.
2: A prime minister addressed the king. Oh king, oh king.
1: కన్ను తెరవలేదు.
2: He did not open his eyes.
1: నోరు తెరవలేదు.
2: He did not open the mouth.
1: ఏ మాత్రము కదలలేదు.
2: He did not move at all.
1: చూచాడు, మరింత భయపడిపోయాడు.
2: The prime minister,
1: మహారాజుకు కాలకాలానికి ఏదో కొంచెం మధ్య మధ్య పానీయం సమర్పయామి, ఏదో తిండి వేయాల్సినటువంటిది కదా, మా మహారాజుకు ఇంత సమయం అయినప్పటికీ ఈ కించిత్ ఆహారం కూడా అందించలేకపోతున్నామని చాలా బాధపడ్డారు.
2: All those people including the prime minister were very much afraid that they were not able to just give any food or drink to the king, which is usually taken by the kings, and they were getting frightened.
1: తెల్లవారి పోయినటువంటి వారు, ఇంకా సాయం సమయం అయిపోతా ఉంది, సాయంకాల సమయం వచ్చింది.
2: మార్నింగ్ ది వెంట్ ఇట్ బికేమ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ బై ది టైమ్ దట్ ది వెంట్ అండ్ జస్ట్ రిక్వెస్టెడ్.
1: ఇంకా విధి లేకుండా మంత్రి రథాన్ని పంపించాడు అంతఃపురానికి.
2: లెఫ్ట్ విత్ నో ఆల్టర్నేటివ్ హి సెంట్ బ్యాక్ ది చారియట్.
1: రాణులు కూడా వచ్చారు. వారేమన్నా పిలిస్తే పలుకుతాడో ఏమో అని ఈ మహారాజుకు భ్రమ. మంత్రికి
2: దిస్ ప్రైమ్ మినిస్టర్ సెంట్ ది చారియట్ బ్రాట్ ది క్వీన్స్ థింకింగ్ దట్ ఇఫ్ ది క్వీన్స్ వర్ టు కాల్ ది కింగ్ హి మైట్ రెస్పాండ్.
1: ఈ మహారాణి వచ్చింది, రాజా రాజా రాజా, రాజా లేదు, రైతు లేదు, ఏమి జవాబు లేదు.
2: The queen came and addressed the king. King did not reply. There was no reply at all from king.
1: ఈ లోపల ఈ అష్టావక్రుడు ఎక్కడ వెళ్ళాడని సైన్యానంతా అరణ్యమంతా శోధించుతూ వచ్చారు.
2: Meanwhile, the soldiers went searching for Astavakra in the entire forest.
1: ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు అష్టావక్రుడు.
2: Under a tree, Astavakra was being seated peacefully and in absolute.
1: ఇతన్ని పట్టి తెచ్చారు, మా మహారాజు గతి ఏ విధంగా ఉంటున్నారు చూడమని.
2: They caught hold of him, brought him, and just showed him.
1: Astavakra chirunavulu naadutu maharaj ki em cheyangane untunnadu annadu.
2: Astavakra said, the king is safe and okay.
1: Neeve vachi chudamani pilichukona vacharu.
2: They brought him and told that you can have a look for yourself.
1: Inta varaku mantrulu pranulu inka samipulo ainatunte varandaru kudanu palukarinchinappudiki okka palukaina palakaledu kannaina teravaledu.
2: Until that time, whether the prime minister or the ministers or the queens or other people requested him, he did not open the mouth, he did not open the eyes.
1: Kani Astavakra vachi raja ani pilichadu.
2: Then Astavakra came and when I addressed the king,
1: kannulu terchi swami ani palukari jawab ichadu.
2: Immediately opened the eyes and then replied, swami.
1: Maharanulu vacharu, mantrulu vacharu, sipayalu vacharu, parivaram anta vachinaru, వారితో నీవెందుకు ఇంతకాలం మాట్లాడలేదు అని ప్రశ్నించాడు.
2: హీ క్వశ్చన్ ది కింగ్, వెల్ ది మినిస్టర్స్ హావ్ కమ్, ది క్వీన్స్ హావ్ కమ్, అండ్ ది సోల్జర్స్ హావ్ కమ్, ఆల్ సో మెనీ పీపుల్ హావ్ కమ్, వై డిడ్ హి నాట్
1: వాఖాయములన్నీ కూడా మనసుతో చేరినటువంటి మనసు తమకు అర్పితం చేసిన తర్వాత తమ ఆజ్ఞ కావాలి కదా ఎవరితో మాట్లాడటానికి.
2: థాట్, వర్డ్ అండ్ డీడ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మైండ్, అండ్ ఐ ఆఫర్డ్ మై మైండ్ ఎంటైర్లీ టు యూ, దేర్ఫోర్ ఐ నీడెడ్ యువర్ పర్మిషన్.
1: నాకు ఈ మనసు పైన అధికారం ఏమిటి?
2: What authority do I have?
1: తమకు అర్పితం చేశాము, ఇది తమ మనసు.
2: I have offered my mind to you, you, it is yours.
1: తమ ఆజ్ఞ లేకుండా ఏది కూడా చేయడానికి వీలు కాదు.
2: Without your permission and command, I am not going to do anything.
1: అప్పుడు అష్టావక్రుడు, ఇప్పుడు నీవు అమనస్కుడవు.
2: Then Astavakra said that you have reached the
1: ఈ మనోనాశనం అయినప్పుడే నీకు మహత్తరమైనటువంటి యొక్క బ్రహ్మప్రాప్తి చేకూరుతుంది. మహారాజా ఎక్కు రికాబు అన్న, ఒక రికాబులో కాలు పెట్టాడు, రెండవ రికాబులో కాలు పెట్టే లోపలనే ఆత్మానంద ప్రాప్తి కలిగింది.
2: Then he just said, you have attained the state of Amanaska. He asked him to put one foot in one rickshaw, and by the time that he climbed the entire horse and put the other, he got the
1: kanuka manovakayamulu adbhutam gavinchinappudu inga tanake em aatram kudanu adhikaram untundadu.
2: Once a person offers mind, word, deed and thought, then he will not be having any authority and power over.
1: Adhe vidhamugane krishnudu arjunani సర్వధర్మాం పరిత్యజ మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. నీ సర్వస్వము నాకు దారబోయి, సర్వధర్మమును నాకు అర్పితం చేయి, మోక్షాన్ని నేను ఇస్తాను అని చెప్పనున్నాడు.
2: ఇన్ ద సేమ్ వే కృష్ణ టోల్డ్ అర్జున, యు ఆఫర్ యువర్ ఎవ్రీథింగ్ టు మీ, యు ఆఫర్ ఆల్ యువర్ ధర్మాస్ టు మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ ది లిబరేషన్ అండ్ డెలివరెన్స్.
1: ఇక్కడ సర్వధర్మాన్నాడు.
2: He has used the word sarvadharma.
1: అన్ని రకములైనటువంటి ధర్మములు కూడా నువ్వు నాకు అర్పితం చేయమన్నాడు.
2: He has just asked him to offer all types of dharma, all kinds of dharma.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, అన్ని రకములైనటువంటి దీంట్లో కూడా లౌకికమైనటువంటి అన్ని కూడా నాకు అర్పితం చేయమన్నాడు.
2: Be it physical, mental, spiritual and worldly, all the dharmas you offer them to me.
1: ఇక్కడ ఒక చిన్న సంశయం ఏర్పడవచ్చు.
2: One may get a small doubt here.
1: అన్ని ధర్మములు కూడా భగవంతునికి అర్పితం చేసినప్పుడు దానికి చేయవలసింది ఏమిటి?
2: ఇఫ్ ఎవరీ ధర్మ ఈజ్ ఆఫర్డ్ టు లార్డ్, వాట్ ఈస్ ఇట్ దట్ హీ కెన్ డూ?
1: మోక్షాన్ని అపేక్షించడం కూడా ఒక ధర్మమే కదా.
2: ఈవెన్ డిజైరింగ్ ఫర్ లిబరేషన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ధర్మ.
1: అప్పుడు సర్వము భగవంతునికి అర్పితం చేస్తే మోక్షాపేక్ష కూడా లేకుండా పోతుంది నాకు.
2: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫర్డ్, ఎవ్రీ ధర్మ ఈజ్ ఆఫర్డ్ టు ద లార్డ్, దెన్ ఐ విల్ నాట్ బి హావింగ్ ఈవెన్ ది డిజైర్ ఆఫ్ మోక్ష లిబరేషన్.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటివన్నీ కూడాను అవి అపర విద్యలు అని.
2: ఆల్ దీస్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అపర విద్య.
1: కనుక ఈ ధర్మాత్మకామములను బోధించేటువంటివన్నీ కూడాను అపర విద్యలే.
2: ఆల్ దోస్ లెర్నింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ టీచ్ ధర్మ అర్థ
1: ఈ మూడింటిని దాటినప్పుడే ఈ మోక్షము అనేటువంటి యొక్క జ్ఞానతత్వం కుదురుతుంది.
2: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: ఇది పర విద్య.
2: దిస్ ఈస్ పర విద్య.
1: అందువల్లనే పెండిండ సమయంలో కూడాను ధర్మేచ అత్యేచ కామేచ నాతి చరామి అంటారు, కానీ మోక్షం అనేటువంటి పదం అక్కడ తీసుకున్నారు.
2: దట్స్ వై వైల్ సెలబ్రేటింగ్ ది మ్యారేజ్ దే మెన్షన్ దట్ దీస్ పీపుల్ విల్ బి టుగెదర్ త్రూ ధర్మ అర్థ అండ్ కామ.
1: ఈ పురుషార్థముల లోపల ధర్మార్థ కామములు మాత్రమే ఈ అపర విద్యలకు సంబంధించినటువంటివి.
2: ఇన్ ద ఫోర్ పురుషార్థస్ ధర్మ అర్థ అండ్ కామ దే రిలేట్ టు
1: అమర విషయము అనేటువంటిది పర విద్యకు చేరినటువంటి.
2: మోక్ష లిబరేషన్ బిలాంగ్స్ టు పర విద్య.
1: ఇవి అన్ని చేరి కూడా దానితో ఒక్కదానికి కూడా సాటి రావు.
2: ఆల్ దీస్ త్రీ పుట్ టుగెదర్ ఆర్ నాట్ ఈక్వల్ టు దాట్.
1: దీనికి ఒక చిన్న లౌకికమైనటువంటి ఉదాహరణ,
2: ఓన్లీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక్క రూపాయికి 100 నయా పైసాలు.
2: 100 పైసే ఆర్ ఈక్వల్ టు 1 రూపీ.
1: 100 రూపాయలకు 10,000 నయా పైసాలు.
2: ఫర్ 100 రూపీస్ 10,000 నయా పైసే.
1: ఈ 10,000 నయా పైసాలు మనం కట్టుకోవాలంటే పెద్ద మూట అవుతుంది.
2: ఇఫ్ యూ షుడ్ క్యారీ దిస్ 10,000 నయా పైసే ఇట్ విల్ బికమ్ ఎ వెరీ బిగ్.
1: దీన్ని దాచిపెట్టుకోవటం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హైడ్.
1: మోయటం అంతకంటే కష్టం.
2: క్యారీయింగ్ ఇట్ ఈస్ ఈక్వలీ డిఫికల్ట్, మోర్ డిఫికల్ట్.
1: కనుక నీవు ఈ 10,000 నయా పైసాలను మూట కట్టుకుని దాచిపెట్టుకోవటం అసాధ్యం.
2: If you want to have a heap of these 10,000 paise bundled in one small cloth, it will be rather difficult to hide.
1: Arjuna, నీకు 100 రూపాయల నోటు నేను ఇస్తాను, లైట్ గా ఉంటుంది, దాచిపెట్టుకోవచ్చును, ఆ 10,000 నయా పైసెస్ నాకు ఇచ్చేసి.
2: Therefore it is telling Arjuna, it is like telling Arjuna, Arjuna, I am giving you a 100 rupee note, you give me those changes of 10,000 paise to me.
1: ఈ 10,000 నయా పైసెస్ 100 రూపాయలు రెండు ఒకటే.
2: This 100 rupee note and this 10,000 naya paisa.
1: ఈ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము ఆ ధర్మము అనేటువంటి దీంట్లో అధర్మాల్లో పడేటువంటి ఈ చిన్న చిన్నవంతా నీవు ఎంత భారం అవుతుంది. దీన్ని నడుచుకోవటం కష్టము, దీన్ని సాధించటం మరింత కష్టము. అందువల్లనే సర్వధర్మాం పరిత్యజ్య సర్వస్వము నాకు అర్పితం చేస్తే నీకు మోక్షం అనేటువంటి 100 రూపీస్ నోట్ నేను ఇస్తానన్నాడు.
2: ఇట్ బి రాదర్ డిఫికల్ట్ టు అటెండ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ధర్మ, స్మాల్ అండ్ లిటిల్, అండ్ దే బికమ్ సమ్ టైమ్స్ ఈవెన్ అధర్మ. దేర్ఫోర్ యు ఆఫర్ ఆల్ దీస్ 10,000 ధర్మాస్ టు మీ అండ్ ఆఫర్ దెమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ.
1: కనుక నీ అభిష్టములు, నీ వాంఛలు, నీ సంకల్పములు సర్వస్వము భగవంతునికి అర్పితం చేయి, కావలసింది మోక్షం తాను అనుగ్రహిస్తాడు.
2: Therefore, all your thoughts, all your desires, all your wants.
1: ఈ చిన్న చిన్న వాంఛన నీ కూడా నువ్వు నయా పైసాలతో సమానము.
2: All the small desires will be compared to నయా పైసే.
1: ఈ 10,000 నయా పైసాలు 10,000 విచారములు చేర్తే గాని ఒక్క 100 రూపాయల నోటుకు సమానం కాదు.
2: This 10,000 paise, unless they are put together, it is not equal to 100.
1: కనుక నీ తుచ్చి తుచ్చమైనటువంటి వాంఛన నీ కూడా నా అనుగ్రహమునికి ఏమాత్రం కూడా నువ్వు చూడటానికి రావు అన్నాడు.
2: All these small desires can never be equal to the grace that I can shower on you.
1: కనుక జనక మహారాజు కూడాను సర్వస్వం కూడాను సర్వస్వములకు ఆధారమైనటువంటి మనస్సును ఈ అష్టావకునికి అర్పితం చేయటం వల్లనే అతనికి మోక్షము లభించింది.
2: ఈవెన్ జనక వాజ్ ఏబుల్ టు గెట్ లిబరేషన్ ఆఫ్టర్ హి హస్ ఆఫర్డ్ ఆల్ ది ఎంటైర్ మైండ్ ఆల్ ద 3 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ టు
1: ఏకావాత. దీని యొక్క అంతరార్థం ఏమైనా అమనస్కుడు కావాలి.
2: ద సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ that one should become amanaska.
1: Manastu undinappude dvandamulu.
2: Only when you are having mind there is duality.
1: Chitoshtamulu ratrim pagalu chikati velturu sukamu dukkamu ilanti dvandamulu cherutuntai.
2: Cold and heat, day and night, sorrow and joy, all these things will come. Heat and cold, these pairs of opposites will come when you are having mind.
1: Kanukani manamu ee rendintikini samartandi.
2: Even Janaka was able to get liberation after he has offered all the entire mind and all the 3 types of activities to
1: Yetavata. Adini yokka antarartham emana.

0: మనము ఈ రెండింటికి సమర్థంగా గావించుకోవాలన్నా, సమర్థమును అనుభవించవాలంటే ఈ మనస్సును అర్పితం గావించాలి.
1: If you want to treat all these things equally, you have to offer your mind.
0: కనుకనే వేదాంతమునందు మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షుడు, ఈ మోక్షమునకు బంధమునకు మూల కారణం మనస్సేనని చెప్పారు.
1: That's why in Vedanta, in philosophy, it has been just said that it is the mind which is responsible for liberation.
0: ఈ మనస్సు అంతో ఉండినంత వరకు ఈ రజో తమో గుణములు తన్ను వదలవు.
1: So long as you are having mind, this rajo guna and tamo guna will not leave you.
0: ఈ రజ తమో గుణములు ఉండినంత వరకు దేహం ఒక స్థిరత్వానికి రాదు.
1: So long as you are having rajo guna and tamo guna, there will be no steadiness of the body.
0: కనుకనే ఇది ఈ మనస్సు దేని వల్ల కదులుతూ ఉండాలి?
1: వాట్ ఇస్ ది రీజన్ అస్ టు వై దిస్ మైండ్ ఈస్ మూవింగ్ అండ్ అన్స్టడీ?
0: కాయము యొక్క వాంఛల వల్ల కదులుతూ ఉండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది డిజైర్స్ ఆఫ్ ద బాడీ ద మైండ్ మూవ్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పాత్రలో నీరు పోసాము.
1: యు హావ్ పోర్డ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ టు యువర్ వెసల్.
0: పాత్ర కదిలినప్పుడు ఈ నీరు కూడా కదిలిపోతుంది.
1: వెన్ ది వెసల్ ఇస్ మూవ్డ్, ది వాటర్ మూవ్స్.
0: పాత్ర స్టడీగా ఉంటుంటే నీరు కూడాను స్థిరంగా ఉంటాయి.
1: ఇది వెసల్ ఇస్ స్టడీ, ది వాటర్ ఆల్సో.
0: స్థిరంగా ఉండేటువంటి జలములో మన ప్రతిబింబము స్థిరంగా కనిపిస్తుంది.
1: ఇన్ స్టడీ వాటర్ యూ బి ఏబుల్ టు గెట్ యువర్ ఓన్ ఇమేజ్.
0: కదిలేటువంటి జలము లోపల ప్రతిబింబం కూడా కదులుతూ ఉంటాయి.
1: ఇన్ ఎ మూవింగ్ వాటర్ యూ ది ఇమేజ్ విల్ బి మూవింగ్.
0: కనుకని ధ్యాననిష్ఠుడు కావాలన్నప్పుడు ఈ ధ్యానం అంటే శరీరమును కదల మెదలకుండా దానిని ఒక స్తంభింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ టు స్టేట్ ఆఫ్ మెడిటేషన్, కీప్ యువర్ బాడీ స్టడీ.
0: దేహం ఒక పాత్ర వంటిది.
1: Body is like vessel.
0: Mind andulo unnatundi jalam vantidi.
1: Mind may be compared to water inside.
0: Ee paatra anetundi yokka deham kadilinappudu jalam kuda kadultundi.
1: If the body moves, it is like movement of the vessel. The mind inside.
0: Anukane yuvukulu ainatundi varandaru kudanu manasunu kadilinchakunda chesukovalante motta motta dehanni steady lo pettukovali.
1: Therefore, youth, if you want to just control your mind and make it steady, keep your body steady.
0: మనం దేహాన్ని ఇంతగా కదిలిస్తుంటే ఇంకా మనసు ఇంకెంతగా కదులుతుంది?
1: ఇఫ్ యూ కెన్ మూవ్ యువర్ బాడీ సో మచ్, హౌ మచ్
0: ఒక బావిలో మన చిన్న రాయిని మనం వేసినట్టుంటే అక్కడ అలలు ప్రారంభమైపోతాయి.
1: ఇఫ్ యూ థ్రో ఎ స్టోన్ ఇన్ ఎ వెల్, రిపుల్స్ విల్ స్టార్ట్.
0: ఈ యొక్క అలలు ఎంతవరకు పోతాయి? బావి ఎంత ఉందో అంతవరకు పోతాయి. మనకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ ఈ అలలు బావి అంతా వ్యాపించిపోతాయి.
1: These ripples of these waves which result on account of throwing of the stone, they spread to the very end of the well.
0: Ade vidhangane mana manas sarovaramlo thought aneetundi okka rai vesetappudiki adantha alalaga vayindi kaallallo chetullo kannullo chevullo sarvatra dehamanta vyapinchipothundi.
1: In the same way, once you put a thought into the mind, in the well of the mind, it spreads to the entire body and all the
0: kanuka adi elanti talampo అలాంటి క్రియల్లో ప్రవేశిస్తాయి అంగాలంట. కూర్చునే సమయంలో ఏదో ముసలి వారు కూర్చున్నట్టుగా ఇట్లా వంగి కూర్చోవటం మంచిది కాదు.
1: When you are sitting, your posture should not be like that of an old man.
0: బెండిగా కూర్చోవాలి.
1: It should be steady and straight.
0: అట్ట కదా అని మరి ఇట్లా కూర్చోకూడదు.
1: You should not go to the other extreme of raising your head up.
0: లేక తల మరి ఇటువైపును అటువైపును కూడా చెప్పకూడదు.
1: Should not turn your head this side of the other.
0: ధ్యానానికి సగిరేటువంటి ఒక పద్ధతి అని చెప్తూ వచ్చారు. ధ్యానానికి
1: ఫర్ మెడిటేషన్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఎస్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: మన తలలో ఒక గూటం కొడితే ఆ గూటానికి దేహమంతా చుట్టుకున్నట్టుగా ఉంటుండాలి. మూలాధారం వరకు కూడా సమానంగా బెండ్ కాకుండా ఉంటుండాలి.
1: ఇఫ్ యు వర్ టు స్ట్రైక్ ఎ లాంగ్ నెయిల్ ఇన్ యువర్ హెడ్, యు షుడ్ గో స్ట్రైట్ ఇన్ టు ది మూలాధార అండ్ ది ఎంటైర్ బాడీ.
0: ఈ స్పైనల్ కాలం నుంచి కూడాను ఈ మూలాధార చక్రం నుంచి సహస్రార పద్మం వరకు ప్రయాణం చేస్తుంది కుండలిని శక్తి.
1: ఈ కుండలిని పవర్ విల్ బి ట్రావెలింగ్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార అండ్ దేర్ఫోర్ ఇట్ షుడ్ బి స్టడీ.
0: ఈనాటి నుంచే మనం వంగి కూర్చుంటే ముసలయ్యేటప్పటికి మరీ బెండ్ అయిపోతాం.
1: రైట్ ఫ్రమ్ ది బాయ్హుడ్ ఇట్సెల్ఫ్ యు బెండ్ సో మచ్, బై ది టైమ్ యు బికమ్ ఓల్డ్
0: మెడ కానీ మన నడుము కానీ మన భుజం కానీ ఎక్కడే కానీ బెండ్ కాకూడదు, వంగిపోకూడదు.
1: బీట్ అవర్ హెడ్ బీట్ అవర్ నెక్ బీట్ అవర్ బాడీ, దేర్ షుడ్ నాట్ బి ఎనీ బెండ్.
0: ఇది విద్యార్థులకు అత్యవసరమైనటువంటిది, సాధకులు కూడా చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఈక్వలీ సో ఫర్ సాధకర్స్.
0: కనుక నేను అప్పుడప్పుడు విద్యార్థులను ప్రశ్నిస్తుంటాను, స్టడీ దేనికోసం అంటే స్టడీ కోసం స్టడీ అన్నాను.
1: Therefore, I will be telling students quite often that why are you studying? You are studying for becoming steady.
0: స్టడీ కోసం స్టడీ చేయాలి కానీ చెంచులతో మంకీ మైండ్ గా చేసుకోవాలంటే ఇంక స్టడీ ఎందుకు మనకి? ఇంకా
1: యూ హావ్ టు బికమ్ స్టడీ, యూ హావ్ టు స్టడీ అండ్ నాట్
0: మాటలాడే సమయంలో తప్ప మాట్లాడే సమయంలో కూడా కులుకుతూ మాట్లాడకూడదు.
1: ఎక్సెప్టింగ్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్,

0: నాట్ బి మూవింగ్ టూ మచ్. ఈవెన్ వెన్ యు ఆర్ టాకింగ్,
1: పాటలు పాడే సమయంలో కూడాను వీడు పాడుతున్నాడా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియనటువంటి రీతిగా పాడాలి.
0: ఈవెన్ వెన్ యూఆర్ సింగింగ్, యూ సింగ్ ఇన్ సచ్ వే దట్ పీపుల్ షుడ్ నాట్ బి ఏబుల్ టు మేక్ అవుట్.
1: ఈ విధంగా దేహాన్ని ఈ చిన్న వయసు నుంచి మన అదుపులో పెట్టుకున్నప్పుడే మనం భవిష్యత్తులో అన్నింటినీ కూడా సులభంగా సాధించగలం.
0: In this way, right from boyhood, if we can keep our body under control, it would be very useful to achieve many things in life.
1: మానవులకందరికీ అర్జునుడు ఒక్క ఆదర్శవంతుడుగా నిరూపించే నిమిత్తమై కృష్ణుడు అర్జును ఈ రీతిగా ప్రతినిధిగా పెట్టుకున్నాడు.
0: దట్ ఈస్ వై కృష్ణ హాస్ కెప్ట్ అర్జున యాజ్ అన్ ఐడియల్ రిప్రజెంటేటివ్ టు ప్రూవ్ టు ద హ్యూమానిటీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఎ మోడల్.
1: కనుకనే నిమిత్త మాత్రం భవసే సాచి, అర్జున నిన్ను నిమిత్తంగా తీసుకుని జగత్తునకంతా కూడాను ఈ సత్యాన్ని అందిస్తున్నానని చెప్పాడు.
0: దేర్ఫోర్ కృష్ణ సెడ్ అర్జున, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఆర్డర్ టు గివ్.
1: అర్జునుడు మొట్టమొదట సరైనటువంటి ఆదర్శవంతుడిగా తయారు కావాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ అర్జున మస్ట్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ సమస్త చంచలత్వమునకు రజో తమో గుణములే ప్రధానమైనటువంటివి.
0: ఫర్ ఆల్ దీస్ వేవరింగ్ మెంటాలిటీ ఇట్ ఇస్ రజో గుణ అండ్ తమో
1: గుణ. క్రమక్రమేణ దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: He asked him to gradually remove and get rid of these two things.
1: ఇక్కడ రెండో అధ్యాయం లోపల సాంఖ్యయోగమునందు ఈ గుణముల గురించి అనేక విధములుగా చెప్పి తనకు సార్థకమయ్యేటువంటివి నిరర్థకమైనటువంటివి ఏమిటేమిటో అనేటువంటిది చక్కగా నిరూపించి చెప్పాడు కృష్ణుడు.
0: ఇన్ ది సెకండ్ చాప్టర్ ఆఫ్ సాంఖ్యయోగ కృష్ణ హాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ థింగ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ టు అర్జున అండ్ విచ్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సో యూస్ఫుల్ టు అర్జున.
2: That was the 30th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 12th September 1984, Bhagavan explained how purity of mind is required to obtain God's grace and self-realization.

0: తనకు లేడే కాని మనకు లేడా.
1: ఆన్ ది సర్చ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ టోటలీ బ్లైండ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ సీ గాడ్ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్. Can you deny his existence? He may say no, but yet all of us believe and experience God.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Anadi kalamu nundi unnadani kondaru ledani mari kondaru ee vidhamuga daiva vishayamai vaadopavaadamunu vestu విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్ ఆర్గ్యూయింగ్ ఆన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సమ్ డినై హిస్ ఎగ్జిస్టెన్స్ అండ్ లైక్ దాట్ దే ఆర్ వేస్టింగ్ దే టైమ్.
0: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
1: ద బ్లైండ్ మ్యాన్ కెనాట్ సీ ద షైనింగ్ సన్.
0: లేక కన్నులు మూసుకున్నటువంటి వానికి ప్రపంచమే కనిపించదు.
1: ద వన్ హూ క్లోజ్డ్ హిస్ ఐస్ కెనాట్ సీ ద వరల్డ్.
0: అంత మాత్రం చేతనే వారికి సూర్యుడు లేడనే లేక ప్రపంచము లేదనియా.
1: కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో సన్ దట్ దేర్ ఇస్ నో వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్?
0: కాదు కాదు.
1: నో,
0: సూర్యుడు ఉన్నాడు.
1: సన్ ఈస్ దేర్
0: కానీ దృష్టి లేదు.
1: బట్ దేర్ ఇస్ నో విజన్.
0: ప్రపంచం ఉన్నది.
1: దేర్ ఇస్ వరల్డ్
0: కానీ కన్నులు మూసినాడు.
1: But he closed his eyes.
0: Idi tana yokka drishti doshame kaani srishti dosham kaadane satyamu manaku spashtam avutundi.
1: The mistake lies in his vision and not in creation.
0: Kanukane nammakam aneetundi manavulaku pradhana pranam.
1: Therefore faith is life of every human.
0: Nammakame lekundina chanamainanu kudanu kaalam gadapaledu.
1: Without faith we cannot spend even a moment of time.
0: Nammakam lekundina 10 adugulenukunnu thanu munduku poledu.
1: Without faith we cannot step forward even 10 steps.
0: Nammakame lekundina ye chinna karyamunu kudanu thanu prayatninchaledu.
1: Without faith he cannot undertake any task.
0: Prayatname cheyaleni manavulaku vijayanni ee reetiga sadhinchagaladu.
1: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
0: Kanuka ee vishalamaina prapanchamunandu ఏ చిన్న కార్యం సాధించవలనన్నను నమ్మకం చాలా ప్రధానం.
1: Therefore in this vast world to achieve any simple task faith is essential.
0: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
1: Not only in respect of God, every field of activity needs faith.
0: ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరులపైన కాదు.
1: Every matter depends on your faith, not on others.
0: Kana manam ee vishalamaina prapanchamunandu ye karyamu sadhinchavalanannu naitikanga bhautikanga dharmikanga aadhyatmikanga laukikanga vaigyanikanga kudanu nammakam chetane manam karyamu sadhimpagalugutunnam.
1: In this wide world we achieve in various fields of our activity, moral, physical, spiritual, scientific and technological, only because of faith.
0: సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం.
1: Out of faith only we love all.
0: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
1: Unless you have faith that so and so is your mother, you can't love her.
0: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
1: Unless one is with full faith that so and so is
0: నేను నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
1: Without faith one would not be able to love one's own child.
0: కనుక ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి ఈ యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు కానీ నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
1: He is able to experience this love which is all pervasive is only entirely because of faith.
0: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్, ద సెకండ్ కేటగిరీ, దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫెయిత్.
0: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
1: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యెట్ హీ డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
0: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
1: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వీ సీ హిమ్.
0: కనిపించినటువంటి దాని అంతా కూడాను నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
1: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
0: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
1: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
0: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి?
1: స్వామి సేస్ లవ్ ఆల్. వై షుడ్ వి లవ్ ఆల్?
0: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నీవు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
1: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్. భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
0: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
1: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
0: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
1: Where there is hatred, there is love too.
0: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
1: At the time when you say no, there is also yes over there.
0: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
1: On that stage here, is there Sai Baba or not?
0: ఉన్నాడు.
1: Yes, he is there.
0: దేనిని బట్టి?
1: On what basis?
0: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
1: We say on the basis of the form.
0: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
1: At the end of the discourse, Swami retires.
0: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
1: Is there Sai Baba on the stage or not?
0: లేడు.
1: No.
0: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకోగలుగుతున్నాడు.
1: You are able to say no that which is present.
0: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
1: When there is no Sai Baba as such, there is no question of saying yes or no.
0: ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
1: Likewise, because there is God, you say yes and you also say no.
0: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
1: Because there is God, at times there is scope to say no, or else he doesn't arrive.
0: There is God, antunnadu Anil Kumar.
1: Anil Kumar says there is God.
0: Anaga emi mottamodata satyam prarambhamavutundadi.
1: Meaning the truth starts first.
0: There is anustunda.
1: There is
0: first. Akkada unnadu.
1: There is.
0: Evaru?
1: God.
0: Who?
1: God.
0: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
1: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
0: ఉన్నాడు.
1: దేర్ ఈజ్.
0: ఎవరు?
1: హూ?
0: గాడ్.
1: గాడ్.
0: అయితే
1: దెన్
0: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
1: దెన్ కమ్ ది నెక్స్ట్. దేర్ ఈజ్ నో గాడ్.
0: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
1: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
0: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
1: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
0: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
1: When atheistic tendencies grow more and more,
0: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
1: Here is a statement. God is nowhere.
0: God is nowhere. Four words ఉంటున్నాయి.
1: Here there are four words. God is nowhere.
0: God is.
1: God is.
0: Nowhere.
1: Nowhere.
0: N-O-W-H-E-R-E. W-H-E-R-E-Where.
1: N-O, no. W-H-E-R-E-Where.
0: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేసరికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
1: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
1: వెర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
0: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
1: we have joined this W
0: here. NO ku W chesinappudiki now ayipoyindi.
1: When you join W to NO, it's
0: now. Ee now anetundi nunchi W nu vere chesinappudiki nowhere ayipoyindi.
1: When you remove this W, it becomes nowhere.
0: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
1: For these two statements, nowhere, now here, it's only shifting of this
0: kanukani mani yokka bhavamalu నమ్మకం ఉండినప్పుడు నౌ హియర్ అంటాము, నమ్మకం లేనప్పుడు నో వేర్ అంటాము.
1: సో వెన్ వీ హ్యావ్ ఫెయిత్ వీ సే నౌ హియర్, వెన్ దేర్ ఇస్ నో ఫెయిత్ నో వేర్.
0: ఇది రెండింటికి మన నమ్మకమే మూల కారణము.
1: ఆర్ బోత్ ఫెయిత్ ఇస్ ద కాజ్.
0: కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు.
1: దిస్ ఫెయిత్ ఆర్ అవర్ ఐ.
0: ఈ నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు.
1: ద ఫెయిత్ ఇస్ ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి.
1: ద విజన్ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్ ఈ
0: సృష్టియే మానవుని యొక్క దృష్టి.
1: దిస్ క్రియేషన్ ఇస్ అవర్ విజన్.
0: కనుక దృష్టి సృష్టికి ఏమాత్రము భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ విజన్ అండ్ క్రియేషన్.
0: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఐ అండ్
0: నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రములో వర్ణిస్తున్నాము.
1: దట్స్ వాట్ యు సీ విత్ ది ఐ యు డిస్క్రైబ్ ఇన్ టెక్స్ట్.
0: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము.
1: వాట్ ఆల్ ద డిస్క్రైబ్డ్ ఇన్ ద టెక్స్ట్.
0: కనుకనే భగవద్గీత యందు ద్రష్టుం మొట్టమొదటి జ్ఞాతుం,
1: ద ఫస్ట్ వన్
0: తెలుసుకోవాలి.
1: ఫస్ట్ జ్ఞాతుం నో,
0: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ,
0: చూడిన దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింపజేసుకో.
1: దట్స్ వాట్ యు హావ్ సీన్ యు మస్ట్ సీ, ఇట్ విల్ గో ఇన్.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: You must listen to a fact that something is available in the market.
0: శ్రవణం చేయటమే ఒక శాస్త్రం.
1: The listening is text.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
1: The moment you come to know such a thing is available there in the market,
0: మాత్రం అది మన యొక్క పొట్టలో చేరదు.
1: The moment you see, it will not go in.
0: దానిని ప్రవేశం, ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: What you see, you must see, it will go into you.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్,
0: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస, ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్, రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందు కూడాను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
1: ఇన్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ లిసనింగ్ ఫస్ట్, సింగింగ్.
0: విన్న తర్వాతనే మనం పాడుతున్నాము.
1: వీ జాయిన్ సింగింగ్ ఓన్లీ ఆఫ్టర్ లిసనింగ్
0: విష్ణు స్మరణం.
1: Then we think, chant.
0: Pada sevanam.
1: Sir.
0: Vandanam.
1: Salutations.
0: Achanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంటుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
1: You can travel to the destination of surrender provided you start from the point of listening.
0: కనుక ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి, పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, ఈ మధ్యలో ఏమైనా నిలిచిపోతే
0: ఇది పూర్ణం కాదు.
1: You cannot say it is
0: total. ఇది కేవలం సెమీ సర్కిల్.
1: It is only semi-circle.
0: Full circle అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
1: When there is full circle, the starting point and end point agree.
0: దీన్ని మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది, అదే సెమీ సర్కిల్.
1: But you remove a part from it, it becomes semi-circle.
0: ఒక దగ్గర ప్రారంభమైంది ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
1: Semi-circle C starts at one point, another at another point.
0: ఈ మధ్యలో పద అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయింది.
1: In between it is hollow of doubt.
0: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
1: And this is doubt.
0: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉందంటే అగాధమైన ఒక గాధం.
1: This doubt is so shallow, so hollow.
0: దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
1: Nobody can relieve you.
0: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
1: సో యు నీడ్ టోటాలిటీ.
0: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది.
1: అంటిల్ యూ సే right from the beginning A and stop at the point of Z, you'll be knowing all
0: letters. ఏ ప్రారంభం అయిపోయి ఎస్ వరకు పోయి చేరుతున్నట్టు ఇంక తర్వాత పూర్తి కాలేదు.
1: You start from A and say until yes. Thereafter you don't know other letters.
0: కనుకనే పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎట్ ద పాయింట్ అండ్ ట్రావెల్ టిల్ ది ఎండ్.
0: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
1: సో వీ బిగిన్ విత్ ఫెయిత్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్.
0: కనుక మొట్టమొదట శ్రవణం,
1: ఫస్ట్ లిసనింగ్,
0: తరువాత ఆత్మ నివేదనం,
1: లేటర్ సరెండర్.
0: దేనినైనా మొట్టమొదట మనం వినాలి.
1: First we should listen to anything.
0: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
1: Many come here to see
0: Swami. తిరిగి వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
1: They return and narrate their experience.
0: సాయిబాబాను ప్రశాంతలను చూస్తుంది, ఇట్టిది అట్టిది అట్టిది ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణం ఇక్కడికి వస్తున్నారు.
1: You go and tell your experiences in Prashantalam with Swami and they hear, therefore they come over here.
0: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
1: They don't listen to all this. They don't buy the ticket.
0: కనుకనే శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
1: So you'll be achieving success by first listening.
0: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
1: For this listening, faith is essential.
0: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
1: He cannot live without faith.
0: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
1: Therefore everyone should start their life with faith.
0: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
1: Some say that they deny God.
0: విశ్వసించరు కొంతమంది.
1: Some are faithless.
0: విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం?
1: It is their faith. Why are you worried?
0: ఎవరికి తీట పట్టిందో వారు గోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
1: Why should you bother about those faithless people?
0: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్లు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించిన
1: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఏ నాలుక నో అని చెప్పిందో అదే నాలుక ఎస్ అని చెప్తుంది.
1: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
0: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
1: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
0: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
1: వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
0: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
1: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
0: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
0: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
1: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
0: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది.
1: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇంటు నో అండ్ లేటర్ ఎస్.
0: కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటి.
1: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
0: రెండింటికి ఈ జీవనే మూల కారణము.
1: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: కనుకనే
1: సో
0: జయచే దేవుడు చెప్పాడు.
1: జయదేవా సార్
0: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
1: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
0: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ, ఈ నామస్మరణ చేయటానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవతి అనేటువంటి పదములంతకుడును ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: మన నాలుకపైనే నాట్యమాడుతున్నాయి.
1: The dance on our tongue.
0: నాలుక ఈ మాటలకు ఒక స్టేజ్.
1: Tongue is a stage for these words.
0: కనుక ఈ స్టేజ్ పైన మంచి బొమ్మలు వస్తుంటాయి, చెడ్డ బొమ్మలు వస్తుంటాయి.
1: On the stage, good and bad appear.
0: రాజు వస్తుంటాడు, రాణి వస్తుంటాది.
1: The king and the queen.
0: జవాను వస్తుంటాడు, పీవును వస్తుంటాడు.
1: The pune and the master
0: అందరూ
1: appear.
0: అందరూ స్టేజ్ పైనే ఆడుతుంటారు.
1: All act on the
0: రామును
1: stage.
0: రామును వచ్చి నాట్యమాడాడు. రావణుడు వచ్చి నాట్యమాడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. చెవులు
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెన్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: కనుక దైవమును మనం నమ్మియే తీరాలి.
1: You must necessarily believe God.
0: దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము.
1: You argue and you deny.
0: ఇది మూర్ఖత్వమే.
1: It is your foolishness.
0: దేని లేదంటున్నావు?
1: What is that you deny?
0: కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు.
1: You don't see self, therefore you deny.
0: ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ.
1: Here is a person.
0: ఈ వ్యక్తి 6 అడుగులు పొడవు ఉన్నాడు.
1: He is 6 feet in his height.
0: అతను 80 pounds లా ఉన్నాడు.
1: 80 pounds in weight.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యూ థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యూ హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యూ హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి, కనిపించినటువంటివి, అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యూ డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవనే నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: You talk like a fool because you don't see them.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: All that you don't see proves your human quality.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: All that you don't see will make you experience the consequences of your
0: action. ఒకటి నీకు కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తుంది.
1: Those are the qualities which are not seen will put you to suffering.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: It is a very big foolishness to deny all that you don't see.
0: మనం ఉంటున్నాము. మన చుట్టూ గాలి ఉంటుందాది. గాలి మన కంటికి కనిపించడం లేదు.
1: యూ డోంట్ సీ విత్
0: గాలి. లేదని చెప్పగలవా?
1: కెన్ యూ సే నో?
0: గాలి లేకపోతే నీవేమైతే బతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: కానీ ఉంది గాలి.
1: ఎస్ ఇట్ ఈస్.
0: కనిపించదు.
1: యూ డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధారకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice
0: aa guru katakshama cheta
1: with the grace of your
0: devanugraham cheta
1: the god's grace
0: satyanni gurtinchavalsi vastundi
1: you have to recognize
0: I deeniki oka chinna upamanam niku chupistanu annadu
1: I'll show you an example here
0: lopaliki velli koncham chakkari teesukura oka paatra tho neellu teesukura annadu
1: bring the tumbler full of water and sugar
0: ఆ షుగర్ తీసుకురామన్నాడు తీసుకొచ్చాడు
1: హీ బ్రాట్ ద షుగర్
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు
1: అండ్ హీ ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్ అని
0: చెప్పాడు
1: హీ వాంటెడ్ టు బి స్టర్డ్ అప్
0: కలిపేటప్పుడు షుగర్ కనిపించడం లేదు
1: షుగర్ ఈస్ నాట్ సీన్ ఎనీమోర్
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు
1: హీ బ్రాట్ on hand the sugar and he mixed it now he doesn't see
0: ye kannulato chuchado aa kannulatone chusinappudu aa sugar kanipinchatam ledhu
1: the eye that has seen the sugar then is not finding it now
0: kanipinchadu chetiki e maatram chikkadu
1: you don't see with the eye nor can you catch with the hand but can you say no
0: sugar undi
1: there is sugar
0: aithe ee jalam lopala sarvatra karigipoyindi
1: but however this sugar is dissolved present all over the world
0: adhi eritigane daivamu sakshatkaram unnadi
1: There is God.
0: అయితే మానవుని యందు లీనమై ఉంటున్నది
1: బట్ ఇట్స్ టోటలీ ఇన్ టోటల్ మర్జ్ ఇన్ హ్యూమన్
0: నేత్రము చర్మ చచ్చులు కనిపించదు
1: యు డోంట్ సీ విత్ ది నేకెడ్ ఐ
0: కేవలము జ్ఞాన చచ్చుకే కనిపిస్తుంది
1: యు కెన్ సీ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్
0: నీవు తేవటము చర్మ చచ్చులతో చూచావు
1: యు సీ ఓన్లీ విత్ ది నేకెడ్ ఐ
0: అనుభూతి జ్ఞాన చచ్చులతో చూడాలి
1: ది ఎక్స్పీరియన్స్ మస్ట్ బి దేర్ త్రూ దిస్ ఐ ఆఫ్ విజ్డమ్
0: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్
0: పరోక్షం కూడా ఉంటుండాలి
1: ఇన్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్ యు సీ
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్ ఆన్ ఎర్త్
0: ఇంకా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రియేచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్
0: వీలు కాదు సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుగు చేత పరిశుద్ధం చేస్తుంది
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది
1: As it cleans its body, thereafter calf will
0: మాత్రం ఆ దూడ లేచి నిల్చుకోవడానికి ప్రయత్నం చేయదు
1: టిల్ దెన్ ద కాఫ్ విల్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్
0: పరిశుద్ధం చేసిన తర్వాతనే ఆ దూడ నిల్చుకుంటుంది
1: ఓన్లీ ఆఫ్టర్ క్లెన్సింగ్ ఓన్లీ ది కాఫ్ విల్
0: నిల్చినటువంటి దూడ తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి
1: హూ టాట్ టు దిస్ కాఫ్ where to draw milk where milk is
0: direct ga nadchi podu daggariki poi paalu traagutundi
1: the calf would go straight to the udder and drink the milk
0: idi evaru nerparu
1: who taught it
0: evaru choopincharu
1: who has directed it
0: idantha daiva ninnayali
1: it's all god's will
0: kanukane prathi okkati kudanu artham chesukonaleka moorkhanga daivattam ledani vaadistuntame kaani mana danni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి మాట ఒకటి వినరే
1: Why don't you listen to these good words?
0: Maata vinaka pichi aataladu dure maata okati vinare
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo

0: యేసుని వజింపును మాటమొకటి వినరే.
1: మన వాసనలు పోవటం లేదు.
2: We are not giving up our temperament tendencies.
1: ఏమిటి ఈ వాసనలు?
2: What are the traits?
1: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
2: They are after so many of the previous lives.
1: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
2: No one believes what all that happened in the past.
1: నీ నమ్మకతో నాకెందుకు? నా అనుభవమే నాకు.
2: My experience is a witness. Why?
1: కనుక నేను నమ్మిన నమ్మకపైన మాత్రం అవి మాత్రం పరింపజేస్తున్నాయి.
2: Believe it or not, there are traits that would give consequences.
1: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
2: ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ దీస్ త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
2: విదౌట్ ద పాస్ట్ హౌ డూ ఎక్స్పెక్ట్ ద ప్రెసెంట్?
1: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
2: Because in the past there was a tree, now in the present you find the
1: present seed. Seed undatam chetane future ante tree vastu untundadi.
2: The seed in the present will grow into a tree tomorrow in future.
1: So past to tree, future tree, present is seed.
2: So past is the tree, future is the tree, present is the seed.
1: Kabat inta pedda vruksham kudunu anta chinna vittamlone emidi untundadi.
2: Such a gigantic tree is contained within the tiny seed.
1: Vedanta anuraniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనుగులో ఘనముగా ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
2: యు డోంట్ సీ బట్ యు ఎక్స్పీరియన్స్.
1: ఇది ఒక ఫ్లవర్.
2: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
1: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
2: యు సీ ద ఫ్లవర్.
1: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
2: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ
2: బట్
1: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు కనిపించదు.
2: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
1: అనుభూతికి వస్తుంటుంది.
2: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
1: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
2: స్మెల్ హ్యాస్ నో ఫామ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫామ్.
1: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫామ్ ఆఫ్ లవ్?
1: ప్రేమకు రూపం లేదు.
2: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
2: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫామ్.
1: కనుకనే ప్రతి దానికి కూడా నువ్వు ఒక ప్రేమ కాని, ఒక ఆనందం కాని, ఒక సుగంధం కాని, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంత రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
2: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
2: To go by the direct evidence,
1: ప్రత్యక్షమైన అనుభూతి అనేటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
2: There are many transcendental experiences.
1: ఒక్కటి చిన్నది,
2: a small thing.
1: నీ కన్నును నీవు చూడగలుగుతున్నావా?
2: Are you able to see your own eye?
1: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
2: When you cannot see your own eye, how do you say no?
1: కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
2: But if you stand in front of the mirror, you will see your eye.
1: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
2: But you cannot see your own eye.
1: My mind అంటున్నావు. మైండ్కి ఏం ఫార్మ్?
2: You say my mind, what is the form of the mind?
1: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
2: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ?
1: కాబట్టి మైండ్ ని చూడగలుగుతున్నావా?
2: Are you able to see?
1: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
2: But how do you believe in the existence of mind?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
2: These are the words out of foolishness.
1: కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము.
2: All that you don't see is the foundation.
1: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
2: You didn't see this tree when it was in the stage of a seed.
1: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
2: A small seed has grown into a gigantic tree today.
1: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడా నువ్వు కనిపించకుండా ఉంటాడు.
2: Divinity is everywhere, but yet you don't.
1: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడా మనకు ఎట్ట కనిపించదో.
2: Just as the air which is present everywhere,
1: దైవం కూడా ఆ విధంగా కూడా వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
2: God is in the form of air.
1: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడా అట్టివి.
2: All five elements are like that.
1: శబ్ద బ్రహ్మమయీ,
2: ద సౌండ్
1: చరాచరమయీ,
2: దట్ విచ్ ఇస్ మోర్.

0: అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండదు కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ. డాక్టర్
0: వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తాన్నంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంతా బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డి యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం. కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోనేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi oke blood e kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tinne enduku test chusukodadu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వీ హావ్ అవర్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్. గాడ్ ఈస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ ఇస్ దట్ యు డినై?
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్ ఎక్సిస్టింగ్.
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మ ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు, ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God paina nik faith ledante nee pai nee faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanu nammanaatunte vaadiki daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamottu tanai nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunte vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: కనుక మొట్టమొట్ట విశ్వాసం చాలా అవసరము.
1: సో ఫస్ట్ ఫెయిత్ ఇస్
0: మానవునికి విశ్వాసమే ఒక శ్వాసం.
1: ద ఫెయిత్ ఇస్ ద బ్రెత్.
0: ఈ శ్వాసమే లేనటువంటి మానవుడు కేవలము శవస్వరూపుడే.
1: ద వన్ వితౌట్ బ్రెత్.
0: ఇప్పుడు శివుడు అంటే ఎవరు అని మీరు చూడండి.
1: యూ జస్ట్ సీ హియర్ హూ ఇస్ శివ.
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ ట్రూ ఆల్ టైమ్స్.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: మన ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్ ఆన్ ఇట్?
0: శివుని ఎందుకు నువ్వు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివమునకు శవమునకు ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవము సర్వత్ర ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు ఎందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి,
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: ఈ సెడ్ ఇస్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి కూర్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హి అరైవ్డ్ హియర్ ఫోర్ ఓ క్లాక్.
0: యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి.
1: బట్ టు అట్టర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఎ స్టైల్ హాస్ టు బి యాక్సెప్టెడ్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఎ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్.
0: సత్యం ఈజీ,
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అనుకుంటున్నాం, చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వీఆర్ యూజ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుంది.
1: బికాస్ వీఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్ వీ ఫైండ్ డిఫికల్ట్.
0: అది లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వీఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: దిస్. ఈ బలహీనత ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అడిగిన మనం పోయి మాట్లాడితే, ఏమిరా వీణుడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే, అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: On the hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor?
0: ఇదంతా అల్పతృప్తి కదా.
1: It gives you satisfaction.
0: ఇవన్నీ ఏమాత్రమో మనకు తృప్తి ఇచ్చేటువంటి కాదు.
1: It doesn't give you total satisfaction.
0: జననంతో పాటు మరణం కూడా పుట్టింది.
1: The death is born along with birth.
0: ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు, రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు.
1: ఆన్ రైల్వే కంపార్ట్మెంట్ దేర్ బి బోర్డ్స్ రిటర్న్.
0: కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వీనికి పంపించారు.
1: దేర్ ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ మస్ట్ రిటర్న్ బ్యాక్ టు ద పెవిలియన్.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: ద బాడీ ఇస్ ఆల్సో కంపార్ట్మెంట్.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: బట్ ది డేట్ ఇస్ నాట్ మెన్షన్.
0: కానీ రిటైర్ మాత్రం కాదు షూర్.
1: బట్ ఇట్స్ బౌండ్ టు రిటైర్ అండ్ రిటర్న్ షూర్.
0: రిటర్న్ అనేటువంటి మాత్రం ఉంటుండాలి.
1: ఇట్ మస్ట్ రిటర్న్.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: వై డూ వరీ అబౌట్?
0: దీనికి ఎంత థింక్ చేయాలి?
1: వై డూ థింక్ అబౌట్?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: వై షుడ్ యూ ఫీల్ శాడ్?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గాట్ యూజ్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే, కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: దట్ గివ్స్ యూ బ్లెస్.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: అవుట్ ఆఫ్ బ్లెస్
0: శాంతి వల్లనే మనకు సౌఖ్యము.
1: అండ్ పీస్ సౌఖ్యం వల్లనే
0: సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: అండ్ దట్ వెరీ వెరీ హ్యాపీనెస్ ఈస్ ది వెరీ హెవెన్.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: అవర్ హ్యాపీనెస్ ఈస్ ద హెవెన్.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: అవర్ మిజరీ ఇస్ హెల్.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: షుడ్ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యు హావ్ టు రెసిస్ట్ అండ్ ఫేస్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథాఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథాగంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా,
1: లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్
0: ఫల మధ్యే యథా రసం,
1: జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్
0: ఫలంలో రసం ఉండినట్టుగా,
1: లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్
0: కాష్టాగ్నివత్

0: కట్టెలలో నిప్పు ఉండినట్టుగా.
1: యాజ్ యు ఫైండ్ ది ఫైర్ ఇన్ వుడ్,
0: ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ వరల్డ్.
0: జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో.
0: ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు?
1: ఇన్ వాట్ ఫార్మ్ ఈజ్ హీ ప్రెసెంట్?
0: కనులలో చూపు ఉండినట్టుగా, చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు.
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద విజన్ ఆఫ్ ది ఐ సైట్ ఇన్ ఎన్ ఐ, జస్ట్ యాజ్ యూ ద పవర్ ఆఫ్ ఆడిషన్ టు ఎన్ ఇయర్, యు ఆల్సో ఫైండ్ గాడ్ డ్వెల్లింగ్ ఇన్ ద బాడీ.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకృతియే.
1: క్రియేషన్ మీన్స్ ఇట్స్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్.
0: దీని పేరే ప్రకృతి.
1: దిస్ ఈజ్ కాల్డ్ నేచర్.
0: ఈ ప్రకృతి ఈశ్వరు నుండియే ఆవిర్భవించినటువంటిది.
1: నేచర్ హ్యాస్ ఎమినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావంతోనే కలిగి ఉండాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ హ్యాస్ గాట్ ది డివైన్ క్వాలిటీ.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యమును ఆవిర్భవింపజేసే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు మేనిఫెస్ట్ అండ్ టు ఎక్స్ప్రెస్ ది డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
0: మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ మెయిన్ హ్యూమన్ క్వాలిటీస్.
0: ప్రకృతిలో ఏ విధంగా సత్వరజోతమో గుణములు ఉండినట్టు ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని ఎందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద క్వాలిటీస్ ఇన్ ద నేచర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ హ్యావ్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్.
0: అవి ఏ? డకారత్రయములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ క్యారీ ద లెటర్ డా టు బిగిన్ విత్.
0: డివోషన్ మొట్టమొదటిది.
1: ద ఫస్ట్ వన్ డివోషన్.
0: డిసిప్లిన్ రెండవది.
1: డిసిప్లిన్ సెకండ్.
0: డ్యూటీ మూడవది.
1: డ్యూటీ ద థర్డ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరందరూ కూడా చాలా మంచివారే.
1: యు ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్.
0: కానీ
1: బట్
0: డిసిప్లిన్ ను మీరు చక్కగా గుర్తించి వర్తించాలి.
1: యు షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్.
0: ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యూ షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైమ్ ఈజ్ నెవర్ వేస్టెడ్
0: ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు?
1: హౌ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్?
0: ప్రతి విషయమునకు ఒక విచిత్రం గాని చిత్రం కాని అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యూ క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ క్లాప్స్ ఇప్పుడు ఒక విలువ లేకుండా పోతుండాలి.
1: దిస్ అప్లాస్ డజన్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్.
0: మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు.
1: హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ సీక్రెట్ వాల్యూ.
0: అతను చేసే ప్రతి పనికి కూడా విలువ ఉండాలి.
1: వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ.
0: ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్.
0: ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్.
1: వాట్ ఈస్ దట్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు.
1: దే డోంట్ నో వాట్ డిసిప్లిన్ ఈస్.
0: సమావేశంలో పోయి కూర్చోవటము.
1: దే సిట్ ఇన్ ఎన్ అసెంబ్లీ.
0: నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా క్లాప్స్ వేయటము.
1: దే క్లాప్ ఎవ్రీ వర్డ్ దే హియర్ ఫ్రమ్ ద లీడర్.
0: కేవలము ఒక దురభ్యాసమును చేరినటువంటిది.
1: దిస్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్.
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇందులో కాలం కూడా చాలా వ్యర్థమైపోతుంది.
1: యు ఆర్ వేస్టింగ్ టైమ్.
0: ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది.
1: ఎ మూమెంట్ లాస్ట్ ఈజ్ సంథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్.
0: ఒక క్షణం కూడా మనము వేస్ట్ చేయకూడదు టైంను.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
0: కనుక ప్రతి కాలమును ప్రతి సెకండ్ ను కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ వాల్యుబుల్.
0: ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది?
1: వెన్ డు యూ హ్యావ్ దిస్ సచ్ ఎ డిసిప్లిన్?
0: ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది?
1: వెన్ డు యూ అక్వైర్ దట్?
0: ఈ వయసులో
1: అట్ దిస్
0: చాలా ప్రధానమైనటువంటిది ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్.
1: At this age, most important in our life is that of character. It's life main principle source.
0: కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ ను చక్కగా పోషించుకోవాలి.
1: This character, which is our very life, should be kept up properly.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్.
1: This age is golden age.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలం గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది.
1: If you spoil this golden age, you will be ruining your future.
0: మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది.
1: If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later.
0: కనుకనే start early, drive slowly, reach safely.
1: So Bhagavan says, start early, drive slowly, reach safely.
0: ఇది మంచి సమయం స్టార్టింగ్.
1: This is very good time to start.
0: ఇది మంచి సీడ్లింగ్ వయసు.
1: This is the time of a seedling.
0: ఇది చక్కగా వచ్చిందంటే చెట్టు అంతా కూడా చక్కగా అవుతుంది.
1: At the seedling stage, if it grows straight, the rest also will follow.
0: కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి.
1: We should make this age very carefully.
0: ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము.
1: They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important, and the discipline is the main principle.
0: అమెరికా వారు ఏ విధంగా ప్రవర్తించాలి, జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు.
1: We don't need to bother about the questions relating to
0: ఏ దేశం వారైనప్పటికీ
1: or Germans or Russians.
0: నీవు మానవుడిగా ఉంటున్నావు.
1: You may belong to any country, you are just a human being.
0: Caste of humanity.
1: You belong to the caste of humanity.
0: Religion of love.
1: You have the religion of love.
0: Language of the heart.
1: And it's the language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి.
1: When once you know this truth, doesn't matter to which our country you belong.
0: ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్.
1: You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life.
0: మహర్షులు, ప్రాచీన యువకులు ఈ విధమైనటువంటి గుణమును కాపాడుకుంటూ రావటం చేతనే వారు చరిత్రకారులుగా రూపొందినారు.
1: In those ancient times, the young men and women, they adhered to the principles of character. Therefore, they were highly reputed. The history reveals this fact.
0: History అనగా ఏమిటి?
1: What do you mean by history?
0: His story is history.
1: History means his story is history.
0: ఎవరి స్టోరీ?
1: Whose story?
0: క్యారెక్టర్ గా ఉండినటువంటి వాడి స్టోరీని హిస్టరీ.
1: The story of the one with character is history.
0: కనుక మనము చరిత్రకారులుగా రూపొందవాలంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి.
1: If you are to be one of history, you have to protect your character.
0: ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ ని మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు.
1: At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper.
0: వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైనది అవుతుంది.
1: When the individual is sacred, the community, society will be sacred.
0: సమాజము పవిత్రమైనదైనప్పుడు దేశం పవిత్రమైనది అవుతుంది.
1: When once the society is sacred, the whole country by and large would be sacred.
0: దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైనదిగా రూపొందుతుంది.
1: When the country is sacred, the whole world will be sacred.
0: కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం.
1: When once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual.
0: మనం అధికంగా మాట్లాడకూడదు.
1: We should not talk too much.
0: దీనివల్ల మన క్యారెక్టర్ లోని దోషం కూడా కొంచెము దెబ్బతిగుతుంది.
1: నాచురలీ యూ విల్ బి లూజింగ్ యువర్ క్యారెక్టర్ బై టాకింగ్ టూ మచ్.
0: అధికంగా మాట్లాడేటువంటి వాడిని చూస్తే కొంతమంది దూరం వెళ్లిపోతుంటారు.
1: విల్ నాచురలీ ట్రై టు గో అవే ఫ్రమ్ దోస్ దట్ టాక్ టూ మచ్.
0: క్యారెక్టర్ లేని వారినిగా చూస్తే పూర్వీకులంతా పాములు చూచినట్టుగా బెదురుకొని దూరమైపోయేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూస్ టు రన్ అవే జస్ట్ యాజ్ దే వుడ్ రన్ అవే ఫ్రమ్ ఎ సర్పెంట్ దే రన్ అవే ఫ్రమ్ దోస్ విదౌట్ క్యారెక్టర్.
0: ప్రతి చరిత్రకారుని యొక్క స్వరూపాన్ని కూడా విచారణ చేసినప్పుడు ఇందులో పవిత్రమైనటువంటి క్యారెక్టరే.
1: If you once know the history of every person, you will know the importance of character.
0: Three-fourth character is life. Ani.
1: Three-fourths of character is life.
0: Moodu bhagamulu manavuni yandu character-e pavitramainatundiga nirupindi.
1: In three-fourths of human life, it is the character that is highly sacred.
0: Mana charitranu chakkaga pavitranga ainatundiga vicharana chesi chusinappudu.
1: If you go through the history clearly,
0: okkokka vyakti kudanu tana choopulu తన శ్రవణము తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు.
1: ఇఫ్ యూ గో త్రూ ది హిస్టరీ యూ విల్ సర్టన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హ్యాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్ ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: శివధనస్సు విరిచిన తర్వాత,
1: ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు,
0: శ్రీరామచంద్రుకు సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు.
1: ద ఎంపరర్ జనక was ready to offer Sita in marriage to Sri Rama.
0: Kani daniki puramu okka chanamaina kudanu okka nimishamaina kudanu Sitanu Ramunu chusi erigadu.
1: Prior to the marriage, Rama did not look at Sita even for a second.
0: Vivahamayeki puramanta kudanu ame parastri parastrini kannetti chudakodadu aneetvantide Sri Ramachandra yokka seelam yokka pavitrata.
1: Before the marriage, one should not look at the face of any woman. This is the main quality of the character of Rama.
0: దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు.
1: And this marriage is the responsibility of the parents.
0: చూడకూడదని ఉన్నాడు.
1: He just remained quiet.
0: పెళ్లి పీటలపైన కూర్చున్నారు.
1: They sat there near the altar.
0: మంగళసూత్రం కట్టేకు ముందుగా లేచి నిల్చుకున్నారు.
1: They just got up to tie this sacred knot.
0: సీత ఎడమ భాగంలో ఉంటున్నప్పుడు రాముని కుడివైపును చూస్తూ ఉన్నాడు.
1: అండ్ సీతా వాజ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్, రామా వాజ్ లుకింగ్ టువర్డ్ ది రైట్ సైడ్.
0: ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు.
1: జనక కింగ్ దో హీ వాజ్ దేర్ హీ స్టార్టెడ్ టెల్లింగ్,
0: ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: కింగ్ జనక టెల్స్ హియర్ ఇస్ సీత, యు ఆర్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్.
0: అనేక పర్యాయం ఇయం సీత, రామా ఇయం సీత.
1: హీ వెంట్ ఆన్ టెల్లింగ్ రిపీటెడ్లీ, రామా హియర్ ఇస్ సీత.
0: ఏమాత్రము తాను లెక్క చేయలేదు.
1: అండ్ రామా డిడ్ంట్ హియర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇంకా మంగళసూత్రం కట్టలేదు.
1: అండ్ హీ హాస్ నాట్ టైడ్ దట్ సీక్రెట్.
0: ఆ స్త్రీని మనం చూడకూడదు.
1: హీ షుడ్ నాట్ లుక్ ఎట్ దట్ లేడీ.
0: ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు.
1: దిస్ వాజ్ ది ఐడియల్ ప్రాపగేటెడ్ డెమోన్స్ట్రేటెడ్ టు ది వరల్డ్ బై రామచంద్ర.
0: ఆ సోదరులు అందరూ కూడా ఆ విధంగానే ప్రవర్తించారు.
1: ఆల్ బ్రదర్స్ బిహేవ్డ్ లైక్ వైజ్.
0: శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్లాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్.
0: ఒక దినము రెండు దినములు కాదు,
1: నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ,
0: 14 సంవత్సరములు.
1: 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్ విత్ హిమ్.
0: వీరి వెంట సీత కూడా ఉంటుండాలి.
1: సీత ఆల్సో వాజ్ దేర్ ఇన్ దర్ కంపెనీ.
0: సీత చాలా యువకురాలు.
1: సీత వాజ్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్,
0: 18 సంవత్సరముల వయస్సు.
1: షీ వాజ్ ఏజ్డ్ 18.
0: అలాంటి వయసు లోపల,
1: అట్ దట్ ఏజ్,
0: 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణుడు వెంటనే ఉంటున్నప్పుడు,
1: రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైం,
0: ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైన కూడా సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్.
0: సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత,
1: వెన్ సీత వాజ్ అబ్డక్టెడ్ బై రావణ,
0: లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు.
1: లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు,
1: అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్.
0: ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూసి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండపైన వదిలిపోయింది.
1: వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, సీత డ్రాప్ ద బండిల్ ఆఫ్ హర్ జ్యువెల్స్.
0: సీతాన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహమయ్యాడు.
1: వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్.
0: వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారెవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు.
1: దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ, టెలింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటం తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమేవేనా చూడండి.
1: హావింగ్ హర్డ్ దిస్, సుగ్రీవ బ్రాట్ దట్ బండిల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్డ్ దెం టు వెరిఫై వెదర్ దే బిలాంగ్ టు హర్. రాములు
0: కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు.
1: Rama also is not aware of the jewels of Sita.
0: అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు.
1: Then they were placed in front of Lakshmana.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు.
1: Do these jewels belong to your sister-in-law Sita?
0: ఇప్పుడు చెప్తాడు అతను.
1: Then he said,
0: ఈ కంఠహారములు ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the necklace to whom it belongs to.
0: ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు.
1: I don't know the bangles to whom they belong.
0: కానీ కాలి అందెలు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు.
1: But I know the anklet she wear that they belong to Sita.
0: ఈ అందెలు మాత్రం నీకు ఎట్ట తెలుసు అన్నారు.
1: And he asked, how do you know that anklets belong to Sita?
0: నిత్యం పాదాభివందనం. ఆయన దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు.
1: As I offer my prayer, do namaskar to her lotus feet every day, I could identify the anklet.
0: 14 సంవత్సరములు అరణ్యములు ఉండినప్పటికీ ఒక్క క్షణమైన కూడాను సీతముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ, although he was there for 14 years in the forest, he never looked at her face even once.
0: ఈ విధమైనటువంటి యొక్క శీలమును పోషించుకుంటూ రావటం చేతనే ఆనాటి చరిత్రకారులందరూ కూడాను ఈనాడు ఆదర్శమైన పురుషులుగా రూపొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే.
0: కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినందించేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి.
1: సో ఫర్ దిస్ బ్యూటిఫుల్ నావెల్ డివైన్ లైఫ్ దట్ గివ్స్ ఆల్ ది బ్రిలియన్స్ అండ్ ఎఫల్జన్స్ అండ్ ద క్రౌన్ ఆఫ్ పీస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ క్యారెక్టర్.
0: స్త్రీలు కాని పురుషులు కాని ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి.
1: నో మ్యాటర్ దర్ విమెన్ ఆర్ మెన్ దే హావ్ టు కన్సిడర్ క్యారెక్టర్ యాజ్ దర్ వెరీ లైఫ్.
0: కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు.
1: సమ్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ గో టు విలేజ్ సర్వీస్ యాక్టివిటీ.
0: సేవలు చేయటం చాలా గొప్పతనం.
1: సర్వీస్ ఇస్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.

0: మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: Doesn't matter even if you don't undertake penance.
0: ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ పర్వాలేదు.
1: You don't need to go on pilgrimage anywhere.
0: ఏ పవిత్రమైనటువంటి యొక్క క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు.
1: You don't need to visit any pilgrim center.
0: సజ్జను సేవను విను సేవలు చేయాలి.
1: But you should render service.
0: సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్షిప్.
0: ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి యొక్క శాంతి చేకూరుతుంది.
1: వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్.
0: ఈ సేవల వలన తన యందు ఉన్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది.
1: బై దిస్ సర్వీస్ వీ కెన్ గివ్ అప్ అవర్ ఈగో.
0: వాల్మీకి రామాయణం రాసి
1: వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ.
0: ఒకనాడు ఆ రామాయణం ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు.
1: వన్ డే కీపింగ్ రామాయణ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హీ వెంట్ ఆన్.
0: ఈ పవిత్రమైన చరిత్ర నేను రాశాను.
1: ఐ హావ్ కంపోజ్డ్ దిస్ సేక్రెడ్
0: ఈ పవిత్రమైన చరిత్ర సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ నోన్ టు ఎవ్రీబడి దట్ ఐ షుడ్ ప్రాపగేట్
0: ఎవరు దీన్ని ప్రచారం చేయగలరు.
1: హూ కెన్ ప్రాపగేట్ దిస్
0: అని యోచిస్తూ ఉండినాడు.
1: హీ వాస్ థింకింగ్ సీరియస్లీ అబౌట్.
0: ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు.
1: అట్ దట్ టైమ్ టూ బాయ్స్ కేమ్ రన్నింగ్.
0: వారే లవకుశులు.
1: దే ఆర్ లవ అండ్ కుశ.
0: గురూజీ ఏం మీరు యోచిస్తున్నారన్నారు.
1: దే ఆస్క్ గురూజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్.
0: నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను.
1: ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్
0: దీన్ని సమాజంలో పంచిపెట్టాలి.
1: దిస్ షుడ్ బి పబ్లిసైజ్.
0: ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి.
1: ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ.
0: దివ్యమైన రాముని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి.
1: ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి.
1: ద క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్.
0: దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు.
1: ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్.
0: చేతులు కట్టుకున్నారు పిల్లలు.
1: బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: గురూజీ
1: సెడ్ గురూజీ
0: మాకు ప్రాణం ఉన్నది.
1: వీ హ్యావ్ లైఫ్.
0: మేము మీ శిష్యులము.
1: వీఆర్ యువర్ డిసైపుల్స్.
0: మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము.
1: వీఆర్ రెడీ టు షెడ్ అవర్ లైఫ్ ద బ్లడ్.
0: మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము.
1: వీల్ డెడికేట్ అవర్ లైఫ్ టు సర్వ్ యూ.
0: మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు.
1: కమాండర్స్ విల్ సర్టన్లీ ఫాలో.
0: వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు.
1: వాల్మీకి స్టార్ట్ షెడ్డింగ్ టియర్స్ ఇన్ ఆల్ ఎక్స్టసీ.
0: ఈ లేత హృదయమైన ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించారు.
1: వాల్మీకి వాస్ సో హ్యాపీ బికాస్ దో దే ఆర్ సో యంగ్ లిటిల్ బాయ్స్ దే హ్యావ్ దట్ దట్ సీక్రెట్ ఫీలింగ్స్ ద నొబిలిటీ.
0: రేపటి దినమే, ఇంకా ఆలస్యం చేయనక్కర్లేదు. ఆలస్యం అమృతం విషం.
1: He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow, you do it.
0: వాల్మీకి బాలులకు బోధించాడు.
1: వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్.
0: అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్.
0: విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్.
0: లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే
1: రాదర్ ద గోల్డెన్ వెసల్ విత్ ద పాయిజన్
0: అమృతంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు.
1: అన్ అర్థన్ పాట్ విత్ ద నెక్టర్ అమృత ఇస్ మచ్ బెటర్.
0: ఈ దేహము మృణ్మయము.
1: దిస్ బాడీ ఇస్ జస్ట్ మేడ్ అప్.
0: మానవుని యొక్క దేహము మట్టి పాత్ర.
1: ద బాడీ ఇస్ జస్ట్ అన్ అర్థన్ పాట్.
0: కానీ ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ ఫిల్ దిస్ అర్థన్ పార్ట్ ఆఫ్ ద బాడీ విత్ నెక్టర్.
0: కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము.
1: ద బాడీ ఈస్ జస్ట్ అన్ అర్థన్ పార్ట్ ఫుల్ ఆఫ్ నెక్టర్ అమృత.
0: మీరు ఆహ్వానించండి.
1: దిస్ యూ షుడ్ ఇన్వైట్.
0: విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు.
1: జస్ట్ థ్రో ఇట్ అసైడ్, బ్రష్ ఇట్ అసైడ్. ఇక్కడ గోల్డెన్ వెసల్ పాయిజన్
0: విషం పాత్ర యావది.
1: వాట్ ఈస్ ది గోల్డెన్ వెసల్ హియర్?
0: కేవలం ప్రపంచం అనేటువంటి సర్వ సుఖములతో, సర్వ సంతోషములతో, సర్వ ఆనందములతో తులతూకుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి.
1: ద హోల్ వరల్డ్ విత్ ఆల్ కన్వీనియన్సెస్, కంఫర్ట్స్, ప్లెజర్స్ షైన్స్ లైక్ గోల్డ్.
0: దీని నిండుకు విషయస్వరూపమైన విషమే.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్. ఇట్స్ పాయిజన్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్.
0: ఇదియా మనకు బంగారము.
1: ఇస్ దట్ ద గోల్? నో.
0: హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయియే భగవంతుడు.
1: God resides in the altar of our heart.
0: భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలం నందు, ఏ తిరుపతి యందు, ప్రశాంతి యందు లేదో కాడు.
1: God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి.
0: అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు.
1: Absolute, complete, total controller is on our heart.
0: కనుకనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు హృదయవాసి.
1: సో వేర్ ఇస్ గాడ్ హీ డ్వెల్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఎక్కడో వెతకపోయినక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్ ఎనీవేర్.
0: ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
0: కాబట్టి ఇట్ మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు.
1: దో హ్యూమన్ బాడీ ఇస్ ఎర్తన్ పాట్, ఇట్ ఇస్ హైలీ సేక్రెడ్.
0: దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రము అక్కర్లేదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ఎస్టీమ్.
0: భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు?
1: యు షుడ్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ గాడ్, వై అదర్స్ మ్యాటర్స్.
0: కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి.
1: వాల్మీకి సెడ్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్.
0: నిమిషం లోపల వారు లోపలికి వెళ్లారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దే వర్ ఆకర్ రోబ్స్ అండ్ దే వర్ వేరింగ్ రుద్రాక్ష మాలాస్ అండ్ విత్ తంబూర ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దే వెంట్ ఆన్.
0: రామకథను వినరయ్యా, బజారు బజారు తిరుగుతున్నాడు, రామకథను వినండి.
1: దే వెంట్ ఆన్ మూవింగ్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్, లిసన్ టు ది స్టోరీ ఆఫ్ రామ.
0: ఈ చిన్న వయసు నందు ఈ దేహానికి ఇంత త్యాగమా?
1: అట్ దిస్ టెండర్ ఏజ్ దే వర్
0: బోర్న్. ఈ జీవితానికి ఇంత విరక్తియా?
1: How could they have so much of detachment?
0: లేదు. ఆ వాల్మీకులు కూడాను ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు.
1: ఇట్ వాజ్ ది వర్క్ ఆఫ్ వాల్మీకి దట్ షేప్ దెమ్ ఎస్ మెన్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈనాటి యువకులు ఎందు
1: టుడే అమంగ్ యంగ్స్టర్స్
0: పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం.
1: యంగ్స్టర్స్ డోంట్ డూ నమస్కార్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్.
0: నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకుని పోతుంటారు నగర సంకీర్తనకు.
1: దే బెండ్ దేర్ హెడ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ నగర సంకీర్తన్.
0: ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తాను తుడిచివేసుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ద విభూతి ఆన్ దర్ ఫోర్ హెడ్ అట్ హోమ్, దే విల్ వైప్ ఇట్ ఆఫ్ వెన్ వన్స్ దే కమ్ అవుట్.
0: ఎంత విచిత్రమైనటువంటి జీవితము!
1: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్!
0: ఎంత దుర్బలమైనటువంటి జీవితము!
1: వాట్ సార్ట్ ఆఫ్ వీక్ లైఫ్!
0: దేశానికి మనం భయపడ్డామా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: పరులకు మనం భయపడ్డామా?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్?
0: మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యు బి అఫ్రైడ్ టు డూ గుడ్ థింగ్?
0: ఏ తప్పు చేయటం లేదు కదా?
1: యు ఆర్ నాట్ కమిటెడ్
0: ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా?
1: దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి?
1: వై చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వై షుడ్ యు హావ్ ఫియర్?
0: దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ బికమ్స్ వీక్.
0: కనుక మనము బలహీనుడు కారాదు.
1: వి షుడ్ నెవర్ బి వీక్.
0: నాయ మాత్ర బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు.
1: ఏ వీక్ పర్సన్ కెనాట్ అకాంప్లిష్ అచీవ్ ఎనీ సింపుల్ థింగ్.
0: దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము.
1: వీఆర్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు కమిట్ ఆల్ వికెడ్ యాక్షన్స్.
0: దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం?
1: వై షుడ్ వి గో బ్యాక్? When it's a matter of sacred activity and sacred action.
0: ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత.
1: This is a very big weakness in the modern man.
0: ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము?
1: What is the mistake in telling God's name?
0: తుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం?
1: You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God?
0: అర్థరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు.
1: You are wasting your life in singing cinema songs.
0: రామకృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం?
1: Why should you feel humiliated to say Rama Krishna Govinda?
0: అది చెప్పడం చాలా అవమానం.
1: You feel a matter of shame.
0: ఇంకా బజార్లో పోయి డడ అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు.
1: You step forward to sing meaningless cinema songs along the streets.
0: ఇది మానవునికి అవమానకరమైన
1: విషయం. It's a shame to the entire human life.
0: మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును.
1: Human beings can sing any song for
0: them. కానీ మానవ జీవితం గడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని గడపటం చాలా వ్యర్థం.
1: To spend life like that is a matter of waste.
0: మన జీవితంలో ఒక విధమైనటువంటి కీర్తిని సంపాదించాలి.
1: We should earn reputation, good name in society.
0: సొసైటీ లోపల అనగా సమాజం లోపల పేరు ప్రతిష్టను జపించుకోవడానికి మన వినయమే విధేయతయే మూల కారణము.
1: It's humility and obedience which are required. To win a good name in society.
0: Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati jadunu.
1: The greatness of the society depends on the morality.
0: Neeti leni jati nijamaina jati kadu.
1: The community without morality is no community at all.
0: ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది?
1: వితౌట్ మొరాలిటీ హౌ డూ యూ ఫైండ్ ద కమ్యూనిటీ?
0: ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
1: ద డాగ్స్ అండ్ ఫాక్సెస్ దే హావ్ రీజన్ అండ్ సీజన్.
0: మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్.
1: Man today has no season, has no reason.
0: అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు?
1: How do you call him a human being?
0: కనుక యువకులారా,
1: so youngsters,
0: మీరు మానవులు.
1: You are human being.
0: దైవం యొక్క బిడ్డలు.
1: You are the children.
0: దైవం యొక్క ప్రతిబింబములు.
1: You are the reflection of God.
0: మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు.
1: God declares that you are sparks of the divine, you are my reflection, you and I are one, that's what he says.
0: అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడా మీరు ఎందుకు భయపడాలి?
1: Being the embodiment of the divine, why should you feel?
0: దైవ నామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి?
1: Why do you feel shameful to repeat God's name?
0: దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకని చెయ్యాలి?
1: Why do you go back to speak about God?
0: ఇది వద్దు.
1: You should not do that.
0: ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి.
1: విత్ ఆల్ ద కరేజ్ రెండర్ సర్వీస్.
0: మీరు పవిత్రులు ఒకటే కాక మిగతా వారిని కూడా, తోటి మానవులు కూడా పవిత్రులుగా వించండి.
1: యూ షుడ్ నాట్ ఓన్లీ బి సేక్రెడ్, యూ షుడ్ మేక్ అదర్ లైవ్స్ ఈక్వల్లీ సేక్రెడ్.
0: ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే,
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యూ గోయింగ్,
0: ఒక తెర పెట్టుకో లేక పుట్ట పెట్టుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు.
1: దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి.
0: బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు.
1: They say that we are going to Bangalore.
0: ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి?
1: Why should you tell lies at all?
0: నేను పుట్టపర్తికి పోతున్నాను.
1: I am going to Puttaparthi.
0: నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను.
1: I am going there.
0: చెప్పితే ఏమి నీకు అవమానం?
1: I am going to see Swami. What is shame here?
0: ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి.
1: With that conviction and courage, you should render service in society.
0: ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి.
1: విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ.
0: ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యు రెండర్ సర్వీస్.
0: ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణే మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్.
0: ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు.
1: టుడే you find so many diseases in villages because everything is unhealthy. There is no cleanliness, there is no proper food and drinking water.
0: ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్.
1: Everything is polluted everywhere.
0: కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి.
1: So you should serve villages first.
0: ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు ఫోన్ అక్కర్లేదు.
1: You don't need to visit the same village.
0: ఈ సేవలు చేయడంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది.
1: While serving, you need to spend money.
0: మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది.
1: If you go on taking leave, you will lose your job also.
0: కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి?
1: What way to do, sir?
0: ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు,
1: when you go to a village,
0: ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి,
1: collect all youngsters there, gather them.
0: ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి,
1: teach them well.
0: అయ్యా, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
1: Explain clearly, if we don't maintain the cleanliness of
0: that
1: village,
0: varam
1: who else will do?
0: Meeting pettukoni aa gramamloni yuvukule aa oorloni sevalu cheskodaniki taginatundi krushi kalpinchali.
1: You should convene a meeting of youngsters in every village, talk to them the need to.
0: Ekkado Hyderabad nunchi Nellore ki potam ante enta kashtam avutundi?
1: It's so difficult to travel from Hyderabad to Nellore to serve.
0: కనుక మనకి నెల్లూరులో ఉండేటువంటి యువకుల్ని తీసుకుని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ యంగ్స్టర్స్ దేర్ ఇన్ నెల్లూర్, మేక్ దెమ్ సర్వ్ దేర్.
0: ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి.
1: ఇఫ్ యూ విజిట్ అనదర్ విలేజ్, మేక్ యూజ్ ఆఫ్ ది రెసిడెంట్స్ దేర్ అండ్ టీచ్ దెమ్ హౌ టు.
0: అప్పుడు మీకు ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు.
1: దెన్ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ టైం.
0: ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకని, ప్రతి హర్ట్స్ ఎందుకు అని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి.
1: సో యూ షుడ్ రెండర్ సర్వీస్ ఇన్ ఆల్ విలేజెస్ ఇన్ హట్మెంట్స్ దేర్.
0: కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ సర్టన్ హెల్త్ క్యాంప్స్ టూ.
0: ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము.
1: బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.
0: ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము.
1: వితౌట్ హెల్త్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాటు కూడా మనం చేయాలి.
1: వీ షుడ్ మేక్ all arrangements to maintain good health.
0: Doctors ni teeskonu poi oorlo anta check up cheyinchali.
1: We should take doctors and organize health check up.
0: Ee vidhanga ee naati yuvakulu sarasanga parityagulai poi pallalu yendu praveshinchi pavitramaina sevalu chestunnarante pallavari kudunu siggu vesi vare indulo palgontu vastaru.
1: When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel shameful.
0: మనం ఎప్పుడూ సేవకులు సేవకులు సేవకులు కావాలి మనం.
1: We should always be servants and men of service.
0: సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి.
1: It is only in the servitude lies the leadership.
0: ఈనాటి లోకంలోని నాయకులంతా కూడాను సేవలు ఏనాడు చేసిన వారు కాదు.
1: Today leaders, they never served before.
0: కనుక సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు.
1: దే వాంట్ టు బి లీడర్స్ వితౌట్ సర్వింగ్ ఎనీవన్.
0: అందువల్లనే లోకం ఈ గతి పట్టిపోతుండాలి.
1: దట్స్ వై ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ లైక్ దిస్.
0: సేవకులు సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వెన్ యు సర్వ్.
0: హనుమంతుడు ఎట్టివాడో మీకు తెలుసునా?
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ ఇస్ హనుమాన్.
0: హనుమంతుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు. హనుమంతుడు
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ పీస్, ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
0: మంచి బలవంతుడు.
1: ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికలీ.
0: అతను అశోకవనములో చేరాడు.
1: హి వెంట్ దేర్ టు అశోకవనం.
0: సీతాన్వేషణ నిమిత్తమై అనేక విధమైన పవిత్రమైన కర్మలు ఆచరించాడు.
1: హి మేడ్ వేరియస్ అటెంప్ట్స్ టు సర్చ్ సీత.
0: కానీ లంకలో ఉన్న రాక్షసులు ఈనాడు ఈ కోతి ముఖం చూచి ఎరుగరు.
1: బట్ ది రాక్షసాస్ దేర్ ఇన్ లంక నెవర్ సా ఎనీ మంకీ బిఫోర్.
0: ఒక రకమైనటువంటి జంతువు వచ్చిందని అందరూ బయలుదేరారు దాన్ని చూడటానికి.
1: ఆల్ రాక్షసస్ దే వాంటెడ్ టు సీ దిస్ ఫనీ మంకీ విచ్ దే నెవర్ సా బిఫోర్.
0: అందులో రావణుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇంద్రజిత్తుడు పోయి నీవెవరు అని ప్రశ్నించాడు.
1: అమంగ్ దెమ్ ది ఇంద్రజిత్ సన్ ఆఫ్ రావణ ఆస్క్డ్ హూ ఆర్ యూ.
0: కానీ హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యం ఎవరికీ తెలియదు.
1: నో వన్ నోస్ ది కెపాసిటీస్ ఆఫ్ హనుమాన్.
0: అయినప్పటికీ
1: యట్
0: తాను చెప్పాడు.
1: హి రిప్లైడ్
0: దాసోహం కోసలేంద్రస్య. అయ్యా నేను శ్రీరామచంద్రుడి దాసుడను అన్నాడు.
1: హి సెడ్ సార్ ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ శ్రీరామచంద్ర.
0: ఈ దాసత్వంలో ఎంత గౌరవం ఏర్పడింది అతనికి.
1: వాట్ రెస్పెక్ట్ హీ హాస్.
0: నేను రామచంద్రుని దాసుడను అనుకుంటే మనకే గౌరవం కానీ ఇంకొకరికి కాదు.
1: ఇఫ్ వి సే దట్ వి ఆర్ సర్వెంట్స్ ఆఫ్ రామచంద్ర, నేచురల్లీ ఇట్ క్యారీస్ రెస్పెక్ట్.
0: ఇంకొకరు ఇంకొకరికి దాసులు కావచ్చును.
1: యూ మే బి సర్వెంట్ టు సమ్వన్ ఎల్స్.
0: దుష్టకర్మలకు దురాలోచనలకు దాసుడు కావచ్చును.
1: యూ మే బి సర్వెంట్ టు బ్యాడ్ యాక్టివిటీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: విషయ భోగములకు విషయానందములకు దాసుడు కావచ్చును.
1: సెన్సువల్ ప్లెజర్ అండ్ వరల్డ్లీ ప్లెజర్.
0: విషయ భోగములకు దాసుడు కావచ్చును.
1: యూ మే బి ఎ సర్వెంట్ టు ప్లెజర్.
0: దాసుడు కావటంలో ఏం తప్పు ఉంది?
1: But what is the mistake if you are the servant of God?
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ మనం చేస్తూ రావాలి.
1: We should exercise discrimination like this.
0: నేను ఏమి తప్పు చేస్తున్నాను?
1: What mistake I am?
0: నేను ఎందుకోసం భయపడాలి?
1: Why should I be?
0: సమాజ సేవ చేయడంలో తప్పేముంటున్నది?
1: What is the mistake in?
0: ఈ విధంగా తనలో తాను ధైర్యాన్ని సాహసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we should be courageous in serving.
0: మొట్టమొదట ధైర్య సాహసాలు రావాలి.
1: Therefore is the courage which is most important.
0: ఈ విధంగా సేవలో పాల్గొనినప్పుడు దైవము మీ సన్నిధి ఎందే ఉంటాడు, మీ పెన్నిధి ఎందే ఉంటాడు.
1: When once you start serving the community, there you find God as your very wealth.
0: వేరే ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఇన్ స్పిరిచువల్
0: పాత్. సమయం చిక్తే చేయి, ధ్యానం చేయి, జపం చేయి, అన్ని చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ టైమ్ మెడిటేట్.
0: కానీ ఈ మోడర్న్ ఏజ్ లోపల ధ్యానము జపం అనేటువంటిది కుదరటమే చాలా కష్టం.
1: బట్ ఇన్ మోడర్న్ ఏజ్ ఇట్స్ టూ డిఫికల్ట్ టు మెడిటేట్ అండ్ డు జప.
0: కూర్చుంటాడు మెడిటేషన్ మంచి ఫోటో కోసం కూర్చున్నట్టుగా.
1: హి సిట్స్ ఇన్ మెడిటేషన్ ఫర్ ఎ గుడ్ ఫోటోగ్రాఫ్.
0: మైండ్ పోతుంది, మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంది.
1: బట్ మైండ్ గోస్ అరౌండ్ ద మార్కెట్.
0: కనుకనే ఈ ధ్యానం నీకు అక్కర్లేదు.
1: Don't bother about such a meditation process.
0: నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు.
1: Shut your mouth and open your heart.
0: అది నిజమైన ధ్యానం.
1: That is the true meditation.
0: ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరుని తెరుచుకుంటున్నారు.
1: Today what we are doing is we have closed our heart and we can't open. This is no meditation.
0: నోరుని మూయి,
1: shut your mouth.
0: హృదయాన్ని తెరుచు
1: and open your heart.
0: ఇదే నిజమైనటువంటి ధ్యానం.
1: This is true meditation.
0: జపం చేస్తుంటారు.
1: Then we do japa.
0: చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది.
1: They have the japamala.
0: ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగళింటికి ప్రయాణం వెళ్తుంటుంది.
1: But the mind goes to the barber and the washerman.
0: ఇది కాదు జపం.
1: This is not japa.
0: ఈ విధంగా కాలం వ్యర్థం చేయొద్దు.
1: Don't waste time like this.
0: ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కకపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయత్నం చేయి.
1: If you don't find time to meditate, come on, serve others.
0: నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి.
1: You can also inquire in another way.
0: దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి?
1: How to pray God?
0: అని కొంతమందికి సందేహం.
1: Some doubt.
0: నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించటం ఏమిటి?
1: When you are God yourself, what is the fun of praying?
0: అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి.
1: Until you realize you are divine, you should follow certain paths.
0: అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి.
1: You do service with the spirit of total dedication to God.
0: దీనిని భారతీయుల చరిత్ర యందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
1: Therefore, in the history of Bharat, it is said, all activities should be pleasing unto God.
0: ఏది చేసినా కానీ భగవత్ కర్మగా మనం విచారం చేయాలి.
1: వాట్ ఎవర్ యు మే డూ, ఇట్ ఇస్ డివైన్ యాక్టివిటీ.
0: ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి.
1: దెన్ ఆల్ యాక్షన్స్ వుడ్ బి ట్రాన్స్ఫార్మ్.
0: ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును.
1: అట్ ద బిగినింగ్ ఇట్ మే బి స్ట్రెయిన్.
0: కొన్ని బాధలు కలగవచ్చును.
1: యు మే సఫర్.
0: కానీ క్రమక్రమేణ అది అభ్యాసం అయిపోతుంది, అది ఒక సాధనగా రూపొందుతుంది.
1: గ్రాడ్యువల్లీ యుల్ గెట్ హ్యాబిచువేటెడ్, ఇట్ బికమ్స్ ఈజీ.
0: కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ బై ప్రాక్టీసింగ్ కాన్స్టెంట్లీ.
0: ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి.
1: యూ కెనాట్ సింగ్ ఇన్స్టంటేనియస్లీ, ఇమీడియట్లీ యూ షుడ్ ప్రాక్టీస్.
0: నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి.
1: టాకింగ్ ఆల్సో మస్ట్ బి ప్రాక్టీస్డ్ స్లోలీ.
0: కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చే, వాకింగ్ ప్రాక్టీస్ చే, రీడింగ్ ప్రాక్టీస్ చే, రైటింగ్ ప్రాక్టీస్ చే.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రాక్టీస్ సర్వీస్.
0: భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి.
1: వీ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఆ విధమైనటువంటి దీనిగా తీసుకుని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం.
1: లైక్ దిస్ యూ కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్.
0: ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు.
1: ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ అస్ ది శక్తి ఆర్ ఎనర్జీ.
0: శక్తి కావాలి.
1: వాట్ ఎనర్జీ నీడ్?
0: సినిమా చూడటానికి శక్తి కావాలా, టీవీ చూడటానికి శక్తి కావాలా, వీడియో చూడటానికి శక్తి కావాలా, ఏ శక్తి కావాలి నీకు?
1: డు యూ నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా?
0: శక్తి ఉంటుండాలి ఈనాడు మీ యువకుల్లో.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్.
0: 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి.
1: బట్ దిస్ వేస్ట్ ఈజ్ ఎ టేస్ట్ టు యూ.
0: కాదు కాదు, అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు.
1: ద పవర్ రేటెడ్ ఇన్ అస్.
0: ప్రపంచంలో దేనికి విలువ ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు.
1: వి సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్.
0: కానీ
1: బట్
0: సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్.
1: బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ,
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: Men are more valuable than all the wealth of the world.
0: Diamond ni koneedi evaru?
1: Who buys this diamond?
0: Manishe kontunnadu.
1: We only buy the diamond.
0: Gold ni koneevaadu evaru? Manishe kontunnadu.
1: Who purchases gold? It's a human being.
0: Adi konabadeetundi gaani koneetundi vaadu manishe.
1: The one that is purchased material objects but
0: you buy it. Koneetundi vaade lekapothe konabadeetundi daaniki viluvene ledu.
1: When there is no purchase, the one who buys, well, there will be
0: no objection. Kaani aa balavamu aa yokka shakti నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: డెవలప్ ద ఫెయిత్ దట్ యు హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీ.
0: అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: హావ్ ఫెయిత్ దట్ యు ఆర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ మానవ జన్మను మనం సార్థకం గావించుకుని సత్కర్మంలో మనం ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ.
0: అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ సర్వింగ్ ఎనీబడి ఇఫ్ యూ గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: సీతాన్వేషణ లోపల విభీషణుకుని హనుమంతునికి స్నేహం ఏర్పడింది.
1: అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విభీషణ అండ్ హనుమాన్ బికేమ్ ఫ్రెండ్స్.
0: విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు.
1: విభీషణ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హనుమాన్ అండ్ ఫెల్ట్
0: హనుమాన్,
1: హనుమాన్
0: నీవు రామసన్నిధిని చేరుకున్నావు.
1: యు ఆర్ సో నియర్ రామ.
0: రామ చింతన చేస్తున్నావు.
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రామ.
0: నీ రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి.
1: ఎవ్రీ హెయిర్ ఇన్ యువర్ బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ రామ. హౌ లక్కీ యు ఆర్.
0: నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్
0: సెవెరల్ ఇయర్స్. రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు.
1: బట్ ఐ కుడ్ నాట్ హావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే.
0: హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు.
1: హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్.
0: విభీషణ,
1: విభీషణ
0: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని టేప్ రికార్డు మాత్రం చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా?
1: He said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama?
0: 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి.
1: సీత హ్యాస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్.
0: ఒక్క దూరైన కొన్ని ఆ సీతను చూచావా నీవు?
1: Did you see her even?
0: ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా?
1: Did you make an attempt to free her?
0: ఇది రామకార్యం కాదా?
1: Is it not Rama sacrifice?
0: రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు.
1: Without working for Rama, without serving him, what is the fun of repeating his name?
0: ఇక నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి.
1: So along with the Lord's name, service is equally important.
0: నామం నెగటివ్.
1: The name is negative.
0: సేవ పాజిటివ్.
1: సర్వీస్ ఇస్ పాజిటివ్.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది.
1: వెన్ వన్స్ నెగిటివ్ పాజిటివ్ ఆర్ దేర్ ద కరెంట్ ఫ్లో.
0: అదే మన విల్ పవర్.
1: దిస్ కరెంట్ ఈజ్ అవర్ విల్ పవర్.
0: ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ విల్ పవర్.
0: ఇది ఎట్లా?
1: హౌ?
0: నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది.
1: As భగవాన్ said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది.
1: Then there are many people, new comers here, these things have got to be repeated.
0: బల్బు వెలుగుతూ ఉండాలి.
1: Here you find the bulb illuminating.
0: ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము?
1: What is the cause behind this?
0: దీనికి బల్బు ఆధారము.
1: You need the bulb.
0: ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము?
1: ఇన్ ఆర్డర్ కరెంట్ టు ఫ్లో
0: వైర్ ఆధారము.
1: వైర్ ఇస్ నీడ్.
0: వైర్ ఉండినంత మాత్రం బల్బు వెలుపల వస్తుందా?
1: డు యూ గెట్ ద లైట్ బై హ్యావింగ్ ద వైర్?
0: అందులో కరెంట్ కూడా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో.
0: అప్పుడు సత్యమనే కరెంటు,
1: దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్,
0: ధర్మం అనే వైర్ లో చేరి
1: పాసెస్ త్రూ ది
0: వైర్ అనే బల్బ్ లో ప్రవేశించంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది.
1: ఎంటర్ షుడ్ ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్.
0: అదియే మన ప్రేమ, ప్రేమ, ప్రేమ.
1: దట్ ఈస్ ది లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బ్ను కూడాను మనం సంబంధం చేయాలి.
1: టు హ్యావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్, యూ షుడ్ హ్యావ్ ది బల్బ్ ఆఫ్ పీస్.
0: ఈ శాంతి అనేటువంటి బల్బ్కు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి.
1: ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ.
0: దీంతో సత్యము అనేటువంటి కరెంటును ప్రవేశపెట్టాలి.
1: కరెంట్ ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్,
0: యూతులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ లైట్ ఎ ల్యాంప్ యూ నీడ్
0: ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది.
1: ఇట్ ఈస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యూ టు లైట్ ఎ ల్యాంప్.
0: భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది.
1: బట్ ద డివైన్ లవ్ విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్.
0: కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, divine love, divine love.
1: It's not the worldly love, it's the divine love.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా వెలిగించేస్తుంది.
1: It is this divine love that lights the lamp of life.
0: కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్.
0: పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
1: ద సీక్రెట్ డివైన్ లవ్ హ్యాస్ నో లిమిట్స్ అట్ ఆల్.
0: ఇట్టే ఉండాలి, అట్టే ఉండాలని ఎవరు శాసించేటువంటి వారు లేదు.
1: నో వన్ కెన్ రెగ్యులేట్ ఇట్ ఆర్ పుట్ ఇట్ అండర్ సర్టెన్ లిమిట్స్.
0: భగవంతుని ప్రేమ అన్ని మార్గంలోనూ ప్రవేశిస్తుంది.
1: ద డివైన్ లవ్ విల్ ఫ్లో ఇన్ ఆల్ డైరెక్షన్స్.
0: కానీ ప్రాకృతమైనటువంటి ప్రేమకు కొన్ని పరిమితములు చేరి ఉంటాయి.
1: బట్ ద వరల్డ్లీ లవ్ ఈజ్ అండర్ సర్టన్ కండిషన్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క ప్రేమను పరిమితమైన దాంతో మనం ప్రవేశపెట్టాలి.
1: ద వరల్డ్లీ లవ్ విచ్ ఈజ్ అండర్ సర్టన్ లిమిట్స్ హస్ గాట్ టు బి యూజ్డ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: సత్యాన్వేషణ,
1: సర్చ్ ఫర్ ట్రూత్.
0: నిన్న చెప్పాను
1: భగవాన్ సెడ్ యెస్టర్డే.
0: ఈ యొక్క సత్యాన్వేషణ, సత్యాన్ని కూడా అన్వేషణ ఎందుకు అని.
1: వై డు యూ సర్చ్ ఫర్ ట్రూత్, వై?
0: మరొక తూరి జ్ఞాపకం చేస్తున్నా మీకు.
1: భగవాన్ రిమైండ్స్ యు అగైన్,
0: మనం కన్నులతోనే భార్యను చూచారు, తల్లిని చూచారు, బిడ్డను చూచారు.
1: విత్ యువర్ ఐస్ యూ హావ్ సీన్ యువర్ మదర్, ద వైఫ్.
0: చూచిన కన్నులు ఒకటే అయినప్పటికీ ఎవరిని ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనం డిస్క్రిమినేషన్ చేయాలి.
1: హియర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ అవర్ డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ ఇన్ వాట్ వే యూ షుడ్.
0: తల్లిని గౌరవమైనటువంటి రీతిగా
1: మాతృభక్తితో
0: ఆమెను దృష్టితో చూడాలి.
1: యూ షుడ్ లుక్ ఎట్ యువర్ మదర్ విత్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ మదర్లీ ఫీలింగ్.
0: ఆమె మాతృదేవి,
1: ఇస్ గాడ్.
0: దేవితో సమానంగా మనం చూడాలి.
1: ఇస్ ఎ గాడెస్ ఆఫ్ అవర్ లైఫ్.
0: భార్యను మోహంతో చూడాలి.
1: వైఫ్ యూ లుక్ ఎట్ హర్ విత్ అటాచ్మెంట్.
0: బిడ్డను వాత్సల్యంతో చూడాలి.
1: యూ లుక్ ఎట్ యువర్ డాటర్ విత్ ఆల్
0: ఈ వాత్సల్యం అనేటువంటిది బిడ్డకును ఆనందాన్ని అందిస్తుంది, తల్లికి ఆనందం చేకూరుస్తుంది.
1: అండ్ దిస్ సార్ట్ ఆఫ్ ఎఫెక్షన్ విల్ మేక్ యువర్ మదర్ అండ్ డాటర్ ఫీల్.
0: ఈనాటి దృష్టిని మీరు చక్కగా కంట్రోల్ చేసుకోవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ కంట్రోల్ యువర్ లుక్స్.
0: మీరు వేరుగా భావించకండి. ఈనాటి యువకుల లోపల కొన్ని రకమైనటువంటి ఏ విధంగా ప్రారంభమవుతాయి.
1: Among youngsters, how they begin.
0: ఒక కాలేజీకి మీరు పోతారు.
1: యూ గో టు ఎ కాలేజ్.
0: ఈ కాలేజీలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది.
1: ఇట్స్ ఎ కో ఎడ్యుకేషన్ కాలేజ్.
0: స్త్రీలు పురుషులు ఇరువురు చేరి ఉంటారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ దేర్.
0: అయితే చేరటం తప్పు కాదు.
1: దేర్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్.
0: కానీ ఎప్పుడు అది తప్పు కాదు?
1: వెన్
0: ఇరువురు ఇంద్రియములు నిగ్రహించుకున్నప్పుడు అది తప్పు కాదు.
1: సో లాంగ్ దే హావ్ కంట్రోల్, నథింగ్ కానీ
0: ఈనాడు మన ఇంద్రియాలు బ్రేక్లెస్ కార్ గా ఉంటున్నాయి.
1: టుడే ఇట్స్ లైక్ ఎ బ్రేక్లెస్ కార్.
0: అలాంటి సమయం లోపల ఇది ఎక్కువ ఎడ్యుకేషన్ లో చేరకూడదు.
1: సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది.
1: అండ్ వీ గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్.
0: మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది.
1: ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ లుకింగ్.
0: ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది.
1: లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్.
0: ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది.
1: స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్.
0: తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది.
1: టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్.
0: తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది.
1: రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్.
0: ఫిఫ్త్ అనేటువంటి రిలేషన్షిప్ గా పోతుంది.
1: అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్.
0: ఈ రిలేషన్షిప్ ఏది మొద కారణము?
1: వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్
0: చూపే?
1: ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ బిగినింగ్.
0: అందువల్లనే
1: సో
0: సూరదాస్ చెప్పాడు.
1: సూరదాస్ సెడ్,
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have
0: eyes. భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి.
1: ఓ గాడ్, ఆల్ హ్యావ్ ఐస్.
0: కానీ ఆ కన్నులతో నిన్ను చూడగలుగుతున్నారా?
1: విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యూ.
0: వికారమంతా చూడగలుగుతున్నారు.
1: దే సీ ఆల్ డర్టీ థింగ్స్.
0: వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు.
1: దే హ్యావ్ ఎ నారో వే విజన్.
0: కనుక నీ యొక్క దృశ్యం చూసేటువంటి కన్నులే నా కన్నులు.
1: దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యూ, దట్ వాచ్ యూ.
0: చెవులు ఉన్నాయి. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్రలు వినడానికి ప్రయత్నించటం లేదు.
1: ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ బి అవర్ ఇయర్స్?
0: మంచి సత్యవ్రణం చేయాలి.
1: ఇయర్స్ లిసన్ టు గుడ్,
0: మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు సెక్రెట్.
0: ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైన రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి.
1: వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
0: ఇవి వినడానికి చెవులు ఇచ్చారు.
1: ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్.
0: కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు.
1: నాట్ టు లిసన్ టు గాసిప్.
0: ఇంద్రియాలను చక్కగా నిగ్రహించుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్.
0: అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది.
1: దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్.
0: అందువల్లనే జయదేవుడు చెప్పాడు.
1: సో జయదేవా సేస్,
0: జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం కలవాడు.
1: జయదేవ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
0: ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు.
1: అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హ్యాస్ నథింగ్ ఎల్స్.
0: తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి.
1: హీ స్టార్టెడ్ టీచింగ్ హిజ్ టంగ్.
0: జిహ్వీ
1: ఓ టంగ్,
0: రసజ్ఞే మధుర

0: ఓ రసమెరిగిన నాలుక,
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్,
0: ఓ పవిత్రమైన నాలుక,
1: ఓ సీక్రెట్ టంగ్,
0: ఓ ఆశ్చర్యకరమైన నాలుక,
1: వండర్ఫుల్ టంగ్,
0: ఓ అద్భుతమైనటువంటి నాలుక,
1: ఓ మిస్టీరియస్ టంగ్,
0: నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను.
1: ఐ వాంట్ టు గివ్ యు ఎ వెరీ గుడ్ మెసేజ్.
0: నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి.
1: ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్.
0: నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు.
1: నెవర్ స్పీక్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పవద్దు.
1: డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్.
0: ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్ ఇన్ హెట్.
0: నాలుగవది అధికంగా మాట్లాడవద్దు.
1: ఫోర్త్ డోంట్ టాక్ టూ మచ్.
0: ఇవి నాలుగు పాపముల చేత నీవు మహాపాపి అయిపోతున్నావు.
1: బికాస్ వి యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్.
0: ఈ సర్వ పాపములో పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి.
1: To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava.
0: కనుకని తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము?
1: Why నగర సంకీర్తన is prescribed?
0: ఏ పని లేకుండా పెట్టామా?
1: It's not for nothing.
0: కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా?
1: Is it to spoil your good sleep?
0: కాదు కాదు, ఇది భౌతికంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred from the point of the world, from the point of the community.
0: Brahma Muhurta kalamu.
1: It was the time which is highly sacred, Brahma Muhurta.
0: Challani pradeshamu, challani vatavaranamu.
1: You find the cool breeze, very cool.
0: Aa challani vatavaranamlo manasu kudanu ratyanta niddinchi manchi prashantanga untadi manasu.
1: Mind will be at peace, perfect peace.
0: Lechina tachaname,
1: the moment you get up,
0: edo pichi pichi palukulanta vinakunda,
1: instead of listening to useless things,
0: అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా,
1: by listening to that what you are not supposed to,
0: రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది.
1: If you listen to God's name, your heart will be in peace. And
0: పాడేవానికి హాయి,
1: the singers will be happy,
0: వినేవానికి హాయి,
1: the listeners will be happy.
0: తెల్లవారు లేస్తానే ఏదో భగవత్ నామచింతన విన్నానంటుంటావు.
1: I could listen to God's name the moment I got up this morning.
0: కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి.
1: The moment you get up, sing the glory of God.
0: ఏదంటే స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: మొట్టమొదటి లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి.
1: The moment you get up, sing the glory of God.
0: అందు నిమిత్తమై సత్యసాయి సంస్థల లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, సడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్. ఇఫ్ యు లిసన్ టు గాడ్స్ నేమ్, యువర్ హార్ట్ విల్ బి ఇన్ పీస్. అండ్
0: పాడేవానికి హాయి,
1: ద సింగర్స్ విల్ బి,
0: వినేవానికి హాయి,
1: ద లిసనర్స్ విల్ బి.
0: తెల్లవారు లేస్తాను ఏదో భగవత్ నామచింతన విన్నాను.

0: సత్సంగములు, సడి సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణమేమిటి?
1: ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్య సాయి ఆర్గనైజేషన్ హెస్ టేకన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్ ద మెయిన్ రీజన్?
0: ఇవంతటిన కాలమును పవిత్రం చేసి
1: ఇట్ విల్ శాంక్టిఫై,
0: శాంతి చేకూర్చుకోవటానికి.
1: అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్.
0: శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి.
1: యు ఆర్ ఇన్ పీస్ ఇన్ డీప్ స్లీప్.
0: ఇంకా రెండవది ఏదంటో సంకల్పరహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి.
1: వెన్ ద థాట్ ప్రాసెస్ ఇస్ విత్ డ్రాన్ యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ యువర్ థాట్స్.
0: కనుకనే
1: సో
0: మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడా మౌనాన్ని వహించాలి.
1: దేర్ఫోర్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యూ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
0: మాట్లాడి బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనమైపోతాయి.
1: బై టాకింగ్ టూ మచ్ యువ్ ద నర్వ్స్ ఇన్ ద బ్రెయిన్ దే బికమ్ వీక్.
0: ఆ తాకు లోపల కూడా పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ అవర్ టాక్ ఇస్ హైలీ సీక్రెట్ ఇట్ అమౌంట్స్ టు రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ.
0: పరనిందలు కానీ పరదూషణ కానీ పరచెడ్డలు కానీ మనం పలుకరిస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పాలైపోతుంది.
1: ద స్కాండల్స్ అండ్ రూమర్స్ అండ్ ద క్రిటిసిజం, ద వెయిన్ టాక్ విల్ మేక్ యూ వీక్.
0: కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి.
1: యంగ్స్టర్స్ టుడే షుడ్ టాక్ లెస్.
0: అందులో ఉన్నటువంటి మాధుర్యం ఎంతనో మీరు అనుభవించగలరు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద స్వీట్నెస్ ఇన్ టాకింగ్ లెస్.
0: ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కింద పొందుతావు.
1: ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్.
0: నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా ఒడబడబడబడ వాగుతూ ఉంటారు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ.
0: అలాంటి వారిని చూస్తే కొంతమంది సమాజంలో కూడా వస్తున్నాడు రా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు.
1: దెన్ పీపుల్ విల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ యూ బికాస్ యూ టాక్ నాన్ స్టాప్. పీపుల్ సే దట్ యూఆర్ ఎ బిగ్ బోర్.
0: ఈ బోర్ గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకుని పోతారు.
1: దే విల్ సే హియర్ ఇస్ ఎ బోరింగ్ పర్సన్, వై షుడ్ ఐ బి హియర్. దే విల్ అవాయిడ్ యూ.
0: కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది.
1: యూ విల్ ఆల్సో గెట్ ఎ బ్యాడ్ నేమ్ టూ.
0: మిత భాష అతిహాయి.
1: The limited talk will make
0: atibhasha matihani.
1: By talking too much you become mad.
0: కనుకని మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైనట్టువో మీరు డెవలప్ చేసుకోవాలి.
1: At this age you can develop sacred things.
0: సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు.
1: In the process of service you don't need to waste so much of money.
0: సాధ్యమైనంత వరకు కూడాను డబ్బులు తక్కువగా ఖర్చు పెట్టుకొని సేవలు అధికంగా చేయాలి.
1: To the extent possible with least money you should be able to serve most. మీరు
0: లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు,
1: యూ మే బి వెరీ వెరీ రిచ్ పీపుల్ లాక్ ఇయర్స్,
0: కానీ
1: యట్
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: యూ షుడ్ హ్యావ్ సింపుల్ లైఫ్ బట్ వెరీ హై థింకింగ్.
0: మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా చాలా సింపుల్ గా ఉంటుండాలి.
1: యువర్ డ్రెస్ షుడ్ బి
0: ఆడంబరాలుగా మనం పోకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో.
0: ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో దేర్ విల్ బి ఈగో.
0: కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి.
1: సో దెన్ యూ షుడ్ హ్యావ్ ద సింపుల్ డ్రెస్, యూ షుడ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి.
1: బట్ దే షుడ్ బి క్లీన్.
0: ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి.
1: అండ్ యూ షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్.
0: కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి.
1: యూ షుడ్ be respectful.
0: దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి.
1: అప్రోప్రియేట్ టు దాట్ యూ కెన్ డ్రెస్ వెల్.
0: దానితో పాటు మన ప్రవర్తన కూడా పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సీక్రెట్.
0: మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: జస్ట్ ఎస్ అవర్ డ్రెస్ ఈస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్.
0: కనుకనే మొట్టమొదట మనము
1: ఫస్ట్ ఆఫ్ ఆల్
0: మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో అవర్ సెల్ఫ్.
0: ఎక్కడ చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది.
1: విల్ బి వేస్టింగ్ టైమ్ బై రెస్పాండింగ్ టు ది క్వశ్చన్ సచ్ యాస్ హూ ఆర్ యూ.
0: మొట్టమొదటి క్వశ్చన్ హూ ఆమ్ ఐ.
1: ఫస్ట్ పుట్ ఏ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ.
0: నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి?
1: హౌ డు యూ నో దాట్?
0: ఈ జగత్తులో అంతకుడు మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు.
1: దిస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఈ వాతావరణం మానవుని చాలా బాధింపజేస్తుంటారు.
1: ఎంటైర్ ఎన్వైరన్మెంట్ ఈజ్ సఫరింగ్ అస్.
0: హిల్ స్టేషన్ పోయినట్టు వారు ఏం చేస్తారు?
1: వాట్ డూ పీపుల్ దట్ గో టు హిల్ స్టేషన్?
0: లోపల బనియన్ వేసుకుంటారు.
1: దే హావ్ బనియన్ ఇన్ సైడ్.
0: మరి పైన షర్ట్ వేసుకుంటారు.
1: దెన్ దే పుట్ ఆన్
0: దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్.
1: ఓవర్ దట్ దే విల్ వేర్ ద ఉలెన్ కోట్.
0: దేనికోసం?
1: వై?
0: ఆ చల్లదనాన్ని భరించే కోసం వేసుకుంటారు.
1: బికాస్ ఆఫ్ ది కోల్డ్ క్లైమేట్ దే వేర్ ఆల్ దీస్ థింగ్స్.

0: అయితే
1: హౌఎవర్
0: తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం?
1: వెన్ వి రిటర్న్ టు నేటివ్ ప్లేస్ వాట్ వి డూ?
0: మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం.
1: ఫస్ట్ వి రిమూవ్ ది ఔటర్ కోట్,
0: తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము.
1: దెన్ వి రిమూవ్ ద షర్ట్,
0: తర్వాత బనీన్ కూడా రిమూవ్ చేస్తాం.
1: దెన్ విల్ రిమూవ్ ద బనీన్ ఆల్సో,
0: అప్పుడు తన చెస్ట్ని తాను చక్కగా చూసుకోగలడు.
1: దెన్ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్ క్లియర్లీ.
0: కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము.
1: ది ఔటర్ కోట్ ఈస్ ది బీస్టియల్ టెంపరమెంట్.
0: లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము.
1: ది షర్ట్ ఈస్ ఎమోషనల్ ఆస్పెక్ట్.
0: బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
1: ద బనీన్ ఈస్ ది పైయెస్ ఆస్పెక్ట్ సాత్విక్. వెన్ వన్స్ యూ రిమూవ్ దీస్ త్రీ యూ కెన్ సీ యువర్ ఓన్ చెస్ట్.
0: వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు.
1: సో లాంగ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ యూ కెన్ నాట్ హ్యావ్ ది విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
0: కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి.
1: దేర్ఫోర్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ సీక్రెట్నెస్ వి షుడ్ రిడ్యూస్ ద రెస్ట్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మొదలు చెప్పినట్టుగా అన్నింటికీ మూల కారణము క్యారెక్టర్.
1: యాజ్ భగవాన్ సెడ్ ఇన్ ద బిగినింగ్, క్యారెక్టర్ ఇస్ మెయిన్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్.
0: మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు.
1: వెన్ వన్స్ అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్, అవర్ కాండక్ట్ ఆర్ పర్ఫెక్ట్, నన్ కెన్ ఎక్సెల్ యూ.
0: మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళుతారు.
1: 10 of you go to a village ఫర్
0: ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి?
1: హౌ షుడ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దేర్ ఇన్ ఎ విలేజ్? యూ షుడ్ బి వెరీ సైలెంట్,
0: చాలా ప్రశాంతంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ మెయింటైన్ పీస్ దేర్,
0: చిరునవ్వుతో ఉంటుండాలి.
1: యూ షుడ్ బి స్మైల్,
0: అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు.
1: యూ కెన్ స్మైల్ బట్ యూ షుడ్ నాట్ లాఫ్.
0: ఊరికే బయట వారికంతా అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఎవరా ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు.
1: ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఈస్ దేర్ ఇన్ దర్ విలేజ్, దే విల్ బి ఫియర్ స్ట్రికెన్.
0: కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనకు గురి కాకూడదు.
1: యూ షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: స్మూత్గా వెళ్ళాలి.
1: యూ షుడ్ గో
0: వినయంగా పోవాలి.
1: యూ షుడ్ గో విత్ హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ.
0: ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనం ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యూ షుడ్ నెవర్ హ్యావ్ బ్యాడ్ లుక్.
0: పనిలో ప్రవేశించండి.
1: స్టార్ట్ వర్కింగ్ దేర్.
0: పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవాడు.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ యూ డోంట్ నీడ్ టు స్పీక్.
0: మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
1: ద వన్ హూ టాక్స్ విల్ నాట్ వర్క్.
0: పనిచేసేవాడు మాట్లాడు.
1: ద వన్ హూ వర్క్స్ విల్ నాట్ టాక్.
0: ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి.
1: రిమైండ్ దిస్ ట్రూత్.
0: నిజంగా పనిచేసేవాడు మాట్లాడకూడదు.
1: ద ట్రూ వర్కర్ విల్ నాట్.
0: మాట్లాడితే పని చేయలేడు.
1: బికాస్ ఇఫ్ హీ టాక్స్ హీ కాంట్ వర్క్.
0: కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్.
0: పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది.
1: పాస్ట్ ఇస్ పాస్ట్, బియాండ్ రికవరీ.
0: తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యూ కెనాట్ రిగైన్ ఇట్.
0: ఫ్యూచర్ ని యోచన చేయకండి.
1: ఫ్యూచర్ ఇస్ అన్సర్టన్.
0: కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టన్.
0: కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్.
1: బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్.
0: ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫార్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే?
0: ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు.
1: హీ హాస్ ఫర్గాటన్ ద ప్రెజెంట్, హీ బ్రూడ్స్ ఓవర్ ద పాస్ట్ అండ్ వరీడ్ ది ఫ్యూచర్.
0: ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ
1: ప్రజెంట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు.
1: వెన్ యు ఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ద ఫుడ్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్.
0: 10 నెలల కిందట మా ఇంట్లో పండుగ చేసింది. ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకుని ప్రయోజనం ఎందుకు?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హ్యాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో?
0: కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు.
1: డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: ప్రజెంట్ ఇది నీవు యోచించు.
1: థింక్ ఆఫ్ ది ప్రజెంట్.
0: పాస్ట్ ట్రీ.
1: Past is a tree.
0: Future tree.
1: Future is also a tree.
0: Present is seed.
1: Present is the seed.
0: Aa past tree nunchi present seed vachindi.
1: Out of the past tree you have the present seed.
0: Present seed nunchi future tree vastundi.
1: Out of the present seed you have the future tree.
0: Kaabatti seed is very very very very very important.
1: So seed is very very important.
0: Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్ సీడ్ అండ్
0: ఫ్యూచర్. ఏమాత్రం మీరు తలంచకండి.
1: డోంట్ బి బాదర్డ్ ది ఫ్యూచర్, నెవర్ బి
0: ప్రెసెంట్. మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ఫ్యూచర్ యుల్ బి గుడ్.
0: కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు.
1: సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది.
1: పీపుల్ గో ఆన్ వరీయింగ్, దే ఆర్ హైలీ ఎజిటేటెడ్, దే ఆర్ బాదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. దేని
0: చింతనే చేయకూడదు.
1: డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: ఎందుకు వరీ చేయాలి?
1: వై షుడ్ యు వరీ?
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
0: ఈ వరీకి ఏ మాత్రము రూపం లేదు.
1: వరీ హ్యాస్ నో ఫామ్.
0: నీవు క్రియేట్ చేసుకుంటున్నావు.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్.
0: కాబట్టి అలాంటి ఒక దీనికి నీవు అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ.
0: ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూచినా కూడాను ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్ ద టైమ్.
0: మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులుంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు.
1: యు సే స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there.
0: Poni worry chesthe mani problem potundaya?
1: Is worry a solution to a problem?
0: Potam lede.
1: No.
0: Taruku enduku worry chesi prayojanam?
1: Then why should you worry? What is the problem?
0: Happy ga undu.
1: Be happy now.
0: Ee happy ni worry ni duram chestundi.
1: And this happiness will keep you that worry far off.
0: Ante gaani worry chesukuntu kucunte worry inka plus plus plus avutundi.
1: Because this worry will add to your problem more and more.
0: Kanuk nee worry cheyakurdu.
1: Never worry.
0: Edochina kada idi bhagavat prasadam.
1: Take it as God's gift, whatever may happen.
0: ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే.
1: Even the difficulties
0: are God's gift. Interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి.
1: And there lies the happiness.
0: కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు.
1: Without a pain you cannot know the value of a pleasure.
0: చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
1: Without darkness you cannot know the value of
0: light. కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే.
1: Therefore difficulties are also God's gift.
0: మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి,
1: the one who suffered from malaria,
0: bitter and quinine mixture ఇస్తారు.
1: They are given quinine mixture.
0: Bitter గా ఉంటుంది.
1: It's so bitter.
0: కానీ
1: but
0: ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది.
1: When you once you accept and take that medicine, bitter quinine, you'll be cured of the malaria.
0: Medicine kudanu tiyaga undalani korte ee baadha neeku nivarana kaadu.
1: You cannot demand that medicine should be sweet.
0: Karuka kashtam kudanu manaku sukhanni andistundi.
1: The difficulty also gives you joy later.
0: Karuka eppudu neevu jayiga undali.
1: You should be joyful all the time.
0: Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi.
1: And then your life will be blissful and set an ideal to the rest. Youngsters.
0: శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ,
1: either physical matters,
0: ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ,
1: or the future situation,
0: కుటుంబం యొక్క విషయాలు కానీ,
1: or that or the
0: bygone, ఏమాత్రం కూడా హృదయంలో చోటు ఇవ్వకండి.
1: Don't entertain them in your heart.
0: హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి.
1: You should give place to God in your heart.
0: మిగిలినవన్నీ కూడా బయట, arts అంతా.
1: Outside you have the art.
0: హార్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: కాబట్టి హార్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివి.
1: సో ఆల్ ది హార్ట్ అవుట్ సైడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ఇన్సైడ్.
0: కనుక మొట్టమొదటి నీవు హార్ట్ ను చూచుకో.
1: సో థింక్ ఆఫ్ ది హార్ట్ ఫస్ట్.
0: హార్ట్ ను చూడద్దు.
1: డోంట్ ఫాలో ది హార్ట్.
0: ఆ హార్ట్ లోపల నీ మంచి ఆనందాన్ని పొందుతుంటే హార్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ దిస్ హార్ట్, ఈవెన్ ద హార్ట్ అవుట్ సైడ్ విల్ మేక్ యు జాయ్. రిఫ్లెక్షన్
0: ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: లోపల నీ ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇన్, యు విల్ బి హ్యాపీ ఇన్ ది ఎక్స్టీరియర్.
0: ఎందుకోసం? భగవంతుడు నా వెంటనే ఉన్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ విత్ మీ.
0: నా హృదయమునందే ఉంటున్నాడు.
1: ఇన్ మై హార్ట్
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ స్ట్రెంగ్తెన్ సచ్ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
0: అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి.
1: దెన్ వీల్ హ్యావ్ ఆల్ ద కైండ్ ఆఫ్ జీల్ అండ్ ఎంథూజియాజం.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: మిమ్మల్ని గేలి చేయవచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ.
0: మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన విజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు.
1: సమ్ మే మేక్ ఫన్ ఆఫ్ యూ, దే మే హెకిల్ ఇట్ యూ, సేయింగ్ దట్ యు ఆర్ born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts?
0: Idantha kudunu modernism kaadu.
1: This is not sign of modernism.
0: Devudu devam anetundi dani chintinchakoddu.
1: Don't think of God.
0: Inga deni chintinchali.
1: And what is that we should think then?
0: Dayanni chintinchalna?
1: Then should we think of the demon then?
0: Kaadu kaadu.
1: No.
0: దైవాన్ని చింతించాలి.
1: We should think of God.
0: అప్పుడు నీవేమి రావాలి? నీ విశ్వాసం గాఢంగా ఉంటుండాలి.
1: You should have strong faith.
0: అయ్యా నీవు ఎవరికి చెప్తున్నావు?
1: Sir, to whom are you telling?
0: నాకు చెప్తున్నావు.
1: యూ టెలింగ్ మీ.
0: ఎవరు లేడని చెప్తున్నావు?
1: హూమ్ ఆర్ యూ డినైయింగ్?
0: దేవుడు లేడని చెప్తున్నావు.
1: యూఆర్ డినైయింగ్ గాడ్.
0: దేవుడు నీకు లేడు కానీ నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్ బట్ ఐ హావ్ మై గాడ్.
0: నా దేవుడు లేడంటే చెప్పడానికి హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ టు డినై మై గాడ్?
0: నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నాకు దేవుడు ఉన్నాడు.
1: ఐ హావ్ మై గాడ్.
0: ఆ దేవుడిని నేను చింతిస్తున్నాను.
1: ఐ థింక్ ఆఫ్ మై గాడ్.
0: అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంది.
1: వి షుడ్ హావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్.
0: అంతేకాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవెందుకు విశ్వసించాలి?
1: వై డు యూ ఫాలో అదర్స్? వై షుడ్ యూ లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్?
0: ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా నీ అమ్మ లేదు అంటుంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు.
1: If anyone says you have no mother, you should not cry saying I have no mother. That fellow is a fool.
0: నా తల్లి ఉంటుండాలి.
1: I have my mother.
0: నా తల్లి ఇంటిలో ఉంటుండాలి.
1: My mother is at home.
0: అని ధైర్యంగా నీ వెంట చెప్పుకుంటున్నావో?
1: Why can't you?
0: అదే రీతిగా నాకు దేవుడు ఉన్నాడు.
1: I have God.
0: నా దేవుడు నా హృదయంలో ఉన్నాడు.
1: My God is in my heart.
0: ధైర్యంగా వారితో వాదించడానికి పూనుకోవాలి.
1: You should be ready to argue with all the courage and conviction.
0: వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు.
1: You should make others to follow you. You should not follow others.
0: నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు.
1: ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్.
0: నీకందరూ స్లేవులు కావాలి.
1: అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్.
0: ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు.
1: వై? బికాజ్ యు ఆర్ విత్ గాడ్.
0: దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా చేరి వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ.
0: కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద కరేజ్ అండ్ కన్విక్షన్.
0: ఎవరో వచ్చి ఏమో అన్నారని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు.
1: బికాస్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యూ షుడ్ నాట్ క్రై.
0: ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది.
1: ఇట్స్ నేచురల్ ఫర్ లేడీస్ టు క్రై.
0: అది వాషర్లెస్ ట్యాప్స్.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్.
0: అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు.
1: ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ.
0: అది కూడా మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: దాన్ని మనం అరికట్టుకోవాలి.
1: వీ షుడ్ కంట్రోల్.
0: దేనికోసం మనం నీటి ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ టియర్స్?
0: మనం టియర్స్ అనేటువంటి ఎందుకోసం ఇవ్వాలి?
1: వై షుడ్ వి షట్ టియర్స్?
0: ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువల్లీ దే హావ్ ఎ మీనింగ్.
0: నారము అనగా నీరు అని అర్థం.
1: నారము మీన్స్ వాటర్.
0: నారా
1: నారా.
0: నయనము అనగా కన్నులు.
1: నయన మీన్స్ ఐస్.
0: కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నారా. నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది.
1: నారా ప్లస్ నయన నారాయణ.
0: నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు.
1: సో వీ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీ వన్.
0: అవి ఆనంద భాషములు కానీ శోక భాషములు కానీ.
1: దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్.
0: దేనికి మనం ఏడ్చకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్.
0: ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి.
1: ద డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్.
0: ఇట్స్ పాసింగ్ క్లౌడ్స్.
1: దేర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అన్ని కదిలిపోయేటువంటివి.
1: దే ఆల్ పాస్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారణకు ఏమాత్రం అవకాశం అందించదు.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ట్రూత్ వీ డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్.
0: కనుక మన భక్తి శ్రద్ధలు అనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి.
1: దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్.
0: చలించని మనసు, భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ది స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్.
0: దృష్టిని మనం ఏమాత్రం కూడా మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్.
0: మన హృదయంలో ఏమాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్.
0: స్థిరమైన స్థితిగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్.
0: కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతంగా చేరడంలో ఎంత అదృష్టవంతులో మీరు.
1: అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఫ్యూ కుడ్ గ్యాదర్ హియర్, యు ఆర్ వెరీ వెరీ లక్కీ.
0: మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి.
1: దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యూ, నెవర్ వేస్ట్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను.
1: You may go anywhere, Bhagavan is with you.
0: మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను.
1: భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్.
0: ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకుని సేవల్లో పాల్గొనండి.
1: విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ సర్వ్ ది సొసైటీ.
0: కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకుని సేవలు మానుకోకుండా ఉండండి.
1: యూ మే సఫర్ సర్టన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్.
0: వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి.
1: థింగ్స్ కమ్ అండ్ గో.
0: కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఃఖే సమీకృత్వ లాభము లాభం జయాజయ. లాభ నష్టములు సుఖదుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, ద కమ్ అండ్ గో.
0: దీనికంతా మనం వెరవకూడదు.
1: నెవర్ ఫియర్ దీస్ థింగ్స్.
0: దైవ చింతన చేస్తూ కూర్చోవాలి.
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: మహాభక్తుడు త్యాగరాజు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి.
1: బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను.
1: త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
0: రామ వియోగం భరించుకోలేక
1: హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్.
0: బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్ ఎనీ లాంగర్ హీ వెంట్ ఆన్ బ్లేమింగ్ గాడ్.
0: నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది.
1: హీ డెవలప్డ్ హేట్రెడ్ ఫర్ గాడ్ ఆల్సో అట్ టైమ్స్.
0: ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామ? నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా?
1: రామ, వెన్ ఐఎమ్ సఫరింగ్ సో మచ్, కాంట్ యూ మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్?
0: ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా?
1: డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్?
0: లేదు లేదు, నాకు డివోషన్ ఉంది.
1: నౌ ఐ హ్యావ్ డివోషన్.
0: నీకే శక్తి లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ.
0: తచ్చమే నేలుకున్నాడు.
1: ఇమీడియట్లీ గాట్
0: చీ చీ చీ చీ చీ, దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు.
1: హి గాట్ అప్ ఇమీడియట్లీ అండ్ హి ఎంటర్టైన్ ద థాట్స్, గాడ్ హ్యాస్ ఆల్ ద పవర్, కాంట్ హి మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ద సఫరింగ్, హి విల్ సర్టన్లీ బి ఏబుల్ టు డూ ఇట్.
0: తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు.
1: దెన్ హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ ఫోల్డెడ్ హిస్ హ్యాండ్స్.
0: రామా
1: రామా,
0: కతివారది దాటునా,
1: విల్ దట్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: రోటగట్టునా,
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు టై టు
0: లక్ష్మీదేవి వలచునా?
1: విల్ దట్ గాడెస్ లక్ష్మీ విల్ ఎవర్ లవ్ యు?
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?
0: సుఖ

0: Will that highly intelligent Bharata will ever serve you?
1: Rama,
0: the devotion drama is greatest.
1: Intadi antadi kaadu, ento goppadi.
0: You have got that greatest power, highest, no one can estimate.
1: Na buddhi chaala chinnadai povatam chethane ninni ee vidhanga mandalinchanu.
0: We are narrow minded, therefore we had to speak like that.
1: Na tappe.
0: Chagaraju said it's
1: adhe vidhamgani.
0: Likewise.
1: Meelo edaina oka vela ilanti paristhiti erpadinappudu దైవాన్ని నిందించకండి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్.
1: దైవాన్ని విమర్శించకండి.
0: నెవర్ క్రిటిసైజ్ గాడ్.
1: మిమ్మల్ని మీరు విచారించుకోండి.
0: ఎంక్వైరీ విత్
1: మిమ్మల్ని మీరు విమర్శించుకోండి.
0: క్రిటిసైజ్
1: మీలోని దోషాన్ని మీరు చూచుకోండి.
0: రెక్టిఫై యువర్ మిస్టేక్స్.
1: అప్పుడే మీరు బాగుపడతారు.
0: దెన్ యుల్ బి గుడ్.
1: కనుక ఈనాడు విద్యను నేర్చమని విర్రవీయటం కాదు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్.
1: ఉద్యోగములు అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని విర్రవీయటం కాదు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్.
1: భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటిది మీరు ఆనందించాలి.
0: యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యు కుడ్ అచీవ్.
1: ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము.
0: ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
1: ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి.
0: ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్.
1: నాలుగు విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి.
0: యు నో నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: ద సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి.
0: దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే అన్నింటికి మూలాధారము.
0: ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
1: ప్రేమ అంతర్ ప్రవాహ్యం.
0: లవ్ ఈస్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్.
1: ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనప్పుడు సులభంగా మనం సాధించుకోవచ్చు.
0: దెన్ వన్స్ దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ లవ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: యూతులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు.
0: యువర్ లెర్నింగ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
1: నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్య.
0: వాట్ ఈస్ యువర్ గాట్ టు లెర్న్ ఇస్ లెర్నింగ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే మా సర్వ విద్యలు మనకు వశమైపోతాయి.
0: దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక ఈ మూడు దినములు నాడు దినములు ప్రశాంతంలో మీరు నిలిచి జీవితం గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి.
0: యు హావ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంత నిలయం. You have listened to many sacred things. Go on recalling, go on recapitulating, render service in society and set an idea.
1: ఇక్కడ ఉండినంతా మాత్రమే నాకు ఈ భక్తి ప్రపత్తిని ప్రదర్శించి ప్రయోజనం లేదు.
0: It's no use if you have devotion so long you are here.
1: ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉండాలి.
0: Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow.
1: Shadow.
0: Like a shadow.
1: నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో,
0: యువర్ షాడో విల్ నెవర్ లీవ్ యూ.
1: అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు.
0: లైక్ వైజ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ షుడ్ ఫాలో యూ, ఇట్ షుడ్ నెవర్ లీవ్ యూ.
1: అప్పుడప్పుడు మననం చేసుకుంటూ రండి.
0: యూ షుడ్ రికాల్ నౌ అండ్ దెన్.
1: ఓ ప్రశాంతంలో చేరాము,
0: వి వర్ దేర్ ఇన్
1: ప్రశాంతం, చెప్పాడు
0: భగవాన్
1: సేమ్ ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి.
0: అండ్ యూ గో ఆన్ షేరింగ్.
1: మననం చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది.
0: ఇఫ్ యూ గో ఆన్ రికలెక్టింగ్ రికాలింగ్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసిస్తాయి.
0: ద కౌస్ వాచింగ్ ది గ్రీన్ గ్రాస్ విల్ స్టార్ట్ ఈటింగ్.
1: చాలా త్వరగా తినేసేస్తాయి.
0: ఈట్ వెరీ ఫాస్ట్.
1: కానీ
0: బట్
1: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరి వేసి చక్కగా జీర్ణింప చేసుకుంది.
0: ఆఫ్టర్ రీచింగ్ ఇట్స్ ప్లేస్ ద కౌస్ స్టార్ట్ మాస్టిగేటింగ్ బ్రింగింగ్ బట్
1: ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం.
0: యు హావ్ ఈటెన్ సో మచ్ of the food of God, Bhagavan.
1: స్వస్థానంకి వెళ్లి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి.
0: ఆఫ్టర్ గోయింగ్ టు యువర్ నేటివ్ ప్లేస్ యూ షుడ్ రికాల్ రికాపిచ్యులేట్.
1: అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అవుట్ ఆఫ్ దిస్ ఫుడ్ యువర్ పార్టీ
1: సంతృష్టిని అందిస్తుంది.
0: దిస్ విల్ గివ్ యూ ఆల్ ద సాటిస్ఫాక్షన్.
1: కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు.
0: నెవర్ డౌట్ ఇన్ ఎనీ.
1: దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: సేవను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ గ్రోయింగ్ సర్వీస్.
1: సేవ ద్వారానే మీరు జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది.
0: త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈ యొక్క మాటలను పవిత్రమైనటువంటి సూత్రములుగా మీరు భావించుకోవాలి.
0: కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్.
1: ఇంకా 10 మందిని మీరు పెంచాలి.
0: యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్.
1: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్.
1: కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేస్తూ పోవాలి.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్.
1: అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది.
0: దెన్ ద హోల్ వరల్డ్ విల్ బి వన్.
1: అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది.
0: దెన్ యూ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
1: యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమ అందిస్తున్నానేమో.
0: ఈజ్ భగవాన్ గివింగ్ యూ ట్రబుల్ ఎవ్రీ డే?
1: కానీ మీకోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను.
0: భగవాన్ ఈజ్ రెడీ టు ట్రబుల్ హింసెల్ఫ్ ఫర్ యువర్ సేక్.
1: మీరు బాగుపడితే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్.
1: మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం.
0: యూ బీ గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ స్వామి.
1: పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్లి అధికంగా ఖర్చు చేసుకుని శమల కోర్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని కల్పించడానికి పూనుకోవాలి.
0: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్.
1: అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు.
0: బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ సర్వీస్ డోంట్ పుట్ యువర్ ఓన్ పీపుల్ అట్ హోమ్.
1: తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టి తర్వాత నీవు సేవల్లో పో.
0: మేక్ యువర్ పేరెంట్స్ సాటిస్ఫైడ్, మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్.
1: కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు.
0: సమ్ స్టూడెంట్స్ సే మై పేరెంట్స్ వోంట్ పర్మిట్ అస్ ఫర్
1: పేరెంట్స్. చక్కగా నీవు దాన్ని విపరీకరించి చెప్పు.
0: ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ టు యువర్ పేరెంట్స్. ఎక్స్ప్లెయిన్ టు యువర్ పేరెంట్స్.
1: నాన్న, తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తం. నేను చెయ్యాలి, నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు.
0: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్. ఫాదర్, డూ యూ థింక్ దట్ ద బాడీ ఈస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ నో ద బాడీ ఈస్ గిఫ్టెడ్ టు సర్వ్ యూ ఆల్సో సర్వ్ టీచ్ హిమ్ లైక్ దాట్
1: ఆ విధంగా వారికి మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు.
0: లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్.
1: లేకపోతే వారేమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యూ, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఈస్ దట్ దే డూ దేర్.
1: కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడా ప్రవర్తించు.
0: సో యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ బిహేవ్ దేర్.
1: బయట నువ్వు మంచిగా ప్రవర్తించు,
0: యూ బీ గుడ్ విత్ ఎవ్రీవన్.
1: అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు.
0: దెన్ పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ.
1: కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము.
0: దేర్ ఇస్ నో జాయ్ బై హావింగ్ ఎ సన్.
1: కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము.
0: ది బర్త్ ఆఫ్ ఎ సన్ విల్ మేక్ ఎవ్రీ ఫాదర్ డిస్ట్రిబ్యూట్ స్వీట్స్.
1: కానీ
0: బట్
1: ఇది కాదు భగవంతునికి ఆనందము.
0: ఇస్ నాట్ ది వన్ దట్ గివ్స్ జాయ్ టు గాడ్.
1: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: Father will not be happy on hearing the news of the birth of a son.
1: Aa putruni kanugoni pogadaga samajam aa putruni enta pogurtundo appudu vaadiki putrotsaham ostundi tandiki.
0: When the whole society respects his son, then father will be very happy.
1: కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది.
0: When you get a good name in society, your father will be very happy.
1: కనుకనే పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం.
0: సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఇస్ దేర్ వెన్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి పేరుని తెచ్చుకోండి,
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచి పనులు చేయండి,
0: డూ గుడ్.
1: మంచిగా ఉండండి,
0: బీ గుడ్.
1: మంచిగా మీరు జీవించండి
0: అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్.
1: ఇదే స్వామి యొక్క ఆశయము.
0: దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి.
1: మీరు ఈ నాలుగు దినంలో కూడాను ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనేజ్ను కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి.
0: యూ హ్యావ్ బిహేవ్డ్ ఇన్ ఎన్ ఎక్సలెంట్ వే విత్ గుడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్ దీస్ ఫోర్ డేస్ బికాస్ ఆఫ్ ఎమోషన్ అట్ టైమ్స్ దేర్ వర్ సర్టెన్ డిస్టర్బెన్సెస్.
1: కంట్రోల్ చేసుకుంటే మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు.
0: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ ఎమోషన్ యూ కెన్ బి ఐడియల్.
1: మాటలు తగ్గించుకోండి,
0: రిడ్యూస్ యువర్ టాక్.
1: కొంతవరకు సత్యాన్ని గుర్తించండి,
0: నౌ ది ట్రూత్.
1: పవిత్రతను పెంచుకోండి,
0: గ్రో ఇన్ సీక్రెట్నెస్.
1: జీవితాన్ని ఆనందంగా జీవించండి,
0: మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్.
1: హ్యాపీ, హ్యాపీ. ఏది హ్యాపీ?
0: We say happiness. What is that happiness?
1: జీవితంలో ఏది హ్యాపీ లేదు.
0: Nothing is happy in this
1: world. అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు పోతుంది. అంత పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్.
0: Things come then and there itself and they pass
1: on. కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి.
0: The permanent happiness is with God only.
1: ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
0: It is a connection heart to heart, love to love.
1: ఇదే మీరు పెంచుకోవాలి.
0: This you should develop.
1: ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము.
0: This is the true proof of your devotion and sincerity.
1: స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను.
0: You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered in Prashanti Nilayam by Bhagwan Baba on 19th July 1997. Baba cited the example of how Hanuman always called himself a servant of Lord Rama, despite his strength and valor. Bhagwan added that we must develop such humility and feel honored to call ourselves servants of God and humanity. Thank you. Sai Ram.

0: Just as the entire universe would shine like the divine Brahman.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినియులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఆత్మానందమును పొందవలనన్న ప్రతి మానవుడు కూడాను రామ అడుగు జాడలను అనుసరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ ది స్పిరిట్ వన్ షుడ్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ రామ.
1: జీవితమును సార్థకంగా గావించుకునవలనన్న సీత యొక్క ఆశయాలను ఆచరణలో ఉంచాలి.
0: ఇన్ ఆర్డర్ టు రిడీమ్ వన్స్ ఓన్ లైఫ్ వన్ షుడ్ అక్సెప్ట్ ద ఐడియల్స్ ప్రొపగేటెడ్ బై సీత.
1: ఇది సీతారాముల యొక్క చరిత్ర.
0: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సీత అండ్ రామ.
1: కానీ స్త్రీలోలత్వమును చంపుకునలేక రావణుడు తన కుమారుణ్ణి చంపుకున్నాడు.
0: యాజ్ హీ కుడ్ నాట్ ఫాలో దిస్ ప్రిన్సిపల్, Ravana has to face that miserable death of his son.
1: తన సోదరుణ్ణి చంపుకున్నాడు.
0: He lost his brothers too.
1: బంధువును చంపుకున్నాడు.
0: His relations too died.
1: కడపటికి లంకని శ్మశానంగా మార్చుకున్నాడు.
0: The entire Lanka turned into a burial ground.
1: తనకు మిగిలినదేమి?
0: What is that left?
1: కడపటికి తాను కూడాను మరణించాడు.
0: Ultimately he too died.
1: మిగిలినది ఒక్కటే.
0: Only one thing that remained.
1: అదే అపకీర్తి.
0: That is disrepute.
1: ఈ అపకీర్తికి మూల కారణం ఏమిటి?
0: What is the reason behind this?
1: దీనికి వాంఛనే మూల కారణం.
0: Desire is the cause for this disrepute.
1: కేవలం ఒక్క వాంఛనే చంపుకుని ఉండిన తన కుమారులు, తన సోదరులు, తన బంధువులు సుక్షేమంగా జీవించి ఉండేటివారు.
0: Had he not entertained the desires of this sort, his sons and relations wouldn't have died at all.
1: Kaluka aanati modalu neti varakunu manavudu swarthamu swarthamu swarthamu swaprayojaname.
0: Since then and now man is completely encompassed by selfishness and self interest.
1: Kaluka itti swartha swaprayojanam chetane jagattantayikudanu dukkhamayamuga maaripothunnadi.
0: Because of this selfishness self interest you find
1: jeevitamantayilu అశాంతిమయంగా రూపొందుతున్నది.
0: ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: మానవత్వమే ఒక అంధకారంగా రూపొందుతున్నది.
0: ద హ్యూమన్ లైఫ్ ఎండెడ్ అప్ ఇన్ పిచ్ డార్క్నెస్.
1: మానవత్వం అనగా దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఏ చరిత్రలో ఎందు మనం చూచినప్పటికీ అందులో స్వార్థమనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంలో మనకు కనిపిస్తున్నది.
0: యు మే గో త్రూ ఎనీ హిస్టరీ యు ఫైండ్ సెల్ఫిష్నెస్ దేర్.
1: గోదావరిలో స్నానం చేసి రామలక్ష్మణ సీతతో సమానంగా పర్ణశాలలో ప్రవేశిస్తున్నారు.
0: ఆఫ్టర్ హావింగ్ ద బాత్ దేర్ గోదావరి దే ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు పర్ణశాల ద హట్ దేర్.
1: ఈ సమయంలో ఒక స్త్రీ వీరి వైపున నడుచుకుంటూ వస్తున్నది.
0: In the meantime, a woman was approaching these three.
1: Ramasitalu chudaledu kani Lakshmanudu veeriki bodyguard anni vaipulu kodunu drishti maranchi vicharana salipetuvanti vaadu.
0: Rama and Sita did not notice this woman approaching, but she was noticed by Lakshmana, who was the bodyguard.
1: Sumitra Sita Ramulu yokka samrakshanaarthamai Lakshmanudi aranyaniki pampindi.
0: Sumitra sent Lakshmana to safeguard and to act as a bodyguard to Rama and Sita.
1: Lakshmanudu chuchadu.
0: Lakshmana saw her.
1: Ati maryadato ati vinayamato evaramma meeru ani prashninchadu.
0: With all courtesy and humility he asked, who are you?
1: Kani aa streeki ee vyakti kanipinchaledu.
0: That woman didn't hear this.
1: Neeruga ramulu vellinatvanti pradeshamunaku vellindi.
0: She went straight where Rama was.
1: అక్కడ రాములు కూడా ఇదే ప్రశ్న వేశాడు, ఎవరమ్మా మీరు?
0: రామ ఆల్సో హస్ పుట్ ది సేమ్ క్వశ్చన్, హూ ఆర్ యూ?
1: నేనెవరైతే నీకేమి, నీవెవరు మొదలు అని ప్రశ్నించింది ఈమె.
0: షీ సెడ్, వై ఆర్ యూ కన్సర్న్ అబౌట్ మీ, లెట్ మీ నో హూ యూఆర్.
1: నేను దశరథ మహారాజు యొక్క పుత్రుడును.
0: ఐఎమ్ ద సన్ ఆఫ్ ఎంపరర్ దశరథ.
1: అని జరిగినటువంటి యొక్క చరిత్ర అంతా కూడా చెప్తూ వచ్చాడు.
0: And he went on telling what all that had happened.
1: కాని ఈ చరిత్ర ఆమె కర్ణములలో ప్రవేశించలేదు.
0: She didn't pay heed to all these words.
1: కడపటికి ఈమె తనను తాను అడ్రస్ చేసుకుంది.
0: Finally she started addressing to her own son.
1: మహావీరుడైనటువంటి రావణుని యొక్క సోదరుడు సోదరుడు.
0: I am the sister of Ravana, the great warrior.
1: కుంభకర్ణ విభీషణుడి యొక్క సోదరుని.
0: I am the sister of Kumbhakarna and Vibhishana.
1: కరుడు దంతవక్రుని యొక్క సోదరుని.
0: I am the sister of
1: కర దూషణాదుని.
0: కర దూషణ.
1: ఈ విధంగా తనను తాను చెప్పుకుంటూ నా పేరు సూర్పణఖ అన్నాడు.
0: She started introducing herself and said, "My name is Surpanaka."
1: అయితే మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?
0: Then why have you come here?
1: ఈమెకి ఏ విధమైనటువంటి జంకు గుంకు లేదు.
0: She had no hesitation whatsoever.
1: డైరెక్ట్ గా రాములతో చెప్పింది, నిన్ను వివాహం ఆటం కోసం వచ్చాను.
0: She told Dairaka, "I have come here to marry you."
1: రాములకు అరణ్యములో ఈ విధమైన తమాషలు జరగటం ఇదే ప్రధానం ప్రప్రథమం.
0: It is the first time such funny things happened in the history of Rama.
1: లక్ష్మణుడు కూడా దగ్గరకు వచ్చారు.
0: లక్ష్మణ కేమ్ క్లోజ్.
1: వీరిరువురు కూడా చిరునవ్వులు నవ్వుతున్నారు.
0: బోత్ ఆఫ్ దెమ్ వర్ స్మైలింగ్.
1: ఈమె అడిగినటువంటి యొక్క ప్రశ్నకు ఏ విధంగా జవాబు ఇవ్వాలి?
0: హౌ టు ఆన్సర్ హర్ క్వశ్చన్.
1: అప్పుడు రాములు యోచించి ఈమెతో కొంతసేపు తమాషాలు జరపాలి అని సంకల్పించుకున్నాడు.
0: Rama thought over for some time and wanted to make fun of her.
1: Amma Surpanaka,
0: said Surpanaka,
1: meeru chaala saundarya rasi.
0: You are beautiful.
1: Nee saundaryamunaku taginatvanti okka vyakti ikkada meeku chikkaru.
0: You don't find an exact person that suits you.
1: Okka vela chikkinanu nenu ninnu vivaham aadataniki veelu kaadu.
0: Even if there is one, well, I can't marry you anyway.
1: Nee goppa raju okka sodarivi.
0: You are the sister of a mighty king.
1: నిన్ను సవతిపోరులో పెట్టడం నాకు ఇష్టం లేదు.
0: I don't want to have any step sister.
1: నాకు ఒక భార్య ఉన్నది.
0: I have wife.
1: నీవు తిరిగి నీవు నన్ను పెళ్లాడితే నీకు సవతిపోరు వస్తుంది.
0: If you marry me, you will have all the conflict fighting there.
1: కనుక అదిగో లక్ష్మణుడు ఉన్నాడు.
0: There is Lakshmana there.
1: అతని వెంట తన యొక్క ధర్మపత్ని రాలేదు.
0: His wife has not followed him.
1: అతన్ని వివాహమాడమని తమాష చేశాడు.
0: హీ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ వే యు మ్యారీ హిమ్.
1: తిరిగి నిజమే అనుకుని తలంచి ఈ సూర్పణక లక్ష్మణ దగ్గరికి వెళ్ళింది.
0: అండ్ లిసనింగ్ టు దీస్ వర్డ్స్ సూర్పణక అప్రోచ్.
1: లక్ష్మణ, నీవు సిద్ధంగా ఉన్నావా నన్ను వివాహం ఆడటానికి?
0: లక్ష్మణ, ఆర్ యు రెడీ టు మ్యారీ మీ?
1: సిద్ధమే, కానీ నిన్ను కొన్ని శ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు.
0: He said, "Yes, I am ready, but I don't want you to suffer."
1: ఏమిటి ఆశ్రమ అనింది.
0: What is that?
1: నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుడను.
0: I am the servant of Sri Rama.
1: నీవు నన్ను వివాహమాడితే నీవు కూడా దాసురాలు కావచ్చు.
0: If you marry me, you will also be a servant.
1: నీవు గొప్ప కుటుంబంలో పుట్టినటువంటి దానవు.
0: You belong to a very big family.
1: కేవలము ఒక రావణాసుని యొక్క సోదరివి.
0: You are the sister of Ravanasura.
1: అలాంటి స్త్రీవి నీవు దాసురాలు కావటము సరి అయినటువంటిది కాదు.
0: Such a great lady, she can't be merely a servant.
1: కనుక నీవు మాస్టర్ ని వివాహమాడు, శ్రీరాముల్ని వివాహమాడమని చెప్పి.
0: బెటర్ యూ మ్యారీ ద మాస్టర్ హింసెల్ఫ్ శ్రీరామ.
1: ఈ విధంగా ఇరువురు కూడా తమాషాలు చేస్తూ వచ్చారు. పాపం,
0: బోత్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ హర్ లైక్ దిస్.
1: 13 సంవత్సరములు జరిగినప్పటికీ ఆ అరణ్యంలో ఇలాంటి జోక్ ఎప్పుడు కూడా సంభవించలేదు.
0: దో 13 ఇయర్స్ పాస్, సచ్ ఎ జోక్ నెవర్ టుక్ ప్లేస్.
1: ఈ రెండింటి యొక్క సంభాషణలు కూడా వింటూ ఉన్నది సీత.
0: Sita was listening to this conversation.
1: ఆమెకు ఇది ఒక పెద్ద ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది.
0: She was very much surprised.
1: ఏ స్త్రీలైనా కూడా ఈ విధంగా డైరెక్ట్ గా వచ్చి వివాహమాడమని కోరుతారా?
0: Will any woman ask like that directly, will you marry me?
1: ఆమె రూపము చూస్తేనే తెలుస్తున్నది పెద్ద రాక్షసి అని.
0: The very appearance is that of a demon.
1: తనలో తాను నోరు మూసుకుని కూర్చున్నది.
0: She just remained silent.
1: తిరిగి సూర్పణక రాముల దగ్గరకు వచ్చింది.
0: సూర్పణక came to Rama.
1: నీవు చెప్పావు,
0: యు సెడ్,
1: సవతి పోరు నీకు ఇవ్వకూడదు అని.
0: యు సెడ్ దట్ యు దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫైటింగ్ బికాజ్.
1: రామా, నీవు అంగీకరిస్తావంటే లక్ష్మణ్ణి సీతను ఒక్క నిమిషంలో నేను మరణింపచేసి మనం ఇరువురు కూడాను ఈ అరణ్యములో సుఖంగా జీవిస్తామని.
0: రామా, ఇఫ్ యు ఆర్ రెడీ, ఐ విల్ కిల్ లక్ష్మణ సీత ఇన్ ఎ మూమెంట్. వీ కెన్ హ్యావ్ ఎ హ్యాపీ టైమ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ సీత నీకు అడ్డముగా ఉంటుండాలి.
0: Sita is an obstacle here.
1: సీతను నేను మింగి వేస్తానని సీత పైన దుంకింది.
0: She is ready to swallow Sita. She jumped.
1: అప్పుడు సీత కొంచెం వెనుకకు జరిగింది.
0: Then Sita withdrew.
1: రాములు చెప్పాడు.
0: Rama said,
1: పురుష సింహము పక్కలో ఉండగా ఈ చిన్న మృగముల యొక్క దీనికి భయం నీకెందుకు?
0: Why are you afraid of all the small animals when the lion is by your side?
1: సైగు చేశాడు రాముడు.
0: రామ సిగ్నల్డ్.
1: రాముని యొక్క చిత్తము లక్ష్మణుడు తప్ప మరొకరికి తెలియదు.
0: ది హార్ట్ ఆఫ్ రామ ఈజ్ నోన్ ఓన్లీ టు లక్ష్మణ్ అండ్ నో ఎల్స్.
1: పైకి చూచాడు.
0: హి లుక్డ్ అప్.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఇస్ దిస్?
1: అనగా ఏమి? తాను పైన చూచేటప్పటికీ శ్రవణము అనేటువంటి తెలిసింది. శబ్దము ఆకాశం నుండి శబ్దమే ఉద్భవించినటువంటిది.
0: యాజ్ హి లుక్డ్ అప్ ఇట్ మీన్స్ ద సౌండ్ దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్.
1: శ్రవణం అనగా ఏమిటి? శ్రవణముకు కర్మేంద్రియములు చెవులు.
0: The ears have power of audition.
1: Cut chesadu Lakshmanudu.
0: Lakshmana has cut the ears.
1: Tadupari nasikam.
0: Next nose.
1: Mukkala chesadu.
0: He has cut the nose also.
1: Ee vidhanga surpana yokka andamunu chedaragottadu ee Lakshmanudu.
0: Like this Lakshmana has cut the nose and the ear.
1: Maha ghoramuga aruchukuntu.
0: She was shouting.
1: Karadushanadulnu pilchindi.
0: She called Kara and Dushan.
1: వారి వెంట 14 మంది గొప్ప రాక్షసులు వచ్చారు.
0: దేర్ ఆఫ్టర్ మెనీ డెమన్స్ కేమ్ దేర్.
1: వీరందరినీ క్షణము లోపలనే రాములు ఈ అస్త్రం చేత సంహరింపజేశాడు.
0: రామ కిల్ దెమ్ ఆల్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
1: ఇంకా ఈ యొక్క శూర్పణక ఏడ్చుకుంటూ తన సోదరుడైనటువంటి రావణాసు దగ్గరికి పోయి చేరింది.
0: శూర్పణక వెంట్ టు రావణ క్రయింగ్ ఆల్ ద వే.
1: ఈ వార్త వినగానే రావణుడు మండిపడ్డాడు.
0: Listening to this news, Ravana was very furious.
1: అక్కడ నుండి కరదూషణాదులను చంపినటువంటి యొక్క వార్త విన్నాడు.
0: He also heard the news of the death of Karadushana.
1: సామాన్యుడు కాదని యోచించాడు.
0: He knew that he is not an ordinary one.
1: 40,000 మంది రాక్షసులను పంపించాడు ఆ అన్యమునకు.
0: Ravana sent 40,000 demons to the forest.
1: దూరదృష్టి కలిగినటువంటి వాడు రాములు.
0: Rama has fortitude and vision.
1: భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగినటువంటి వాడు రాములు.
0: రామానోస్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: రాబోయేటువంటి యొక్క భవిష్యత్తును వృత్తిలో ఉంచుకొని.
0: కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్
1: లక్ష్మణ
0: సెడ్ లక్ష్మణ
1: నీవు ఈ సతీ సీతను దూరంగా తీసుకుని పోయి ఈమెను కాపాడు.
0: బెటర్ యూ టేక్ సీత అండ్ టేక్ కేర్ ఆఫ్ హర్.
1: ఈ సమయంలో ఇక్కడ ఉండకూడదు అన్నాడు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ హర్ టు బి హియర్ నౌ.
1: ఇది సహజమే అని చెప్పిన లక్ష్మణుడు అంగీకరించి.
0: As it's a natural thing.
1: సీతను తీసుకుని వెళ్లి ఒక కొండ గుహలో ఉంచి ద్వారములో తాను కాపలా కాస్తున్నాడు.
0: He kept Sita in a cave near by and he was there protecting her.
1: రాక్షసులు వచ్చారు.
0: Demons came.
1: రాముల పైన పడ్డారు.
0: They started attacking Rama.
1: రాములకే మాత్రము విచారం లేదు.
0: Rama was not worried.
1: ఒక అస్త్రం వేసేటప్పటికే ఆ ఒక అస్త్రమే 40,000 అస్త్రంగా రూపొందింది.
0: One arrow got transformed into 40,000 arrows. All the 40,000 are killed.
1: ఇంకా మిగిలినటువంటి వారిని కూడాను అస్త్రములతో సంహరింపజేశాడు.
0: The rest are also killed by arrows.
1: ఈ విధంగా రాక్షస సంహారం అంతా జరిగిపోయింది.
0: Like this all the demons are killed.
1: శూర్పణక పరాభవం జరిగింది.
0: శూర్పణక was humiliated.
1: శూర్పణక ఏ విధంగానైనా సరియే ఈ రామలక్ష్మణును హతమార్చాలని ఒక దీక్షను పూనింది.
0: శూర్పణక determined to kill Rama and Lakshmana in one way.
1: తన కోరిక నెరవేరలేదు అనేటువంటి యొక్క అసూయని.
0: బికాస్ హర్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ షీ డెవలప్
1: ఆ నిరాశకు గురి అయినటువంటి ఈ శూర్పణక.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ శూర్పణక
1: రావణుడి దగ్గరికి వెళ్లి అనేక విధములైనటువంటి యొక్క చాడీలు చెప్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ టెలింగ్ ఆల్ స్కాండల్స్ టేల్స్ టు రావణ.
1: అన్న ఆ సీత నీ యొక్క అంతఃపురంలో ఉండవలసినటువంటిదే కాని అరణ్యములో ఉండవలసినటువంటిది కాదు.
0: శూర్పణక టోల్డ్ రావణ, బ్రదర్, సీత షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్యాలెస్, నాట్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఆమె యొక్క అందము ఈ జగత్తులో నేను ఇంతవరకు ఎవరినీ చూడలేదు.
0: ద బ్యూటీ ఆఫ్ సీత ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్ ఎల్స్.
1: అట్టి అందమైనటువంటి ఒక స్త్రీ నీ అంతఃపురం నందే ఉండాలి.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ షుడ్ బి ఇన్ యువర్ ప్యాలెస్.
1: అంతేకాక
0: నాట్ ఓన్లీ దిస్,
1: రామలక్ష్మణుడు ఇరువురు కూడాను కేవలము అరణ్యంలో సంచరించేటువంటి సామాన్య మానవులే కనిపిస్తున్నారు.
0: రామ లక్ష్మణ్ అపియర్ టు బి యావరేజ్ ఆర్డినరీ హ్యూమన్.
1: ఈ సీతావియోగమును భరించుకునలేక వారిరువురు కూడాను సులభంగా మరణిస్తారు.
0: బికాస్ దే కెనాట్ బేర్ ద సెపరేషన్ ఫ్రమ్ సీతా,
1: వారితో యుద్ధం చేయనక్కర్లేదు. కనుక ఏదైనా ఒక ఉపాయమును పన్ని ఈ సీతను నీవు లంకకు చేర్చుకోవటం చాలా ఉత్తమం.
0: విత్ సమ్ ప్లాన్ ఆర్ అదర్ బెటర్ యూ హ్యావ్ సీత.
1: నీ జీవితంలో సాధించవలసినటువంటిది ప్రధానమైనటువంటి యొక్క విజయం ఇదే.
0: హియర్ లైస్ ద విక్టరీ ఇన్ హ్యావ్ వినింగ్ ది హ్యాండ్ ఆఫ్ సీత.
1: ఈ విధంగా దుర్బోధలు చేయటం చేత
0: బికాస్ ఆఫ్ ద బ్యాక్ టీచింగ్
1: రావణి యొక్క మనసు మారిపోయినది.
0: రావణస్ మైండ్ చేంజ్డ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డమాటలెంతో చెవిని చేరు.
0: Though we tell wholeheartedly good things, people will not listen.
1: ఇట్టి వారు నిన్ను ఎరుగంగా నేర్తురా.
0: Whereas they are ready to hear all bad things.
1: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
0: What is the use of all this intelligence?
1: ఎంత తెలివియున్న ఏమి ఫలము?
0: What is the use of the intelligence?
1: చెడ్డ మాటలు ఈనాడు ప్రతి మానవుడు సులభంగా వింటాడు.
0: Everyone is ready to hear all bad things.
1: మంచి మాటలు వినడానికి ఏమాత్రం కూడా ముందంజ వేయడు.
0: He is not ready to listen to good things.
1: ఇట్టి వారు దైవతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలరు?
0: Such people, how do they recognize divinity?
1: కనుకనే ఈ యొక్క చెడ్డ మాటలంతా విని రావణుడు మరింత చెడ్డగా మారిపోయాడు.
0: రావణ, బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ లిసనింగ్, బికేమ్ మచ్ వర్స్.
1: అప్పటి నుంచి ఆలోచనలు ప్రారంభమైంది.
0: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ప్లానింగ్.
1: మారీచుణ్ణి పిలిపించాడు.
0: హీ సమన్ మారీచ.
1: మారీచుణ్ణి పిలిపించి, మారీచ నీవు నాకు ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: హీ సెడ్, మారీచ యూ షుడ్ హెల్ప్ మీ.
1: ఏమిటి మీ సహాయం?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
1: అరణ్యంలో రామలక్ష్మణ సీతలని ముగ్గురు కొట్టి నివసిస్తున్నారట.
0: There in the forest, three Rama, Lakshmana, Sita are living there.
1: వీరిలో సీతను నేను అపహరించాలి.
0: I want to kidnap Sita.
1: లంకకు తీసుకుని రావాలి.
0: I want to take her to.
1: వీరిలో నీవు కొంత సహాయం చేయాలి అన్నాడు.
0: I need your help here.
1: కానీ మారీచునికి తెలుసును.
0: మారీచ నోస్.
1: రెండు పర్యాయములు రావణుని చేత ఓడిపోయి అనేక హింసలు అనుభవించినటువంటి వాడు.
0: మారీచ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ బికాస్ హీ వాస్ డిఫీటెడ్ టోటలీ.
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు, రాముని యొక్క పవిత్రతను గుర్తించినటువంటి వాడు మారీచుడు.
0: మారీచ నోస్ ది కెపాసిటీస్ అండ్ ద పవర్ ఆఫ్ రామ.
1: రావణ, వినాశకాలే విపరీత బుద్ధి.
0: రావణ,
1: నీకు వినాశకాలం ప్రారంభమవుతున్నది.
0: Bad times are approaching.
1: రాముని యొక్క దివ్యత్వాన్ని, రాముని యొక్క పవిత్రతను నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ప్యూరిటీ అండ్ ది డివినిటీ ఆఫ్
1: రాముని యొక్క శక్తి సామర్థ్యములు ఈ జగత్తులో ఎవరికి నీ లేవు.
0: నో వన్ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ యాజ్ దట్ ఆఫ్ రామ.
1: నీ శక్తి సామర్థ్యములన్నీ కూడాను రాముని శక్తి సామర్థ్యంలో అణుమాత్రమైనటువంటివి.
0: All your capacities, after all, they are just an atom in front of you.
1: శక్తులకే విరవీగిపోతున్నావు.
0: You are proud of them.
1: అతని ముందు నీవు ఒక చిన్న పరకపుల్ల వంటి వాడవు.
0: After all, you are a small grass blade in front of him.
1: నీవు ఈ దుర్మార్గమునకు గురి కట్టవద్దు.
0: Never be prepared for such a bad task.
1: నీవు కేవలము నీ ప్రాణాన్ని, నీ రాజ్యాన్ని రక్షించుకోదలిచిన ఈ విషయంలో నీ విరమించుకోమన్నాడు.
0: If you want to live and if you want to have kingdom, drop this proposal.
1: కానీ రావణుకు కోపం వచ్చింది.
0: Ravana was very angry.
1: మారీచా, నన్నింత ధిక్కరించి పలిగేటువంటి వాడవైనావా?
0: యూ హావ్ కమ్ టు దిస్ స్టేజ్ యాస్ టు డిసోబే మీ.
1: ఎక్కడో దిక్కులేక వనవాసం చేస్తున్నటువంటి వీరులను వీరులని భావిస్తున్నావా?
0: యూ థింక్ దోస్ పీపుల్ మూవింగ్ ద ఫారెస్ట్ వీరులు కాదు,
1: దీనులు.
0: దే ఆర్ నాట్ వారియర్స్, దే ఆర్
1: దిక్కులేనటువంటి వారు.
0: దే హావ్ నోబడీ టు కమ్.
1: అలాంటి వారి దగ్గర ఉండవలసినటువంటిది కాదు ఈ సీత.
0: సీత షుడ్ నాట్ బి విత్ దెమ్.
1: సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి, సర్వశక్తిమైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి నా దగ్గరనే ఉండాలి.
0: Sita should be with me because I am all powerful, all knowing.
1: ఇది కేవలము అజ్ఞానం యొక్క ప్రభావములే ఇవన్నీ.
0: This is all the effect of ignorance.
1: అజ్ఞానవంతులే ఈ విధంగా వెర్రవీగటము.
0: Ignorant people are egoistic.
1: కోరిక కలిగినటువంటి వారికి దుఃఖములు తప్పినవి కాదు.
0: The one with desire will certainly.
1: దుఃఖములు కలిగినటువంటి వారికి ఆనందం ప్రాప్తించదు.
0: The one who is miserable.
1: ఆనందము ప్రాప్తించినటువంటి వారు మానవుడే కాదు.
0: The one without happiness is no human.
1: కనుక నీవు ఈ విధమైనటువంటి మార్గంలో నీవు పోవటం మంచిది కాదని చెప్పాడు మారీచుడు.
0: మారీచ సేస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు రిసార్ట్ టు సచ్ ఎన్ యాక్షన్.
1: కానీ మారీచుని పైన కోపం వచ్చింది.
0: వాజ్ వెరీ యాంగ్రీ విత్ మారీచ.
1: నిన్ను ఒక్క క్షణం లోపల నిన్ను మరణింపచేస్తానన్నాడు.
0: ఐ విల్ కిల్ యూ ఇన్ ఎ మూమెంట్.
1: మారీచుడు అనుకున్నాడు, రామచంద్ర.
0: మారీచ థాట్, రామచంద్ర,
1: నేను ఎట్టేనన్ను చావక తప్పదు.
0: ఐఎమ్ బౌండ్ టు డై ఎనీవే.
1: ఇతని మాటని విని నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించితే నీ యొక్క దీనితో నేను మరణం తప్పింది కాదు.
0: ఇఫ్ ఐ ఫాలో హిస్ కమాండ్ ఐఎమ్ బౌండ్ టు డై ఇన్ యువర్ హ్యాండ్.
1: అతని ఆజ్ఞను మీరితే అతని చేతిలో నేను మరణం తప్పినది కాదు.
0: ఇఫ్ ఐ డిసోబే హిస్ కమాండ్ ఐ హావ్ టు డై ఇన్ హిస్ హ్యాండ్.
1: కానీ మరణం ఏనాటికైనను నిత్యమే.
0: అండ్ డెత్ ఇస్ సర్టెన్.
1: మరణం తప్పినది కాదు.
0: ఐ కెనాట్ ఎస్కేప్.
1: అయితే ఈ మరణము ఆ రాముని చేతితో మరణించడం నాకు చాలా అదృష్టం ఉన్నాడు.
0: It's my good fortune if I am to die in the hands of Rama.
1: ఈ పాడు చేతుల్లో మరణించేటువంటి దానికి ఆ దివ్యమైనటువంటి మా మహారాజునటువంటి రామ చేతుల్లో మరణించడం చాలా అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు.
0: ఐఎమ్ రియలీ లక్కీ, ఇన్స్టెడ్ ఆఫ్ డైయింగ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రావణ, బెటర్ ఐ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ
1: అనుకుని సరే తమ ఆజ్ఞను నేను శిరసా వహిస్తానన్నాడు.
0: సెడ్ ఐ విల్ ఫాలో యువర్ కమాండ్.
1: నీ ఒక బంగారు జింకగా తయారు కావన్నాడు.
0: బికమ్ నౌ ఎ గోల్డెన్ డియర్.
1: దీనిపైన సీతకు భ్రమిస్తుంది.
0: సీతా విల్ బి డెల్యూటెడ్ బై.
1: తద్వారా ఆ యొక్క జింకను తెచ్చే నిమిత్తమై రామలక్ష్మణులు వెళుతారు.
0: రామలక్ష్మణ విల్ గో టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డియర్.
1: అప్పుడు సీతను నేను సులభంగా అపహరించవచ్చును.
0: అండ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు బ్రింగ్ హర్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్లాన్ నీవు పూర్తి చేయమని చెప్పాడు.
0: దిస్ ఈస్ ద ప్లాన్ దట్ హీ డివైజ్డ్.
1: ఇంకా రావణుని ఆజ్ఞ శిరసా వహించి బంగారు లేడీగా ధరించి ఆ పర్ణశాలలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండాలి.
0: ఫాలోయింగ్ ది కమాండ్ ఆఫ్ రావణ, మారీచ హస్ టేకెన్ ద షేప్ ఆఫ్ ఎ గోల్డెన్ డియర్, స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద హట్ డియర్.
1: చూచింది సీత.
0: సీత సా

0: అని ప్రార్థించింది.
1: సీతా స్టార్టెడ్ ప్రేయింగ్ దిస్, ఓ రామా, ఐ లవ్ దట్ గోల్డెన్ ఇయర్, ఐ రియల్లీ హావ్ గాట్ ఎ డిజైర్ టు హ్యావ్ ఇట్ విత్ మీ, రామా ప్లీజ్ బ్రింగ్ ఇట్.
0: సీత ఏనాడు కూడాను ఎట్టి కోరికను కోరనటువంటి సీత.
1: సీత డిడ్ ఆస్క్ ఫర్ ఎనీ డిజైర్ లేటర్.
0: ఇది ఇష్టమైన అయిష్టమైన,
1: లైక్స్ ఆఫ్ దిస్ లైక్స్,
0: ఇది మోసమైన సత్యమైన,
1: డిసీట్ ఆర్ ట్రూత్,
0: ఇది ధర్మమైన అధర్మమైన,
1: రైచ్యూస్ ఆర్ అన్ రైచ్యూస్,
0: సీత మనసును సంతృప్తి పరచాలి,
1: సీత మస్ట్ బి సాటిస్ఫైడ్ ఎనీ
0: అని సంకల్పించి లక్ష్మణుడితో చెప్పి ఆ లేడీ ఎందు ప్రాణనాథ దాని తెమ్ము అని ప్రార్థించింది.

0: సీత మస్ట్ బి సాటిస్ఫైడ్ ఎనీవే
1: అని సంకల్పించి లక్ష్మణుడితో చెప్పి తాను ఆ లేడీని తరుముకుని వెళ్ళాడు.
0: So saying, he told Lakshmana, and then he was after this golden
1: ear. He
0: went and did what he is supposed to.
1: Sitana aparinchadu, Ravana teeskellaadu.
0: Ravana has taken Sita along with him.
1: Sitana aparinchi, Jatayavunu marnimpajesi, Lankanu cherukunnadu Ravanudu.
0: Ravana kidnapped Sita, killed Jatayu there and reached Lanka.
1: Aa Sita anveshana nimittamai Ravalakshmanulu అరణ్యమంతా శోధిస్తున్నారు.
0: రామ లక్ష్మణ దే వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద ఫారెస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
1: ఈ యొక్క పొదలు, అడవులు, వృక్షములు, గుంతలు, గొంతులు అన్ని కూడా చూస్తూ వచ్చారు.
0: దే ఆర్ సర్చింగ్ ఎవ్రీవేర్ ఆల్ రౌండ్ ద బుషెస్.
1: ఎక్కడైనా సీతా వార్త తెలుస్తుందో ఏమో అని.
0: దే వాంటెడ్ టు నో ద ట్రేస్ ఆఫ్ సీత.
1: రాముడు సర్వజ్ఞుడు, అతనికి తెలియనిది కాదు.
0: దేర్ నథింగ్ దట్ హి డస్.
1: కానీ ప్రాకృతమైనటువంటి యొక్క దురూపమును ధరించడం చేత ప్రాకృతమైనటువంటి చర్యలను అనుసరిస్తూ వచ్చాడు.
0: యాజ్ హి హస్ టేకెన్ అప్ ద హ్యూమన్ ఫామ్ హీ ఈస్ బిహేవింగ్ ఇన్ ఎ నేచురల్ వే.
1: ఆ విధంగా వెతుకుతూ వెతుకుతూ ఒక ఘోరారణ్యంలో ప్రవేశించారు.
0: సర్చింగ్ హీ ఎంటర్డ్ థిక్ ఫారెస్ట్.
1: అక్కడ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఎదురొచ్చింది.
0: దేర్ దే సా ఎ పెక్యులర్ పర్సనాలిటీ.
1: ఎవరి వ్యక్తి,
0: హూ ఇస్ దిస్ పర్సన్
1: అని చూస్తే మెడ గొంతు పైన లేదు, కడుపు పైన ఉంటుండది మెడ.
0: The neck is not at the proper place, original place, but it is on the stomach.
1: Atane kabandudu.
0: He is kabandha.
1: Kabandudu anaga medaledu.
0: He has no neck.
1: Ee tala vachi gontu potta paina untundadi.
0: The head is on the stomach.
1: ఈ విచిత్రమైనటువంటి వ్యక్తిని చూచారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ వాచ్ దిస్ మిస్టరీ.
1: ఒకవైపున సీతాన్వేషణ నిమిత్తమై విచారం జరుపుతున్నారు.
0: They have been in search of Sita.
1: దుఃఖంలో మునిగి ఉన్నారు.
0: They were in sadness.
1: కానీ ఈ విచిత్రమైన స్వరూపాన్ని చూస్తే నవ్వు రాక తప్పలేదు.
0: Watching this peculiar form, well, they're bound to laugh anyway.
1: ఎవరి విచిత్ర పురుషుడు?
0: Who is this peculiar personality?
1: రాక్షసుల్లో ఇన్ని రకములైనటువంటి రూపములు ఉంటున్నాయా?
0: Are there such forms among
1: them? అని సందేహించి దగ్గరికి వెళ్లారు.
0: They went close.
1: వెళ్లేటప్పటికి ఆ కబందుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క చేతిలో పట్టేశాడు.
0: He caught hold of Rama Lakshmana with both of his
1: hands. ఆజానుబాహుడు ఈ కబందుడు.
0: అజాన్ బాహు మైటీ పర్సనాలిటీ.
1: అతని చేతి నుండి తప్పించుకునేటువంటి యొక్క శక్తి రామలక్ష్మణుడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇది జరగలేదు.
0: రామలక్ష్మణ కుడ్ నాట్ ఫైండ్ ఎన్ ఎస్కేప్ విత్ ఆల్ ఎఫర్ట్స్.
1: కడపటికి లక్ష్మణుడు ప్రార్థించాడు రాముడు.
0: అల్టిమేట్లీ లక్ష్మణ
1: ప్రయత్న ఈ రాక్షసుకి నన్ను ఆహారంగా ఇచ్చి మీరు ప్రాణమును తక్కించుకోండి, బ్రతికించుకోండి, ఇది నా యొక్క నా చేసేటువంటి ఉపకారం.
0: Lakshmana said to Rama, offer me as the food to this kabandha so that you can go, you can be released in search of Sita.
1: Kani Ramulu dinni angikarinchaledu.
0: Rama did not accept.
1: Lakshmana,
0: Lakshmana,
1: neevu chaala gunavantudu.
0: You are one of character.
1: Nilanti sodarunu naaku ee jagattulo em maatram kuda vetukuna chikkadu.
0: I cannot get any one of your tribe.
1: Nene ee rajyaniki aaharanga untundi, nee undi aa Sitanu kaapaadukoni po.
0: I will offer myself as food to kabandha, better you go.
1: Ee vidhanga okariki minchinatundi vaaru okaru premanu అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: ఈచ్ వన్ ఈజ్ ఎక్సలింగ్ ద అదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: సోదరులు అంటే ఇంత ప్రేమతో ఉంటుంటారనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
0: సచ్ ఎఫెక్షన్ అమంగ్ బ్రదర్స్.
1: ఒక్క రామాయణం నందు మాత్రమే సోదరుల యొక్క ప్రేమతత్వము, ఏకాత్మతత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: యు ఫైండ్ ది ఎఫెక్షన్ అండ్ ద లవ్ అమంగ్ బ్రదర్స్ ఓన్లీ ఇన్ రామాయణ.
1: అదే సోదరులు ఉంటున్నారు.
0: బ్రదర్స్
1: ఎవరు? వాలి సుగ్రీవులు.
0: వాలి సుగ్రీవ.
1: ఐకమత్యమే లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇరువురు ఒకరిని చూస్తే ఒకరు ఉండలేరు.
0: దే హావ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: అదే సోదరు లోపల కౌరవులు ఉన్నారు.
0: దేర్ కౌరవస్ బ్రదర్.
1: వీరిలో కూడా ఒకరికి ఒకరు సంబంధం లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
1: అదే సోదరు లోపల రావణుడు, కుంభకర్ణుడు, భీష్ముడు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ రావణ కుంభకర్ణ
1: వారిలో కూడా ఈ ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఐదా.
1: కానీ ఒక్క రామాయణం నందు కలిగినటువంటి ఒక రామలక్ష్మణ భర్త శత్రుఘ్నుడు ఒకే ఆత్మస్వరూపులు.
0: బట్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హ్యాడ్ యూనిటీ.
1: ఏకాత్మతత్వం అనగా ఒక రామాయణం ఉన్నందు మాత్రమే దీన్ని చక్కగా దర్శించడానికి వీలవుతుంది.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ రామాయణ.
1: ఇరువురు ధైర్యం చేసుకుని
0: బోత్ ఆఫ్ దెమ్ పిక్డ్ అప్ కరేజ్.
1: ఒక్కతూరి ఆ యొక్క కబంధుని యొక్క చేతులు త్రించారు.
0: దే హావ్ కట్ ఆఫ్ ద హ్యాండ్స్ ఆఫ్ కబంధ.
1: ఆ త్రించేటప్పటికి
0: ద మూమెంట్ దే హావ్ కట్ ఆఫ్,
1: వాడి శాపం విమోచన అయిపోయి
0: వాడు
1: దేవతారూపాన్ని ధరించాడు.
0: He has taken his own original form of
1: it. Rama,
0: Rama,
1: నీ స్పర్శ చేత నా శాపం విమోచనైపోయింది.
0: Because of your touch, I am relieved from the curse.
1: భగవంతుని దర్శనం చేతను, స్పర్శనం చేతను, సంభాషణ చేతను ఎన్నో వారికి తెలియనటువంటి శాపములు విమోచనైపోతుంటాయి.
0: Many of the curses will be relieved by mere the glance, the touch and the conversation with God.
1: కానీ ఆనాడు కాదు, నేడు కాదు.

0: ఏనాడైనప్పటికీ అన్ని యుగములు ఎందుకును ఈ విధమైనటువంటి యొక్క శాప విమోచనలు జరుగుతూనే ఉంటుంటాయి.
1: Then and now in all ages in all periods of time such things happen.
0: ఏ శాపమో వారికి తెలియదు.
1: What curse you don't
0: know. కానీ విమోచన మాత్రం జరుగుతూ ఉంటాయి.
1: But you will be relieved from that.
0: దర్శనం చేత ఒక శాపము.
1: Out of sight.
0: స్పర్శన చేత మరొక శాపము.
1: The touch.
0: సంభాషణ చేత మరొక శాపములు.
1: Conversation.
0: ఈ శాపములు పాపముల చేతనే వచ్చినటువంటివి.
1: They will all atone our sins.
0: కనుక పాపములు శాపములు మూడు కూడాను ఇది
1: అపహరించేస్.
0: అప్పుడు కబందుడు చెప్తున్నాడు,
1: రామచంద్ర
0: నేను పూర్వము ఒక ఋషి కుమారుడను,
1: అర్లియర్ యాజ్ ఎ సన్ ఆఫ్ ఎ సేజ్,
0: నేను చేసినటువంటి దోషం వల్లనే నాకు ఈ రాక్షసత్వం ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ ద సిన్స్ ఐ కమిటెడ్ ఐ హావ్ టేకెన్ దిస్ డెమోనిక్ ఫామ్.
0: ఇదిగో నా శాప విమోచనకు నా జీవితం అంతా నీకు కృతజ్ఞతగా ఉంటాను.
1: I'll remain grateful to you throughout my life.
0: అయితే సీతాన్వేషణ నిమిత్తంలో మీరు చాలా బాధపడుతున్నారు.
1: You are suffering in search of Sita.
0: మీరు అతి శీఘ్రంలోనే వెళ్లి మతంగ మహర్షి ఆశ్రమాన్ని ఉంటుండాలి.
1: There is a hermitage of Matanga Sage.
0: అక్కడ శబరి అనేటువంటి వృద్ధురాలు పరమ భక్తురాలు.
1: There is an ardent devotee శబరి.
0: ఆమె మీ నిమిత్తమై క్షణ క్షణము కూడాను రామనామను స్మరించుకుంటూ మీ రాకకై ఎదురు చూస్తుండాలి.
1: She has been waiting all along, chanting your divine name.
0: ఆమెకు దర్శనమిచ్చి ఆమె ద్వారా సీతావార్తను మీరు విందురుగాక అని చెప్పి తాను దేహాన్ని వదిలాడు.
1: You confer your grace on her. And then he dropped his body over there.
0: ఉత్తర దిశగా బయలుదేరి ప్రయాణమై వెళుతుండగానే ఆశ్రమం కనిపించింది.
1: As he was proceeding in the north direction, they saw the hermitage.
0: క్షణ క్షణముకుడును ఎదురు చూస్తున్నటువంటి శబరి.
1: శబరి is waiting every
0: moment. మహాభక్తురాలు.
1: An ardent devotee.
0: వృద్ధురాలు.
1: Old lady.
0: ఇది కేవలం జ్ఞానఫలముగా ఉంటుండాలి ఈ శబరి.
1: She is one of wisdom.
0: చూచింది.
1: She saw.
0: ఎవరి సుందరమూర్తులు?
1: Who are these beautiful personalities?
0: నా రామలక్ష్మణులుగా ఉంటున్నారు.
1: There must be రామలక్ష్మణ.
0: మా గురువైనటువంటి మతంగ మహర్షి తాను ఈ దేహమును వదులుతూ చెప్పిపోయాడు.
1: My preceptor Matanga Sage told me while leaving his body.
0: ఈ అరణ్యమునకు రామలక్ష్మణులు వచ్చారు.
1: He said to this forest.
0: వారు మా ఆశ్రమమునకు దర్శిస్తారు.
1: They will certainly visit this place.
0: వారు దర్శించి స్వాగతం చేసి తదుపరి నీవు వైకుంఠమునకు వచ్చేసేయి అన్నాడు.
1: You welcome them and then return to.
0: గురువాజ్ఞ నిమిత్తమై నేను ఇంతవరకు కాచుకున్నాను.
1: I am waiting as per the command of my preceptor.
0: అని వారికి స్వాగతం ఇచ్చి.
1: She welcomed them.
0: పాదములను ఈ జలముతో కడిగి
1: ఆ
0: జలమును తాను త్రాగి
1: శిరస్సు
0: పైన చల్లుకొని
1: పాదు
0: నమస్కారం చేసింది. ప్రాణం వదలింది.
1: వదిలేక
0: పూర్వము ఒక్క మాట చెప్పింది.
1: బట్ ఎర్లియర్ షీ సెడ్ వన్.
0: రామా
1: రామా
0: సీతాన్వేషణ నిమిత్తమే మీరు పరితపిస్తున్నారు.
1: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: కొంచెం దూరంలో ఉత్తర దిశకు పోయిందంటే
1: ఇఫ్ యూ ప్రొసీడ్ నార్త్ వర్డ్
0: ఋషి పర్వతం అనేది ఒకటి వస్తుండాలి.
1: దేర్ యూ ఫైండ్ అక్కడ
0: ఈ యొక్క స్వారి యొక్క తమ్ముడైన సుగ్రీవుడు హనుమంతుడు ఇంకా కొంతమంది వానరుల చేత వారు అక్కడ జీవిస్తున్నారు.
1: దేర్ యూ ఫైండ్ ద సుగ్రీవ ద బ్రదర్ ఆఫ్ వాలి అండ్ హనుమాన్.
0: సర్వ వార్తలు కూడా నీకు సుస్పష్టంగా గోచరమవుతాయని.
1: ఇఫ్ యూ గో ఓవర్ దేర్ యూ విల్ హ్యావ్ ఆల్ ద మెసేజ్ నీడెడ్.
0: సరే శబరికి అనుగ్రహించాడు. ఉత్తర దిశకు ప్రయాణమై వెళుతున్నాడు.
1: కన్ఫర్డ్ గ్రేస్ టు
0: శబరి. ఈ ఋషిముఖ పర్వతము దగ్గరికి వెళ్లారు.
1: అప్రోచ్ ఋషిముఖ మౌంటైన్.
0: పై నుంచి సుగ్రీవుడు చూచాడు.
1: సుగ్రీవ సా ఫ్రమ్ ద టాప్.
0: చూచి ఏదైనా వాలి పంపించినటువంటి వానరులుగా ఉంటారా ఏమో,
1: దే మే బి ద మెసెంజర్స్ ఆఫ్ వాలి
0: అని భయపడి హనుమంతుడు చాలా గొప్ప గుణవంతుడు.
1: హనుమాన్ ఇస్ వన్ ఆఫ్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: అతనికి గొప్ప పేరు.
1: గ్రేట్ టైటిల్.
0: శాంతుడు గుణవంతుడు హనుమంతుడు బలవంతుడు అని బిరుదు.
1: శాంతుడు ద వన్ ఆఫ్ పీస్, గుణవంతుడు ద వర్చ్యూ, బలవంతుడు ద స్ట్రెంగ్త్.
0: అతనికి నాలుగు వేదములు కూడా తెలుసును.
1: ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ వేదస్.
0: శాస్త్రములు కూడా తెలుసును.
1: హి నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: మా తెలివితేటలు గలవాడు.
1: హైలీ ఇంటెలిజెంట్.
0: అతన్ని వెళ్లి నీ వార్తను కనుక్కుని రామని చెప్పాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ సెంట్ హనుమాన్ యాజ్ ఎ మెసెంజర్.
0: హనుమాన్ కూడాను ఒక బ్రాహ్మణ వేషమును ధరించి.
1: హనుమాన్ హాస్ టేకెన్ ఎ ఫార్మ్ ఆఫ్ బ్రాహ్మణ్.
0: అతి వినయముగా రామలక్ష్మణ దగ్గరికి వెళ్లాడు.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ అప్రోచ్ రామలక్ష్మణ.
0: ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా నేను ప్రవర్తించాలి అనేటువంటి విధి విధానం అనేటువంటి ఒక్క హనుమంతుడికి మాత్రమే తెలుసు.
1: ఓన్లీ హనుమాన్ నోస్ హౌ టు టాక్ విత్ ఎల్డర్.
0: సుగ్రీవుడి యొక్క రాయబారి ఇతను.
1: హీస్ మెసెంజర్ ఆఫ్ సుగ్రీవ.
0: ఈ మెసెంజర్ అనేటువంటి యొక్క రావ హనుమంతుడు తన యొక్క గుణములన్నీ కూడా ఈ మెసెంజర్ కు ఉండవలసినటువంటి గుణములంతా నిరూపిస్తూ వచ్చాడు.
1: యాజ్ ఎ మెసెంజర్ హనుమాన్ డెమోన్స్ట్రేటెడ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెసెంజర్.
0: మాటలు గౌరవం. పవిత్రమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి పలుకులు,
1: స్వీట్ రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్,
0: ఏ విధంగా కూడా వారిని గౌరవించాలనేటువంటిది ఆ హనుమంతుడికి తప్ప మరొకరికి తెలియదు.
1: హనుమాన్ నోస్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: అప్పుడు రాముడు మిత భాషి.
1: రామ ఆల్వేస్ టాక్స్ లెస్.
0: లక్ష్మణుడు చెప్పాడు, లక్ష్మణ వింటున్నావు కదా,
1: లక్ష్మణ ఆర్ యూ ఫాలో,
0: ఎంతటి గుణవంతుడో నీవు చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
1: అండర్స్టాండ్ హౌ వర్చువస్ నోబుల్ హీ ఇస్.
0: అప్పుడు లక్ష్మణుడే రాముడు హనుమంతుడితో మాట్లాడుతున్నాడు.
1: దెన్ లక్ష్మణ స్టార్టెడ్ కన్వర్సింగ్ విత్ హనుమాన్.
0: మా యొక్క చరిత్ర ఈ విధంగా జరిగింది.
1: All this had happened.
0: సీతాన్వేషణ నిమిత్తమే మేము ఈ ప్రదేశమునకు వచ్చాము.
1: We have reached here in search of Sita.
0: కానీ శబరి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది.
1: శబరి asked, directed us to you.
0: అని చెప్పేటప్పటికి వారిద్దరిని ఆ ఋషిముఖ పర్వతంపై తీసుకుని పోవాలి.
1: These two are to be taken to Rishyamukha mountain.
0: నడిచేటప్పటికి ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది.
1: If they walk the distance, it will be delayed.
0: అందువల్ల ఇరువురు కూడా తమ భుజం పైన కూర్చోమని ప్రార్థించాడు హనుమంతుడు.
1: హనుమాన్ ప్రేడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ బి సీటెడ్ ఆన్ హిస్ షోల్డర్స్. ఒక్క దూరం
0: ఋషిముఖ పర్వతం పైన చేరాడు.
1: హి జంప్డ్ ఇన్ ఎ మూమెంట్ అండ్ రీచ్డ్ ఋషిముఖ మౌంటెన్
0: టాప్. చూచారు రామలక్ష్మణులు.
1: రామలక్ష్మణ సా.
0: సీతా అన్వేషణంలో ఇలాంటి వాడు చాలా అవసరమే.
1: టు ఫైండ్ సీతా సచ్ ఎ పర్సన్ ఇస్ వెరీ మచ్ నీడెడ్.
0: ఈ ప్రకృతి అన్వేషణ లోపల ఎంతమంది అయినా కూడా ఎవరైనా కూడా సహాయం చేయడంలో ఏ విధమైన వెనుకంజ వేయరు.
1: As we are in search of nature, anybody can help.
0: Satyam chestunnadu Sri Ramudu.
1: They are doing good work.
0: Anduvalla aa satyamunaku prapanchame kudunu swagatham istundi.
1: In the investigation of truth, the world welcomes.
0: Akkada vellina tarvata Sugrivunni Ramuniki parichayam chesaru.
1: Having gone there, Sugriva is introduced to Rama.
0: Parichayam chesinappudu,
1: after introduction,
0: ee Sitanu evaro apaharinchinattuga telisindi.
1: Sugriva came to know that Sita is kidnapped.
0: తనకు ఎవరో వానరులు చెప్పినట్టుగా ఒక చిన్న మూట వారికి చిక్కినట్టుగా తెలిసింది.
1: హీ కేమ్ టు నో దట్ ఎ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ రిసీవ్డ్ బై సమ్ ఆఫ్ వానరస్ మంకీస్ అసోసియేట్స్.
0: అప్పుడు ఆ మూటను తెచ్చి రామలక్ష్మణుడి ముందు పెట్టాడు సుగ్రీవుడు.
1: అండ్ దట్ బండిల్ ఆఫ్ జ్యూవెల్స్ ఈజ్ బ్రాట్ దేర్ బై సుగ్రీవ అండ్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామలక్ష్మణ.
0: అది చూచాడు లక్ష్మణుడు. చూచాడు
1: లక్ష్మణ సా దెమ్.
0: రాముడు కూడా చెప్పాడు, లక్ష్మణ ఈ నగలేమైనా మీ సీతవేనా చూడమని చెప్పాడు.
1: లక్ష్మణ jewelry you find it, do they belong to Sita?
0: Lakshmanudu chuchadu.
1: Lakshmana saw them.
0: Kantidaralu karustunnadu.
1: He started shedding tears.
0: Naham janami keyure anna nenu cheppalenu ee kankanamulu evarevo nenu chudaledu.
1: I cannot say the bangles to whom they belong.
0: Kaadu nenu eppudu chudaledu.
1: I cannot say whether they belong to Sita or not.
0: Inga kundalamulu ఈ కుండలాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు.
1: ఇయర్ రింగ్స్ ఐ నెవర్ సా.
0: కానీ ఈ కాలి అందరి మాత్రము సీతమ్మ వారివి అన్నాడు.
1: బట్ యాంక్లెట్స్ దే సర్టన్లీ బిలాంగ్ టు సీత.
0: ఇవి నీకెట్ట తెలుసునన్నాడు.
1: దెన్ యూ హౌ డు యు నో.
0: నిత్యం పాదాభివందనం. ప్రతి ఉదయము లేచి ఆ తల్లిగారి పాదాభివందనం చేసేటువంటిది నాకు వాడుక.
1: ఇట్స్ మై హ్యాబిట్ టు డూ నమస్కార్ టు హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ డే మార్నింగ్.
0: చూచానున్నాడు.
1: Then I saw these anklets.
0: Chuchara Ramayanamlo undinatvanti yokka ee pavitramainatvanti yokka seela tattvanni guna tattvanni enta goppaga gamaninchinalo meeru chakka vidyarthulaina varu chakka gamaninchali.
1: Students should clearly observe the level and the standard of character and
0: work. Nelalu yuvukulainatvanti Ramalakshmana Sitalu ముగ్గురు కూడాను అరణ్యంలో ఏకంగా జీవిస్తున్నారు.
1: ఫర్ సో లాంగ్ ఎ పీరియడ్ రామలక్ష్మణ సీత యంగ్ దే స్పెంట్.
0: ఒక్కనాడైనప్పుడు సీతాముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ నెవర్ లుక్ ఎట్ సీత ఎనీ డే.
0: పాదములనే చూస్తూ ఉండేటువంటి వాడు.
1: హి వాజ్ ఓన్లీ వాచింగ్ హర్ ఫీట్ ఆల్ అలాంగ్.
0: ఇలాంటి గుణశీలుడైనటువంటి యొక్క రామాయణ తత్వము ఈ యొక్క దేశానికి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరంగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే భారత్ నీడ్స్ ద స్టడీ ఆఫ్ రామాయణ మోర్ అండ్ మోర్.
0: ఈ దృష్టిని మనం మరల్చుకోవటం చేతనే మన పవిత్రత కూడా మనకు ఎంతో పెరిగిపోతుంది.
1: When we develop such good looks, naturally we'll grow in sanctity.
0: నాహం జానామి కేయూరి. నేను ఈ కుండలాలను చూడలేదు, కంకణాలు చూడలేదు.
1: I have not seen the bangles and earrings.
0: జాయతి ఈ అందము ఈ అందెలు మాత్రం చూచానన్నాడు.
1: I saw only the anklets.
0: కనుకనే ఆ యొక్క గుణశీలుడైనటువంటి యొక్క ఈ లక్ష్మణు యొక్క తత్వము చక్కగా గుర్తించాడు రాముడు.
1: రామ ఫుల్లీ అండర్స్టుడ్ ద క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆ క్షణక్షణము కూడాను లక్ష్మణు యొక్క గుణగణములు మాత్రమే వర్ణించటమే రాములకు అది ఒక పెద్ద పనిగా ఉంచిపోయింది.
1: Since then it has become a very big task for Rama to narrate.
0: Lakshmana nakante kuda nu goppa gunavantudive annadu.
1: Lakshmana is more virtuous than me.
0: Rama neevekkada nenu ekkada.
1: Rama, where are you and where am I?
0: Neekinkarudanu nenu. Neekinkarudanu.
1: I am your servant.
0: నీ గుణములే నాకు అభ్యసించాయి చేశాయి.
1: ఐ కల్టివేటెడ్ యువర్ హ్యాబిట్స్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. ఎవరి కంపెనీతో మనం ఉంటామో వారి గుణములే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో విల్ బి అవర్ క్యారెక్టర్.
0: నీవు సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తివి.
1: యు ఆర్ వెరీ డివైన్.
0: నీ కంపెనీనే నాకు ఈ మంచి గుణములంతా కూడా అభివృద్ధి గావిస్తూ వచ్చి.
1: సిన్స్ ఐ యామ్ ఇన్ యువర్ డివైన్ కంపెనీ ఐ హావ్ దిస్ క్వాలిటీ. కనుకనే
0: ప్రతి మానవునికి నీ సత్సంగం చాలా అవసరము.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ నీడ్స్ గుడ్ కంపెనీ టుడే.
0: అప్పుడు ఇంకా వీరిరువురికి సుగ్రీవునికు రాములకు మైత్రి జరిగింది.
1: Then there's good friendship between the two.
0: ఈ మైత్రి జరిగిన తర్వాత వర్షాకాలం ప్రారంభమైంది.
1: ఇట్ వాస్ రెయినీ సీజన్.
0: ఈ రెయినీ సీజన్ లోపల ఎక్కడ పోవడానికి కూడా వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ డ్యూరింగ్ దిస్.
0: ప్రవాహములంతా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఎవరీ.
0: మీరు ఎక్కడ కూడా ప్రవహించి దానిలో చూడటానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మూవ్ అబౌట్.
0: అందువల్ల సుగ్రీవుడు కాలమును కోరాడు.
1: సుగ్రీవ వాంటెడ్ టైం.
0: 2 నెలల కాలమును మాత్రం కోరాడు.
1: హీ వాంటెడ్ 2 మంత్స్.
0: తదుపరి నేను సర్వత్రా వెతికి సీతను నీకు అప్పగిస్తాను.
1: ఐ విల్ సర్చ్ ఎవ్రీవేర్ అండ్ పాస్ ఆన్ సీత టు హ్యాండ్ ఓవర్.
0: ఈ 2 నెలలు జరిగింది.
1: 2 మంత్స్ పాస్డ్.
0: కానీ ఇంకా ఎక్కడా ప్రయాణం విషయంలో ప్రయత్నించలేదు.
1: దే వర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు గో.
0: లక్ష్మణ్ని పంపించాడు.
1: హీ సెంట్ లక్ష్మణ.
0: సుగ్రీవ, నీ కార్యం తీరిన తక్షణమే నీవు ఈ ఉపకారమును మర్చిపోతున్నావా?
1: లక్ష్మణ సెడ్ సుగ్రీవ, యువర్ వర్క్ ఈజ్ ఓవర్ నౌ. యు ఆర్ ఫర్గెటింగ్ ది
0: ఇంపార్టెంట్ టాస్క్. క్రూరుడవు నీవు.
1: యు ఆర్ ఎ వికెట్ మ్యాన్. యు హావ్ నో
0: కార్యాన్ని నీవు సాధించుకున్నావు.
1: యు ఆర్ యు హాడ్
0: యువర్ డిజైర్. నా కార్యంలో నీవు అలక్ష్యం చేస్తున్నావు.
1: బట్ యు ఆర్ నెగ్లెక్టింగ్ మై వర్క్.
0: అనేటువంటి పదములు లక్ష్మణ్తో చెప్పి పంపాడు.
1: అండ్ హీ మేడ్ లక్ష్మణ యూజ్ దీస్ హార్ష్ వర్డ్స్. ఎందుకోసం
0: రాములే డైరెక్ట్ గా చెప్పకూడదు?
1: వై కాంట్ రామా కన్వే డైరెక్ట్లీ?
0: అనగా తండ్రి ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు. తూచా ఒక్కొక్క పదములు.
1: Rama is obeying father's command in toto.
0: 14 సంవత్సరములు కూడా అరణ్యములోనే ఉండాలి, కానీ పట్టణములో నివసించకూడదు.
1: For all the 14 years he should spend time in the forest. He should not go to city.
0: కనుకనే కిష్కింద పట్టణానికి పోవడానికి వీల్లేదు.
1: So it's not possible to go to Kishkindha city.
0: అందువల్ల లక్ష్మణ్ని పంపించాడు.
1: So he sent Lakshmana.
0: కానీ అక్కడ సుగ్రీవుడు కూడాను చాలా బాధపడుతున్నాడు.
1: But there Sugriva was feeling.
0: సుగ్రీవుడు చాలా గుణవంతుడే.
1: Sugriva is a good one.
0: కానీ ఈ వర్షకాలం పూర్తి నిలిచిపోయేంత వరకు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హి వాస్ సో పేషెంట్ బికాస్ ఆఫ్ రెయినీ సీజన్.
0: కృతజ్ఞుడు కాదు, కృతజ్ఞత చూపుతూనే ఉన్నాడు.
1: హీస్ నాట్ అన్గ్రేట్ఫుల్ రిచ్, బట్ హీస్
0: రాముడు చేసినటువంటి యొక్క ఉపకారం నేను ఎంతో మరవలేను.
1: హీ కెనాట్ ఫర్గెట్ ది హెల్ప్ దట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ రామ
0: అని మనసులోనే తలంచుకుంటూ,
1: థింకింగ్ ఆల్ దిస్ అలాంగ్ ఇన్ ద మైండ్,
0: ఈ సీతాన్వేషణ లోపల అనేక విధమైనటువంటి కోతులంతా పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ ద మంకీస్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: ఈ సమయం లోపల
1: ఇన్ ద మెయిన్ టైమ్
0: ఇంకా వాలికి సుగ్రీవునికి మధ్యలో ఒక మైత్రి జరగాలి.
1: దేర్ హ్యాస్ టు బి ఎ సెటిల్మెంట్ బిట్వీన్ వాలి అండ్ సుగ్రీవ.
0: ఈ మైత్రి జరగటం లోపల కొన్ని పరీక్షలు చేస్తూ వచ్చాడు సుగ్రీవుడు రాములను.
1: అండ్ రామ స్టార్టెడ్ టెస్టింగ్ ది సుగ్రీవ.
0: మనం ఎవరితోనైనా విజయాన్ని సాధించాలనుకుంటే ఎదుటి వ్యక్తి కంటే సాధించేటువంటి వ్యక్తి యొక్క శక్తి మరింత రెండింతలు అధికంగా ఉండినప్పుడే ఆ వ్యక్తి యొక్క శక్తిని మనం సాధించగలం.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీ అదర్ పర్సన్ వీ షుడ్ ఎక్సెల్ ది అపోనెంట్ డబుల్.
0: కాబట్టి వారిని జయించవాలంటే వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారి మైత్రి మన కలిగినప్పుడే వారిని జయించడానికి వీలవుతుంది.
1: సో సుగ్రీవ థాట్స్ దిస్ వే, ఇఫ్ ఇన్ ఆర్డర్ టు కాంకర్ వాలి హీ షుడ్ అప్రోచ్ ద పర్సన్ హూ ఇస్ మోర్. వాలికి
0: ఉండినంత శక్తి రాములకు ఉన్నదా అనేటువంటి డౌట్ వచ్చింది.
1: వెదర్ రామ ఇస్ పవర్ఫుల్ టు కాంకర్ వాలి ఆర్ నాట్.
0: సామాన్యమైనటువంటి యొక్క ప్రాకృతమైన జీవులకంతా ఇదే సందేహాలు.
1: దీస్ ఆర్ ద డౌట్స్ ఆఫ్ ద వరల్డ్లీ క్రీచర్స్.
0: తమకు తెలిసినది తక్కువైనప్పటికీ
1: డోంట్ దే నో లెస్,
0: ఎక్కువైనటువంటి దాంతో విమర్శలు జరపడానికి ప్రయత్నిస్తారు.
1: దే గో ఆన్ క్రిటిసైజింగ్ ఇన్ ఎ పాంపస్ వే.
0: అసలు ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి,
1: వెరీ ఇంపార్టెంట్ థింగ్,
0: దైవ విషయం లోపల వాదోపవాదం చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడు.
1: ఈజ్ అటర్లీ ఫూలిష్ మ్యాన్ హూ ఆర్గ్యూస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివైన్.
0: దైవ విషయం లోపల ఇట్టిది అట్టిది నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్ దిస్ వే ఆర్ దట్ వే.
0: అది ఎట్టిది, ఇది ఎట్టిది,
1: వేర్ ఆర్ యూ అండ్ వాట్ ఈస్ దట్.
0: అలాంటి అగోచరమైనటువంటి యొక్క దివ్యత్వం గురించి ఇట్టిది అట్టిది నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది?
1: No one has got any authority to decide the divinity which is
0: on the planet.
1: God can do anything.
0: చెడ్డది మంచిదని ఎవరు నిర్ణయించే అధికారం లేదు.
1: No one is in authority to decide.
0: దైవ సృష్టిలో చెడ్డదే లేదు.
1: There's nothing bad in God's creation.
0: ఈ దృష్టిలో మాత్రమే ఈ అల్పత్వము అధికత్వము ఉంటుండాలి.
1: From your point of view, good and bad.
0: ఈనాడు నీవు బలం తింటున్నావు, ఇది చాలా మంచిది అని నువ్వు భావిస్తున్నావు.
1: Today you eat a fruit and you think it good.
0: రేపటి దినం ఆ ఫలమే మలంగా మారిపోతుండాలి.
1: Tomorrow
0: అది చెడ్డది అని నువ్వు అనుకుంటున్నావు.
1: Excretory matter is bad.
0: నీ దృష్టిగా అది చెడ్డదే, కానీ భగవద్ దృష్టిలో అది కూడా మంచిది.
1: బట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్ ఇస్ బ్యాడ్, బట్ టు గాడ్ ఇట్స్ గుడ్.
0: ఫలము యొక్క వేరు స్వరూపమే ఈ మలము.
1: అండ్ ఫ్రూట్ టేక్స్
0: ఇది చెడ్డదెట్ అవుతుంది.
1: హౌ డు యు సే బ్యాడ్?
0: కనుకనే అన్ని మంచివే లోకములో.
1: ఆల్ ఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చెడ్డదనేటువంటిది ఏమాత్రము లేదు.
1: దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్
0: దిస్ దృష్టి లోపల ఇది మంచి అది చెడ్డ అని అల్ప బుద్ధులతో నిర్ణయాలు చేసుకున్నారు. కనుకనే ఏది చేసినా ఇది మంచి చెడ్డ అని ఈ ప్రాకృతమైన దృష్టిలో వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ మీన్ లో మైండ్ యూ సే దిస్ ఇస్ గుడ్ దట్ ఇస్ బ్యాడ్.
0: ఇదియే ప్రేయో మార్గము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ప్రేయో మార్గం.
0: అనగా నీ దృష్టికి తగినంత మాత్రమే ఇది మంచిది అని నిర్ణయించుకోవటం.
1: యూ డిసైడ్ బేసింగ్ ఆన్ యువర్ లిమిటెడ్ లుక్స్.
0: శ్రేయో మార్గం అనేటువంటిది ఇది కాదు.
1: ఇట్స్ నాట్ శ్రేయో.
0: ఇప్పుడు నీ ఫలము మలంగా మారిపోయింది.
1: ద ఫ్రూట్ హాస్ బికమ్ వేస్ట్ మ్యాటర్.
0: మలము నీవు చెడ్డదంటున్నావు.
1: యు కాల్ దిస్ ఎక్స్క్రీటర్.
0: కానీ ఇది కేవలము శ్రేయో మార్గంలో ఇది మంచిదే.
1: బట్ ఇన్ శ్రేయో మార్గ ఇట్ ఇస్ గుడ్.
0: నిజంగా ఆ మలమే బయటికి పోకపోతే నీకు ప్రాణానికి ప్రమాదం జరుగుతుంది.
1: ఇది వేస్ట్ మ్యాటర్ ఇస్ నాట్ సెంట్ అవుట్ యుల్ బి పుట్ టు డేంజర్.
0: అది నివృత్తి మార్గము.
1: That is inward.
0: అందులో కూడా మంచి ఉంటుండాలి.
1: There is good there.
0: మంచిలో చెడ్డ ఉంది, చెడ్డలో మంచి ఉంటుండాలి.
1: There is good in bad, there is bad in good.
0: మంచిలో చెడ్డను చూడటము ప్రవృత్తి మార్గము.
1: టు సీ బ్యాడ్
0: చెడ్డలో కూడా మంచిని చూడటము నివృత్తి మార్గము.
1: టు సీ గుడ్ ఈవెన్ ఇన్ బ్యాడ్ ఈజ్ ఇన్వర్డ్ పాత్.
0: కనుక అన్ని మంచివే భగవంతుడు చేసేది.
1: సో వాట్ ఎవర్ గాడ్ డస్ ఇస్ గుడ్.
0: నీ దృష్టికి అది ఇది భేదం ఉండవచ్చును.
1: ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్
0: వ్యూ కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: నీ దృష్టి పరిమితమైనటువంటిది.
1: బికాజ్ యువర్స్ ఇస్ నారో లుక్.
0: భగవంతుని దృష్టి అపరిమితమైనటువంటిది.
1: గాడ్ హెస్ గట్ బ్రాడ్ మైండ్, బ్రాడ్ విజన్.
0: అందువల్లనే అగమ్యము, అగోచరము, అప్రమాణము.
1: దేర్ఫోర్ హిస్ బియాండ్ ఆల్ నాన్స్, నాన్
0: అపరెంట్. నీ దృష్టికి, నీ చేష్టలకు, నీ భావములకు కొన్ని ప్రమాణములు ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ సర్టన్ లిమిట్స్ టు యువర్ యాక్షన్స్ అండ్ యువర్ థాట్.
0: భగవంతుడు దీనికి ప్రమాణములే లేదు.
1: బట్ గాడ్ ఇస్ లిమిట్.
0: ఏది చెప్పినా అది రైటే.
1: వాట్ ఎవర్ హి సేస్
0: ఏది చేసినా అది రైటే.
1: వాట్ ఎవర్ డస్ ఇస్ రైట్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్
0: భగవంతుని ఎందు స్వార్థము లేకపోవటమే రైట్. భేదములంతా స్వార్థపరునికి మాత్రమే వస్తుంటాయి.
1: ఓన్లీ సెల్ఫిష్ పీపుల్ అంటే
0: స్వార్థరహితునికి ఈ భేదములే రావు.
1: ద వన్ హూ సెల్ఫ్లెస్
0: భేదపడవానికి బాధలే ఉంటుంటాయి.
1: అండ్ అవర్ సెల్ఫిష్ విల్ బౌండ్ టు సఫర్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: జీవిత ధన్యము కావించుకోవలసినటువంటి వాడు
1: ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ లైఫ్
0: రామ జీవితాన్ని అనుసరించాలి.
1: వన్ షుడ్ ఫాలో ద లైఫ్ ఆఫ్ రామ.
0: ఆ రామ జీవితాన్ని అనుసరించడం లోపల కూడాను అడుగుజాడల్ని అనుసరించాలి.
1: వైల్ ఫాలోయింగ్ ద లైఫ్ ఆఫ్ రామ వీ షుడ్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్.
0: కనుక ఈ యొక్క సుగ్రీవునికి ఈ విధమైన సందేహం వచ్చి ఈ సందేహం తీర్చుకుంటే కానీ నాకు మనసు తృప్తి కాలదు అన్నాడు.
1: సుగ్రీవ హ్యాడ్ దిస్ డౌట్ అండ్ హి వాంటెడ్ క్లారిఫికేషన్.
0: హనుమంతుడు
1: హనుమాన్
0: మంచి పదములతో వినయ విధేయతలతో రాములకు చెప్పాడు అతని సందేహాన్ని.
1: హనుమాన్ కన్వేడ్ డౌట్ ఆఫ్ సుగ్రీవ ఇన్ సాఫ్ట్ స్వీట్.
0: రాముడు నవ్వాడు.
1: రామ లాఫ్ట్.
0: ఇది కేవలము సామాన్య జీవుల యొక్క ఇది సహజాలే.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ ఆర్డినరీ.
0: ఈ సందేహాలు రావటం సహజమే.
1: డౌట్స్ దే కమ్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: వాని అల్పత్వమే దీనికి కారణం.
1: దేర్ మీన్నెస్ ఇస్ ద కాజ్.
0: మీరు తెలివితేటలు గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యు థింక్ యువర్ ఇంటెలిజెంట్? నో.
0: మంచి మేధాశక్తి గలవాడు అనుకుంటారు, చాలా తప్పు.
1: యువర్ ఇంటెలెక్చువల్.
0: మేధాశక్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడికి సందేహంలే రావు.
1: If you are really an intellectual and intelligent one, you will never doubt.
0: Sandeham unnatundi vaadiki alupuluke sandehamu.
1: The one who entertains doubts is
0: vaada jeevitame alpatvamu.
1: Their life is mean.
0: Kanuka ee sugrivudu alupuduga kanipistunnadani navvukunnadu Ramudu.
1: Rama was smiling looking at the mean level of Sugriva.
0: Kaani alupudu kaani adukudu kaani ee samayamlo naaku avasarame.
1: But at this moment I need him.
0: ప్రపంచంలో పనికి రాని వస్తువు ఒక్కటి లేదు.
1: దేర్ నథింగ్ విచ్ ఇస్
0: అన్ని పనికొచ్చేటువంటివి.
1: ఆల్ ఆర్ యూస్ఫుల్.
0: ఒక పొరక పుల్ల కూడా పళ్ళు గుచ్చుకోవడానికి పనికి వస్తుంది.
1: ఈవెన్ ఏ స్మాల్
0: పొరక పుల్ల స్టిక్ స్మాల్ స్టిక్
1: ఏ స్మాల్ స్టిక్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్.
0: కానీ ఇంకా ప్రాణమున్న జీవి పనికిరాడా?
1: But don't you think that
0: Sugriva ee alpudu kuda nu ippudu naaku avasarame.
1: Even this low person is also
0: endukalaga hanumantudu vaani pachamlo untunnadu.
1: Because hanuman is
0: hanumantudu chaala shaktivantudu.
1: Hanuman is powerful.
0: Kaani ee alpudu ainatunte yokka sugrivuni endukudu ee shaktulu untunnayo.
1: What kind of capacity that he has
0: taraku gurtinchinappude deeniki telisukovadaniki veelu avutundani.
1: I should know and find out.
0: Tappaka nee yokka parichaku nenu neggutaan annadu.
1: He said I am ready to face your test.
0: ఐదు వృక్షములు నీటుగా ఉంటున్నాయి సరిగా.
1: దేర్ ఆర్ ఫైవ్ ట్రీస్
0: వరుసగా ఉంటున్నాయి.
1: దే ఆర్ ఇన్ ఎ సీక్వెన్స్.
0: అది ఏమి వృక్షములు?
1: వాట్ ఆర్ దే?
0: అనగా ఒక విధమైనటువంటి ఫిక్స్
1: ద ఫారెస్ట్ ట్రీస్.
0: దాన్ని ఒక్క తూరి కొట్టమన్నాడు.
1: హీ వాంటెడ్ దట్ ఆరోస్ షుడ్ బి షాట్ ఎట్ దీస్ ఫైవ్ ట్రీస్ ఎట్ ఎ స్ట్రెచ్.
0: ఒకనాడు కొట్టినప్పుడు ఐదు చెట్లు కూడా నువ్వు దాటినాయి.
1: వాలీ కుడ్ షూట్ దెమ్ ఆల్ ఎట్ వన్ స్ట్రెచ్.
0: ఈ రామును కొట్టేటప్పటికి ఐదు చెట్లు దాటి కొండను కూడా దాటి అవతలు వెళ్ళింది.
1: వెన్ రామ షాట్ ది ఆరో నాట్ ఓన్లీ ఫైవ్ ట్రీస్ ఇట్ క్రాస్ ద మౌంటైన్.
0: రాముల పాదము పైన పడి
1: సుగ్రీవ ఫెల్ ఆన్ ద ఫీల్డ్.
0: నన్ను క్షమించమని చెప్పి
1: షాట్ హిస్ పాడన్.
0: నేను చాలా అల్పజ్ఞుడను.
1: ఐ మీన్
0: అనేక బాధలకు పడి నేను ఈ విధమైన అనుమానాలకు గురి అయిపోయాను.
1: బికాస్ ఆఫ్ లాంగ్ సఫరింగ్ ఐఎమ్ హ్యావింగ్.
0: నన్ను రక్షించమని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు.
1: So he sought his pardon, he wanted to be protected and made all the oaths in the name of the fire.
0: నీ యొక్క తండ్రి అన్నరాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అన్నాడు.
1: He said, I'll certainly hand over.
0: న్యాయంగా చూస్తే ఈ సుగ్రీవుల్లో ఎట్టి దోషము లేదు.
1: In fact, there's no mistake in Sugriva.
0: ఈ దోషమంతా కూడా నువ్వు వాలిదే.
1: All the mistake lies in Vali.
0: Misunderstanding, తప్పు అర్థం తీసుకున్నాడు.
1: Because misunderstanding is the cause.
0: ఈ తప్పు అర్థంలో చేతమే కాకుండా తప్పుడు మార్గం కూడా పట్టాడు.
1: Misunderstanding and misdirection.
0: తన యొక్క తమ్ముని భార్య తనకు బిడ్డతో సమానం.
1: The wife of younger brother is equal to a daughter.
0: తమ్ముని భార్య కూడా బిడ్డతో సమానం.
1: She is equal to the daughter.
0: అలాంటి బిడ్డతో సమానమైనటువంటి తమ్ముని భార్యను తాను అపహరిస్తున్నాడు.
1: In fact, he kidnapped the wife of his younger brother.
0: ఈ బాబును భరించడానికి వీలు కాదు.
1: So it's not possible to.
0: ఇలాంటి దుర్మార్గుడికి శిక్షించాల్సిందే.
1: Such a wicked man must be punished.
0: ఇది రామరాజ్యం లోపల ప్రధానమైనటువంటి యొక్క నీతి.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ రామరాజ్య.
0: ఈ నీతి నిజాయితీతో జీవించడమే ఇక్ష్వాకుల వంశమునకు రక్త ప్రమాణం.
1: Therefore for ఇక్ష్వాకు clan one should live in integrity and morality.
0: ఇది రఘువంశమునకు తగినటువంటి యొక్క కీర్తి.
1: ఇట్స్ ఓన్లీ రెప్యుటేషన్ ఫర్ రఘువంశ
0: అని గుర్తించుకుని నేను తప్పక వారిని చంపుతానన్నాడు.
1: సో సెడ్ ఐ విల్ సర్టన్లీ కిల్ వార్.
0: చంపి ఆ రాజ్యం నీకు అప్పగిస్తానన్నాడు.
1: అండ్ ఐ విల్ గివ్ యూ దట్ కింగ్డమ్.
0: మొదటి దినం వెళ్లాడు.
1: ఫస్ట్ డే హి వెంట్.
0: కానీ దెబ్బలు తిన్నాడు, పరిగెత్తి వచ్చాడు.
1: బట్ హి వాస్ థారోలీ బీటెన్ దేర్ అండ్ రిటర్న్.
0: విషయం లోపల అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలు గురి అవుతూ వస్తారు.
1: హియర్ దేర్ సో మెనీ ఇంటర్ప్రిటేషన్స్.
0: రామును చంపేటువంటి వాడు ఎదురుగా పోయే ఎందుకు వారిని చంపకూడదు?
1: In fact, why can't Rama kill him?
0: చెట్టు నిలుచుకొని ఎందుకు చంపాలి?
1: Why should he kill Vali standing behind a tree?
0: ఏదైనప్పటికీ భగవంతునకు అన్ని తెలుసును.
1: God knows all.
0: ఏ కార్యం ఎప్పుడు ఎక్కడ ఎట్ట జరగాలనో అక్కడే జరగాలి.
1: Which task, where, when, how is to be fulfilled? He knows.
0: వారికి భయపడతాను చెట్టు చాటును దాగలేదు.
1: Is not out of fear he was behind the tree.
0: ఏ విధమైనటువంటి యొక్క మార్పు చేత ఏ విధమైన కర్మలు ఆచరించాలో అతనికే తెలుసు, కానీ అందరికీ తెలియదు.
1: The procedural aspects are better known.
0: నీవు ప్రాకృతి దృష్టితో మాత్రమే నీవు ఇది తప్పు అని భావిస్తావు.
1: From the worldly point of view, you say it's wrong.
0: ఇది మొట్టమొదటి అర్థం ఏమిటంటే,
1: what is the first interpretation?
0: ఈ యొక్క మృగవిహారార్థమై వెళ్లినటువంటి వారు
1: వన్ హూ గోస్ ఆన్ హంటింగ్
0: చెట్టు చాటు నుంచి మృగములు చంపుతారు.
1: కెన్ కిల్ ఎన్ ఎనిమల్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: కనుక ఇతను వాలి మృగమే కనుక ఇతను చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే.
1: సిన్స్ వాలి ఇస్ ఎన్ ఎనిమల్, రామా ఇస్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఇంకా రెండవది ఏమిటంటే,
1: సెకండ్ ఇంటర్ప్రిటేషన్,
0: వాలికి ఒక వరం ఉంటుండాలి.
1: వాలి హ్యాస్ గాట్ ఎ బూన్.
0: ఎవరు వారికి ఎదురుగా నిలుచుకుని యుద్ధం చేస్తారో, ఎదురుగా యుద్ధం నిలుచుకుని చేసేటువంటి వారి శక్తి అర్థం వాలికి పోతుంది.
1: Therefore, if anyone stands in front of Vali and starts fighting, they will get half the energy.
0: ఎదురుగా నిలుచుకుంటే నా శక్తి అర్థం వాలికి పోయి చేరవచ్చు.
1: So if I stand in front, Vali may be recipient of my power.
0: అప్పుడు వాలికి వీలు కాకుండా పోవచ్చు.
1: Not possible to
0: kill. కారణము.
1: This is cause.
0: ఇక మూడవ కారణము.
1: The third reason.
0: వాలి కూడాను పరమ భక్తుడే.
1: Vali is a devotee.
0: నేను ఎదురుగా పోయి వారిని కొడితే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడవచ్చును.
1: If I kill him standing in front, he may run and fall at my feet. He may say that, protect me, Rama.
0: అప్పుడు నేను సుగ్రీవునికి ఇచ్చిన మాట ఏమైపోవాలి?
1: And what about the promise given to
0: him? ఈ విధంగా అనేక రకములైనటువంటి యొక్క విషయమును తాను యోచించి తనలో స్వార్థం అనేది లేకపోవడం చేత ఆ వారిని ఈ విధంగా సంహరించాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిషనెస్
0: ఇన్ వారి. ఇచ్చక పూర్వమే వారిని గుర్తించాడు.
1: దే అండర్స్టూడ్ ఈవెన్ బిఫోర్.
0: అప్పుడు రాముని నమస్కరించుకుని చేతులు పట్టుకుని, రామ నీవు చేసింది నిజమే.
1: వాలి క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్
0: నీవు తప్పు మార్గం ఏనాడు కూడా చెయ్యవు.
1: యు విల్ నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: నా తండ్రి అయినటువంటి బ్రహ్మ నాకు అందించినటువంటి ఈ గుణం నేను ఈనాడు ఉపయోగించుకున్నాను.
1: ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ క్వాలిటీ గివెన్ టు మీ బై మై ఫాదర్.
0: నీవు చేసింది తప్పు కాదు, చక్కని రైట్.
1: యు నెవర్ కమిటెడ్ మిస్టేక్, యు ఆర్ రైట్.
0: అయితే
1: హౌఎవర్
0: నీ హస్తములతో నేను మరణించాను, నేను మరణిస్తున్నాను, ఇది నా అదృష్టమే.
1: ఐఎమ్ డైయింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఐఎమ్ లక్కీ.
0: అయితే నా తమ్ములకు రాజ్య పట్టాభిషేకం చేసి నా కుమారుడైనటువంటి అంగదునికి యువరాజుగా చేయాలి, అదొక్కటి వరం ఇమ్ము అన్నాడు.
1: యు కరోనేట్ మై యంగర్ బ్రదర్ టు మై కింగ్డమ్ అండ్ మేక్ మై సన్ యాజ్ ద ప్రిన్స్.
0: ఈ విధంగానే వారి అభిష్టాన్ని నెరవేర్చారు. కిష్కింద రాజ్యమునకు సుగ్రీవుని రాజు చేశాడు.
1: హి ఫుల్ఫిల్ ది డిజైర్ ఆఫ్ వాలి అండ్ సుగ్రీవ్ వాస్ కరోనేటెడ్.
0: వారు అందరూ కూడాను
1: దే వర్ ఆల్ ప్రొసీడింగ్
0: అప్పటి నుంచి సీతాన్వేషణలోనే మునిగారు.
1: సిన్స్ దెన్ దే ఆర్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత.
0: నాలుగు వైపులు కూడాను రాజు ఈ యొక్క వానరులను పంపించాడు.
1: వానరస్ ఆర్ మంకీస్ ఆర్ సెంట్ ఇన్ ఆల్ ది ఫోర్ డైరెక్షన్.
0: దీనితో లంకా పట్టణమునకు హనుమంతుని ప్రత్యేకంగా పంపించాడు.
1: అండ్ హనుమాన్ ఇస్ సెండ్ స్పెషల్లీ టు లంక.
0: ఎందుకంటే ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటలేరు.
1: బికాస్ నో వన్ కెన్ క్రాస్ దిస్.
0: అతనితో పాటు జాంబవంతుడు,
1: జాంబవాన్,
0: అంగదుడు,
1: అంగద,
0: ఇలాంటి గొప్ప గొప్ప వారిని అందరినీ అక్కడ పంపించాడు.
1: ఆల్ గ్రేట్ పీపుల్.
0: ఎందుకంటే రావణుడే ఈ ఘోర కార్యం చేసినటువంటి వాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ హూ డిడ్ దిస్ వికెడ్ యాక్ట్.
0: కనుక మీరు లంకకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
1: హి సెడ్ బి రెడీ టు గో టు లంక.
0: లంకకు వెళ్లాడు.
1: హనుమాన్ వెంట లంక.
0: అక్కడ ఉండినటువంటి పరిస్థితినంతా చూచాడు.
1: హి సా ఎవ్రీథింగ్ దేర్.
0: చాలా మండిపడ్డాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: ఎక్కడ వనములకు వెళ్ళినప్పటికీ ఈ సీతాన్వేషణ, సీతాన్వేషణ, సీతాన్వేషణ.
1: అట్ ఎవ్రీ స్పాట్ హీ ఇస్ కంప్లీట్లీ ఇన్ వార్.
0: బ్రహ్మచారి హనుమంతుడు.
1: బ్రహ్మచారి, బ్రహ్మచారి హనుమంతుడు.
0: ఇతని మన స్థిర చిత్తుడు.
1: హస్ గాట్ స్టడీ మైండ్.
0: అచంచల హృదయుడు.
1: అండ్ హస్ గాట్ ద హార్ట్.
0: అతను సీతని వెతికే నిమిత్తమై ఈ యొక్క అంతఃపురంలో ఉండినటువంటి పడక రూములంతా కూడా నువ్వు వెతికాడు.
1: హీ వెంట్ ఆన్ సర్చింగ్ బెడ్రూమ్స్ ఫర్ సీత.
0: ఈ బెడ్రూమ్లకు వెళ్ళక తప్పదు.
1: హీస్ బౌండ్ టు గో ఓవర్ దేర్.
0: ఇతను బ్రహ్మచారి అనేటువంటి వాడు ఈ బెడ్రూమ్లో ప్రవేశించడం తప్పు కాదా అని కొంతమంది చిల్లర బుద్ధి వారు ప్రశ్నించవచ్చు.
1: చీప్ మైండెడ్ పీపుల్ మే క్వశ్చన్, బీయింగ్ ఏ బ్రహ్మచారి హౌ కెన్ హీ స్టెప్ ఇన్ టు బెడ్రూమ్.
0: కానీ ఎవరైతేనేమి సీత దృష్టిని పెట్టుకుని వెతుకుతున్నాడు, కానీ పరస్త్రీలను ఏమాత్రం పరస్త్రీలని దృష్టితో చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ హనుమాన్ హ్యాడ్ ఇన్ హిస్ మైండ్ ఇస్ టు ఫైండ్ అవుట్ సీత, నో అదర్ థాట్ దేర్.
0: అన్ని వైపులా చూచేటప్పటికీ రాక్షసులే తప్ప త్రాగి పడిపోయారు.
1: He found all the demons there.
0: వారి శరీరంలో వారి యొక్క స్వాధీనంలో లేవు.
1: They have no body consciousness.
0: కానీ ఒక అంతఃపురంలో ప్రవేశించేటప్పటికీ
1: there in the palace
0: ఒక సుందరమైన స్త్రీ గాఢ నిద్రలో ఉంటుండాలి.
1: There's a beautiful lady who was sleeping.
0: చూచాడు.
1: He saw.
0: ఈమె సీత కావచ్చు.
1: She must have been Sita.
0: అనుకున్నాడు. He thought. తరుపతి సీత ఇలాంటి వాడిని పడక గదికి వచ్చి పండుకుంటుందా, చాలా తప్పు, ఈమె సీత కాదు అని నిర్ణయించుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ డిసైడ్ షీ కెనాట్ బి సీత.
0: సీత యొక్క గుణగణమును చక్కగా గుర్తించుకున్నటువంటి వాడు ఈ హనుమంతుడు.
1: హనుమాన్ కుడ్ నో ది క్లియర్లీ ది క్యారెక్టర్.
0: అక్కడ ఒక విధమైనటువంటి విరక్తి కలిగింది.
1: దేర్ హి వాస్ కంప్లీట్లీ చేంజ్డ్.
0: అక్కడికి నుంచి వెళ్లి అడవిలో ఉండినటువంటి కొమ్మలు రెమ్మలు అన్నిటి కూడా తృంచి వేస్తున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ కటింగ్ ఆఫ్ ఆల్ ద బ్రాంచెస్ ఆల్ ది ట్రీస్.
0: రాక్షసులందరూ బయలుదేరారు.
1: అండ్ ఆల్ ద డెమన్స్ స్టార్టెడ్.
0: ఏనాడు కూతురు కోతులు చూచి ఎరుగరు వారు.
1: ఆల్ ద డెమన్స్ ఇన్ లంక నెవర్ సా.
0: అలాంటి వారికి కోతులు చూడాలంటే చాలా ఆశ్చర్యంగా వింతగా కనిపిస్తూ వచ్చింది.
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు వాచ్ ఎ మంకీ.
0: ఒకరికొకరు చెప్పుకుంటున్నారు.
1: దే వర్ టాకింగ్ టు ఈచ్ అదర్.
0: యదమ్మ ఈ కోతి దిన్నెవరు పంపినాతి మా వాడ గోడాడ చేసిని.
1: What is this monkey? Who sent this? And it's spoiling the whole forest all over.
0: Intintiki ni pantinchina val ganti evarintiki bodume. Intintiki ni pantinchina val ganti evarintiki bodume.
1: It has been visiting house to house. Where, to which house it is visiting?
0: Ramula pantunu janaki kanti ki challanayane. Ituvanti panula ఇంటికి మింటిన నంటిన గద తెలియాడదమ్మా ఈ కోతి దిన్నెవ్వరు బంపిన నాతి మా వాడ గోడాడ చేసనే చెప్పు. ఈ విధంగా స్త్రీలందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ పాడుకుంటూ వస్తున్నారు.
1: ఆల్ విమెన్ వెంట్ ఆన్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ సింగింగ్ ఆల్ ద వే.
0: కానీ సీత చిక్కలేదు.
1: బట్ దే కుడ్ ఫైండ్ సీత దే.
0: నిరాశకు గురి అయ్యాడు.
1: దే వర్ డిసప్పాయింటెడ్.
0: హనుమంతుడు తిరిగి ఆ యొక్క లంక్ ఒక సముద్రం దగ్గరికి వచ్చాడు.
1: హనుమాన్ కేమ్ క్లోజ్ టు ఓషన్.
0: గుట్టపైన శింసుప వృక్షం పైన ఎక్కాడు.
1: హీ జస్ట్ క్లైంబ్డ్ ది ట్రీ శింసుప.
0: నేను ఈ విధంగా ఒట్టి చేతులతో పోతే, సీతావార్తను తీసుకోకుండా పోతే నేను పోయి ప్రయోజనం ఏమిటి? రామునికి ఏమని జవాబు చెప్పాలి?
1: ఇఫ్ ఐ గో ఎంటీ హ్యాండెడ్ వితౌట్ ఎనీ న్యూస్ ఆఫ్ సీతా దేర్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హౌ కెన్ ఐ ఫేస్ ద
0: సముద్రంలో పడి నేను మరణిస్తానని సంసిద్ధుడయ్యాడు.
1: వాస్ రెడీ టు జంప్ ఇన్ టు ది ఓషన్.
0: ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ రెడీ టు డై.
0: ఇంత గొప్పవాడు రామాజ్ఞను నెరవేర్చలేకపోతున్నానే అనేటువంటి ఒక ఫీలింగ్ అది ఆత్మహత్యకు కారణమైంది.
1: హి వాస్ రెడీ ఫర్ టు కమిట్ సూసైడ్ బికాజ్ హీ కుడ్ నాట్ ప్రిపేర్.
0: భగవంతుడు చెప్పినటువంటి మాటను నేను చేయలేకపోతున్నానే అనేటువంటి ఫీలింగ్ అతని ఆత్మహత్యకు కారణమైంది.
1: The very reason for his preparedness for suicide is that he could not fulfill that task assigned to him. Why should I live?
0: నేను జీవించి ఎవరి కోసం జీవించాలి?
1: ఫర్ హూ సేక్ షుడ్ ఐ లివ్?
0: దైవ ప్రీతి కోసం నేను జీవించాలి.
1: ఐ షుడ్ లివ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతిని పొందలేకపోతే నా జీవితమే అవసరం లేదు.
1: ఇఫ్ ఐ కాంట్ ప్లీజ్ గాడ్ ఐ నీడ్ నాట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఆ యొక్క దీనికి చెట్టు పైన ఎక్కి చూచాడు.
1: హి సా ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది ట్రీ.
0: ఒక పెద్ద వనము కనిపించింది.
1: దేర్ హి సా వెరీ బిగ్ థింగ్ దేర్.
0: నేను ఆ వనాన్ని చూడలేదే.
1: I have not seen that before.
0: అన్నాడు. అక్కడ నుంచి మరి పరిగెత్తి వెళ్ళాడు.
1: Then he started running after that.
0: పరిగెత్తి వెళ్లేటప్పటికి
1: as he went there
0: అక్కడ పట్టేశారు.
1: There he was caught.
0: ఈ రావణుడి యొక్క పెద్ద కుమారుడు దీన్ని పట్టి ఆ సమావేశంలోకి తీసుకుని వెళ్లాడు.
1: The eldest son of Ravana.
0: రావణ దర్బారులో కూర్చున్నాడు.
1: Ravana was sitting on the throne.
0: రావణుడు పెద్ద సింహాసనం పైన కూర్చున్నాడు.
1: ఈ సాట్ ఆన్ ఏ వెరీ బిగ్ థ్రోన్.
0: ఈ దుర్మార్గుడు, దుష్టుడు, దురాచార సంపన్నుడైనటువంటి వాడు ఇంత హై స్థాయిలో కూర్చుంటే నేను సద్గుణవంతులను, సదాచారవంతులను, శ్రీరామచంద్రుని పరమ భక్తులను అలాంటి వాడు నేను క్రిందకు చూడటం నాకు సాధ్యం కాదన్నాడు.
1: Then such a wicked, bad, cruel fellow is sitting at a high level. It's not proper for me to be seated there.
0: తన తోకను పెంచాడు, పెంచాడు, పెంచాడు, పెంచాడు.
1: He increased, increased.
0: పెంచి రౌండ్ చేసి రౌండ్ చేసి రావణుడి కంటే చాలా హై లెవెల్ లో తన పై కూర్చున్నాడు.
1: And that increased, prolonged, extended tail, it went round, coiled round, and it sat on a high platform.
0: రాముడు ప్రశ్నిస్తున్నాడు రావణుడు.
1: And Ravana was questioning.
0: కోతి జాతివి నీవు వనమెల్న చెరచితివి నిన్నెవడు పంపించెరా?
1: You are a monkey, who sent you?
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన రాచధర నన్నంపెరా?
1: And Hanuman's
0: హనుమంతుడు తక్కువ కాదు.
1: హనుమంతుడు ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపినయ్య రాచదొర నన్నంపెర.
1: ద కింగ్ హూ హాస్ కట్ ఆఫ్ ద ఇయర్ ఇన్ ద నోస్ ఆఫ్ యువర్ సిస్టర్ హాస్ సెంట్ మీ.
0: రావణుకు ఏ రాజులు నన్ను ఏమిరా అనలేదు, నోరు ముయించేనురా.
1: అండ్ రావణ
0: ఎవరు నన్ను ఏమిరా ఏమిరా అని ఒక పనివాణ్ణి పలకరించినట్టుగా పలకరిస్తున్నావా నీవు? నీకు నోరు మూపిస్తానన్నాడు.
1: Ravana said, no one talk to me like this, as if you are addressing a servant, you are talking to me.
0: ye rajunu nannu emira analedu noru muhinchenura yachudavu neevu brahmaatvaadudavu nenu ramaswami bantura ninna avaraina ninnu raanledemo neer ramaswami bantu ganaka ninnu raane palakaristunnan annadu.
1: And then Hanuman said, I am the servant of Rama, therefore I can address you in singular.
0: ee vidhanga రావణుడి పైన ఏ విధమైనటువంటి దీనికైనా జవాబులు అక్కడ అందిస్తూ వచ్చాడు.
1: హి వాస్ గివింగ్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ రిప్లై.
0: రావణుడి ఒక విధమైన భయం ఏర్పడిపోయింది.
1: రావణ వాస్ ఫియర్ స్ట్రికెన్.
0: ఒక కోతికి ఇంత శక్తి, ఇంత సామర్థ్యము, ఇంత ధైర్యము, సాహసం ఉండినప్పుడు ఇంకా రాముడి యొక్క సైన్యమునికంత ఎంత ధైర్యము, ఎటువంటి వారున్నారో అనేటువంటిది ఒక అనుమానం ఏర్పడిపోయింది.
1: రావణ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్ వెన్ మంకీ హస్ గాట్ సో మచ్ ఆఫ్ కెపాసిటీ అండ్ పవర్ వెల్ దేర్ మస్ట్ బి గ్రేటర్ పర్సనాలిటీస్ బిహైండ్.
0: తదుపరి ఇంకా రావణుడికి ఏమి చేత కాలేదు.
1: రావణ కుండు లేట.
0: చేత కాని వాళ్ళకి చేష్టలు జాస్తినట్ట.
1: హెల్ప్లెస్ ఫెలోస్ విల్ హ్యావ్ సో మెనీ థాట్స్.
0: అప్పుడు ఈ కోతికి తోక పైన చాలా అభిమానం ఉంటుంటాలి.
1: మంకీ విల్ హ్యావ్ అటాచ్మెంట్ టు ది టెయిల్.
0: ఆ టెయిల్ కు కొంచెం కొస లోపల అగ్ని అంటించండి అన్నారు.
1: సపోజింగ్ వీ క్యాచ్ ఫైర్ దేర్.
0: రాజాజ్ఞ ఇంక చెప్పనక్కర్లేదు.
1: ఇట్స్ కమాండర్ కింగ్.
0: ఇంకా ఈ రాక్షసులంతా కూడా ఊర్లోని పాత బట్టలంతా తెచ్చారు, దాని తోకకంతా చుట్టారు.
1: ఆల్ ది పీపుల్ బ్రాట్ ఆల్ ది ఓల్డ్ క్లాత్ ఫ్రమ్ లంక అండ్ టైడ్ ఇట్ రౌండ్ ద టెయిల్.
0: కానీ ఇది కూడా నువ్వు మంచిది అనుకున్నాడు
1: హనుమాన్.
0: కానీ నేను రామదూతగా వచ్చి రామాజ్ఞకు విరుద్ధంగా చేసిన వాడిని అవుతానో ఏమో అని తిరిగి విచారణ చేశాడు.
1: హావింగ్ కమ్ హియర్ యాజ్ ఎ మెసెంజర్ ఆఫ్ రామ, వెల్ విల్ ఇట్ అమౌంట్ టు బి డిసోబీడియన్స్ టు హిస్ కమాండ్.
0: కానీ నా తోకను నేను చల్లార్చుకోవాలి.
1: బట్ ఐ షుడ్ సీ కూల్ డౌన్ మై టెయిల్.
0: ఎగిరాడు ఎగిరాడు, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఎగిరి లేక అన్ని ఇండ్లు అంటుకున్నాయి.
1: యాజ్ హిస్ టెయిల్ వాస్ కాట్ ఆన్ ఫైర్ హి స్టార్టెడ్ జంపింగ్ అవుట్.
0: తాను సముద్రంలో పోయి దుమికాడు.
1: అల్టిమేట్లీ జంపింగ్.
0: దేనికోసము? తన తోకను చల్లార్చుకోవటం కోసం.
1: ఓన్లీ టు మేక్ ది ఎంటైర్ ఫైర్ ఎక్స్టింగ్విష్.
0: అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: అండ్ యు ఫైండ్ ద ఫైర్ ఆల్ అరౌండ్ ఇన్ లంక.
0: మరి యోచన చేశాడు.
1: దెన్ హి థాట్,
0: చీ, రామాజ్ఞను నేను ఉల్లంఘించడం చేతనే నేను ఈ పెద్ద అపకారం చేస్తున్నాను.
1: ఐ రియలీ ఐ డిడ్ ఎ గ్రేట్ హార్మ్ యాజ్ ఐ డిసోబేడ్ హిస్ కమాండ్.
0: కానీ రావణుడి పైన ఉన్నటువంటి కోపంతో లంకను నేను మండింపజేశాను. కానీ అదే లంకలో సీత కూడా ఉంటుండాది, ఆమెకి ఏ గతి పడుతుందో, ఇది నేను పాపం చేసిన వాడిని అవుతానని మరి ఫీల్ చేస్తూ వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ I have set whole Lanka on fire. There might be Sita over there.
0: తిరిగి లంకలో ప్రవేశించాడు.
1: Then again he entered into Lanka.
0: ఈ విధంగా అనేక పర్యాయములు చూచి కట్టకడపటికి అశోకవనములో ఒక వృక్షం కింద కూర్చుండాది పాపం సీత.
1: As he went on in search of Sita there, he noticed Sita under the tree of Ashoka.
0: రాముణ్ణి చూచినటువంటి వాడు లేక సీతను చూచినటువంటి వాడు కాదు ఈ యొక్క హనుమంతుడు.
1: హనుమాన్ నెవర్ సా రావణ ఆర్ సీత.
0: సీత లంకలు చేరిన తర్వాతే రాములతో ఫ్రెండ్షిప్ అయిపోయింది హనుమంతునికి.
1: సీత రీచ్ లంక దెన్ ఓన్లీ
0: సీతను ఎప్పుడు
1: హనుమాన్ చూడలేదు. రామ సీ నెవర్ సా సీత బిఫోర్.
0: కనుక ఈమె సీతనో కాదు
1: అని
0: మెత్తగా ఒక చెట్టు ఎక్కి
1: హి క్లైమ్డ్ ది ట్రీ టాప్.
0: రామకథను గానం చేస్తూ వచ్చి
1: హి స్టార్టెడ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: ఒక్కతూరి సీత పైకి చూచింది.
1: సీత వాచ్డ్ ఆన్ ద టాప్.
0: చూచి కంటిధారలు కారుస్తుండాలి.
1: షీ స్టార్టెడ్ షెడ్డింగ్ ది టియర్స్.
0: అప్పుడు
1: దెన్
0: ఆమె చుట్టూ ఎలాంటి వారు ఉంటున్నారు తెలుసునా?
1: ఆర్ దే
0: రాక్షసులు ఉండడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు బి దేర్.
0: విభీషణి భార్య శరమ్మ,
1: ద వైఫ్ ఆఫ్ విభీషణ శరమ్మ,
0: ఆమె సేవ చేస్తూ ఉంటుండాలి.
1: షీ వాజ్ సర్వింగ్ సీత.
0: ఇంకా విభీషణి బిడ్డలు ఇద్దరు ఉంటున్నారు.
1: విభీషణ హాస్ టూ డాటర్స్,
0: అజట త్రజట. అజట త్రిజట,
1: అజట త్రిజట,
0: వీళ్ళు ముగ్గురే ఆమెకు ధైర్యాన్ని బోధిస్తూ ఉన్నారు.
1: శరమ అజట త్రిజట ఆర్ గివింగ్ ఆల్ ద కరేజ్ టు సీత.
0: మీరు భయపడకండి
1: మదర్, డోంట్ బి అఫ్రైడ్.
0: మా రాక్షసుల యొక్క గుణములు ఈనా ఇలాంటివి ఉంటుంటాయి.
1: దీస్ ఆర్ అవర్ డెమోనిక్ క్వాలిటీ.
0: ఏనాటికైనా మీ సత్యమే జయిస్తుంది.
1: వన్ డే ఆర్ అదర్ యు
0: రాముడు ధర్మస్వరూపుడు, ధర్మమే జయిస్తుంది.
1: ధర్మ విల్ విన్.
0: సత్యమునకు విరుద్ధం కాదు.
1: ఎనీథింగ్ విల్ నెవర్ గో అగేన్స్ట్
0: సత్యమేవ జయతి, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ విక్టరీ.
0: ఈ విధంగా వారు ధైర్యాన్ని ఇవ్వటం చేతనే సీత చాలా వరకు బ్రతకగలిగింది.
1: అండ్ సీత కుడ్ లివ్ బికాస్ షీ కుడ్ పిక్ అప్ కరేజ్.
0: ఈ సమయాన్ని చూసుకున్నాడు.
1: అండ్ దిస్ టైమ్ ఇస్ నోటీస్డ్.
0: రాముల దగ్గర నుంచి ఒక ఉంగరం తెచ్చాడు.
1: హీ బ్రాట్ ఎ రింగ్ ఫ్రమ్ రామ్.
0: ఆ ఉంగరమును సీత ముందు పడవేశాడు.
1: అండ్ హీ గేవ్ దట్ రింగ్ టు సీత.
0: చూచింది ఆ ఉంగరం.
1: సీత సా దట్ రింగ్.
0: పట్టలేని ఆనందంతో మహిమరిచిపోయి ఆ హనుమంతుని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తుండాలి.
1: షీ వాజ్ ఎక్స్టాటిక్. షీ కుడ్ నాట్ కంట్రోల్.
0: నాయన హనుమంత, నీవు నిజంగా రాముని యొక్క బంటేనా లేక ఏ రాక్షసులైనా ఈ స్వరూపాన్ని ధరించి వచ్చారా?
1: సీత వాజ్ ఆస్కింగ్ లైక్ దిస్. హనుమాన్, ఆర్ యు రియల్లీ ది సర్వెంట్
0: ఆఫ్ రామ? నేను ఎన్నో పర్యాయాలు చూచాను.
1: ఐ హావ్ సీన్ ఎర్లియర్ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ దీస్ డెమన్స్.
0: కానీ నేను కూడా ఇప్పుడు నిన్ను నమ్మలేకపోతున్నాను.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ నౌ.
0: ఈ ఉంగరం కూడా నీవు ఆర్టిఫిషియల్ గా తీసుకుని వచ్చిండొచ్చును.
1: దిస్ రింగ్ మేబీ
0: ఆర్టిఫిషియల్ నువ్వు నిరూపించవచ్చును.
1: ఇట్ మే బి ఆర్టిఫిషియల్.
0: కానీ నాకు సాక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది విట్నెస్?
0: నేను ఎప్పుడూ నిన్ను చూడలేదు.
1: ఐ నెవర్ సా యు.
0: నీవు ఎప్పుడూ నన్ను చూడలేదు.
1: యు నెవర్ సా మీ
0: అని చెప్పేటప్పటికి తల్లి, నా హృదయం నుండే ప్రతిష్ట అయినాడు రాముడు.
1: హి సెడ్ మదర్ రామ ఇస్ ఇన్స్టాల్ ఇన్ మై హార్ట్.
0: నా హృదయాన్ని ఒక్క తూరి చూడమని చెప్పాడు.
1: యు సీ వాచ్ మై హార్ట్.
0: ఆ హృదయాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ చూస్తూ పడిపోయింది సీత.
1: సీత వాజ్ వాచింగ్ రామ ఆన్ ద చెస్ట్ ఆఫ్ హనుమాన్.
0: ఆ యొక్క మహాత్యము,
1: వాట్ ఈస్ దట్?
0: ఆ హనుమంతుని హృదయంలో రామచంద్రుడు కనిపించాడు.
1: రామ గాట్ ఇన్స్టాల్డ్ ఆన్ ద చెస్ట్ ఆఫ్ రామ.
0: ఈ ఆనందం చేత ఈమె సీతననే గుర్తించాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎక్స్టసీ షీ కుడ్ నో సీత, ఐడెంటిఫై సీత.
0: తిరిగి వెనుకకు వెళ్ళాడు.
1: అండ్ హీ రిటర్న్.
0: ఇంకొక క్షణమైనా కూడా నిలిచలేదు.
1: ఐ కెనాట్ స్టాండ్ ఫర్ ఎనీ మోమెంట్.
0: సీతాన్వేషణ నిమిత్తమై వచ్చాను.
1: ఐ కమ్ హియర్ ఇన్ సర్చ్.
0: అన్వేషణ జరిగింది. సీతమ్మ వారు లంకలో ఉన్నారు.
1: సర్చ్ ఈస్ ఓవర్.
0: ఈ వార్తను ఎంత త్వరగా రామునికి అందించాలో అంత త్వరగా అంది.
1: హీ వాజ్ ఇన్ ఎ హరీ టు కన్వే ది మెసేజ్.
0: వెళ్ళాడు.
1: హీ వెంట్.
0: అనేక మంది ఆకలి ఆకలి ఆకలి అంటున్నారు. కొంతమంది అంతా కూడా కుంభకర్ణులు ఉంటారు కదా ఈ సైన్యంలో.
1: ఇన్ దిస్ ఆర్మీ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఆర్ వెరీ హంగ్రీ గ్లట్టన్స్.
0: ఈ మధుర నగరంలో చేరిపోయారు. మధురవనము చేరిపోయారు.
1: దే ఆల్ రీచ్ దిస్ ఫారెస్ట్ మధురవన.
0: ఆ మధురవనంలో ఉండినటువంటి ఫలములంతా భుజించారు.
1: దే ఏట్ ఆల్ ద ఫ్రూట్స్ దేర్.
0: కానీ హనుమంతుడు ఒక్క ఫలమును కూడా భుజించలేదు.
1: హనుమాన్ డిడ్ నాట్ ఈట్ సింగిల్.
0: రామాజ్ఞ పూర్తి జరిగేంత వరకు నేను ఏమాత్రం జలమును కూడా పుచ్చుకొని ఉన్నాను.
1: అంటిల్ ద టాస్క్ అసైన్ టు హిమ్ బై రామ హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫ్రూట్.
0: పరిగెత్తి వెళ్ళాడు ఆ సముద్రం ఒడ్డుకు.
1: They all ran and stood by the side on the banks of the sea.

0: వినుమా
1: రామ, లిజన్ టు మీ.
0: చెడగి విల్లుల లోపులనున్నా చిలుక రీతి వణకుచు నిలుచున్న పలువురు రాక్షస మగవులను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత చూచితి శ్రీరామ నా మనవే వినుమా. చెలగి విల్లుల లోపులనున్నా
1: దేర్ బిహైండ్ ది బుషెస్
0: చెలగి విల్లుల లోపులనున్నా
1: బిహైండ్ ది బుషెస్
0: చిలుక రీతి వణకుచు నిలుచున్న
1: ఐ సా ద వన్ షివరింగ్ లైక్ ఎ ప్యారట్
0: పలువురు రాక్షస మగవులెళ్లను బలిమితో ఖడ్గములు జలుపుచు తలలు దృంచే మంచు వైచగా తల్లడిల్లెడి సీత జూచితి శ్రీరామ నా మనవే వినుమా.
1: ఐ సా సీత దేర్ సరౌండెడ్ బై ది డెమన్స్ కాలింగ్ ఫోర్స్ రెడీ టు బి హెడ్ ఆన్
0: ఖడ్గములు ఉంటే ఆ సీత వణికిపోతుంటుండాలి.
1: యాజ్ ఆల్ ది డెమన్స్ వర్ హోల్డింగ్ ది
0: సీతను చూచాను
1: షివరింగ్ ఐ సా దట్ సీన్.
0: ఇంకా వినలేదు రాముడు.
1: రామ డిడ్ హియర్ ఫర్దర్.
0: సీత ఇంత బాధలో ఉంటుండాదా?
1: సీత ఇస్ సఫరింగ్
0: అని హనుమంత ఇంక వెనుకకు తిరుగుదాం
1: హనుమాన్
0: తిరిగి లంకకు పోదామన్నారు.
1: హనుమాన్ లెట్స్ గో టు లంక నౌ.
0: సుగ్రీవుడు శాంతపరిచాడు.
1: సుగ్రీవ ప్యాసేజ్
0: స్వామి, మీ ప్రేమావేశంతో నీవింత తొందరపడుతున్నావు కానీ ఇది చాలా పొరపాటు.
1: బికాస్ ఆఫ్ యువర్ టెంపర్ యువర్ యూనిఫామ్
0: చేయాలంటే అనేక రకమైనటువంటి ఒక అరేంజ్మెంట్స్ అంతా జరగాలి.
1: వై టు మేక్ మెనీ అరేంజ్మెంట్స్.
0: నీవు ఏనాడు యుద్ధం చేసి ఎరుగవు.
1: యు నెవర్ ఫాట్ ఎవర్.
0: నీవు దయామయుడవు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: ప్రేమ స్వరూపుడవు.
1: యు ఆర్ గాడ్.
0: ధర్మమే నీ యొక్క స్వరూపము.
1: యువర్ ధర్మ ఇస్ యువర్
0: ఫాట్. సత్యమే నీ యొక్క స్వభావము.
1: దట్స్ యువర్.
0: అలాంటి నీకు యుద్ధ సంబంధమైన విషయాలు నీకు తెలియదు.
1: యు డు నాట్ నో ఎనీ వార్.
0: కొంత కాలం నాకు ఇచ్చేసి నేను దీనికి తగినటువంటి ఏర్పాటు చేస్తానన్నాడు.
1: గివ్ మీ సమ్ టైమ్ ఐ విల్ మేక్ నెసెసరీ అరేంజ్మెంట్స్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: జరిగిన తర్వాత ఇంకా లంకకు చేరడానికి సుగ్రీవుడు జాంబవంతుడు ఈ హనుమంతుడు వీరందరూ కూడాను తగినటువంటి యొక్క ఇవి ఏర్పాటు చేస్తున్నారు.
1: సుగ్రీవ జాంబవాన్ హనుమాన్ వాళ్ళు మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ టు రీచ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ జరిగినదంతా కూడాను ఒక ఎత్తు.
1: ఆల్ దిస్ హ్యాపెన్ ఇస్ వన్ థింగ్.
0: ఈ రామ రావణుల యొక్క యుద్ధమే ఒక ఎత్తు.
1: ద ఫైట్ బిట్వీన్ రామ అండ్ రావణ ఇస్ అనదర్ థింగ్.
0: ఇది చాలా గొప్ప విషయం.
1: ఇట్స్ అ మైటీ థింగ్.
0: ఇది ధర్మ అధర్మములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
1: ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచ్యూస్ అండ్
0: అన్రైచ్యూస్. సత్యములకు అసత్యములకు మధ్యలో జరిగినటువంటి సంఘర్షణ.
1: ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఫాల్స్.
0: ఇవి జగత్తులో ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉంటున్నాయి.
1: ఇట్స్ దేర్ సిన్స్ దెన్ అండ్ నౌ.
0: కనుకనే ప్రేమ స్వరూపుడైన రాములు
1: రామ ఇస్ ఎంబాడీ
0: శాంత స్వరూపమైనటువంటి సీత
1: సీత ఇస్ పీస్
0: కామస్వరూపుడైనటువంటి రావణుడు
1: అండ్ రావణ స్టాండ్ ఫర్
0: అందరి హృదయాల్లో నేటికి కూడా ఉంటున్నారు.
1: దోస్ qualities are present in everybody.
0: అందుకోసమే మానవుడు త్రిమూర్తాత్మక స్వరూపుడు.
1: Therefore man has got three attributes.
0: మనకు ఒక్కొక్క సమయం లోపల కామోద్రేకం జరుగుతుంటాయి.
1: At times will be agitated.
0: శాంతమును కూడాను బోధిస్తుంటాడు సీత.
1: And Sita teaches peace.
0: ఇంకా సత్యస్వరూపుడు ప్రేమస్వరూపుడైనటువంటి ఈ రాముడు
1: Rama is embodiment.
0: ఈ సత్యానికి ధర్మానికి పాటు పడుతుంటాడు.
1: He works for truth and righteousness.
0: కనుకనే రాముడు ఎక్కడ ఉంటున్నాడంటే సీతారామ లక్ష్మణుడు ఎక్కడ వీరు లాస్ట్ లో వనవాసం చేశారు.
1: సీతారామ లక్ష్మణ వేరే
0: పంచవటి.
1: దే స్టేట్ దేర్ ఇన్ పంచవటి.
0: అది ఏ అన్న కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఈ పంచకోసములే ఈ పంచవటి.
1: పంచవటి మీన్స్ ఆల్ దీస్ ఫైవ్ లైఫ్ షీట్స్.
0: ఇక్కడే ఉంటున్నారు సీతారాములు.
1: దేర్ యు ఫైండ్ సీతారామ.
0: ఇక్కడే అపహరించాడు ఈ రావణుడు అనేటువంటి యొక్క కాముడు.
1: దేర్ ఓన్లీ ద డిజైర్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ కాముని సంహరించడమే ఈ సీతారాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: టు కిల్ ద డిజైర్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సీతారామ.
0: కనుక ఈ విధంగా ఆధ్యాత్మిక రామాయణాన్ని కూడా కొంతవరకు విచారం చేసి
1: సో వీ హావ్ టు నో దిస్
0: లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క చరిత్రను కూడా మనం విచారించినప్పుడే మనం ప్రాకృతమైన జీవితానికి వెళుతున్నాం. కనుకనే ఈ ప్రాకృతమైన రామాయణం చక్కగా బోధపడుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ నో ద స్పిరిచువల్ మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఇంటర్ప్రిటేషన్ అండ్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నలీ.
0: కనుక
1: సో
0: ఇంకా రేపటి నుంచి ఈ యుద్ధం ప్రారంభం జరుగుతుంది.
1: ఫ్రమ్ టుమారో
0: ఈ యుద్ధ ప్రారంభం లోపల ఎవరెవరు ఏ బాధ్యతను తీసుకున్నారు?
1: What are the responsibilities?
0: ఎలాంటి వారికి ఎలాంటి బాధ్యత ఇవ్వాలి?
1: What type of responsibilities are to be assigned?
0: కేవలం ఏమీ తెలియనటువంటి సుంటలకంతా కూడా ఈ యొక్క బాధ్యత ఇస్తే ఇది అపజయమైపోతుంది.
1: Fools should not be given important assignments.
0: కనుక ఈనాడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి?
1: So what should we know now?
0: ఎలాంటి పనికి ఎలాంటి వారిని నియమించాలి?
1: హూ షుడ్ బి అపాయింటెడ్ ఫర్ వాట్ టాస్క్?
0: ఎలాంటి భావానికి ఎలాంటి వారిని ప్రశ్నించాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ యూ కెన్ గెట్ ఇట్?
0: కనుక దైవంతో వాదోపవాదములు వేయటం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు ఆర్గ్యూ.
0: మనం అల్పజ్ఞులము.
1: We are mean, low-minded.
0: అనంతుడు.
1: God is infinite.
0: అనంతుడైనటువంటి రామచంద్ర పరమాత్మునికి ఈ అంతులేనటువంటి అంతుతో కూడినటువంటి మానవుడు ఏమి విమర్శించగలడు?
1: God is so infinite, limitless.
0: విమర్శించేటువంటి వాడు, విమర్శకు పోయేటువంటి వాడు,
1: the one who criticizes,
0: కొంతవరకు వాదోపవాదములు చేసేటువంటి వాడు,
1: the one who argues,
0: అల్పజ్ఞులనే మనం విచారించాలి.
1: We should say they are foolish.
0: అల్పజ్ఞులనే మనం చింతించాలి.
1: We should say that
0: అంతకంటే అల్పుడు మరొకరు లేడు.
1: You cannot find more foolish
0: persons.
1: ఒకవేళ
0: తెలుసుకోవాలని ఆశ ఉంటే కొన్ని ప్రశ్నలు వేసి తెలుసుకోవచ్చును.
1: If you have doubts, you can question.
0: అంతేకాని దైవం పైన మాత్రం డౌట్ రాకూడదు.
1: But never doubt God.
0: నీకేమి తెలుసు దైవం విషయం?
1: What is that you know about
0: దైవం అంటే ఏమిటి?
1: Who is God?
0: నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పవచ్చును.
1: యూ కెన్ సే ఇఫ్ యూ నో
0: ఇతను దైవం కాదు, ఇతను దైవం కాదు నువ్వు అనవచ్చు.
1: యూ మే సే హి ఇస్ గాడ్.
0: అయితే దైవం అయిన వాడు ఎవరు?
1: బట్ దెన్ హూ ఇస్ గాడ్?
0: నువ్వు చూపగలవా?
1: కెన్ యూ షో?
0: కానిది అని చెప్పంగ కలరు గాని.
1: యూ కెన్ సే
0: బ్రహ్మమిది అని చెప్పంగ ఎవరి వశము?
1: యూ కెన్ సే దిస్ ఇస్ నాట్ నెగేషన్, బట్ యూ కెనాట్
0: సే ఇది కాదని చెప్తున్నావు నీవు. ఇది అవును అనేటువంటి చెప్పేది నీకేం అర్హత?
1: యూ కెన్ సే దిస్ ఇస్ నాట్. హౌ
0: నీవు అవునని చెప్పగలవు?
1: వాట్ ఈస్ దట్ యూ కెన్ సే ఎస్?
0: తెలియదు.
1: Nothing, you don't know.
0: అవునని చెప్పడం తెలియనప్పుడు కాదని చెప్పడం నీకెట్లా తెలుసు?
1: When you cannot say yes, how do you say no to the other?
0: అల్పజ్ఞత.
1: That is meanness.
0: కనుక ఇలాంటి అల్పజ్ఞులు అనేటువంటి వాడు ఇంకా రాబోయేటువంటి యుద్ధంలో చాలా మంది మీకు కనిపిస్తారు.
1: Such mean fellows you will see.
0: వాళ్ళు కనిపించినప్పుడంతా కూడా మీలో ఉన్నటువంటి అల్పత్వాలు కూడా బయటపడుతుంటాయి.
1: As we listen to them, our mean qualities we will find reflections there.
0: కనుక రామాయణం యొక్క తత్వము మహాపవిత్రమైనటువంటి చరిత్ర.
1: రామాయణం ఇస్ ఎ సీక్రెట్ హిస్టరీ.
0: ఇది చాలా విచిత్రమైన చరిత్ర. ఇది చాలా ఆదర్శవంతమైన చరిత్ర.
1: ఐడియల్.
0: ఇది చాలా ఆనందమయమైనటువంటి చరిత్ర.
1: గివ్స్ యు బ్లిస్.
0: ఇది అమృతమయమైనటువంటి చరిత్ర.
1: నెక్టరైన్.
0: ఇలాంటి చరిత్రను ప్రతి భారతీయుడు కూడాను గుర్తించి వర్తించడం అత్యవసరము.
1: ఎవ్రీవన్ షుడ్ నెసెసర్లీ నో రామాయణ.
0: కనుక రామును ప్రేమించండి.
1: లవ్ రామ.
0: ఆ ప్రేమ చేత అతన్ని దర్శించండి.
1: విత్ లవ్ యూ సీ హిమ్.
0: దర్శించి అతనిలో ఐక్యం కాండి.
1: అండ్ మర్జ్ ఇన్ హిమ్.
0: ఇదే నిజమైన సాయుధ్యము.
1: దిస్ ఇస్ మర్జ.
0: ప్రేమ ముదిత మనసిక.

మరియాజల జన్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే

0: మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి హెచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికి స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There's no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanamu.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamunaku adhipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adhipati ainatuvanti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu naathudainatunti vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబౌవ్ హిమ్.
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు.
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హ్యాస్ మూషిక అనగా చారియట్
0: రాత్రికి చిహ్నము.
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్.
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది.
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్.
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే.
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్.
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము.
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్.
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్

0: fulfillment in the worship of Vinayaka, then once we understand the inner significance and the nature of Vinayaka.
1: Sarvadhammam parityajya mam ekam saranam vraja aham tvam sarvapapibhyo mochayishyami masucha. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ గివింగ్ అప్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాట్స్ ఎవర్ యు డూ అండ్ ఐ కన్ఫర్ లిబరేషన్ అన్ టు యూ.
1: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
0: The one with body attachment will be full of anxiety, worry and problems.
1: ఈ దేహము ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
0: In fact, the thought originates in this body.
1: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
0: Krishna wanted us to give up all this body or physical attachment.
1: Anekatvamlo unnatundi ekatvanni gurtinchadame deeni yokka antarathamu.
0: The inner significance lies here is to experience the unity in diversity.
1: Vyashti leka samasti chikkadu.
0: Without vyashti, the individual, you cannot think of samasti, the community.
1: Samasti leka srushti e jaragadu.
0: Without samasti, community, there cannot be srushti, creation.
1: కనుకని మొట్ట మొట వ్యష్టిని మనం గుర్తించాలి.
0: So we have to recognize the role of individual, vyashti.
1: ఈ వ్యష్టి ద్వారానే సమష్టిని మనము గుర్తించడానికి వీలవుతుంది.
0: Through realization of the nature of the vyashti individual, you can know the society, samasti.
1: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
0: Through the comprehension of the samasti society, you can understand srushti, the creation.
1: Srushtini artham chesukunnatundi vaade parameshti.
0: The one who understands the srushti, creation, is parameshti, divine himself.
1: Kanuka srushti, samasti, vyashti, parameshti ee naligunti yoka tattvamu vyashti andi emudi untunnadi.
0: And hence srushti, creation, samasti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
1: Kanuka motta modata manamu vyashti aneetvanti tattvanni chakkaga artham chesukovali.
0: To begin with, we have to understand the individual vyashti.
1: Vyashti jeevudu, samasti e devudu.
0: Vyashti is the individual, samasti is deva, the divine.
1: Kanuka devunaku jeevunaku ఎక్కువ భేదం కనిపించదు.
0: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
1: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
0: Individual carries on his life sojourn basing on his individual nature.
1: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
0: When once we know the nature of samashti, the society, we'll be able to know the entire universe.
1: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
0: So the message of Vinayaka is to know the nature of vesti, individual.
1: Idi nijamainatvanti buddhi.
0: This reflects the true intellect.
1: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
0: Therefore, this is the true meaning of the first syllable, ga.
1: Idi ye buddhi.
0: This is the intellect.
1: Na aneetvantide vijnanamu.
0: Na stands for vijnana, wisdom.
1: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
0: The chief aim, the message of Vinayaka, lies in these two, the intellect and wisdom.
1: Inati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: టుడే వి వర్షిప్ వినాయక బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
1: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్. ఆఫ్ ఎ ట్రూ లీడర్.
1: మిగితే నాయకే విధి వినాయక, అనగా ఇతరికి నాయకుడే లేడు.
0: హీ హాజ్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
1: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారున్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఆర్ మెనీ దట్ వర్షిప్ వినాయక, బట్ యూ డోంట్ కమ్ అక్రాస్ వినాయక వర్షిపింగ్ ఎనీవన్ ఎల్స్.
1: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
0: వీ ఫైండ్ ఈశ్వర ద వెరీ ఫాదర్ వర్షిపింగ్ ద సన్ వినాయక, అండ్ యూ డోంట్ ఫైండ్ వినాయక వర్షిపింగ్ ఎనీబడీ.
1: కనుక సర్వులకు నాయకుడైనటువంటి వాడే వినాయకుడు.
0: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూచుకుంటున్నారు.
0: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
1: ఈ అన్నింటినీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
1: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకు ప్రధానమైనటువంటి నాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
1: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
0: We find so many tasks undertaken in this world.
1: Enniyo manchi chettalu jarugutunnavi.
0: Good and bad do happen in this world.
1: Kaani manchi chettalaku moola kaaranam kevalamu manavula yokka sankalpame.
0: It is the thought of the man which is responsible for good and bad to follow.
1: Chedda sankalpamula cheta chedda bhavamulu erpadtayi.
0: Because of bad feelings within we find bad thoughts.
1: Manchi sankalpamula cheta మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
0: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
1: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
0: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దిస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇన్ దీస్ టూ.
1: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
0: సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపన్స్.
1: మానవునికి చింత లేనటువంటి యొక్క సమయమే చిక్కదు.
0: దేర్ ఇస్ నో టైమ్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ వరీ ఆర్ యాంగ్జైటీ.
1: ప్రతి కార్యములకు చింతించాలి.
0: వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఎవ్రీ టాస్క్.
1: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్
1: భూమి నుండి చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత,
0: డెత్
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించడం ఒక చింత,
0: లైఫ్
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్
1: కష్టములు ఒక చింత,
0: డిఫికల్టీ
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్
1: చింత చింత,
0: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
1: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
0: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
1: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
0: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
1: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
0: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
1: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
0: It is not possible to experience happiness without passing through difficulties.
1: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
0: In human life there is lot of divinity.
1: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవమునందు కూడాను కనిపించదు.
0: The latent power in man cannot be seen anywhere else.
1: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to utilize, comprehend the immanent divinity.
1: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
0: The capacity of the intellect is far reaching.
1: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
0: Wisdom is much more than the intellect.
1: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand these two, the intellect and wisdom.
1: కనుకని ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
0: On this day of వినాయక చవితి, we have special offerings to God.
1: ఈ వినాయకునికు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
0: On this day of వినాయక చవితి, no offering is made out of oil.
1: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
0: There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
1: Nuvulu rubbi,
0: the til seeds are grinded.
1: Into bellam kalipi,
0: jaggery is mixed.
1: Biyap pindam teesi,
0: rice flour.
1: Dani aavirto udikinchi,
0: and is boiled in steam.
1: Aa aavir lopra petti,
0: and kept in steam.
1: Dani kudumulu undraallu aneetundi perito naivedyam istuntaru vinayakunaku.
0: A special offering, sacrificial food by name kudumulu and undraallu are made on this special day.
1: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
0: Since the offering preparation has no oil there, man will be healthy.
1: Atti aaharamnu bhujinchevaadu kalukane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
0: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
1: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
0: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
1: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
0: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
1: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
0: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
1: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
1: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
1: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
0: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
1: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
0: This is the main principle for long life.
1: కనుక ఇట్టి ఆహారం భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
0: వినాయక partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
1: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
1: ఇంతేకాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
0: హి హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
1: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
0: దెర్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
1: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడా దూరం అయిపోతుంటాయి.
0: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
1: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
0: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
1: ప్రవృత్తి, నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
0: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
1: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
0: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
1: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
0: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
1: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
0: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఈస్ చేంజ్లెస్.
1: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
0: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
1: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
0: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్.
1: ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
0: ద వెయిట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
0: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు
1: పంప్. మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ బ్లడ్ ఇట్ వుడ్ రీచ్ 12,000 miles.
1: ఈ 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికి దేహము అలసిపోతుంది.
0: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లయింగ్ బ్లడ్ టు 12,000 miles ఆఫ్ డిస్టెన్స్.
1: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడా ఎక్కువ చేయవలసి వస్తుంది.
0: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
1: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లో హార్ట్ వీక్ అవుతుంది.
0: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
1: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
0: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
1: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 miles దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 miles.
1: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
0: We should see that heart is not put to overwork.
1: వినాయకుడు చేసే పని అదియే.
0: That is the job of Vinayaka.
1: అన్ని భుజిస్తుంటాడు.
0: We eat all.
1: కానీ తనకు ఏమాత్రం కూడా బాధలు కలగవు.
0: But Vinayaka has no problems.
1: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
0: The actions of Vinayaka has got these subtleties. Relating to maintenance of health.
1: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంలో మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ప్రిన్సిపల్ బిహైండ్ ద హెల్త్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
1: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: సో వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: మూషికం ఒకటి ఉంటుండాలి.
0: We also have this rat.
1: ఈ మూషికమనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
0: We just take it as rat in the literal sense, but it is not so.
1: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
0: This rat symbolizes the darkness of ignorance.
1: తనకు అధికమైనటువంటిదంతా కూడాను మూషికానికి వదిలిపెడుతుంటాడు.
0: Whatever that is excess left over is given to rat.
1: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటది.
0: ఈవెన్ దిస్ రాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
1: మూషికము చాలా చిన్నది.
0: ఇట్ ఇస్ సో స్మాల్.
1: వినాయకుడు చాలా గొప్పవాడు.
0: వినాయక ఇస్ మైటీ.
1: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ రాట్ యాజ్ ఎ చారియట్?
1: మూషికం అనగా ఎలుక కాదు.
0: సో ఇట్స్ నాట్ సింపుల్ రాట్.
1: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
1: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
0: సో ఇట్ ఈస్ డార్క్నెస్.
1: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
0: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
0: This darkness of ignorance is so heavy which would last for a long time.
1: Vinayaka Chavati endunnatundi antarathamulu enniyo untunnavi.
0: There are lots of inner meanings behind the celebration.
1: Ee naadu vinayakuniki ganaka poochato pooja chestuntaru.
0: And today there is a special worship making use of grass garika.
1: Idi evniku e vidhanga vachindi?
0: What is its origin?
1: Okaloka samayalo Parvati Parameshwarulu పాచికలాడుతూ వచ్చారు.
0: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
1: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
0: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
1: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
0: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
0: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: ఇది కేవలము వంచన చేస్తుంది నంది.
0: And he thought the umpire Nandi is cheating.
1: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
0: And mother Parvati cursed Nandi.
1: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
0: Let you suffer from indigestion.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: Nandi went on to pray like this, Mother, it's not any cheating or any deceit like that.
1: Ishwari yokka sankalpamu chaala vajja sankalpamu.
0: The will of God is so strong.
1: Kalaki aatane vajja sankalpame sthiramainatundi sankalpamu.
0: God's will happen.
1: Aa sankalpaparam chetane vijayanni sadhisthu vachadu.
0: It is the will of God that's behind the victory.
1: Kalaki nannu kshaminchamani korutadi.
0: So Nandi said, pardon me.
1: Appudu cheptadu.
0: Then he said,
1: Parvati, Bhadrapada Chaturdash dinamu,
0: on the fourth day of this month, Bhadrapada,
1: neeku garakata poojisturu gaaka, aa garaka yokka deeni valla nee rogam nivarana avudu gaaka ani cheppindi.
0: You will be worshipped on the fourth day of Bhadrapada and this garika grass will be offered to you.
1: Ee grass aneetundi jeevanaaniki paniki vastundi.
0: This garika grass will give a relief from indigestion.
1: మీరు చాలా మందికి తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో దిస్,
1: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
0: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్. అందులో
1: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక,
0: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్, ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
1: కనుకనే ఇది ఆరోగ్యమునకుడు ఎంతో క్షేమము.
0: సో దిస్ ఎన్షోర్స్ హెల్త్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి,
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లోయన్స్.
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ee dirvinjivam cheskovatam chethane manavuni undinatundi energy kramakramina cheeninchi pothundadi.
0: Because of the misuse we are losing energy by and large.
1: Intiye kaadu,
0: not only this,
1: bhagavantudu anugrahinchinatundi okka gunamulu kudanu naalugu unnai.
0: In fact there are certain divine qualities within us.
1: Ee kama krodha lobhamulu.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములను కూడా మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: Desires have no bounds.
1: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
0: When one desire is fulfilled we move on to the next.
1: దీనికి అంత్యమే లేదు.
0: It has no end.
1: కనుకనే ఇది కామం.
0: This is
1: krodhamu.
0: The then anger.
1: Krodhamu aneetundi chaala cheddadi.
0: And this is very bad.
1: Idi tananu tana bandhuvulanu tana mitrulanu tanaku todeyinatundi varini andarni kudanu cheerimpa chestundi.
0: In fact anger will make you away from your relations, your friends, your near and dear.
1: Kopamu kaligina variki
0: The one who is angry
1: ye paniyu parimpakundu
0: will never be successful.
1: Yegunu galugunu
0: he will have difficulties.
1: Papa panulam cheyichu
0: he will be committing sinful acts.
1: Pommani pinchukunna chekuruchumi
0: and he will be put to all insults and humiliation.
1: Tana kopam tana shatruvu,
0: his anger is his enemy.
1: Tana kopam tanaku satcha,
0: and in fact the happiness gives you
1: protection.
0: And your compassion is your relation. The very happiness is the hell. And your misery is the hell. Therefore, anger will lead to the decline and the ruin. And hatred. And hatred is more devilish.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: అండ్ బికాజ్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
1: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
0: బికాజ్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramlike cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
1: because
0: of his bad.
1: Ee kamakrodha deshamulu vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్
1: వ్యక్తి ప్రమాదములు జరిగినప్పటికీ ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we'll never lose our life.
1: Mana durgunamare ee reflection reaction rise out ga vachi manamulu baadhistu untundayi.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
1: kanuka ee kamakrodha dveshamulanu motta mota manamu tarigimpu chesukuntu raavali.
0: Therefore we should kill these three evil traits, the anger, the hatred.
1: Idi naa yokka gunamulu kaavu.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ee pashugunamulu naalo praveshisthe nenu kuda pashu ayipothanu.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: Nenu pashu kaadu.
0: I am not animal.
1: Nenu manishi.
0: I am a human being.
1: Ani aa manishi aneetundi tattvanni manaslo unchukunnappude ee pashu lakshanalu manlo praveshinchadaniki veedu undadu.
0: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: quality. Kaani ee leda vayasu lopalle పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు. ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ స్పాయిల్ అవర్ ఫ్యూచర్.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: Recluse.
1: నాలుగవది సన్యాసం.
0: Fourth one, renunciant.
1: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యంలోనే ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మాకు కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలమైనా వ్యర్థం చేస్తారు.
0: But we waste our time indulging in our bad habits, bad thoughts and bad feelings.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: We don't make use of the time for proper things.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: Adiye brahmacharyamu.
0: That is the state of celibacy.
1: Brahmacharyam anaga brahmalo charinchatame brahmacharyamu.
0: Celibate, brahmachari means the one who moves about brahma.
1: Vivaham adakunda undatam kaadu brahmacharyamu.
0: Not merely remaining unmarried.
1: Nirantaramu brahma yande charinchatamu.
0: Constant contemplation of the divine.
1: Ee manobhavam nirantara kodanu brahmato smarinchatamu.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య, ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని
0: we should think of God, chant his name,
1: pavitratam neevu anubhavinchu,
0: experience the sacredness of life,
1: premadattvamlo nee oka jeevithamunu ankitam cheyi,
0: end your life in love.
1: Idi ee nijamainatvanti oka puradulo oka bhadrata.
0: This ensures the safety and the strength of the foundation.
1: Yuvakulara,
0: youngsters,
1: godalu kanipistayi.
0: You see the wall,
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building,
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation,
1: కాని పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ,
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్,
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇదివే.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారమంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
1: నిరంతరం కూడా దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యం అనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే,
1: ఆచార్యుడు అంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate is a
1: teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఏ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ will help you to control your mind.
1: అందుకోసమే ఇంత మంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య, ద్రోణాచార్య,
1: భీష్మాచార్య,
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ ఆర్చరీ.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
1: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
0: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
1: కనుకనే తల్లి మాటను జమదాటకుండా
0: హీ ఒబేడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: And he was the recipient of the grace of the mother.
1: Kanukane atanu goppa gnani.
0: As he obeyed his parents, he was one of wisdom.
1: Gnananiga emti?
0: What is wisdom?
1: Kevalam goppa goppa grandamanta chadatam kada gnanam.
0: It's not textual knowledge or information.
1: Advaita darshanam gnanam.
0: The vision of non-dualism is wisdom.
1: ఒక్క దైవత్వము తప్ప అన్ని స్మరించకూడదు.
0: One should not think of anything other than
1: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ విత్యార్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగానే శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavalu
0: for 58 days
1: dehamanta kodanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kodanu gutikichi taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of mother.
1: Talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadaviki poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులతో ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువాన వివిత్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ది బెడ్ ఫర్ మీ.
1: తాతగారు యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయం నందు అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the battle field we don't observe the harm.
1: Neevu vesavu ambulu, nenu vesanu ambulu.
0: In fact you shot arrows at me, so I did.
1: Neevu vesinatundi ambulu nirapradhayinatundi krishnuni kodanu kottirayi.
0: And in fact the arrows that you shot,
1: krishnu dehamanta kodanu raktamayamai poyindi.
0: And therefore the whole body was bleeding.
1: Kaani deeniki meemeena vagustunnara?
0: Are you suffering because of that reason?
1: Idi yuddha samayamu.
0: It is battle time.
1: Manchi chedalaku avakasame ledu ikkada.
0: During war there is no
1: jayapajayamu maatrame untundali.
0: It is only the triumph victory that matters.
1: Kabatti naa doshamunu chaminchandi.
0: Pardon my mistakes.
1: Meeku em kavalo korte tappaku nenu isthanu annadu.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: Bhishma okkati kornadu.
0: Bhishma wanted one.
1: Nayana naaku daaham. Idi antya samayamu.
0: This is the last moment. I'm thirsty.
1: 58th dinam pranam vadultunnanu.
0: 58th day I'm leaving this body.
1: Kanukane na tallini techi na notlo poyamannadu.
0: See that my mother shower of water.
1: Talli Ganga Devi.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: Aa tallini techi na yokka notlo poyamannu cheppadu.
0: See that Ganga water is brought to me.
1: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ది గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదే.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
1: జ్ఞాని. భీష్ముడు
0: the one of wisdom.
1: Bhishmudu sarvajnana sampannudu.
0: He is the very personification of all forms
1: sarva
0: of knowledge.
1: Sarvavedi sampannudu.
0: He has got all fluent.
1: Samasta sadhamalu chesinatunti vaadu.
0: He did everything.
1: Evvariki apakaram koradu.
0: He didn't harm anybody.
1: Kanukane aa talli yokka jalamunu tana notlo posina tarshame Bhishmudu tana yokka kannulu moosadu.
0: After drinking the water he ended his life.
1: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him.
1: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: Many people have this name Arjuna.
1: అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: శ్రీశైలం లోపల కూడాను
0: there in
1: అర్జున మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
0: And we have names భ్రమరాంబ మల్లికార్జున, శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగా ఏమి? ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ,
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీ బీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని,
0: as this honeybee gets into the flower of Arjuna, it
1: sucks the nectar
0: and then gets its life redeemed.
1: కనుకని అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విల్లును ప్రయోగ పెట్టినటువంటి వాడు కాదు.
0: In fact, he didn't fight with anybody without any reason.
1: ఏదో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
0: He had to fight in war times.
1: కానీ కృష్ణుడు కూడాను,
0: కృష్ణ
1: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: You are sending me as an emissary. Whom should I call?
1: యుద్ధము జరగకూడదు, యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున, వాట్ షల్ ఐ డూ?
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు, అన్ని విధాలా మాట్లాడిచ్చాడు. కృష్ణుడు ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జునుడి దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జునకి,
1: అర్జున
0: అర్జున
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: డ్యూరింగ్ వార్ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. Those who are not in
1: Krishna's chakkan suchamainaatundi vishayam cheppadu.
0: Who are not on the wrong side are going to be killed. Krishna said,
1: Arjuna,
0: Arjuna,
1: yuddhamulaku vachinaatundi vaaru yuddhamuku chestare kaani yuddhamulaku raanaatundi vaadu ee yokka groupulo cheraru.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హి సెడ్,
1: కానీ కృష్ణ,
0: కృష్ణ
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: దే యాక్సెప్టెడ్ టు ఫైట్.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: అండ్ దే ప్రేడ్ టు దేర్ బ్రదర్.
1: ధర్మజాని దగ్గరికి పోయాడు.
0: దే వెంట్ టు ధర్మజ.
1: ధర్మజకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: ధర్మజ డస్ నాట్ లైక్ ఎనీ వార్ ఆర్ ఫైట్.
1: సరే, అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: హీ టు హ్యాంగ్ టు కన్సీడ్.
1: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుని కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయడ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం చెల్లించబేలా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషములు జల్ల వీలా?
0: And is it proper to
1: bite the avagilo malle poola vejadallu leela?
0: Is it possible to throw flowers on fire?
1: Mushkarunde brola
0: in front of if
1: he talktune meela
0: with the listen to good word
1: jala yele ee sandhi maatalika gopala.
0: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
1: Is it gopala?
0: No more of speaking anymore
1: an cheppadu.
0: He said so.
1: Siddham ayyaru.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికి
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధం చేస్తానో చేయను అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: fear because good
0: people also
1: may be చంపుతామో ఏమో.
0: Who are going to be killed? He doesn't know.
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad.
1: ఈ బాధంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఇంక వద్దాం.
0: Let's go.
1: ఇంటికి వెళదాం అన్నాడు.
0: Let's go back.
1: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళుదామన్నాడు.
0: లెట్స్ ఇట్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: వై షుడ్ యూ కమ్ హియర్ when you are fear stricken, afraid?
1: Indari bandhu putra purutu guru putrunu champi bharinchutettulu.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guru putrunu champi bharinchutettulu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Na kallulu tiruguchunnavika.
0: My head is reeling.
1: Kalamu gadupoka kadalu intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachava neevu
0: Arjuna?
1: Piriki panda అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్, హావ్ యూ కమ్ ఫర్ దిస్ పర్పస్? వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
0: వై షుడ్ యూ కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యెట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
0: And Krishna jumped into the chariot too.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanu ani cheppavu.
0: In the beginning you
1: made yuddham chesthe mee maatalu odipoyinattu avutundi. Krishna, meeru odipovachunu kaani mee maatalu maatram odipovakoodadu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
1: Neevu pokoodadu. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్
1: చీయగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ, నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: నేడు భీష్ముని చంపుదు.
0: I'm ready to kill Bhishma.
1: నిన్ను కాదు.
0: I'll protect you, Arjuna. విడు
1: అర్జునాయనుచు మద్విష్కృష్టి.
0: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
1: కరలి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: Therefore God only should come to my refuge.
1: ఎవరో నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna who is prepared to kill me now can only protect me.
1: Chuchara evaru champadaniki vachunnaro athane naaku dikku annadu.
0: The killer will be the protector.
1: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu tanaki priyamainatti vaadu.
0: Bhishma was very much adored by all those people, the friends and enemies.
1: Ilanti gnanamunu kurinchinatunti vaade Bhishmacharyudu.
0: Bhishmacharya is the one of wisdom.
1: Bhishmudiki poorthi gnaname.
0: Bhishma represents the totality of wisdom.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు,
0: భీష్మ ద వైజ్,
1: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై,
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్,
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హి డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్,
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
0: the history which is sacred,
1: ennio antaratmanto koodinatundi pavitratalanta unnai,
0: has got so many subtle secrets behind.
1: Kaani pillalu evaru ye charitrana kuda chadavaru,
0: but the students do not read the history.
1: Ee novels kathalanta chadukuntu kurchuntaru,
0: but they read novels and stories.
1: Ee kathallo ye matram kuda meaning undadu.
0: The novel stories are meaningless.
1: Ee kathalu chadatamanta vyathane.
0: It is all vyatha, the misery.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఇస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: దట్ ఇస్ యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకని సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేవిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము,
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి,
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
1: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుని దగ్గర పెడతారు.
0: Many students keep their text books in front of Vinayaka.
1: Vinayaka arpitam chesi vaatini tirigi sweekaristaru.
0: They make all offerings and then partake.
1: Anaga bhagavantudu sweekarinchinatunte oka gnanamu maaku bodhischali.
0: Meaning the wisdom of God should be given to us.
1: Anduvalla ee naadu chaala vidyarthulu chaala vinayakunni poojinchadam atyavasaram.
0: It's most essential the students worship Vinayaka.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు,
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి,
1: అనేక మంది భారతీయుడే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్, మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక, ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన బినాశిత శాంతి నది.

0: with all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జన్మము అతి దుర్లభము.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
1: దుర్లభమైన మానవ జన్మమెత్తియు పవిత్రమైనటువంటి శాంతిని పొందలేకపోవటము ఇది మహాదుర్లభం.
0: హ్యావింగ్ టేకెన్ దిస్ హ్యూమన్ బర్త్ విచ్ ఇస్ రేర్ అండ్ ఇన్ ఎ పొజిషన్ యాజ్ నాట్ టు ఎంజాయ్ ది సీక్రెట్ పీస్ is most unfortunate.
1: కాని పుట్టిన మొదలుకొని మానవుడు గిట్టినంత వరకు ఎన్నో విధములైనటువంటి మార్పులను చెందుతున్నాడు.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: కాని ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికి తెలియదు.
0: What sort of changes that he undergoes, he does not know for himself.
1: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
0: In this world, there are so many changes, modifications, alterations, additions with which he is not even aware.

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: కాని మానవుడు చాలా మేధావంతుడు.
0: But human being is highly intelligent.
1: ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది.
0: But he does not know in which direction he has to make use of his intelligence.
1: తెలిసి కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు.
0: Man, though he knows pretty well, he doesn't make use of it in proper way.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది ఎంతయును మాయ అని చెప్తున్నాడు జవాబు.
0: If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ, కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: Illusion is there for name's sake. There is nothing like illusion.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాల మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు.
0: We think that all this world that passes through all kind of the playful activity, all that delights us, enraptures us, is maya or illusion.
1: దీనినే పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Scholars call this illusion as a dancer.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్, నర్తకి.
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: It is this nartaki, the dancer, the illusion that will make everyone dance.
1: అయితే ఈ నర్తకిని వశం ఏ విధంగా చేసుకోవాలి?
0: How to exercise control on this nartaki dancer?
1: Nartaki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasam aipothundi.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: దీనినే భక్తి మార్గం అని ప్రబోధిస్తూ వచ్చారు. దీనినే భక్తి మార్గం అని ప్రబోధిస్తూ వచ్చారు.
0: This is called the path of devotion.
1: నిజముగా ఈ జగత్తు యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు,
0: in order to know the nature of this world and conduct ourselves accordingly,
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: A person drowned in water cannot speak.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: But the one who is present on above the water level would be able to speak.
1: అదే విధంగాని ప్రేమలో మునిగి ప్రేమతత్వమును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కూడాను ప్రేమ స్వరూపుని గురించి వర్ణించలేడు.
0: Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love.
1: కానీ ప్రేమ ప్రేమ అని చెప్పుతూ ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ ద వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ అఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక, ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమతత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక హాస్యాస్పదంగా ఉంటుంటాది.
0: Without knowing the taste of love, without experiencing what love is, to speak about love is ridiculous.
1: ఈ ప్రేమ తత్వమునకు ఎట్టి సాధన మనం చేయాలి?
0: What kind of spiritual practice we should enter
1: into? అసలు సాధన అంటే ఏమిటి?
0: What is sadhana?
1: సాధన అనగా అనాత్మను మరచి ఆత్మను చింతించడమే సాధన.
0: Sadhana means to forget all that is not the self and to think of the self atma.
1: అవిద్యను మరచి విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈజ్
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్సియంట్ అండ్ టు థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ సాధన.
1: అవిద్యను మరచి విద్యను ఎరుకులో నుంచుకోవటమే సాధన.
0: టు కీప్ ఇన్ యూ దట్ విజ్డమ్ ఈజ్ సాధన.
1: సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపతప ధ్యాన యజ్ఞాది యాగ్రత కృతులు కాదు.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ డజంట్ మీన్ other rituals and other sacrificial activity.
1: అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: Many women attend to their duties and household work, taking care of the master and the children.
1: అయ్యో, మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: They feel so sad that they could not be present in this good company.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడాను విచారిస్తుంటారు.
0: They also feel so sad they could not participate in a congregation.
1: సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున, సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: By participating in an assembly, listening to that, what is that you gain?
1: ఇంటిలో పిల్లలను చూచుకొని, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని, భర్తను చక్క సరైన మార్గంలో అతను ఆనందపరిచి, కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరియైనటువంటి సాధన.
0: ద ట్రూ సాధన, స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ కీపింగ్ ద హౌస్ క్లీన్ అండ్ మేకింగ్ హస్బెండ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటం, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకో స్కూల్స్ కో పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం, ఇది కూడా ఒక సాధనే.
0: టు కుక్ అట్ హోమ్ అండ్ టు మేక్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ చిల్డ్రన్ టు గో టు దేర్ స్కూల్స్ అండ్ ఆల్సో హెల్ప్ ద హస్బెండ్ యాస్ టు అటెండ్ ద ఆఫీస్
1: అన్నం వండే సమయం లోపల గొప్ప సాధన సల్పుతున్నారు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ యు ఫైండ్ ఇంటెన్స్ సాధన.
1: ఆ బియ్యంలో ఉండినటువంటి రాళ్ళంతా వేరు చేసి, బియ్యమును వేరు చేసి దీనిని పరిపక్వ స్థితిని తెప్పించుకోవటము, ఇది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము.
0: They separate all the rice and pick out all the stones over there and boil it, and that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగ.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between that
1: వేరు చేయటము, బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము, ఇది ఏ ఒక క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగము.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: Anubhavincheetvanti biyam anta kshetrajnudu, paraveseetvanti raallanta kshetramu.
0: So all the rice which is useful is what you call kshetrajnudu the knower, and the stones are kshetra.
1: Inga tadupari inga daanile kooralu vandali,
0: and then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntunda.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: నా ఎందున్నటువంటి దుర్గుణములను నేను తరుగుతున్నాను.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కత్తితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలములో వేస్తున్నాను.
0: I just wash it in the water of love. జ్ఞానం
1: అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది సంస్కృతికరమైనటువంటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీరీలో చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో, అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మలంతా దిగిపోతుండాలి అని బాధన పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్, బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయం లోపల నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటారు.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: It's not the home that is cleaned or swept, it is the heart that is swept.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు.
0: All such good thoughts amount to good sadhana.
1: కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరైన సాధన లోపల ఆలుబిడ్డలంతా కూడా పోషించుకోవటము చాలా ఉత్తమమైన సాధన.
0: The noblest, the highest sadhana consists in staying back at home, attending to the household work, attending to the husband and children.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: Discharging one's own duty is sadhana.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమి ఉండాలి?
0: When we tread along this sacred path, what else you
1: need? సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రములను ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకార మమకారములు కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించడం లేదు మనకు.
0: You find lots of people around Men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment.
1: Adi Shankara. Jaita yatra kanta bayaladeri.
0: He went round this world.
1: Tana veda parayanamannu, vedam yokka deenini kudanu, mantarathanni kudanu, prabodhinchadaniki desha paryatana jarupthu vachadu.
0: He went round this country interpreting Veda and its meaning in form.
1: Mandana mishruni kalchadu.
0: He met Mandana Mishra.
1: Atanto veda vada vada vedamalanta chesadu.
0: He was arguing, discussing in detail.
1: Atani dharma patni Ubhaya Bharati.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: Ame mahagnani.
0: She is one of wisdom.
1: Ame sarvasanga parityagi oka ashramu nirminchukoni andulo streelanandarni chechukoni streela yokka dharmam etuvantidi anetuvantidi nityamu prabodhistu vacheetuvantidi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra, sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the principles of Vedanta to other women. One day,
1: tana shishyulato ganga snanamuniki velutundadi.
0: Along with her disciples, she was going to the Ganges.
1: Oka chettu needa oka sanyasi tana neeru tragetuvanti kundanu talakinda pettukoni pandukunnadu.
0: Under the shade of a tree, she saw a sanyasi lying over there with the spot right under his head.
1: Anaga adu ekkadina prakkana pedithe evaranu teesukoni potaru emoni tana talakinda pettukoni pandukunnadu.
0: This sannyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana venta vastunnatvanti shishyulnu gurinchi chuchara. Ee sannyasi sarvasanga parityagi ayipoyi kattakalapatiki oka kundanaina kudunu vidavalekunda potunnadu.
0: Ubhaya Bharati, addressing her disciples, she said, "Look here."
1: Itani kunda paina enta abhimanam untundadi.
0: How much of attachment this man has for the pot. With such attachment, how do you expect him to be a renunciant?
1: Ee maata vinnadu aa sanyasi.
0: The sanyasi heard this.
1: Tadupari aa snanam chesi tirigi vastuntundadi.
0: She was returning back after having had her bath.
1: Aa kundana teesi ee mostunnatundi dariki paravesadu aa yokka sanyasi.
0: As she was coming there, this sanyasi threw this pot.
1: Ayyo, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది.
0: ఉభయ భారతి థాట్, ఐ థాట్ హీ హస్ గాట్ ఓన్లీ దిస్ అటాచ్మెంట్, ఈజ్ ఆల్సో ఈగోయిస్టిక్.
1: అనగా ఏమిటి, నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండను విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది.
0: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ టు ఎవ్రీబడీ దట్ హీస్ ఎ
1: రెనన్షియంట్, లోకాభిమానం కలిగినటువంటి వారు ఎన్ని విధమైనటువంటి సాధన చేసే ప్రయోజనం ఏమిటి?
0: విత్ దీస్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ అండర్ టేకింగ్ సో మెనీ ప్రాక్టీసెస్?
1: అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది.
0: దెన్ దిస్ ఉభయ భారతి టోల్డ్ దిస్ సన్యాసి,
1: అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అహంకారం అహంకారం ఎందుకు?
0: హావింగ్ గివెన్ అప్ ఎవ్రీథింగ్, వై డు యూ హోల్డ్ ఆన్ టు దిస్ ఈగో అండ్ పొసెసివ్నెస్?
1: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
0: షీ టాట్ హర్ హిమ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే.
1: అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకారం అహంకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినే నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
0: Then this man, sannyasi, fell at the feet of Ubhaya Bharati and promised that he would give up this ahankara, ego and abhimana attachment.
1: Ade vidhamga prati manavunaku edo tyagam chesarani bhavistunnaru kani denin tyagam chesaru? Tyagam ante emiti?
0: Every man says that he has sacrificed tyaga. What do you mean by tyaga, sacrifice?

0: అంటే త్యాగమగును, అది యోగమగును.
1: త్యాగ, సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ గివింగ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ గెటింగ్ టు ద ఫారెస్ట్ ఐదర్. నో,
0: త్యాగం అనగా అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క చర్యల్లో త్యాగం చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ టేక్ ది సాక్రిఫైస్ యాజ్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
0: ఇది కాదు త్యాగం.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: మన ఎందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్భావమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దురహంకారమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఈగో.
0: దురభ్యాసమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: త్యాగము ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రన్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ టు గివ్ అప్ ద ప్రాపర్టీ.
0: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
0: కానీ మన యందు మనల్ని బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
1: బట్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
0: రాగ ద్వేషం,
1: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
0: లోకములో నవగ్రహములో ఉంటారు.
1: We find the 9 planets in this world.
0: కానీ నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
1: We are not put to suffering by these nine
0: planets. రెండే రెండు గ్రహములు.
1: Only there are two planets.
0: అది ఏ రాగ ద్వేషం అనే గ్రహములు.
1: One is attachment, the other one is hate.
0: ఈ రాగ ద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
1: These two planets, attachment and hatred, will put you to
0: suffering. ఈ రెండింటిని వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
1: It's enough if you run away from this. You will have all peace.
0: కనుక శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక సాధనలు చేయనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ సెపరేట్లీ అపార్ట్.
0: మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడా నిర్వర్తించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
1: యు ఆర్ ఎ హౌస్ హోల్డర్, డూ దాట్.
0: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
1: యు ఆర్ ఎ సెలిబేట్, డూ ద డ్యూటీ ఆఫ్ ఎ సెలిబేట్.
0: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకం గావించుకోవచ్చు.
1: లైక్ వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ హి డిశ్చార్జెస్ ది డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: కానీ ఈనాటి లోకం యొక్క
1: హి కెన్ సాంక్టిఫై ది టైం.
0: మరింత విచిత్రంగా ఉంటుంది.
1: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
0: మంచి మాట వినరు మనసికి చెప్పిన చెడ్డ మాట లెట్ట చెవికి చేర్చు. మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవేవి.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ సెడ్ ఓపెన్లీ, సీక్రెట్ థింగ్స్ ఆర్ టోల్డ్, వెల్ యూ డోంట్ లిసన్ టు దెమ్.
0: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వింటానికి ప్రయత్నిస్తాడు.
1: When there is vain gossip, useless talk outside, he is prepared to hear.
0: Manchi maata vinaru manasichi cheppina chedda maata letta cheviki jeerchu.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever know me?
1: ఈ మానవుని యొక్క ప్రభావము ఈ విధమైనటువంటి ఒక చర్యల్లో నడుస్తుండాలి.
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to even merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి.
0: They will never think of any good thoughts, any good ideas.
1: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
0: They don't need to invite the bad thoughts, they come automatically.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాము.
0: That's our habit in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసార్థ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: We should have cultivate good habits.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one thing that exists.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
0: But it appears to be diversified.
1: ఇది చూడండి ఒకటి పూలమాల.
0: This is a garland.
1: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
0: There are so many flowers here.
1: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికి దారం ఒక్కటే ఉంది.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
0: దిస్ థ్రెడ్ వాజ్ ఆల్సో ఎ థ్రెడ్ యెస్టర్డే అండ్ టుమారో ఆల్సో ఇట్ విల్ కంటిన్యూ బి థ్రెడ్.
1: ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం.
0: అండ్ ద ఫ్లవర్స్ స్టేట్ ఇస్ డిఫరెంట్. టుడే ఇట్స్ ఎ బడ్. And you find it growing into a flower. So the heart is like that of a flower.
1: యవ్వనము మొగ్గ వంటిదిగా ఉంటుండాలి.
0: Our life is like a bud.
1: తదుపరి నీవు వృద్ధమైపోతావు.
0: Later you age.
1: ఇదంతా కూడా కేవలం వాడిపోతుంది.
0: That will fade out.
1: ఈ విధంగా దేహములు మారుతూ వస్తున్నాయే కానీ
0: the body changes.
1: ఈ దేహం నందున్నటువంటి ఒక సూత్రము అది ఏ దారము అది ఎప్పటికీ వాడదు.
0: But the principle of life, the thread, doesn't change.
1: త్రికాలములు ఎందుకూడను ఏకత్వంగానే ఉంటుంటారు.
0: It remains all the same in all three periods of time.
1: దీనినే బ్రహ్మ సూత్రము అన్నారు.
0: This is called Brahma Sutra.
1: అందరి ఎందుకూడను బ్రహ్మతత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి.
0: Brahma Sutra, the thread of divinity,
1: అది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు.
0: It doesn't change at any time.
1: కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి.
0: But the thread binds all the flowers, the humanity, the living creatures.
1: కనుకో మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
0: We don't need to bother about that which changes.
1: కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: But we have to accomplish with all the effort that which is changeless.
1: ఇదియే మనం చేయవలసిన సాధన.
0: This is the sadhana.
1: మనకి ఇచ్చినటువంటి బుద్ధిని మనసును అన్నింటినీ సరియైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to direct our intellect and mind to go in the right way.
1: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
0: This tumbler has water.
1: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
0: At the bottom there is sugar.
1: కానీ పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచి కూడా మనకు కనిపించదు.
0: If you drink the water, you don't find any taste.
1: దీనిలో ఒక స్పూన్ వేసి
0: put the spoon there.
1: చక్కగా కలిపినప్పుడు
0: stir it up.
1: అడుగునున్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో నా ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
0: The sugar at the bottom would naturally get mixed with the whole of the water.
1: అదే విధంగా మన హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థాన లోపల డివినిటీ దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
0: So our heart is a tumbler. At its bottom is present the sugar, the divinity.
1: పై భాగం అంతకును ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
0: The tumbler of human heart is filled with worldly desire, water. This worldly matter is water.
1: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
0: It is tasteless.
1: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి
0: but put the spoon of intellect.
1: భగవత్ చింతన అనేటువంటిది కలుపుని కలిపినప్పుడు
0: and when you stir it, that is thinking of the Lord.
1: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: The sugar of divinity would spread all over.
1: ఇది ఏ సాధన?
0: This is spiritual practice.
1: ఈ సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: పాత్ర మన యందే ఉంటుండాలి.
0: This tumbler is within us.
1: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి.
0: The sugar of divinity within us.
1: ఈ స్పూను బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే ఉంటుండాలి.
0: The spoon of intellect is with us.
1: వెతకాలి.
0: Why should you search? Where?
1: ఎక్కడికి మనం పోవాలి?
0: Where should we go?
1: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
0: Why should you search for anything?
1: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: That's all ignorance.
1: ఎక్కడ వెతకాలి?
0: Where do you want to search?
1: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు.
0: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: కానీ
0: బట్
1: అతను తంజావూరు రాజాగారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
0: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
1: సభను చూచాడు,

0: వాచింగ్ ది అసెంబ్లీ He said there are many, many noble souls and paid his
1: obeisance. What sort of noble souls?
0: First he started by paying his obeisance
1: to everybody.
0: He made everybody forget in this music.
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు తంజావూరు రాజా.
0: The king of Thanjavur was prepared to give him money.
1: చూచాడు దాన్ని.
0: He saw that.
1: నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు.
0: Yes, put a question to himself. Oh mind, is it nidhi, the plenty and prosperity that gives happiness, or sannidhi, the proximity that gives pleasure?
1: అన్నాడు.
0: I don't know what he said.
1: అని ఒక పల్లకిని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా.
0: The king of Thanjavur sent him home in a palanquin.
1: కానీ గొప్ప రాజ పల్లకిలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు.
0: Many thieves watched this as Chagaraja was going in his palanquin.
1: ఇతని దగ్గర ఏదైనా డబ్బు ఉంటుంటాదని అతను తరుముకుంటూ వచ్చారు.
0: They were after him thinking that he would have money with
1: him. పల్లకిని మోసేటువంటి వాళ్ళు చెప్పారు, స్వామి దొంగలంతా వెంటాడుతున్నారు, మనల్ని చంపేస్తారా ఏమిటో అన్నారు.
0: The bearers of this palanquin said, Swami, the thieves are following us. Well, they may rob us any moment.
1: మనకి ఎందుకురా భయము?
0: Why should we be afraid of them?
1: మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు.
0: We don't have
1: ధనం ఉన్న వాడికి భయము, గుణం ఉన్న వాడికి భయం ఏమిటి?
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: మనలో గుణమే గాని ధనం లేదు.
0: We have the virtue guna but not dhana money.
1: భయపడకండి అన్నారు.
0: Let's not be afraid.
1: కొంతసేపట్టు ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ది థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పలాంక్విన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు.
1: రక్షించు రక్షించు రక్షించమని ప్రార్థించారు.
0: దే ఆల్ ప్రేడ్ టు హిమ్, సర్ ప్రొటెక్ట్ us, ప్రొటెక్ట్ us.
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని, ఎందుకోసం రక్షించాలి, మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు. తరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు.
0: అండ్ త్యాగరాజ్ ఆస్క్ వై డు యూ నీడ్ ప్రొటెక్షన్, హూ ఆర్ ఆఫ్టర్ యూ? దే సెడ్ టూ పీపుల్ ఆర్ రన్నింగ్.
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు.
2: ముందు వెనక ఇరుక్కలతోడై,
1: ఓ స్వామి, ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై ఉన్నావా రామా? నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను.
0: త్యాగరాజు థాట్ దిస్ వే. He was actually in search of Ramachandra. But now on watching the situation of the thieves now, he started telling. He could know the presence of Rama within
1: himself.
0: God will be after you, with you, around you and protect you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మైమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ, అండ్ హి ఫర్గాట్ హింసెల్ఫ్.
0: అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఆస్పిరెంట్ విల్ బి సర్చింగ్ ఫర్ గాడ్ ఎవ్రీవేర్ అంటిల్ హీ నోస్ దట్ హీ ఇస్ విత్ హిమ్. నా
0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఇంకా ఎట్టి సాధనలో తాను చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ ది ఆస్పిరెంట్ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ గాడ్ ఇస్ విత్ హిమ్, ఇన్ హిమ్, అరౌండ్ హిమ్, బిలో హిమ్, అబౌవ్ హిమ్, వెల్ హీ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ సాధన.
0: ఈ తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ సాధన దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్.
0: దైవం ఎప్పుడు కూడాను నీవే దైవంగా ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్
0: ఆఫ్ గాడ్. దేహో దేవాలయప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యూ.
0: ఇట్లాంటి డివినిటీ, దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ ఎ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Idu vadannatiki ni vishvamandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramatmudagunaya.
1: The so called others from your point are not
0: others. Parulu parulu kaadu.
1: They are not others.
0: Paramatmude evvarini manam tittakoodu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all.
0: ఈ దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు మనం ఈ విధమైనటువంటి విచారం తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: Oka chinna udaharana,
1: a small example.
0: Ippudu nenu gnapam cheyakoodadu kaani,
1: no, Bhagavan doesn't want to remind us.
0: Swamiki ichinatuvanti maatanu chinna pillavaadainappudikini ee naati varakunu aa maatanu rakshinchukuntu vastunnaru.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: Motta motta maatadinatuvanti pillavaadu Simla pillavaadu.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary school.
0: అబ్బాయి అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first, they're brothers.
0: తల్లిని టీచర్ లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: దే బ్రాట్ హర్ టు బృందావన్.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లలు చింతనే పెట్టుకోవద్దన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్డ్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయిమాత, నీకు అప్ప చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి
1: He handed over both the sons to Bhagwan and she died.
0: ఆ బృందావనం నుంచి నేను ఈ పిల్లల్ని తీసుకొని వచ్చాను.
1: Bhagwan brought both the boys here.
0: అప్పుడు చాలా చిన్న పిల్లలు.
1: They were so young.
0: అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెప్పాడు, నా తల్లి నా మదర్ సాయి.
1: This boy said, my mother is mother Sai.
0: కనుక నాకు ఆ తల్లి కాదు, ఈ తల్లి నాకు ముఖ్యమైన తల్లి అన్నాడు.
1: It's not that mother.
0: ఆ తండ్రి కూడా అదే విధంగా ప్రామిస్ చేశాడు.
1: Father also made such a promise.
0: అప్పటి నుంచి ఈ యొక్క ప్రశాంతి నిలయం లోపల ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడా అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith. ఈనాడు
0: ఆ పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడా వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వార్డను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by
0: warden. తాను ఏడుస్తున్నాడని.
1: Warden said, Swami is not eating and is crying.
0: అప్పుడు 5 సంవత్సరాల పిల్లవాడు.
1: Was aged 5.
0: ఫస్ట్ క్లాస్ లో ఉంటున్నాడు. ఫస్ట్ స్టాండర్డ్
1: స్టూడెంట్.
0: ఇక్కడ పిలుచుకొని వాడి చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపు చేశాను.
1: Swami made him happy, talked to him in such a nice way, presented him the ring.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే.
1: Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాయి.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: Because they are with Swami, they could carry on.
0: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: Swami is taking care of them with 1000 mothers of love.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: This truth of truths is not understood by renunciants and men of sacrifice.
0: ధ్యానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనము? అటాచ్మెంట్ ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు.
1: దే మెడిటేట్, దే అండర్టేక్ పెనెన్స్ విత్ ఆల్ అటాచ్మెంట్, దే టోటలీ లాస్ట్.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: విత్ వన్ ప్రామిస్ లీడ్ ఎ లైఫ్ ఇన్
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: వాట్ ఈస్ దట్ యు హావ్ టు ఫాలో? లవ్.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెంచుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని బలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: All the faculties, all the power is latent in love.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుందంటే రకవారి నగలు మనం చేయించుకోవచ్చు.
1: When once you hold gold on hand, you can have any jewel or ornament what you want.
0: దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ కండక్ట్ లైక్ దాట్ అకార్డింగ్లీ.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world, we don't need to do any
0: మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us. That is enough.
0: అందరి యందు కూడా నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: foster. ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit,
0: ఈ జనకనక వస్తు వాహనాదులన్నీ కూడాను పాసింగ్ క్లౌడ్స్ వచ్చిపోయేటువంటివి మాత్రమే.
1: The luxuries and the comforts, conveniences are like
0: passing clouds. అవి ఈ లోకానికి ఉండవలసిందే.
1: Because they are needed in this world.
0: కనుక ఏ చిన్న విషయం నుంచి కూడాను ఏ పెద్ద విషయం వరకు కూడాను నేను స్వయంగా చూసుకుంటూ ఉంటాను.
1: భగవాన్ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్ స్మాల్ అండ్ బిగ్.
0: మీరు తెలుసుకోలేరు.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not spoken
0: to you. ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యతలు ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపును చూడలేదే అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పోయింది, నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: The boy said, just now, I lost one mother, but I could have 1000 mothers. Now.
0: 1000 mothers.
1: 1000 mothers.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: Who can declare like that with all the courage?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాప.
1: Therefore, he started his speech telling, my mother Sai.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళను సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ ఫెయిత్ దట్ ప్రొటెక్ట్స్ దెమ్ అండ్ సీ టు ఇట్ దట్ దే విల్ బి సక్సెస్ఫుల్.
0: ఈ ప్రేమ తత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ విల్ బి ఆఫ్టర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: కనుక ఒక్క ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు.
1: వెన్ వన్స్ యు హావ్ దిస్ లవ్ యు విల్ విన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: మరొకటి,
1: అనదర్ పాయింట్,
0: ఈ క్రమశిక్షణ కూడా మీరు కొంచెం పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్నటి మీకు చెప్పాను,
1: ఎస్టర్డే భగవాన్ సార్,
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి యొక్క దీంట్లో కూడా కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలి అని చెప్పాను.
1: భగవాన్ సార్ ద అదర్ డే దట్ యూ షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రశాంతమయంలో కొంత డిసిప్లిన్ కూడా తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanilayam.
0: Bhajan jarigina tachaname
1: immediately after bhajan
0: ee lecheetunte vaalla allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, they it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname varanda vaallu bayata vaallu inta andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మనం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపు మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయములందే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: నాట్ ఓన్లీ ప్రశాంతిలయం, రోడ్ సైడ్, ఎనీవేర్ డోంట్ టాక్ టూ మచ్.
0: డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో వంటిది.
1: డిసిప్లిన్ ఇస్ లైక్ అవర్ షాడో.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: వేర్ ఎవర్ యు మే గో యువర్ షాడో నెసెసరీ.
0: నీ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణం అందే కాక బయట రోడ్లో పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్ ఈవెన్ అవుట్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లినే.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడా మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యూ లీవ్ దిస్ కాంగ్రిగేషన్ యూ షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should leave this place silently.
0: మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family
0: matters.
1: కానీ
0: ఏ ప్రదేశం నందు కానీ ప్రశాంతి నిలయంలో కాదు, బయట ప్రదేశం నందు కానీ మాటలతో మీకు ఏమాత్రము పని లేదు.
1: You here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ అంతా కూడాను ఖర్చు చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: ఈ మాటలు అంతా కూడాను హృదయం లోపల చెదిరిపోతుంటుంది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడాను బయలుదేరుతుంది.
1: Because of talking too much, you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడాను మర్చిపోతుంటాం.
1: All that you heard, you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ ను మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కానీ ఆడవారు కానీ,
1: men or women,
0: ఒకరికొకరు ఏమాత్రం మాట్లాడించకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కానీ బజార్ నందు కానీ ఆవరణ నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతని పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి.
1: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సిద్ధార్థ డే
0: అందరూ ప్రేమమయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
1: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ దిస్ లవ్ యు విల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్ని మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ యు కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైం పాసెస్ ఆఫ్.

0: ప్రపంచమంతయు దైవాధీనమై ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
0: సత్యాధీనంతు దేవతు. అట్టి దైవము సత్యము యొక్క ఆధీనమై ఉంటున్నాడు.
1: సచ్ గాడ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనమై ఉంటున్నది.
1: ద ట్రూత్ ఈజ్ ఇన్ ద అటరెన్స్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: ఉత్తము పరదేవత. అట్టి ఉత్తముడే పరదేవతా స్వరూపుడు.
1: దట్ నోబుల్ సౌల్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ద డివైన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను దైవ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎసెన్షియలీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్. అందరి యందు ఉండేటువంటి యొక్క ఆత్మస్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: అట్టి సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎక్కడ?
1: దట్ ఆల్ పర్వేసివ్ డివినిటీ, వేర్ ఆర్ వీ టు సర్చ్ ఫర్ హిమ్?
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. అన్ని నేత్రములతో వేలాది శిరస్సులతో వేలాది హస్తములతో వేలాది పాదములతో సంచరించుతున్నటువంటి దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి వీలవుతుంది?
1: ది డివైన్ దట్ మూవ్స్ అబౌట్ విత్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ద హెడ్స్ ద ఫీట్ అండ్ హ్యాండ్స్, వేర్ ఆర్ వీ టు సర్చ్ ఫర్ హిమ్?
0: కనుక దైవను వెతకటం అనేది చాలా వెర్రితనం.
1: It is utterly foolishness to search for God.
0: Niyende unnadu daivam.
1: God is within you.
0: Kevalamu neevu sasvaroopanni marachi bhautikamaina laukikamaina praaptamainatundi ee anithyamaina dehamunandu bhrantinchukotam cheta daivatvarini gurtinchukodaniki saadhyam kaakunda unnadu.
1: You have forgotten your innate immanent divine nature. You are carried away the physical fleeting form. Therefore, you are not able to know the divine.
0: Kanuka, ee prakrutamaina, anithyamaina, ashashtamaina, panchabhautikamaina, ee dehabhimanamunu kontha varaku chalinchukunnappude, aatmaabhimanam abhivruddhi gavinchukunnappude, divyatvam anetundi aatmatattvam artham avutundi.
1: Therefore, we have cut short or reduced our attachment to this body, which is fleeting, which is temporary, ephemeral, transient, evanescent, and develop attachment to the spirit to know the divinity.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Jeevitamu oka chadarangam.
1: The life is a gambling.
0: Kaadu kaadu chadarangam.
1: It's a battlefield.
0: Vyakti yokka dharmamunu kutumbam yokka dharmamunu సాంఘికం యొక్క ధర్మమును ఈ ధర్మత్రయములను తెలిపే నిమిత్తమై రామకథ ప్రారంభమైనది.
1: ద స్టోరీ ఆఫ్ రామ హ్యాస్ బీన్ దేర్ టు డెమాన్స్ట్రేట్ ధర్మ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్ ది ఇండివిజువల్ లెవెల్ ఫ్యామిలీ లెవెల్ అండ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్జ్.
0: వ్యక్తి యొక్క కర్తవ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ది ఇండివిజువల్?
0: కుటుంబం యొక్క ధర్మం ఏమిటి?
1: Of the family.
0: సాంఘికం యొక్క పరిణామం ఏమిటి?
1: ద సోషల్ చేంజ్.
0: అనేటువంటి సత్యాన్ని ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know the truth behind.
0: రాముడు దయాసాగరుడు.
1: రామ ఇస్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: ప్రేమ స్వరూపుడు.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: అట్టి దైవత్వాన్ని ప్రేమ చైతన్యం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: It's possible to know the divinity of Rama through the path of love.
0: మానవత్వములో ప్రేమ అంతర్గతమై ఉంటున్నది.
1: Love is the undercurrent in the human life.
0: అంతర్భూతమైనటువంటి యొక్క ప్రేమ తత్వాన్ని మానవుడు ప్రయత్నపూర్వకంగా అభివృద్ది పరచుకున్నప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం అందరికీ అర్థమవుతుంది.
1: That latent love, when it is developed more and more, he'll be able to manifest, to bring forth the divinity within.
0: ఈనాడు సమాజములో రామాయణం యొక్క అంతర్భాగమైనటువంటి ఒక ధర్మమును అత్యవసరం.
1: The modern society needs the important principles contained in that epic Ramayana.
0: కారణం ఏమిటి?
1: Why?
0: పుత్రుడు తండ్రి మాట వినటం లేదు.
1: Son is not paying heed to the words of the mother.
0: తల్లిదండ్రులు పుత్రుని యొక్క భవిష్యత్తును గురించి చింతించటం లేదు.
1: Parents are not bothered with the future of the children.
0: గురువులు హితోపదేశం చేయటం లేదు.
1: Teachers are not imparting anything good.
0: శిష్యస్తు కోయో గురు భక్తి ఏవాని, శిష్యుని యందు గురువు యొక్క విశ్వాసం లేదు.
1: And the student as well has no confidence in his teacher.
0: ఇట్టి పరిస్థితుల యందు ఈ రామాయణము అత్యవసరం.
1: In the present circumstances, Ramayana is very essential.
0: వ్యక్తి యొక్క నిజతత్వమును, కుటుంబం యొక్క అంతరాత్మను, సమాజం యొక్క పవిత్రతను వెలుగుచ్చేటువంటిది ఈ రామాయణము.
1: Ramayana reveals the importance of the individual beauty and the significance of the family and the sanctity of the community.
0: మానవత్వమునకు అభివ్యక్తం గావించినటువంటిది రామాయణము.
1: Ramayana reveals, expresses in full
0: మానవత్వాన్ని
1: the human
0: వివరించి ప్రబోధించినటువంటిది రామాయణము.
1: Ramayana teaches in full the human value.
0: ఈనాడు వ్యాపార ధర్మం నందు కాని,
1: we have the code in business,
0: ఉద్యోగ ధర్మం నందు కాని,
1: అండ్ సర్టన్ డ్యూ ఆబ్లిగేషన్స్ ఇన్
0: న్యాయధర్మం నందు కాని,
1: లాస్ ఆఫ్ జస్టిస్,
0: రాజకీయ విషయములందు కాని,
1: పొలిటికల్,
0: ఎక్కడ చూసినక్కడను కలుషితమై ఉన్నది.
1: ఆల్ ఫీల్డ్స్ ఆర్ పొల్యూటెడ్,
0: కలుషితమై ఉన్నది,
1: హైలీ పొల్యూటెడ్.
0: ఇట్టి పరిస్థితులు యందు రామాయణం యొక్క ధర్మము అత్యవసరము.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ the principles of Ramayana are very essential.
0: Ramayana nandunnatvanti yokka sodarni yokka aikyata ettidi aneetvanti vivaristundi Ramayana.
1: Ramayana expresses in full the ideal love that has to exist between brothers.
0: Tandri biddalu yokka sambandha bandhavyani vipurinchi vimarsistundi Ramayana.
1: Ramayana analyzes very clearly and brings forth the ideal love that should be present between father and the son.
0: Gurushishya yokka sambandhamulu kudanu విపులీకరించి వివరించి ప్రబోధిస్తుంది రామాయణం.
1: రామాయణ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ డెప్త్ అండ్ ప్రపౌండ్స్ ది ఐడియల్ ఫిలాసఫీ దట్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ప్రిసెప్టర్ అండ్ ద డిసైపుల్.
0: అందరూ ఉన్నది ఒక భూమి పైన,
1: ఆల్ లివ్ ఆన్ ద సేమ్ ఎర్త్,
0: అందరి శిరస్సుల పైన కూడా ఆడేటువంటిది ఒక ఆకాశమే.
1: ద సేమ్ స్కై ఇస్ అబౌవ్ ఆల్,
0: అందరూ పీల్చుకునే గాలి, త్రాగే నీరు కూడా ఒక్కటే.
1: We breathe the same air and drink same water.
0: ఇది ఏకత్వంతో ప్రతికేటువంటి మానవత్వాన్ని భిన్నత్వంగా భావించుకోవటమే ఇది పెద్ద దోషంగా వచ్చింది.
1: The biggest mistake lies here, to take this unity as plurality or multiplicity.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించటమే రామాయణ యొక్క మహాసూత్రము.
1: The main philosophy of Ramayana is to know the unity in diversity.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం కోల్పోయి ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే హెస్ లాస్ట్ ద కెపాసిటీ టు నో ద యూనిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి
1: ఫ్రాగ్మెంట్స్ దట్
0: అనేక అశాంతులకు గురి చేస్తుంది ఈ అనుమానములు.
1: పుట్స్ హింసెల్ఫ్ టు ఆల్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్స్ బికాస్ ఆఫ్ దిస్ రాంగ్ విజన్.
0: ఈనాడు అత్యవసరమైనటువంటిది అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము.
1: What is most important today is the vision and experience of unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఐకమత్యము.
1: Above all the unity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము.
1: And the divinity.
0: అనేకత్వంలో ఉన్నటువంటి సత్యతత్వము.
1: And the principle of truth behind this.
0: దీనిని భారతీయ సంస్కృతి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నది.
1: That's why the culture of Bharat wants you to speak truth in a palatable, acceptable way.
0: సత్యం బ్రూయాత్ ఇది నైతిక ధర్మం.
1: Speak truth, that's moral value.
0: Priyam bruyat, ide samajika dharmam.
1: In an acceptable, pleasing way, social value.
0: Na bruyat satyam apriyam.
1: Never tell lies.
0: Ide adhyatmika sukti.
1: This is the spiritual value.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు ఈ మూడింటి యందే ఇమిడి ఉంటున్నవి.
1: These three are contained within these main heads, the moral, that which is righteous and spiritual as well.
0: ఇంత సులభమైనటువంటి మార్గమును, ఇంత సులువైనటువంటి యొక్క తత్వమును ప్రబోధించేటువంటి ఒక తత్వము ఈ రామాయణం.
1: రామాయణ ఈజ్ ద సింప్లెస్ట్ పాత్ దట్ స్పీక్స్ ఆఫ్ దిస్ డాక్ట్రిన్.
0: ఇటువంటి పవిత్రమైన రామాయణ తత్వాన్ని ఈనాటి మానవుడు మరచి రావణ తత్వాన్ని విశ్వసించి అనేకత్వమును ఏకత్వం చేయక ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తూ వస్తున్నారు.
1: మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద మెసేజ్ ఆఫ్ రామాయణ. He does not think of the essential unity in diversity. On the other hand, he fragments this unity and observes the multiplicity.
0: Ravana chesinatvanti oka pani emti?
1: What is it Rama has done?
0: Aneka vidyalu chadivi aneka shakti samarthyamu undi aneka vidhamainatvanti sammatsamulu korandi tapasunu acharinchi enni chesinappatikini tana yendu etti parivartana jaragaledu.
1: Ravana, in spite of the acquisition of various forms of knowledge, with all the capacities and the skills, could not know the underlying value.
0: Vanchana cheta Ravanudu kubilipoyadu.
1: In fact, he has ruined himself because of the too much of desire.
0: Asana cheta kubilipoyadu.
1: And he has ruined because
0: of desire. Korakal cheta kalmishamayyadu.
1: And is polluted because of desire.
0: Kanukane Ravanudu cheppinatvanti prabodha emiti?
1: What is the teaching of Ravana?
0: O prajalara.
1: O people.
0: సర్వశక్తిమంతుడైనటువంటి ఈ రావణుడు, సర్వజ్ఞుడైనటువంటి ఈ రావణుడు, సర్వభూత దయావహుడైనటువంటి ఈ రావణుడు కామమునకు లొంగి నా కుమారుణ్ణి పోగొట్టుకున్నాడు.
1: ఓ పీపుల్ అండర్స్టాండ్ దిస్ విత్ ఆల్ మై స్కిల్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఐ హావ్ బికమ్ ఏ విక్టిమ్ టు ది డిజైర్ అండ్ లాస్ట్ మై సన్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ రావణ.
0: వాంఛలకు లోబడి నా వంశం నేను నాశనం చేసుకున్నాను.
1: హావింగ్ బీన్ సకమ్ టు ది డిజైర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రూయిన్ ఆఫ్ ది ఎంటైర్ క్లాన్.
0: నా రాగములకు లోబడి రాజ్యమునే భస్మం గావించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ గాట్ మై కింగ్డమ్ బర్న్ టు యాషెస్ బికాస్ ఆఫ్ డిజైర్.
0: నా వలె మీరు కాకండి.
1: యు డోంట్ బీ లైక్ మీ.
0: రాముల వలె మీరు ఉత్తీర్ణులు కాండి.
1: యు బీ లైక్ రామ అండ్ బీ సక్సెస్ఫుల్.
0: ధర్మ మార్గమును అవలంబించండి.
1: ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ.
0: సత్య మార్గమును పెంచుకోండి.
1: Follow the path of
0: divyatvani anubhavinchandi.
1: Experience divinity.
0: Ani chakkaga prabodhinchadu pranam poyye munduga ravanudu.
1: Before leaving this body, that was the teaching and the message of Ravana to the entire humanity.
0: Inka sodarulu yokka tattvam ye reetiga unnadi?
1: What is the relationship among brothers?
0: Anati sodarulu kashtamulakaina nashtamulakaina dukkhamulakaina vicharamulakaina ye maatram kudunu longaka krungaka ఐకమత్యాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ బ్రదర్స్ డెవలప్డ్ యూనిటీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీస్ అండ్ టర్మాయిల్.
0: తల్లి నా కుమారుడు భరతుడే రాజ్యం ఏలాలని ఆశించినప్పటికీ
1: దో మదర్
0: భరతుడు రాజ్యాపేక్ష లేకపోయాడు.
1: మదర్ వాంటెడ్ హర్ సన్ టు బి కారోనేటెడ్ ఎస్ కింగ్ బట్ ద సన్ భరత వాజ్ నాట్ ఫర్ ఇట్.
0: చిత్రకూట పర్వతం పైన భరతుడు వచ్చి రాముని పాదముల పైన పడి జ్యేష్ఠ పుత్రుడైనటువంటి స్వామి మీరే ఈ రాజ్యం నేలాలి కానీ నాకు ఈ రాజ్యం అక్కర్లేదన్నాడు.
1: భరత వెంట్ టు దట్ మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ అండ్ సెడ్ యు ఆర్ ది ఎల్డెస్ట్ లీగల్లీ యు ఆర్ బౌండ్ టు ది కింగ్ అండ్ నాట్ మీ.
0: కానీ రాముడు దీనిని అంగీకరించక మాతృదేవో భవ పితృదేవో భవ తల్లిదండ్రులేవి మనకు ఆధారభూతులు.
1: రామ డిన్ గో బై హిస్ వర్డ్స్ హి సెడ్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్ దే ఆర్ ఇంపార్టెంట్.
0: తండ్రి ఆజ్ఞను నీవు శిరసా వహించాలి.
1: యు మస్ట్ ఒబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
0: తల్లి కోరికను నీవు నెరవేర్చాలి.
1: యు షుడ్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ ద మదర్.
0: కనుక నీవు ఉండు, నీవు అక్కడనే ఉండి అయోధ్య రాజ్యమును పరిపాలించమని కోరాడు.
1: అండ్ వాంటెడ్ భరత టు స్టే బ్యాక్ దేర్ అండ్ రూల్ దట్ అయోధ్య.
0: అనేక విధములైనటువంటి సహాయములు నీకు ఏమైనా కూడా సరే నేను చేస్తాను, కానీ పితృవాక్య పరిపాలన మీరకూడదు అన్నాడు.
1: ఐ విల్ రెండర్ ఆల్ ఎవ్రీ పాసిబుల్ హెల్ప్ దట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. But you should follow the command of the father.
0: ee satyanni prabodhinchiye satyavak paripalakudayyadu ramudu.
1: That's why we call rama the very personification of truth, having adhered to truth all through.
0: ee naati aneka mandi bharatiyulu ramayanamunu chadutunnaru prabodhistunnaru vavirustunnaru aneka rakamulaga vivaristunnaru.
1: There are many people who explain in detail the entire ramayana, propagate, publicize, ఎంజాయ్
0: గ్రంథమును చదువుతున్నారే కానీ గ్రంథమును మృంగటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే గో త్రూ ద హోలీ టెక్స్ట్ but they have not taken up the
0: ఇదంతా bookish knowledge.
1: All this reading is bookish knowledge.
0: దీని superficial knowledge అంటారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge లో మాత్రమే జీవితాన్ని గడుపుతున్నారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించడం లేదు.
1: They end their lives in acquiring superficial knowledge but have not gone that far as to have practical knowledge.
0: ఎంతమందో రామాయణమును పవిత్రమైనటువంటి భాషల చేత ప్రబోధం సల్పుతున్నారు.
1: In fact they teach explain Ramayana in a beautiful language.
0: కానీ ఈ ప్రబోధం సల్పేటువంటి యొక్క పెద్దలు ఎవరైనా పితృవాక్య పరిపాలన సల్పుతున్నారా?
1: All these that people that explain Ramayana, do they follow the command of the father?
0: Tandri agram nerveechukuntaru prayatnistunnara?
1: Are they fulfilling the command, the desire of the father?
0: Ledu.
1: None.
0: Grandamulu chadivi prayojanam emiti?
1: What is the use of reading the book?
0: Grandamulu unnatundi padarthamulu yokka peru cheppinanta maatramana manaku potta nindadu.
1: By simply reading the menu card and the delicious items mentioned there,
0: the hunger
1: is never appeased.
0: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jilebi ani rasi untadu.
1: In fact the menu card contains number of sweets, mysore pak, jilebi, gulab jam.
0: Kaani ivi chaduvinanta maatramana dani taste kaani dani madhuryam kaani dani yokka shakti kaani manam anubhavinchatam ledu.
1: By reading the names, repeating the names of the sweets, well, you will not have the taste of it.
0: దానిని భుజించినటువంటి వానికి ఈ శక్తి సామర్థ్యములు, ఈ మాధుర్యము, ఈ రుచిపచులు కూడాను అర్థమవుతుంటాయి.
1: The one who partakes, eats that sweet will understand the sweetness and the power behind it.
0: కనుక ఈనాటి గ్రంథ పరిచయం అనేటువంటిది కేవలము మానవుని పిచ్చివానిగా మారుస్తుంది.
1: The textual information is making man mad.
0: కేవలము ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తుంది కానీ మానవుని యొక్క మానసిక ట్రాన్స్ఫర్మేషన్ చేయటం లేదు.
1: The text brings about information but not transformation.
0: ఏ మానవుని యొక్క మనసు పవిత్రమైన మార్పులో చెంది పరివర్తన గావించును అట్టి మానవుని యొక్క బుద్ధియే సరి అయినట్టి బుద్ధి అన్నారు.
1: We can call it the intellect in the true sense if there is transformation.
0: తలచినవన్నీ తలచినప్పటికీ అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ దానికి జంపు చేయక నీకు తొణకక వెనకక
1: వాట్ ఆల్ యు థాట్ అబౌట్ ఇట్ డోంట్ వేవర్ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ నార్ డిప్రెషన్ వాట్స్ ఎవర్
0: నీకు చింత వీడి
1: విదౌట్ ఎనీ యాంగ్జైటీ
0: సంతోషమును చల్లి
1: స్ప్రెడ్ ది జాయ్
0: అతని గుండె పండి నట్టివాడు
1: అండ్ హీ ఈజ్ ద వన్ విత్ ఆల్ ద మెచ్యూరిటీ ఆఫ్ హిస్ హార్ట్
0: అట్టివాని గుండెనే పండినటువంటి వాడు
1: అండ్ దాట్ ఈస్ ద హార్ట్ దట్ హెస్ రియలైజ్
0: ఎలాంటి ఇబ్బందులు కలిగినప్పటికీ దాన్ని ఎదుర్కొని సాధించి దాంతో సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: One has to make every effort to derive joy in spite of obstacles, the problems on the way.
0: జీవితంలో ఎన్నో పరిస్థితులైనటువంటి చిక్కులు ఎదురొస్తుంటాయి.
1: In fact, we have so many intricate problems in our life.
0: Life is challenging, meet it.
1: Life is a challenge, meet it.
0: Life is a dream, realize it.
1: Life is a dream, realize
0: it. Life is a game, play it.
1: Life is a game, play it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: కనుక నీ వచ్చినటువంటి కష్టములకు నష్టములకు మనం ఎదుర్కొని దాన్ని సాధించడానికి ప్రయత్నించాలి కానీ బలహీనులు కారాదు.
1: What are the difficulties we might come across in our life journey? Resist and face it, come out victoriously.
0: ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మనం బలహీనులు కారాదు.
1: Under any circumstances we should never become weak.
0: ధైర్య సాహసం చేత దీన్ని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: With all the courage in the world, face the problem.
0: దీనిని వేదాంతము నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నాడు. ఆత్మ బలహీనుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యం కూడా సాధించలేడు.
1: Vedantic parlance, it is today, weak man would not be able to accomplish anything.
0: కనుక మనము బలమైనటువంటి మనస్సులు కావాలి.
1: We should have strong mind.
0: అనగా విశ్వాసంతో కూడినటువంటి మనస్సులు కావాలి.
1: The mind of faith should be there.
0: మంచిదానిపైన విశ్వాసము.
1: Faith in good.
0: చెడ్డదానిపైన అవిశ్వాసము.
1: And we should not have faith in any bad.
0: ఈ మూడింటికి మనం సరైనటువంటి మార్గాన్ని పెంచుకోవాలి.
1: We should tread in the right line.
0: దైవ ప్రీతి లేని దానవత్వము పట్టి.
1: Demonic nature that makes us not to love God.
0: Papa bhiti leni dani batti.
1: We don't have fear of sin.
0: Manavatvam anage manavulanduna vishva shanti kidiye viplavambu.
1: The humanity has lost its human value. This is the revolution which is taking off, robbing off the universal beings.
0: దైవ ప్రీతి కాని లేకపోవటం చేతనే మానవత్వం అనేటువంటి అణిగిపోయింది.
1: There is no fear of sin, there is no love of God, therefore humanity lost its glory.
0: ఈ బలహీనతే విశ్వశాంతికి అంత మూల కారణమైపోయింది.
1: In fact, this weakness is responsible for the absence of universal peace.
0: కనుకనే ప్రతి మానవుని యందుకును దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఈ మూడింటి యొక్క శక్తిని సాధించాలి.
1: Therefore, every man should achieve these three: love for God, the fear of sin, and morality in society.
0: రాములు 36 విద్యలు నేర్చాడు.
1: రామా హ్యాస్ లెర్న్ 36 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: రావణుడు కూడా తక్కువ వాడు కాదు. రావణుడు కూడా 36 విద్యలు నేర్చాడు.
1: సో ఆల్సో రావణ హ్యాస్ లెర్న్.
0: కానీ అట్టి రావణుడిని వాల్మీకి ఏమనిపించాడు? రావణో నామః ముఖః అన్నాడు.
1: వాల్మీకి కాల్ రావణ యాజ్ ఎ ఫూల్ నంబర్ వన్.
0: రావణుడు మూర్ఖుడు అన్నాడు.
1: రావణ ఇస్ ఎ ఫూల్.
0: రాముడు దివ్యాత్మ స్వరూపుడు అన్నాడు.
1: Rama is divine.
0: అనగా ఈ దివ్యాత్మకు ఈ మూర్ఖత్వానికి ఉండేటువంటి కారణం ఏమిటి?
1: What is the reason behind this, the divinity on one hand and foolishness?
0: చదువును జీర్ణించుకోనకుండా, అనగా ఆచరణలో పెట్టకుండా, కేవలము దుర్మార్గమైన మార్గంలో ప్రవేశపెట్టాడు.
1: What Ravana did was all the knowledge, wisdom he acquired, he has not digested, he has not translated to action and proceeded in a wrong direction.
0: చదివిన చదువును దుర్వినియోగపరుచుకున్నాడు రావణుడు.
1: He misused all the education, knowledge he had on hand.
0: ప్రతి చిన్న విషయాన్ని కూడాను ఆచరణలో పెట్టి తాను ఆనందించి ఇతరులకు అందించాడు రాముడు.
1: Rama practiced every little subtle principle that he has learned and set an ideal for humanity.
0: లోకో సేవ హితే రతః అన్నాడు. ఈ లోకము యొక్క దీని లోపల సేవ చేసి హితాన్ని, లోకము యొక్క హితాన్ని ఆశించాలి అన్నారు.
1: In fact, it is said you should serve this society and you should pray for its welfare.
0: లోకు సర్వే లోక హితే రతః సర్వే జ్ఞానేక సంపన్నః అన్నాడు రావణుడు. అందరు కూడా జ్ఞానస్వరూపులు కావాలి.
1: That everyone be the embodiment of wisdom.
0: సర్వే సమస్త గుణైహి అన్నాడు రాముడు. అందరు కూడా పవిత్రమైనటువంటి గుణముల చేత మానవుడు పోషింపబడాలి.
1: In fact, everyone should sustain himself by practicing sacred
0: values. లోక హితాన్ని కోరటం ఒకటి,
1: desiring the welfare,
0: పవిత్రమైన గుణములు కలిగి ఉండటం మరొకటి,
1: sacred qualities,
0: సంపూర్ణ జ్ఞానమును చేరి ఉండటం మరొకటి,
1: and to attain the total wisdom are the three aspects necessary.
0: ఈ మూడింటి యందే రాములు దైవత్వాన్ని ప్రకటించుతూ వచ్చాడు.
1: These are the three that are behind Rama that manifested his divinity.
0: ఈ మూడు కూడాను ఎవరి యందు ఉంటున్నో వారందరూ దైవ స్వరూపులే.
1: Anyone who has these three are essentially the personification of the divine.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: Every man is God.
0: కానీ దేహాభిమానము అమితంగా పెంచుకొని,
1: because of body attachment,
0: ఆత్మాభిమానం తగ్గించుకోవటం చేతనే ఈ దివ్యత్వం అనేటువంటి వారికి బోధపడలేకుండా పోతుండాలి.
1: He has got attachment to the body and not to the spirit, therefore is not able to experience the divinity.
0: కనుక మానవుడు ఈనాడు దివ్యత్వాన్ని చూడాలనుకుంటే, దివ్యత్వాన్ని దర్శించాలనుకుంటే, ఆత్మ అన్వేషణ జరపాలంటే ఈ దివ్యత్వానికి తగినటువంటి మార్గం ప్రేమతత్వం ఒక్కటే.
1: Man today, if he wants to experience, enjoy the blissful state of divinity, if he wants to investigate a God cosmic
0: prema,
1: temple, proceed
0: prema
1: the path of love.
0: Love
1: is God, God is love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: నీవు దాంట్లో నిలిచాలి. నీవు
1: and you should proceed in that
0: start way. The day with love,
1: start the day with
0: spend
1: love,
0: the day with love,
1: spend the day with
0: fill
1: love,
0: the day with love,
1: fill the day with love,
0: end the day with love,
1: end the day with love.
0: God,
1: this is the way to God.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోలేక కేవలం సంబంధ బాంధవ్యమైనటువంటి యొక్క సంకుచితమైన ప్రేమను పెంచుకుంటున్నాం.
1: We are not able to develop this relationship based on love. We proceed in a narrow way.
0: నేను నా వారు అనేటువంటి యొక్క సంకుచితమైన ప్రేమను చేతనే మానవుడు ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాడు.
1: We have got very narrow feelings limited to I and mine.
0: కాదు, నేను నా వారే కాదు.
1: It's not merely I and mine.
0: లోకే హితే రతః, లోకమంతా నా వారే అనేటువంటి ఒక పెద్ద భావాన్ని మనం పెంచుకోవాలి.
1: Should have the broad mindedness as to identify ourselves with everybody.
0: Expansion love, not contraction love.
1: It is expansion love, not contraction love.
0: ఈ కంట్రాక్షన్ లవ్ ఉండటం చేతనే ఇదే డెత్ అన్నారు.
1: Contraction love is death.
0: Expansion love is life.
1: Expansion love is life.
0: అనే ఈనాడు మనం పెంచుకోవాలి.
1: We should develop this love.
0: ప్రతి మానవుడు కూడాను దైవం బిడ్డలే.
1: Everyone is a child.
0: ప్రతి మానవుడు కూడాను దైవాంశమే.
1: Everyone is a spark of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనాన్, అందరూ నా అంశమే అన్నాడు భగవద్గీతలో.
1: గీత, God declares that every one of you is a spark of the divine, eternal.
0: ఇటువంటి అంశంగా ఉండినటువంటి నీవు,
1: యూ బీయింగ్ ద స్పార్క్,
0: నీ వరకు మాత్రమే పరిమితం ఎందుకు పెంచుకోవాలి?
1: వై డు యూ లిమిట్ యువర్ సెల్ఫ్?
0: అందరూ నావారేనటువంటి విశాలమైన భావాన్ని ఎందుకు పెంచుకోకూడదు?
1: వై డోంట్ యూ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టు ఐడెంటిఫై యువర్సెల్ఫ్ విత్ ఎవ్రీబడీ?
0: విశాలత్వం యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: టుడే వి షుడ్ డెవలప్ బ్రాడ్ మై బ్రాడ్ బేస్డ్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్
0: ఆఫ్ మానవునికి సంకుచితమైన భావములు కానీ, సంకుచితమైన ఆటలు కానీ, సంకుచితమైన పాటలు కానీ, సంకుచితమైన మాటలు కానీ ఏమాత్రమూ ఇవే అభివృద్ధి కాలేరు.
1: Humanity can never progress in a narrow direction in the narrow mindedness, no matter what he talks, what he sings, what he utters.
0: Anni kudunu vishalamain pittiviga undali.
1: All should be broad based.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: talk good. Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: Do no evil, do what is good. This is the way to God.
0: Itti sulabhamaina margamunu varu vadala petti
1: we give up that easy path.
0: Yedo japamu, jhanamu, yogamu ivanti kasaratlanta manam enduku prayatninchali?
1: We go by the exercises like yoga, the penance, the
0: meditation. Ivanni kudunu manam sadhinchetuvanti palulu kadu.
1: Nothing you can achieve by them.
0: Ivanni kudunu sadhinchaleru kudanu.
1: You cannot achieve anything.
0: అందరిని ప్రేమతో పెంచుకో ఎంత సులభంగా సాధించవచ్చు.
1: లవ్ ఆల్ దెన్ ఈజీ టు అచీవ్.
0: మనం థింక్ చేయటం అంతా కూడా విశాలమైనటువంటి యొక్క ప్రమాణాన్ని థింక్ చేయాలి.
1: అవర్ థింకింగ్ షుడ్ బి బ్రాడ్ బేస్డ్.
0: మోసెస్ ఉండేటువంటి వాడు బైబిల్లో,
1: మోసెస్ ఆఫ్ ద బైబిల్,
0: ఆయన నిరంతరం కూడాను దైవత్వాన్ని చింతిస్తూ ఉండేటువంటి,
1: ఆల్వేస్ థాట్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: ఈ చింతిస్తూ చింతిస్తూ చింతిస్తూ రాగా క్రమక్రమేణ దైవ తేజస్సు అతని ముఖములో ఉట్టిపడింది.
1: హ్యాస్ హీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ గాడ్, అల్టిమేట్లీ హీ కుడ్ షో ద బ్రిలియన్స్ ఆఫ్ ద డివైన్ ఆన్ హిస్ ఫేస్.
0: ఇతనే జీసస్సా అని ఆపోయారు.
1: ఎవ్రీబడీ మిస్టుక్ దట్ హీ మైట్ హావ్ ఇన్ ద జీసస్.
0: అదే విధంగానే దారులు కొట్టే దొంగ రత్నకారుడు అనేటువంటి వాడు ఉండేవాడు.
1: ఆల్సో నో ద రాబర్, రత్నకార.
0: మహర్షుల యొక్క ప్రబోధ చేత నారాయణ్ నారాయణ్ రామ్ రామ్ రామ్ రామ్ అని చింతిస్తూ వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ నారద హీ వెంట్ ఆన్ రిపీటింగ్ రామా అనే
0: రామనామం చేత రామనామం కూడా లీనమైపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ బికమ్ వన్ విత్ రామాస్ నేమ్.
0: కట్టగలిపటికీ ఆ రత్నకారుడు అనేటువంటి యొక్క దీనిపైన తన యొక్క రామ తేజస్సుంతా ఉట్టిపడింది.
1: Ultimately what happened, the radiance of Rama was seen on the face of the Ratnakara.
0: Tane Valmiki ga mari poyadu
1: and he became the saint Valmiki.
0: Darunu gotte donga ainatunte oka ratnakarudu sarvulakunu adipathi ainatunte guruvu ga mari poyadu.
1: That robber Ratnakara could become the first preceptor, ideal guru Valmiki.
0: Lokadata Ramulaite shlokadata Valmiki aipoyadu.
1: Rama is Lokadata, the giver of this word, while Valmiki is Shlokadata, the giver of the holy
0: word. Lokadata ku Shlokadata ku etti bedhamu lekunda poyindi.
1: There is no difference between the giver and the composer.
0: Brahmaiva bhavati, deni smarinchado aa roopani pondadu.
1: As you think so you become.
0: Kanukane prati manavudu kodanu manu manchini chintinchali.
1: So we should think good only.
0: Manchini maatadali.
1: We should talk good.
0: మంచి మాటలు వినాలి.
1: We should listen to good.
0: మంచి పనులు చేయాలి.
1: We should do good.
0: అప్పుడు మనం మంచి వారమైపోతాం.
1: Then we become good ultimately.
0: మంచివాడే మానవుడు.
1: In fact, man is good.
0: దుర్మార్గుడు మానవుడు కాలేరు.
1: Man is never wicked.
0: మానవుని యందు మానవుడు, మానవుని యందు దైవము, మానవుని యందు దానవత్వము, మానవుని యందు పశుత్వము ఉంటుండాలి.
1: In man lies all these qualities, the demonic qualities, the divine qualities, the human qualities and the animal qualities.
0: ఈ మానవుని యందు ఉన్నటువంటి దైవత్వం ఏమిటి?
1: వాట్ ఈస్ ద డివైన్ క్వాలిటీ?
0: సర్వే లోకహితే రతః, ఇదే దైవత్వము.
1: టు విష్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవరీ, ఎవరి
0: చూసినా నీవు ద్వేషించొద్దు.
1: డోంట్ హేట్ ఎనీబడీ,
0: అందరి మంచిని నీవు కోరు.
1: డిజైర్ ఫర్ గుడ్ ఆఫ్ ఎవ్రీవన్,
0: అందరి ఆనందాన్ని నీవు ఆశించు.
1: ప్రే ఫర్ ద బ్లిస్ ఆఫ్ ఎవ్రీవన్,
0: అది ఏ నీ యందున్నటువంటి దైవత్వము.
1: దట్ ఈస్ ద డివైన్ నేచర్.
0: ఇంకా మానవత్వం ఏమిటి?
1: దెన్ వాట్ ఇస్ హ్యూమన్ నేచర్?
0: పాప పుణ్యములు అనేటువంటి దానిని మనం కొంతవరకు గుర్తునందుంచుకొని,
1: we have to keep in view the sin in the marriage.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి తత్వాన్ని బోధించాలి.
1: We should all understanding rendering help to others is merit, harming others is a sin.
0: సాధ్యమైనంత వరకును పరులకు సహాయం చేయి.
1: To the extent possible render
0: help. Ever hurt never.
1: Help ever hurt never.
0: అది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కంకణం.
1: That is the main determination of humanity.
0: ఇంకా పశుత్వం అనేటువంటిది ఏమిటి మానవత్వంలో?
1: What is animality in man?
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన. జ్ఞానహరహితుడైనటువంటి వాడు ఈ యొక్క పశువు.
1: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్.
0: తినటము, త్రాగటము, నిద్రించటము, సుఖించటము, బ్రతకటం,
1: ఈటింగ్, డ్రింకింగ్, స్లీపింగ్, క్యారింగ్ ఆన్ లివింగ్,
0: మానవ జీవితము,
1: హ్యూమన్ లైఫ్.
0: భ్రూములు కూడా చేస్తున్నాయి,
1: అనిమల్స్ ఆల్సో లే,
0: అవి కూడా భుజిస్తున్నాయి, అవి కూడా ఒక విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నాయి. అవి నిద్రిస్తున్నాయి, తిరుగుతున్నాయి, సంచరిస్తున్నాయి,
1: మూవ్ అబౌట్ ఫ్రీలీ.
0: కానీ మానవుల వలె దాచిపెట్టేటువంటి స్వార్థం కానీ ఎన్నుకునేటువంటి దోషం కానీ వాటి ఎందు లేవు.
1: బట్ అనిమల్ హ్యాస్ గాట్ నథింగ్ లైక్ అమాసింగ్ ఆర్ సెల్ఫిష్నెస్.
0: ఈనాటి మానవుడు దాచుకోవటము, దోచుకోవటము, రెండింటి వందే మానవత్వం అంకితం చేస్తున్నాడు.
1: మ్యాన్ టుడే దోచుకో రాబ్స్ అండ్ దాచుకోడు అమాసింగ్.
0: ఈ రెండు కూడా నువ్వు మృగ లక్ష్యం కూడా కాదు.
1: దట్స్ నాట్ అనిమల్ క్వాలిటీ.
0: అటువంటి లక్షణాన్ని ఈనాడు మానవుడు అభివృద్ధి పొందుతున్నాడంటే ఎంత దోషం.
1: మ్యాన్ ఈస్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది అనిమల్ డైరెక్షన్, అబ్జర్వింగ్, ఫాలోయింగ్ అనిమల్ క్వాలిటీ.
0: మానవుడు అని పేరు పెట్టుకుని ఒక మృగత్వాన్ని కూడా అనుభవించలేకపోతున్నాడు.
1: ఈజ్ ఎ మ్యాన్ by namesake but animal in reality.
0: కనుకనే మానవుడు మానవుడిగా బ్రతుకు.
1: సో హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇటువంటి మానవత్వాన్ని మనం దిక్కటం చాలా కష్టము.
1: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు
0: జంతువునాం నరజన్మ దుర్లభం. ఇది పవిత్రమైనటువంటి జన్మము అందరికీ లభ్యం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఇటువంటి లభ్యమైనటువంటి మానవ జన్మమును ఈనాటితో వచ్చింది కాదు, అనేక జన్మముతో వచ్చినటువంటి. ఇది పాతదే గాని కొత్తది కాదు.
1: ద హ్యూమన్ లైఫ్ దట్ వి ఎంజాయ్ టుడే ఇస్ నాట్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ లైఫ్.
0: మనం ఎన్నో జన్మం నుంచి మానవులుగా పుడుతున్నామనేటువంటి భావము అందరి యందు ఉండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ నో దట్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ మెనీ
0: ఇయర్స్ ఆఫ్ లైఫ్. కొత్తగా ఉట్టిపడినటువంటిది కాదు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ న్యూ.
0: పాతదే, పాతదే.
1: వై ఇట్ ద ఓల్డ్ వన్.
0: అందువల్లే మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ.
0: మా నవ అనగా కొత్తది కాదు నేను.
1: మా నవ ఇస్ నాట్ న్యూ.
0: నేను పాతవాడినే,
1: ఐఎమ్ ఓన్.
0: కానీ పాతవాడి కాకుండా, కొత్తవాడి కాకుండా ఈనాడు రోతవాడిగా తయారైపోతున్నాడు.
1: ఐఎమ్ నైదర్ పాత ద ఓల్డ్ ఆర్ కొత్త ద న్యూ బట్ రోత రోటెన్.
0: ఇలాంటి పరిస్థితికి ఈనాడు దిగజారిపోతున్నాడు మానవుడు.
1: దిస్ ఈస్ ద సైన్ ఆఫ్ డిక్లైన్.
0: వీని ఆశలు, ఆశలు, ఆశలు, ఆశలకు అంతమే లేదు.
1: వీ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఎంత లగేజ్ తీసుకుని పోతున్నావు?
1: క్యారీస్
0: ఒక దినానికి ఒక నూరులకు డిజైన్స్ పుడుతున్నాయి.
1: ఎవ్రీ డే
0: జీవన పుట్టల వలె పుడుతున్నాయి ఈ కోరికలు.
1: అవర్ డిజైర్స్ మ్యాచ్.
0: ఈ కోరికలు పెరిగే కొలది కూడా మానవునికి ఎంత ప్రయాణం అలసిడ్ అవుతుంది.
1: As we have this luggage of desire more and more, we find the journey
0: troublesome. Long journey.
1: Human life is a long journey.
0: ఈ లాంగ్ జర్నీ లోపల దివ్య జీవితాన్ని గడపాలి, కానీ దీన జీవితాన్ని గడపకూడదు.
1: We should aspire to have the long spiritual life, not merely long life.
0: కొకనే హ్యాపీ లైఫ్ మనం అనుభవించాలి.
1: We should experience happy life.
0: ఎప్పుడు నిరంతరం హ్యాపీగా ఉండాలి.
1: వీ షుడ్ బి హ్యాపీ త్రూ ఆల్.
0: వస్తుంటాయి కష్టాలు,
1: డిఫికల్టీస్ కమ్,
0: కానీ దాన్ని మనం ఏమాత్రం విరవకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్.
0: ఇవన్నీ కూడా లా ఆఫ్ నేచర్.
1: దట్స్ లా ఆఫ్ నేచర్.
0: వస్తుంటాయి, పోతుంటాయి.
1: దే కమ్ అండ్ పాస్.
0: ఎంత కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైన మేఘములు కాదు.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్ కమ్ అండ్ గో.
0: బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: But morality comes and grows.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: We have to develop that morality.
0: అది ఈనాడు సంఘానికి నీతి కావాలి.
1: That is the moral conduct that we need today.
0: ఈనాటి మానవత్వంలో ఈ మొరాలిటీ కూలిపోయింది.
1: There is no morality in the human life today by and large.
0: సంకృత భావములు పెరిగిపోయినాయి.
1: Narrow mindedness is growing.
0: ఈ దివ్యత్వాన్ని మర్చిపోయినాడు.
1: Divinity is forgotten.
0: దానవత్వాన్ని జ్ఞప్తి అందించుకున్నాడు.
1: Demonic nature is always kept in view.
0: ఇది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: This is not important.
0: దానవత్వాన్ని మర్చిపోవాలి.
1: వ్యక్తి
0: అందించుకోవాలి.
1: అండ్ కీప్ ఇన్ వ్యూ ద డివినిటీ.
0: రామతత్వం అనేటువంటి ఎంత పవిత్రమైనటువంటి తత్వం.
1: వాట్ నోబుల్ ఎగ్జాల్టెడ్ ఇస్
0: పట్టాభిషేకమునకు సిద్ధంగా ఉండేటువంటి రాముడు.
1: రామ వాస్ రెడీ ఫర్ కరోనేషన్.
0: క్షణం లోపలే అదే నవ్వుతోనే ఆనందంగా అడవికి వెళ్లాడు.
1: రామ హ్యాడ్ ది సేమ్ స్మైలింగ్ ప్లేస్ వెన్ హి వాస్ ఆస్క్డ్ టు గెట్ ఇంటు ది ఎగ్జైల్ యాజ్ ద వన్ హి హ్యాడ్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్.
0: లాభోలాభి జాజ్ రెండింటికి సమత్వాన్ని చూపించాడు.
1: హి హ్యాడ్ ది ఈక్వల్ మైండెడ్నెస్ ఆర్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్.
0: మహారాజు కావడానికి ఎంత సంతోషమో, అడకు వెళ్ళడానికి కూడా అదే సంతోషాన్ని అనుభవించాడు.
1: హ్యాపీనెస్ హి హ్యాడ్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనేషన్ ఈజ్ వెరీ మచ్ ద సేమ్ వెన్ హి వాస్ ఆస్క్డ్ టు గెట్
0: ఇంటు ది మానవుని యందు.
1: There are such qualities.
0: అధికారం లేనటువంటి దాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
1: పీపుల్ వాంట్ పొజిషన్ అథారిటీ.
0: అధికారమే లేనటువంటి దానిని తాను అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: దౌ హ్యాస్ నో డిజర్వ్నెస్ హి వాంట్స్
0: అనర్హుడైనటువంటి మానవుడు అర్హతకు ప్రార్థిస్తున్నాడు.
1: అండ్ అన్డిజర్వింగ్ ఫెలో వాంట్స్ పొజిషన్
0: అర్హుడైనటువంటి రాముడు కూడా అధికారాన్ని ఆశించలేదు.
1: రామ దో ఎలిజిబుల్ హి డిడ్ వాంట్ పొజిషన్
0: అన్నింటి ఎందుకు ధీరుడైనటువంటి యొక్క రాములకు ఏమాత్రం కూడా దీనత్వం రాలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ రామ వాస్ హైలీ కరేజియస్ బట్ హీ వాస్ నెవర్ దీన్.
0: రామ సంఘాన్ని పొందినటువంటి వాడి కూడాను ధీరత్వమే వస్తుంది కానీ దీనత్వం రాదు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ కంపెనీ ఆఫ్ రామ విల్ హ్యావ్ ధీరా ద కరేజ్ నెవర్ దీనా ద వీక్నెస్.
0: రామనామం స్మరించేటువంటి హనుమంతుడు
1: హనుమాన్ హూ రిసైటెడ్
0: రామనామం కూడా రామ్ రామ్ రామ్ రామ్ రామనామే చేస్తున్నాడు.
1: హీ రిపీటెడ్ రామాస్ నేమ్ ఇన్ సస్టెన్స్.
0: ఇంకొక నామాన్ని తాను స్మరించలేదు.
1: నౌ అదర్ నేమ్.
0: అలాంటి హనుమంతుడు
1: హనుమాన్
0: రావణుడు దగ్గర పోయినప్పుడు
1: వెంట రావణ
0: ధీరుడైనాడు.
1: సోకర్ బ్రేవ్
0: అదే ధీరుడు రాముడు దగ్గరకు వచ్చినప్పుడు దీనుడయ్యాడు.
1: సచ్ బ్రేవ్ వన్ ధీరా బికేమ్ దీనా సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ.
0: అనగా దివ్యత్వం దగ్గర దీనుడయ్యాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ సో హంబుల్ బిఫోర్
0: అహంకారం దగ్గర ధీరుడయ్యాడు.
1: బిఫోర్ ఈగోయిస్టిక్ మ్యాన్ హీ వాస్ సో
0: అహంకారం దగ్గర మనం ఎప్పుడు కూడా ధీరుడుగానే ఉండాలి.
1: అండ్ వీ షుడ్ బి కరేజియస్.
0: అహంకారం నిర్మూలం గావించాలి.
1: వీ షుడ్ కిల్ ది ఈగో.
0: క్రోధాన్ని నిర్మూలనం చేయాలి.
1: వి షుడ్ కిల్ యాంగర్.
0: లోభాన్ని అణగదొక్కాలి.
1: అండ్ వి షుడ్ సబ్డ్యూ దిస్ గ్రీడ్.
0: ముగ్గురు కూడాను కామ క్రోధ లోభములు మూడు కూడాను దైవ ద్వేషులే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ గ్రీడ్ అండ్ ది డిజైర్ యాంగర్ ఆర్ ది వర్స్ట్ ఆఫ్ ది ఎనిమీ.
0: కామం రావణుడు దైవద్రోహుడే.
1: అండ్ దేర్ఫోర్ దిస్ ఇస్ అగైన్స్ట్
0: దైవాన్ని ద్వేషిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ హేటింగ్ గాడ్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: సర్వము నాశనం గావించుకున్నాడు.
1: హి లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కాబట్టి ఈ యొక్క కామం చేత ఏమాత్రమో మనం సాధించలేము.
1: సౌ బై దిస్ డిజైర్ కెన్ ఇట్ అచీవ్ ఎనీథింగ్.
0: కామం పెరిగి పెరిగి పెరిగి పెరిగి కట్టకడపటికి అది తన యొక్క మెడకు ఉగ్రి మాదిరి మారిపోతుంది.
1: ద డిజైర్ యాజ్ ఇట్ ఇంక్రీజెస్ విల్ అరెస్ట్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ.
0: కనుకనే మనం సాధ్యమైనంత వరకు నువ్వు డిజైర్స్ తగ్గించుకోవాలి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ వీ షుడ్ లెస్
0: ఈనాడు ప్రభుత్వము ల్యాండ్స్ సీలింగ్ చేస్తున్నారు, హౌసెస్ సీలింగ్ చేస్తున్నారు, ప్రాపర్టీ సీల్ చేస్తున్నారు, కానీ డిజైర్స్ మాత్రం సీల్ చేయడానికి ఎవరి తరము కాదు.
1: గవర్నమెంట్ త్రూ లెజిస్లేషన్ హ్యాస్ పుట్ ఎ సీలింగ్ ఆన్ ద ల్యాండ్ ప్రాపర్టీ అండ్ హౌసింగ్ బట్ నాట్ సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: సీలింగ్ ఆన్ డిజైర్.
1: సీలింగ్ ఆన్ డిజైర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అది ఈనాడు మనం చేయాలి.
1: దట్ వాట్ వి హావ్ టు అబ్జర్వ్.
0: అప్పుడే మనకు ఎంతైనా సుఖం చిక్కుతుంది.
1: దెన్ యు విల్ బి ఆల్ హ్యాపీ.
0: హిరణ్యకశిపుడు తానే కాకుండా తన కుమారుడు కూడాను హరినామం స్మరించకూడదని శాసించాడు.
1: And Hiranyakashipu ordered that his son Prahlada should not chant God's name.
0: Harinama smarinchetundi tana kanna kumarulu pai kuda dveshanni sadinchadu.
1: He had utter hatred towards his son.
0: Kaadam emiti?
1: Why?
0: Tanaku ishtam lenatundi Hari tana kumarulu kudunu smarinchakoodadu.
1: Because he doesn't like God and he doesn't want his son.
0: Ee Hari dveshayinatundi vaadu Hiranyakashipudu.
1: And Hiranyakashipu has hatred towards
0: Hari preeti kaliginatundi vaadu Prahladudu.
1: And Prahlada loves God.
0: Preetini ee vidhanga dvesham cheyataniki veelavutundi.
1: How is it possible to hate him?
0: Kanukane kattakadapatiki హిరణ్యకశిపుడు కూడాను సర్వనాశనము గావించుకున్నాడు.
1: అండ్ హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ ఆల్సో.
0: ఇంకా దుర్యోధనుడు
1: దుర్యోధన
0: లోభి లోభి లోభి
1: మైజర్ గ్రీడ్ నెంబర్ వన్.
0: ఇంకా పిల్లికైనా పిచ్చం పెట్టేది కూడా.
1: హి నెవర్ ఫెడ్ ఈవెన్ ఎ క్యాట్.
0: ఒక సూది మనం అవ్వడానికి కూడా వీలు కాదంతా కూడా నేను ఇవ్వను.
1: హి వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఈవెన్ టు షేర్ ద ల్యాండ్ దట్ కుడ్ బి ఆక్యుపైడ్ బై
0: పాండవులు. అన్ని హింసలు పెట్టాడు.
1: అండ్ హి మేడ్ ఎవ్రీబడీ
0: ధర్మమూర్తులైన పాండవులు పరాభవం గావించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ హ్యూమిలియేటెడ్ పాండవులు.
0: ఎన్ని విధమైనటువంటి యొక్క బాధలో పెట్టాడు.
1: హి మేడ్ దెం సఫర్.
0: కట్టకడపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
0: అందరూ వంశమే నాశనం అయిపోయింది.
1: హోల్ క్లాన్ వాజ్ రూయిన్డ్.
0: కనుకనే కామ క్రోధ లోపములు మూడు కూడాను భక్తికి చాలా పరమ ద్వేషుడు.
1: దేర్ఫోర్ ద డిజైర్ ద యాంగర్ గ్రీడ్ ఆర్ డెడ్ ఎనిమీస్ టు ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుకనే ఈ యొక్క దైవ ద్వేషమైనటువంటి వారికి ఏనాటికైనా కూడా ఈ విధమైనటువంటి యొక్క పతనం తప్పదు.
1: దేర్ఫోర్ దోస్ దట్ హేట్ గాడ్ ఆర్ బౌండ్ టు రూయిన్ దెంసెల్వ్స్.
0: నీవు చేతనైతే ఉపకారం చేయి.
1: ఇట్ పాసిబుల్ హెల్ప్.
0: లేకపోతే ఊరుకుండు.
1: అదర్వైజ్ రిమైన్.
0: అంతేకాని ద్వేషించవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్. 18 పురాణం యొక్క సారాన్ని రెండు వాక్యంతో బోధించాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ కంటైన్డ్ ఇన్ దీస్ టూ సెంటెన్సెస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రామాయణంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైన దీంట్లో కూడా రెండు సారములు మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ రామాయణ.
0: కైకకు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణం చేత కైక కుమారునికి రాజ్య పట్టాభిషేకం చేయడంలో ధర్మం ఉంది.
1: యాజ్ పర్ ది ప్రామిస్ గివెన్ టు కైక దేర్ ఇస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ కారోనేటింగ్ భరత్.
0: జ్యేష్ఠ పుత్రుడైన రాములకు పట్టాభిషేకం చేయడంలో కూడా దశరథుడికి అర్హత ఉంది.
1: దశరథ హాస్ గాట్ ఎవ్రీ రైట్ అండ్ లీగల్ శాంక్షన్ ఇన్ కారోనేటింగ్ రామ.
0: కానీ మధ్య వైపు అయినటువంటి యొక్క సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు శత్రుఘ్నికి ఏమాత్రమూ అధికారం లేదు.
1: బట్ ది టూ లక్ష్మణ అండ్ శత్రుఘ్న హ్యావ్ నో రైట్ టు బికమ్ కింగ్.
0: అధికారం లేకపోయినప్పటికీ
1: దో దే హ్యావ్ నో పొజిషన్.
0: ఈ భరత రాముని యొక్క సేవలో వాళ్ళు పాల్గొన్నారు.
1: భరత అండ్ రామ.
0: లక్ష్మణుడు రామ సన్నిధిలో చేరిపోయాడు.
1: లక్ష్మణ వాస్ సో క్లోజ్ టు రామ.
0: రాముని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: ఓబేడ్ రామచంద్ర.
0: శత్రుఘ్నుడు భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ వచ్చాడు.
1: నా ఫాలోడ్ భరత.
0: ఈ విధంగా రావటం చేత ఒకనొక సమయంలో రాముని కూడా చెప్పాడు.
1: ఎట్ వన్ టైమ్ రాము ఆల్సో సేడ్,
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా నాకు లభించవచ్చు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే బి ఫౌండ్.
0: కౌసల్య వంటి తల్లి అయినా నాకు లభించవచ్చును.
1: ఐ హావ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య. లక్ష్మణ్
0: వంటి సోదరుడు నాకు లభించడు అన్నా.
1: ఐ కెనాట్ గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ్. లక్ష్మణ్
0: ముచ్చనందిన సమయం లోపల ఈ విధంగా బాధపడుతూ చెప్పాడు రాముడు.
1: వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్,
0: ఇటువంటి సోదరుడుగా ఉంటుండాలి.
1: వన్ షుడ్ బి లైక్ దట్.
0: అన్నలను గౌరవించేటువంటి సోదరునిగా ఉంటుండాలి.
1: వి వాంట్ బ్రదర్స్ హూ రెస్పెక్ట్ ఎల్డర్.
0: కుటుంబానికి సత్కీర్తి ఇచ్చేటువంటి సోదరునిగా ఉంటుండాలి.
1: బ్రదర్స్ హూ షుడ్ అపోల్డ్ ప్రెస్టీజ్ ఆఫ్ ద ఫ్యామిలీ షుడ్ బి దేర్.
0: సంఘంలో ఒక విధమైన శాశ్వతమైనటువంటి పేరును పొందేటువంటి సోదరులుగా ఉండాలి.
1: బ్రదర్స్ హూ షుడ్ విన్ రెప్యుటేషన్ బిగ్ నేమ్.
0: ఈ ఐకమత్యం చేతనే వీరింత గౌరవాన్ని పొందగలిగారు.
1: దే కుడ్ బి రెప్యూటెడ్ బికాస్ ఆఫ్ యూనిటీ.
0: పంచ పాండవులు కూడా 5 మంది బ్రదర్స్.
1: పంచపాండవాసులు
0: 5 మంది కూడా ఏకంగా ఉండటం చేతనే 100 మంది అయినటువంటి కౌరవులు కూడా ఏమి చేయలేకపోయారు.
1: ఆల్ 5 పాండవస్ టుగెదర్ ఇన్ యూనిటీ 100 కౌరవాస్.
0: వాలి సుగ్రీవులు ఇద్దరికి ఎప్పుడు ద్వేషమే.
1: వాలి సుగ్రీవ ఎనిమిటీ.
0: ఈ ద్వేషంగా ఉండేటువంటి ఇద్దరు సోదరులు కూడా కట్టపటికి ఏమైపోయారు.
1: వాట్ హ్యాపెండ్ బికాస్ ద ఎనిమిటీ బిట్వీన్ ద 2 బ్రదర్స్.
0: అనేక విధమైనటువంటి చిక్కులకు గురి అయిపోయారు.
1: పుట్ టు సఫరింగ్ అలాంగ్.
0: కట్టగలిపి రాజకాంతుడు కావటం వల్ల సుగ్రీవుడు తాను ఒక రాజ్యాన్ని పొందగలిగాడు.
1: అండ్ సుగ్రీవ బికాస్ హి సరెండర్డ్ టు రామ కుడ్ బికమ్ ఎ కింగ్.
0: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే.
1: రావణ, కుంభకర్ణ, విభీషణ బ్రదర్.
0: ఐకమత్యం అనేటువంటిది లేకపోవడం చేతనే ముగ్గురు 3 దారులు పొందారు.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ దే హాడ్ టు గో ఇన్ డిఫరెంట్ పాత్.
0: యూనిటీ ఉండాలి ప్రతిదానికి.
1: యూనిటీ ఇస్ నెసెసరీ.
0: 5 వేళ్లు ఉన్నాయి. 5 ఏకంగా ఉంటుంటే ఎంత చిన్న పని అయినా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ ఆల్ ది 5 ఫింగర్ జాయినింగ్ కోఆర్డినేషన్
0: ఏ మాత్రం మనం సాధించలేము.
1: అపార్ట్ స్ప్లిట్ ఫ్రమ్ ఈచ్ అదర్ దే కాంట్ వర్క్.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఐకమత్యం ఐకమత్యం ఐకమత్యం.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ ఫాస్టర్ యూనిటీ.
0: విశ్వ శాంతిని చేకూర్చి విధము తెలిసి
1: దట్ ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ యూనివర్సల్
0: సంకుచిత భావములను సమయం చేసి
1: దట్ విచ్ కిల్స్ ది నారో
0: ఐకమత్యము సహజీవన ఆదికములు.
1: యూనిటీ అండ్ కోఆపరేషన్
0: నేర్పునదే ఆధ్యాత్మికము.
1: దాట్ ఈస్ ద ట్రూ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: సాధకుడు నేర్వవలయు.
1: అండ్ ఎవ్రీవన్ షుడ్ లెర్న్.
0: ఈ ఐకమత్యం అనేటువంటిది చాలా అత్యవసరమైనటువంటిది.
1: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ ఐకమత్యం అనేటువంటి దాని వల్ల ఆధ్యాత్మిక తత్వం కూడా మనలో ఆవిర్భవిస్తుంది.
1: త్రూ యూనిటీ కెన్ అండర్స్టాండ్ ది స్పిరిచువాలిటీ.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: డోంట్ హేట్ ఎనీ.
0: ఎవరితోనో మనం విరోధం పొందకూడదు.
1: డోంట్ హేట్.
0: నీ విరోధం వచ్చినప్పటికీ వాడిని సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడు.
1: ఈవెన్ ఇఫ్ యూ మీట్ యువర్ ఎనిమీ టాక్ టు హిమ్ స్మైలింగ్.
0: ఈ మానవత్వం సాత్వికంగా ఆవించుకోవడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: కేవలం సాధనలు సాధనలని పిచ్చి సాధనల లోపల కాలమంతా వ్యర్థం చేయకండి.
1: స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దే వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: ఏమిటి ఈ సాధనలు?
1: వాట్ ఆర్ దిస్
0: ఈ సాధనని స్వార్థమే.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ సెల్ఫిష్.
0: ఈ స్వార్థము స్వప్రయోజనం కోసం నీవు సాధన చేస్తున్నావు.
1: యూ టేక్ టు ప్రాక్టీస్ ఫర్ సెల్ఫ్.
0: నాకు మోక్షం కావాలి, నాకు సాక్షాత్కారం కావాలి, నాకు లిబరేషన్ కావాలి. ఏమిటి ఈ స్వార్థము?
1: What is this selfishness that I want liberation, I want redemption? Is that not selfish?
0: You okade pondala inta mandi padakurta.
1: Why only you? Why not everybody?
0: Kaagani andaru satya satyanni chechukovali.
1: Let everyone follow the path.
0: Andaru divyatvanni pondali.
1: Let everybody attain divinity.
0: Andaru దివ్యశేఖాన్ని అనుభవించాలి.
1: లెట్ ఎవ్రీబడీ ఎక్స్పీరియన్స్ ద డివైన్ బ్లెస్.
0: ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకుంటే మన స్వార్థం కూడా నెరవేరుతుంది.
1: వీ షుడ్ హావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ దెన్ యువర్ ఇంటెన్షన్.
0: సమాజంలో మనము ఒక మెంబర్ కదా.
1: అండ్ యువర్ ఎ మెంబర్ ఇన్
0: కాబట్టి సమాజ క్షేమాన్ని మనం ఆశిస్తుంటే ఆ క్షేమంలో మన క్షేమం కూడా ఉంటుంది.
1: ఇఫ్ యూ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ దేర్ లైస్ యువర్ వెల్ఫేర్ యాజ్ వెల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు.
0: ప్రేమ చేత ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మీరు ఆనందంగా అనుభవించండి.
1: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఇన్నేట్ డివైన్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమకు మించినటువంటి ఒక దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్
0: లవ్. గాడ్ లవ్ ఇస్ గాడ్ లవ్ ఇస్ గాడ్
1: లవ్ ఇస్ గాడ్ లవ్ ఇస్ గాడ్.
0: ఈ స్వార్థంగా స్వప్రయోజనానికి మీరు ప్రవేశపెట్టకండి.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ నారో.
0: పరార్థమైనటువంటి దివ్యత్వానికి మీరు పాటుపడండి.
1: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ది స్పిరిచువల్ డివినిటీ.
0: ఇది రాములు బోధించినటువంటి తత్వం.
1: ఈ ద టీచింగ్ ఆఫ్ రామ.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: చిత్రకూట పర్వత పైన ఉండినప్పుడు
1: ఆన్ ది చిత్రకూట మౌంటైన్
0: అనేక విధములుగా కూడా లక్ష్మణ్ కూడా టెస్ట్ చేస్తూ వచ్చాడు రాముడు.
1: రామ స్టార్టెడ్ టెస్టింగ్ ఈవెన్ లక్ష్మణ.
0: ఎందుకంటే ఆ విధమైనటువంటి యొక్క పరిశీలన చేసినప్పుడే పరిశీలన మనకు లభ్యమవుతుంది.
1: ద టెస్ట్ విల్ అటెస్ట్ ది ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్.
0: ఈ అరణ్యం లోపల
1: ఇన్ దిస్ ఫారెస్ట్
0: ఈ కుటీరమునందు మేము ముగ్గురే ఉన్నాం.
1: ఇన్ దిస్ హెర్మిటేజ్ యూఆర్ 3.
0: సీత చిన్న వయస్సు,
1: సీత
0: లక్ష్మణుడు చిన్న వయస్సు,
1: లక్ష్మణ
0: నేను చిన్న వయసు వాడిని.
1: ఐఎమ్ ఆల్సో క్వైట్ యంగ్.
0: మాకు ఒక గంటలు మాత్రమే వ్యత్యాసం తప్ప అంత పెద్దవారేమేం కాదు.
1: ఓన్లీ అవర్స్ ఆఫ్ డిఫరెన్స్ దట్స్ ఆల్ నాట్ దట్ ఇల్ ఎర్లీ.
0: ఇలాంటి పరిస్థితి లోపల
1: అండర్ దిస్ సర్కమ్స్టాన్సెస్
0: లక్ష్మణి యొక్క భావం ఏ రీతిగా ఉంటాదో గుర్తించాలని ప్రయత్నించాడు.
1: హి వాంటెడ్ టు నో ద ఫీలింగ్స్ ఆఫ్ లక్ష్మణ.
0: రాముకు తెలుసును,
1: రామ నోస్ వెల్.
0: అన్ని తెలుసు, తెలిసినప్పటికీ కొన్ని రకమైనటువంటి ఒక ప్రదర్శన చేసి తప్పాల.
1: హీ నోస్ ఎవ్రీథింగ్ బట్ హీ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ టు ఎవ్రీబడీ.
0: చేసి తీరాలి,
1: ఇట్ మస్ట్ బి డన్.
0: ఎందుకంటే తనకు అర్థం అవుతుంది కానీ ప్రపంచానికి అర్థం కాదు.
1: బికాస్ హీ నోస్ హిస్ డివినిటీ నాట్ ద వరల్డ్.
0: ప్రపంచానికి బోధించే నిమిత్తమై ఈ విధమైనటువంటి టెస్ట్ చేస్తూ వచ్చాడు.
1: డెమోన్స్ట్రేటెడ్ టు టీచ్ ద వరల్డ్ హీ హస్ టు డు.
0: ఒకానొక సమయం లోపల సీత ఆలస్యపోయింది.
1: అట్ వన్ టైమ్ సీత వాస్ టైర్డ్.
0: రాముడు కూర్చున్నాడు, తన తొడపైన సీతను తలను పెట్టుకున్నాడు, ఆమె నిద్రిస్తూ ఉండాలి.
1: సీత విత్ హర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ రామ వాస్ స్లీపింగ్ అట్ ద టైమ్ బీయింగ్ టోటలీ టైర్డ్.
0: లక్ష్మణుడు ఆ సమయంలో దగ్గర లేడు.
1: లక్ష్మణ వాస్ నాట్ ఎనీవేర్ క్లోజ్.
0: లక్ష్మణ్ చాలా గుణవంతుడు.
1: లక్ష్మణ్ ఇస్ హైలీ వర్చ్యూస్.
0: అలాంటి గుణం ఏ సోదరుకు ఉండదు.
1: నో అదర్ బ్రదర్ విల్ హ్యావ్ దట్ వర్చ్యూస్ క్వాలిటీ.
0: అలాంటి సోదరుడు ఆహారం తెచ్చే కోసం, కందమూలాలు తెచ్చే కోసం అరణ్యానికి వెళ్ళాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ బ్రదర్ లక్ష్మణ వెంట్ టు ఫెచ్ ద ఫుడ్ ఫర్ దెం.
0: వచ్చే సమయాన్ని చూసుకున్నాడు.
1: And he was returning.
0: Sita, నీవు కూడా నా యొక్క పరిచయలోపల ఒక భాగంగా వహించాలి అన్నాడు.
1: సీత లెట్ యూ బి ఆల్సో పార్టిసిపేట్.
0: నీవు నిద్రించినట్టుగా నటిస్తూ ఉన్నాడు.
1: Pretend as if you are sleeping.
0: ఆమె నిద్రించినట్టుగా నటిస్తూ ఉండాలి.
1: Pretending as you are sleeping.
0: రాముడు చూచాడు, లక్ష్మణుడు వచ్చింది. లక్ష్మణ,
1: లక్ష్మణ
0: ఆహారం తెచ్చావా?
1: లక్ష్మణ
0: పెట్టు, నేను ఒక పనిపై వెళ్లాల్సి వచ్చింది.
1: లక్ష్మణ హ్యావ్ బ్రాట్ ఫుడ్, కీప్ ఇట్ దేర్, హావ్ గాట్ సమ్ జాబ్.
0: నిద్రాభంగం కాకుండా నీవు ఈ స్థానంలో కూర్చొని నీ తొడపైన సీత యొక్క శిరస్సును పెట్టుకుని ఆమె నిద్రకు భంగం కాకుండా చూసుకో అన్నాడు.
1: సీ దట్ ది స్లీప్ ఆఫ్ సీత ఇస్ నాట్ డిస్టర్బ్, కీప్ ద ఫుడ్ అపార్ట్ అండ్ కీప్ హర్ హెడ్ ఆన్ యువర్ లాప్.
0: రామాజ్ఞానగా శిరసావహించేటువంటి వాడు లక్ష్మణుడు.
1: యాజ్ ఇట్ ఇస్ రామాస్ కమాండ్, లక్ష్మణ
0: ఎలాంటి పరిస్థితులు ఏందని కూడా కాదు అనేటువంటి చెప్పేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హి వుడ్ నెవర్ సే నో.
0: కానీ ఇక్కడ ధర్మ సంస్థ ఏర్పడిపోయింది.
1: అండ్ హియర్ ఇస్ ద కన్ఫ్యూజన్.
0: ధర్మ సంఘటన ఏర్పడింది.
1: ఇట్ ఇస్ ఎ ప్రాబ్లం.
0: సీతను నా తొడపైన ఆమె తల్లి శిరస్సు పెట్టించుకుని ఎక్కడ పోయాడు?
1: లక్ష్మణ
0: ఒక చిలుక రూపం ధరించి ఆ యొక్క చెట్టు పైననే వాలి ఉన్నాడు.
1: రామ వాస్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యారట్ రెస్టింగ్ ఆన్ ద ట్రీ.
0: లక్ష్మణ్ యొక్క భావం ఏ రీతిగా మారుతుందో చూడాలని.
1: హి వాంటెడ్ టు సీ ద సైకాలజీ ఆఫ్ లక్ష్మణ.
0: కన్నులు మూసుకున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్.
0: సీతామాత, సీతామాత, సీతామాత అనుకుంటూ తాను కూడా స్మరిస్తూ ఉన్నాడు.
1: హి టు వెంట్ ఆన్ చాంటింగ్ సీతామాత, మదర్ సీత, మదర్ సీత.
0: సీత గొరకలు పెడుతూ నిద్రించినట్టుగా నటన చేస్తూ వచ్చింది.
1: సీత వాజ్ ఎక్సలెంట్లీ ప్రిటెండింగ్ ఇంక్లూడింగ్ స్నోరింగ్.
0: చిలుక రూపంలో ఉన్నటువంటి రామును పాడుతున్నాడు.
1: రామ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యారెట్ స్టార్టెడ్ సింగింగ్.
0: ఏమని?
1: వాట్?
0: నేను మెరచి నిద్రించే వారిని మేలుకొలు పగలరు ఎవరైనా. కనులు మూసుకొని నిదుర రటించే గను

0: వారిని మేలుకొలు పగలరు ఎవరైనా.
1: And anybody wake up, any person who has gone to deep sleep, forgetting the whole body feeling.
0: కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం.
1: A pretender, he pretends as if he is sleeping. Can you wake him up anytime?
0: Sita, goppade, chala goppade. కనులు మూసుకొని నిద్ర మాదిరి నటిస్తూ ఉంటుండాలి
1: సీత. షీ క్లోజ్ హర్ ఐస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ షీ స్లీప్.
0: మామూలుగా తగినటువంటి సీత, ఈడు జోడు అందము చందము అలావన్యము అంత ఒక్కటే అయిపోయింది.
1: రామ రామ అండ్ సీత ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, కంపాటబుల్.
0: అలాంటి పరిస్థితి యందు రాము చూచాడు.
1: రామ సో
0: తిరిగి ఎక్కడి నుంచి వచ్చినట్టుగా వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ యాజ్ ఇఫ్ హీ కేమ్ ఫ్రమ్ నోవేర్.
0: సీతను లేపాడు.
1: అండ్ షీ గాట్ అప్.
0: లేచి చూసేటప్పటికే లక్ష్మణుడు ఉన్నట్టుగా కనిపించింది.
1: అండ్ షీ సా లక్ష్మణ.
0: ఆమెకు తెలుసును.
1: షీ నోస్.
0: కానీ ఇద్దరు కూడా దైవలీలలు ఇట్టిది అట్టిది చెప్పడానికి వీలు కాదు.
1: ది మిస్టరీ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడ్.
0: చిత్రంబులు,
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు,
1: సీక్రెట్ ఆఫ్ ది
0: వరల్డ్, వరుదలాల విత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, చారిత్రంబులు, ఎంత లీలలు చూపిస్తూ వచ్చారు.
1: ది స్టోరీ ఆఫ్ ది డివినిటీ ఇస్ సో క్లోజ్, సో ఇంటిమేట్ టు సే.
0: దైవత్వంతో అనేక రకమైనటువంటి ఒక చేష్టలంతా చేస్తూ వస్తారు.
1: దట్ ఇస్ ది మిస్టరీ ఆఫ్ ది డివైన్.
0: ఇది పరీక్ష నిమిత్తమై చేసేటువంటి ఒక రచనలే.
1: దిస్ ఓన్లీ ఎ టెస్ట్ టు ప్రొటెక్ట్.
0: ఆ విధంగా చేసేటప్పటికీ సీత లేచింది. రామ, నాకెట్టి అభ్యంతరము లేదు, నాకెట్టి నిద్రాభంగం కలగలేదు అని చెప్పింది. తృప్తిపడింది. లక్ష్మణుడు లేచాడు, రాముని పాదాలకు వందనం చేశాడు. నీకెట్టి సేవ ఎందుకులను అడ్డు లేకుండా చేయటమే నా కర్తవ్యం.
1: లక్ష్మణ గాట్ అప్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ అండ్ సెడ్,
0: నేను మీ పాదదాసులను.
1: ఇదే
0: మాట కూడాను మమ్మల్ని చెప్పిన పైన సీత వదిలిపెట్టినటువంటి నగలంతా చిక్కినాయి.
1: It is there on the mountain top, the jewels of Sita were caught.
0: అప్పుడు సుగ్రీవు తెచ్చి చూపించాడు.
1: Sugriva brought forth and said,
0: Rama,
1: Rama,
0: ఎవరు ఈ మూటను కింద పడవేశారు?
1: Somebody dropped this.
0: దీంట్లో ఏమైనా సీత నగలు ఉన్నాయా చూడమని చెప్పాడు.
1: Are there any jewels of Sita? Find out.
0: దాన్ని విప్పి చూసినప్పుడు
1: the bundle was open.
0: రాములకు తెలియదు పాపం.
1: Rama didn't know.
0: లక్ష్మణ, మీ వదిలి గారి నగలు ఏమైనా ఉన్నాయో చూడమన్నాడు.
1: లక్ష్మణ, are there any jewels of your sister? Find out.
0: చూచాడు.
1: He saw.
0: అన్నా అన్న, నేను ఏమాత్రము ఈ నగలు నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ జ్యువెల్స్.
0: ఈ కుండలాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది ఇయర్రింగ్.
0: ఈ కంకణాలు ఎవరివో నేను చూడలేదు.
1: ఐ హావ్ నాట్ సీన్ ది బ్యాంగిల్.
0: కానీ పాద అంజలు మాత్రం నాకు తెలుసు, సీతమ్మవేను అన్నాడు.
1: బట్ ఐ నో ది యాంక్లెట్స్, దే బిలాంగ్ టు సీత.
0: ఈ అందరు నీకెట్టి తెలిసింది?
1: హౌ డు యు నో?
0: అప్పుడు చెప్పాడు అన్నా, నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే సీత యొక్క పాదములకు నమస్కారం చేసుకోవటం నా వాడుక.
1: ఇట్స్ మై ప్రాక్టీస్ టు బౌ డౌన్ టు ద హర్ లోటస్ ఫీట్ ఎవ్రీ మార్నింగ్.
0: ఆ తల్లికి నమస్కారం చేసే సమయంలో ఆ అందరు నేను చూచాను.
1: When I prostrate, well, I used to notice the ankles.
0: అప్పుడు చెప్పాడు, ఇలాంటి సోదరుడు జగత్తులో ఏనాటి కూడా ఎవరికి చిక్కడు.
1: Such a brother no one would have in this world.
0: కనుక ఈ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఉండటం చేతనే రాముని నేను హతమార్చగలిగాను.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్రదర్
0: సీతను తిరిగి అయోధ్యకు తేగలిగాను.
1: సో ఐ కుడ్ బ్రింగ్
0: నా శక్తి కాదు ఇదంతా కూడాను.
1: ఇట్స్ నాట్ మై
0: సోదరుని యొక్క భక్తి ప్రపత్తుల యొక్క శక్తి అన్నాడు.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది డివినిటీ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్ ఆఫ్ ది బ్రదర్.
0: కనుక మానవుడు కూడాను భక్తి ప్రపత్తులతో ఉంటుంటే సర్వ విజయములు కూడా సాధించవచ్చును.
1: సో ఇఫ్ ఎనీ డివినిటీ sincerity and devotion can achieve anything.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి రామాయణం యొక్క గ్రంథాన్ని ఎవరైనా కూడా విస్మరించే వారు ఉన్నారా, విమర్శించే వారు ఉన్నారా?
1: Are there anybody who will criticize this Ramayana?
0: లేదు లేదు.
1: None.
0: ప్రతి ఒక్కరు కూడా ఎన్ని పర్యాములు విన్నా కూడా ఇంకా వినాలి వినాలి వినాలి అని ఆశ వస్తుంటారు.
1: Ramayana is so enchanting, captivating that you want to read again and again.
0: అలాంటి పవిత్రమైనటువంటి రామచరితాన్ని,
1: సీక్రెట్ హిస్టరీ,
0: ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు భారతీయులు స్మరిస్తూనే వస్తున్నారు.
1: Bharatiyas have been thinking, chanting, singing then and now.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి కథ యొక్క తత్వము,
1: the nature of this,
0: భారతీయులు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
1: It need not be specially told.
0: కానీ అందులో ఉన్నటువంటి యొక్క అమూల్యమైనటువంటి యొక్క విషయాలు మాత్రం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Highly valuable implications have to be known.
0: పితృవాక్య పరిపాలన చేయాలి.
1: One should follow father.
0: ఎలాంటి వారైనా సరే,
1: let him be anyone.
0: గొప్ప అధికారి అయినా సరే,
1: one of authority.
0: కానీ నీకంటే ముందు పుట్టిన వాడే కాదు తండ్రి, నీ తర్వాత పుట్టిన వాడు కాదు కదా.
1: Father is your senior, born earlier, so you have to follow
0: him. తల్లిదండ్రులను గౌరవించాలి.
1: You respect your parents.
0: సోదరులు ఐకమత్యం ఉంటుండాలి.
1: Unity among brothers.
0: ఇంకా స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్ యూ షుడ్ బి కేర్ఫుల్.
0: గుణ సంపత్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: అది ఏ నిజమైనటువంటి మూడు ప్రమాణములు.
1: దీస్ ఆర్ ది త్రీ స్టాండర్డ్స్.
0: ఈ మూడు ప్రమాణం ఎక్కడ ఉందో అక్కడంతా రామాయణం ఉట్టి పడుతుంది.
1: వేర్ దీస్ త్రీ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ దేర్ ఇస్ రామాయణ.
0: ఇంకా రామాయణం మీరు చదవనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు రీడ్ రామాయణం.
0: ఈ మన జీవితం యొక్క రామాయణము.
1: దిస్ ఇస్ ద రామాయణ ఆఫ్ అవర్ లైఫ్.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ టుడే
0: ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ టోటాలిటీ.
0: దైవ ద్వేషం మాత్రం చేసుకోకూడదు.
1: Don't have any kind of hatred.
0: Devam preetini neevu sampayinchuko.
1: Develop love towards
0: devam yokka
1: respect your parents.
0: Sodarlo aikamatyam untundali.
1: Unity among brothers.
0: Inka streela vishayam lopala chaala jagrataga untundali.
1: In respect of women you should be careful.
0: Una sampattini manam

0: చేసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్ టువర్డ్స్ గాడ్.
0: దేవుని నీవు సంపాదించుకో.
1: డెవలప్ లవ్ టు గాడ్.
0: దేవుని యొక్క ఫ్రెండ్షిప్ నీవు అభివృద్ధిపరచుకో.
1: హావ్ గాడ్ యాస్ యువర్ ఫ్రెండ్.
0: ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఒక ఫ్రెండ్షిప్ అందరికంటే కూడా దైవమే బెస్ట్ ఫ్రెండ్.
1: ఆఫ్ ఆల్ ద ఫ్రెండ్స్ ఇన్ దిస్ వరల్డ్ గాడ్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్.
0: లోకం యొక్క ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు?
1: అబౌట్ ద వరల్డ్లీ ఫ్రెండ్స్,
0: ఏదైనా ధనము ధాన్యమో గంటగా ఉంటుంటే,
1: వెన్ దేర్ ఇస్ మనీ అండ్ పొజిషన్,
0: ఏదైనా మంచి పదవిగా ఉంటుంటే,
1: వెన్ యు ఆర్ హై,
0: అందరూ హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: ఎవ్రీబడీ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో.
0: ఈ పదవి పోతానే,
1: పొజిషన్ గాన్,
0: డబ్బు పోతానే,
1: మనీ ఇస్ లాస్ట్,
0: గుడ్ బై కూడా చెప్పరు.
1: దే డోంట్ సే ఈవెన్ గుడ్ బై.
0: కానీ దైవం అలాంటి వాడు కాదు.
1: గాడ్ ఈస్ నాట్ లైక్ దట్.
0: బెస్ట్ ఫ్రెండ్
1: గాడ్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్.
0: కనుకనే మనకు ఫ్రెండ్ ఎవరంటే దైవమే మనకు ఫ్రెండ్.
1: హూ ఇస్ యువర్ ఫ్రెండ్? గాడ్ ఈస్ యువర్ ఫ్రెండ్.
0: మన గ్రంథం ఏమిటంటే ఈ విశ్వమే మన గ్రంథము.
1: ద హోల్ యూనివర్స్ ఈస్ ద టెక్స్ట్.
0: మన యొక్క గురువు ఎవరు?
1: హూ ఇస్ అవర్ గురు?
0: మన యొక్క హృదయమే మన గురువు.
1: అవర్ హార్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ గురు.
0: మనసులో ఉన్నటువంటి మర్మానంతా కూడా హృదయమే ప్రబోధిస్తూ ఉంటాయి.
1: అండ్ ఇట్ ది హార్ట్ దట్ రివీల్స్ ద మిస్టరీ ఇన్ ది మైండ్.
0: కనుక ఎవరి గురువును మనం చేసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీబడీ.
0: గురువు అనేటువంటి వాడు ఎవరు? లౌకికమైన గురువును పెట్టుకుని నీవన్నీ బాధలకు గురి కావాలి.
1: యు మీట్ వరల్డ్లీ గురుస్ అండ్ యు
0: ఏ గురువును మనకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ.
0: నీ హృదయమే నీ గురువు.
1: యువర్ కాన్షియన్స్,
0: నీ మనసే నీ గురువు.
1: యువర్ మైండ్ ఇస్ యువర్.
0: ఈ మనసును నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ మైండ్.
0: దివ్యత్వాన్ని నీవు అనుభవించు.
1: ఎక్స్‌పీరియన్స్ దివ్యత్వం.
0: అప్పుడే నీ దివ్యత్వం ఏకమవుతుంది.
1: దెన్ దిస్ డివినిటీ యూనిఫై.
0: అందుకోసమనే తిరుగుతుండే ఆళ్ళు వారు చెప్పేటువంటి వాడు.
1: తిరుగుతుండాడు వారు.
0: మనసుకు మనం సాక్షి, దేహకు గుణము సాక్షి.
1: అండ్ ఇట్ ది క్యారెక్టర్ దట్ ఇస్ విట్నెస్ టు ద బాడీ.
0: మూర్ఖత్వానికి మూర్ఖుడే సాక్షి.
1: అండ్ ఇట్స్ ఫూలిష్నెస్ ఇస్ విట్నెస్ టు ఏ ఫూల్.
0: కనుక ఎలాంటి మన ఫూలిష్నెస్ తో మనం చేరకూడదు.
1: అండ్ వీ షుడ్ నెవర్ బి ఫూల్.
0: మీకు గురువు ఎవరున్నారు?
1: గురు
0: మనసులోని మర్మాలు బోధించేటువంటి ఒక ఆత్మతత్వమే నీ గురువు.
1: ద వన్ హూ రివీల్స్ ద సీక్రెట్స్ ఆఫ్ ది ఇన్నెంట్
0: నేచర్. గురువు గుణాతీతుడైనటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ స్పీక్స్ ఆఫ్
0: వాడు గురువు.
1: ద వన్ హూ డిస్పెల్స్.
0: అలాంటి వాడు దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ గురు.
0: అలాంటి దైవాన్నే నువ్వు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువేన. గురువే దైవము, గురువే తండ్రి, గురువే తల్లి అనే దైవాన్ని నీవు సర్వంగా భావించుకో.
1: గాడ్ ఈజ్ ది క్రియేటర్, గాడ్ ఈజ్ ది సస్టైనర్, గాడ్ ఈజ్ ఎనిహిలేటర్, ఈజ్ యువర్ ఫాదర్, ఈజ్ ఉమ్మర, ఎవ్రీథింగ్.
0: కనుకనే నీకు ఒక మరొక గురువులు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సెపరేట్ గురుస్.
0: నీ యొక్క ఆత్మసాక్షిగా నీవు భగవంతుని గురువుగా తీసుకుని, భగవంతుని మిత్రుడిగా తీసుకుని, భగవంతుతో నీవు ఐక్యం కా.
1: లెట్ యువర్ కాన్షియన్స్ బి ది విట్నెస్. టేక్ గాడ్ హిమ్సెల్ఫ్ యువర్ గురు.
0: ఎన్ని బలములైనా మనం సాధించవచ్చును.
1: ఇఫ్ గాడ్ ఈస్ విత్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దైవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహాన్ని మీరు తీసుకోండి.
1: బీ ద రెసిపియెంట్
0: ఆఫ్ గాడ్. దైవ యొక్క ఫ్రెండ్షిప్ ని బలపరచుకోండి.
1: హావ్ ఫ్రెండ్షిప్, స్ట్రెంగ్థెన్ ఫ్రెండ్షిప్.
0: ఈ జగత్ అంతా మనకు హస్తగతం అయిపోతుంది.
1: దెన్ యు హావ్ కంట్రోల్ ఓవర్ దిస్ వరల్డ్.
0: మనం దేనిని వెరవనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ఫియర్.
0: ఎట్టి కష్టములు, నష్టములు, దుఃఖము వచ్చినప్పటికీ దానికి మనం భయపడనక్కర్లేదు.
1: డిఫికల్టీస్, ద సారోస్, ద ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, దే డూ కమ్. బీ ఫియర్లెస్.
0: కనుక
1: సో
0: రామనామం స్మరించుకుంటూ,
1: థింక్ ఆఫ్ రామ,
0: అనగా దైవనామం చింతించుకుంటూ,
1: సింగ్ హిస్ గ్లోరీ,
0: దివ్యత్వంలో నీవు భావించుకుంటూ,
1: కన్సిడర్ డివైన్.
0: రాముడు నా హృదయవాసి, హృదయవాసి, హృదయవాసి అనుకో.
1: రామ డ్వెల్స్ ఇన్ మై హార్ట్, హావ్ ద ఫీలింగ్.
0: రాముడు ఎక్కడున్నాడంటే బజార్ లోపల, పలాని గుడి లోపల, పలాని క్షేత్రంలో అని చెప్పకూడదు.
1: దేర్ ఈస్ రామ, యూ షుడ్ నాట్ సే దట్ ఇస్ దేర్ ఇన్ దట్ స్ట్రీట్.
0: హీ ఈస్ విత్ మీ, ఇన్ మీ, అరౌండ్ మీ.
1: God is with me, in me, around me.
0: ఈ సత్యాన్ని మీరు బలపరచుకోవాలి.
1: Strengthen this principle of truth that is in you.
0: ఎక్కడికో ఏ క్షేత్రాలకు మనం పోనక్కర్లేదు.
1: You don't need to visit pilgrimage centers.
0: కల్పితమైన క్షేత్రాలు.
1: They're sacred centers.
0: శాశ్వతమైన క్షేత్రం ఇదే.
1: The permanent center is your heart.
0: అదియే పుణ్యక్షేత్రము.
1: That is holy pilgrim center.
0: అదియే నిజమైనటువంటి ఒక నివాసము.
1: That is the dwelling place of God.
0: దీనిని ఒక మీరా కూడా చెప్పింది.
1: Meera also said.
0: భర్త వచ్చి గుడి నుంచి వెళ్ళిపోమన్నాడు.
1: అండ్ హస్బెండ్ నెక్ హర్ అవుట్.
0: కృష్ణ నేను ఎక్కడ పోయేది?
1: కృష్ణ
0: హమారా దిల్ తుమారా మందిర్ కృష్ణ.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక నా యొక్క హృదయమే నీ యొక్క మందిరము.
1: మై హార్ట్ ఈజ్ యువర్ టెంపుల్.
0: కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ చాపి మా బిద్ది అనేది భగవద్గీత.
1: భగవద్గీత సెడ్ ద నోవర్
0: క్షేత్రము.
1: బాడీ ఈజ్ ది
0: ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భగవంతుడి ఆత్మస్వరూపుడే క్షేత్రజ్ఞుడు.
1: ద ఇన్వెలా ద నోవా is atmic principle.
0: Chetra chetra gunam itundi mana yende untundadi.
1: The knower and the known principles are within you.
0: Kaka mana yendu unnatundi aanandanni manam aanandanga anubhavinchukottu raavali.
1: And we should develop the true bliss.
0: Aanandam kosam ekkada meer pekulada dakkaledu.
1: You don't need to work for bliss.
0: Mee yende untunnadi aanandam.
1: That bliss is within you.
0: Adiye hudayam, hud plus daya, hudaya ane compassion. Aa compassion e nee hudayam.
1: Daya, compassion, hrit, heart.
0: Dantlo neevu aa premanu penchuko.
1: Develop that sort of love.
0: అప్పుడే నీకు సర్వ విధమైన శాంతి లభిస్తుంది.

0: Then you'll attain
1: శాంతి కోసం నువ్వు ప్రార్థన అన్నక్కర్లేదు.
0: డోంట్ స్టడీ ఫర్
1: అందుకోసమని భగవంతుని ప్రార్థించే దేనికోసమని.
0: వై డు యూ ప్రే టు గాడ్?
1: నా దగ్గర లేనిది నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వాలి.
0: ఓ గాడ్, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ, దట్ విచ్ ఇస్ విత్ యూ ఐ వాంట్ ఇట్.
1: నా దగ్గర శాంతి లేదు,
0: ఐ డోంట్ హావ్ పీస్.
1: ఆ శాంతి నీ దగ్గర ఉన్నది,
0: దట్ ఈస్ ఇన్ యూ.
1: ఆ శాంతిలో నాకు ఒక భాగం అందించు.
0: షేర్ లిటిల్ పీస్ విత్ మీ.
1: దాన్ని ప్రార్థించాలి.
0: ఐ ప్రే ఫర్ పీస్.
1: నా దగ్గర ఆనందం లేదు,
0: ఐ హావ్ నో బ్లిస్.
1: ఆనందం నీ దగ్గర ఉంటుండాలి.
0: దిస్ ఈస్
1: యూ. ఆనందం నీడు.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
1: ఆ ఆనందం నాకు ఒక స్పూన్ అయినా ఇచ్చి.
0: దిస్ పాస్ ఆన్ స్పూన్ ఫుల్ ఆఫ్ బ్లిస్ టు మీ.
1: కాబట్టి మన దగ్గర లేని అవి రెండే.
0: సో దిస్
1: శాంతి ఆనందము,
0: ద పీస్ పీస్ అండ్
1: ఈ రెండు కూడా నీవు నివాసం చేసుకుని ఉన్నావు.
0: యూ హ్యావ్ దెమ్.
1: కాబట్టి నీవే నాకు అందించమని చెప్పి.
0: యూ హ్యావ్ టు పాస్ దెమ్ ఆన్.
1: మిగతా ఏమి మనం కోరనక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: ఈ తుచ్చమైన వాంఛలు ఉండేటువంటి పోతుంటాయి, పోయేటువంటి వస్తుంటాయి.
0: వై ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మీన్ డిజైర్ దే కమ్ అండ్ గో.
1: కదిలిపోయే మే కాదు,
0: ద పాసింగ్ క్లౌడ్.
1: కానీ ఇది ఏమాత్రము కదిలిపోయేటువంటి కాదు.
0: Yes, this is
1: ఇది సత్యమైనది, నిత్యమైనది, సంపూర్ణమైనటువంటి.
0: దిస్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, ఇమ్మోర్టల్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఇస్ ఇమ్మోర్టల్ ప్యూర్ క్రిస్టైన్ క్రిస్టైన్ క్లియర్.
1: అట్టి దైవత్వానికి మనం అవకాశం ఇవ్వాలి.
0: అండ్ యూ స్కోప్ ఫర్ సచ్
1: ఇవన్నీ నేడు ఉంటాయి, రేపు పోతుంటాయి.
0: అదర్ థింగ్స్ కమ్ అండ్ గో.
1: దానికోసం మనం విచారించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు
1: బాదర్. ఆలోచించనక్కర్లేదు.
0: వీ డోంట్
1: నీడ్ టు చింతించనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు
1: ఉన్నంత వరకు మనం సుఖంగా శాంతిగా ఉండాలి.
0: సో లాంగ్ వేర్ అలైవ్, లెట్ us లివ్ ఇన్ పీస్ అండ్
1: బ్లెస్. దైవ చింతన చేత కాలం గడపాలి.
0: స్పెండ్ అవర్ టైమ్ ఇన్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: అందువల్ల
0: సో
1: దైవ ప్రార్థన చేత మన ఎందున్నటువంటి ఒక దైవత్వాన్ని ఆవిర్భవం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: బై సిన్సియర్ ప్రేయర్ we can bring forth the latent divinity.
1: Sumati cheppindi.
0: Sumati said
1: anaga evaru kausalya sumitra.
0: Kausalya sumitra.
1: Kausalya chellalu sumitra.
0: Sumitra is sister of Kausalya.
1: Sumitra cheppindi lakshmani ramu venta pampinche samay lopala.
0: Then lakshmana was the company rama sumitra said,
1: lakshmana,
0: lakshmana
1: neevu aranyaniki pothunnavani neevu bhavinchavaddu.
0: Never think that you are going to the forest.
1: రాములు లక్ష్మణుడు లేనటువంటి ఒక అయోధ్యనే మాకు అరణ్యము.
0: ది సిటీ ఆఫ్ అయోధ్య ఇస్ అ ఫారెస్ట్ విదౌట్ యూ రామ అండ్ లక్ష్మణ.
1: సీతారాములు ఉన్నటువంటి అయోధ్యనే లంకనే ఒక అరణ్యమే మీకు అయోధ్య.
0: దట్ వెరీ ఫారెస్ట్ వి సీతారామ ఈజ్ అయోధ్య ద సిటీ.
1: కనుక లక్ష్మణ,
0: లక్ష్మణ
1: ఆశీర్వదిస్తూ చెప్పింది.
0: Blessing him.
1: నీవు సీతారామును తల్లిదండ్రులుగా నీవు భావించి వారిని సేవించు.
0: కన్సిడర్ సీతారామ యాజ్ యువర్ ఫాదర్ అండ్
1: మదర్. సేవలో ఏమాత్రం కూడా కించిత్తైనా కూడా లోపం రాకుండా చూసుకోమని.
0: సీ దట్ యూ సర్వ్ దెమ్ ఫుల్ వెల్.
1: అలాంటి సుమిత్ర లోకంలో ఉన్నారా?
0: డూ యూ ఫైండ్ సుమిత్ర ఆఫ్ దట్?
1: కౌసల్య గొప్పది అంటున్నారు.
0: కౌసల్య
1: గైడ్ గొప్పది అంటున్నారు. కానీ సుమిత్ర కంటే గొప్పవారు లోకంలో లేరు.
0: దేర్స్ నో అదర్ ఉమెన్ గ్రేటర్ దెన్ సుమిత్ర.
1: మంచి మిత్రుడు ఆమె.
0: సూ గుడ్ మిత్ర ద ఫ్రెండ్.
1: కుమారుని ఆశీర్వదించి రామ సేవ చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్తుంది ఎక్కడైనా.
0: షీ బ్లెస్డ్ హర్ సన్ సో హాస్ టు సర్వ్ గాడ్ సిన్సియర్.
1: అలాంటి తల్లులు ఈనాడు తయారు కావాలి.
0: సచ్ మదర్స్ ఆర్ నీడెడ్ టుడే.
1: అలాంటి భార్యలు ఈనాడు తయారు కావాలి.
0: వైఫ్స్ ఆర్ నెసెసరీ.
1: అలాంటి సోదరులు ఈనాడు తయారు కావాలి.
0: సచ్ బ్రదర్స్ ఆర్ ఎసెన్షియల్.
1: అందరి యందు ఐకమత్యం అభివృద్ధి పరచుకోవాలి.
0: లెట్ దేర్ బి యూనిటీ.
1: ఆ ఐకమత్యమే జగత్ యొక్క సంరక్షణ.
0: దట్ యూనిటీ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
1: జగత్తునంతకుడును సంరక్షిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ ద
1: లోకం యొక్క సౌభాగ్యం అంతకుడును వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన ఆధారపడి ఉంటుంది.
0: ప్రాస్పెరిటీ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్.
1: కనుక ఏ సంకల్పం లే మన యొక్క పెద్ద ఆస్తులు.
0: థాట్స్ అవర్ ప్రాపర్టీస్.
1: మన సంకల్పంలో పవిత్రమైతే మనకు దివ్యమైనటువంటి ఫలం మనకు లభిస్తుంటాయి.
0: థాట్స్ ఆర్ సీక్రెట్, యూ విల్ హ్యావ్ సీక్రెట్ రిజల్ట్స్.
1: కనుక సంకల్పం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సుఖ దుఃఖాలు.
0: సో ప్రెషర్ అండ్ పెయిన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థాట్.
1: మన సంకల్పమే మూల కారణాలు.
0: ప్రెషర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుక మనం సత్య సంకల్పాలుగా తయారు చేసుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: సంకల్పాలు మంచివైనప్పుడు మనం సామాన్యంగా ఉండము, సర్వ విధమైన శక్తిని సాధించిన వారమవుతాము.
0: వెన్ థాట్స్ ఆర్ గుడ్ దే విల్ బి సో పవర్ఫుల్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ ఎల్స్.
2: భజన బినా సుఖ శాంతి.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: లోభములకు సాటి అయినటువంటి వ్యాధి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో వర్స్ డిసీజ్ దాన్ ది వరల్డ్ ఇట్ సెల్ఫ్.
0: నాస్తి క్రోధ సమోరిపుహి, క్రోధములతో స్వాతి అయినటువంటిది మరొక శత్రువు లేడు.
1: దెర్ ఈజ్ నో ఎనిమీ గ్రేటర్ దాన్ యాంగర్.
0: నాస్తి దుఃఖ దారిద్ర్యవత్, దారిద్ర్యముల కంటే మించిన దుఃఖం మరొకటి లేదు.
1: దెర్ ఈజ్ నో గ్రీఫ్ వర్స్ దాన్ పవర్టీ.
0: నాస్తి జ్ఞానాత్ పరం సుఖం, జ్ఞానముల కంటే పరమమైనటువంటి సుఖం మరొకటి కానరాదు.
1: దెర్ ఈజ్ నో గ్రేటర్ జాయ్ దాన్ నాలెడ్జ్ విజ్డమ్.
0: కాని ఇట్టి పవిత్రమైన జ్ఞానమునకు మానవుడు అతి దూరమైపోతున్నాడు.
1: బట్ టు సచ్ సేక్రెడ్ అండ్ గ్రేట్ విజ్డమ్ మ్యాన్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ డిస్టెంట్.

0: ఫెయిత్ ఇన్ గాడ్ హ్యాస్ డిసపియర్డ్. గుడ్ బిహేవియర్ బేస్డ్ ఆన్ రైట్ కాండక్ట్ ఆల్సో హ్యాస్ లాస్ట్ ఇట్స్ ప్లేస్. డిస్బిలీఫ్ ఇన్ గాడ్ అండ్ ఏథియిజం హ్యాస్ గ్రోన్ ఎనార్మస్లీ. బిలీఫ్ ఇన్ గురు, ద మాస్టర్, ద ప్రిసెప్టర్ హ్యాస్ డిసపియర్డ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ డిసపియర్డ్. Devotion also has vanished. The Sanatana Dharma also has declined. Strict discipline, respect for important things like honor, they have also come to the lowest level. What to say of the state of things today?
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,

0: I am in the light. Light is I. Light is in me. I am the light. If one can firmly establish this feeling in one's heart, he would become one with Brahma. He would merge into Brahma.
1: ఈ ప్రపంచములో మిక్కిలి ప్రాచీనమైనటువంటి యొక్క సాహిత్యము వేద సాహిత్యం.
0: ఇట్ ఈస్ ది వేదిక్ లిటరేచర్ విచ్ షెడ్స్ లైట్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇది విజ్ఞాన రాశి.
0: దిస్ ఈజ్ మాస్ ఆఫ్ విజ్డమ్.
1: మానవుని సర్వతోముఖుని గావించినటువంటిది ఈ వేదమే.
0: ఇట్ ఇస్ దిస్ వేద విచ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఫర్ మ్యాన్.
1: మానవుని చరిత్రకు మొట్టమొదటి పాఠ్య గ్రంథము వేదమే.
0: ఇట్ ఇస్ ది వేద విచ్ ఇస్ ది వెరీ ఫస్ట్ బుక్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్.
1: మానవుని సాంస్కృతికి సదశక్తికి మూలాధారమైనటువంటి పుట్టినిల్లు ఈ యొక్క వేదమే.
0: వేద ఈజ్ ది వెరీ బేసిస్ ఆన్ విచ్ మ్యాన్స్ కల్చర్ అండ్ మ్యాన్స్ గుడ్ థాట్స్ ఆర్ డెవలప్డ్.
1: సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అన్నాడు మనువు. అనగా సమస్త విద్యలు కూడాను ఈ వేదము నుండి ఆవిర్భవించినటువంటివి.
0: మను హ్యాస్ డిక్లర్డ్ that all the education has come from Veda.
1: Sarva gunamulu sarva dharmamulu vedam nundiye aavirbhavinchinatundi.
0: All the qualities and all the dharmas have emanated from Veda.
1: Ananto vai vedaha ee vedamu anantamainatundi
0: veda
1: adamainatundi apramayamainatundi ఆనందమయమైనటువంటిది.
0: వేద ఈజ్ ఇన్ఫినిట్ అన్ఫాథమబుల్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: విత్ జ్ఞాన్ అనేటువంటి ధాతువు నుండి పుట్టినటువంటిది ఈ వేదము.
0: దిస్ వర్డ్ వేద హ్యాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్.
1: అనగా ఈశ్వర జ్ఞానమే వేదము.
0: దట్ మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఈశ్వర ద లార్డ్.
1: జ్ఞానమే వేదము.
0: This is knowledge of
1: Brahma. Jnaname Vedamu.
0: Knowledge of Brahma is Veda.
1: Advaita Jnaname Vedamu.
0: Knowledge of Advaita, non-duality, is Veda.
1: Vaijnaname Vedamu.
0: Veda is also science.
1: Ivanni kudunu Atma Jnanamulaku paryaya padamulu.
0: All these are synonyms for knowledge of Atma.
1: Kani itti pavitramaina Vedamunu సామాన్యులు అర్థము చేసుకోనలేరు.
0: ఆర్డినరీ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ సచ్ సీక్రెట్ వేద.
1: అర్థము చేసుకున్నను చేసుకొనకపోయినను వేదము యొక్క దివ్యత్వమే సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: వెదర్ ది ఇట్ ఇస్ అండర్స్టూడ్ ఆర్ ఇట్ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ ది గ్రేట్నెస్ అండ్ ది స్ప్లెండర్ ఆఫ్ వేద విచ్ హ్యాస్ పర్వేడెడ్ ఇట్సెల్ఫ్ ఆల్ అరౌండ్.
1: ఇది శబ్ద బ్రహ్మము.
0: దిస్ ఈజ్ ది బ్రహ్మ ఆఫ్ సౌండ్.

0: దిస్ ఈజ్ ది మదర్ ఆఫ్ శబ్ద బ్రహ్మ, ది సౌండ్ బ్రహ్మ, ది మూవింగ్ అండ్ అన్మూవింగ్, ద స్ప్లెండరస్ వన్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ ఆల్సో ద ఎడ్యుకేషన్, ఇట్ ఈజ్ ఆల్సో ద ట్రాన్సెండెంటల్ మదర్, ఇట్ ఈజ్ ఆల్సో మదర్ విచ్ ఇస్ ఇల్యూజన్, ఇట్ ఈజ్ మదర్ ఈక్వల్ టు వెల్.
1: ఏ ప్రజ్ఞానమయమైనటువంటి యొక్క బ్రహ్మం,
0: దిస్ ఈజ్ బ్రహ్మ విచ్ ఈజ్ ప్రజ్ఞానం ఇట్ సెల్ఫ్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్,
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది ఒక కాలమునకు కాని, ఒక స్థానమునకు కాని, ఒక వ్యక్తికి కాని సంబంధించినటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ ఎయిదర్ టు ఏ పర్టికులర్ టైమ్, పర్టికులర్ ప్లేస్ ఆర్ పర్టికులర్
1: యావత్ విశ్వమునకే సంబంధించినటువంటిది.
0: దిస్ ఈజ్ అప్లికబుల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇట్టి వేదమును సామాన్య ప్రజలు గుర్తించడం కాని లేక వర్తించడం కాని సాధ్యము కాదని తెలుసుకుని వ్యాసుల వారు దీనిని నాలుగు విధములుగా విభజిస్తూ వచ్చారు.
0: రియలైజింగ్ సచ్ సేక్రెడ్ ఇన్ఫినిట్ వేద కెనాట్ బి ఈజీలీ రికగ్నైజ్డ్ బై ఆర్డినరీ మెన్ ఆర్ కెనాట్ ప్రాక్టీస్ ఇట్, వ్యాస ఆర్ డివైడెడ్ దిస్ ఇన్ టు ఫోర్ డివిజన్స్.
1: వేదము నాలుగు విధములైనటువంటి యొక్క రూపమును ధరించినప్పటికీ ఈ వేదమంతా కూడాను త్రికాండలతో కూడి జగత్తునకు ఆచార రూపమైన ప్రచారము గావిస్తూ వచ్చింది.
0: దిస్ వేద హ్యాస్ ఫోర్ డివిజన్స్ బట్ ఆల్ ద త్రీ టైమ్స్ దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ప్రాక్టీస్డ్ ఆల్సో.
1: కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని త్రికాండ స్వరూపం వేదం.
0: ది త్రీ ఫారమ్స్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్ ఈజ్ కర్మకాండ, ఉపాసన కాండ అండ్ జ్ఞానకాండ.
1: మానవుడు కర్మాధిపతి, కర్మణ్యేవ అధికారస్తి. మానవునకు కర్మాధికారంతో కాయమును ధరించాడు.
0: Man has got the body. In order to perform action, he has a right for action.
1: ఈ కర్మలు ధర్మమయమైనటువంటి కర్మలుగా ఆచరించాలి.
0: But these actions must be in tune with righteousness.
1: కనుకనే శరీర మాధ్యం కను ధర్మ సాధకం. ధర్మ సాధన నిమిత్తమై ఈ కాయము ఆవిర్భవించినదే సత్యాన్ని గుర్తించాలి.
0: It is necessary to realize that this body is given to us in order to practice ధర్మ.
1: మానవుడు ఆచరించేటువంటి కర్మలు పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు ఇదియే ఉపాసనగా మారుతుంది.
0: When man's action get fully matured, it becomes devotion.
1: ఈ యొక్క ఉపాసనే దైవార్పితమైన భావముతో, ప్రేమమయమైనటువంటి యొక్క దివ్యతత్వముతో దీనిని ఆచరించినప్పుడు ఇదియే పూర్ణమైన జ్ఞానంగా రూపొందుతుంది.
0: When this devotion itself is full of divine love and performed for the glory of the Lord with the understanding, it becomes full wisdom.
1: ఏత వాత కర్మోపాసన జ్ఞానములు మూడు కూడాను ఒక్కటే.
0: The sum and substance of this is that it is the action which is the very basis of all the things.
1: పుష్పముగా పుట్టి కాయగా మారి ఫలముగా రూపొందినట్టుగా కర్మ పుష్పం వంటిది, ఉపాసన కాయ వంటిది, జ్ఞానము ఫలము వంటిది.
0: దిస్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ఎ కంపారిజన్ దాట్ జస్ట్ యాజ్ ఎ ఫ్లవర్ బికమ్స్ ఎన్ అన్రైప్ ఫ్రూట్ అండ్ దెన్ రైపన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ ఎ ఫుల్లీ రైపన్ ఫ్రూట్, ఇట్ స్టార్ట్స్ విత్ యాక్షన్ విచ్ మే బి ఎ ఫ్లవర్, బికమ్స్ ఉపాసన విచ్ మే బి ఎన్ అన్రైప్ ఫ్రూట్ and becomes then gnana which is a fully ripe fruit.
1: Kanuka karma upasana gnana swarupamulakai samanya manavulu aacharinche nimittamai purana itihasamulu kudanu deeniki upangamuluga srushtimpabadinavi.
0: The epics and other scriptures ఆర్ డివైజ్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ మ్యాన్ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ యాక్షన్ వర్షిప్ అండ్ విజ్డమ్.
1: ఈ యొక్క వేదము యొక్క అంత్యమే ఉపనిషత్తు.
0: ద ఎండ్ ఆఫ్ వేద ఈజ్ ఉపనిషత్.
1: దీనినే వేదము యొక్క అంత్యము కనుకనే దీనికి వేదాంతము అని కూడాను మరొక పేరు.
0: ది నేమ్ వేదాంత ఈజ్ గివన్ టు ఉపనిషత్ బికాస్ ఇట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ వేద.
1: ఈ ఉపనిషత్తులు కూడాను యోగత్రయములు అని ఇది కూడాను మూడు భాగములుగా విభజించి యోగత్రయములు అనేటువంటి మార్గములో మానవులకు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఉపనిషత్స్ ఆర్ ఆల్సో డివైడెడ్ ఇన్ టు త్రీ కాల్డ్ యోగత్రయం అండ్ ఆర్ ఆఫర్డ్ టు ది మ్యాన్ కైండ్ ఫార్ మేకింగ్ ఇట్ ఈజీ టు ప్రాక్టీస్.
1: యోగం అనగా అర్పిత భావము.
0: యోగ మీన్స్ ఎన్ ఆఫరింగ్ ఫీలింగ్.
1: మనం ఏ కర్మలు చేసినా అర్పిత భావంతో మనం ఆచరించాలి.
0: వాట్ ఎవర్ యాక్షన్ యు అండర్టేక్ ట్రీట్ ఇట్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: దైవం అర్పితమైన భావంతో ఆచరించటం చేతనే ఇది దైవార్పిత భావం అనేటువంటి పేరు పొందింది.
0: ఇట్ హెస్ గాట్ ద నేమ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ బికాస్ ఆల్ యాక్షన్స్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఓన్లీ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు ద లార్డ్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క మార్గమును అనుసరిస్తూ వచ్చింది.
0: ఎవరీ డీడ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: ఇంకా రెండవదైనటువంటి యొక్క యోగత్రయములలో ఉపాసన యోగము.
0: ద నెక్స్ట్ యోగ ఇన్ దిస్ యోగత్రయ ఈజ్ ఉపాసన వర్షిప్.
1: భగవంతుని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ప్రేమించినటువంటిదే ఇది ఉపాసన యోగం.
0: The real upasana yoga is loving the Lord from the core of one's heart with full love and with purity of three instruments.
1: Kevalamu abhishta siddhikai, karya siddhikai, laukika meritunti bhrantulu siddhikai, preminchitam prema kaadu.
0: Love for the sake of fulfilling one's own desires, for fulfilling certain reasons and certain causes, and for satisfying the delusions of the world cannot be really called worship.
1: Prema nimittamai preminchali.
0: Love must be for its own sake.
1: Ade upasana yogam.
0: That is upasana yoga.
1: Inka moodavadi gnana yogam.
0: The third one is gnana yoga.
1: Sarvam vishnumayam jagat.
0: The entire
1: anta bhagavati yok swarupame. Sarvulu yendu undinatvanti vaadu bhagavantudu okkade.
0: Everything is the very form of God. It is God who dwells in every being.
1: Ekatma bhavame gnanam annaru.
0: Real wisdom is experiencing oneness of being, oneness of feeling.
1: Advaita gnaname nijamainatunti gnanam annaru.
0: Undivided and unfragmented wisdom alone is real wisdom.
1: Sarvulu yendu kudanu దైవత్వం అనేటువంటిది ఆత్మస్వరూపంలో ఉన్నదని విశ్వసించటమే జ్ఞానము.
0: రియల్ విజ్డమ్ ఈజ్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ ది సేమ్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
1: విద్యార్థులకు కొన్ని సంశయములు ఆవిర్భవించవచ్చు.
0: స్టూడెంట్స్ మే గెట్ ఎ ఫ్యూ డౌట్స్.
1: రూపములు వేరువేరుగా, ప్రవర్తనలు వేరువేరుగా, నామములు వేరువేరుగా, తమ యొక్క సిద్ధాంతములు వేరువేరుగా ఉండినప్పుడు అందరి యందు ఏకత్వం అనేటువంటి భావము ఇది అసాధ్యము అని వీరు సందేహించవచ్చు.
0: దే మే గెట్ ది డౌట్ వెన్ ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ ది బిహేవియర్ ఈస్ డిఫరెంట్, వెన్ ది నేమ్స్ ఆర్ డిఫరెంట్, వెన్ దర్ ఫిలాసఫీ అండ్ బిలీఫ్స్ ఆర్ డిఫరెంట్, దే హౌ కెన్ దే బి వన్ అండ్ ద సేమ్.
1: అగాధమైన సముద్రమునందు అసంఖ్యాకములైన అలలు లేచుతుంటాయి.
0: In the unfathomable deep sea, a number of waves arise.
1: Okkokka ala okkokka roopamu dharinchi untadu.
0: Each wave has its own form.
1: Oka alaku maroka alaku ye maatramu sambandham lenattuga kanipistundi.
0: One gets the impression that there is no similarity between one wave and another.
1: Kaani anni alalu endukudanu jalamu okkate.
0: బట్ ది వాటర్ ఇన్ ఈచ్ వేవ్ ఈస్ ది సేమ్.
1: అన్ని అలలకును సముద్రములకు ఏమాత్రము వేరు కాదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద ఓషన్.
1: ఈ అలలన్నీ కూడా సముద్రం కంటే భిన్నమైనవి కాదు.
0: ద వేవ్స్ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అదే విధముగానే రూపనామములు, సిద్ధాంతములు, కర్మకలాపములు వేరువేరుగా ఉండినప్పటికీ సత్చిత్ ఆనంద సాగరమునందు ఇవన్నీ కూడాను అలల వంటివి.
0: ఇన్ ద సేమ్ వే పీపుల్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ బిలీవ్స్ అండ్ డిఫరెంట్ యాక్షన్స్, బట్ దే ఆర్ ఆల్ లైక్ వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానంద సముద్రమునందు సర్వులు కూడాను అలల వంటి వారే.
0: ఆల్ ఆర్ లైక్ ద వేవ్స్ ఆన్ ద ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: ప్రతి మానవుని ఎందుకును సత్చిత్ ఆనందం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ అ సబ్స్ట్రేటమ్ అండ్ ది వెరీ బేసిస్ విచ్ ఇస్ సత్ చిత్ అండ్ ఆనంద.
1: ఇంకా ఉపనిషత్తుల నుండి భగవద్గీత ఆవిర్భవించింది.
0: భగవద్గీత హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఉపనిషత్స్.
1: ఇది కేవలము షట్కర్మలనేటువంటి మార్గములో ఇది మరొక విధంగా లోకానికి బోధిస్తూ వచ్చింది.
0: దిస్ హ్యాస్ టాట్ టు ద వరల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షట్కర్మాస్,
1: షడాంగములు అనేటువంటి ఒక రూపాన్ని కూడా ధరించింది.
0: ఇట్ హాస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ షడాంకాస్.
1: 18 అధ్యాయములు గీత యందు.
0: గీత కన్సిస్ట్ ఆఫ్ 18 చాప్టర్స్.
1: 6 అధ్యాయములకంతా కూడా ఒక షట్కము అని పేరు పెడుతూ వచ్చింది.
0: ఈచ్ 6 చాప్టర్స్ ఈస్ గివెన్ ఎ నేమ్ షట్కం.
1: 3 6 18 3 యొక్క షట్కములు కూడాను చేరి 18 అధ్యాయములతో పరిపూర్ణమైపోతుంది.
0: ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 షట్కాస్, 3 సిక్సెస్ బికమ్స్ 18 చాప్టర్స్.
1: మొదటి షట్కము ఇది కర్మ మార్గము.
0: ది ఫస్ట్ 6 చాప్టర్స్ రిలేటింగ్ టు ది పాత్ ఆఫ్ యాక్షన్.
1: 2వ షట్కము ఉపాసన మార్గము.
0: The second 6 chapters are for worship.
1: 3వది జ్ఞాన మార్గము.
0: The third one is the path of knowledge.
1: ఏతవాత వేదము నుండి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుండి భగవద్గీత, భగవద్గీత నుండి భవ్యమైనటువంటి యొక్క ఆచరణ రూపమైనటువంటి మానవత్వము ఇందులో ఆవిర్భవించింది.
0: The sums and substance of it is from Vedas, Upanishads. From Upanishads, Bhagavad-gita, and from Bhagavad-gita, a code of
1: Gita
0: action.
1: Gita yoka sarame manava jati.
0: A humanity is the essence of Bhagavad-gita itself.
1: Ee jati ki abhimatamu Gita ne.
0: This humanity should have attachment only for Gita.
1: Aite, Gita kevalamu bharatiyulaku maatrame sambandhinchindi kada. Itara desamulo varaku kani, ఇతర మతముల వారికి కానీ ఇది సంబంధం కాదని కేవలం భ్రాంతిచే దానిని వేరువేరుగా భావిస్తారు.
0: సమ్ పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ అండ్ ఎ డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు భారతీయాస్ అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అదర్ కంట్రీస్.
1: కేవలం భగవద్గీత భారతీయులకు మాత్రమే సంబంధించినటువంటి ప్రాపర్టీ కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది ప్రాపర్టీ. భగవద్గీత ఇస్ నాట్ ది ప్రాపర్టీ రిలేటింగ్ టు ఓన్లీ
1: భారతీయులకే సంబంధించినటువంటిది.
0: This is the property available for the entire world.
1: ఇది భగవద్ గీత, భగవంతుని యొక్క వాక్యం.
0: This is the word of the Lord.
1: సర్వులకు భగవంతుడు ఒక్కడే.
0: There is only one God for all people.
1: ఇట్టి ఏకస్వరూపాన్ని ధరించినటువంటి యొక్క భగవంతునకు అనేక భావముల చేత, అనేక నామముల చేత, అనేక రూపములను ఆరాధిస్తూ వస్తారు.
0: God who is only one and has one form, depending upon the different feelings, different ideas, they are enjoying God in different forms.
1: Aneka naam.
0: There is only one God, but he has different names.
1: Kanuka daivam okkade.
0: God is one.
1: Hinduulu kaani, Mahamadiyulu kaani, Christians kaani, Bauddhulu kaani, Parsiulu kaani, సిక్కులు కాని వేరు వేరు రూపములు ధరిస్తున్నారే కాని కాదు కాదు అందరికీ భగవంతుడు ఒక్కడే ఒక్కడే.
0: వెదర్ ఇట్ ఇస్ ది హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్ ఆర్ సిక్స్, దే మే బి కన్సిడరింగ్ గాడ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫారం, బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: ఏ పేరు పెట్టుకుని ఏ రూపమును ఆరాధించినప్పటికీ దైవానికి చెందుతుంది.
0: వాట్ ఎవర్ నేమ్ యూ టేక్, వాట్ ఎవర్ ఫారం యూ ఇమాజిన్, ది ప్రేయర్ గోస్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే ఉపనిషత్తులు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ అదంతా భగవంతునికి చెందుతుంది.
0: విత్ ఎ బ్రాడ్ అవుట్లుక్ ఉపనిషత్స్ హావ్ డిక్లర్డ్ దట్ హూమ్సోఎవర్ యు ఆఫర్ యువర్ ఒబైజాన్స్ అండ్ నమస్కార్, ఇట్ గోస్ టు వన్ గాడ్ అండ్ ద సేమ్ గాడ్.
1: పాత్రలు వేరువేరే,
0: పాట్స్ ఆర్ డిఫరెంట్,
1: కానీ ప్రతిబింబం ఒక్కటే.
0: బట్ ది ఇమేజ్ ఈజ్ వన్.
1: అదేవిధంగా దేహం అనే పాత్ర యందు ఆత్మతత్వం అనేటువంటి ప్రతిబింబము విడివిడిగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది ఇమేజ్ ఆఫ్ ఆత్మ అపియర్స్ టు బి డిఫరెంట్.
1: ఒక సూర్యుండు సమస్త లోకమునకు ఒక్కొక్కడై, సూర్యుడు ఒక్కడే కాని అమెరికన్ సూర్యుడని, బ్రిటిష్ సూర్యుడని, పాకిస్తాన్ సూర్యుడని, చైనా సూర్యుడని, భారతదేశం సూర్యుడని, దీనికి వేరే ప్రత్యేకాలు లేవు కదా. సూర్యుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్, దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ సన్ స్పెషలీ అప్లికబుల్ టు అమెరికా ఆర్ బ్రిటన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా ఆర్ చైనా.
1: అయితే ఒక్కొక్క దేశం వారు ఒక్కొక్క సమయంలో ఆ సూర్యుని చూడవచ్చు.
0: బట్ ఈచ్ కంట్రీ గెట్స్ ఎ విజన్ ఆఫ్ ద సన్ అట్ డిఫరెంట్ పాయింట్స్.
1: అందరూ ఒక్క తూరి చూడడానికి సాధ్యము కానప్పటికీ, సాధ్యము కానంత మాత్రమున వేరు వేరు సూర్యుడని భావించటము, ఇది వెర్రితనం కదా.
0: జస్ట్ బికాస్ ఆల్ పీపుల్ కెనాట్ సీ సన్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, టు సే దట్ దేర్ ఆర్ డిఫరెంట్ సన్స్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడిటీ?
1: కనుక వేదములు విశాలమైన అనంతమైన అగాధమైన అర్థమును కలిగి ఉంటున్నాయి.
0: వేదాస్ హ్యావ్ వెరీ బ్రాడ్ మీనింగ్, వెరీ డీప్ మీనింగ్, వెరీ.
1: అయితే ఈ వేదమును పూర్వము బోధించుటకు గురువులు చాలా కఠినమైన చర్యలు తీసుకునేటువంటి వారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ద ప్రిసెప్టర్స్ యూజ్ టు ప్రిస్క్రైబ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ ఫర్ టీచింగ్ వేద.
1: ఆనాడు అధ్యాపకులు ఆ కఠిన చర్యను పాటించటం చేతనే ఈ వేదము ఇంతకాలము ఈ జగత్తునందు నిలువగలిగినది.
0: వేద హ్యాస్ బీన్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ ఫ్లరిష్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బికాస్ ఇన్ ది ఓల్డెన్ డేస్ ప్రిసెప్టర్స్ డిడ్ ఎక్సర్సైజ్ వెరీ రిగరస్ డిసిప్లిన్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్.
1: స్వరూపము కాదు శృతి, కేవలం వినికిడి చేతనే లభ్యమయ్యేటువంటిది.
0: వేద కెన్ బి ఒబ్టైన్డ్ ఓన్లీ త్రూ హియరింగ్.
1: వేదము అనాది కాలం నుండి గురు శిష్య పరంపరంగా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: వేద వాస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఫ్రమ్ గురు టు శిష్య త్రూ హియరింగ్.
1: ఉచ్చరించటము, శిష్యుడు దానిని తిరిగి దానిని పాటించటము, అదే రీతిగా ఉచ్చరించటము, స్వరబద్ధముతో లయబద్ధముతో ఉచ్చరించాలి.
0: ప్రిసెప్టర్స్ used to chant this Veda according to the prescribed rules and the disciples used to get to memorize those things. The preceptors of those days
1: parishuddha hrudayulu
0: were totally selfless and pure hearted.
1: Paratattva bhavamunu kaliginatundi varu,
0: they were full of the godly divine feelings.
1: Prema tattvamuto koodinatundi varu,
0: they were full of ప్యూర్ లవ్.
1: విద్యార్థుల యొక్క అభివృద్ధి నిమిత్తమై తమ జీవితమునే అంకితం గావిస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ ప్రిపేర్డ్ టు డెడికేట్ దేర్ వెరీ లైఫ్.
1: విద్యార్థులు కూడాను ఆ శిక్షణకు కట్టుబడి తూచా పాలించేటువంటి వారు.
0: ద స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్ ఆల్సో వర్ ఇంప్లిసిట్లీ ఒబేయింగ్ ద కమాండ్స్ ఆఫ్ ద ప్రిసెప్టర్స్ అండ్ మాస్టర్స్.
1: వీరి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం చేత అలాంటి విద్యార్థిని ఆ పరిసర ప్రాంతంలో కూడాను చేర్చేటువంటి వారు కాదు.
0: Any student who violates the rules or the discipline were not allowed to come anywhere near the master's.
1: Akara panchaka, akara panchaka.
0: There is
1: అరిష్టములు కలిగినటువంటి యొక్క వ్యక్తిని ఆ గురువులు సహించేటువంటి వారు కాదు.
0: ది ప్రిసెప్టర్స్ నెవర్ యూస్ టు టాలరేట్ పీపుల్ హూ హ్యాడ్ దిస్ ఫైవ్ డిఫెక్ట్స్.
1: అకార పంచకము, అకారంతో ప్రారంభమయ్యేటువంటి అరిష్ట పంచకములు.
0: దీస్ ఫైవ్ ఆల్ స్టార్ట్ విత్ ది ఆల్ఫాబెట్ ఆ.
1: మొట్టమొదటిది అలక్ష్యం.
0: ద ఫస్ట్ వన్ ఈజ్ అలక్ష్యం, ఇండిఫరెన్స్.
1: రెండవది అవినయం.
0: సెకండ్ వన్ ఈజ్ అవినయం, ల్యాక్ ఆఫ్.
1: మూడవది అహంకారం.
0: ద థర్డ్ వన్ ఈజ్ అహంకారం.
1: నాలుగవది అసూయ.
0: ఫోర్త్ వన్ ఈజ్ అసూయ.
1: ఐదవది అసభ్యం.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ అసభ్యం.
1: ఈ ఐదింటినీ కూడినటువంటి వాడు విద్యార్థికి ఏమాత్రం కూడా తగినటువంటి వాడు కాదు.
0: A person who has these five defects does not have any right to be a student at all.
1: మొట్టమొదట అలక్ష్యం చేయకూడదు.
0: In the first instance, one should not be indifferent.
1: అవినయము ప్రకటించకూడదు.
0: One should not show any disobedience or lack of
1: humility. అనేటువంటిది మరింత ప్రమాదమైనటువంటిది.
0: Ego is more dangerous.
1: ఈ అహంకారం తన్ను తానే మర్చిపోతుంది.
0: Ego makes one forget oneself.
1: ఇంకా అసూయ.
0: Then jealousy.
1: ఇది మహా పాప స్వరూపమైనటువంటి.
0: This is the very embodiment of very great sin.
1: ఇంకా అసభ్యత.
0: అసభ్యత.
1: అసభ్యమనగా మానవుడిగా ఉండి సమాజమునందు ఏ విధమైనటువంటి విశిష్టమైనటువంటి యొక్క భావంతో తాను జీవించాలో దానికి విరుద్ధంగా జీవించటమే అసభ్యం.
0: This అసభ్యత or lack of code is that if after being a man, if he does not conduct himself like a man for the welfare of the society in which he lives, it is called asabhyata.
1: Vyasula vare daggara aneka mandi shishyulu ee veda adhyayanam nimittamai cheraru.
0: A number of disciples collected with Vyasa.
1: Andulo mottamodati vaadu Vaisampayana.
0: The first one is Vaisampayana among them.
1: ఇతను భక్తి శ్రద్ధలతో వినయ విధేయతతో గురువాజ్ఞను పాటించి శిరసా వహించి తన యొక్క జీవితమును సార్థకం గావించుకున్న వ్యక్తి.
0: వైసంపాయన వాజ్ వన్ హూ శాంక్టిఫైడ్ బై హిజ్ లైఫ్ బై అబ్జర్వింగ్, బై హావింగ్ డివోటెడ్ అప్రోచ్, శ్రద్ధ, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ, అండ్ ఆల్వేస్ ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ హిజ్ మాస్టర్.
1: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష.

0: గుణములు,
1: గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్ ఇంటెలిజెన్స్,
0: సత్యనిరతి,
1: అడ్హరెన్స్ టు ట్రూత్,
0: భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్,
0: నేర్పునదే విద్య,
1: దట్ అలోన్ ఈజ్ ఎడ్యుకేషన్ విచ్ ఇట్ ఈస్ అ సాల్వ్
0: విద్యార్థి నేర్వవలయు,
1: స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్.
0: ఈ విధంగా కూడాను గురువు దగ్గర వైశంపాయనుడు విద్యను గడిపి తాను తిరిగి ఒక వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించాడు.
1: హీ లెర్న్డ్ వేద ఫ్రమ్ వ్యాస వైశంపాయన లెర్న్డ్ అబ్జర్వింగ్ ఆల్ ది క్వాలిటీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ హిజ్ ఓన్ ఆశ్రమ్ ఫర్ టీచింగ్ స్టూడెంట్స్.
0: గురుకులం అనగా కేవలము కొన్ని అభ్యాసముల చేత, కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క నిబంధనల చేత ఏర్పడిందని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువు ఇల్లే వారికి నిలయం.
1: వెన్ యు సే గురుకులం, ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఏ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అబ్జర్వింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ద హోమ్ ఆఫ్ ది ప్రిసెప్టర్ ఇట్సెల్ఫ్ వాజ్ ద స్కూల్.
0: ఆనాడు గురువు బుధించినదే శిష్యుని కూడాను ప్రసాదంగా ఇచ్చేటువంటి వారు.
1: ద ప్రిసెప్టర్ యూస్ టు ఆఫర్ ద సేమ్ ఫుడ్ విచ్ యూస్ టు పార్టేక్ టు ద స్టూడెంట్స్.
0: గురువుతోనే జీవితము గడిపేటువంటి వారు.
1: ద స్టూడెంట్స్ యూస్ టు లివ్ విత్ ది ప్రిసెప్టర్ డే ఇన్ అండ్ డే అవుట్.
0: కనుక ఆహార విహారములన్నీ కూడాను గురువుకు శిష్యులకు సమానంగానే ఉండేటువంటివి.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ వర్ కామన్ అండ్ ద సేమ్ బిట్వీన్ ద ప్రిసెప్టర్.
0: కనుకనే ఇరువురి భావములు కూడాను ఒక్కటిగానే ఉండేటువంటివి.
1: Therefore there was unity and harmony in their
0: food feelings. Okkate kanuka head kuda okkati gaane undetundi.
1: As food is the same, the head and the thoughts were the same.
0: Kanukane itti aahara viharamulato paatu aatma tattvanni bhojinchetundi vare aanaati guruvulu gurukulamulu.
1: Those preceptors and their gurukula was such that it was based upon proper food and proper habits.
0: Ee gurukulamunandu యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క ఎంటర్డ్ ఇన్ టు దిస్ గురుకుల.
0: మహామేధాశక్తి కలిగాడు.
1: యాజ్ఞవల్క వాజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్చువల్.
0: చాలా చురుకైన బుద్ధి కలిగాడు.
1: హి హాస్ షార్ప్ ఇంటెలెక్ట్.
0: ఏనాటి విద్యలు ఆనాడే నేర్చి గురువులకు అప్పచెప్పేటువంటి వాడు.
1: హీ వాజ్ ఏబుల్ టు మాస్టర్ ఈచ్ డేస్ లెసన్ దట్ డే ఇట్సెల్ఫ్ and give back whatever he is asked.
0: Itani yokka telivitetalaku guru chaala santasincheetunte vaadu.
1: The preceptor used to be very happy with his disciple by his for his intelligence and discipline.
0: Itani goppa telivitetalu kalavaadani chaala medhasakti kalavaadani kontha varakunu 10 mandi kontha maatadukovatam jarugutu vachindi.
1: All the other disciples used to say that this యాజ్ఞవల్క్య ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ హ్యాడ్ షార్ప్.
0: దీనితో యాజ్ఞవల్కునకు కొంత చిన్న బీజంగా అహంకారం ప్రారంభమైంది.
1: వెన్ పీపుల్ బిగాన్ ప్రైజింగ్ హిమ్ దిస్ డెవలప్డ్ ఎ స్మాల్ సెన్స్ ఆఫ్ ఈగో.
0: నా క్లాసులో నాకంటే ఇంకా గొప్ప మార్క్స్ తీసేవారు లేరు.
1: హీ గాట్ ద ఫీలింగ్ దట్ దెర్ వాజ్ నో అదర్ స్టూడెంట్ గ్రేటర్ దాన్ హిమ్ హూ కెన్ స్కోర్
0: హైటేటలు కలవాడని చాలా మేధాశక్తి కలవాడని కొంతవరకును 10 మంది కొంత మాట్లాడుకోవటం జరుగుతూ వచ్చింది.
1: ఆ ది అదర్

0: ఫీలింగ్ దట్ దెర్ వాజ్ నో అదర్ స్టూడెంట్ గ్రేటర్ దాన్ హిమ్ హూ కెన్ స్కోర్ ఎ హైయర్
1: మార్క్. గురువు అడిగిన ప్రశ్న అంతా కూడా నేను తప్ప దీనికి జవాబు చెప్పేటువంటి వారు లేరు.
0: దెర్ వాజ్ నన్ ఎల్స్ హూ కెన్ ఆన్సర్ ది ప్రిసెప్టర్స్ క్వశ్చన్స్ ఎక్సెప్టింగ్ మీ.
1: నేను ఓ గ్రేడ్ తీసుకున్నటువంటి వాడను.
0: ఐ ఆమ్ లైక్ ది వన్ హూ హాస్ టేకన్ ఓ గ్రేడ్.
1: అహంకారం బయలుదేరేటప్పటికి నిజంగా అది ఓ గ్రేడ్ గానే అయిపోతుంది.
0: వెన్ ది ఈగో డెవలప్స్ ఇట్ బికమ్స్ ఎ రియల్ ఓ గ్రేడ్.
1: ఏమిటి ఆ ఓ గ్రేడ్ అంటే జీరో గ్రేడ్.
0: వాట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ దిస్ ఓ గ్రేడ్? ఇట్ ఈస్ ఎ జీరో గ్రేడ్.
1: ఇక్కడ అహంకారం ప్రారంభమయ్యేటప్పటికి యాజ్ఞవల్కునకు కొంత అలక్ష్యం కూడాను అందులో ప్రవేశిస్తుంది.
0: వన్స్ ఈగో డెవలప్స్ ఇన్ యాజ్ఞవల్క ది ఇండిఫరెన్స్ ఆల్సో డెవలప్డ్ ఇన్ హిమ్.
1: అలక్ష్యంతో పాటు అసభ్యత కూడాను అందులో చేరుతూ వచ్చింది.
0: అలాంగ్ విత్ ది ఇండిఫరెన్స్ lack of manners and not observing the code also
1: kodunu chakkaga gurtistu vachadu vaisampayana.
0: Vaisampayana closely observed all these things in his
1: anaati guruvulu shishyulaku pranamulaina icchetunti varu manchiki.
0: The preceptors were such that they would give up their life for the welfare and for the sake of the
1: dari tappi nadachatam aviriyanga pravartinchatamu అశ్రద్ధతో తాను చరించటము ఇలాంటి దుర్లక్ష్యములు కలిగినటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించేటువంటి వారు.
0: దోస్ ప్రిసెప్టర్స్ యూస్ టు గివ్ వెరీ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ది డిసైపుల్స్ వర్ టు స్ట్రే అవే ఫ్రమ్ ద పాత్ అండ్ డెవలప్ ఈగో అండ్ ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ సచ్ అదర్ బ్యాడ్ క్వాలిటీస్.
1: అనగా అదే విద్య.
0: శిక్ష రియలీ మీన్స్ ఎడ్యుకేషన్.
1: కేవలం పుస్తకాలు చదవటం కాదు విద్య.
0: Reading books or studying books is not education.
1: Guru aagyanu sirasa palinchi
0: obeying the command of the preceptor.
1: Guru aagnapinchinatvanti yokka deenini sirasa vahinchi
0: obeying and implementing all the commands of the preceptor.
1: Ichchetvanti yokka shikshanalanniti kudunu manasara swikarinchatame nijamaina vidya.
0: Accepting every punishment given by the guru, that is true education.
1: కనుక ఇదన్నీ నువ్వు గుర్తించినటువంటి వైశంపాయనుడు ఒకనాడు దగ్గరకు పిలిచి, యాజ్ఞవల్క నీవి గురుకులములో చదవడానికి అధికారి కాదు, తక్షణమే దీనిని విద్యి నీవు పోవలసింది. కేవలం పోవటమే కాదు, నేనిచ్చిన విద్యలన్నీ కూడా నాకు తిరిగి వెనుకకిచ్చి నువ్వు వెళ్ళిపోవాలి.
0: ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ఞవల్క which was going on the wrong path, Vaisampayana called him once and told him, you have forfeited the right to be here. You can go away.
1: Enta premato tana ikka vidyalanu shishyunuku andinchado anta kathinamainatti vaakulato aa vidyalanu tirigi venuku teestunnadu.
0: The master gave the disciple with so much of love all the education and training. With the same rigorous harshness he commanded him to leave the ఆశ్రమ్ అండ్ గోవి అండ్ ది పనిష్మెంట్ వాజ్ ఆల్సో సివియర్.
1: గుర్తించినటువంటి యాజ్ఞవల్కుడు తన యొక్క విద్యలన్నీ కూడాను వమనం చేశాడు.
0: యాజ్ఞవల్క హూ రికగ్నైజ్ ది కమాండ్ ఆఫ్ హిస్ మాస్టర్ వామిటెడ్ ఆర్ గేవ్ బ్యాక్ ఆల్ ది ఎడ్యుకేషన్ విచ్ హి హాడ్ లెర్న్డ్.
1: ఆ వమనమును పిత్తరి పక్షుడు భుజించాడు.
0: దిస్ వామిట్ వాజ్ eaten up by the birds called tittari birds.
1: Kalukune aa pachchulu kudanu ee yokka vedamnu uchcharinchatam prarambhinchayi.
0: After the part of
1: tittari pachchulu nundi kudanu vachinatundi shabdamulu kalukune deeniki taittiriya upanishattu ani pettaru.
0: This upanishad got the name taittiriya upanishad because these words have come, this veda has, this upanishad has come from this tittari birds.
1: Vedamulaku rendu vidhamulainatundi yokka sampradayam untunnayi.
0: There are two traditions associated with Veda.
1: Okati Brahma sampradayamu, rendavadi Aditya sampradayamu.
0: One tradition is Brahma tradition, the other is Aditya tradition.
1: Kanuka ee yajnavalkudu vamanamu chesinatvanti yokka deeniki kevalamu Brahma sampradayam ani peru vachindi.
0: What was vomited by Yajnavalka relates to the Brahma tradition, Brahma sampradayam. This one
1: Krishna Yajurvedamu annaru.
0: This has been described as Krishna

0: యజుర్వేద. తదుపరి యాజ్ఞవల్కుడు తన దోషాన్ని తాను చక్కగా గుర్తించి గురువు యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించినటువంటి యొక్క తప్పు చేత తాను ఆహార పానీయములు మాని కఠినమైనటువంటి యొక్క సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ హిస్ మిస్టేక్స్ అండ్ షీ డిడ్ గ్రేట్ పెనన్స్ వర్షిపింగ్ లార్డ్ సన్ గివింగ్ అప్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తమోని, తాను పశ్చాత్తాపం చే ఈ విధమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: రిపెంటెన్స్ క్లీన్స్ అస్ వన్స్ సిన్స్ అండ్ ప్యూరిఫైస్ వన్ హార్ట్. బై దిస్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ హీ వాస్ ప్యూరిఫైడ్.
0: ఈ పశ్చాత్తాపం పడిన తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజీ అనే రూపమును ధరించి, నాయన గడిచినది గడిచినది, తిరిగి ఇట్టి దోషమును నీవు ఏమాత్రం కూడాను ఆచరించరాదు, చేయకూడదు. గురుద్రోహము దైవద్రోహము మహాప్రమాదం, కనుక నీవు జాగ్రత్తగా ఉండమని తిరిగి వేదములంతా కూడాను సూర్యుడే ఉపదేశించాడు.
1: రియలైజింగ్ దట్ యాజ్ఞవల్క్య హాస్ రిపెంటెడ్ ఎనఫ్, సన్ గాడ్ అపియర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాజీ బర్డ్ అండ్ హి టోల్డ్ హిమ్ ఫర్గెట్ ద పాస్ట్, పాస్ట్ ఈజ్ పాస్ట్, షుడ్ నాట్ డు ఎనీథింగ్.
0: ఎందుకు ప్రత్యక్షమయ్యాడు సూర్యుడు?
1: వై డిడ్ సన్ గాడ్ అపియర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బర్డ్ వాజీ?
0: యాజ్ఞవల్కుని యొక్క పూర్వీకులు నిరంతరము కూడాను అన్నదానము సలిపేటువంటి వారు.
1: ది ఏన్షియన్స్ ఆఫ్ యాజ్ఞవల్క్య యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్,
0: కనుక ఆ కుటుంబములకు వాజసము అని పేరు వచ్చింది.
1: ఎ లాట్ ఆఫ్ చారిటీ బై గివింగ్ ఫుడ్ అండ్ దేర్ ఫార్ దట్ ఫ్యామిలీ గాట్ ఎ నేమ్ వాజసం.
0: ఈ వాజసం అనేటువంటి పేరు రావటం చేతనే ఆ యొక్క స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు.
1: It is an account of this. God, Son God took the form of Vaji.
0: దీనికి శుక్ల యజుర్వేదము అని వచ్చింది పేరు.
1: Gave this teaching and that is why this particular Veda is called శుక్ల యజుర్వేద.
0: వాజస ఖండము అని కూడా మరొక పేరు వచ్చింది.
1: వాజస డివిజన్ ఖండ, దట్ ఈస్ అనదర్ నేమ్ గివన్ టు దిస్.
0: ఆదిత్య ఖండం అని కూడా ఇంకొక పేరు వచ్చింది.
1: దిస్ ఆల్సో గాట్ ద నేమ్.
0: సూర్యోపాసన చేత లభ్యమైనటువంటిది కనుకనే దీనికి ఆదిత్య స్కందము అని.
1: దిస్ గాట్ ద నేమ్ ఆదిత్య స్కందము బికాజ్
0: వాయు స్వరూపంలో ప్రత్యక్షమై బోధించడం చేతనే ఇది వాయుస స్కందం అని.
1: దిస్ ఆల్సో హెస్ గాట్ ద నేమ్ వాయుస స్కంద బికాస్.
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి రూపంలో ధరిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ దీస్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ అకేషన్స్.
0: యజుర్వేదములో రెండుగా విభజింపబడుతూ వచ్చింది.
1: యజుర్వేద ఈజ్ డివైడెడ్ ఇన్ టూ డివిజన్.
0: వేదములు నాలుగైనప్పటికీ ఈ యజుర్వేదం విభజించడం చేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి.
1: వేదాస్ ఆర్ ఓన్లీ ఫోర్ బికాస్ దిస్
0: వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. అయితే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము రెండుగా విభజించడం చేత ఐదు వేదములుగా రూపొందినాయి.
1: ఒరిజినలీ వేదాస్ ఆర్ ఫోర్. యాజ్ యజుర్వేద వాజ్ డివైడెడ్ ఇన్ టూ కృష్ణ అండ్ శుక్ల యజుర్వేద, దే బికేమ్ ఫైవ్.
0: ఆనాడు సూర్యోపాసన చేత సూర్యానుగ్రహాన్ని పొంది ఏది ఈ లోకములకు ప్రధానమైనటువంటిది అని విమర్శించుకుని విచారించుకుని అన్ని విధములుగా పరిశీలన సల్పి దేశానికి కొన్ని రకములైనటువంటి యొక్క సామాన్య మానవులకు సరి అయినటువంటి యొక్క కర్తవ్య కర్మలను బోధిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క వర్షిప్డ్ గాడ్ సన్ అండ్ హిస్ గ్రేస్ and he wanted to just know what is very essential for every ordinary human being in this world, for the good of the world, for the welfare of the world. He just found out some truths.
0: Na kutumbikulu annadanam salpatam cheta kada ee naadu surude vajis roopamunu dharinchu vachadu.
1: As my ancients performed charity of food in the olden days,
0: kanukane
1: sun god

0: త్వరణయే అది. అన్నదానము కన్నా అధిక దానం బేది.
1: వాట్ గ్రేటర్ చారిటీ ఈజ్ దేర్ దాన్ చారిటీ ఆఫ్ ఫుడ్?
0: తల్లిదండ్రుల కన్నా దైవమేది.
1: విచ్ గ్రేటర్ గాడ్ ఈజ్ దేర్ గ్రేటర్ దాన్ వన్స్ ఓన్ పేరెంట్స్?
0: జగదీతపము కన్నా సత్యశీలం బేది.
1: వాట్ గ్రేటర్ ట్రూత్ అండ్ ఇంటిగ్రిటీ కెన్ బి దేర్ దాన్ ది తపస్?
0: దయ కంటే ఎక్కువ ధర్మమేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ధర్మ దాన్ కైండ్నెస్?
0: జన సంగతి కన్నా చూడలాభం బేది.
1: కెన్ దర్ బి గ్రేటర్ ప్రాఫిట్ దాన్ గుడ్ కంపెనీ?
0: క్రోధంబు కన్నా శత్రుత్వమేది.
1: నో గ్రేటర్ ఎనిమీ దాన్ యాంగర్.
0: రుణము కంటెను నరునకు రోగమేది.
1: నో గ్రేటర్ డిసీజ్ దాన్ ఇండెటెడ్నెస్.
0: సర్వదా కీర్తి కంటెను సంపదేది.
1: నో గ్రేటర్ వెల్త్ దాన్ ది గుడ్ నేమ్.
0: స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది?
1: నో గ్రేటర్ జ్యువెలరీ ఆర్ డెకొరేషన్ దాన్ స్మరణ చాంటి.
0: దీనికి మించినటువంటివి ఈ జగత్తులో లేవు అని యాజ్ఞవల్కుడు హృదయపూర్వకంగా విశ్వసించి ఆనాటి నుంచి కూడాను తల్లిదండ్రుల సేవ, గురు సేవ, అన్నదానము యందు ప్రధానమైనటువంటి ఒక స్థానమును వహించి శిష్యులకు ఈ విధంగా బోధిస్తూ వచ్చారు.
1: యాజ్ఞవల్క్య రియలైజ్ ది ట్రూత్స్, డిక్లర్డ్ ఆల్ దీస్ ట్రూత్స్ విచ్ ఆర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ ఆన్ ఎర్త్ అండ్ హీ అండర్టూక్ టీచింగ్, రెస్పెక్టింగ్ ది పేరెంట్స్ అండ్ సర్వింగ్ ది పేరెంట్స్.
0: ఏకాదశి దినము మన యొక్క క్లాసెస్ ప్రారంభమైంది.
1: డియర్ స్టూడెంట్స్, అవర్ క్లాసెస్ స్టార్టెడ్ ఆన్ ఏకాదశి.
0: ఏకాదశి దినముతో మనము ఈ క్లాసెస్ ను పరిపూర్ణం గవిస్తున్నాం.
1: వీఆర్ క్లోజింగ్ అండ్ కంప్లీటింగ్ అవర్ క్లాసెస్ ఆన్ అగైన్ ది ఏకాదశి.
0: ఈ క్లాసులన్నీ కూడాను కేవలము ఏకాదశి వ్రతములుగా మనం భావించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ అండ్ ట్రీట్ ఆల్ దీస్ క్లాసెస్ యాజ్ ది ఏకాదశి వౌ.
0: ఈ వ్రతములు యందు అనేక మంది పెద్దలు, అనుభవజ్ఞులు,
1: లర్నెడ్ పీపుల్, ఎల్డర్స్ హూ హావ్ ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్,
0: హృదయపూర్వకంగా మీకు అనేక విషయములను బోధిస్తూ వచ్చారు.
1: దే హావ్ టాట్ యూ ఫ్రమ్ ది కోర్ ఆఫ్ దేర్ హార్ట్ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఊరకరారు మహాత్ములు, వారందరూ కూడా మీకు సులభంగా చిక్కేటువంటి వారు కాదు.
1: దోస్ గ్రేట్ టీచర్స్ హావ్ టాట్ యూ ఆర్ నాట్ ఈజీలీ అవైలబుల్ టు యూ.
0: స్వామైనా మీకు సులభంగా చిక్కినాడు కానీ వారెవరు చిక్కరు మీకు.
1: స్వామి అట్లీస్ట్ ఈజ్ ఈజీలీ అవైలబుల్ బట్ నాట్ దోస్ పీపుల్.
0: అలాంటి వారు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో, ప్రేమతో, హృదయపూర్వకంగా మీకు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు.
1: సచ్ గ్రేట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విత్ అ లాట్ ఆఫ్ డివోషన్, హ్యావ్ టాట్ యూ మెనీ వాల్యుయబుల్ థింగ్స్.
0: వీటిని భక్తి శ్రద్ధతో,
1: దీస్ విల్ హావ్ టు బి టేకన్ విత్
0: డివోషరించారు.
1: అండ్ యూ హావ్ ఆల్సో యాక్సెప్ట్.
0: కేవలం స్వీకరించినంత మాత్రమే నాకు చాలదు.
1: బై మియర్లీ రిసీవింగ్ దెమ్ విత్ డివోషన్ ఇట్ ఇస్ నాట్ సఫిషియెంట్. యూ హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఏ కొన్నైనా కూడా మీరు ఆచరణలో పెట్టి దీనిని ఇతరులకు కూడాను ఆదర్శప్రాయంగా అందించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ ప్రాక్టీస్ ఎ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ విచ్ యూ హావ్ లెర్న్డ్ హియర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్.
0: ఈ వేదమునందు మనం గుర్తించినటువంటిది 5 ప్రాణములు, వాటిని మీరు భద్రగా ఎప్పుడిప్పుడు కూడా క్షణ క్షణం కూడా మీరు స్మరిస్తూ రావాలి.
1: యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రిమెంబర్ ద 5 లైఫ్ బ్రెత్స్ విచ్ హ్యావ్ లెర్న్డ్ హియర్.
0: అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నో
0: గురువుల యొక్క ఆజ్ఞ కాని, తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ కాని, పెద్దల యొక్క ఆజ్ఞ కాని మీరు అలక్ష్యం చేయరాదు.
1: యూ షుడ్ నాట్ బి ఇండిఫరెంట్ టు ది కమాండ్స్ ఆఫ్ యువర్ ప్రిసెప్టర్, పేరెంట్స్, ఎల్డర్స్ అండ్
0: అవినయంగా మీరు మెలగరాదు.
1: యూ షుడ్ నాట్ కండక్ట్ యువర్ సెల్ఫ్
0: వినయులై. మీరు విద్యను స్వీకరించాలి.
1: యూ లెర్న్ ఎడ్యుకేషన్ విత్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: మీ తెలివితేటలను ఆధారం చేసుకుని అహంకారమునకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వరాదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ ఎనీ సెన్స్ ఆఫ్ ఆరోగెన్స్ అండ్ ఈగో ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ ఓన్.
0: ఇతరులు ఉన్నత స్థాయిలో అభివృద్ధి అందుతున్నారని వారిని చూచి మనము అసూయ పడరాదు.
1: యూ డుడ్ నాట్ బికమ్ జెలస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ యూ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
0: ఇవి 4 మీలో ప్రవేశించిన అసభ్యమనేటువంటిది మీకు ఆవరిస్తుంది.
1: ఇఫ్ యు
0: సమాజంలో మీరు అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ ఇన్ యూ, దెన్ యువర్ బిహేవియర్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ అండ్ విల్ నాట్ బి హెల్ప్ఫుల్ టు సొసైటీ.
0: ఈ 15 దినములు కూడా బోధించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క వేదాంత సారం.
1: డియర్ స్టూడెంట్స్, ద ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్ విచ్ యు లెర్న్డ్ డ్యూరింగ్ దీస్ 15 డేస్,
0: సకల శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ప్రమాణములను మదించి అందించినటువంటి సుధా నిధి,
1: దిస్ ఈస్ ది స్వీట్ నెక్టర్ ఇన్ ఎసెన్స్ విచ్ ఈస్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్, ఆల్ ద వేదాస్, ఆల్ ద
0: మీరు భవిష్యత్తు భావి భారతోద్ధారకులు.
1: You are going to be the well-wishers of
0: mere bhavishyatyandu leaders breeders.
1: In future you are going to be the leaders, you are going to be the
0: meeru adarshavantamainatundi jeevithani andinchali.
1: You should offer your lives as an ideal.
0: Satya margamulo praveshinchali.
1: Enter the path of truth.
0: Manamu dharmanni acharinchali.
1: Practice righteousness.
0: ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షించినప్పుడు మనల్ని ధర్మం రక్షిస్తుంది.
1: ఇఫ్ యూ ప్రొటెక్ట్ రైచియస్నెస్, రైచియస్నెస్ ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను మీరు వీటిని ఏమాత్రం కూడా ఉల్లంఘించరాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ యూ షుడ్ నాట్ వయలేట్ దీస్ థింగ్స్.
0: లోక సంబంధమైనటువంటి విద్యను మాత్రమే అభ్యసిస్తామని మీరు భావించవచ్చు.
1: యూ మే కన్సిడర్ దట్ యుడ్ లైక్ టు లెర్న్ ఓన్లీ ది వరల్డ్లీ ఎడ్యుకేషన్.
0: దీనితో పాటు దీనిని కూడాను మనము జత చేర్చుకోవాలి.
1: అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ యు కంబైన్ దీస్ ఎడ్యుకేషన్.
0: ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవనోపాధి నిమిత్తము ఆచరించేటువంటి అభ్యసించేటువంటి విద్యలు.
1: ది ఓన్లీ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ అండ్ అర్నింగ్ ఎ లైవ్లీహుడ్ అండ్ హ్యావింగ్ ఎ కంఫర్టబుల్ ఫిజికల్ వరల్డ్లీ లైఫ్.
0: కానీ వీటి అన్నింటికి ఆధారమైనటువంటి యొక్క ఆత్మస్వరూపాన్ని విస్మరించరాదు.
1: బట్ యూ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఆత్మ, విచ్ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్.
0: కరు ఆత్మభావాన్ని విశ్వసించి
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ ఆత్మ.
0: ఆచరణ యోగ్యమైనటువంటి ధర్మములను ఆచరించి
1: ప్రాక్టీస్ దో దట్ రైచియస్నెస్.
0: వేదము కూడా ఇక్కడ నిషిద్ధ ధర్మము విహిత ధర్మము అని రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ధర్మ, నిషిద్ధ ధర్మ అండ్ విహిత ధర్మ.
0: విసర్జించవలసినటువంటివి, స్వీకరించవలసినటువంటివి.
1: That means things which will have to be given up, things which will have to be followed.
0: Kani duradrishtavashatu ee naadu visarjinchavalsinatundi danni sweekaristunnaru, sweekarinchavalsinatundi danni visarjistunnaru.
1: But unfortunately today we are practicing things which will have to be given up, we are giving up things which will have to be practiced.
0: Idiye pedda agnanam.
1: This is the greatest ignorance.
0: Manam enta sravapadi arjinchinappudikini visarjinchavalsindi visarjinchali.
1: However much effort you have put into earn things.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మార్కెట్ కి వెళ్ళావు, 5 రూపాయలు పెట్టి ఒక పెద్ద మామిడి పండును కొన్నావు.
1: యూ వెంట్ టు ది మార్కెట్, బాట్ ఎ బ్యూటిఫుల్ మ్యాంగో పేయింగ్ 5 రూపీస్.
0: ఇది నా డబ్బుతో కొన్నటువంటి యొక్క మామిడి ఫలము.
1: ఐ హావ్ పర్చేజ్ దిస్ మ్యాంగో,
0: 5 రూపాయలు విలువనిచ్చాను.
1: ఐ హావ్ గివెన్ 5 రూపీస్ యాజ్ ద ప్రైస్.
0: అని దాని తోలును విత్తనాన్ని కూడా నీవు తింటావా?
1: Will you be able to just eat the skin and the stone inside it?
0: Kaadu kaadu. Dani yokka rasamunu maatrame nee sweekarinchi dani tholu vittanaanni visarjinchaadu.
1: You only should partake the essence and the juice of it. The skin and the seed will have to be thrown out.
0: Kalu ee jagattaneetundi phalamunandu,
1: in this world of in this fruit which may be world, which may be compared to the world,
0: dinini visarjinchavalsindi visarjinchaali.
1: Give up those things which you have to be given.
0: స్వీకరించాలి.
1: Accept those things which you have to be accepted.
0: అదే మీకు ఎన్నో పర్యాయములు చెప్పాను. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way of life. ఇది మనము సరైనటువంటి ఒక దృష్టిలో పెట్టుకోవాలి.
1: Any number of times I have told you in the past these 5 things. And you have to remember these 5 things. See, no, you will see what is good. Hear
0: cheddanu vinavaddu, cheddanu chudavaddu, cheddanu cheppavaddu, cheddanu talavavaddu, cheddanu cheyavaddu.
1: Do not see evil, do not hear evil, do not talk evil, do not think evil, do not do evil.
0: Vidyarthulara, మీరు చాలా అదృష్టవంతుడు.
1: డియర్ స్టూడెంట్స్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ప్రపంచంలో ఇన్ని లక్షల మంది ఉండినప్పటికీ, ఇన్ని కోట్ల మంది ఉండినప్పటికీ, ఈ కొంతమందికి మాత్రమే ఇలాంటి సదవకాశం లభించిందంటే ఇది ఎంతో అదృష్టము.
1: వెన్ దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇఫ్ ది స్మాల్ నంబర్ ఆఫ్ యూ హ్యావ్ గాట్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: కానీ లభించిన మీ ఎందు కూడాను, ఏ కొంతమంది అయినా కూడాను ఆదర్శప్రాయులుగా నిలిస్తే అంతే చాలు.
1: I would be happy at least if a few people can become an ideal set of students.
0: ఎటువంటి అధికారమైనా మీరు చేయవచ్చును.
1: Accept any authority.
0: ఎలాంటి ఉద్యోగమైనా ప్రవేశించవచ్చును.
1: You can take up any job that you want.
0: ఎలాంటి వ్యాపారమైనా చేయవచ్చును.
1: You can even take up business.
0: ఎలాంటి వ్యాపారమైనా కూడాను సల్పవచ్చు.
1: You can even take up cultivation of
0: land. తప్పు లేదు.
1: There is nothing wrong with
0: that. కర్తవ్య కర్మలు ఆచరిస్తూ
1: while discharging your duties,
0: ఆత్మవిశ్వాసాన్ని విసర్జించకుండా చూసుకోవాలి.
1: హావ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ యువర్ ఆత్మ.
0: ఈనాడు లోకంలో ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని అనాచరణకు, ఇన్ని అన్యాయములకు మూల కారణము ఆత్మవిశ్వాసం లేకపోవటమే.
1: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఆల్ ది డిఫికల్టీస్, ఆల్ ది గ్రీఫ్, సారో, సాడ్నెస్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్.
0: ఈనాటి మానవుడు తనను తానే నమ్మలేకపోతున్నాడు.
1: A person who has no faith in God cannot have faith in
0: ఇలాంటి విద్యార్థులు ఎందుకు ఏ విధంగా ఉన్నారంటే, తన జోబులో ఏదైనా ఒక 100 రూపాయలు ఉంటుంటే దీన్ని నేను ఖర్చు పెడతానేమో, ఫ్రెండ్ ఈ 100 రూపాయలు నీ దగ్గర పెట్టుకోనుండు అని అంటాడు.
1: టుడే స్టూడెంట్స్ డూ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇఫ్ దే హావ్ గాట్ 100 రూపీ నోట్ విత్ దెమ్, దే హ్యాండ్ ఓవర్ దిస్ 100 రూపీస్ నోట్ టు ది ఫ్రెండ్ అండ్ సే,
0: ఆ 100 రూపాయలు తానే కాపాడనటువంటి ఒక అపనమ్మకంలో ఉండినటువంటి వాడు ఇతరులను మాత్రం నమ్మగలడా?
1: A person who does not have faith in his own,
0: ichina nimisham nunchi kudanu vaadu tirigi natistadu ivudu istadu ee anumanam neelo baadhimpa chestundi.
1: After handing over this 100 rupee note to your friend, you are charged with the doubt whether your friend will return the money or not.
0: Motta motta self confidence, aatmavishwasanni pinchukovali.
1: Therefore, in the very first instance, you should have self confidence.
0: Self confidence manam abhirudhi pachukunnappude self satisfaction, appude manaku tripti kalugutundi.
1: Only when you have self confidence you can get self satisfaction.
0: Aa trupti enta dhanam ichina kodanu manaku labhyam ayyetundi kaadu.
1: That kind of satisfaction cannot be obtained by any amount of money.
0: Atta vishwasam lekapothe trupti aneetundi undadu.
1: If you do not have self confidence you cannot have self satisfaction.
0: Asantrupti jijo nashtaha annadu. Asantrupti kaliginatundi vaadiki anni nashtamule.
1: A person who is discontented or dissatisfied will face
0: numerous nashtamulaku kashtamulaku guri kaakunda unde nimittamai truptini manam sampadinchukovali.
1: If you want to be free from any type of problems and sorrow,
0: atma vishwasam tone manaku labhyam avutundi.
1: Have satisfaction that you can get only through self confidence.
0: Kanuka self satisfaction vachinda inka okkaru adugalekkaraledu, okkaru cheppanakkaraledu. Self sacrifice, thanu tyagam chestadu.
1: If you have that self confidence without any person telling you, you are prepared to make self sacrifice.
0: ee self sacrifice, ee tyagam chesina self realization akkade manaku labhistundi.
1: Once there is self sacrifice, the self realization dawns automatically.
0: Kanuka aatma sakshatkara nimittamai manam eppudu ekkado ee karanam chetano aneetundi bhramalanu manam visarjinchi ee yokka bhavamunu pavitramaina tyagamunu మనము ఆచరించినప్పుడు అప్పుడే అక్కడే అన్ని విధాలు కూడా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు గెట్ సెల్ఫ్ రియలైజేషన్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ఎనీ పర్టికులర్ ప్లేస్ ఆర్ డూయింగ్ ఎనీ సాధన. ఇఫ్ యూ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అండ్ మేక్ సెల్ఫ్
0: సాక్రిఫైస్, ప్రతి విద్యార్థి కూడాను సత్కర్మలలో ప్రవేశించాలి.
1: దేర్ ఫోర్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్
0: సత్కర్మలు ఆచరించినప్పుడే చిత్తశుద్ధి మనకు కలుగుతుంది.
1: గుడ్ యాక్షన్ కన్ఫర్స్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: చిత్తశుద్ధి కలిగినప్పుడే జ్ఞాన సిద్ధి లభ్యమవుతుంది.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అలోన్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఇవన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్.
0: బయటకు ఎక్కడో వెతకనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ సర్చింగ్.
0: ఏ గ్రంథములు మనం చదవనక్కర్లేదు.
1: నో నీడ్ ఫర్ రీడింగ్ ఎనీ బుక్.
0: తనయందు తాను వెతుక్కుంటే ఎప్పుడైనా మనకు లభ్యమవుతుంది.
1: ఇఫ్ వన్ సర్చెస్ విత్ ఇన్ వన్ సెల్ఫ్ ఎవ్రీథింగ్ కెన్ బి ఒబ్టైన్డ్.
0: అక్కడ వాల్ క్లాక్ ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ వాల్ క్లాక్ దేర్.
0: ఈ వాల్ క్లాక్ లోపల 3 పిన్నులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 3 హ్యాండ్స్ ఇన్ ద వాల్ క్లాక్.
0: ఒకటి నిమిషముల ముళ్ళు,
1: వన్ ఈస్ మినిట్స్,
0: ఒకటి సెకండ్ ముళ్ళు,
1: సెకండ్స్ హ్యాండ్,
0: రెండవది అవర్ ముళ్ళు.
1: అవర్ ది
0: ఈ సెకండ్ ముళ్ళు, నిమిషముల ముళ్ళు, అవర్ ముళ్ళు, గంటల ముళ్ళు.
1: The second hand, minutes hand and our hand.
0: దీనిని చక్కగా మనం పరిశీలన చేస్తే, పరిశోధన చేస్తే ఎంత సరైనటువంటి అర్థములు మనకు లభ్యమవుతాయి.
1: If you carefully observe them and inquire, great lessons can be learned from this.
0: ఆ సెకండ్ ముళ్ళు టక్ టక్ టక్ టక్ టక్ టక్ అని 60 ఇండ్లు మాత్రమే ప్రయాణం చేసినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లును మాత్రమే చేరుతుంది.
1: When the second hand goes round the entire clock 60 houses, the minutes hand moves only one house.
0: చూసారా, మినిట్స్ సెకండ్స్ ముళ్ళు 60 ఇండ్లు ప్రయాణం చేస్తే మినిట్స్ మిల్లు ఒక్క ఇంటికి మాత్రమే వచ్చి చేరుతుంది.
1: When the second hand journeys 60 houses, minutes hand journeys only one house.
0: ఈ మినిట్స్ ముళ్ళు 60 houses అనగా 60 ఇండ్లు దాటుకుని వస్తే అప్పుడు అవర్స్ ముళ్ళు ఒక్క ఇంటికి మాత్రమే చేరుతుంది.
1: When the minutes hand moves 60 houses, the hours hand moves only one house.
0: మన దేహము ఒక్క వాల్ క్లాక్ వంటిది.
1: అవర్ బాడీ ఈజ్ లైక్ ఎ వాల్ క్లాక్.
0: మనము కర్మలు ఆచరిస్తున్నాము, నిర్విరామ కృషి చలుపుతున్నాము, ఇదే సెకండ్ ముళ్ళు. అనేక కర్మలు తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుండున్నంత వరకును మంచి కర్మలు చేస్తున్నాము.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ వి కంటిన్యూస్లీ అండర్టేక్ సీజ్లెస్లీ యాక్షన్.
0: ఇక్కడ మంచి కర్మలు మనం అనేకంగా చేసినప్పుడు మినిట్స్ ముళ్ళు చిత్తశుద్ధి అనేది ఒక్క స్థాయికి వచ్చి చేరుతుంది.
1: వెన్ వి పర్ఫార్మ్ ఇన్యూమరబుల్ గుడ్ డీడ్స్ అవర్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మూవ్స్ బై వన్ హౌస్.
0: ఇక్కడ ఉపాసన చిత్తశుద్ధితో దైవాన్ని అనేక విధములుగా ప్రేమించి అతన్ని ఆరాధించి భజించి మనం స్మరించినప్పుడు అవర్సముళ్ళు అనేటువంటి ఆత్మ ఒక్క స్థాయికి వచ్చి చేరిపోతుంది.
1: విత్ ఎ ప్యూర్ హార్ట్ if you can love God with all your heart, with all purity, then atma moves one house.
0: Aithe second mullu kadaledu manaku chakkaga kanipistundadi.
1: We can see the movement of second hand.
0: Nenu enni sankarmalu acharinchanu ani chakkaga total vesukovachunu.
1: You can total up the number of good deeds which you have done.
0: Minutes mullu kudanu నేను ఎన్ని విధములైన రీతిగా భగవంతుని ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని విధములుగా ఉపాసన సల్పుతున్నాను అని అది కూడా కొంచెం కనిపిస్తుంది ముళ్ళు తిరిగేది.
1: వీ ఆల్సో కెన్ జస్ట్ సీ ద మినిట్స్ హ్యాండ్ మూవ్మెంట్ సచ్ అస్ ఉపాసన ఆర్ వర్షిప్.
0: కానీ అవర్స్ ముళ్ళు మాత్రం కదలేది కనిపించదు.
1: బట్ ది మూవ్మెంట్ ఆఫ్ ది అవర్స్ హ్యాండ్ కెనాట్ బి సీన్ లైక్ దాట్.
0: అయితే ఆ కనిపించినటువంటి అవర్స్ ముళ్ళు నిమిత్తమై ఈ మినిట్స్ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అవసరమే కాని అవర్స్ ముళ్ళేగానే లేకపోతే ఈ సెకండ్స్ ఈ యొక్క మినిట్స్ వృథ ఏమీ చెప్పలేము.
1: ది మూవ్మెంట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండ్ అండ్ ద మినిట్స్ హ్యాండ్ హ్యావ్ మీనింగ్ బికాస్ దే ఆర్ మెంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ మూవ్మెంట్ ఇన్ ది అవర్స్ హ్యాండ్. ఇఫ్ ది అవర్స్ హ్యాండ్ డజంట్ మూవ్, వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మూవ్మెంట్?
0: కనుక మనం ఈ సత్కర్మలు సచ్చింతనలు చేసి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇది కేవలం నిరుపయోగమవుతుంది.
1: Whatever good deeds you do, good thoughts you undertake, all that will become useless if you do not have firm self-confidence.
0: Kanuka vidyarthulara, meeru samayam chikkinappudu

0: ఈ నవ విధమైనటువంటి మార్గంలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించిన చాలు.
1: డియర్ స్టూడెంట్స్, వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ కెన్ ఫాలో వన్ ఆఫ్ దీస్ 9 టైప్స్ ఆఫ్ డివోషన్, దాట్ వుడ్ బి గుడ్ ఎనఫ్.
0: భగవంతుడు నీ యొక్క ధనమెక్క కనుక వాహనాదులు కానీ లేక నీ యొక్క విద్యా సంపత్తులు కానీ ఏమీ చూడడు.
1: గాడ్ డస్ నాట్ లుక్ అట్ యువర్ వెల్త్, యువర్
0: కులగోత్రములు కూడా నువ్వు తాను విచారించడు.
1: హీ డజంట్ ఈవెన్ కేర్ టు ఫైండ్ అవుట్ టు విచ్ కాస్ట్, టు విచ్ లీనియేజ్.
0: ఎవరు హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో తనను ఆశిస్తారో వాటికి సన్నిధియే పెన్నిధియే ఉంటాడు.
1: హీ విల్ బి జస్ట్ బిసైడ్ దేర్ దెమ్ ఇఫ్ దే హావ్ లవ్ ఫర్ హిమ్.

0: ఉండే విదురునికెంతటి వితరణమతియుండే తిమ్మనికెంతటి తెలివియుండే వాల్మీకి యవ్వని వంశమందలివాడు. పోని వంశాన్ని బట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడంటే వాల్మీకి ఏ వంశం వాడు? కేవలం హంటర్, బోయి జాతికి సంబంధించినటువంటి వాడు.
1: ఇఫ్ యు థింక్ గాడ్ లుక్స్ టు ది లీనియేజ్ అండ్ ది కాస్ట్ ఆఫ్ ఎ పర్సన్, టు విచ్ కాస్ట్ అండ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి బిలాంగ్?
0: ఏ పల్లెయందు పుట్టి ప్రపంచం లోపల ఒక హీనమైనటువంటిదని భావించేటువంటి వాడు ఈ నందుడు.
1: Nanda belong to a very ordinary family.
0: Chudandi,
1: he doesn't care to look at
0: dara kucherundenta dhanamu galigi unde. Kucherundiki emi dhanam untundadi?
1: Ee
0: atukulu kudanu levu paapam chetulu. Alanti kucherundiki sarva saubhagyamulu kuda andinchinatundi bhagavantudu deninchu chandinchadu aa premanu chuchi.
1: When God showered so much of grace and wealth on Kuchela, what wealth did he have to start with?
0: Gajaraju ye vidya galigi unde.
1: What extra power did elephant, king elephant has Gajaraja had?
0: Vasudha dhruvundenta vayasu galigi unde.
1: What age did Dhruva have?
0: Itanu peddavadu, ఇతను సన్యాసి, ఈ మహాపండితుడు, నేను సామాన్యమైన వాడు, నేను చిన్నపిల్లవాడు, ఈ రకంగా భావించుకోనక్కర్లేదు. వయసును చూడడు భగవంతుడు.
1: గాడ్ డజంట్ లుక్ అట్ వన్స్ ఓన్ ఏజ్.
0: ధ్రువుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: వాట్ ఏజ్ డిడ్ ధ్రువ హావ్?
0: ప్రహ్లాదుడు ఎంత వయసు? 5 సంవత్సరముల వయసు.
1: ప్రహ్లాద్ వాజ్ ఆల్సో జస్ట్ 5 ఇయర్ ఓల్డ్.
0: కానీ మహా అదృష్టవంతులు కనుకనే ఆ వయసు నుండి ఆ దివ్యమైనటువంటి అనుభూతులను పొందగలిగారు.
1: As they were extremely lucky ones, even in that young age.
0: Shabari entati shakti galigi unde.
1: What?
0: Shabari. Ye shakti kudanu ledu papam. Kandamuradulu bhujinchi, chettamaragalu kurchoni, rishulu bodhinchetunte vishayalanta kudanu ekagra chittulito vinnatvanti yokka vyakti aa Shabari.
1: Shabari, what strength did he have? She always sat in the shade of the bushes.
0: ఏ కర్మలు ఆచరించినా గాని భగవత్ ప్రీత్యార్థమైనటువంటి భావంతో ఆచరిస్తూ వచ్చింది.
1: She always performed all actions as an offering to the Lord.
0: మతంగ మహర్షి చెప్పాడు, అమ్మా, శ్రీమన్ నారాయణుడు దశరథ మహారాజు కుమారుడుగా పుట్టి శ్రీ రామచంద్రుడైపోయి పితృవాక్య పరిపాలన నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాడమ్మా అన్నాడు.
1: మతంగ మహర్షి టోల్డ్ శబరి, Narayana has taken as the birth of a human being as Rama in the kingdom of Dasaratha to obey his
0: kumara. Aa Shabari adavulku vachadatu Sri Ramachandrudu, adavullo sancharistunnadatu Sri Ramachandrudu. Nenu kuda adavulo untunnanu, eppudaina ee margamulo vastadu emo ani ide chintana aveka.
1: Shabari always waited for Rama to come that way. Rama might be able to just come.
0: Ee deergha japam, ఇదే దీర్ఘ ధ్యానము.
1: దిస్ ఈజ్ కాన్స్టెంట్ ధ్యాన మెడిటేషన్.
0: పాపం శబరి చాలా పొట్టిది.
1: శబరి వాజ్ ఎ షార్ట్ వన్.
0: ఆమె ఒక పొదల లోపల వెళుతూ ఏదో కందమూలాదులు భక్షించే నిమిత్తం పోతుంటే ఆ పొదలేమైనా తన తనకి తగిలితే తాను యోచించేది. శ్రీరామచంద్రుడు ఆజానుబాహుడట, మా గురువు గారు వర్ణించారు. ఇలాంటి ఆజానుబాహుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ యొక్క దారిలోనే ప్రవేశిస్తే ఈ పొదలంతా అతనికి తలలకు తగులుతాయో ఏమో అని పాపం ఆ కొమ్మలంతా కొట్టేసుకుంటూ పోయేటువంటిదట. ఇది ఎంత సేవ చెప్పండి.
1: శబరి హ్యాడ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ ఫర్ రామ. వెన్ షీ వాజ్ మూవింగ్ ఇన్ ద బుషస్, షీ వాజ్ అఫ్రైడ్ వెన్ రామ మూవ్స్ ఇన్ దాట్ ది బ్రాంచెస్ అండ్ ది లీవ్స్ మే అబ్స్ట్రక్ట్ హిమ్. షీ యూస్ టు కట్ ఆల్ దోస్ థింగ్స్ అవుట్ ఆఫ్ డివోషన్ ఫర్ ద లార్డ్.
0: అలసిపోయి ఒక రాతి పైన కూర్చున్నప్పుడు తాను చింతించేది, ఆహా, శ్రీరామచంద్రుడు ఈ అడవులో సంచరించి తాను అలసిపోయి వచ్చి ఈ రాతిపైనే కూర్చుంటే ఈ రాయి ఎంత గరుకుగా ఉంటుండాలి, కనుక దీనిని చక్కగా నునుపుగా చెయ్యాలని ఒక రాతితో దాన్ని నునుపు చేసుకుంటూ కూర్చునేదట.
1: Whenever she got exhausted and sat on a stone, she would imagine, if Rama were to come on this way and get exhausted and would sit on this stone, how rough and uncomfortable.
0: అదే ధ్యానము, అదే తపస్సు, అదే జపం.
1: దిస్ ఈజ్ రినన్సియేషన్, దిస్ ఈజ్ పెనన్స్, దిస్ ఈజ్ జప.
0: తరువాత తాను భుజించే నిమిత్తము రేగిపండంతా వేరుకుని తింటే
1: షీ వుడ్ కలెక్ట్ ద స్మాల్ ఫ్రూట్స్.
0: అప్పుడు కూడా తన స్వామిని చింతించటము.
1: ఈవెన్ వైల్ పార్టేకింగ్ దోస్ ఫ్రూట్స్ షీ వుడ్ థింక్ ఆఫ్
0: మా స్వామి ఈ మార్గంలో వచ్చి అమ్మా మీరెవరు నాకు ఆకలి అవుతుందాదని అడిగితే అయ్యో నా స్వామికి ఇవ్వడానికి ఈ పండ్లలో ఏదైనా తీయని ఫలములు ఉన్నవా అని చక్కగా పరీక్ష చేసి తీయని ఫలములు మాత్రమే తీసి పెట్టుకునేదట.
1: She had so much of love for Rama. If Rama were to come in this way and ask her
0: kanuka
1: some food,
0: shabaru chesinatvanti sarva karmalu kuda nu tapasuga maaripoyinayi.
1: An account of her love, whatever
0: kevalam jnanam ante kannulu moosukoni dokkalu kottukuntu edo photo kosam kurchunnattuga kurchunte kaadu jnanam.
1: Meditation doesn't mean closing the eyes and like a crane thinking of something else.
0: ఇది నిజమైనటువంటి ధ్యానం కాదు.
1: దాట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: ఏ పని చేసినా కానీ భగవద్ ధ్యానంగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యూ థింక్ యూ షుడ్ బికమ్,
0: నీ భుజించేదంతా కూడా నువ్వు భగవంతుని నైవేద్యంగా భుజించు.
1: వెన్ యూ పార్టేక్ ఫుడ్
0: నీవే వదలనక్కర్లేదు.
1: కన్సిడర్ దట్ యాజ్ అన్ ఆఫరింగ్.
0: నువ్వు త్రాగే నీరంతా కూడా నువ్వు భగవంతుడికి నేను దాపుతున్నాను అనుకో.
1: When you drink water, consider that as an offering to the
0: Lord. ఈ విధంగా మనం చేసే పనులన్నీ కూడా నువ్వు భగవంతుని కోసం చేస్తున్నావు అనుకున్నప్పుడు చెడ్డ పనులు మనం ఏమాత్రము చేయలేము.
1: Once we take everything as an offering to the Lord, we would never undertake any bad action or bad deed.
0: కనుక విద్యార్థులారా, ఈ పవిత్రమైనటువంటి యొక్క సూత్రములను మీ యొక్క నేత్రములు యందు ఉంచుకొని శ్రోత్రముల ద్వారా విన్నటువంటి విషయాలను హస్తముల ద్వారా ఆచరించి పవిత్రమైనటువంటి హృదయులుగా రూపొంది భావి భారతోద్ధారకులుగా రాణిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, వాట్ ఎవర్ గ్రేట్ లెసన్స్ యు హావ్ హర్డ్ అండ్ సీన్, యూ మే ఆఫర్ దిస్ యాజ్ ఎ ప్రేయర్ టు ద లార్డ్ and undertake to perform action which justifies yourself being God and bring about good and welfare of the world, and thus I bring the discourse to a close.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamundi భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugavadi Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo mottamodati Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడని, పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సలిపేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane jagat tantai kudanu Vishnumayamainatundi aniyu, jagattu karya swaroopam aniyu, Vishnuvu karana swaroopanni visarinchi aaradhana salaptu vacharu.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinini marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ఈ పంచభూత స్వరూపం పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: Here all the five elements are considered divine and each of the element is worshipped. You find the five elements, the space and the earth, the wind, all the five elements, everyone is worshipped individually.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే గంజస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాస్ ద డివైన్ మదర్.
1: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలందు అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
0: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాస్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
1: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
0: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాస్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
1: కనుక ఈ విధంగా పంచభూతములు కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సలుపుతూ వచ్చారు.
0: భారతీయ స్వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
0: దిస్ ఇస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
1: అన్యవతి.
0: థర్డ్ వన్ అన్యవతి.
1: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాని దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
0: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ and a specific sign, and we worship basing on that form of our own imagination.
1: Kodanda pani ante ramulu ani oka artham.
0: Kodanda pani means Rama.
1: Jata jhutamulu darinchi gangana sirasu pai nunchukunnatunti vaadu ante idanu ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Chakra gada padmamulu darinchinatunti vaadu Vishnu ani.
0: The one with counts, the mace and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunti vaadu murulanu chebattinatunti vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga okkokari vaari oka chihanamunu puraskarinchukoni aaradhanu salputu vacheetundi vaaru.
0: All the four different deities are worshipped basing on the insignia they have.
1: Ee vidhanga konni chihanamulu maatrame dharinchi తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship all these signs which go to the divine as per their own idea.
1: ఒకటి రూపమని రెండోది నామమని.
0: One is the form, the other is the name.
1: ఈ రూపనామమును ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship basing on these two.
1: ఈ రూపనామములు రెండు కూడా ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: This is a match box.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this is the name.
1: ఈ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom. దీనిని
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమునకును రెండింటిని సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటి మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: The same power is present in both.
1: ఈ రూపమునందు ఉన్నది నామమునందు ఉన్నది కూడా ఒకే శక్తియే.
0: The power present in the form is very much same in the name also.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: Therefore, the name will make you think of the form.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: And the form will make you think of the name.
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: And therefore, it's the name that will make you imagine the form.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: Both are one.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్ టేకెన్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములు అని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వే.

0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 paths ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఉపాసన? డివోషన్,
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,

0: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై ఉపాసన?
0: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
1: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
0: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
1: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
0: కనుకనే లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
1: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
0: కాని దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
1: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ నోన్ టు మోడర్న్ యూత్.
0: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
1: హౌ డు యూ కన్సిడర్ స్టోన్ ఏ గాడ్?
0: చెట్లు దేవుళ్ళు అవుతారా?
1: హౌ డు యూ కన్సిడర్ ఏ ట్రీ ఏ గాడ్?
0: పుట్టలు దేవుళ్ళు అవుతారా?
1: హౌ డు యూ కన్సిడర్ యాంటీ హిల్ డివైన్?
0: పశువులు దేవుళ్ళు అవుతారా?
1: హౌ కెన్ యూ కన్సిడర్ అనిమల్ గాడ్?
0: ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
1: దే పుట్ సచ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్.
0: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
1: ఇట్స్ నారో మైండెడ్ ఫీలింగ్.
0: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance when we say that God is present in all?
0: సర్వభూతములు యందు కూడా ఉంటుండాలి.
1: God is present in all.
0: దీనిని సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను అటమిస్తుండాలి.
1: This science declares that matter is made up of atoms.
0: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
1: Without this latent atomic power, you don't expect any matter.
0: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
1: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
0: ఈ శక్తి మాత్రం అన్నిటి యందు ఉందని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటి యందు ఉండదు?
1: When you say that there is atomic power everywhere, why not the divine power?
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
0: కానీ యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
1: But modern youth consider that the whole universe is filled with science.
0: ఏమిటి సైన్స్ అంటే?
1: What is this science?
0: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
1: The science is full of ignorance and innocence.
0: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీనితో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
1: యూ థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
0: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
1: Therefore we find the three birds, one of the science and one of spiritual knowledge and one of awareness, they follow.
0: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది.
1: The reality will always be accompanied by a shadow.
0: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండినా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
1: With these contradictory ideas the faith develops.
0: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
1: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
1: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఇది చాలా అమాయకత్వం.
1: It's one of innocence.
0: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
1: Faith cannot be developed by anyone.
0: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
1: You find the faith along with your birth.
0: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తావే అభివృద్ధి అవుతుంది.
1: When once you know the truth, the faith automatically develops.
0: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
1: If you say so and so is your mother, you say that in full faith.
0: విశ్వాసమే లేకపోతే she is my mother అని ఎవరు చెప్పలే.
1: If you have no faith, you can't declare so and so is your mother.
0: అదే విధంగానే ఇతను నా గాడ్ నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
1: If you got full faith, he is my God, naturally you love him more and declare.
0: Faith in yourself and faith in God.
1: Therefore faith in yourself, faith in God.
0: This is the secret of greatness.
1: This is the secret of greatness.
0: మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి.
1: First have faith in yourself.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
1: The one who has no faith in one's own self will not develop.

0: కనుక దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
1: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
0: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
1: If you have full faith in yourself, naturally you will have total faith in God.
0: ఈ రెండింటి ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి రెండు పూర్ణమే.
1: Basing on this it is said that is total and this is equally total.
0: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
1: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
0: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వి హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
0: ప్రతిదాని యందు కూడాను వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: వి హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఎవ్రీ రిచువల్ అండ్ ట్రెడిషన్.
0: దైవము కాని వస్తువు కాని దైవనామం కానటువంటి యొక్క పేర్లు కానీ ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
1: దే హాడ్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ నో మెటీరియల్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో నేమ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ నేమ్.
0: ఎక్కడైనా ఉంటుందా?
1: డూ యూ ఫైండ్ ఎనీ నేమ్ వితౌట్ ఎ ఫామ్?
0: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
1: నౌ హియర్ ఇస్ ఎ నేమ్ గాడ్.
0: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్? వితౌట్ ద ఫామ్ యూ డోంట్ గెట్ ద నేమ్ ఏదా.
0: కానీ కొంతమంది అదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
1: హౌఎవర్ సమ్ ఆర్గ్యూ
0: గగన పుష్పములు అంటారు.
1: దే సే గగన పుష్ప ద ఫ్లవర్
0: గగనము లోపల పుష్పం ఉందా?
1: Do you find a flower there in the sky?
0: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
1: When there's no form, how do you get the name?
0: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
1: It's not a name.
0: సమాసము గగనం పుష్పం రెండు వస్తున్నాయి ఇక్కడ.
1: It is samasa, combination of two words, not single name.
0: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటి సింగిల్ వర్డ్ నాట్ రెండు.
1: సో గాడ్ ఇస్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్.
0: ఇది రూపమే లేకపోతే పేరు ఎక్కడ వచ్చింది?
1: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యూ గెట్ ద నేమ్?
0: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
1: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని దీనిని కాదనడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
0: కేవలము దుష్టకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
1: In this apparent transient world, you may find different names and forms.
0: Aithe eka prabhuku aneka naam.
1: But one God has many names.
0: Ekoham bhavasyam.
1: One manifests into many.
0: Tanaku taane sankalpinchukoni aneka roopamlo tin kanipistu vastunnadu.
1: God wills in such a way that he would manifest into many.
0: Okkatiga unnatundi anekanga srushtinchukoni
1: one manifests into
0: ee anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
1: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దీస్ త్రీ పాత్స్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
0: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
1: దీస్ పాత్స్ will help us to recognize the unity and diversity.
0: Kani unnadi okkate.
1: But only one.
0: Ekam sat vipravahudavadanti.
1: Truth is one. It is referred to many by many.
0: Idi kevalam anekattam anetundi ekattam nunchine prarambhamainai.
1: And this multiplicity is out of unity alone.
0: ఇది వన్ ఒకటి.
1: దిస్ ఇస్ వన్.
0: ఇది నైన్.
1: దిస్ ఇస్ నైన్.
0: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్ హీ విల్ సే నైన్.
0: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
1: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
0: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
1: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
0: 1 ne lekapothe 9 ekkadi nunchi vachindi?
1: Without 1, how do you get 9?
0: Kabatti ee 1 is hero, this world is zero.
1: One is hero, this world is zero.
0: Hero becomes zero if he forgets God, annaru.
1: So hero becomes zero if he forgets God.
0: Kanuka daivanni marchinchadame ekatvame, ade daivam.
1: God is the hero, that's one.
0: Danni marchipoyinamante inkanta prapanchame emi ledu.
1: If you forget God, well, there is no existence.
0: Idiye bharatiya samskrutini puraskarinchukoni anadi kaalam nundi kudanu prachara prabodhalu selpthu vachinatundi idiye.
1: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
0: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
1: So we have to develop the principle of unity.
0: ఏని ఎందు చూచినప్పటికీ ఉన్నది ఒక్కటే.
1: You may see anything, but only one thing that exists.
0: అది ఏ దైవము.
1: That is God.
0: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
1: We need certain paths to know God.
0: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
1: వి షుడ్ టేక్ టు సర్టన్ యాక్షన్స్,
0: కొంత సాధనలు కూడా తలపాలి.
1: వి షుడ్ ప్రొసీడ్ అలాంగ్
0: సాధనమున పనులు సమకూరు ధరలోన.
1: ఇట్స్ ఓన్లీ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ నేచురల్లీ కెన్
0: అకంప్లిష్. పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
1: యాజ్ యు రిపీటెడ్లీ సింగ్ యు కెన్ సింగ్ ఎ సాంగ్.
0: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అయినా చీప్ అయిపోతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ చూయింగ్ స్టార్ట్ ఈటింగ్ ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ నీమ్ ట్రీ.
0: స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థం అవుతుంది.
1: ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ రిపీటెడ్లీ యు నేచురల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
1: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
0: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
1: Because it's an effect of modern times, will you find just the opposite?
0: దేనిని నమ్ముతున్నారు మీరు?
1: What is it you believe?
0: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
1: You believe foolishness.
0: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
1: You don't believe the divinity.
0: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
1: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫుల్.
0: ఎవరి మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
1: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
0: అన్నింటి ఎందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
1: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
0: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
0: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
1: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇట్స్ గాడ్.
0: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
1: అండ్ హిల్ ఇస్ గాడ్.
0: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
1: Mountain, you may find boulders.
0: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
1: బట్ ది స్కల్ప్టర్ చిజల్స్ ఇట్.
0: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
1: ఈ కార్స్ ఇట్ మేక్స్ ఇంటు ఎన్ ఐడల్.
0: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
1: ఎ బౌల్డర్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ మేడ్ ఇంటు ఎన్ ఐడల్ బై ది స్కల్ప్టర్.
0: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
1: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
0: Mundugane Ramudu unnadu.
1: Rama was there even before.
0: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
1: It was only sculptor who brought into beautiful mold.
0: Ee pack ni teesesapatiki Ramu swachchakarichadu.
1: As the true form is taken out now, you find the manifestation.
0: Kanukane anninti endu kudanu unnadi oka divyattam anetundi.
1: Divinity is present in all.
0: Aithe
1: however
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
1: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
0: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
1: యు కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
0: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్.
0: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
1: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
0: కారణం ఏంటి?
1: వై?
0: అందులో ఆకారం లేదు.
1: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
0: లేకపోయినప్పటికీ
1: అది వై?
0: ఆ పీసెస్ చెప్తుంటుంది.
1: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్.
0: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
1: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
0: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate meemu.
1: It is only the sculptor who brought us this kind of separation.
0: Tattvam asi.
1: This is tattvam asi.
0: Aham brahmasmi, meemu ade.
1: Aham brahmasmi, we are that.
0: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
0: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
1: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్.
0: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కలుగునే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: త్యాగరాజు రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
1: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
0: దీనికి ఒక కారణం ఉంది.
1: దిస్ వన్ రీజన్ బిహైండ్.
0: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తిరు భండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
1: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
0: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramudu.
1: And he didn't see Rama's idol there in Mantra.
0: Manasu karigipoyindi.
1: And really he was touched.
0: Bayal deradu.
1: He started

0: ఓ రామా, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కరెక్ట్గా అలసిపోయి కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హీ కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of
1: diversity. Old friend evadaina vachetappike hey ra ra antamu.
0: If any friend comes, you will say come on.
1: Old friend
0: you'll ask him come on.
1: New friend vaste daicheyandi antamu.
0: If a new friend comes, please come in.
1: Valike manu goppa maryadalu manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaadiki oka sofa istamu, vaadiki oka coffee cup istamu, anni vaantu gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtamu.
0: If old friend comes,
1: ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు అని ఈ విధంగా మనం మాట్లాడతాం.
0: యూ గో ఆన్ క్వశ్చన్.
1: ఏకత్వం అక్కడ విశ్వాసం అనేటువంటి కానీ గౌరవం అనేటువంటి పదములు అక్కడ ఉండవు.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: ఇక్కడ త్యాగరాజు అదే సన్నిహితం అయిపోయింది.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: త్యాగరాజుకు రాములు ఓల్డ్ ఫ్రెండ్.
0: రామ ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్ ఆఫ్ త్యాగరాజ.
1: కనుకనే రమాయింతిదక.
0: Therefore he sang, come home.
1: Raramayintidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda raramayintidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లాడు.
0: He asked him, come home. He addressed him in similar number.
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: Even his address, you will understand that he has got intimacy.
1: నేనెందు వెదకుదురా, అక్కడ కూడా రానే.
0: There, in another song, him also he said, where shall I search for you?
1: దోచుటకు ఎవరున్నారు, నన్ను దోచుటకు ఎవరున్నారు.
0: Who are there to protect me?
1: నీకంటే నాకెవరున్నారా?
0: More than you, who else I am?
1: ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క త్యాగరాజు ఆ రాముడు అంతా అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: He treated him as an old friend.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: లైఫ్, ఈ జన్మల నుంచినో కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే దీనికి మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: So the title Manava came.
1: Ma kaadu.
0: Ma no.
1: Nava kottadi kaadu.
0: Nava new.
1: Nenu kottavaani kaadu, paatavaani neeku, old friend ni.
0: I am not new, I am your old friend.
1: Kanukane ee vidhanga bhagavantuni manam kottavaaniga manam teesukokoodu.
0: We should not take God
1: new. Anadi anantamu apramayamu aneetundidanta bhagavantuni yokka perlu.
0: God is ancient. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: Apramayudu. ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ది ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌవర్ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్. ఎవరు
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు హస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హి
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: సైలెన్స్. God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నాడు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And he asked, oh grandfather, have you known?
1: ఆ తెలుసుకున్నాను నాయన.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no in full, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month, he reappeared.
1: పూర్తి తెరుచుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are
1: you నిందించేది?
0: How am I to decide?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: God may come in any form. How do you decide? How do you specify?
1: కనుక సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: Therefore, whomsoever you salute, it goes to God.
1: ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవునికి పోయినాయి.
0: Whomsoever you offer your respects, it goes to God.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: Whomsoever you reject or deny, it amounts to denial of the divinity.
1: అనగా ఏమిటి? సర్వభూతములు యందు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: It means God is present in all beings.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుడు.
0: All forms are his.
1: దైవం మానుష రూపేణ.
0: God comes in human form.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to know this truth first.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: God is a cosmic form.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: All these heads are divine.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: All these heads are his. All hands are his. All feet are his.
1: అన్ని నేత్రములు అన్ని శత్రములు అన్ని శిరస్సులు అతనివి.
0: All heads are his.
1: తనది కాని కృదయం ఏదుంది?
0: వాట్ ఈస్ దట్ హీ డస్ నాట్
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: వీ షుడ్ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్.
1: స్వామి మాకు ఆ ఫెయిత్ ఇవ్వండి అంటారు కొంతమంది.
0: వీ ప్రే స్వామి గివ్ అస్ దట్ గ్రాంట్. ఇది
1: వడ్డి వ్యాపారం కాదు ఇచ్చి పుచ్చుకోవడానికి.
0: It is not any business transaction has to be given and all.
1: నువ్వే పెంచుకోవాలి దాన్ని.
0: You have to develop yourself.
1: నీ ఆకలికి నువ్వే తినాలి కదా.
0: You have to eat for to satisfy
1: your hunger. నీ ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అది నీ ప్రేమతో నీవు దాన్ని పెంచుకో.
0: Therefore, with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేతి జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: తన
1: యందు విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యూ హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ ఫార్మ్.
1: ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యూ ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్తూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్ సీయర్ ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched. They did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది ఎట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఈస్ దేర్.
0: యూ సే గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏమిటి?
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్, వాట్ షుడ్ యూ సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny me?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని determination, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, PPP.
0: That's what Bhagavan refers to three P's.
1: First purity. రెండోది patience.
0: Second patience.
1: మూడోది perseverance.
0: Third one perseverance.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనము విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you will certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it?
1: మంచి దీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish good.
1: దీనిపైన కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యు నీడ్ డిటర్మినేషన్.
1: యు
0: మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్ ఇన్ చెన్నై.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫర్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: శ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఫేత్.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్టకలబడికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కానా మనము దేని ఎందైనా కూడా దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path.
1: ఏదో బజారులో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలు అంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒకరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబు మాకంత శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows. Who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this way.
1: Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా నువ్వు జంకగా కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్, ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టగడబట్టికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, యు విల్ బి వేస్టింగ్ యువర్ ఎనర్జీ, యు విల్ బి వేస్టింగ్ యువర్ టైమ్, యు విల్ బి వేస్టింగ్ యువర్ మనీ అండ్ ద బాడీ.
1: కనుక ఒకే భావంతోనే మనం దైవాన్ని సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, అన్వేవరింగ్ ఫెయిత్.
1: సాయి ప్రబోధ ఒక్కటే, భజనలు భజనలు భజనలు.
0: సాయి టీచింగ్ ఇస్ ఓన్లీ వన్, భజన్ సింగింగ్
1: భగవత్ నామస్మరణ చేస్తే చాలు.
0: జస్ట్ సింగ్ ద గ్లోరీ ఆఫ్
1: ప్రేమతో చెయ్యాలి.
0: సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ నిన్నటి నువ్వు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వేర్ ఎవర్ యు

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 6th September 1996. ఇన్ దట్ స్ట్రీమ్ ఆఫ్ విజ్డమ్ భగవాన్ లెట్ ఫ్లో దట్ డే హి రివీల్స్ ద మిస్టీరియస్ ఫార్మ్స్ ఇన్ విచ్ డివినిటీ మేనిఫెస్ట్స్ ఇన్ ద యూనివర్స్. హి ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద ఎసెన్స్ బిహైండ్ ద ఫిలాసఫీస్ ఆఫ్ ద 3 గ్రేట్ సేజెస్ ఆదిశంకరాచార్య, రామానుజాచార్య అండ్ మధ్వాచార్య.
1: మృత్పిండమేకం

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. Bangaru okkate, kaani aneka roopanamalato koodinatundi oka aabharanamulu veru veruga untayi.
1: Gold is one, but jewels are many of different shapes and names.
0: Gochiramekam bahudenu varti. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కానీ గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామములను ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్, వీల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ది స్టెమ్ ఈజ్ డిఫరెంట్.
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్.
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్.
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్.
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్.
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడాను వివిధమైనటువంటి రూపనామముల చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతుంటుండాలి.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi kaaranalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్, పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్, ఉపాదాన కారణ, is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummaru vaadi pagalledu.
1: Pots may break, but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane,
1: likewise,
0: oka aaram untundali, aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్, ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: Kani nimitta matramu upadana karanamu rendinti yok ekatvamu manam gurtinchadaniki prayatninchali.
1: But we have to understand the principle of oneness in these two, that which is the basis changeless.
0: Matti undi kummare lekapothe kundalu cheyaledu.
1: There is mud. Without potter, you don't get a pot.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: Potter cannot make a pot without the mud.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: Potter and the mud, both of us will help us to have a pot.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: Therefore, ఉపాదాన కారణ, the changeless, is divinity.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్రియేషన్, నిమిత్త కారణ.
0: ఈ దేహములే కుండల వంటివి.
1: బాడీస్ ఆర్ ద పాట్స్, ద ఎఫెక్ట్.
0: ఈ కుండలతో మనము అనేక విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ పనులను చేసుకుంటూ సుఖాన్ని ఆనందాన్ని పొందుతున్నాం.
1: విత్ దీస్ పాట్స్ ఆఫ్ ది బాడీస్ we discharge various duties and responsibilities.
0: Kani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: Kalam aasannamainappudu dehamunu vadaltundi.
1: As the end approaches, one naturally gives up the body.
0: Kani nimitta karanamu upadana karanamu eppatiki shashvatanga untayi.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: kundalu maatrame useful and useless.
1: Only the parts at one side are useful
0: and useless.
1: One is the use, the other one is
0: disuse. మనము సద్వినియోగ పరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: సెకండ్, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది,
1: ఫోర్,
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటాయి.
1: డివినిటీ ఆపరేట్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్.
0: పరనామం అనగా ఇది వైకుంఠ నివాసము.
1: పరనామ మీన్స్ ద వైకుంఠ ఇస్ ద డ్వెల్లింగ్.
0: వైకుంఠం అనగా కుంఠితం కానటువంటిది వైకుంఠము, మార్పు లేనటువంటిది వైకుంఠము.
1: వైకుంఠ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అక్కడ పరనామంతో ఉంటాడు పరమేశ్వరుడు.
1: దేర్ God exists changeless.
0: అక్కడ ఎవ్వరు కూడాను ప్రవేశించుటకు వీలు కాదు.
1: No one can enter there.
0: అనగా దానికి మున్ముందు దాని అర్థంలో వస్తుంది.
1: You will know.
0: ఎవ్వరు కూడాను ఆ కైలాసంలో వైకుంఠములో ప్రవేశించుటకు వీలు కాదు.
1: No one can ever get into that Vaikuntha.
0: కానీ అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: But God shines with all the brilliance.
0: సర్వమును తాను చూస్తూ ఉంటాడు.
1: He sees everything.
0: సర్వమును వింటూ ఉంటాడు.
1: He listens to all.
0: సర్వమును తాను కల్పిస్తూ ఉంటాడు.
1: He creates all.
0: కానీ ఎవరికి కనిపించడు, ఎవరికి వినిపించడు, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: But however, no one can see him, no one can listen to him, no one can ever experience his direct manifestation.
0: పరనామము అన్నారు.
1: This is called paranamam.
0: ఇంకోటి వ్యూహనామము.
1: Second is వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీన్ని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డెయిటీస్, ఏంజల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీన్ని దర్శించలేరు.
1: ఇస్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటారు.
1: హౌఎవర్ దిస్ వ్యూహానామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డేటీ.
0: అందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హెర్డ్ ఇన్ మెనీ ఆఫ్ ది స్టోరీస్.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుటింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ
0: కుడ్ బి సీన్ బై విభవనామము. విభవ
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించటము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ వీ నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచముతో ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామం యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు భగవంతునికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది.
1: The fourth one.
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామము.
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకశిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది ఆస్పెక్ట్
0: దాని పేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ ఏజెస్.
0: కానీ ఈనాటి పిల్లలకు చాలా ఆశ్చర్యం కావచ్చు.
1: స్టూడెంట్స్ టుడే మే బి వెరీ మచ్ సర్ప్రైజ్.
0: కృతయుగము యొక్క మహత్తరమైనటువంటి యొక్క శక్తిని విన్నప్పుడు ఎలాంటి వారికైనా కూడాను ఆశ్చర్యము ఇది నమ్మదగినటువంటిదా అనేటువంటి అనుమానం కూడాను కలగడానికి అవకాశం ఉంది.
1: వెన్ వన్స్ వన్ లిజన్స్ టు ది గ్రేట్ మైటీ పవర్ దట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ కృత ఏజ్ one will not be able to believe.
0: కృతయుగములో ఉన్నటువంటి మానవులు వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: అంతే కాకుండా ఈ భౌతికమైనటువంటి శరీరం కూడాను ఇంత చిన్నదిగా ఉండేటువంటిది కాదు.
1: The physical body is not.
0: ఆజానుబాహులైనటువంటి వారు.
1: The hefty personality.
0: ఒక్కొక్క చెయ్యి 6 అడుగులు ఉండేటువంటిది.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృతయుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అష్టపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంత కూడా ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of
0: arrows. ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: Though the body was bleeding, yet he was alive.
0: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
1: He was alive for 56
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: What are the cause behind
0: that? ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్ ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: There was no
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply
0: then. అమ్ములంత తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding. It lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటి.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగం లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు. అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్.
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంతా గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ ఈ
0: జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: Therefore, in this Kali age, it is not the dharma nor dhana, it is
0: dayamoolam. Daya.
1: Today there is no compassion in anyone's heart.
0: Daya ani peru undi kani aa hrudayamlo daya ledu.
1: Hrudaya, the one of compassion is there for name's sake, but there is no compassion.
0: Kanukoni ee naadu daya lekapovadam chetane anni vidhamainatundi avasthalaku guri avutunnadu manavudu.
1: Because of the absence of compassion we suffer.
0: Ee kali prarambhamunaku puramu
1: prior to the commencement of Kali,
0: Buddha Jaina matamulanta kudanu ekku pracharamlo untunna samayam lopala,
1: at that time when the Buddhism was propagated,
0: Kerala rajyam lopala,
1: in the state of Kerala,
0: Kaladi ane chinna palle lopala,
1: in a small village by name
0: Kaladi, Shivaguru Aryamba anetunte dampatulaku oka putrudu puttadu.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగడం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్ దేర్ ఇస్ బిట్టర్ హేట్రెడ్ బిట్వీన్ పీపుల్.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: డ్యూ టు దిస్ అబ్సల్యూట్ హేట్రెడ్ ఓవర్ దేర్
0: ఐకమత్యం పోవడం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: డ్యూ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు ఆనాటి మహావేదాంతులు ఆనాటి చదువరులు ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్ స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదము యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేద
0: అసత్య అనేక విధమైనటువంటి దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు

0: తమలుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేద.
0: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
1: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేద అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
0: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma,
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెయిర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: అట్ టైమ్స్ వి ఫైండ్ ది డిసెంట్ టు ద లార్డ్.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ టు భారత్.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: డిక్లేర్డ్ దట్ ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్,
0: దూతను అన్నాడు.
1: హి సెడ్ ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: వాట్ కైండ్ ఆఫ్ మెసెంజర్?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: ద టూ టైప్స్ ఆఫ్
0: అవధూత, ఒకటి యమధూత ఒకటి.
1: వన్ ఈస్ అవధూత, ద సెకండ్ ఈస్ యమధూత.
0: యమధూత హింసించేటువంటి దూతలు,
1: యమధూత
0: అవధూతను రక్షించేటువంటి దూతలు.
1: అవధూత ప్రొటెక్ట్స్.
0: కనుకనే ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు మొట్టమొదట.
1: సో జీసస్ డిక్లేర్డ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: రెండవ తూరి క్రమక్రమేణ ఈ అంతరాత్మతత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద నేచర్ ఆఫ్ హిస్ కాన్షియన్స్.
0: ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ హీ స్టేటెడ్ ఐఎమ్ ద సన్ ఆఫ్
0: గాడ్. అనగా ఏమిటి? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: వెన్ వన్స్ హీ సేస్ దట్ హిస్ సన్ ఆఫ్ గాడ్, హీ హాస్ గాట్ ఎ రైట్.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ హిస్ ఫాదర్, లీగల్ హ్యాండ్.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఫర్ దట్ రీజన్ హీ డెవలప్డ్ ద సీక్రెట్ థాట్స్, సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్.
0: అప్పుడే ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka eppudu labhyam ayipoyindo, inka tandiki ee aasti ledu, anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదట వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్స్.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నానన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ది లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది
1: దేర్ఫోర్ ఇస్ ది ఇన్నర్ లైట్ దట్ షోస్ యూ ద వే అవుట్ సైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐ ఆమ్ ది లైట్ అన్నాడు.
1: హీ ప్రోగ్రెస్.

0: immersed in this ideology and finally declared that I am the light.
1: I am in the light. The light is in me. I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
0: These are the three steps: non-dualism, qualified non-dualism, and non-dualism.
1: Shankara varu Advaita ani jagatku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
0: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
1: Aithe, however, duradrishta vashattu Shankaralu puttina tarvata 3va samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
0: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
1: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
1: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
0: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
1: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
0: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన to your son.
1: ఆ కాంతియే మాట్లాడింది.
0: That light spoke that way.
1: అదే, the light is in me.
0: That's what is meant when we say the light is in me.
1: చాలా తొందరపాటు పడి త్వరత్వరగా 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
0: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
1: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
0: This boy started chanting Gayatri Rama.
1: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
0: ఫాదర్ డైడ్ వెన్ హి వాస్ ఏజ్ 3.
1: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
0: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
1: అప్పుడు మొట్టమొదట
0: అట్ దట్ టైం
1: ఒక గురువు దగ్గర నిత్ర ప్రవేశపెట్టింది.
0: హి హాస్ సెంట్ హర్ సన్ టు ఏ ప్రిసెప్టర్.
1: ఆ గురువు అనేక రకమైనటువంటి విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
0: The teacher taught him all
1: 4 Vedamulu 6 Shastramulu kudanu 16 samvatsaralu lopale poorthi muginchadu.
0: Shankara completed learning all 4 Vedas.
1: 50 samvatsaralainappudiki aa 4 Vedamulu 6 Shastramulu evaru vallinchadaniki veelu kaadu.
0: One may take 50 years, it is impossible to go through all 4 Vedas.
1: Ee bidda chaala special.
0: This is
1: super special.
0: It is thus like this. Shankara is super special.
1: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
0: అండ్ వన్స్ హీ రీచ్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
1: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
0: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్.
1: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
0: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
0: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
1: పిల్లవాడు చెప్పాడు.
0: బాయ్ సెడ్
1: నాకు వివాహం అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
1: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
0: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
1: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
1: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
0: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇస్ నాట్ మై వెల్త్ ఈదర్.
1: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇస్ గాడ్స్ పవర్.
1: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైనటువంటి వాడిని.
0: ఐ హావ్ సరెండర్డ్ ఆల్రెడీ టు
1: వివాహం అక్కర్లేదన్నాడు.
0: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హి సెడ్.
1: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
1: చాలా ఏడ్చింది తల్లి.
0: మదర్
1: ఆర్యాంబ చాలా బాధపడింది.
0: అది
1: లోకంలో సహజమే.
0: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
0: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయ్ నాకు ఆగ్నేయ్ నాకు ఆగ్నేయ్.
0: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ షీ సెడ్.
1: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
0: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
1: కానీ ఆమె పట్టు వదలలేదు.
0: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
1: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుమికాడు.
0: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్ హి జంప్డ్ ఇన్ టు కావేరి.
1: ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
0: హి లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
1: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పి కోరాడు.
0: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
1: మింగుతుండాది మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
0: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సెడ్.
1: అప్పుడు తల్లి నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు నువ్వు సన్యాసమే తీసుకో నువ్వు బ్రతికి రావా వెనుకొని.
0: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్ నౌ ఐ పర్మిట్ యు.
1: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
0: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
1: నాకు ఒక ముసలి మింగింది.
0: ఐఎమ్ స్వాలో.
1: ఏమిటి ఈ ముసలి?
0: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
1: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి మిషన్. ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
0: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రొకడైల్ హూ ఈజ్ స్వాలోయింగ్ మీ.
1: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రొకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
0: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రొకడైల్ ఈజ్ గోయింగ్ టు స్వాలో మీ.
1: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
0: When once he decided to be ascetic, nobody is prepared to marry him.
1: Kaluka naaku sanyasam teesukundi. Sanyasam ante emiti guddalu marchukovadam kada anadu.
0: Sanyasa asceticism doesn't mean change of dress.
1: Buddhulu maratame.
0: One should change the mind, thought.
1: Appudu talliki namaskarinchukoni.
0: And then he namaskar to mother.
1: Aa 16 samvatsalo illu vadilaadu.
0: He left home at the age of 16.
1: Kaani talli oka ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
0: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
1: నా అంత్య సమయంలో మాత్రము నిన్నొక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
0: అండ్ షీ వాంటెడ్ హర్ సన్ టు కమ్ టు హర్ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
1: ఆనాడు ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ప్లేన్లు లేవు. ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
0: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్స్.
1: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
0: He visited all pilgrim centers.
1: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
0: He argued with all the scholars of Vedas and Shastras and he defeated
1: అందరికీ ఒకే ఒక అద్వైతము.
0: He taught them only non-dualism.
1: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
0: Don't go by diversity.
1: ఆకారములు భిన్నమే.
0: Their forms are different.
1: మీ తలలు భిన్నమే.
0: Heads are different.
1: కానీ హృదయములు ఒక్కటే.
0: But the heart is
1: spiritual. అతనే దైవత్వము.
0: That is divinity.
1: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
0: There may be many sugar canes but the juice is one and the same.
1: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
0: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
1: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
0: Like this he defeated all scholars.
1: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
0: But మండన మిశ్ర followed the theory or doctrine of karma or action.
1: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
0: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
1: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
0: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
1: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
0: Ultimately convinced all pandit scholars.
1: ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Only one that exists, not two.
1: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
0: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
1: కేవలం రూపనామం మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
0: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
1: అన్నిటికీ ఆధారమైన మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్ ద సెంటర్.
1: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ దట్ ప్రైమల్ బేసిస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
1: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆర్ ఆర్నమెంట్.
1: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
0: వితౌట్ మడ్ యూ
1: కెనాట్ మూలాధారము.
0: వితౌట్ మడ్ యూ కెనాట్ హ్యావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దాట్స్ ద బేసిస్.
1: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
0: That is the effective principle.
1: అది మహమ్మద్స్ అనుకోండి, లేకపోతే హిందువులు అనుకోండి, లేక ఇంకే విధమైన సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
0: You may think of any religion, Islam or Christians or Jews.
1: పేర్లు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one.
0: Names are different, God is one and the goal is one.
1: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా ఇది బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: నాన్ డ్యుయలిజం డాక్టర్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్.
1: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
0: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యుయలిజం.
1: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతరు ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
0: He made them accept.
1: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము, అదే అద్వైత మతము.
0: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
1: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
0: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
1: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
0: ఇట్ ఇస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
0: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యుయలిజం.
1: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 32,
1: చాలా చిన్న వయసు,
0: అట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
1: అనగా ఏమిటి?
2: తాను
1: వచ్చిన పని అయిపోయింది.
2: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
1: ఇంకా మునుముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
2: ఇన్ ఫ్యూచర్ యు హావ్ టు ప్రొపగేట్.
1: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
2: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
1: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
2: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
1: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు.
2: అండ్
1: కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడు అని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
2: సురేశ ఈజ్ ది సేమ్ మండల మిశ్ర, హీస్ మేడ్ ది హెడ్ దేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క మతమును, అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడలంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు.
2: Shankara made every attempt to propagate the principle of non-dualism, pacified all emotional disturbances and agitations, removed all hatred prevailing at that time.
1: Tama yokka shishule aneka vidhamulaina deentopala Shankaru cheppinatundi vaatini taamu raasinattuga raasukoni tama peru pratishthana nimittamai aneka mandi paatlu padutu vacharu.
2: But unfortunately, the disciples of Shankara have written certain interpretations and said as if they were written by Shankara.
1: Vidyaranyal varu kudanu atani yokka shishyude.
2: Vidyaranya also is his disciple.
1: Kattagarpudiki okarlo okariki ye matram aikamatyam lekunda poyindi.
2: Ultimately they were never
1: okaru cheppindani kuda angikarinchalekapothundo.
2: They contradicted each other.
1: Idi Christian matamlo kudanu eppudu Jesus pothane ee 11 mandi shishyulanta unnaru chudu veellu okarlo okariki bhedamulu erpadipoyinayi.
2: The same thing happened in Christianity. The moment Christ left, the 11 disciples fought among themselves.
1: Kattagadapatiki okkadu ninchadu.
2: Finally one withstood all this.
1: Athane Matthew.
2: He is Matthew.
1: Athan tax collector.
2: He is a tax collector.
1: Athanu maatrame anni than rasinavanni cheppukoni vaatini pracharam chestu vachadu.
2: Everything is his own writing.
1: Mottamoda chernatunte vaadu Peter.
2: The first one who joined the group is Peter.
1: Ah, Peter ni pattukodaniki vasti nenu Christulaku follower nenu kaadu annadu.
2: When people approached Peter, he said,
1: "Inta swarthamu inta sapriyojanamu paatu padi kattagadapatiki aneka vidhamainatundi yokka aa upadesham nanni kudunu chinna bhinnanga maaripoyinayi."
2: Peter denied Jesus Christ. He said that he does not belong to Christ. Like that the whole religion is brought down.
1: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
2: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర, బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
1: ఇతను ఏమన్నాడు? శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
2: హీ సెడ్ దిస్ నాన్ జ్యువలిజం ఈజ్ ది షుగర్ కేన్ జ్యూస్ విచ్ ఇస్ యూనిఫామ్.
1: ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంతకాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
2: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
1: ఇది శాశ్వతం కాదు.
2: ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
2: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
1: ఇది అమృత రసం కాదు. ఇది
2: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
1: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
2: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ సో ఇట్ బి టోటల్లీ స్వీట్.
1: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
2: దేర్ఫోర్ when sugar cane juice is just transformed into sugar, you can mix it with any
1: biya pindilo veskondi tiya vastundi,
2: rice flour
1: bodu pindilo veskondi tiya
2: vastundi, wheat flour
1: bedal pindilo veskondi tiya. Pishta adi guna samparkat annadu. Pishta adi guna samparkat, ye pishtalo ye pindilo veskunnappudiki deeni gunamu teepe.
2: The sugar you may mix it in any flour, but its sweetness remains all the same.
1: Kanuka ee sugar anetundi shashtanga untadi.
2: The sugar is a permanent state.
1: Entaina upayog pettukochu.
2: You can use it in any
1: kanuka ne sugar samanetundi danikitte sugar ga anukotam manchidiga untadi visishtamaina advaitamu ani deeni peru pettuvachu.
2: Therefore sugar is much more than the sugar cane juice. Therefore it's qualified non dual.
1: Moodavadi dvaitamu.
2: Third one, dualism.
1: Itane madhvacharyudu.
2: It is founded by Madhvacharya.
1: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. These trimata sthapakulu.
2: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. They founded all the three schools of philosophy. Madhvacharya.
1: Aithe mugguru kudunu oka danni angikarincharu.
2: All the three accepted one one.
1: Adi sugar rasam annaru. Itanu sugar annadu. Itanu kuda annadu. Itanu sugar nijame. Aithe nenu sugar ga kaakoddu. Sugar tineetunte vaaduga nenu kavali. షుగర్ నేను అనుభవించాలి.
2: శంకరాచార్య షుగర్ కేన్ జ్యూస్ రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్ వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్ దేవుడా ఈట్ ది షుగర్
1: ఇట్ ఇస్ షుగర్ నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది నీవు షుగర్ గానే ఉంటుండు నిన్ను నేను మారమని నేను చెప్పను
2: ఓ గాడ్ యువర్ షుగర్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్ నువ్వు
1: భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు
2: మేక్ మీ సో హెస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్
1: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడు గారు నాకు మారుస్తావు
2: వెన్ డూ యూ చేంజ్ మీ
1: తనను తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడుగా తయారవుతాను
2: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ ది స్వీట్నెస్
1: అంతవరకు మాత్రం కాదు
2: నాట్ దట్ ఫార్మ్
1: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి
2: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్
1: తపస్సునైనా చేయండి
2: ఆర్ పెనన్
1: ఎన్ని యోగములైనా చేయండి
2: ఆర్ స్పిరిచువల్
1: ఎన్ని జపములైనా చేయండి
2: ఆర్
1: ఎన్ని ధ్యానములైనా చేయండి
2: మెడిటేషన్
1: ఎన్ని గ్రంథములైనా చదవండి
2: గో త్రూ బుక్స్
1: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు
2: yet you will not have authority you are not qualified
1: ivanni kevalam tatkalikanga manasunu matram ariketteetuntivi
2: it will only give you temporary satisfaction to the mind
1: anni sadanalu manasu dwara jarigetunti ganaka aa manasunu bhagavantuniki arpitinchi
2: all spiritual pursuits are followed by the mind which has got to be offered to god
1: appude madhvacharya cheppadu
2: then madhvacharya
1: ye hrudayam uno sagiti voise naaku
2: oh god that heart you have given me
1: magidi danine arpintu mahita murti
2: oh lord I offer it back to you
1: paraga vere midettu nee paada archanakunu
2: to worship your feet what else can I offer
1: you anjali kitintu anduko vayya neevu
2: it all sanctions
1: anjali kitintu anduko vayya neevu idigo naa hrudayanni arpistunnanu
2: I offer my own heart to you god
1: అప్పుడు
2: దెన్
1: భగవంతుడు ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను
2: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్ హియర్ ఇస్ ది షుగర్ ఫర్
1: భావం తద్భవతి
2: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్
1: భగవంతుడు ఎప్పటికీ మారడు
2: గాడ్ విల్ నెవర్ చేంజ్
1: నీ యొక్క భావంలే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి
2: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్
1: నీటికి ఏ రూపం ఉంది
2: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్
1: గాలికి ఏ రూపం ఉంది
2: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్
1: ఏమీ లేదు
2: నో ఫార్మ్
1: భగవంతుడు కూడా అంతే
2: ఆల్సో గాడ్
1: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు
2: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్
1: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి
2: when the air is pumped into the football it takes that form
1: ee gaali balloon lo chesthe balloon roopakanga untadi
2: when the air is pumped into the balloon it takes that form
1: ee neetini elanti patra lo posthe alanti patra roopanni dharistundi
2: as is the form of the tumbler
1: elanti tank roopanni nimpite alanti tank roopanni dharipistundi
2: as is the form of the tank so is the form of water
1: నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు
2: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్
1: రూపమే అతి రూపమే భగవంతుడికి భేదములు లేవు
2: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ
1: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు
2: వాట్ ఎవర్ ఫార్మ్ దట్ ద డివోటీ వాంట్స్ గాడ్ మానిఫెస్ట్ దట్ వే
1: రూపధరం శాంతం సర్వనామధరం శివం

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంతస్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసే
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపం.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్.
0: సత్యం
1: రూప్
0: శివం సుందరం,
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధవిధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే. మరి
1: దో దే అపియర్ టు బి త్రీ, వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: ఆకర్షణ ఉంటుంది, కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ విల్ బి అట్రాక్షన్ బట్ దేర్ విల్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఈస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్ ఆఫ్
0: అరిస్టాటల్. చెప్తూ వచ్చాడు ప్లేటోకు
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం శివం సుందరం.
1: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there. Truth, goodness and beauty.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం శివం సుందరం, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని యందు ఉన్నటువంటి మానవతా గుణం లేదా అని తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని యందు ఉన్నటువంటి దైవ గుణం ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు, కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: డివినిటీ. మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంకా దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్. హౌ డస్ హీ నో?
0: స్వర్గానికి ఎక్కిందా?
1: ద వన్ హూ కెనాట్ క్లైంబ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యూ రీ ఎక్స్పెక్ట్ హిమ్?
0: తన మానవత గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
1: ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఎట్లా తెలుస్తుంది?
1: హౌ డస్ హీ నో ది డివైన్?
0: కనుక మొట్టమొదటి మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
0: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
0: కనుక మొట్టమొదట సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైనటువంటి రీతి మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడా నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీ వన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సటన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ విదౌట్ ఎనీ యాంగ్జైటీ ఆర్ వరీ.
0: భజ గోవిందం.

సాయిరామ్ డియర్ లిసనర్స్, ఆర్ లైఫ్ ఇస్ ఎ లిమిటెడ్ కంపెనీ విత్ సో మెనీ లిమిటేషన్స్, సేస్ భగవాన్ బాబా. ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు లివ్ ఎ లైఫ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద వేదాస్ అండ్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్, బట్ సచ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ అండర్ ద థ్రెట్ ఆఫ్ 6 టైప్స్ ఆఫ్ థీవ్స్ అండ్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్. How to overcome such hurdles? Who can help and guide us in this endeavor? Bhagwan Baba guides us all on these challenges of life in a divine discourse delivered in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations on the 12th of October 1986.

0: వన్ మైట్ మాస్టర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్ ఇన్ ది ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద కోర్ట్స్ అండ్ విన్ దెమ్. హీ మే పార్టిసిపేట్ ఇన్ వార్స్ అండ్ అచీవ్ సక్సెస్ అండ్ విక్టరీ. వన్ మైట్ బి బోర్న్ యాజ్ ఎన్ ఎంపరర్ అండ్ రూల్ ది కింగ్డమ్. వన్ మైట్ బి ఏబుల్ టు గివ్ ఇన్ చారిటీ కౌస్ అండ్ గోల్డ్. One might be able to count all the living beings on earth. One might be able to reach the moon itself. One may be able to count all the stars. But one would not be able to control all the senses, intervert the mind and establish himself continuously with an equality of mind and with samachitta.
1: వేద విజ్ఞానము అనంతము.
0: ద నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: జ్ఞానమే అనంతము.
0: విజ్డమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇన్ఫైనైట్.
1: సత్యమును చూపునదే జ్ఞానము.
0: ఇట్ ఈస్ దట్ మే బి కాల్డ్ యాజ్ నాలెడ్జ్ విచ్ కెన్ షో ట్రూత్.
1: భూత భవిష్యత్ వర్తమానములకు అతీతమైనది సత్యము.
0: ట్రూత్ ట్రాన్సెండ్స్ all the three types of times, past, present and future.
1: Satya jnanamulu rendu kudanu anantamule.
0: Both truth and wisdom are infinite.
1: Ee anantamula uta cheta deeniki adiyu ledani kudanu cheppavachu.
0: As they are infinite, there is no beginning nor end.
1: Vedamu satya jnanamulato kudi undatam cheta vedam kudanu anantame.
0: As Veda is associated with truth and knowledge, Veda also is infinite.
1: Vedam jnanamayamainappatikini nedu manamu danini vangmayanga manamu sevistu unnam.
0: Although Veda is knowledge, we have been able to experience it in terms of language and words.
1: Mana vakke rugvedam aniyu.
0: Our word may be described as rugveda.
1: మనస్సు యజుర్వేదమనియు.
0: అవర్ మైండ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: ప్రాణము సామవేదమనియు.
0: అవర్ ప్రాణ ద వైటల్ ఎయిర్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సామవేద.
1: బృహదారణ్యక ఉపనిషత్తు చక్కగా బోధించుచున్నది.
0: దస్ బృహదారణ్యక ఉపనిషత్ డిస్క్రైబ్స్
1: వేదము, వేదాంగములు, వేదవేత్త మూడును నేనేనని గీతాచార్యుని యొక్క నుడువు.
0: Gitacharya has declared, I am all the three, Veda, Vedangas and Vedakarta.
1: Kani, nitya satyamunu gurtinchukonaleka, pavitramainatuvanti jnana tattvanni manam artham chesukonaleka, laukikamaina jeevitamunandu, alaukikamainatuvanti avanchana cheta, manavatvanni manam vismaristunnamu.
0: But unfortunately, we have not been able to recognize the truth. And therefore, we are wasting our life and time with worldly things.
1: Aite, pavitramainatuvanti vangmayamunu, aneka vidhamuluga vedamulu, vidividiyainatuvanti padamula cheta, vipulukaramukichi, tadwara deshamunaku, shabda bindulanu andinchuchunnavi.
0: Vedas have been making available the extraordinary wisdom and knowledge in terms of words so that people will be able to understand clearly.
1: ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు ప్రకాంతమైనటువంటి యొక్క తత్వమే దైవమని భావించి ఈ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావాలనని ఉచ్చరించినటువంటి యొక్క వాక్కులే రుక్కులుగా మారినవి.
0: Rooks are those which are expressions in terms of words which explain the effulgence.
1: Aite yagna yagadi krutula cheta paramarthika tattvanu artham chesukoni divyatvamu pondavalanani vyakti aashishinchi tadwara yagnamulaku prarambhistu vachadu.
0: But man has started performing sacrifices thinking that by such performance of sacrifices one would be able to reach the ultimate.
1: Itti karma kandane యజుర్వేదం అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ కర్మకాండ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యజుర్వేద.
1: అయితే పవిత్రమైనటువంటి, శృతిబద్ధమైనటువంటి, మధురమైనటువంటి, సున్నితమైనటువంటి, సౌశీల్యమైనటువంటి యొక్క గానమును అనుగ్రహించగోరి తద్వారా ఆనంద గీతను అందించినటువంటి చేత దీనికి సామవేదము అని సార్థక నామం వచ్చింది.
0: సామవేద హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సచ్ బికాస్ దట్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఆఫర్ ద సేక్రెడ్ స్వీట్ మెలోడియస్ మ్యూజిక్ డిస్క్రైబింగ్ నాలెడ్జ్.
1: అయితే లౌకికమైన జగత్తును పండితులు విస్మరించినారు అనేటువంటి అపనిందలు లేకుండా ఉండే నిమిత్తమై శ్రేయో మార్గము, ప్రేయో మార్గము, మానవతా తత్వమును అభివృద్ధి గావించే నిమిత్తమై అధర్వణ వేదమును కూడాను ఆధారం తీసుకున్నారు.
0: ఇన్ ఆర్డర్ దాట్ పీపుల్ మే నాట్ కన్సిడర్ యాజ్ నాలెడ్జబుల్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్, దే హ్యావ్ ఎక్స్పౌండెడ్ థింగ్స్ రిలేటింగ్ టు ద వరల్డ్ యాజ్ శ్రేయో మార్గ థింగ్స్ విచ్ ఆర్ డిజైరబుల్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ ప్రేయో మార్గ ఇన్ అధర్వణ వేద.
1: అయితే అధర్వణ వేద అపౌరుషేయమైనటువంటిది కాదని విశ్వసించి కేవలం ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మాత్రమే ప్రధానంగా భావించి దీనిని త్రయీ వేదములు అని పిలుస్తూ వచ్చారు.
0: థింకింగ్ దట్ అధర్వణ వేద హ్యాస్ నాట్ కమ్ ఫ్రమ్ ద డివైన్ సోర్స్, ఓన్లీ ది ఋగ్వేద, యజుర్వేద అండ్ సామవేద ఆర్ ద రియల్ వేదాస్, దే హావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ త్రయీ వేదాస్.
1: కానీ సర్వధర్మములకు మూలమైనటువంటి, సర్వశాస్త్రములకు కీలకమైనటువంటి, సర్వసాధనలకు గమ్యమైనటువంటి నిజతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తమై ఈ అధర్వణ వేదం అనేక విధములుగా కూడాను భౌతికమైనటువంటి యొక్క మార్గములకు ఆదర్శపరమైంది.
0: అధర్వణ వేద హ్యాస్ ఆల్సో బీన్ వెరీ యూస్ఫుల్ ఇన్ మేకింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ విచ్ ఇస్ ది అల్టిమేట్ అండ్ టు రీచ్ ది గోల్.
1: ఒక్కొక్క వేదము ఒక్కొక్క పద్ధతిని మాత్రమే అనుసరించినప్పటికీ ఈ అధర్వణ వేదము అన్నింటినీ ఏకముగా అనుసరించడానికి పూనుకున్నది.
0: ఈచ్ వేద డిస్క్రైబ్స్ ఓన్లీ వన్ పాత్, వెరాస్ అధర్వణ వేద టేక్స్ ది ఆల్ ద పాత్స్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్.
1: ఋగ్వేదము వాక్కనియు, యజుర్వేదము మనసనియు, సామవేదము ప్రాణమనియు కూడాను బోధించినటువంటి మూడు వేదముల యొక్క సారము అధర్వణ వేదం నందు కోడీకరించి ఉపయంగా అందిస్తూ వచ్చింది.
0: ఋగ్వేద డిస్క్రైబ్స్ వాక్ వర్డ్, యజుర్వేద డిస్క్రైబ్స్ మైండ్, సామవేద డిస్క్రైబ్స్ ప్రాణ ఆర్ ద లైఫ్ ప్రిన్సిపల్, వెరాజ్ అధర్వణ వేద ట్రైస్ టు బ్రింగ్ ఆల్ దీస్ త్రీ టుగెదర్ అండ్ ఎక్స్ప్లౌండ్.
1: వాక్ ఋగ్వేదము కావచ్చును కాని ఎట్టి వాక్ ఋగ్వేదము అనేటువంటి విషయాన్ని చక్కగా విమర్శించి చెప్పింది.
0: ఇట్ హెస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ వర్డ్ కెన్ బి కాల్డ్ ఋగ్వేద.
1: మనసు యజుర్వేదమే కాని ఎట్టి మనసు యజుర్వేదమునకు సమన్వయం అవుతుంది.
0: మైండ్ ఈజ్ అసోసియేటెడ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు యజుర్వేద, బట్ వాట్ టైప్ ఆఫ్ మైండ్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ యజుర్వేద, దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ అధర్వణ.
1: చక్కగా సామగానంలో ఉండినటువంటి ఒక సారాన్ని క్రోడీకరించి యజుర్వేదము ఒక గానముగా పాడుతుంది.
0: మ్యూజిక్ హెస్ బీన్ కోడిఫైడ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే అండ్ దట్ ఈస్ ఎక్స్పౌండెడ్ ఇన్ సామవేద.
1: దుర్బుద్ధుల తలలున్న దూరులు విను చెవులున్న పొంచి చూచు కనులున్న పంచల విను మనసున్న వంచిత గుణ చిత్తమున్న వంచే గుణమున్న ఈ వృక్తులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న. దుర్బుద్ధుల మనసున్న దూరులు విను చెవులున్న.
0: If one has wicked thoughts in his mind, if one has eyes which are unduly curious to see all unnecessary things and a mind which wants to understand everything which is not
1: wanted,
0: if one has a heart which is crooked and which is deceitful,
1: ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్న.
0: ద మోమెంట్ సచ్ ఎ సైట్ ఇస్ సీన్ జస్టిస్ విల్ రన్ అవే.
1: జగత్తునందు ధర్మము, న్యాయము, సత్యము మూడింటి యొక్క చేరికతేనే ఈ త్రిలోకములు కూడాను వెలుగుతూ ఉన్నాయి.
0: ద త్రీ వరల్డ్స్ హ్యావ్ బీన్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ధర్మ, న్యాయం, జస్టిస్ అండ్ సత్యం, ట్రూత్.
1: ఇట్టి పవిత్రమైన యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటి వేదముల యొక్క తత్వాన్ని మనము చాలా అలక్ష్యపరుస్తున్నాము.
0: వీఆర్ బీయింగ్ వెరీ ఇండిఫరెంట్ టు వేదాస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్క్రైబ్డ్ ఇన్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
1: ఈ వేదములు అనేక విధములైనటువంటి యొక్క అంగములను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చింది.
0: దీస్ వేదాస్ ఆల్సో హ్యావ్ డెవలప్డ్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ దెమ్సెల్వ్స్.
1: వీటిని శాఖలు అని చెప్తూ వచ్చారు.
0: దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాంచెస్.
1: మొదటిది మంత్రము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, నాలుగవది ఉపనిషత్తులని.
0: ది ఫస్ట్ వన్ ఈజ్ మంత్ర, ది సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక, ద థర్డ్ వన్ ఈజ్ ఆరణ్యక, ద ఫోర్త్ వన్ ఈజ్ ఉపనిషత్.
1: మనన ప్రాణ సమ్మిళితమైనటువంటిది మంత్రము అనేటువంటి సత్యాన్ని సులభమైన మార్గంలో అందిస్తూ వచ్చింది.
0: ది ట్రూత్ హెస్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ దీస్ మంత్రకాస్ విచ్ సే దట్ బై రిపీటింగ్ దెమ్ యూ గెట్ ది ఎఫికసీ అండ్ ది రిజల్ట్స్.
1: దైవత్వాన్ని గురించినటువంటి సంభాషణ జరిగినప్పుడు కలిగినటువంటి పదములే అనగా మాటలే మంత్రములుగా మారినవని విశ్వసిస్తూ వచ్చింది.
0: దే హావ్ ఆల్సో బిలీవ్డ్ దట్ ది డైలాగ్ బిట్వీన్ గాడ్స్ హావ్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది బ్రహ్మచర్య స్థానములకు సంబంధించిందిగా బోధిస్తూ వచ్చారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సూటబుల్ ఫార్ బ్రహ్మచర్య ఆశ్రమ్.
1: మానవత్వములో ఇది ప్రధానమైనటువంటి యొక్క పునాది.
0: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫౌండేషన్.
1: గృహస్థ, వానప్రస్థము, సన్యాసం అనేటువంటి భవనములకు ఈ బ్రహ్మచర్యం అనేటువంటిది కిందకి పునాది వంటిది.
0: ఫర్ ద మ్యాన్షన్ విచ్ ఈజ్ హ్యావింగ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస, బ్రహ్మచర్య ఈజ్
1: ఈ పునాది గట్టిగా ఉండినప్పుడే పైన ఉన్నటువంటి మూడు యొక్క అంతస్తులు కూడాను భద్రంగా నిలచగలవు.
0: ఓన్లీ వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ ద త్రీ స్టోరీ బిల్డింగ్ బిల్ట్ ఆన్ దట్ కెన్ అఫోర్డ్ టు బి స్ట్రాంగ్.
1: గృహస్థ, వానప్రస్థ, సన్యాసములు మూడు కూడాను బ్రహ్మచర్యపైననే ఆధారపడి ఉంటున్నది.
0: గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ ఎంటైర్లీ డిపెండెంట్ అపాన్ బ్రహ్మచర్య.
1: కనుక జీవితములో బ్రహ్మచర్య సమయమునందు తన యొక్క జీవితము మంత్రమయముగా మార్చుకోవాలి.
0: డ్యూరింగ్ ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మచర్య దేర్ ఫోర్ వన్ హ్యాస్ టు ఫాలో దిస్ మంత్రాస్. వన్ హ్యాస్ టు ఫాలో దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రం అనగా ఒక పవిత్రమైన యొక్క పలుకులు.
0: మంత్ర రెఫర్స్ టు ఎ సేక్రెడ్ వర్డ్ అటరెన్స్.
1: జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్నం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని మానవత్వమునకు అందించినటువంటి యొక్క ఈ జిహ్వకు పవిత్రమైనటువంటి పలుకులు పలకమని ఆదేశిస్తూ వచ్చారు.
0: దే ఆర్డర్డ్ ది టంగ్ టు గో ఆన్ రిపీటింగ్ సేక్రెడ్ వర్డ్స్ బికాస్ దట్ అలోన్ విల్ బి స్వీట్ అండ్ దట్ అలోన్ విల్ బి సేక్రెడ్ అండ్ యూస్ఫుల్.
1: బ్రహ్మచారి అసత్యము చెప్పకూడదని,
0: బ్రహ్మచారి షుడ్ నాట్ అట్టర్ ఎ లై అన్ట్రూత్,
1: అధికంగా మాట్లాడకూడదని,
0: యు షుడ్ నాట్ స్పీక్ టూ మచ్,
1: ఒకరికి ఒకరికి సంబంధమైనటువంటి విషయంలో తంటాలు పెంచకూడదని,
0: వన్ షుడ్ నాట్ అన్నెసెసర్లీ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు అదర్స్,
1: పరదూషణ చేయకూడదని,
0: వన్ షుడ్ నాట్ కామెంట్ అండ్ క్రిటిసైజ్ అదర్స్.
1: ఇది నాలుగు చేసే నాలుగు పాపములని.
0: దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్ విచ్ టనల్
1: ఇట్టి నాలుగు పాపములకును గురి కాకుండా దీన్ని సంరక్షించుకోమని బోధిస్తూ వచ్చింది మంత్రము.
0: మంత్రం హెస్ ఆల్సో టాట్ దట్ వన్ షుడ్ సేవ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ కమిటింగ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
1: తన జీవితంలో ఈ విధమైనటువంటి యొక్క సుగుణములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇంకా భవిష్యత్ అంతా కూడాను పచ్చని బాటగా, రాజబాటగా రూపొందుతుంది.
0: ఇఫ్ వన్ అబ్జర్వ్స్ దిస్ డిసిప్లిన్ ఇన్ ది బ్రహ్మచర్య స్టేజ్ ది ఫ్యూచర్ ఫర్ హిమ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
1: రెండవది బ్రాహ్మణము.
0: ద సెకండ్ వన్ ఈజ్ బ్రాహ్మణక.
1: ఈ మంత్రములను ఏ విధంగా మనం ఉపయోగించాలి,
0: హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ మంత్రాస్.
1: ఈ మంత్రముల యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మంత్రాస్?
1: ఇది అందించేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ రిజల్ట్స్ డూ దీస్ మంత్రాస్ గివ్
1: అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపజేసేటువంటిదే ఈ బ్రాహ్మణం.
0: బ్రాహ్మణకాస్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మంత్రమును ఆత్మసహితంగా ఉచ్చరించడం చేత అట్టి పండితులకు బ్రాహ్మణులు అని పేరు వచ్చింది.
0: యాజ్ ఎ పర్సన్ అట్టర్డ్ దీస్ మంత్రాస్ ఇన్ ది అప్రోప్రియేట్ వే, హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రాహ్మణ.
1: దీనిని గృహస్థ ధర్మముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గృహస్థ ధర్మ.
1: అర్థసహితమైనటువంటి మంత్రములను ఉచ్చరించి
0: అట్టరింగ్ మంత్రాస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్
1: లోక కళ్యాణమునకు,
0: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: నిత్య జీవితం నందు అనుభవించేటువంటి యొక్క కొన్ని రకములైనటువంటి యొక్క అధిక వృత్తి అనావృష్టి ఇలాంటి దీనిని దూరము గావించే నిమిత్తము,
0: ఫార్ ఫ్రీయింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎక్సెసివ్ రెయిన్ అండ్ ఆల్సో
1: స్వర్గ ప్రాప్తిని కలిగించే నిమిత్తమై,
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ ఒబ్టైనింగ్ హెవెన్,
1: గృహస్థుడు సమష్టి స్వరూపుడై,
0: మెన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ కమ్యూనిటీ,
1: దీనిని ఆదర్శప్రాయంగా అనుభవించాలని బోధిస్తూ వచ్చారు.
0: దే హావ్ జస్ట్ ఎక్స్పౌండెడ్ దాట్ యూ విల్ హావ్ టు ఎంజాయ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఐడియల్ వే.
1: కనుక గృహస్థ ధర్మము చాలా పవిత్రమైనటువంటిది కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
0: దే హావ్ ఆల్సో బిలీవ్ దట్ గృహస్థ ధర్మ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ అండ్ ఎ వెరీ సేక్రెడ్ వన్.
1: ఈ గృహస్థ ధర్మం యొక్క కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించి క్రమక్రమేణా వానప్రస్థంలో ప్రవేశిస్తాడు.
0: Man, after discharging his duties in grihasthashram properly, he will enter into the next stage of vanaprasthashram.
1: ee vanaprastham yokka tattvamunike aranyakamulu ani cheptu vachindi.
0: For veda associated with vanaprastha, it has been described as aranyaka.
1: Anaga gruhamunandu gaani pattanamunandu gaani nivasinchaka deeniki samipamulo undinatundi adavulayendo totalayendo tama yokka jeevithamunu prachantamuga gadipi daiva chittana cheta తమ యొక్క శేష జీవితమును సార్థకం గావించుకోవటం.
0: దట్ మీన్ నాట్ లివింగ్ ఇన్ ఎయిదర్ ది హౌస్ ఆర్ ఇన్ ద సిటీస్, గోయింగ్ టు ఎ నియర్ బై గార్డెన్ ఆర్ ఫారెస్ట్, లివింగ్ దేర్ కాంటెంప్లేటింగ్ అపాన్ గాడ్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఫర్ హిజ్ ఓన్ వెల్ఫేర్ అండ్
1: కాలమును గడుపుతూ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ చింతను సల్పినటువంటి వారు కనుక వీటికి ఆరణ్యకములు అని పేరు వచ్చింది.
0: యాజ్ these are associated with a life spent in forest, thinking and contemplating upon God, sacred thoughts, these have been described as aranyakas.
1: Inka nalugovadi upanishadulu.
0: The fourth one is upanishads.
1: Ivi chaala chitra vichitramulainatundi oka arthamulu koodi untunnavi.
0: There will be a number of meanings for the utterances in upanishads.
1: Pradhanamainatundi oka padamu sat.
0: The most important word in connection with Upanishads is
1: sat aneetvanti padamu, sat aneetvanti dhatuvu nundi puttinatvantedi.
0: This has originated from the root word sat.
1: Ee sat anaga,
0: the meaning of sat is
1: koorchunuta,
0: sitting,
1: kadaluta,
0: movement,
1: nirmoolam cheyuta,
0: destroying,
1: aashrayinchuta,
0: approaching and taking.
1: Ani aneka vidhamainatvanti arthamulu unnavi.
0: All these meanings are available for this word sat.
1: Kani ee samaya sandarbhamulo puraskarinchukoni aa padamunaku manu arthamunu teeskovalsi vastundi.
0: But we will have to take the meaning of that word in the context.
1: Ikkada sat aneetundi daniki kurchunta aneetundi arthamu atyavasaramu.
0: In this context the correct meaning of this word is sitting.
1: Deeniki mundu upa nee aneetundi rendu padamulu untunnavi.
0: There are other two words before this word. One is upa, the other is me.
1: Upa anaga samipamu.
0: Upa means nearby.
1: Ni anaga nishtato.
0: Ni means with faith and with interest.
1: Ee moodintini manam cherinappudu upanishad avutundi.
0: When you put all these three words together it becomes upanishad.
1: Vedavettaku samipamunandu nishtato kurchunuta ani deeni artham.
0: That means sitting nearby with earnestness.
1: ee kurchuni emi cheyatam?
0: By sitting what are you going to do?
1: ee vedavetta bodhinchinatvanti vidyalannikinu ekagra chittudai hrudayamunaku hattukonunnattuga aalakinchatam.
0: By sitting near the one who has mastered veda, లిసన్ టు హిమ్ విత్ కాన్సన్ట్రేషన్ అండ్ విత్ అర్నెస్నెస్.
1: ఈ విధముగానేటువంటి యొక్క శబ్దమును విని గ్రహించి తెలుసుకొని తగినటువంటి యొక్క అర్థము గాటాను భావించుకోవటమే దీనిని ఎరుక అనేటువంటి పదంతో ఉపయోగపెడుతూ వచ్చారు.
0: దేర్ ఈజ్ అనదర్ వర్డ్ ఎరుక విచ్ మీన్స్ యు సిట్ నియర్ హిమ్, లిసన్ టు హిజ్ అటరెన్సెస్, కాన్సన్ట్రేట్, కాంటెంప్లేట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ క్లియర్లీ.
1: ఎరుక అనగా దీనికి చైతన్యము అని ఒక అర్థము.
0: ఎరుక ఆర్ అవేర్నెస్ ఇట్ హ్యాస్ అనదర్ మీనింగ్ అండ్ దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: దీనిని చేతనము అని కూడా పిలుచబడుతుంది.
0: అనదర్ వర్డ్ ఫర్ దిస్ ఈస్ చేతనము.
1: ఈ చేతనం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
0: వేర్ డు యు గెట్ చేతనము?
1: ఈ చేతనం అనేటువంటిది సర్వత్రా నిండినటువంటిది.
0: దిస్ ఈస్ ఆల్ పర్వేసివ్, అవైలబుల్ ఎవ్రీవేర్.
1: లోకమ్ములు, లోకస్థులు, లోకేశులు సర్వం కూడా నువ్వు చైతన్యం యొక్క స్వరూపముదే.
0: ఆల్ ద వర్డ్స్, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఈస్ ఫుల్ ఆఫ్ చైతన్యం.
1: జడము చైతన్యము రెండింటి యొక్క తత్వం కూడా నువ్వు ఏకత్వంతో కూడినటువంటిది.
0: ఇనర్ట్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ లివింగ్ థింగ్స్ బోత్ ఆర్ ఫుల్ ఆఫ్ చైతన్యం ఆర్ కాన్షియస్నెస్.
1: ఈ చైతన్యం అనేటువంటిది మానవుని యందు అధికంగా ఉంటుంటాయి.
0: But you find in man consciousness in a greater measure.
1: మిగిలినటువంటి యొక్క ప్రాణుల కంటే మానవుని యందు ఈ చైతన్యము అనేక విధములుగా కూడా ప్రకటిస్తూ ఉంటుంది.
0: Consciousness expresses itself in man in a different way and in more expressive way compared with other living beings.
1: సామాన్యంగా చూచున్నది కన్నులు, వినున్నది చెవులు, మాట్లాడున్నది నోరు అని మనం భావిస్తున్నాము.
0: Generally we think that it is the eyes which see, ears which hear and tongue which talks.
1: కాదు కాదు, కన్నులకు చూపును కలిగించినటువంటి చైతన్యమే.
0: నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ విల్ మేక్ ఐ సీ.
1: చెవులకు శబ్దమును వినిపించినది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్ ఇయర్స్ హియర్.
1: నోటితో మాట్లాడుతున్నది చైతన్యమే.
0: ఇట్ ఈస్ కాన్షియస్నెస్ విచ్ మేక్స్ మౌత్.
1: చైతన్యం అనేటువంటిది అంతర్భూతమై బహిరింద్రియములకు తగినటువంటి యొక్క ప్రకాశమును ప్రకటితమును గావించుతున్నవి.
0: కాన్షియస్నెస్ రిమైనింగ్ యాజ్ ద కాజ్ ఇన్సైడ్ విల్ మేక్ ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్.
1: సర్వత్రా కూడాను చైతన్యమే ఉంటున్నది.
0: కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: అయితే మానవుడు తన దృష్టిని బహిర్ముఖము గావించడం చేత ఈ చైతన్యం అనేటువంటిది క్రమక్రమేణా కూడాను ఒక విధమైనటువంటి అంధకారంగా నిలిచిపోతున్నది.
0: బట్ యాజ్ మ్యాన్ is extroverting his vision, he is not able to see and he can see that only in the form of darkness.
1: Anaga prakatitam kaakunda untunnadi.
0: It is not manifesting itself for him.
1: Indriyamulu yokka tattvamunu kramakramina antarmukham gaavinchukunnappudu ee yokka prakashamu ee chaitanyamu viriviga perugutundi.
0: If one can control the senses and introvert them, he would be able to develop consciousness in a greater measure.
1: ఇది మానవుని కంటే కూడాను మహనీయులు యందు మరింత అధికంగా ఉంటుంటాది.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఫౌండ్ ఇన్
1: ఈ మహనీయుల కంటే దైవత్వం నుండి అసలు దైవత్వమే చైతన్యం.
0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్ డివినిటీ ఈ విధంగా విజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ అండ్ హీ కెన్ సీ దట్ ఓన్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డార్క్నెస్.
1: అనగా ప్రకటితం కాకుండా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్సెల్ఫ్ ఫర్ హిమ్.
1: ఇంద్రియ

0: దట్ ఈస్ ఫౌండ్ మోర్ సో ఇన్ డివినిటీ ఇట్సెల్ఫ్. ఇన్ ఫ్యాక్ట్
1: డివినిటీ ఈ విధంగా తారతమ్యంగా మనం కనిపించడానికి కారణమేమిటి?
0: Why is it that we have been able to see this kind of difference between an ordinary man and an accomplished man?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example for this.
1: ఇక్కడ చిన్న చిన్న బల్బులు పెట్టారు.
0: There are small bulbs here.
1: ఆ స్తంభముల పైన ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఆన్ ద పిల్లర్స్ దేర్ ఆర్ మోర్ పవర్ఫుల్ బల్బ్స్.
1: ఈ మధ్య లోపల ఇంకా కొంచెం ప్రకాశవంతమైన బల్బులు పెట్టారు.
0: ఇన్ ద మిడిల్ అండ్ ద సెంటర్ దేర్ ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్ బల్బ్.
1: కానీ మన ఎదురుగా కూడా చాలా వికాసవంతమైనటువంటి బల్బులు పెట్టారు.
0: దేర్ ఆర్ హియర్ ఫ్లడ్ లైట్స్ విచ్ గివ్ వెరీ పవర్ఫుల్ లైట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది కరెంటు ఒక్కటే.
0: But the current and electricity is common in all these
1: bulbs. The voltage is vyathyasamga kanipinchavachchu.
0: Because of the difference in voltage, there is difference in light.
1: Kanuka sarvulu yendu sarvajeevulu yendu sarvatra kudanu unnatundi chaitanyam aneetundi tama yokka antartattamunu leka antarathamunu gurtinchukunnatundi vyaktulu yokka tattvam paina aadharapadi untuntadi.
0: Consciousness, which is found all around, expresses itself in differently depending upon to what extent one is having awareness.
1: Aithe ee prakashamu konta varaku nu marugu pettalu kuda nu konni karanamlu untunnavi.
0: This consciousness is covered by certain reasons.
1: Deeniki aaru vidhamulainte addulu tagultunnavi.
0: There are 6 types of covers and obstacles for this.
1: Deenine aaru dongalu ani kuda nu bodhisthu vachindi vedamu.
0: Veda has described these as 6 types of thieves.
1: కామ క్రోధ లోభ మోహ మద మత్సరము.
0: దీస్ ఆర్ డిజైర్ యాంగర్ గ్రీడ్ ప్రైడ్ అండ్ ఆరోగెన్స్.
1: ఈ యొక్క అరిషడ్ వర్గంలో మాత్రమే కాకుండా అష్ట మదములు కూడా దీన్ని అరికట్టుతూ ఉంటుంది.
0: నాట్ మెర్లీ దీస్ 6 టైప్స్ ఆఫ్ ఎనిమీస్ బట్ దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్ మద.
1: కుల మదము,
0: the pride associated with
1: balamadamu,
0: associated with strength,
1: yavanamadamu,
0: associated with youth,
1: saundaryamadamu,
0: associated with beauty,
1: vidyamadamu,
0: associated with
1: dhanamadamu,
0: associated with wealth,
1: rajyamadamu,
0: associated with kingdom and power,
1: tapasmadamu,
0: associated with tapas and penance.
1: ee 9 vidhamulainte madamunu kudanu aavarinchatam cheta ee prakasham aneetundidi danini manam anubhavinchalekapothunnamu andukolekapothunnamu.
0: When all these types of pride cover us, we have not been able to see the light properly. We have not been able to enjoy it.
1: Kanuka manam itti chaitanyamunu sarvatra ekatvanga manam anubhavinchalananna ee aatmatattvanni vishwasinchi ee bahirtattvamulainatundi ee okka gunamulanu kramakramena kodanu manam arikattukovadaniki tagina krushi cheyali.
0: If you want to enjoy consciousness as a unifying factor all around, you would control your own these prides and these 6 enemies.
1: కానీ ఈ యొక్క మన తత్వం అనేటువంటిది చాలా బలవత్తరమైనటువంటివి.
0: బట్ ఆల్ దీస్ ఎనిమీస్ ఆర్ వెరీ పవర్ఫుల్.
1: ఇది కేవలం మన భ్రాంతుల నుండి అభివృద్ధి అయినటువంటివి.
0: ఆల్ దీస్ గెట్ దర్ స్ట్రెంగ్త్ డిరైవ్ దర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్
1: మన పోషణ నుండి ఇవి పెరుగుతూ వచ్చినటువంటివి.
0: ఆల్ దీస్ హావ్ గ్రోన్ ఫ్రమ్ అవర్ డిఫెక్ట్స్ అండ్ ఫ్లాస్.
1: కానీ మన వలననే పుట్టి మన వలననే పెరిగి మన వలనే అభివృద్ధి అయిపోయి మనమల్నే బాధిస్తూ ఉన్నవి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ అస్, దే గ్రో ఫ్రమ్ అస్ అండ్ దే డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ అస్ అండ్ దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్.
1: ఈనాటి యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రమునందు మీకు తెలిసినటువంటి విషయమే.
0: యు నో సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ దీస్ డేస్.
1: అనేక మంది వైజ్ఞానికులు తమ యొక్క బుద్ధి కుశల చేతను, తెలివితేటల చేతను, విద్యా సంపత్తి చేతను అనేక విధమైనటువంటి యొక్క కొన్ని బలవత్తరమైనటువంటి యొక్క ఆయుధములను, అస్త్రములను, కొన్ని యంత్రములను కూడా సృష్టిస్తూ వచ్చారు.
0: ఎ నంబర్ ఆఫ్ సైంటిస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ద స్కిల్స్, ద ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దేర్ కెపాసిటీస్ హ్యావ్ బీన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెరీ డిస్ట్రక్టివ్ వెపన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము ఆటం బాంబు ఉంటుండాలి.
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటం బాంబు,
1: హైడ్రోజన్ బాంబు ఉంటుండాలి.
0: హైడ్రోజన్ బాంబు
1: ఇవి ఎవరు సృష్టించారు?
0: హూ హాస్ క్రియేటెడ్ దీస్?
1: మానవుని యొక్క శక్తి సంపత్తి చేతనే.
0: ఆల్ దీస్ ఆర్ ది క్రియేచర్స్ ఆఫ్.
1: దీనికి ఎవరు రూపాన్ని కలిగించారు?
0: హూ హాస్ గివెన్ ఎ షేప్ ఫర్ దిస్?
1: మానవుడే.
0: ఇట్ ఈస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ ఇట్.
1: ఎవడు దీనికి రూపంలో కలిగించి శక్తిని ప్రసాదించి ఏ విధమైన యొక్క ఆకారం స్థానంలో నిలబెట్టాడో ఆ మానవుణ్ణి ఆ యొక్క

0: బెదిరిస్తూ ఉంటుండాలి, అదిరిస్తూ ఉంటుండాలి, భయపెడుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద మ్యాన్ హూ హాస్ గివెన్ అ షేప్, హూ హాస్ గివెన్ ద పవర్, హూ హాస్ గివెన్ ద కెపాసిటీ టు ద ఆటమ్ బాంబ్, బట్ ది సేమ్ ఆటమ్ బాంబ్ ఈస్ థ్రెటనింగ్ హిమ్ విత్ డిస్ట్రక్షన్ నౌ.
0: ఈ వ్యక్తి దానిని తయారు చేయటము, దాన్ని అభివృద్ధిపరచటము నేర్చుకున్నాడే కానీ దానిని అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది నేర్చుకోలేదు.
1: దిస్ ఇండివిజువల్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు మ్యానుఫ్యాక్చర్ అన్ ఆటమ్ బాంబ్ అండ్ హౌ టు గివ్ ఇట్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, బట్ హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు కంట్రోల్ ఇట్.
0: అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషట్ వర్గములను, ఈ అష్టమలములను మన ద్వారానే పెరిగి, మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి.
1: జస్ట్ యాజ్ ఆటమ్ బాంబ్ టుడే ది ఆల్ దీస్ సిక్స్ ఎనిమీస్ అండ్ ఎయిట్ ప్రైడ్స్ హావ్ గ్రోన్ ఫ్రమ్ us అండ్ హావ్ డిరైవ్డ్ ఆల్ దేర్ స్ట్రెంగ్త్.
0: ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: And they are giving us all sorts of trouble. And this trope we will have to just understand by inquiry and investigation.
0: Kula madam.
1: The pride arising out of caste.
0: Kula madam ante emiti?
1: What do you mean by caste pride?
0: Caste of humanity. Prati manavuni yendu undinatvanti yokka divyatvame nayandu untunnadi. Sarva manavulu kudano samanatvame. Jati mata bhedamulaku e matramu kudano avakasam ledu.
1: All people belong to only one caste. And that is the caste of humanity. Why should there be this kind of differences based upon caste?
0: అందరూ ఒక్క ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే.
1: All of us are the children of one master and one father.
0: నేను ఏ జాతిని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడివే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది.
1: If one recognizes the truth that you belong to the same caste as the other one belongs, where is the need for that kind of pride?
0: ఇంకా ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు, వస్తుంది పోతుంది.
1: If you take pride arising out of wealth, this is something like a passing cloud. They come and go.
0: ధనము మానవునికి అవసరమే.
1: Wealth is needed for man.
0: కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి.
1: But he should always exercise a limit for
0: the jeevitam ante ikkudunu oka limit lone untundadi, haddu lone untundadi.
1: The entire life is subject to various limits.
0: Mana deham lokala 98.4 temperature undinappude idi perfect normal.
1: For example, in our physical body the temperature must be 98.4.
0: 99 ikkoyinda 99 ikkoyinda jwaram prarambhamaindi, rogame.
1: If it increases even slightly and goes up to 99, then we are having fever.
0: Mana deham lopala 120/80, idi blood pressure perfect normal.
1: The blood pressure for the human system is 126/80. This is perfect.
0: Kani 90 emanna bayaderinda ayindi, rogam prarambhamaindi.
1: On the other hand, if it is 90 and 130,
0: మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచిత్ మాత్రమే చూడగలదు, కానీ మితిమీరినటువంటి వెలుతురు చూడలేదు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ అవర్ ఐస్, దే కెన్ సీ లిమిటెడ్ లైట్.
0: మితిమీరినటువంటి యొక్క వెలుతురు చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది.
1: ఇఫ్ ది ఐస్ వర్ టు సీ ఎక్సెసివ్ లైట్ రెటీనా గెట్స్ బర్న్.
0: ఇదే విధంగా ప్రతి అంగము యొక్క శక్తి సామర్థ్యం చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ ఎంత ఒక లిమిటెడ్ కంపెనీ.
1: If in the same way we try to understand all our limbs, our system may be described as a limited company.
0: అద్దులో ఉండినటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం?
1: To such a system which has got so many limitations, why should you be so much proud of yourself?
0: కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: In a life which is full of limitations, why should one be proud of himself?
0: ఎప్పుడు, ఏ నిమిషము, ఎక్కడో ఏమవుతుందో,
1: అట్ విచ్ పర్టికులర్ టైం, వేర్ అండ్ వెన్ యు ఆర్ గోయింగ్ టు సఫర్.
0: 9 చిల్లుల తోలుతుట్టియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము కాదు.
1: దిస్ పర్టికులర్ బాడీ ఈస్ హావింగ్ 9 హోల్స్.
0: నిమిష నిమిషములకు నీచిరూరిని కాని పురుగు జమ్మాజీలు పుట్టబోవు.
1: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ దిస్ బాడీ మే సఫర్ ఫ్రమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కడుపులోన మలము కడమెల్ల ఎముకలు.
1: This consists of bones and flesh.
0: అరసి చూడ పైన మురికి తోలు.
1: If only you examine, this is covered by dirty skin.
0: ఎప్పుడు, ఏ విధంగా మరణిస్తుందో.
1: When and in what form you are going to get death.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందు. మీరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాషలు తోలు బొమ్మ అన్నారు.
1: Don't be so proud of your own self, about your beauty, about your wealth and such other things. At which particular hour you are going to give up your life, you are not sure and you are not certain.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడు మనకు ఈ అహంకారమునకు అవకాశమే ఉంటుండదు. ఇది ఏమాత్రం కూడా మనలో ప్రవేశించదు.
1: You only understand this particular truth carefully, there will be no room for any sort of pride in you at all.
0: అప్పుడే మన ఎందుండినటువంటి యొక్క చైతన్యము దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది.
1: Then consciousness which is inherent in you will shine with all effulgence.
0: ఈ చైతన్యం అనేటువంటిది జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదులందు కూడా ఉంటున్నది.
1: Consciousness is prevalent in all the three states of వేకింగ్.
0: స్థూల సూక్ష్మ కారణ మహాకారణం ఎందుకు ఈ యొక్క చైతన్యం ఉంటున్నది.
1: ఇన్ స్థూల సూక్ష్మ అండ్ కారణ అండ్ మహాకారణ స్టేట్స్ ఆల్సో యు ఆర్ హ్యావింగ్ దిస్ కాన్షియస్నెస్.
0: మూడు కాలములు ఎందు, మూడు లోకములు ఎందు, మూడు గుణములు ఎందు కూడాను ఇది ముమూర్తంగా నిలిచి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్, ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ అండ్ ఇన్ ఆల్ ద త్రీ క్వాలిటీస్
0: చోట ఉన్నదని కానీ మరొక చోట లేదని కానీ చెప్పుటకు వీలు లేదు.
1: It is not possible to say consciousness exists in one particular place and not in another.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క చైతన్యమును మనం దర్శించవలనంటే ఎక్కడుంటే అక్కడనే మనం దర్శించవచ్చు.
1: If you want to experience and have a vision of such sacred divine consciousness,
0: దీనిని ఆవరించినటువంటి యొక్క వీటిని మనం కొంత తొలగించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: But you will have to make an effort to uncover the covers which are hiding this consciousness.
0: ప్రణతి నూనె వత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: If you are having a container, oil and a wick, will you be able to get light automatically like that?
0: కానీ ముట్టించు వాడు ఒక ఉండాలి కదా.
1: There is need for one who can light the lamp.
0: పువ్వులు సూది దారముంది, పుష్పమాల తానగునా?
1: There are flowers, there is thread and there is needle.
0: ముడిచేటువంటి వాడు ఒక ఉండాలి కదా.
1: Would it automatically become a garland? There is need for one who can make a garland out of it.
0: స్వర్ణము రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా?
1: You have got gold and you have got gems, but can you, would there
0: be చేసేటువంటి కంసలి ఒకటి ఉండాలి కదా?
1: There must be a goldsmith who can make jewelry out of it.
0: విద్య గలదు, బుద్ధి గలదు.
1: You have got education and you have got
0: గురువులేక లభ్యమగునా?
1: But if you don't have a preceptor, will you be able to just understand?
0: పుస్తకమును చూస్తుంటే ఏ బి సి అక్షరాలు ఉంటున్నాయి, కానీ పలానది ఏ, పలానది బి, పలానది సి అని చెప్పేటువంటి గురువు ఒకటి ఉండాలి కదా? లేకపోతే దేనిని ఏ అంటావు, దేనిని బి అంటావు? కనుకనే దీనిని సూచించేటువంటి వాడు ఒకటి ఉండాలి, అతనే మార్గదర్శకుడు.
1: ఇన్ ది బుక్ దేర్ మే బి ఆల్ఫాబెట్స్, but there is need for one who can identify which alphabet is A, which alphabet is B, one who can indicate and who can point out.
0: Kanukane margadarshakatvam lekundina manam margani nadavalemu.
1: If there is no one who can show us the path, it may be difficult for us to tread the path and walk the way.
0: Atti anubhavagrudainatvanti sarvagrudainatvanti oka margadarshakunni manam vetukovadaniki tagina krishi cheyali.
1: There is need to find a person who is experienced, who is omniscient, who can show the path.
0: Divya vyaktini pondeetunte margamule veda shastra itihasa puranamulu.
1: Vedas, shastras and various scriptures are such gurus which show the path.
0: Kevalamu oka vidhamainatunte yokka laukika gurulanu manam aashrayinchatam cheta marinta patanam aipothunnam.
1: If we approach only gurus who are worldly, we will not be able to just leave. We will further be ruined.
0: Anubhavagrudainatvanti guruvulu atyavasaramu.
1: There is need for experienced teachers.
0: Acharana roopamainatvanti prachara prabodhalu chesetvanti guruvulu atyavasaramu.
1: There is need for a teacher who practices and then expounds.
0: Kevalamu grandhamunu maatrame aadharanga teesukoni manaku ee vidhamainatvanti gandhanni andinchaledu.
1: If one bases all his teaching on the text. should not be able to teach properly.
0: Andaru gurulani manu bhavincharadu.
1: We should not consider everyone as a teacher.
0: Guru tattvani chakkaga guru teriginatundi vaade kavali.
1: The teacher must be one who really knows his own job.
0: Guru tanaga empty telisukovatamu.
1: What is the meaning of gurutu? It means knowing.
0: Telapatame chaitanyam yokka swabhavamu.
1: It is the characteristic of consciousness to explain.
0: Ye vidhanga telputundadi?
1: How can that be explained?
0: Idi manchi idi chedda ani telputundi.
1: It explains what is good and what is bad.
0: Anninti endukunu prapradhamalo manamu samatvanni bhavincharadu.
1: In the beginning stages we should not consider everything as
0: ramakrimina deeni yokka antarbhutamainatundi atma tattvanni gurtinchina tarvata samatvanni manam vahinchavachchu.
1: After gradually we understand the inner meaning of atma tattva, then only we may consider everything.
0: Ye purugu ettidane itundi manam gurtinchukokunda anni purugulu kudanu tene purugulani manam bhavinchatamu chaala veritanam.
1: Without understanding the different types of insects, we will not be able to just say which is a bee.
0: Aku pachcha pachulanni chilukala vela palukuna.
1: All the birds which are green in color, can each one of them be described as a parrot?
0: Purugula pai paaraadadu puvula pai paaraadadu purugulu tummedalaguna.
1: All the insects which move on the flowers, can you describe them as bees?
0: Puli charmamu kappinatti gaadidata puliyaguna.
1: Just because a donkey puts on a tiger skin, can you call it a tiger?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: హౌఎవర్ మచ్ ఫ్యాట్ ఎ పిగ్ మే బి, కెన్ యూ డిస్క్రైబ్ ఎ పిగ్
0: కనుక అందరినీ కూడా మనం సమత్వంగా భావించుకోవటం చాలా అసాధ్యమైనటువంటి విషయం.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ థింగ్ టు కన్సిడర్ ఆల్ పీపుల్ యాజ్ ఈక్వల్.
0: కానీ ఒక్కటి మాత్రం సమత్వంగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ హావ్ టు కన్సిడర్ అండ్
0: తన ఎందు తాను సమత్వాన్ని పెంచుకోవాలి.
2: In himself, he has to develop that equality. Andari samamga bhavinchatam sadhyam kaadu.
1: It is not possible to treat all people alike.
0: Mana kantiki ye color addalu vesukuntamo jagattanta aaranguugane manam chudavachchu.
1: The type of vision of the world that you get depends upon the type of spectacles that you wear.
0: Hrudayam premamayamainappudu mana drushti brahmamayanga untadi.
1: If your heart becomes saturated with love,
0: ప్రేమ లేకుండా సర్వం బ్రహ్మమయం అంటే పదముల్లో ఉండొచ్చు కానీ మన యొక్క అనుభూతిలో రాదు.
1: ఇఫ్ యువర్ హార్ట్ డజంట్ హ్యావ్ లవ్, ఇఫ్ యూ మియర్లీ సే దట్ ది ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ బ్రహ్మ, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ వర్డ్స్.
0: అనుకునే చైతన్యం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
0: అందరూ కూడా చైతన్య స్వరూపుడే.
1: యువర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కనుక మొట్టమొదట ఈ చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి వాటిని, అడ్డు ఉండినటువంటి వాటిని కొంతవరకు మనం క్రమక్రమేణా దాన్ని తొలగించుకోవటానికి కృషి చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ద ఆబ్స్టికల్స్ అండ్ ది కవర్స్ విచ్ హైడ్ దిస్ కాన్షియస్నెస్.
0: దీనినే వేదాంతము నేతి నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్. దేహము నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదు, అంతఃకరణ నేను కాదు, నేను నేనే. ఈ సత్యానికి మనం దిగాలి.
1: ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ దిస్ బై వేదాంత. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ చిత్త, ఐఎమ్ నాట్ అహంకార, ఐఎమ్ ఐ.
0: కానీ మనం కోరేది ఒక్కటి, చేసేది మరొకటి.
1: వీ డిజైర్ సంథింగ్ బట్ అవర్ యాక్షన్స్ బిట్రే అవర్ డిజైర్.
0: కోరినటువంటి దానిని దక్కించుకునే నిమిత్తమే తగినటువంటి సాధనలు తగినటువంటి ప్రక్రియలను మనం చేపట్టాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ types of sadhana which will be in tune with our own desires and our own goals.
0: Vilachi aduga cheraku pettuna bellambu.
1: If you ask the sugar cane to give jaggery, will it give automatically like that?
0: Pippi gotti rasamu peelchakunna.
1: You have to extract juice from the sugar cane.
0: Manamu aa yokka cherakunu chakkaga pippi gottinappude adi rasanga vastundi gaani o cheruka naaku rasam, ee cheruka naaku rasam inte istunda, appatiki ivvadu. Danini baaga కసరత్తు చేయించాలి. ఆ విధంగానే మనం దేహం అనేటువంటిది ఒక చెరకు, దీనిలోనే ఉంటున్నది చైతన్యం అనేటువంటి రసము. దీనిని అన్ని విధములు కూడా శ్రమింపజేసి కష్టములకు నష్టములకు దుఃఖములకు విచారములకు నిందలకు నిశ్చూరములకు కూడా సహించి భరించేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సాధించాలి.
1: ఓన్లీ వెన్ యూ క్రష్ ది షుగర్ కేన్ యూ గెట్ ద జ్యూస్. బై మియర్లీ ఆస్కింగ్ ది షుగర్ కేన్ టు గివ్ జ్యూస్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్. దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ షుగర్ కేన్. ఓన్లీ వెన్ యూ డెవలప్ ది కెపాసిటీ టు బేర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ క్రిటిసిజం, డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, యుడ్ బి ఏబుల్ టు గెట్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ఇనరెంట్ ఇన్ దిస్ బాడీ, అదర్వైజ్ నాట్.
0: కానీ మనం ఆ స్థితిలో లేదు.
1: But we are not in that state.
0: ఎవరైనా నీవు చంద్రుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, పరేంద్రుడు అని వర్ణిస్తే మనం 30 pounds ఎక్కిపోతాం, అంత మనం ఊపిపోతాం.
1: If anyone describe and praises as Indra, Chandra and various gods,
0: నీవు దుష్టుడు, దుర్మార్గుడు, పాపివాడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు, పిచ్చివాడు అని పిలిచినప్పుడు మనము కృంగిపోతాం.
1: You increase by 30 pounds if you are praised. But if you are criticized by any chance, then you
0: ఇట్టి కృంగి పొంగనటువంటి యొక్క సమతత్వాన్ని మనం అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ సెన్స్ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ష్రింకింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సెన్షర్.
0: ఒకడు నన్ను దూషించడం చేత నాకు ఒరిగినదేమి, కరిగినదేమి.
1: ఇఫ్ ఎనీ పర్సన్ క్రిటిసైజర్స్ అండ్ సెన్షర్స్ మీ, వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్?
0: నాకు ఏమి ఒరగలేదు, తరగలేదు, కరగలేదు.
1: ఐ హావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్ and I am not
0: hurt. Varninchana nenu peragadu.
1: If any person praises me, I am not going to be different.
0: Nadi nadi,
1: I am myself. My
0: na tattvam nadi,
1: my principle is
0: na tattvam nadi,
1: my truth is mine.
0: Eppudu manaku bhayam aarambhamavutundi? మనలో సత్యము లేనప్పుడే, మనలో ఒక పాపం ఉండినప్పుడే, మనలో ఒక తప్పు ఉండినప్పుడే మనలో భయం ఏర్పడుతుంది.
1: When do we get fear? Only when there is some defect, only there is some fault, only there is something which is not
0: ilanti doshamu lenatundi samayam lopala em ochina manam bhayapadinakkarledu.
1: So long as you do not have such kind of defects and flaws in you, whatever might happen, you should not be afraid.
0: Aa vidhamainatundi deeshaktini manam sampadinchukovali.
1: You should develop that kind of power of
0: deep. Aa vidhamainatundi aatma shaktini manam abhirudhi parchukovali.
1: You should develop that kind of atmic power in
0: you. Naya maatma balahineena labhyaha annaru. నీవు బలహీనుడైపోతే అన్ని కూడా నిన్ను బెదిరిస్తాయి.
1: ఇఫ్ యు ఆర్ ఎ వీక్లింగ్, ఎనీవన్ కెన్ థ్రెటన్ యూ అండ్ ఫ్రైటన్ యూ.
0: కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
1: ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ఎ స్టిక్ ఇన్ ద హ్యాండ్, ఈవెన్ ఎ షీప్ కెన్ ఫ్రైటన్ యూ.
0: కనుకనే నీ ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసమనే నీ సర్వబలము.
1: యువర్ రియల్ స్ట్రెంగ్త్ లైస్ in the power of atma.
0: Adi lenetundi vaade adaratam bedaratam.
1: Only that person who doesn't have this atmic power gets frightened.
0: Aa vidhamainatundi yokka dee shaktini manam sampadinchukunnappude chaitanya shakti sarvatra manaku sakshatkaristundi.
1: If you can develop that kind of power of the intellect and intelligence, then consciousness power
0: you can enjoy. Ekkadaina nee undu,
1: wherever you are,
0: adavula yendunna,
1: whether you are in the forest,
0: ఆకాశమునన్నా,
1: whether you are in the sky,
0: పట్టణమునన్నా,
1: whether you are in the city,
0: పల్లెనున్నా,
1: whether you are in the
0: గుట్ట మీదనున్నా,
1: whether you are in the
0: నట్టేట పడియున్నా,
1: whether you are in the
0: ఎక్కడ ఉన్నా గాని నీ చైతన్యం నీ వెంటనే, దంటనే, ఇంటనే, కంటనే ఉంది. నిన్ను అన్ని విధములు కూడా సంరక్షిస్తుంది.
1: Wherever you are, consciousness is with you. It is the source of protection. It will always protect you and save you.
0: కనుకనే చైతన్యమున కోసమై మనము ప్రాకులాడనక్కర్లేదు.
1: Therefore there is no need for
0: ఎక్కడో మనం వెతుకుపోనక్కర్లేదు.
1: There is no need for searching for consciousness somewhere.
0: అది నీలోనే ఉంటున్నది.
1: It is inside you.
0: నీకు దీని యొక్క చైతన్యమునకు అడ్డు తగిలినటువంటి దానిని పరిహారం గావించుకునేటువంటి ప్రయత్నం చేయి.
1: All that you'll have to do is to remove the obstructions which cover this consciousness.
0: జగత్తంత బ్రహ్మనే.
1: The entire world is full of
0: Brahman. సమస్త పదార్థములు బ్రహ్మనే.
1: Every object is full of Brahman.
0: సర్వస్వరూపం కూడా నువ్వు బ్రహ్మనే.
1: ఎవరీ ఫార్మ్ ఇస్ బ్రహ్మన్.
0: ఇలాంటి తత్వమే ఉపనిషత్తులు బోధించినటువంటి యొక్క సత్యతత్వములు.
1: దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పౌండెడ్ ఇన్ ఉపనిషత్స్.
0: కనుక మనము నిజముగా మనలో దాగినటువంటి, అగోచరంగా ఉండినటువంటి, గుప్తమైనటువంటి ఈ చైతన్యమును మనం వ్యక్తము గావించుకోవాలి.
1: All that we'll have to do is we'll have to manifest the hidden and the subtle consciousness which is already there in us.
0: ఏ రీతిగా మనం వ్యక్తం గాయించుకోవాలి?
1: How can we manifest this?
0: మనకు చలి సమయాల లోపల బనీన్ వేసుకుంటాం.
1: In winter you put on a banin inside.
0: దానిపైన ఒక షర్ట్ వేసుకుంటాం.
1: You wear a shirt on that.
0: దానిపైన దట్టమైన కోటును కప్పుకుంటాం.
1: On that you wear another coat.
0: ఈ విధమైనటువంటి డ్రెస్సును నీవు ధరించి నా చెస్ట్ నా హృదయం నాకు కనిపించలేదే అనుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది?
1: వెన్ యూ కవర్ యువర్ సెల్ఫ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ డ్రెస్, యూ విల్ సే ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ మై ఓన్ బాడీ అండ్ మై ఓన్ చెస్ట్. హౌ కెన్ యూ
0: మొదట నీవు పైన కప్పినటువంటి దట్టమైన కోటును తీసివేయి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ రిమూవ్ ది కోట్ విచ్ ఇస్ సో థిక్.
0: తదుపరి అందులో ఉన్నటువంటి షర్ట్ను కూడా తీసేసేయి.
1: సెకండ్, యూ రిమూవ్ యువర్ షర్ట్ ఆల్సో.
0: ఆ పైన బనియన్ కూడా తీసేసేయి.
1: అండ్ దెన్ యూ రిమూవ్ ద బనియన్.
0: నిన్ను నీవు చూసుకో, నీ చెస్ట్ నీకు కనిపిస్తుంది.
1: దెన్ యూ ట్రై టు టేక్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ చెస్ట్, యూ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ ఇట్.
0: అదే విధంగానే ఈనాడు తమోగుణం అనేటువంటి దట్టమైన కోటును కప్పుకుందాం మనము.
1: ఇన్ ద సేమ్ వే వీ హావ్ కవర్డ్ అవర్ సెల్స్ విత్ దిస్ తమో గుణ.
0: రజోగుణం అనేటువంటి అలంకారానికి ఆకర్షించేటువంటి షర్టులు వేసుకుందాము.
1: వీ హావ్ ఆల్సో కవర్డ్ అవర్ సెల్స్ విత్ రజోగుణ విచ్ ఈస్ విచ్ విల్ కమ్.
0: ఈ షర్టు మాసిపోకుండా ఉండే కోసమని సాత్వికమైనటువంటి థిన్గా ఉండేటువంటి ఒక బనీని వేసుకున్నాం.
1: వీఆర్ ఆల్సో కవరింగ్ అవర్ సెల్స్ విత్ ఎ థిన్.
0: ఈ మూడింటితో కప్పబడినప్పుడు మన చెస్ట్ మన హృదయం మనకి ఏ రీతిగా కనిపిస్తుంది?
1: వెన్ యువర్ హార్ట్ ఈస్ కవర్డ్ బై దీస్ త్రీ గుణాస్, హౌ కెన్ యూ గెట్ ఎ
0: విజిబుల్? మొట్టమొదట తమోగుణం తీసివేయి.
1: Therefore, in the first place, remove
0: rajoguna. Then
1: you remove rajoguna.
0: Apaina satvikam kuda teesivey.
1: Then you remove even sattva guna also.
0: Appude nee atma tattvam neeku kanipistundi. Ivi neevu vesukunnatvanti drasule.
1: Then only you will be able to get a vision of your atman. All these are worn by you.
0: Neevu vesukunnivi teesivey ante inku unna danini neevu cheyalekkaledu.
1: All that you have to do is whatever you have worn on your atma, you remove
0: them. Unnadi unnattugane kanipistundi.
1: Then you will be able to get atma as it is.
0: చూడడానికి కొత్త ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: ఫర్ గెటింగ్ ఎ విజన్ ఆఫ్ ఇట్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ మేకింగ్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్.
0: కనుక నీ గుణముల యొక్క తత్వాన్ని నీవు పెంచుకున్నావు.
1: యూ హ్యావ్ డెవలప్డ్ దీస్ త్రీ గుణాస్.
0: పెంచుకున్న గుణములను చించివేయి.
1: ఆల్ దోస్ గుణాస్ విచ్ యూ హ్యావ్ డెవలప్డ్ యూ రిమూవ్ దెమ్.
0: ఉంచుకున్న హృదయాన్ని చక్కగా నీవు దర్శించు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ ఓన్.
0: దీనికి కూడాను ఒక విధమైనటువంటి దైవానుగ్రహం కావాలి.
1: Even for this, grace of God is essential.
0: ఈ దైవానుగ్రహం పొందే నిమిత్తమే మనం సాధనలు చేయాలి.
1: For getting the grace of God, you have to undertake sadhanas.
0: అప్పుడే నెగిటివ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే కరెంట్ తో మనం అనేక విధమైనటువంటి ఉపయోగమును చేసుకోవచ్చు.
1: When the negative and positive join together, then only you will be able to enjoy.
0: అట్టు చేయక ఎన్ని క్షేత్రములు తిరిగినా, ఎన్ని సాధనలు చేసినా, ఎందరి మానవులను దర్శించినప్పటికీ నీ యొక్క ఇది ఏమాత్రం కూడా కించిత్ కూడా నువ్వు అనుభవించలేవు ఆనందాన్ని.
1: వితౌట్ డూయింగ్ వాట్ ఈస్ ప్రాపర్ ది వే దట్ ఇట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ బై బ్రింగింగ్ నెగటివ్ అండ్ పాజిటివ్ టుగెదర్, వాట్ ఎవర్ పిల్గ్రిమేజెస్ యూ అండర్టేక్, వాట్ ఎవర్ సాధనాస్ యూ డూ, వాట్ ఎవర్ దర్శన్ ఆఫ్ మహనీయాస్ యూ టేక్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు రియలీ గెట్ ది విజన్.
0: నేను పుట్టబత్తికి 10 టూర్లు పోయి వచ్చానే నా కష్టాలు తీరలేదే, ఎట్టు తీరుతాయి? పుట్టబత్తికి పోయిస్తానే కష్టాలు తీరుతాయా?
1: I have visited Puttaparthi 10 times, but my difficulties and problems are not solved.
0: అయ్యో తిరుపతికి అనేక మొక్కులు మొక్కుకొని అన్ని చెల్లించినానే నా బాధలు తీరలేదే అనుకుంటే ఎలా తీరుతాయి?
1: How can these problems be solved by merely visiting? Similarly, you may say that I have offered all the vows that I have just taken to.
0: ఈనాటి భక్తి ప్రపంచమంతా కూడా ఈ తుచ్చమైనటువంటి ఒక ప్రార్థనలతో నిండి ఉంటున్నాయి.
1: The devotion and surrender of today is full of this kind of low.
0: నీవు కోరవలసింది ఒక్క దైవాన్ని కోరు.
1: ఆల్ దట్ యు టు డిజైర్ ఇస్ డిజైర్ గాడ్.
0: నీకు సర్వస్వము తానే అనుగ్రహిస్తాడు.
1: ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి గివెన్.
0: ఇది కావాలి అది కావాలని చెప్పి ఊరికి పదార్థాలు కోరితే పరమాత్మ నీకు దక్కడు.
1: యు గో ఆన్ ఆస్కింగ్ వన్ థింగ్ ఆర్ ది అదర్, యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ గాడ్.
0: కావలసిన బంగారం మన చేతిలో పెట్టుకుంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: ఇఫ్ ఓన్లీ యు ఆర్ హావింగ్ గోల్డ్ ఇన్ యువర్ పామ్, వాట్ ఎవర్ జ్యువెలరీ యూ వాంట్ యూ కెన్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక దైవాన్ని మనం అనుగ్రహించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: అవర్ ఎఫర్ట్స్ మస్ట్ బి టు విన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: దైవాన్ని మనం కోరవలసింది.
1: ఆల్ దట్ వి షుడ్ డిజైర్ ఇస్ ఓన్లీ గాడ్.
0: కారణం నీవు కూడా దైవమే.
1: ది రీజన్ ఈస్ యువర్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: నిన్ను నీవు కోరుకోవటమే.
1: యు విల్ బి సీకింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. యాక్చువల్లీ
0: దైవానికి ద్రోహం చేయటం నిన్ను నీవు ద్రోహం చేసుకోవటమే.
1: ట్రైయింగ్ టు డిసీవ్ గాడ్ ఈస్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించినప్పుడే నీకు చైతన్యం నీకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ రియలైజ్ ట్రూత్ యుల్ బి ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ కాన్షియస్నెస్.
0: కాన మన యొక్క అల్పభావనలను అల్ప బాధలను లక్ష్యమునందు ఉంచుకొని అనంతమైనటువంటి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి దైవత్వాన్ని మనం దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా మనము ప్రయత్నించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దీస్ లో మీన్ స్మాల్ లిటిల్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దస్ లూజ్ గాడ్ హూ కెన్ యాడ్ ఎవ్రీథింగ్ అంటు యు.
0: మనము చదివేటువంటి చదువులు కానీ నేర్చేటువంటి విద్యలు కానీ కేవలం ఆత్మతత్వాన్ని గుర్తింపజేసుకునే నిమిత్తము.
1: ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యు సీక్ వాట్ ఎవర్ లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఆల్ ఫర్ ది సేక్ ఆఫ్
0: చదువులెందుకను సంగతి మరచి ఉదర పోషణకై ఒరుకులెత్తుచు ఎదుటి గొప్ప సహింపలేఖను ఏడ్చుచుంటే ఓ సదమతమయ్యే సదమల బొమ్మ ఎదుటి గొప్ప చూచి ఏడుస్తున్నాము.
1: ఓ యువర్ స్టేటిస్ సంథింగ్ లైక్
0: చదువెందుకు అనేటువంటి సంగతిని మర్చిపోతున్నాము.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: ఉదర పోషణకై ఉరుకులెత్తుతున్నాము.
1: యు ఆర్ ఓన్లీ సీకింగ్ టు ఎర్న్ ఎ లైవ్లీహుడ్.
0: ఇది ఆ చదువుల యొక్క సారము.
1: ఈజ్ ఇట్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: చదువులలోని సారము తెలియక చదువరి నేనంచు తిరుగకురా గొప్ప చదువరి నేనంచు తిరుగకురా చదువుకున్నందుకు సార్థకమే మన్న సద్గుణ నడకలే సారమురా సద్గుణ నడకలే సారమురా.
1: డోంట్ గో ఆన్ జస్ట్ మూవింగ్ అబౌట్ వితౌట్ అండర్స్టాండింగ్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ది ఎంటైర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వర్చ్యూస్ అండ్ గుడ్ కాండక్ట్.
0: ప్రేమ స్వరూపులారా, మిమ్మల్ని నేను అధికంగా బాధ పెడుతున్నాను, కాలంను అధికంగా తీసుకుని మీకు శ్రమిస్తున్నానేమో, నా ప్రసంగాన్ని నేను విరమిస్తాను.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఐఎమ్ గివింగ్ యూ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద డిస్కోర్స్. ఐఎమ్ బ్రింగింగ్ ద డిస్కోర్స్ టు ఏ క్లోజ్.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of October 1986 in the Purnachandra Auditorium in Prashanti Nilayam during the Dasara celebrations. In this discourse, Swami told us that with the help of an enlightened guru, we can surely overcome the six types of thieves, namely desire, anger, greed, attachment, pride and arrogance, and the eight types of pride, namely caste, strength, youth, beauty, education, wealth, power and penance. Swami explained that we need to engage in intense sadhana and earn the grace of God to overcome these challenges. Thank you, Sai Ram.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవశక్తి సామర్థ్యములు ఎవరు గుర్తించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ అండ్ నో ది వాల్యూ ఆఫ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: కేవలము తెలియకపోయినను విమర్శించటం మాత్రము అధికమవుతుంది.
1: Though it is not known, though we are ignorant, but yet we are prepared to criticize, analyze.
0: ఒకరు వర్ణించని మరొకరు విమర్శించని, కానీ దైవశక్తి దైవశక్తియే.
1: One may praise, one may blame, but the divine power exists as it is.
0: విమర్శించటం చేత శక్తి తరిగిపోదు, వర్ణించటం చేత శక్తి పెరిగిపోదు.
1: The divine power would never increase because of your praise, nor diminish because of the blame either.
0: తరిగి పెరిగేటువంటిది లౌకికమైనటువంటి జగత్ యొక్క ప్రవృత్తులే.
1: It is only the worldly thing that increases or diminishes, and not the divine.
0: దివ్యత్వమునకు ఈ రెండును లేవు.
1: These two do not apply to the divinity.
0: పేరు ప్రతిష్టలకై ప్రాకులాడేటువంటి వ్యక్తులు ఇందులో ఏమాత్రమో పాల్గొనరు.
1: Those who are for name and publicity have no place here in this field.
0: ఎన్ని వేల మందో విద్యార్థులు విద్యాభ్యాసం చేసి నయా పసా ఖర్చు లేకుండా తమ తమ గృహములు చేరుకుంటున్నారు.
1: Thousands of students have been educated totally free of cost.
0: ఎవరికి ఏ ప్రచార ప్రబోధనలు కూడా సల్పటం లేదు.
1: There is no publicity, there is no advertisement.
0: కానీ వారి ఆనందమే నా ఆనందంగా భావించి నేను ఆనందిస్తూ ఉంటాను.
1: భగవాన్ ఎంజాయ్స్, భగవాన్ ఈజ్ బ్లిస్ఫుల్ బికాజ్ అవర్ బ్లిస్ ఈజ్ హిస్ ఫుడ్, ఈజ్ హిస్ బ్లిస్.
0: నిన్నటి దినము కేవలము రామాయణ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి యొక్క అనుభూతులను నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ డెమన్స్ట్రేటెడ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సర్టన్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది డివినిటీ.
0: భరతుడు పాదుకులను తీసుకుని కేవలం అయోధ్య చేరలేదు.
1: భరత డిడ్ నాట్ రీచ్ అయోధ్య క్యారింగ్ సీక్రెట్ సాండల్.
0: ఒక చిన్న ఆశ్రమం మాదిరి కట్టుకుని అందులో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: హీ బిల్ట్ ఎ స్మాల్ హెర్మిటేజ్ అండ్ స్పెంట్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
0: భరతుడు రాముని యొక్క పాదసేవ యందే కాలమును గడుపుతూ వచ్చాడు.
1: భరత స్పెంట్ ఆల్ హిజ్ లైఫ్ సర్వింగ్ రామ.
0: అతని భార్య అయినటువంటి మాండవి రామకీర్తనలు చేసుకుంటూ రామనామం చేతనే పతికి సహాయం చేస్తూ అదే ఆశ్రమంలోనే నిలిచిపోయింది.
1: వైఫ్ ఆఫ్ భరత మాండవి ఆల్సో స్టేడ్ దేర్ ఇన్ ద సేమ్ ప్రిమిసెస్ సింగింగ్ ది గ్లోరీ ఆఫ్ రామ అండ్ సర్వింగ్ హర్ హస్బెండ్.
0: రాములు సీత అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారు.
1: రామ అండ్ సీత స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద
0: వీరిరువురు సేవలు కూడాను లక్ష్మణుడు చేస్తూ కాలం ఆనందంగా గడుపుతూ వచ్చాడు.
1: లక్ష్మణ వాజ్ సో హ్యాపీ సర్వింగ్ రామ అండ్ సీత ఇన్ ద ఫారెస్ట్.
0: వాట్ అబౌట్ శత్రుఘ్న? శత్రుఘ్న యొక్క విషయం ఏమిటి?
1: వెన్ వాట్ అబౌట్ శత్రుఘ్న?
0: కానీ శత్రుఘ్న విషయము ఎవరు కూడా హెచ్చరించడం లేదు.
1: నో వన్ నోస్ అబౌట్ శత్రుఘ్న.
0: అయితే ఇక్కడ తెలియగలిగినటువంటి మానవులు, విచారణ శక్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంతైనా కూడాను విచారించవచ్చు.
1: బట్ ఇంటెలిజెంట్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఇంక్వైరీ కెన్ కమ్ టు నో ద నేచర్ ఆఫ్ శత్రుఘ్న.
0: మేధావులు వేలకు వేలు అభివృద్ధి అవుతున్నారు.
1: We find many, many intellectuals.
0: Vicharana shakti kalinatunte vyaktulu velaku velu perigipothunnaru.
1: We have thousands and thousands of people of inquiry.
0: Kani aadhyatmika prabhavam cheta ilanti pavitramainatunte yokka vyaktulanu evaru vicharinchadaniki తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ప్రిపేర్ టు ఇంక్వైర్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువల్ ఫీల్డ్.
0: దశరథుని కాలం నుండి సుమంతుడు మంత్రి పదవి చేస్తూనే ఉన్నాడు.
1: సుమంత్ వాజ్ సర్వింగ్ యాజ్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ దశరథ.
0: కానీ పరిపాలనా విషయం లోపల దశరథుడు చెప్పినట్టుగా మాత్రము నడుచుకునేటువంటి వాడు.
1: బట్ సుమంత యాక్టెడ్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ దశరథ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్.
0: ఈనాడు పరిపాలకుడైనటువంటి రాముడు అరణ్యంలో ఉన్నాడు.
1: అడ్మినిస్ట్రేటర్ రామ ఇస్ నౌ అట్ ద
0: స్పాట్. అతని ప్రతినిధిగా ఉండినటువంటి ఒక భరతుడు ఆశ్రమం కట్టుకుని వేరే ఉన్నాడు.
1: రిప్రజెంటేటివ్ రామ భరత ఇస్ నౌ రిసైడింగ్ ఇన్ ఎ హెరిటేజ్ ఇన్ ఎ విలేజ్.
0: కానీ ఈ అయోధ్య పరిపాలన ఎవరు స్థాపిస్తున్నారు?
1: దెన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్
0: అయోధ్య? ఎవరు సాధిస్తున్నారు?
1: హూ ఇస్ రూలింగ్?
0: ఇక్కడే మన యొక్క విచారణ శక్తి అత్యవసరము.
1: హియర్ వీ మస్ట్ టేక్ మేక్ ప్రాపర్ ఇంక్వైరీ.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును అయోధ్యలో నివసించి అయోధ్య యొక్క స్థితిగతులను చక్కగా విచారణ చేసి ఈ పరిపాలనా బాధ్యత అంతా కూడా శత్రుఘ్నుడే చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ టు ద క్రెడిట్ ఆఫ్ శత్రుఘ్న హూ రెయిన్డ్ హూ రూల్డ్ దట్ అయోధ్య ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ బోత్ ఆఫ్ ది బ్రదర్స్.
0: భరతుని దగ్గరికి వెళ్లి దీని రిపోర్ట్ అంతా కూడా అందిస్తూ వచ్చాడు.
1: బట్ హీ రిపోర్టెడ్ వాట్ ఆల్ హ్యాడ్ హ్యాపెన్డ్ ఎవ్రీ నైట్.
0: పరిపాలనా దక్షిణ విచారం అంతా కూడా శత్రుఘ్నుడే.
1: శత్రుఘ్న వాజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్.
0: ఇంత పనులు చేసినప్పటికీ శత్రుఘ్న యొక్క పేరు ఎక్కడ కూడా ఉచ్చరించేవారు లేరు.
1: బట్ నో కామెంటరీ ఆన్ రామాయణ ఎవర్ కేర్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఆ యొక్క సుమిత్ర యొక్క కుమారులు ఇరువురు కూడాను సేవల యందు పవిత్రమైనటువంటి కార్యములు యందు అన్నతప్పుల యొక్క ఐకమత్యం నందు నిమగ్నులవుతూ వచ్చారే కాని ప్రచార ప్రబోధనకు ఏమాత్రము వారు పాల్పడలేదు.
1: బోధ్ ద సన్స్ ఆఫ్ సుమిత్ర లక్ష్మణ్ అండ్ శత్రుఘ్న దే హ్యాడ్ ఎన్ సీక్రెట్ లైఫ్ దే డెమోన్స్ట్రేటెడ్ వాట్ యూనిటీ ఈస్ దే వర్ నాట్ ఆఫ్టర్ పబ్లిసిటీ.
0: కానీ శత్రుఘ్నుడు తన సర్వస్వమును కోల్పోయి భరతునికి అంకితమైపోయి భరత ఆజ్ఞను శిరసావహించి సేవలు గావిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న టోటలీ సరెండర్ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఇన్ సర్వీస్ ఆఫ్ భరత.
0: కనుక శత్రుఘ్నుడు మహా యుక్తిపరుడు శక్తిపరుడు తెలివితేటలు గలవాడు.
1: సో శత్రుఘ్న ఈజ్ హైలీ ఇంటెలిజెంట్ ఏబుల్ విత్ ఆల్ స్కిల్స్.
0: ఇలాంటి శత్రుఘ్న యొక్క శక్తి సామర్థ్యం ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో ది కెపాసిటీ అండ్ ద పొటెన్షియాలిటీస్.
0: 11 సంవత్సరములు కూడాను శత్రుఘ్నుడే ఈ అయోధ్య పాలన చేస్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ శత్రుఘ్న హూ రూల్డ్ ది ఎంటైర్ అయోధ్య ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 11 ఇయర్స్.
0: ఏ ఒక సందేహం వచ్చినప్పటికీ భరతుణ్ణి ప్రశ్నించడం లేదు.
1: హీ నెవర్ సాట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ ఫ్రమ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: అతని యొక్క ఏకాగ్రతకు అతని యొక్క సేవకు భంగం కలిగించినటువంటి వాడవుతానేమో అనేటువంటి భయమే.
1: He was afraid because any clarification to be sought after might disturb
0: Sumitra
1: the attention concentration.
0: Pramanam chesindi.
1: In fact, Sumitra made a promise in the beginning.
0: Akka Kausalya, nee kumarudu raju kavachunu.
1: Sister,
0: kaani nee kumarudu rajainappudu naa kumarudu lakshanudu sevakudiga untadu.
1: Sister Kausalya, your son may be the king and my son will serve him.
0: Kaika nee kumarudu raju kavachunu.
1: Kaika, your son may be the king.
0: Taanu raju ainappudu taanu sevakuduga shatrughnu neeku sahayam chestadu.
1: My son Shatrughna will serve your son.
0: Naa iruvuru kumarulu kudunu seva karyakramamlo maatrame praveenuluga undali.
1: Both of my sons should spend their time in service.
0: Seva nimittamai nee ee kumarulu kannanu.
1: And it's for that reason I begot them.
0: Rajya nimittamai gaani peru prasthal nimittamai gaani nenu ee kumarulu kanaledu.
1: Not for kingship or for publicity, name and fame.
0: Ilanti sumitra kumarulu ainatundi oka shatrughnudu lakshanudu entati gunavantulu vaari iruvile lekapothe itu vaipuna bharatudu gaani atu vaipuna ramulu gaani ee karyamulu kodanu sadhinchaledu.
1: How great they are, how virtuous they are, Shatrughna and Lakshmana, Had there not been Shatrughna, Bharata would not have been successful. Had there not been Lakshmana, so also Rama. They stood as support.
0: అన్నా తమ్ములకు తగినటువంటి తోడ్పాటును కావిస్తూ వచ్చారు.
1: దే గేవ్ ఆల్ ద కోఆపరేషన్ అండ్ సపోర్ట్ టు దేర్ బ్రదర్స్.
0: కనుకనే యుద్ధ సమయమునందు లక్ష్మణుడు మూర్ఛిల్లగా,
1: ఎట్ ద టైమ్ ఆఫ్ ద వార్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్,
0: రాముడు చాలా బాధపడుతున్నాడు.
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్.
0: వెతికిన సీత వంటి భార్య అయినా నాకు లభిస్తుంది.
1: ఐ కెన్ ఫైండ్ ఎ వైఫ్ ఆఫ్ ద సార్ట్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లి అయిన కూడా నాకు లభ్యమవుతుంది.
1: ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: నేను ఎంత ఎత్తుకున్నా కూడా లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు ఇంకా చిక్కడు.
1: మై సర్చ్ వుడ్ బి ఇన్ వెయిన్ టు ఫైండ్ ఎ బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ.
0: అని బ్రదర్ నిమిత్తమై లక్ష్మణ నిమిత్తమై దేనైనా కూడా త్యాగం చేస్తానని సిద్ధమవుడాడు.
1: హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ లక్ష్మణ.
0: అప్పుడే హనుమంతుని వచ్చి,
1: దెన్ హనుమాన్ కేమ్,
0: సోదరా నీవు దీనికి సహాయం చేయాలి.
1: You should support.
0: నీ భక్తి ప్రపత్తులు మితిమీరినవై అయినప్పటికీ లౌకికంగా ప్రాకృతికంగా నీవు ఈ సహాయం నాకు అత్యవసరంగా చేయాలి.
1: Though you are all powerful from the worldly point of view, I need your help.
0: నీవు వెళ్లి సంజీవ పర్వతం తీసుకుని రామన్నాడు.
1: Rama wanted Hanuman to bring that Sanjeeva.
0: రామాగ్ని శిరసా వహించేటువంటి వాడు హనుమంతుడు.
1: Hanuman always obeyed the command of Rama.
0: అతను కూడాను ఈ సోదరుల్లో నాలుగో వాడుగా కనిపించాడు.
1: He is also one among these four brothers.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఆ సింహపు వృక్షమైనటువంటిది ఎక్కడదో
1: హీ కుడ్ నాట్
0: తనకు ఏమాత్రమో తెలియదు.
1: He could not find out the exact plant required.
0: పర్వతాన్ని ఎత్తుకుని వచ్చాడు.
1: He lifted the whole of the mountain.
0: పర్వతాన్ని ఎత్తుకుని అయోధ్య పట్టణం పైన ప్రయాణం చేస్తున్న సమయం లోపల,
1: లిఫ్టింగ్ ద మౌంటైన్ ఆన్ వన్ హ్యాండ్ వైల్ హి వాస్ ట్రావెలింగ్ అక్రాస్ ద స్కై,
0: రామును అనేక మంది రాక్షసులు బాధ పెడుతున్నారనే విషయం వర్తమానం చెప్తూ వచ్చారు. వార్తల వల్ల తిరుగుతూ వచ్చింది.
1: ద మెసేజ్ వాస్ కన్వేడ్ రిలేటింగ్ ద ఆబ్స్టకల్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ టు సీత.
0: వీడెవడు రాక్షసుడిగా ఉన్నాడు, పర్వతాన్ని ఎత్తుకుని పోతున్నాడు, నా రామునిపైన ఏమైనా అపాయం చేస్తాడో ఏమో, అపకారం జరుపుతాడో ఏమో అని అంబుతో కొట్టాడు భరతుడు.
1: Bharata thought some demon was traveling across the sky and therefore he shot an arrow.
0: Parvatam tho paatu hanumantudu digadu.
1: Hanuman descended on earth along with the mountain.
0: Digi Bharatuniki namaskarinchadu.
1: And he did namaskar to Bharata.
0: Raja.
1: Who came?
0: Lakshmanu murchi chentatam cheta.
1: As Lakshmana fainted.
0: Dini pariharam nimittam ayatani pratikinche nimittamai nenu ee parvatanni teeskoni pothunnanu.
1: To save his life. I brought this mountain.
0: Sanjeeva vruksham ee parvatamlo unnadani evaro chepparu.
1: Somebody said there is Sanjeeva plant.
0: Kaani naaku aa vrukshamlo yokshadakta naaku teliyadu.
1: I don't know anything with that.
0: Ramaji sirsa vahinchi parvatanni teeskoni pothunnanu.
1: In strict obedience to the command I brought the mountain.
0: Aa maata cheppetappudiki Bharatudu chaala pattaleni taanantam anubhavinchadu.
1: Bharata was ecstatic, was thrilled and excited.
0: Kausalyani pilipinchadu.
1: He called for Kausalya.
0: Amma Ramulu vartanu teeskoni vachadu ee Rama bantu.
1: And he said message of Rama is
0: ye jarugutundade ante anta vidiga cheppesesadu Hanumantudu.
1: Hanuman explained in full, narrated in full what
0: Ramuniki Ramuniki yuddham jarugutundadi.
1: War is going on with Rama and Rama.
0: Oka rendu dinamulu lopala poorthi idi samapta avutundi.
1: It is going to be concluded in a day or two.
0: Lakshmana murcha valla nenu ee parvatam mi ettukoni pothunnanu annadu.
1: Because of this problem, as Lakshmana fainted to save his life, Sumitra, I brought this mountain.
0: Bharata
1: called Sumantha also.
0: Sumitra cheptundi, Sumitra etti badhalu ledu.
1: Sumitra said, there is no
0: na
1: suffering.
0: Em avutadu aneetundi badha naaku ledu.
1: I don't have any kind of suffering whatsoever.
0: Ramuniki ananukulam emaina jarugutado em aneetundi badha ne nannu badhistundadi.
1: I'm only worried that something come in the way of their service to Rama.
0: Na kumarudiki emaina lakshmanudu emaina marninchina chatrukuni nenu Rama sevakai pamputanu.
1: If Lakshmana were to die, there is Shatrughna to stand in support and to serve.
0: కుమారుడి విషయంలో నాకే మాత్రమే బాధ లేదు.
1: I am not bothered about my sons.
0: రాముకు సుఖంగా కలగాలి.
1: I want that Rama should
0: be. రాముని సేవలో ఎట్టి అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి.
1: There should not be any interference.
0: ఈ సంకల్పం చేతనే లక్ష్మణుని నేను రాముని వెంట పంపాను.
1: It is for that reason I sent Lakshmana to follow.
0: అని ఆమె చెప్పి సంతోషించింది.
1: She was so happy.
0: లోపలికి తీసుకెళ్లాడు.
1: And he has taken her in.
0: లక్ష్మణుడి భార్య ఆమె పెయింటింగ్ లోనే ఉంటుండాలి. ఆ కాలమంతా కూడాను రాముని పెయింటే.
1: ఊర్మిళ వాజ్ స్పెండింగ్ ఆల్ ద టైమ్ పెయింటింగ్ రామాస్ పిక్చర్.
0: లక్ష్మణుడు వెళ్లే సమయం లోపల
1: At the time when Lakshmana was about to leave,
0: painting prarambham chesindo,
1: the kind of painting she started,
0: aa urmila adi e paint lopalle munigi undi.
1: She spent all the time in full concentration on the painting.
0: Appudu cheppi Bharatudu, and then maa sodarudu ee vidhanga moorchilinadata.
1: And the news that painting of Lakshmana was conveyed,
0: ఏమి గతి నాకేమి తోచటం లేదు.
1: ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ.
0: అప్పుడు ఈ యొక్క వ్యక్తి అనగా లక్ష్మణి యొక్క భార్య విరమించలేదు.
1: అండ్ ఉర్మిళ డిడ్ నాట్ స్టాప్ అట్ దట్ మోమెంట్.
0: ఆమె ఏమాత్రం కూడాను బాధపడలేదు.
1: షీ డిడ్ ఫీల్ సాడ్.
0: రాముని యొక్క నామచింతనమే నిరంతరము లక్ష్మణి యొక్క హృదయంలో ఉంటుండాలి.
1: In fact, the constant glory, the singing, chanting of Rama's glory was there in the heart of Lakshmana.
0: ఆనందంగా నిద్రపోతున్నాడు.
1: Perhaps he has been sleeping in a blissful state without
0: ఈ బాధంత అనుభవించేది రాములే.
1: All the suffering is that of Rama only.
0: కనుకనే నా భర్తకు ఎట్టి అపాయము లేదు.
1: My husband Lakshmana is not in danger.
0: లక్ష్మణ్ ఎల్లప్పుడూ సుక్షేమంగానే ఉంటాడు.
1: So he is always peaceful and safe.
0: అనగా దీని యొక్క అంతరార్థాలు మనం గుర్తించవలసినటువంటిది, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎంతటి గుణవంతుడో వారి పత్నులు కూడాను అంతటి గుణవంతుడు.
1: వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్ ద ఫోర్ బ్రదర్స్ ఆర్ హైలీ వర్చ్యూస్ అండ్ నోబుల్, సో ఆల్సో దేర్ వైవ్స్.
0: వారి యొక్క సుక్షేమమునకు వీరి మంచి గుణములే మూల కారణములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గుడ్నెస్ ఆఫ్ ద వైఫ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హస్బెండ్.
0: వీరి సత్ప్రవర్తనలే దీనికి మూల కారణములు.
1: దేర్ కండక్ట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: సదాచారంలే వీరికి మూల కారణములు.
1: గుడ్ ప్రాక్టీసెస్ ఆర్ ద
0: సత్గుణములే దీనికి మూల కారణములు.
1: వర్చ్యూస్ ఆర్ ద రీజన్.
0: సత్శీల సంపత్తియే దీనికి మూల కారణం.
1: ద క్యారెక్టర్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
0: అక్కడ తెలిపి తిరిగి హనుమంతుని పంపించాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ సెంట్.
0: ఈ విధంగా చూస్తుంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి వారు ఒకరికొకరు అన్యోన్యంగా అనుకూలంగా ఆదర్శంగా లోకానికి ఆదర్శాన్ని అందిస్తూ ఉండగా వీరి పత్నులు కూడాను ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: ద ఫోర్ బ్రదర్స్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న, దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ హౌ బ్రదర్స్ షుడ్ మింగిల్ దెమ్ సెల్వ్స్ ఇన్ యూనిటీ ఇన్ ఆల్ ఎఫెక్షన్ సో ఆల్సో దేర్ వైవ్స్.
0: కేవలం అయోధ్యను పాలన చేస్తుంటే,
1: వైల్ ది Ayodhya was ruled under administration,
0: సుగ్రీవునికి తగినటువంటి సేవలు ఈ యొక్క భార్య చేస్తూ వచ్చింది.
1: వైఫ్ అసిస్టెడ్ ద రూలర్ ఇన్ ఎవ్రీ వే.
0: సుతకీర్తి మాత్రం తక్కువైనటువంటిదే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ.
0: మాండవి సుతకీర్తులు ఇద్దరు కూడాను భరత శత్రుఘ్నులకు తగినటువంటి సహాయం చేస్తూ వచ్చారు.
1: మాండవి శృతకీర్తి ఎక్స్టెండెడ్ ఆల్ ద సపోర్ట్, ఎంకరేజ్డ్ దేర్ హస్బెండ్.
0: వీరు మరొక పనిలో ఏమాత్రము వీరు పాల్గొనలేదు.
1: And in fact they never struggled for any name or recognition.
0: Tellavari sayankalamu Kausalya daggariki velleetunti varu.
1: They visited Kausalya every day.
0: Kausalyaku paada namaskaram chesukuneetunti varu.
1: They prostrated her feet.
0: Tirigi tama tama grahamulaku vachi tama kartavya karmalu nirvartincheetunti varu.
1: After that they return and attend to their duties.
0: Ilanti gunavanturalainatunti okka kodanlo chikatam aa naati goppa adrushtamu.
1: It was a matter of great fortune and good luck to have a daughter of this type in those days.
0: కనుక మాండవి శృతకీర్తులు కూడాను సామాన్యమైనటువంటి వారు కాదు.
1: మాండవి శృతకీర్తి ఆర్ నాట్ ఆర్డినరీ వన్స్.
0: వీరు దశరథుని మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు అయినప్పటికీ,
1: దో దే హ్యాపెన్ టు బి ద డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ దశరథ,
0: అతను కుశధ్వజుడు.
1: హీస్ కుశధ్వజ.
0: ఈ కుశధ్వజుని యొక్క కుమార్తె అయినప్పటికీ ఈ పిల్లలకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భావాలంతా రూపొందుతూ వచ్చాయి.
1: ఆర్ ది డాటర్స్ ఆఫ్ కుశధ్వజ విత్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథునకు కౌసల్యకు ఏ విధంగా సమానంగా ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారో,
1: జస్ట్ యాజ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న హావ్ సెట్ ఐడియల్స్,
0: సీత ఈ మిగిలినటువంటి ముగ్గురు సిస్టర్స్ కూడాను అత్తమామలకు తగినటువంటి రీతిగా అనుభవిస్తూ వచ్చారు.
1: సో ఆల్సో సీత ఊర్మిళ మాండవి శృతకీర్తి ఆల్సో సెట్ ఎన్ ఐడియల్ టు హ్యుమానిటీ.
0: ఇలాంటి గుణవంతుడి యొక్క ప్రభావములు ఇంకా ముందు ఎంతనో జరుగుతుంది.
1: Many more things you have to learn to know in
0: 11 samvatsaramulu
1: for 11 years
0: etti abhyantaramu lekunda
1: without any objection
0: etti complaint raakunda
1: without any complaint
0: ayodhya desamu dharma pariparanalo konasagutu vachindi.
1: The reign, the administration there in Ayodhya went on peacefully.
0: Ekkadiki poyinappudu satyam vada dharmam chara, satyam vada dharmam chara,
1: everywhere truth was
0: satyanni palakandi,
1: everywhere righteousness
0: dharmani acharinchandi,
1: righteousness was adhered, was followed.
0: ఈ ప్రచార ప్రబోధన లోపల దేశమంతా కూడాను తాను ధర్మరీతిగా నడుచుకుంటూ వచ్చాడు శత్రుఘ్నుడు.
1: Because of the adherence of these two, Satya and Dharma, Shatrughna was successful as the ruler of Ayodhya.
0: శత్రుఘ్నుడు ఒక్క నిమిషమైనా నిద్రపోయినటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న డిడ్ నాట్ స్లీప్ ఫర్ ఎ మోమెంట్.
0: ఏ విధమైనటువంటి కంప్లైంట్ వస్తాయో ఏమిటో,
1: వాట్ కంప్లైంట్ ఈస్ కెప్ట్ ఇన్
0: నా పరిపాలనలో లోటు ఏమైనా జరిగి భర్తునికి ఏమైనా చెడ్డ పేరు వస్తుందో ఏమిటో.
1: దేర్ మే బి సమ్ కంప్లైంట్ లాటెడ్ అగెన్స్ట్ హిమ్.
0: భర్తునికి ఎట్టి చెడ్డ పేరు కూడా రాకూడదు.
1: భరత షుడ్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: అతనికి సత్కీర్తి కావాలి.
1: భరత షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్.
0: రాములు అందించినటువంటి యొక్క ప్రసాదం ఇది.
1: అండ్ ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ రామ.
0: కనుకనే రామాజ్ఞను నేను శిరసా వేయించాలి.
1: సో ఐ హావ్ టు ఒబే ది కమాండ్ ఆఫ్
0: రామ. శత్రుఘ్నుడు ఇంతటి పరమభక్తితో పల తన కర్తవ్యాన్ని పాలిస్తూ వచ్చాడు.
1: విత్ ఇంటెన్స్ డివోషన్ శత్రుఘ్న డిశ్చార్జ్ డ్యూటీ ఎక్సలెంట్.
0: అయోధ్య పరిపాలనంతా కూడాను
1: ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అయోధ్య
0: శత్రుఘ్ని వల్లనే జరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ శత్రుఘ్న ఓన్లీ.
0: ఇందులో భరతుడు ఏమాత్రం కూడా ప్రవేశించలేదు.
1: భరత హ్యాడ్ నో రోల్ దేర్.
0: శత్రుఘ్నుడు చెప్పినవన్నీ కూడా సరి సరి అని ఊకొడుతూ వచ్చాడు.
1: హి ఆల్వేస్ ఎండోర్స్డ్ ఆల్ ది సజెషన్స్.
0: కారణం ఏంటి? శత్రుఘ్నుడు అనేటువంటి వాడు శత్రు సంరక్షణ కోసం పోయేటువంటి వాడు.
1: బికాస్ శత్రుఘ్న
0: శత్రువులను ధ్వంసం చేసేటువంటి వాడు.
1: అండ్ హి కెన్ కిల్ ఎనీ ఎనిమీ.
0: శత్రువులను పుట్టించేటువంటి వాడు కాదు.
1: అండ్ హి విల్ నెవర్ ఎంటర్టైన్
0: శత్రువాన్ని అణగనొక్కేటువంటి వాడు.
1: ది ఎనిమిటీ విల్ బి రూల్డ్
0: అవుట్. ఎక్కడ చూసినా కూడా శాంతి శాంతి శాంతి.
1: He established peace everywhere.
0: Anati pavitramaina bharatiya sanskruti yandu satyam vada dharmam chara shanti shanti shanti.
1: In Bharat, the culture of Bharat maintained peace shanti because of satya and dharma.
0: Andaru sukhanga undali.
1: All should be happy and prosper.
0: Ee annadammulu andarkunu ekanga undali.
1: All brothers should stand in mind.
0: Yavariki apakirti kudanu raakurudu.
1: No one should get a bad name.
0: Satkirti tone tana jeevitamnu sadhistu raavali.
1: In fact, they should end up their lives with a good name.
0: Ee vidhamainatundi yokka satya pratignalu chetane శత్రుఘ్నుడు కూడా నువ్వు కాలం గడుపుతూ వచ్చాడు.
1: అండ్ శత్రుఘ్న స్పెండ్ ద టైమ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: రాముని యొక్క వర్తమానము
1: ద మెసేజ్ ఆఫ్ రామ
0: కొంచెం కఠినంగా జరుగుతూ ఉంటుండదని వచ్చి చెప్పారు.
1: ద మెసేజ్ ఆఫ్ రామ కంటైన్స్ సంథింగ్ సో సీరియస్.
0: అనగా రాజులు కనుక వీరికి సుప్రభావం అందరూ రావటం పోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిది.
1: బికాస్ మెసెంజర్స్ మూవ్డ్ అబౌట్ దే కుడ్ హ్యావ్ ది న్యూస్ కన్వేడ్.
0: ఈ మెసెంజర్స్ ద్వారా అన్ని వర్తమానములు వచ్చేటువంటివి.
1: ఆల్ మెసేజెస్ వర్ కన్వేడ్ త్రూ మెసెంజర్స్.
0: ఒకనాడు కరుడు దూషణుడు మహా చెడ్డవారు కరుడు వాడు రావణాసుని ప్రధానమైనటువంటి యొక్క చెయ్యి.
1: దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ ఆఫ్ రామ రావణ
0: కరుడు అలాంటి వాడు చాలా గొప్ప కీటకమైనటువంటి పనుల్లో ప్రవేశించేవాడు.
1: ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ రావణ ఇన్వాల్వింగ్ ఇన్ ఆల్ వికెట్ డ్యాక్.
0: ఎవరికి తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.
1: దిస్ న్యూస్ వాజ్ నోన్ టు భరత.
0: దూషణుడు అతని యొక్క సైన్యాధిపతి.
1: దూషణ వాజ్ ది చీఫ్.
0: కర దూషణ వీరిద్దరికి కూడాను
1: బోత్ ఆఫ్ దెమ్
0: శూర్పణక చాలా లేనిపోయినవన్నీ చెప్పి చాలా రోషమును పోస్తూ వచ్చింది.
1: ఆల్ టేల్స్ వర్ క్యారీడ్ టు కర దూషణ బై శూర్పణక.
0: కనుక ఈ రెండు మూడు తినముల లోపల రాముల నుంచి ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భరతుడు.
1: భరత వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ.
0: తెలియకుండా రామలక్ష్మణ సీతను చంపడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ టు కిల్ రామలక్ష్మణ్ అండ్ సీత.
0: ఈ యొక్క విషయము తెలిసింది భరతునికి.

0: ఏ వార్త వస్తుందో అని చాలా బాధపడుతున్నాడు భర్తుడు.
1: భర్త వాజ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఫ్రమ్ రామ్.
0: తాను గట్టిగా పెద్దవాడు కనుక కొన్ని గంటలు అతనికి చెప్పేటువంటి ధైర్యం లేదు శత్రుఘ్నకి.
1: శత్రుఘ్న హ్యాస్ నో కరేజ్ టు కన్వే వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెన్డ్
0: ఇమిడియట్లీ. ఈ వార్తను సుమిత్రకు చెప్పి పంపించాడు.
1: అండ్ ద న్యూస్ వాస్ కన్వేడ్ త్రూ సుమిత్ర.
0: తల్లి ఆమె చక్కని సాధ్వీ మండలాలు.
1: And she is highly virtuous. ఆమె
0: మృదు మధురంగా మాట్లాడేటువంటిది.
1: She is talk sweet.
0: తగినటువంటి యొక్క సలహాలు అందించేటువంటిది.
1: She gives advice.
0: ఆమె వచ్చింది.
1: She came.
0: నాయన ఎందుకు నీవు బాధపడుతున్నావు?
1: He said, why are you feeling sad?
0: కైకకు చెప్పంపించలేదు భర్తడు.
1: అండ్ భర్త హెస్ నాట్ సెండ్ మెసేజ్ టు కైక.
0: కానీ సుమిత్రకు మాత్రమే చెప్పంపించాడు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు సుమిత్ర ఓన్లీ.
0: ఆమె వెళ్లి
1: నాయన
0: నీవు రాముల విషయంలో ఏమాత్రము కించిత్ కూడా సందేహించనక్కర్లేదు.
1: He said, don't worry about Rama.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరూ కూడాను దేహములు వేరు వేరు కానీ ప్రాణం ఒక్కటే.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బట్ ఓన్లీ వన్ ఇండీడ్.
0: మీలో భిన్నత్వాన్ని ఏమాత్రం కూడా మీరు ప్రసిద్ధించకండి.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్.
0: అందరూ ఐక్యమత్యంగానే ఉండాలి.
1: దే ఆల్ స్టాండ్ యునైటెడ్.
0: రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ ఫేస్ ఎనీ డేంజర్.
0: రాముడు సాక్షాత్ భగవంతుడే.
1: రామ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక నీవు ఏమాత్రం వరీ చేయవద్దని ధైర్యం చెప్పిపోయింది.
1: సో షీ గేవ్ ఆల్ ద కరేజ్ టెలింగ్ నాట్ టు వరీ.
0: ఆ విధంగా ఏదైనా కూడా భరతుని కొన్ని సలహాలు అందించవాలంటే శత్రుఘ్నుడికి ధైర్యం లేదు. అనగా ధైర్యం ఉంది కానీ అన్నకు బదులు చెప్పేటువంటి యొక్క అధికారం లేదని తన యొక్క ఊహ.
1: దో శత్రుఘ్న ఇస్ క్వైట్ కరేజియస్ ఎనఫ్ బట్ హీ డిడ్ కమ్ ఫార్వర్డ్ టు అడ్వైజ్ భరత బికాస్ భరత ఇస్ ఎల్డర్లీ.
0: పెద్దలకు జవాబు చెప్పకూడదు.
1: సో నో వన్ షుడ్ అడ్వైజ్.
0: పెద్దలకు జవాబు చెప్పే సమయంలో యోచించి జవాబు చెప్పాలి.
1: You should not advise elders. You should think for some time.
0: యోచించకుండా తెలిసింది తెలిసినట్టుగా చెప్పటము చాలా పొరపాటు.
1: You cannot advise as you think immediately.
0: ఇది గొప్ప ప్రమాదం కూడాను సంభవిస్తుంది.
1: It will take you to danger at times.
0: కనుక సత్యమును మాత్రమే పలుకుతూ రావాలి.
1: So one has to speak truth.
0: ధర్మమును మాత్రమే చేస్తూ పోవాలి.
1: One has to follow dharma.
0: అన్నలు కాని తమ్ముళ్ళు కాని అక్కలు కాని చెల్లెళ్ళు కాని
1: brothers and sisters, elders or
0: younger. అందరూ అన్యోన్యతగా వారికి ఎట్టి అపకారం కాకుండా చూసుకోవాలి.
1: అండ్ దే షుడ్ వర్క్ యునైటెడ్లీ స్టాండ్ యునైటెడ్ సో దట్ దే వుడ్ నెవర్ ఫేస్ ఎనీ రిస్క్.
0: కాలం గడుపుతూ వచ్చారు అయోధ్యలో భరతుడు శత్రుఘ్నుడు.
1: ద టైం వెంట్ ఆన్ దేర్ ఇన్ అయోధ్య.
0: అయితే ఈ ఊర్మిళ చాలా గొప్ప గుణవంతురాలు.
1: షీ ఇస్ హైలీ వర్చువస్.
0: ఆమె రామ యొక్క సీతారాముల యొక్క పిక్చర్స్ పెయింట్ వేసుకుంటూ కూర్చోవడం.
1: షీ హస్ బీన్ పెయింటింగ్ సీతారామ పిక్చర్.
0: సీతకీర్తి కూడా చాలా అదే పనే.
1: ద సేమ్ థింగ్ వాస్ అడాప్టెడ్
0: బై సీతకీర్తి కూడా చాలా గుణవంతురాలి.
1: సీతకీర్తి ఆల్సో చేస్ట్ వన్.
0: ఏదో రాత్రి కొంత సమయం వచ్చినప్పుడు భర్తకు నమస్కారం చేసి వారికి కలిగినటువంటి బాధలు ఏమిటో ఒకతూరి విని దానికి సలహాలు ఇవ్వాలని తనకు ఆశ.
1: If she finds time any day, she approaches softly and prostrates in front of her husband and gives advice.
0: ఎవరికి యొక్క సమయం నందు కూడాను కించిత్తైన కూడాను బాధ కలిగించేటువంటి మాటలు మాట్లాడలేదు.
1: శృతకీర్తి నెవర్ అటర్డ్ హార్ష్ వర్డ్స్ పెయిన్ఫుల్ వర్డ్స్.
0: శృతకీర్తి వినటంలోనే కీర్తివంతురాలు.
1: శృతకీర్తి గుడ్ లిసనింగ్ హైలీ రిప్యూటెడ్.
0: ఆమె ఎప్పుడు కూడా మంచినే వినేటువంటిది.
1: షీ ఆల్వేస్ లిసన్ టు
0: మంచినే వినిపించేటువంటిది.
1: అండ్ షీ ఆల్సో మేక్ అదర్స్
0: మంచినే బోధించేటువంటిది.
1: షీ టీచెస్ గుడ్ థింగ్స్
0: మంచినే చేయించేటువంటిది.
1: అండ్ షీ సీస్ టు ఇట్ గుడ్ దట్ గుడ్ థింగ్స్ ఆర్ డన్.
0: ఈ విధంగా ఆనాటి కోడళ్లు కూడాను చాలా రత్నముల వంటి కోడళ్లు చిక్కారు దశరథునకు.
1: దశరథ వాస్ సో లక్కీ టు హ్యావ్ డాటర్స్ ఇన్ లా హు ఆర్ జెమ్స్.
0: కానీ మన కథానాయకత్వందు రాములు సీత ఇద్దరే ముఖ్యమైనటువంటి వారు.
1: బట్ యాజ్ ఫార్ యాజ్ వీ నో రామ అండ్ సీత ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మిగతా వారి విషయం ఎవరూ పట్టించుకోరు.
1: బట్ నో వన్ ఇస్ బాదర్డ్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్.
0: మిగతా వారే లేకపోతే లక్ష్మణుడే లేకపోతే శృతికీర్తి మాండవి లేకపోతే వీళ్ళ యొక్క కీర్తి ఏ విధంగా బయటకు వచ్చింది?
1: వితౌట్ మాండవి శృతికీర్తి వాట్ అబౌట్ ది కీర్తి ఆర్ ది రెప్యుటేషన్?
0: లక్ష్మణుడే ఒక సెకండ్ లేకుండాపోతే రాములు నివసించేటువంటి వాడు కాదు.
1: రామ వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ వితౌట్ ది కంపెనీ ఆఫ్ లక్ష్మణ ఫర్ ఎ మోమెంట్.
0: తినడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా లక్ష్మణుడు రాకుండా తాను భుజించడానికి ప్రయత్నం చేయలేడు.
1: హీ నెవర్ డైన్డ్ వితౌట్ ద కంపెనీ ఆఫ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు లేకుండా రాములు పనుండేటువంటి వాడు కాదు.
1: రామ నెవర్ స్లెప్ట్ వితౌట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు విశ్రాంతి తీసుకున్నప్పుడే రాములు కూడా విశ్రాంతి తీసుకునేటువంటి.
1: అండ్ రామ టేక్స్ రెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ లక్ష్మణ.
0: ఈ విధంగా అన్యోన్యతను చూపించి దేశమునికి ఒక విధమైనటువంటి ఐకమత్యాన్ని చాటుతూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ది అఫెక్షన్.
0: ఇది వేదమునందు ఒక శ్లోకం చెప్తూ వచ్చింది.
1: అండ్ దిస్ హ్యాస్
0: శతమానం భవతి స్థాయి పురుష చైతన్య ఆయుష్ అని చెప్తూ వచ్చి
1: ద వేద సెడ్ లెట్ యు లివ్ ఫర్.

0: 100 years.
1: మనం కలిసిమెలిసి మెలుగుదాం.
0: Let's grow together.
1: కలిసిమెలిసి తిరుగుదాం.
0: Let's move together.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's grow in intelligence together.
1: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
0: Let's move together without any conflict or differences.
1: అని ఆ నలుగురు ఎందుకును అట్టి ఐక్యమత్యం కలిగేటువంటిది.
0: That was the standard of unity.
1: ఈనాడు
0: today
1: నలుగురు బిడ్డలు పుట్టారంటే,
0: when we have 4 children,
1: నలుగురు నాలుగు మార్గాలే.
0: They follow 4 different paths.
1: ఒక మార్గం కాదు,
0: not one.
1: 40 మార్గాలు పెట్టేస్తారు.
0: He attained 40 different ways.
1: ఒకానొక సమయం లోపల కరుడు రాముని పైన వచ్చాడు యుద్ధానికి.
0: కరుడు వాజ్ రెడీ టు అటాక్ రామ.
1: తన దగ్గర అస్త్రములు లేవు.
0: He has no weapons.
1: ఏదీ లేదు.
0: Nothing whatsoever.
1: దశరథుని దగ్గర ఆజ్ఞ తీసుకుని వెళ్లిపోయే సమయం లోపల,
0: while going after seeking permission from
1: the, నీకు తగినటువంటి సామగ్రులంతా తీసుకుని పోండి అన్నారు.
0: Dashrath said, better you take all that you need.
1: అప్పుడు రాముడు చెప్పాడు, గడ్డపార ఒకటి నాకు చాలు అన్నాడు.
0: And Rama says, enough if I have crowbar.
1: లక్ష్మణుడు చెప్పాడు, నాకు బోలి ఒకటి చాలు. అనగా బోలి.
0: లక్ష్మణ్ సెడ్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ హావ్ ద బేస్.
1: నాకు ఒక బేసిన్ చాలు.
0: బేసిన్ ఇస్ ఎనఫ్.
1: అన్నకు గడ్డపార చాలు.
0: అండ్ క్రోబార్ ఇస్ ఎనఫ్.
1: ఎందుకంటే అక్కడ ఏదైనా పని కావాలంటే ఆయన తవ్వటము, నేను దాన్ని తీసివేయటము.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వర్క్ మై బ్రదర్,
1: మాకు ముఖ్యంగా కావాల్సింది
0: విల్ డిగ్ అండ్ ఐ విల్ క్యారీ విత్ ద బేస్.
1: దీనికంటే మాకు సామాగ్రి మరొకటి లేవు.
0: ఐ వీ డోంట్ వాంట్ ఎనీ మోర్ ఇంప్లిమెంట్.
1: ఆయన నార చీరలు కట్టుకుని
0: without ropes
1: 14 సంవత్సరములు కూడాను అరణ్యములో సంచరించారంటే,
0: they moved in the forest for 14 years.
1: అక్కడ ఈ కరుడు 40,000 మంది సైన్యాన్ని తీసుకుని వచ్చాడు.
0: కరుడు కేమ్ విత్ 40,000 battalion of army.
1: ఏం చేసేది? లక్ష్మణ్తో చెప్పాడు.
0: He told Lakshmana,
1: లక్ష్మణ
0: నీవు
1: మీ వదిలి గారి ముఖం చూడవు కాని,
0: though you don't look at her
1: వినిపించి ఆ దట్టమైన అడవి లోపల ఒక గుహ లోపల ఆమెను తీసుకుని పో.
0: I know that you don't look at the face of sister la, but you take Sita to a cave nearby, and I'll certainly face the situation and I'll be successful.
1: ఈ ఆయుధములు లేవు.
0: He has no weapon whatsoever.
1: కానీ,
0: but
1: ఆ అరణ్యంలో వెళ్లిపోయే సమయం లోపల,
0: as he was proceeding along the forest,
1: విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్ని రాములకు అర్పితం చేశాడు.
0: విశ్వామిత్ర gave all the weapons that he had on hand to Rama and Lakshmana.
1: కనుకనే అక్కడ చెప్పాడు, కరదూషణము ధనుజులు దుంచి కరుణ జటాయువు గతిగా సవరించి శరభంగాది మునీంద్రుల బోచి శబరీఫలములు ప్రేమ పూజించిన రామ రామ రామ అన్నాడు.
0: Therefore it is said, oh Rama, you saved the life of Jatayu and you gave your manifestation, the experience, the vision to Sharabhanga, and you also blessed
1: Hanumantuni jeevinchi,
0: and in fact you helped the Hanuman
1: Ravi stuti palinchi చెండిని కినికతో వాలిని దుంచి చేరిన వారాన వీరుల బ్రోచిన రామ రామ రామ
0: రామ. యు బ్లెస్డ్ ఆల్ ద మంకీస్ వానరాస్ అండ్ యు కిల్డ్ ద వాలి హూ ఇస్ వికెట్.
1: ఈ విధంగా రామనామంనే స్మరించుకుంటూ ఉండేటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ సాంగ్ ద గ్లోరీ ఆఫ్ రామ. ఇంకా
1: ఆయుధములంతా కూడాను ఇంత గొప్పవారని చెప్పిన గుర్తించుకున్నటువంటి ఒక ఇతను,
0: though he has understood how
1: విశ్వామిత్రుడు తన యొక్క దగ్గర ఉన్నటువంటి ఆయుధాలంతా ఇచ్చాడు.
0: విశ్వామిత్ర హ్యాస్ హ్యాండెడ్ ఓవర్ ఆల్ ద వెపన్స్ హీ హ్యాడ్.
1: ఈ ఆయుధాల వల్లనే,
0: బికాస్ ఆఫ్ దిస్ వెపన్,
1: 40,000 మందిని కూడా ఒక్క అస్త్రంతో అంతని కొట్టివేశాడు.
0: రామ కుడ్ కిల్ ఆల్ ది 40,000.
1: ఒక్క అస్త్రం వేసేటప్పటికే 100 అస్త్రములు, 100 అస్త్రముల నుంచి 1,000 అస్త్రములు, 1,000 అస్త్రములు, 10,000 అస్త్రములు, ఈ విధంగా 40,000 మందిని ఒక్క నిమిషంలో కొట్టేశాడు.
0: When one astra arrow is shot at, it got multiplied in geometrical proportion.
1: దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు.
0: And there is a shower of flowers.
1: ఈ కరదూషణులే చాలా దుర్మార్గులు.
0: కరదూషణ are wicked people.
1: వీళ్ళిద్దరిని హతమారిపోయినారు కాబట్టి ఇంకా రామునికి ఎట్టి పని లేదు.
0: Both have been killed and Rama has no other.
1: Ramachandra Prabhu ku jai jai jai ani varanta kuda jeteli kottaru.
0: They went on praising the glory of Rama Lakshmana.
1: Ee vartanu Ayodhya ku pampinchadu.
0: This message was sent to Ayodhya.
1: Appude Ayodhya vasulu ainatunte okka
0: the inhabitants of
1: Bharata Shatrughnulu Sumitra Kaikeyulu Kausalyalu chaala aanandanni anipistu vachu.
0: Sumitra Kausalya Kaikeyi Bharata Shatrughnulu, they are extremely happy.
1: Ee vidhanga రాముని యొక్క సమాజంలో ఎన్ని విధములైన యొక్క సహాయం చేతనే, వారి యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి చేతనే అన్ని సాధిస్తూ వచ్చారు.
0: ఎవ్రీథింగ్ కుడ్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ ద డివినిటీ, బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ రామచంద్ర.
1: ఈ అగస్త్య మహాముని వచ్చాడు.
0: దెన్ కేమ్
1: ఎంతో గొప్ప ఆయుధములు ఉండేటువంటివి.
0: అండ్ హీ హ్యాడ్ మెనీ వెపన్.
1: అతడు కూడా రామునికి అప్పచెప్పి
0: అగస్త్య ఆల్సో గేవ్ ఆల్ హిస్ వెపన్స్.
1: నాయన రామచంద్ర, నీవు గృహస్థుడిగా ఉన్నావు
0: రామచంద్ర,
1: నా ఆశ్రమంలో ఉండడానికి వీలు కాదు.
0: యు కెనాట్ స్టే హియర్ ఇన్ మై.
1: ఇదిగో పంచవటి, పంచవటి అనేటువంటిది ఐదు నదులు చేరే దగ్గర నీవు ఒక ఆశ్రమం కట్టుకుని ఉండు.
0: రామా బెటర్ యు ప్రొసీడ్ టువర్డ్స్ పంచవటి వేర్ ఆల్ ద ఫైవ్ రివర్స్ మీట్.
1: తీరంలోనే నీవు 10 సంవత్సరం కూడా గడుపు.
0: And you spend all the 10 years over there in Panchavati.
1: అది దండకారణ్యములో ఒక భాగము.
0: And it is a part of Dandakaranya.
1: 10 సంవత్సరాలు అక్కడ గడిచిన తర్వాత,
0: after 10 years,
1: అక్కడ క్రమక్రమేణ ఈ సుర్పులకు సహాయం ఒకటి వచ్చింది.
0: And there came episode of
1: ఈ బ్యాడ్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: తేజదుచ్చన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: బట్ సాధు సమాజగం.
0: ఎంటర్టైన్ గుడ్ కంపెనీ.
1: పుణ్య మహోరాత్రం.
0: డు గుడ్ డీడ్స్ డే అండ్ నైట్.
1: తేజదుచ్చన సంసర్గం.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: నువ్వు బ్యాడ్ కంపెనీ నుంచి పోవాలి.
0: యు గెట్ అవే ఫ్రమ్.
1: కానీ ఈ సుర్పణక వీళ్ళకు మంచి కంపెనీగా వచ్చేసింది.
0: బట్ సుర్పణక అపియర్డ్ దేర్.
1: చాలా తమాషలు చేశారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ మేడ్ ఫన్ ఆఫ్.
1: ఎప్పుడు కూడా నువ్వు వారికి ఇంకెక్కడ తమాషలకు ఎక్కడ అవకాశం లేదు.
0: దేర్ వాజ్ నో అదర్ ఛాన్స్ టు హావ్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: నేను చాలా అందమైనటువంటి దానిని.
0: సుర్పణక క్లెయిమ్ దట్ షీ ఇస్ హైలీ.
1: రామా నీవు నన్ను వరించు అని రాముల దగ్గరికి పోయింది.
0: అండ్ షీ వెంట్ టు రామా అండ్ సెడ్ యు లవ్ మీ.
1: రాముడు చెప్పాడు, అమ్మా నువ్వు చాలా అందమైనటువంటి వాటివి.
0: రామా సెడ్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్.
1: కానీ నా సీతకి ఏమాత్రం అందం లేదు.
0: మై సీత ఇస్ నాట్ దట్ బ్యూటిఫుల్.
1: కానీ సీత నా వెంట ఉంది కాబట్టి నా వెంట నీవు ఉండడానికి వీలు కాదు.
0: సిన్స్ సీత ఇస్ ఇన్ మై కంపెనీ యూ కాంట్.
1: నీవు నాకు సతివైతే నీవు కేవలం సీతా సేవ చేయవలసి వస్తుంది.
0: అండ్ ఇఫ్ యు హావ్ టు బి హియర్ యు మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు.
0: నో నో.
1: లక్ష్మణుడు ఒక్కడే ఉంటున్నాడు, అతన్నే నీవు వరించు అని.
0: లక్ష్మణ ఇస్ అలోన్, యు కెన్ గో ఓవర్.
1: లక్ష్మణుడి దగ్గరికి పోయేటప్పటికే లక్ష్మణుడు చెప్తూ వచ్చాడు.
0: అండ్ లక్ష్మణ వెంట ఆన్ టెల్లింగ్,
1: ఓ సుర్పణక,
0: ఓ సుర్పణక,
1: నీవు గొప్ప గుణవంతురాలవు.
0: యు ఆర్ వెరీ నో.
1: గొప్ప సాహసవంతురాలవు. చాలా అందమైన.
0: బ్యూటిఫుల్.
1: నీవు నాకు భార్యమైపోతే
0: you ought to be my wife.
1: ఇక్కడ ఏమాత్రం మీకు సేవ చేయడానికి వీలు కాదు.
0: యూ హావ్ నో ఛాన్స్ టు సర్వ్ ఎనీ మోర్.
1: కనుక నీవు సీతకు సేవ చేయవలసి వస్తుంది.
0: యూ మస్ట్ సర్వ్ సీత.
1: వద్దు వద్దు వద్దు.
0: నో నో నో నో. ఇట్స్ నాట్.
1: నా దగ్గర వద్దు అని ఆయన పంపించేవాడు.
0: అండ్ హీ హస్ సెంట్ హర్.
1: నా దగ్గర వద్దని ఈయన పంపించేవాడు. వీరిద్దరూ నవ్వుకుంటూ కూడా ఈ విధమైనటువంటి తమాషాలు చేస్తూ వచ్చారు.
0: దే మేడ్ హర్ గో అరౌండ్ దీస్ టూ.
1: వారికి ఆ అరణ్యం లోపల ఈ తమాషలకు ఎక్కడ అవకాశమే చిక్కలేదు.
0: అండ్ దిస్ ఓన్లీ ఛాన్స్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎనఫ్ ఆఫ్ ఫన్.
1: ఈ విధంగా చేసి ఆమె ఒక కోపాన్ని కోపాన్ని కోపాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: షీ వాస్ వెరీ యాంగ్రీ, షీ వాస్ వెరీ ఫ్యూరియస్.
1: అప్పుడు చూచింది.
0: దెన్ షీ సా అండ్ సెడ్,
1: ఈ సీత వల్ల కదా వీరిద్దరూ నన్ను దూరం చేస్తున్నారు.
0: బికాస్ ఆఫ్ సీత దీస్ టూ ఆర్ నాట్ అక్సెప్టింగ్.
1: ఈ సతి సీతను మింగివేస్తే వీరికి ఎవరికి ఈ బాధలే ఉండదు.
0: ఇఫ్ ఐ స్వాలో సీత అండ్ ఫినిష్
1: అప్పుడు వీరిద్దరూ నాకు సులభంగా వశమైపోతారు.
0: ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్
1: అని సీతను మింగటానికి ఎగిరింది.
0: షీ వాజ్ అబౌట్ టు స్వాలో హర్.
1: అప్పుడు రాముడు సైగ చేశాడు.
0: దెన్ రామా గేవ్ సైన్.
1: అప్పుడు లక్ష్మణుడు వెళ్లి,
0: లక్ష్మణ వెంట్,
1: సీత ముక్కు చెవులు కోసి
0: అండ్ హెడ్ కట్ ఆఫ్ హర్ నోస్ అండ్ ఇయర్స్
1: పంపించా. ప్రాణం తీయకూడదు, లేడీస్ సీహిం హింస జరుగుతుందేమో.
0: అండ్ సుర్పణక షుడ్ నాట్ బి కిల్డ్ బికాస్ షీస్ అ వుమన్.
1: వెళ్ళింది.
0: షీ వెంట్
1: రక్తం కాచుకుంటూనే రావణాసురం దగ్గరికి వెళ్ళింది.
0: విత్ హెవీ బ్లీడింగ్ షీ వెంట్ రావణ.
1: అన్నా ఎవరో దశరథ మహారాజ కుమారులట.
0: ఇట్ అపియర్స్ టు బి సన్స్ ఆఫ్ దశరథ.
1: ఈ విధమైనటువంటి గతికి గురి చేశారు.
0: అండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ప్రెసెంట్ ప్లాన్
1: అని చెప్తే అతను కూడా తమాష చేస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టు వెంట్ ఆన్ మేకింగ్ ఫన్ ఆఫ్
1: చెల్లి
0: సిస్టర్.
1: నీకు ముక్కు ఒక దగ్గర, చెవులు ఇంకొక దగ్గర ఉండేది.
0: ద నోస్ ఈజ్ ఎట్ వన్ ప్లేస్ అండ్ ఇయర్ ఎట్ అనదర్ ప్లేస్.
1: ముక్కును కోసిన తర్వాత కదా చెవులు కొయ్యాలా, రెండింటిని ఒకే తీరు కొయ్యడానికి వీలు.
0: సో ద నోస్ వాస్ కట్ ఫస్ట్ అండ్ ఇయర్ నెక్స్ట్.
1: చెవులు కోసే సమయంలో నువ్వు ఎందుకు తప్పించుకొని రాకూడదు?
0: వెన్ దే వర్ అబౌట్ టు కట్ ఆఫ్ యువర్ ఇయర్ వై కుడ్ యు నాట్ ఎస్కేప్? వై డిడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దట్?
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్,
1: అన్నా నేను చెప్పలేను.
0: Brother, I can't say.
1: వారు నా యొక్క దేహాన్ని ముట్టేటప్పటికి నాకు ఏమాత్రమూ కురి గుర్తించలేదు.
0: ద మూమెంట్ దే టచ్ మై బాడీ అంగసంబంధమైనటువంటిది
1: నన్ను మైమరిపించింది.
0: ఐ లాస్ట్ మై
1: సెల్ఫ్. మహా సుందరవంతులు వాళ్ళు.
0: దట్స్ సో హ్యాండ్సమ్.
1: వారి స్పర్శ వల్లనే నాకు స్పృహ తప్పిపోయింది.
0: దేర్ టచ్ మేడ్ మీ.
1: ఇలాంటి గుణవంతులు, ఇలాంటి అందం వాళ్ళు ఈ విధంగా వర్ణిస్తూ వచ్చింది.
0: అండ్ దట్ హ్యాస్ బీన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది హోలీ ఎపిసోడ్.
1: వర్ణనలంతా రామాయణంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: దేర్ లాట్స్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: కనుక
0: సో
1: ఈనాడు అయోధ్య పరిపాలనా విషయం లోపల శత్రుఘ్నుడు పూనుకున్నటువంటి శక్తిని చాలా ప్రమాదమైనటువంటి విషయము.
0: Today we must recognize how powerful, how intelligent, how mighty Shatrughna.
1: Pali samasamna poorthi Shatrughna palan chesadu.
0: Shatrughna ruled the kingdom for a long period.
1: Peruku Bharatudane kaani,
0: just Bharata is there for namesake.
1: Kaani paripalana shakti dani samrakshinchetundi shakti oka Shatrughnike undedi.
0: But the administrative skills,
1: ee pali samasamna kodanu oka Shatru aneetundi vaadu kodanu Ayodhyalo praveshinchaledu.
0: Not even one enemy could step into Ayodhya.
1: Ayodhyalo yetti ashanti kodanu sambhavinchaledu.
0: There was no restlessness or agitation in Ayodhya during this period.
1: Rajyam lenetundi oka rajyam ee vidhanga untundo emo ani chaala bayapadipostu poyaru.
0: People were afraid of peace, safety and security.
1: Ramulu అరణ్యంలో కూడా భరతునికి చెప్పి పంపించాడు.
0: And Rama sent message through Bharata.
1: Bharata, నీవే ఇంకా రాజు.
0: You are the future king.
1: మన తండ్రి గొప్ప పరిపాలన చేసినటువంటి వాడు.
0: And our father was an able administrator.
1: అతను మరణించిన తర్వాత ఇంక నీవే దీని బాధ్యత వహించాలి.
0: After his demise you should take the responsibility.
1: జవాబు ఎవరికి చెప్పవద్దు.
0: Never give reply.
1: ఎవరిని కఠినమైన వాకులు పలకవద్దు.
0: Never use harsh words.
1: సుమధురమైనటువంటి ఒక సంభాషణ జరుపుతురా.
0: Talk always softly and sweetly.
1: మన రాజ్యంలో ఎట్టి అశాంతి కూడా సంభవించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్టర్బెన్సెస్ ఇన్ అవర్ కింగ్డమ్.
1: బోధన చేస్తూ వచ్చాడు.
0: హి టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇవన్నీ కూడాను భరతుడు శత్రుఘ్నుడు విని దాన్ని పాలన చేసుకుంటూ వచ్చాడు.
0: ఆల్ దీస్ థింగ్స్ వర్ హర్డ్ బై శత్రుఘ్న అండ్ హి యాక్టెడ్.
1: కనుక ఎంత గొప్ప గొప్ప విచిత్రములు జరుగుతూ ఉన్నాయి.
0: మిస్టరీస్ హావ్ బీన్ హ్యాపెనింగ్ దేర్.
1: నేపాల్ నుంచి వచ్చినటువంటి వారికి కుడిపక్కన ఉంటుండాలి హార్ట్.
0: ది హార్ట్ of a person from Nepal
1: into
0: the right side. And it was transplanted to the left side. The whole thing has got to be shifted.
1: ఇవన్నీ కూడా మీరేం చెప్పకండి.
0: భగవాన్
1: ఏదో మేము గొప్పగా చెప్పుకుంటున్నామని అనుకుంటారు.
0: పీపుల్
1: అందరినీ ఆనందపరచడమే మీ పని.
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ
1: అని వారికి చెప్పడం వల్ల నేను ఎప్పుడూ చెప్పడం లేదు. మీరు నలుగురు కూడాను ఆసుపత్రి నుంచి వచ్చినప్పుడు కింద పండుకుంటారు.
0: And all these four sleep there.
1: పైన ఉంటుంటాను.
0: భగవాన్ ఇస్ దేర్ అప్స్టేర్.
1: వీళ్ళు ఎప్పుడు కూడా దీనే విషయం మాట్లాడుతూ ఉంటారు.
0: దే ఆల్వేస్ డిస్కస్ దీస్ థింగ్స్.
1: ఎక్కడ కూడా మాట్లాడకండి నాయన.
0: And Bhagwan never wanted him to
1: speak. పనులు మాత్రం శ్రద్ధగా చేయండి.
0: And you just
1: wait. వచ్చిన వారిని అందరికీ తగినటువంటి అనుకూలాలుగా చేయండి.
0: You give proper treatment.
1: మొన్న ఒకతూరి వచ్చాడు.
0: He came recently.
1: ఒక ఇంజెక్షన్ ఇవ్వాలట.
0: An injection is to be given.
1: ఆ ఇంజెక్షన్ ఇస్తే వాడు బ్రతుకుతాడట.
0: And that will help thee.
1: ఆ ఇంజెక్షన్ ఇచ్చేకి వీలు లేదు.
0: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్.
1: 80,000 ఆ ఇంజెక్షన్.
0: అండ్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్ ఇస్ 80,000.
1: స్వామి ఇంత పెద్ద విలువైనటువంటిది వాడికి ఎట్ట ఇచ్చేది అన్నాడు.
0: హౌ కెన్ వి గివ్ ద కాస్ట్లీ ఇంజెక్షన్?
1: బ్రతకడానికి ఎంతటి విలువైన ఇవ్వాల్సింది.
0: టు సేవ్ హిస్ లైఫ్ డజంట్ మ్యాటర్.
1: ఖర్చు అయిన పరాలు నేను ఇస్తాను, నువ్వు ఆ మందు తెచ్చి పెట్టేసే.
0: ఐఎమ్ రెడీ టు పే, ఐఎమ్ రెడీ టు గివ్ మనీ, సేవ్ హిస్ లైఫ్.
1: తక్షణమే పంపించి బెంగళూరు నుంచి ఆ ఇంజెక్షన్ తెప్పించి ఇచ్చారు, బ్రతికినాడు.
0: భగవాన్ సెండ్ ద మనీ, సెండ్ ద మెసెంజర్.
1: ఒక్కొక్క ఇంజెక్షన్ 80,000 90,000 కూడా ఉంటున్నాయి.
0: ద కాస్ట్ ఆఫ్ ఇంజెక్షన్ ఇస్ 80,000
1: 90,000. ఎవరికి తెలియదు.
0: No one knows these things.
1: ఖర్చుకు మీరు ఏమాత్రం లొంగకండి.
0: అండ్ డోంట్ థింక్ ఆఫ్ ఎక్స్పెండిచర్.
1: మీ పని మీరు చేసి వారిని క్షేమంగా ఉండేట్టుగా చూడండి.
0: ఐ విల్ గివ్ ద మనీ, సీ దట్ దే ఆర్ హెల్దీ, హ్యాపీ.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదని చెప్పారు.
0: దే షుడ్ నాట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైనాన్షియల్ గ్రౌండ్స్.
2: ప్రేమ ముదిత మనసే.

0: భారతీయ సంస్కృతి యందు మొదటి పదములు సర్వులు సుఖంగా ఉండాలి, సర్వులు సౌభాగ్యంగా ఉండాలి, సర్వులు ఆనందమయులై ఉండాలి, సర్వులు ఆరోగ్యవంతులై ఉండాలి. ఇది భారతీయ యొక్క సంస్కృతి ప్రధాన సూచన.
1: ది ఫస్ట్ డిక్టం యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ దట్ ఎవ్రీబడి షుడ్ లివ్ ఇన్ పీస్, ప్లెంటీ, ప్రాస్పెరిటీ, బ్లెస్ అండ్ గుడ్ హెల్త్.
0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు అనాది కాలం నుండి అనంతమైనటువంటి యొక్క అనుభూతులు అనుభవిస్తూ ఆనందాన్ని నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ హ్యాస్ బిన్ స్ట్రగ్లింగ్ హార్డ్, పాసింగ్ త్రూ వేరిడ్ ఎక్స్పీరియన్సెస్, కుడ్ నాట్ రియలైజ్ టిల్ దిస్ డేట్ ద బ్లెస్.
0: భారతీయ సంస్కృతి కదిలేటువంటిది కాదు.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ అన్షేకబుల్.
0: కాలముచే కదలక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, సృష్టిచే పెరుగక, నిత్య సత్యమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి సత్వాన్ని ప్రబోధించేటువంటి భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ షాల్ నాట్ వానిష్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్. ద హిస్టరీ కెనాట్ కవర్ ఇట్ ఆల్ టుగెదర్. ది ఎండ్ ఆఫ్ దిస్ క్రియేషన్ విల్ నెవర్ డిమినిష్ ఇట్ ఎయిదర్. Nor the creation would help it to increase it because it is eternal and immortal.
0: Itti samskrutini ee naadu vidyarthulu marchipoyi anantamainatunti chikkulaku guriyai shantiki dooramai aanandaniki atyanta dooram avutu vacharu.
1: Such culture of Bharat is forgotten by students totally, and so they are full of problems and agitations, and hence they have lost peace and the state of bliss.
0: Prachina Bharatiyulu vaari yokka anubhootulanu, vaari yokka aanandamunu, vaari yokka anubhavagulanu 10 mandiki chaatutu anubhavistu aanandistu vacharu.
1: The ancient Bharatiyas had their experiences infinite. They have been publicizing it and experiencing the beautiful state of bliss.
0: Bharatiya sanskruti yokka pavitratanu videshiyulu kudanu satyanni gurtinchi deshanni uddharinche nimittamai kankanam kattu vacharu.
1: The value of the culture of Bharat has been recognized by foreigners as the one that would help for the emancipation of one's own land.
0: America deshasthudainatunti chala prasiddhi ganchinatunti vaadu,
1: American by name, is highly reputed one.
0: Okanoka samayam lopala talidandrulu chada బీదరికాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: హిస్ పేరెంట్స్ పాస్డ్ త్రూ ద పీరియడ్ ఆఫ్ పావర్టీ.
0: అలాంటి పరిస్థితిలో తల్లి పాత గుడ్డలను కుట్టి అంతో ఇంతో ధనమును సంపాదిస్తూ వచ్చింది.
1: మదర్ ఎట్ ద టైమ్ స్ట్రికెన్ బై పావర్టీ కుడ్ ఎర్న్ హర్ లైవ్లీహుడ్ బై స్టిచింగ్ ద ఓల్డ్ వర్న్ క్లోత్స్.
0: తండ్రి కార్పెంటర్ పనిచేసి తను తెచ్చుకునేటువంటి ఒక స్వల్ప ధనముని తన కుటుంబంతో పోషిస్తూ వచ్చాడు.
1: ఫాదర్ ఈక్ అవుట్ హిస్ లివింగ్ బై సర్వింగ్ హిస్ కార్పెంటర్ బై ఎర్నింగ్ లిటిల్ మనీ ఎవ్రీడే.
0: ఈ బాలుడైనటువంటి లింకన్ చాలా అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: దిస్ బాయ్ లింకన్ హ్యాడ్ మెనీ డిఫికల్టీస్.
0: చదువు నిమిత్తమై 10 మంది శ్రీమంతుల బిడ్డలతో చేరి తన యొక్క విద్యాలయమునకు బయలుదేరుతూ వచ్చాడు.
1: He was attending his school in the company of rich people.
0: కాని తాను ధరించినటువంటి యొక్క గుడ్డలు చాలా పాతవి. కుట్టుకొని తన తల్లి ఏదో గౌరవంగా తనకు తొడిగించి పంపిస్తూ ఉండేటువంటిది.
1: The dress he wore was stitched one, old cloth, spoiled cloth, specially stitched for him by his mother.
0: ఈ లింకన్ను చూచి తోటి బాలురు చాలా హాస్యాస్పదం చేస్తూ వచ్చారు.
1: The other classmates of Lincoln made fun of him.
0: ఈ పూర్ ఫెలో మా వెంట ఎందుకు రావాలి?
1: How is that this poor fellow is following them to school?
0: అతని గుడ్డలు చూడు, అతని దేహం చూడు, ఎంత డట్టిగా ఉంటుండదే అని ఈ విధంగా కొన్ని వినలేని మాటలను చెప్తూ వచ్చారు.
1: The classmates made fun of him that it's not possible to bear them any longer, telling that what a shame it is, what dirty clothes that he has put on
0: Lincoln,
1: and he's following us.
0: అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చాడు.
1: And Lincoln returned home.
0: తల్లి పాత చీరను కుడుతూ ఉంటుండాలి.
1: Mother was stitching old garments.
0: Amma, amma ani yedustu vachi talli odilo paddadu.
1: The boy returned shouting mother, mother and fell at her feet.
0: Emaina em jarigindi endukosam nee inta baadha padutunnavu ani chaala saavadhananga vicharinchindi.
1: Mother inquired, what happened my son, what is it, why is it that you are so sad?
0: Toti baluru nannu aneka vidhamuga kudannu అపహాస్యం చేస్తూ వచ్చారు.
1: ద బాయ్ సెడ్, మై క్లాస్మేట్స్ మేడ్ ఫన్ ఆఫ్ మీ ఆన్ మై వే టు ది స్కూల్.
0: నేను ధనహీనుడనని, దరిద్రుడనని, చాలా హీనమైనటువంటి దుస్తులు ధరిస్తున్నానని, ఇలాంటి పిల్లవాడితో మేము స్నేహం చేయకూడదని, మా వెంట నీవు రాకూడదని నన్ను నిషేధించారు.
1: All my friends look down upon me because I am very poor, that my dress is also of not good quality. They don't want to have any friendship with me.
0: Nayana, neevu deenikanta baadha padanakkaledu.
1: The mother said, don't feel sad.
0: Mana paristhiti yokka prabhavanni kuda nu manam gurtinchi vartinchali.
1: We have to know our position and act accordingly.
0: Varu srimantulu kanuka vari sthayiki teginattiga varu maatladaru.
1: As the rich people, they talk like that.
0: మనం దరిద్రులు కనుక మన స్థాయికి తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: As we are poor, we have to conduct ourselves according to our state.
0: మనకు ధన కనక వస్తు ఆహనాదులు లేవు.
1: We don't have comforts and conveniences.
0: మనం శ్రీమంతులము కాము.
1: We are not rich.
0: కనుక దీనికి తగినటువంటి యొక్క బాధ్యతను మనం వహించి ధైర్యంగా దీన్ని సాధిస్తూ రావాలి.
1: We have to understand our position and face the situation with all the courage.
0: ఇప్పుడు తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని కంటి దారాలు తుడుస్తూ, నాయన ఈ చిన్న విషయానికై నీవింత కుంగిపోవటం మంచిది కాదు.
1: మదర్ మేడ్ ద బాయ్ సిట్ క్లోజ్ టు హర్, వైపింగ్ అవుట్ ద టియర్స్ హి సెడ్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు క్రై.
0: మనకు మిత్రులా శ్రీమంతులు కారు.
1: అవర్ ఫ్రెండ్స్ need not necessarily
0: mana bandhuvula srimanturu kaadu.
1: Our relations are not rich either.
0: Manaku taginatunti vare manaku labhicharu.
1: In fact, we have got those whom we
0: deserve. Neevu baadha padanakkaledu.
1: Don't feel sad.
0: Manamu okka deeni endu maatrame manam goppa varamu.
1: In fact, we are rich in one consideration.
0: Manaku aatma vishwasame mana yokka sridhanam.
1: In fact, our true wealth is self confidence.
0: Ee aatma dhairyanni, ఆత్మవిశ్వాసాన్ని మనం కలిగినప్పుడే మనకంటే శ్రీమంతుడు మరొకరు లేడు.
1: There cannot be another richer man than us. Then once we have this,
0: ఈ నాటి ధనము రేపటి దినం మారిపోతుంది.
1: Money you have today, you may not.
0: ఈ నాటి సుఖం రేపటి దినం మారిపోతుంది.
1: The happiness that you have today may not last.
0: కానీ ఆత్మవిశ్వాసము, ఆత్మ గౌరవము మారినటువంటిది.
1: But the self-respect and self-confidence are changeless.
0: ఈ ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా నీవు మనసులో దృఢం చేసుకో.
1: Strengthen this spirit of self-confidence.
0: ఇది నీకు సర్వ సౌభాగ్యములు కూడాను చేకూరుస్తుంది.
1: This will give you all the wealth.
0: ఎవరే మందలము నా ధనము ఆత్మవిశ్వాసమే.
1: Let anyone say what they like.
0: దాని ఎవరు ఖండించడానికి వీలు కాదు.
1: None can contradict.
0: ఎవరు విమర్శించడానికి వీలు కాదు.
1: None can criticize that.
0: ఆత్మవిశ్వాసం అందరికీ ఉండవలసినటువంటిది.
1: Self confidence is essential to everyone.
0: ఆత్మవిశ్వాసం లేని మానవుడు ఈ జగత్తులో బ్రతకలేడు.
1: No one can survive, live without self confidence.
0: కనుకనే ఈ విశ్వాసం నీవు దృఢంగా పెట్టుకుని నీవు వెళ్ళమని చెప్పని చాలా గట్టిగా బోధించి పంపింది.
1: Mother taught him so well, vehemently telling that with this wealth of self confidence that he can proceed.
0: Na dhanam atmane,
1: the true wealth is
0: na bhagyam atmane,
1: the true wealth is
0: the spirit. Atma gauram kosam nenu bratuktunnanu.
1: With this self confidence and the strength of the self,
0: atma gauram lenipindi samayalo nenu bratiki prayojanam emiti?
1: Without self respect, what for should I live?
0: Kanuka na atma gaurame na yokka pradhanamainatuvanti aasti.
1: Therefore self
0: chestunnadu.
1: Self respect is my property, that what he declared.
0: ఈ విధంగా అన్ని విధాల హాస్యములు ఆడుతున్నప్పటికీ దానిని లెక్క చేయకుండా ఆత్మవిశ్వాసంతో విద్యాలయమునకు వెళుతూ రావటం జరుగుతూ వచ్చింది.
1: Though everybody made fun of him, yet Lincoln attended school with that spirit of self confidence.
0: కానీ కొంత ఉత్తమ తరగతి వచ్చేటప్పటికీ చదవడానికి గ్రంథములు లేవు.
1: When he was promoted to the next class, there was no problem.
0: ఇంటిలో ద్వీపాలు లేవు.
1: In fact, there was no lighting facility at home.
0: తల్లి నెమ్మదిగా పిలిచి,
1: mother called him,
0: నాయనా 6 గంటలకి నీకు ఏదో చిన్న చిక్కినటువంటిది రొట్టె తిను.
1: Mother said, better you have your food before 6 o'clock in the evening.
0: మన ఇంట్లో చీకటిగా ఉన్నప్పటికీ వీధిలో చాలా లైట్ గా ఉంటుండాలి.
1: Though it is quite dark at home, you have got plenty of light.
0: ఆ వీధి జ్యోతుల దోపల దగ్గర పోయి నువ్వు చదువుకొని ఉత్తీర్ణుడు కావని చెప్పింది.
1: Better you go to the street lights, read there and get through the exam.
0: తల్లి ఆగ్రహం శిరసా వహించి వెలింగ్టన్ ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్లి చదువుకుంటూ వచ్చాడు.
1: లింకన్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద మదర్ అండ్ స్టడీడ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్.
0: ఈ విధంగా చదివి ఉత్తీర్ణుడయ్యాడు.
1: Having studied like that,
0: క్రమక్రమేణా కూడాను ఉన్నతమైనటువంటి ఒక క్లాసు తీసుకున్నాడు.
1: అండ్ హీ పాస్డ్ ఇన్ హై గ్రేడ్స్.
0: అందులో కూడాను ఈ కష్టములు అనుభవిస్తూ ఒక దినం తిని రెండవ దినం తినక నీరు త్రాగి ఈ విధంగా జీవిస్తూ వచ్చాడు.
1: హీ ఫేస్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్. He could have food one day and he had to fast the next
0: day. ఒక కప్పు కొనడానికి కూడాను శక్తి లేదు.
1: He didn't have enough of money to buy a cup of tea.
0: రాత్రి చదివే సమయంలో నీరు త్రాగటం పండుకోవటం.
1: Well, at night he used to drink water and go to sleep.
0: తల్లి ఈ కష్టమును భరించుకోలేక, నాయన విద్యార్థులు చదివినటువంటి చదువు హృదయంలో నిలిచిపోవాలంటే కొంతైనా కొంచెం ఆహారం లోపల ఉండాలి.
1: Mother, she was literally touched by the scene and said, every boy should have some food before he goes to bed.
0: కనుక మన ఇంటిలో విలువైనటువంటి భోజనాలు లేవు.
1: In fact, we don't have rich food at home.
0: అని ఒక దినము ఎవరిదో పాత చీర తీసుకుని పోయి రాత్రింపౌలు కుట్టి కుట్టి కుట్టి కుట్టి ఆ ఇంటి వారికి ఇచ్చి దాంతో కొంచెం ఒక 2 రూపాయలు విలువైనటువంటిగా తీసుకున్నాడు.
1: In fact, she spent the whole night stitching the old cloth, and by selling it she could have 2 rupees.
0: తాను పస్తుండి కుమారునికి ఈ విధంగా కూడాను ఆహారాన్ని అందించుకుంటూ అతన్ని ఉత్తీర్ణుని కావిస్తూ వచ్చింది.
1: She fasted, but yet she could supply food to her son and who passed well in his tests.
0: కడపటికి తాను గొప్ప క్లాసులో పాస్ అయ్యాడు.
1: And Lincoln stood in distinction in his class.
0: ఎక్కడ చూసినప్పటికీ ఈ లింకన్ యొక్క విషయము మాట్లాడుతూ వచ్చేటువంటి వారు.
1: Everyone spoke very high of him.
0: వీధి పిల్లవాడు ఇంత సహనము, ఇంత ఓపిక, ఇంత ధైర్యము ఏ విధంగా వచ్చింది అని ఎవరైనా ప్రశ్న అడిగితే, నా ఆత్మవిశ్వాసమే నాకింత విశ్వాసాన్ని పోచింది.
1: Everyone very much surprised, because such a poor boy, how is that you could have that kind of
0: na atmagaurame nannu sthayiki techindi.
1: He said it's only self confidence and self respect that gave him all that.
0: Na atmavishwasame naaku pradhanamainatuvanti aasti.
1: And he said, my main property is self confidence.
0: Ani cheptu ఏ ఒక్క చిన్న విషయమైనందుకు కూడాను అసత్యం ఆడేటువంటి వాడు కాదు.
1: He never uttered a lie for any reason.
0: సత్యమే నా ప్రాణం.
1: He considered truth as his breath.
0: ప్రత్యక్ష ప్రపంచమునకు సత్యమే దైవము.
1: In fact, the truth is God in this world.
0: సత్యము మారుటకు వీలు లేదు.
1: Truth is changeless.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను సత్యం సత్యంగానే ఉంటుంది, నిత్యంగానే ఉంటుంది.
1: Under any circumstances, truth remains as truth.
0: ఆ సత్యమే నా దైవము, ప్రత్యక్ష దైవము.
1: The truth verily is my God.
0: అని ధైర్యంతో పుల సాధించు వచ్చాడు.
1: విత్ ఆల్ ద కరేజ్ హీ వాజ్ సక్సెస్ఫుల్.
0: కట్ట కనబడికి ఏదో చిన్న క్లర్క్ పని చిక్కింది.
1: At the end of his studies, he could serve as a clerk in some office.
0: ఈ క్లర్క్ పని కూడాను చాలా డిసిప్లిన్ గా తనకు యజమానికి తృప్తికరంగా సాధిస్తూ వచ్చాడు.
1: As clerk, he did his duties sincerely, dutifully.
0: ఆ యొక్క ఉత్తమ గుణములకు మెచ్చి ఆ యొక్క యజమానుడు అతనికి మరింత ప్రమోషన్ ఇస్తూ వచ్చాడు.
1: Having been pleased with his services, he was promoted.
0: దీంతో తల్లిదండ్రులకు కొంచెం భోజనం పెట్టించి తాను కొంచెం భోజనం చేసుకుంటూ ఏ విధమైనటువంటి కొరత లేకుండా జీవిస్తూ వచ్చాడు.
1: With this he could even supply food to his parents, and since then there was no shortage actually speaking.
0: తల్లితో చెప్పాడు, తల్లి నీ అమృతమయమైనటువంటి యొక్క వాక్కు ఆ ఉపదేశమే నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తెచ్చింది.
1: And he told his mother, Mother, it is only your immortal nectarine message that has stood in my way.
0: ఎంతటి గొప్ప ఉపదేశం చేస్తుంటారనేటువంటిది మీకందరికీ తెలుసు.
1: You all know the kind of teaching of a mother.
0: తాను పస్తుగా ఉండినప్పటికీ తాను కష్టములు అనుభవిస్తూ ఉండినప్పటికీ ఆ కష్టములు కుమారులకు చెప్పక తాను మృంగి కుమారులను ఉత్తీర్ణులు గావించాలని ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
1: Though mother fast, the parents pass through many difficulties, they don't reveal them to their children and yet bring them well.
0: ee kramakramena ee lincoln yokka vishayamu andariki telisipoyindi.
1: The lincoln's fame has spread far and wide.
0: ekkada chusina gaane bo lincoln chaala satyavantudu.
1: Everyone could know that he's
0: nyayavantudu,
1: is one of justice.
0: Atani yokka satyamu atani yokka nyayamu evariki ledu.
1: None has these two, the truth
0: and justice. Chinna pillalu modalukoni pedda vaari varaku kodanu ide maatalu cheppukuntu vacharu.
1: All have come to know the name and the greatness of Lincoln, young and old.
0: Tana paata class sneetulanta vachi Lincoln,
1: all his old classmates came and said, Lincoln,
0: vachche nellopalle elections ostunnayi.
1: Next month we have elections.
0: కాని ఇలాంటి వారు ఇప్పుడు మన దేశానికి కావాలి.
1: This country needs a person like you.
0: సత్యమును పలికేటువంటి ఒక నాయకుడికి చిక్కాలి.
1: We want a leader of truth.
0: ఈనాడు రాజకీయం లోపల ఈ సత్యం అనేది అత్యంత దూరం అయిపోయింది.
1: In the field of politics there is no trace of truth today.
0: న్యాయం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: There is no justice at all.
0: కనుక నీబోటి వారు ఈ రాజ్యానికి ఈనాడు అవసరము అన్నారు.
1: This country needs people like you, they said.
0: కాని మీద వచ్చి అందరూ ఎక్కువ ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: Everyone pressurized him and encouraged him to contest.
0: ఆయన చెప్పాడు, నా స్థితిగతులు నేను చూసుకోవాలి.
1: He said, I have to think of my position.
0: నా తల్లి చెప్పినటువంటిది నా యొక్క పరిస్థితిని పురస్కరించుకొని నేను ముందుకు నడచాలి.
1: My mother told me to behave as per my situation.
0: నా శక్తి చాలా చిన్నది.
1: Well, I can't afford.
0: నేను ఆశించడం పెద్దది.
1: What I want is something
0: ఇది
1: bigger.
0: నాకు తగినటువంటిది కాదు.
1: This is not good for me.
0: నా మనసే నాకు ఇష్టం లేనప్పుడు నేను ఏ విధంగా దీంట్లో ప్రవేశించాలి?
1: When I don't like it either, how is it I can contest?
0: న్యాయరీతిగా అందరికీ వారికి నచ్చ చెప్తూ వచ్చాడు.
1: He was trying to convince them.
0: కానీ ఎవరు వినలేదు.
1: Nobody paid heed.
0: కడపటికి పెద్ద పెద్ద వారు కూడా ఇందులో ప్రవేశిస్తూ వచ్చారు.
1: Elders also pressurized him.
0: వచ్చి అతనికి ప్రోత్సాహపరుస్తూ వచ్చారు.
1: They all have encouraged.
0: నాయన, మేమందరూ హెల్ప్ చేస్తాము.
1: All came and said, we'll help.
0: నీబోటి బాలుడు, నీబోటి సత్యవాక్ పరిపాలకుడు ఈనాడు సమాజమునకు నాయకుడు కావాలి.
1: They all came and said unanimously that a country needs a man of your type, the one of truth.
0: ఈ విధంగా జరిగినప్పుడు ఎలక్షన్ లో గొప్ప విజయాన్ని పొందాడు.
1: And he won triumphantly in the elections.
0: ఆ ఎలక్షన్ లోపల విజయాన్ని సాధించాడని తల్లి వినింది.
1: This news came to his mother.
0: ఆమె భరించలేని ఆనందంతో
1: she could not control her ecstasy.
0: కుమారుని పోయి కరుచుకుంది.
1: She hugged her son.
0: నాయన, నేను బ్రతికి ఇంక ప్రయోజనం లేదు. నీవు గొప్ప స్థితిని పొందావు. నా పేరును నీవు నిలబెట్టావు. నీవు ఈ సత్యానికి అర్పితమైపోయినావు.
1: Son, you won in the election. You have occupied exalted position and you are the one of truth. Well, I don't need to live any longer.
0: నీవు నిజంగా నా యొక్క మాట పైన నమ్మి నీవు ఇంత సత్యాన్ని సాధిస్తూ వచ్చావు.
1: You had full faith in my word and you could win.
0: నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ఇంత విజయానికి కారణం చేపిస్తుంది.
1: It is only your self confidence that brought you the victory.
0: ఆత్మవిశ్వాసం ఏనాటికి నీవు వదలవద్దు.
1: Never give up this self confidence.
0: అదే పోతేనే ఆ ఆత్మవిశ్వాసమే పోతే నీ ప్రాణం పోయినట్టు.
1: కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ gone.
0: ఈనాడు ఇంతటి పరిస్థితి తెచ్చింది ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవమే.
1: So what I want you to observe are these two, self-confidence and self-respect. She gave him all the courage.
0: తాను ఏదో పెద్దలందరూ వచ్చారని మాట్లాడుతుంటే ఇడిచిపెట్టిపోయింది.
1: As she was just watching many elders coming close.
0: ఈ ప్రెసిడెంట్ అయ్యేటప్పటికి గ్రామం అంతా ఆశ్చర్యపడిపోయింది.
1: All were surprised when coming to know this.
0: ఏదో బీద బాలుడు,
1: such a poor boy.
0: ఏ దిక్కులేనటువంటి వాడు.
1: He has none to look after.
0: ఇలాంటి వాడు ఇతను ప్రెసిడెంట్ ఏ విధంగా కావటం.
1: How would he become president?
0: అని అనుకునేటప్పటికి తల్లి చాలా ఆనందించింది.
1: The mother was extremely happy.
0: నీవు భగవంతునికి అర్పితమైపోయినావు.
1: Son, you have dedicated your life to God.
0: భగవంతుడు నిన్ను ఈ స్థితికి తెప్పించాడు.
1: It's God brought you up to this state.
0: ఇది భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: This is God's gift.
0: సత్యం యొక్క ప్రభావమే.
1: This is the effect of truth.
0: ఆత్మవిశ్వాసం యొక్క బలమే.
1: This is the strength of self-confidence.
0: నిన్ను స్థితికి తెచ్చిందని చెప్పని ప్రార్థించమని చెప్పి.
1: And she wanted him to pray in full realization of this.
0: రిక్షా లోపల ఆఫీసుకు పోయి ఛార్జీ తీసుకున్నాడు.
1: And he traveled in riksha and took charge.
0: కారు కూడా లేదు.
1: He didn't have car.
0: కాదు, మన స్థితికి ఇదే సరి.
1: This is one what I
0: తల్లి ఆ విధంగా బోధిస్తూ వచ్చింది.
1: That was the teaching of his mother.
0: కానీ కొన్ని దినముల లోపలే తండ్రి కుమారుని చదువు నిమిత్తమై రాత్రింపగలు శ్రమపడి వడ్రంగ పని చేస్తూ కొంత అనారోగ్యం చెడి అతను బలహీనుడైపోయాడు.
1: Because of strenuous hard work that he has put in serving as a carpenter, he could not suffer any longer. The father breathed his last.
0: కుమారుని యొక్క పోషణ నిమిత్తమై తాను తిని తినక పిల్లవానికి పెట్టి పోషించి తాను కూడాను బలహీనమైపోయి కొన్ని దినాల లోపల తల్లి మరణించింది.
1: మదర్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్. షీ వెంట్ త్రూ ఆల్ ఆర్డ్యూస్ టాస్క్.
0: కానీ ఇంట్లో ఎవరు సహాయం
1: లేదు. షీ డైడ్. నోబడీ హెల్ప్డ్ హిమ్.
0: ఆయన చేయడానికి వీలు లేకుండా థామస్ రెండవ వివాహం చేసుకున్నాడు.
1: And nothing could be done. He got remarried.
0: ఆ వచ్చినటువంటి ఒక స్త్రీ కూడాను చాలా గుణవంతురాలు.
1: And the lady is a virtuous one.
0: లింకన్ను చాలా ప్రేమతో చూస్తూ వచ్చింది.
1: And she looked after Lincoln with all love.
0: నీ పేరు ప్రతిష్టలు నీ పెండికి నా పెండికి పూర్వమే నేను విన్నాను.
1: Son, I could hear your name and fame even before I got
0: married.
1: Your self-confidence brought you up to this
0: state.
1: You have all the self-respect. What more is to be solicited? She too praised her son. The stepmother served him food.
0: వాడు చక్కని రీతిగా అభివృద్ధికి తెచ్చింది.
1: And she also take good care of him.
0: మరి కొంతకాలమునకు
1: after some time
0: తండ్రి మరణించాడు.
1: The father died.
0: అప్పుడు బోధించాడు, నాయన కన్న తల్లి కన్న కుమార్ తండ్రి ఇరువురు కూడాను నిన్ను వదిలిపోయారు.
1: Your father and your mother.
0: నేను స్టెప్ మదర్. నేను కన్నదానని కాదు సాకిన దానని కాను. నా యొక్క పోషణ నీకు చాలుతుందో లేదు అని చాలా బాధపడింది ఈ స్టెప్ మదర్.
1: ద స్టెప్ మదర్ ఫెల్ సో సాడ్ టాకింగ్ టు హర్ సన్. లుక్ హియర్, ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఐ వుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూ వెల్ ఆర్ నాట్.
0: కానీ లింకన్ చాలా ఆనందించి ఇలాంటి తల్లి నాకు చిక్కుతుందని నేను అనుకోలేదు.
1: లింకన్ సెడ్ ఐ నెవర్ థాట్ దట్
0: ఈ కాలం లోపల మారుతల్లు ఇంతటి ప్రేమను చూపుతారని నేను భావించలేదు.
1: ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ స్టెప్ మదర్ వుడ్ షవర్ హర్ లవ్.
0: కనుక తల్లి నీకు ఒక నమస్కారం అని చెప్పి
1: అండ్ హీ పేడ్ ఆల్ హిజ్ రెస్పెక్ట్స్ టు హిజ్ మదర్.
0: అన్ని విధాల ఆమెను కొంతవరకు సుఖశాంతులు పొందించే కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ హర్ హ్యాపీ అండ్ పీస్ఫుల్.
0: దీనికి తగినటువంటి లింకన్
1: ద లింకన్
0: అతనికి ఒక పాత స్నేహితుడు ఒకడున్నాడు.
1: ఇస్ అన్ ఓల్డ్ ఫ్రెండ్.
0: అతను ఒకనాడు ఈ లింకన్ ఇలాంటి పదవికి వచ్చాడని అతను చూడటానికి వచ్చాడు.
1: He visited him having come to know that Lincoln occupied high
0: position. Lincoln athani kudunu cheptu vachadu.
1: And Lincoln told him,
0: "Nayana, manaku ee prapanchamto undinatvanti danakanaka vastu aanadulu kaadu manalu uddarincheetvantidi."
1: He told his friend, "Neither wealth nor position would come to your rescue. No.
0: Manaku satyame manalu rakshistundi.
1: It's only truth that would protect you.
0: Ee aatmavishwasame manu poshistundi.
1: The self confidence will help your sustenance.
0: ఆత్మపైనే మనం విశ్వాసం పెట్టుకోవాలి.
1: Repose confidence in
0: you. ఆత్మవిశ్వాసంతో నీ పని నీవు చేయి అన్నాడు.
1: With self confidence do your duty.
0: కట్టగడపడికి వాడు ఏం పని చేస్తున్నాడు స్నేహితుడు?
1: What was the job that his friend was doing?
0: బూట్స్లకు పాలిష్ వేయటమే.
1: హి వాస్ జస్ట్ పాలిషింగ్ ద షూ.
0: ఈ పాలిష్ వేసేటువంటిది కాకుండా చిన్న చిన్న పేపర్లు తీసుకుని బజార్లో అమ్మటం.
1: He was also selling the newspapers, daily papers.
0: Inka kaalam chekkinappudu hotels lo poi cups anta kadagatam.
1: He was also serving as a caterer, cleaning the cups there, the hotel.
0: Inka avi kuda nu panchi cheyalenappudu evarikaina pillalaku oka covers paina address rasichedi.
1: When time was available, he used to help other children in writing the addresses on the envelopes.
0: ఈ అడ్రస్ రాసినందుకు ఆ పిల్లలు ఏదో ఒక కాసు రెండు కాసులు ఇచ్చిపోయేవారు.
1: The children also used to pay him for the service.
0: ఇతని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేటువంటిది.
1: His handwriting was perfect, legible.
0: ఈ విధంగా అడ్రస్ రాసిచ్చేటప్పుడు
1: while he was writing addresses on the
0: envelopes, ఈ లింకన్ చెప్పినటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని దృఢంగా పెట్టుకుని
1: with all this spirit of self confidence,
0: ఆ కవర్ను వారికి తిరిగి అడ్రస్ తో వెనక్కి ఇచ్చేటప్పుడు God bless you అని చెప్పేవాడు.
1: When he was passing on the envelope back to them, he used to say, God bless you.
0: ఇలాంటి ఆత్మవిశ్వాసము ఆనాటి పిల్లలకు ఎంత గొప్పగా ఉండేటువంటి.
1: That was the magnitude of self confidence.
0: God bless you, God bless you.
1: And he always said, God bless you.
0: ఆ పిల్లలు కూడాను God bless you, God bless you అని చెప్పేటువంటి.
1: The children also responded likewise, telling God bless you.
0: ఎవరెవరి హృదయము ఏ విధంగా ఉంటాదో చెప్పలేము.
1: We cannot say the nature of the heart or the temperament.
0: ఆ చిన్న పిల్లలైనటువంటి అమాయకులైనటువంటి పిల్లలు
1: the innocent children
0: హృదయపూర్వకమైనటువంటి ఆనందంతో God bless you, God bless you అనేటప్పటికి ఇది ఎంతో గొప్పగా అతనికి పరిణామం పొందిపోయింది.
1: హోల్ హార్టెడ్లీ దే సెడ్ God bless you, God bless you.
0: ఎలాంటి హృదయం చాలా పవిత్రంగా వస్తుంది.
1: Their hearts are sacred.
0: ఊరికి ఆర్టిఫిషియల్ గా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ అని చెప్పడం వేరు.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ అటరెన్స్, గాడ్ బ్లెస్.
0: ఆ చిన్న బిడ్డలు హృదయపూర్వకంగా చెప్తూ వచ్చారు.
1: చిల్డ్రన్ సెట్ సో హోల్ హార్టెడ్లీ.
0: ఆ యొక్క గాడ్ బ్లెస్ యూ అనేటువంటి ఒక దీంతో అతను క్రమక్రమేణా అభివృద్ధి అయిపోతూ వచ్చాడు.
1: విత్ దీస్ బ్లెస్సింగ్స్ గాడ్ బ్లెస్ యూ హీ కేమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఈ లింకన్ చరిత్ర మరణించిన తర్వాత
1: ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ లింకన్
0: సేమ్ అతని స్నేహితుడు అతని మంచి ప్రబోధనలు విన్నటువంటి వాడు
1: ద వన్ హూ హర్డ్ ఆల్ హిస్ గుడ్ టీచింగ్
0: అతని సుబోధనంతా హృదయంలో పెట్టుకుని ఆచరణలో పెట్టేటువంటి వాడు
1: అండ్ ద వన్ హూ ప్రాక్టీస్డ్ ఆల్ హిస్ టీచింగ్స్
0: ఆయన ప్రెసిడెంట్ గా మారిపోయాడు
1: అండ్ హీ బికేమ్ ప్రెసిడెంట్ లేటర్
0: చూచారా బిడ్డలు
1: సీ దిస్ వాట్ హాడ్ హ్యాపెండ్
0: అలాంటి చిన్న వయసు లోపల
1: అట్ దట్ టెండర్ ఏజ్
0: అలాంటి ఆత్మవిశ్వాసం కలిగి
1: విత్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: దైవ భక్తి చేత
1: విత్ ద డివోషన్
0: సత్యాన్ని ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ది ట్రూత్
0: కాలాన్ని గడుపుతూ వచ్చినటువంటి యొక్క ఆనాటి బ్రిటిష్ పీపుల్ ఎంతటి గతి పొందారు చూడండి.
1: ద పీపుల్ హూ స్పెండ్ లైఫ్ టైమ్ లైక్ దట్ టు వాట్ పొజిషన్ దే
0: ఏ దేశమని కానీ ఏ కాలమని కానీ వ్యత్యాసం చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో బై ద టైమ్ ఆర్ ద కంట్రీ
0: కాలం వేరు కావచ్చు దేశం వేరు కావచ్చు
1: కంట్రీస్
0: పరిస్థితుల ప్రభావం వేరు కావచ్చును
1: మేబీ ది
0: కానీ హృదయ ప్రభావం అందరిది ఒక్కటే.
1: బీ దట్ ది కంట్రీ ఆర్ ది టైమ్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్
0: ఆత్మవిశ్వాసమే ప్రతి ఒక్కరి మానవుని యొక్క ప్రాణము.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది వెరీ బ్రెత్ ఆఫ్ లైఫ్.
0: అలాంటి విశ్వాసం చేత
1: విత్ దట్ కాన్ఫిడెన్స్
0: ఆ బ్రిటిష్ ప్రజలు గొప్ప పదవిని పొందుతూ వచ్చారు.
1: అండ్ ద పీపుల్ హావ్ కమ్ అప్ వెరీ వెల్ ఇన్ లైఫ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క బ్రిటిష్ దేశం లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది ప్రబలుతూ వచ్చింది.
1: దిస్ కాన్ఫిడెన్స్ ఇట్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ అమంగ్ ద సిటిజన్స్.
0: పూర్వం దైవ విశ్వాసం అనేటువంటిది కనిపించేటువంటిది కాదు.
1: ఎర్లియర్ దేర్ వాజ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ లింకన్ వచ్చిన తర్వాత అందరికీ ఆత్మవిశ్వాసం కలిగింది.
1: లేటర్ సీయింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లింకన్ దే డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ విధమైన ఆదర్శ పుచ్చుకు ఒక్కరుంటే కూడా చాలు.
1: సచ్ ఎన్ ఐడియల్ మ్యాన్ ఎనఫ్ ఇఫ్ హావ్ వన్.
0: ప్రదోషి దీపక చంద్ర ప్రభాతో దీపక రవి పగలు ప్రకాశాన్ని అందించేటువంటి వాడు సూర్యుడు.
1: ఇట్స్ ద సన్ హూ షెడ్స్ లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.
0: రాత్రి దేశమునకు ప్రకాశం అందించేటువంటి వాడు చంద్రుడు.
1: ఇన్ ద నైట్ టైమ్ ఇట్స్ ద మూన్ హూ గివ్స్ అస్ ద లైట్.
0: త్రిలోకే దీపక ధర్మ అన్నాడు.
1: ఫర్ ఆల్ ద త్రీ వర్డ్స్ ద వన్ ఆఫ్ రైట్స్
0: లోకములకు కూడాను ప్రకాశాన్ని అందించేటువంటి ధర్మము.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ లైట్ బ్రిలియన్స్ ఇన్ ఆల్ ద త్రీ వర్డ్స్.
0: ఆ తర్వాత సుపుత్ర
1: దెన్ గుడ్ సన్.
0: ఈ సుపుత్రుడే మన ఇంటి తరమును నిలబెడుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ గుడ్ సన్ ఈస్ ద వెరీ లైట్ ఆఫ్ ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: ఆ గౌరవాన్ని పెట్టేటువంటి వాడు సుపుత్రుడే.
1: అండ్ ఇట్స్ ద గుడ్ సన్ హూ విల్ అప్హోల్డ్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: మీరందరూ కూడా సుపుత్రులు కావాలి.
1: యూ షుడ్ ఆల్ బి గుడ్ చిల్డ్రన్ గుడ్ సన్స్.
0: సుపుత్రులైపోయి భారతదేశం యొక్క పరిస్థితిని తారుమారు చేసి మంచి మార్గంగా తిప్పాలి.
1: యూ షుడ్ చేంజ్ ది ప్రెసెంట్ పొజిషన్ అండ్ సీ దట్ ఇట్స్ గోయింగ్ టు బి
0: ఐడియల్. మీ హృదయాన్ని మొట్టమొదట మార్చుకోండి.
1: ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్.
0: అప్పుడే అందరూ కూడా ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం ఉంటుంది.
1: దాట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీబడి అరౌండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనల్ని అందరూ గౌరవించాలని మనం కోరక పూర్వమే మొట్టమొదటి మనమే ఇతరులందరినీ గౌరవించాలి.
1: బిఫోర్ యూ డిజైర్ టు బి రెస్పెక్టెడ్ ఫస్ట్ యూ రెస్పెక్ట్ అదర్స్.
0: మనం ఇతరులందరినీ గౌరవిస్తూ వస్తే ఇతరులు తప్పక మనల్ని గౌరవిస్తారు.
1: ఇఫ్ యూ రెస్పెక్ట్ ఎవ్రీబడి యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక ఇతరులకు మనం గౌరవాన్ని అందించేటువంటి యొక్క గొప్ప గుణాన్ని మనము నాటుకోవాలి.
1: సో కల్టివేట్ దిస్ సీక్రెట్ హ్యాబిట్ ఆఫ్ రెస్పెక్టింగ్ ఎవ్రీబడి.
0: కనుక మన జీవితంలో మనం అందరినీ గౌరవించాలి.
1: సో ఇన్ లైఫ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవరీవన్.
0: పెద్ద చిన్న అనేటువంటి భేదభావం ఏమాత్రం పెట్టుకోనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ క్యారెక్టర్.
0: కుల మతముల యొక్క భేదమును పూర్తి త్యజించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ కమ్యూనల్ కన్సిడరేషన్.
0: మానవులందరూ కూడా ఒకే ఆత్మసత్వంతో కూడినటువంటి వారే.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: నీ యందు ఉన్నటువంటి ఆత్మ నాయందు, నాయందు ఉన్నటువంటి ఆత్మ అని యందు, అందరి యందు ఉన్నటువంటి ఆత్మ ఒకటే.
1: ది సేమ్ సెల్ఫ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: అని అందరి యందు ఉన్న ఆత్మతత్వం ఒకటే అని సత్యాన్ని ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ దిస్ ప్రిన్సిపల్ దట్ ఈస్ ద వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కనుక ఇలాంటి కల్చర్ ను ఈనాడు మనం మర్చిపోవటం చేతనే,
1: యాజ్ వి హావ్ ఫర్గాటన్ దిస్ కల్చర్,
0: కన్న తల్లిదండ్రులు కూడా ప్రేమకు దూరమైపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్ అవర్ సెల్వ్స్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ ఓన్ పేరెంట్స్.
0: అసలు మన సంస్కృతి అంటే ఏమిటి?
1: What's our culture?
0: సంస్కరింపబడినటువంటిదే సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: అనగా పవిత్రము గావించబడినటువంటిదే సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ మేడ్ సేక్రెడ్ ఇస్ కల్చర్.
0: ఒక ఒడ్లు పండుతాయి మనకు.
1: అండ్ హియర్ వీ హావ్ ప్యాడీ.
0: పండిన ఒడ్డును తక్షణమే మనం భుజించడానికి ప్రయత్నించడం చాలా తప్పు.
1: వీ డోంట్ పార్టేక్ ప్యాడీ యాజ్
0: ఈ ఒడ్డును దంచి
1: అండ్ ఇట్ హస్ టు బి
0: థ్రాష్డ్. ఒడ్డును వేరు చేసి బియ్యాన్ని ఉడికించి
1: అండ్ రైస్
0: ఉడికినటువంటి భోజనాన్ని మనం భుజించాలి.
1: సో ఇట్ హస్ టు బి థ్రాష్డ్. హస్క్ హస్ గాట్ టు బి రిమూవ్డ్.
0: భుజించడానికి అర్హతైనటువంటి ఒక బియ్యము మన సంస్కారం చేతనే జరిగింది.
1: అండ్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు రిఫైన్మెంట్ అండ్ పాలిషింగ్.
0: ఇందులో ఉన్నటువంటి ఒక మాలిన్యాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: దీనికి చేరుకున్నటువంటి యొక్క దుర్గుణాన్ని దూరం చేశాము.
1: ఆల్ ద అన్వాంటెడ్ స్టఫ్ ఇస్ ఎలిమినేటెడ్.
0: అది పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని పొందింది.
1: అండ్ ఇట్ హస్ అస్సూమ్డ్ ఎ సీక్రెట్ గుడ్ ఫామ్.
0: భుజించి జీర్ణించుకుని పుష్టిని సంతృష్టిని పొందుతూ వచ్చాము.
1: దెన్ ఓన్లీ దాట్ వీ ఈట్ అండ్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫుడ్.
0: కనుకనే సంస్కృతి అనే ఈ విధమైనటువంటి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దూరం చేయటం.
1: సో రిఫైన్మెంట్ అండ్ కల్చర్ యాక్చువల్లీ మెంట్ రిమూవింగ్ ద డర్ట్ and the sanctity
0: పరిశుద్ధాన్ని చేయటము.
1: ఇట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: మనం దీనిని ఆనందంగా ఆరగించటము.
1: దెన్ వీ పార్టేక్ ఇట్ హ్యాపీ.
0: ఆరగించినటువంటి మనమే ఆరోగ్యాన్ని పొందుతాము.
1: ద ఫుడ్ దట్స్ పార్టేకెన్ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్.
0: ఆరోగ్యమైనటువంటి యొక్క దేహం నందే ఆరోగ్యమైన మనసు కూడా ఉంటాయి.
1: ఏ హెల్దీ బాడీ విల్ హ్యావ్ హెల్దీ మైండ్.
0: చాలా మంది మనసు వేరు దేహం వేరు అని ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు.
1: సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ మెనీ కన్సిడర్ దెమ్ సెపరేట్.
0: కాదు కాదు కాదు.
1: నో, దే ఆర్ నాట్ డిఫరెంట్.
0: ఆనందం అనేటువంటిది హృదయం నుంచి వచ్చేటువంటిది.
1: ది బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: మన మనస్సు దేహాన్ని ధరించినటువంటిది.
1: అండ్ ద మైండ్ హ్యాస్ టేకెన్ అప్ దిస్ వెస్చర్ ఆఫ్ ద బాడీ.
0: మనసే లేకపోతే దేహము ధరించే ప్రయోజనం ఏమిటి?
1: Without this mind, what for is the body?
0: కనుకనే ప్రాచీన సంస్కృతి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అన్నారు.
1: Therefore, ancient culture clearly declared that the mind that is responsible for the bondage and liberation as well.
0: మనిషిని ధరించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క వస్త్రము.
1: And it's the mind that's most important one possessed by every living creature.
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: The mind should entertain sacred thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదారి కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ బాడీ ద మైండ్ అండ్ ద బాడీ ఆర్ ఇన్
0: మనస్సును ధరించినటువంటిది బాడీ, బాడీని ఆధారం చేసుకున్నటువంటిది మనస్సు.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ అండ్ ద బాడీ దట్ సర్వ్స్ ఎస్ ద వెస్చర్.
0: మనస్సు దేహము రెండింటిని కూడా ఉత్తమమైనటువంటి మార్గంలో పెంచుకుంటూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ వెల్ మెయింటైన్డ్ అట్ ఎ లెవెల్.
0: గొప్ప గొప్ప చదువులన్నీ చదివారు.
1: వీ రిసీవ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
1: వెరీ హై డిగ్రీస్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్? ఇంక్రీజ్
0: పవిత్రమైన భావాలను పెంచుకోవాలి.
1: ద మైండ్ షుడ్ ఎంటర్టైన్ సేక్రెడ్ thoughts.
0: కనుక ప్రతి మానవుడికి దేహము మనస్సు ఈ రెండు కూడా ఒకదారి కోటి సన్నిధి సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: సో ఫర్ ఎవ్రీ బాడీ

0: We receive very high education today.
1: పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకుంటున్నారు.
0: We have very high degrees.
1: కానీ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for?
1: ఈ డిగ్రీస్ మనకి ఏమాత్రం ఆనందాన్ని అందించట్లేదు.
0: Degrees will never confer bliss.
1: Food.
0: The food.
1: మనకు ఆహారాన్ని అందిస్తుంది కానీ
0: ద ఫుడ్ సప్లై టు యూ
1: ఆనందాన్ని అందించడం లేదు.
0: విల్ గివ్ ద స్ట్రెంగ్త్ బట్ నాట్ ద బ్లెస్.
1: ధనము
0: ద మనీ
1: మనకు అనుకూలాలను పంచుతుందే కానీ
0: ప్రొవైడ్స్ కన్వీనియన్స్
1: ఆనందాన్ని పంచడం లేదు.
0: అండ్ నాట్ ద బ్లెస్ డెఫినెట్లీ.
1: కనుక మనకు ముఖ్యమైనటువంటిది
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: దేహము మనసు.
0: What most important two are here.
1: దేహాన్ని ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
0: How to maintain the body.
1: మనసును ఏ రీతిగా మనం పరిశుద్ధం చేసుకోవాలి?
0: How to purify the mind.
1: ఈ రెండింటి విషయాల్లోన విద్యార్థులు ఇవాళ చక్కగా గుర్తించాలి.
0: Students will have to clearly understand these two aspects.
1: మనసును పరిశుద్ధం చేసుకోవటం.
0: We have to purify the mind.
1: దేహాన్ని తగినటువంటి రీతిగా పోషించుకోవటం.
0: And see that the body is healthy.
1: ఈ రెండు బాగా ఉండినప్పుడు
0: మీరు
1: పరిపూర్ణ మనుషుడిగా మారిపోతాడు.
0: You become a total man.
1: దేహం ఆరోగ్యంగా ఉండి
0: the body is healthy.
1: మనసు సరిలేకపోతే
0: when the mind is not proper,
1: half man.
0: You are only half man.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే ఫుల్ మ్యాన్ గా తయారు కావాలి.
0: With these two, body and the mind.
1: ఈనాడు మనం చదివే చదువులంతా కూడాను మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కాదు.
0: The modern education does not shape you as a true man.
1: మనిషిని పరిపూర్ణమైన మనిషిగా మనం మార్చుకోవాలి.
0: In fact, you should be a total man, true man.
1: ఈ పరిపూర్ణ మనిషి కావాలంటే మనసు దేహము రెండింటి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి.
0: ద టోటాలిటీ రిక్వైర్స్ ద ప్యూరిఫికేషన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్.
1: అందరూ కూడాను ధనం ఉంటే చాలు సర్వము అనుభవించవచ్చు అనుకుంటారు.
0: మెనీ ఫీల్ దట్ ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి హావ్ మనీ టు ఎంజాయ్ ఎవ్రీథింగ్.
1: ధనం చేత మనకు ఆనందాన్ని లభించడం లేదు.
0: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ విత్ ద మైండ్.
1: ధనం చేత మనకు ఆరోగ్యం కలగటం లేదు.
0: యు కెన్ నెవర్ బి హెల్తీ విత్ ద మైండ్.
1: గుణము చేతనే మనకు కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ద వర్చ్యూ దట్స్ నెసెసరీ.
1: కనుకనే ఈనాటి ప్రతి విద్యార్థి కూడాను
0: ఎవ్రీ స్టూడెంట్ టుడే
1: కలిమి బలిమి చెలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: స్టూడెంట్స్ టుడే డెవలప్ దీస్ త్రీ ది కలిమి ఫ్రెండ్షిప్ ది కలిమి వెల్త్ కలిమి ద వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చెలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ ఈ మూడు మాత్రం ఉన్నాయి కానీ గుణము లేదు.
0: These three we have, but we don't have character.
1: గుణము లేని బలం ప్రయోజనం ఏమిటి?
0: Without character, what for? గుణము
1: లేని చెలిమి ప్రయోజనం ఏమిటి?
0: What for is the friendship?
1: హలో హలో అంటే వెళ్ళిపోతున్నాడు.
0: We say only hello and go.
1: కనుకని ఈ కలిమి బలిమి చెలిమి మూడింటిపైన ఆధారపడకూడదు, గుణము పైన ఆధారపడాలి.
0: Therefore we should never depend, rely on the wealth, strength and friendship, but we should depend on the character.
1: ఆనాటి పూర్వీకులు ఈ గుణమును ఆధారం తీసుకుని
0: ancients relied on character.
1: ఆదర్శవంతమైనటువంటి భారతీయులుగా దేశానికి తీర్చిదిద్దారు.
0: They led an ideal life and shaped this country as an ideal one.
1: కనుక మనము గుణమును ప్రధానంగా తీసుకోవాలి.
0: So we should go by the character.
1: భారతదేశం అంటే ఎంత పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఇస్ ఎ సెక్రెడ్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన దేశంలో గుణము లేనిటువంటి భారతీయుడు భారతీయుడు అవుతాడా?
0: అండ్ ఎ పర్సన్ విదౌట్ క్యారెక్టర్ కెన్ నాట్ బి ద సిటిజన్ ఆఫ్ భారత్.
1: తల్లిదండ్రులను పోషించి
0: టేకింగ్ కేర్ ఆఫ్ ద పేరెంట్స్
1: తల్లిదండ్రులకు తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించి
0: డెమాన్స్ట్రేటింగ్ ఐడియల్ లైఫ్
1: వారిని సంతృప్తిపరిచేటువంటి కుమారుడుగా సుపుత్రుడుగా పుట్టాలి.
0: వన్ షుడ్ బి గుడ్ సన్ బై ట్రైంగ్ టు ప్లీజ్ ద పేరెంట్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కనుక భారతదేశంలో ఈ భారతీయ సంస్కృతి అంటే చాలా విలువైనటువంటిది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: సంస్కృతి అనగా పరిశుద్ధము గావించబడినటువంటి
0: సంస్కృతి కల్చర్ మెన్ ప్యూరిఫికేషన్ క్లెన్జింగ్.
1: మనలో ఉండేటువంటి ఒక చెడ్డ భావాలు దూరం చేయాలి.
0: ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ థాట్స్ షుడ్ బి గివెన్ అప్.
1: చెడ్డ క్రియలంతా దూరం చేయాలి.
0: బ్యాడ్ యాక్షన్ షుడ్ బి
1: చెడ్డ సంకల్పాలు రానివ్వకుండా చూసుకోవాలి.
0: సీ దట్ దే యు డోంట్ గివ్ ఎనీ స్కోప్ టు
1: బ్యాడ్ కార్యంలో ప్రవేశించకుండా పోవాలి.
0: నెవర్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్.
1: అది ఏ మన సంస్కృతి.
0: దాట్స్ అవర్ కల్చర్.
1: కనుకని సంస్కృతి అంటే ఎంత గొప్పది అనేటువంటిది మీరు తీసుకోవాలి.
0: అండర్స్టాండ్ హౌ గ్రేట్ ద కల్చర్ ఈజ్.
1: అందరూ కలిసిమెలిసి పెరుగుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసిమెలిసి తిరుగుదాం.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్.
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
0: లెట్స్ గ్రో టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్.
1: మనం అందరూ బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారు కానీ బ్రదర్స్ మాదిరి జీవిస్తున్నాము మనము?
0: వీ సే బ్రదర్స్ బట్ ఈస్ దేర్ బ్రదర్హుడ్ ఇన్ అస్?
1: ఓరి బ్రదర్స్ బ్రదర్స్ అంటున్నారే కానీ బ్రదర్స్ వారి మనం జీవించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఓన్లీ సే బ్రదర్స్ బ్రదర్స్ బట్ దేర్స్ నో
1: స్టేజ్ కి టచ్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నారు.
0: ఆన్ ద స్టేజ్ వి సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్
1: కానీ సిస్టర్స్ వలే బ్రదర్స్ వారి మనం పాటిస్తున్నామా?
0: బట్ డు వి యాక్ట్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ వి సే?
1: మాటకు తగినటువంటి క్రియను మనం నడుపుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ యాక్షన్ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద డిక్లరేషన్.
1: కనుకనే అప్పుడే మనం నిజమైనటువంటి బ్రదర్స్ అవుతాం.
0: ఇఫ్ ది ప్రిసెప్ట్ అండ్ ప్రాక్టీస్ గో టుగెదర్.

0: your true
1: brotherhood of man, fatherhood of God, and Lord Jesus.
0: It was Jesus who said brotherhood of man and fatherhood of God.
1: వాళ్ళందరూ కూడాను ఈ భారతీయ సంస్కృతిని ఈ రకమైన మార్గంలో మార్చుకుంటూ వచ్చారు.
0: In fact, they followed the culture of Bharat in this way.
1: ఈ కల్చర్ ఆఫ్ భారత్ అంటే ఎంత గొప్పది.
0: How great it is.
1: మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేయాలి.
0: యు గివ్ అప్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్.
1: సద్గుణాలను పెంచుకోవాలి.
0: డెవలప్ గుడ్ క్వాలిటీస్.
1: సదాచారం అనేటువంటి జలం పొయ్యాలి.
0: ఫాలో ది గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తన అనేటువంటి దీన్ని మనం కలుపులు తీయాలి.
0: అండ్ రిమూవ్ all the bad things and develop good habits.
1: అప్పుడే సదానందం అనేటువంటి పంట మనకు పండుతుంది.
0: Then you will have the harvest of true bliss.
1: ఆ సదానందం అనేటువంటి పంటను భుజించిన వాడు సదా ఆనందుడిగా ఉంటాడు.
0: The one who enjoys the harvest of the true bliss will be blissful throughout his lifetime. Students,
1: ఇది మొదటి దినము.
0: This is the first day.
1: మొట్టమొదట మనము శరీరమును మనసును తగినటువంటి పరిశుద్ధము గావించుకొని
0: we should purify, cleanse our body and the mind.
1: మన ప్రాచీనులు చెప్పినటువంటి ఒక మాటలను ఆచరణలో పెట్టి
0: and we should practice the old dicta, the teachings of
1: the ancients. నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి.
0: We should think of the teachings of the old.
1: ఈ ఇంటన్ తల్లి చెప్పినటువంటిది ఒక్కటే ఒకటి పెద్ద బోధ.
0: The biggest teaching of the mother of Lincoln is only one.
1: ఆత్మవిశ్వాసమే మన ఆస్తి.
0: She said self-confidence is our property.
1: ఆత్మవిశ్వాసమే లేకపోతే మనం ఏ మాత్రము ఆస్తి లేనటువంటి వారమే.
0: Without this self-confidence, you are a pauper, a beggar.
1: ఈ లోక ఆస్తులు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What for is the worldly property?
1: కనుకనే ఆత్మవిశ్వాసం కావాలి.
0: So self-confidence is needed.
1: ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ యూ షుడ్ అప్హోల్డ్.
1: ఈ ఆత్మ గౌరవం లేకుండా పోతే మనకి గౌరవమే లేదు.
0: వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ద లైఫ్ ఇస్ యూస్లెస్.
1: ఊరికే మనం ఆర్టిఫిషియల్ గా మనం యాక్ట్ చేస్తున్నామే కానీ హార్ట్ఫుల్ గా మనం చేయాలి.
0: వీఆర్ ఓన్లీ అవర్ యాక్షన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ బట్ అవర్ యాక్షన్ షుడ్ బి హార్ట్
1: ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
0: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్ హార్ట్ ఈజ్ ఇన్సైడ్.
1: ఇన్సైడ్ ఉన్నటువంటి హార్ట్ ను మనం సరైన రీతిగా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ ఫాలో ద హార్ట్ దట్ ఈస్ ఇన్సైడ్.
1: మనం ఆర్టిఫిషియల్ గుడ్ మైండ్ ఆర్టిఫిషియల్ గుడ్ ఆఫ్ ను మనం చేయకూడదు.
0: అండ్ వీ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ అన్ ఆర్టిఫిషియల్ వే ఇన్ అన్ అవుట్ వర్డ్.
1: హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి మార్నింగ్?
0: వీ సే గుడ్ మార్నింగ్, వాట్ ఈస్ దాట్?
1: గుడ్ అంటే ఏమిటి? మార్నింగ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్స్ మార్నింగ్?
1: న్యాయంగా చూస్తే మార్నింగ్ ఏ లేదు, ఈవినింగ్ ఏ లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మార్నింగ్ అండ్ దేర్ ఇస్ నో ఈవినింగ్.
1: సూర్యోదయం అయితే మార్నింగ్ అంటున్నాం, సూర్యాస్తం అయితే ఈవినింగ్ అంటున్నాం.
0: అండ్ యూ సేస్ గుడ్ మార్నింగ్ విత్ సన్ రైజ్.
1: సూర్యుడు ఉదయించడము లేదు, సూర్యుడు అస్తమించడము లేదు.
0: నైదర్ సన్ రైజెస్ నాట్ సెట్.
1: చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత.
0: Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the eye vision. And as the earth revolves, you feel the day and the night. And the moon and sun are steady there. At one time, Sita,
1: Ramulu marriage chesukune munduga,
0: before she got married to Rama,
1: శివధనస్సు ఎత్తడానికి వచ్చాడు రాముడు.
0: Rama came there to lift up this bow.
1: వచ్చాడు, శివధనస్సు ఎత్తాడు.
0: He came and lifted that శివధనస్సు.
1: కానీ
0: but
1: ఆమె చాలా బాధపడుతూ ఉండాలి.
0: She was feeling sad.
1: చంద్రమా మనసోజాత, నా మనస్సు అనే చంద్రుడు చాలా నిరాశగా ఉన్నాడు.
0: And my mind is the moon.
1: అసంతృప్తిగా ఉన్నాడు.
0: He is dissatisfied.
1: ఆ చంద్రుని తృప్తిపరచాలి.
0: And I should satisfy this moon,
1: ఆ చంద్రుని తృప్తిపరిచినప్పుడే నాకు శాంతి కలుగుతుంది.
0: I'll be peaceful if only the mind, the moon is satisfied.
1: అని ఆమె చాలా ప్రార్థిస్తూ వచ్చింది.
0: She went on praying.
1: తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత
0: లేటర్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్
1: రామతో ఈ యొక్క విషయం బోధించింది.
0: She was sharing the same with Rama.
1: నేను చంద్రుని యొక్క దీన్ని ప్రార్థించాను.
0: ఐ ప్రే టు
1: చంద్రుని యొక్క నిరాశను, చంద్రుని యొక్క నిస్పృహను నేను చాలా బాధపడ్డాను.
0: ఐ ఫెల్ సాడ్ వాచింగ్ ది ఫ్రస్ట్రేషన్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ మూన్.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: అండ్ దెన్ రామా సాడ్,
1: ఈ అవతారం లోపల,
0: ఇన్ దిస్ ఇన్కార్నేషన్,
1: ఆ చంద్రుడు అనేటువంటి పేరును దీంతో కలుపుకుంటాను నేను.
0: దట్ చంద్ర మూన్ నేమ్ ఈజ్ అటాచ్ టు మీ.
1: రామా చంద్ర రామచంద్ర,
0: దాట్స్ ద హోల్ నేమ్, రామా చంద్ర.
1: ఇంతేకాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: వచ్చే జన్మం లోపల,
0: ద నెక్స్ట్ లైఫ్,
1: మొట్టమొదటి నా దర్శనం చంద్రుడికే అవుతుంది కానీ ఎవరికి కాదు అని.
0: మూన్ విల్ హ్యావ్ మై మేనిఫెస్టేషన్, విజన్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్.
1: అనగా కృష్ణావతారం వచ్చినప్పుడు
0: అర్ధరాత్రి
1: సమయం లోపల
0: మిడ్ నైట్,
1: నందుడు తన తలపైన పెట్టుకుని పోతుండేప్పుడు చంద్రుడు మాత్రమే చూచాడు కానీ ఎవరు చూడలేదు.
0: వెన్ నంద వాస్ క్యారింగ్ ఆన్ ద హెడ్ the child Krishna, it was moon who could have the vision of the manifestation.
1: చంద్రునికి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేశాడు రాముడు.
0: సో రామా మేడ్ ఎ ప్రామిస్ దట్ ద మూన్ విల్ హ్యావ్ ద ఫస్ట్ విజన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ కృష్ణ.
1: భారతీయ చరిత్ర లోపల పవిత్రమైనటువంటి సూక్తులు, పవిత్రమైన ఆదర్శములు ఎన్నో ఉంటున్నాయి.
0: ద నంబర్ ఆఫ్ sacred history, sacred stories, sacred ideal.
1: కాబట్టి మన యొక్క హృదయం అనే ఆత్మతత్వాన్ని మనం చక్కగా విశ్వాసంగా తీసుకోవాలి.
0: సో వీ షుడ్ గో బై దిస్ విత్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ది స్పిరిట్ ఆఫ్ ది
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ఏది మనకు లేకపోయినప్పటికి
0: వీ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్
1: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: ఆత్మను గౌరవించండి
0: హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్
1: ఏ ప్రతి వాడిని కూడా వ్యక్తిని కూడా మనం గౌరవించండి
0: రెస్పెక్ట్ ఎవ్రీబాడీ
1: హలో బ్రదర్ బ్రదర్
0: Address everyone as brother.
1: హృదయపూర్వకంగా చెప్పండి
0: Wholeheartedly.
1: కానీ ఆ విధంగా చెప్పడం లేదు.
0: But we are not doing so.
1: పెద్దలు వచ్చేస్తే నమస్కారం అండి అని హృదయపూర్వకంగా చెప్పు.
0: Do namaskar wholeheartedly.
1: ఈ నమస్కారం యొక్క అంతరాత్మో.
0: What is the inner significance of namaskar?
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు చేరి పదేంది ఇంద్రియములు, ఈ దశేంద్రియములు హృదయం దగ్గర పెట్టుకుని ఇది నమస్కారం, ఇవి హృదయానికి చేరాలి. చేరి అప్పుడు నమస్కారం అంటే ఇది పవిత్రమవుతుంది.
0: నమస్కారం అండ్ ది యూనియన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ కాగ్నిసెన్స్ అండ్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్ బోత్ టెన్ టుగెదర్ టచింగ్ ద వెరీ హార్ట్
1: చెప్పాలి
0: అండ్ యూ హ్యావ్ టు డూ నమస్కార హోల్ హార్టెడ్లీ.
1: కానీ మీరెవరు పోలేదేమో ఇంకా ఆంధ్ర వైపున, ఈ ఆంధ్ర వైపున పోతే నమస్కారం అండి ఏమిటి నమస్కారం, నమస్కారం రెండు కూడా చేతి కూడా చేయదు, నమస్కారం అండి గొడ్డతో కొట్టినట్టుగా వచ్చింటుంటుంది నమస్కారం.
0: They do namaskar as if they are applying acts on the body. It's not so.
1: Namaskaramu.
0: Namaskaram.
1: ఈ రెండు కూడాను రెండు దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి బాణ సంధార లాగో భంగమయ్యే ఎరుకు విరివిద్య కలిమికి ఈనుడయ్యే పాత్రునకు మనోహరతైన పాసేంత. ఈ రెండు కూడాను చాలా ప్రధానమైనటువంటి ఒక తంబులు.
0: The thumb is very important both.
1: ఇదే దైవంతో సమానము.
0: That's divine.
1: ఈ వేద కుటీ లేకపోతే ఎన్ని వేళ్లు ఉంటే కూడా ప్రయోజనం.
0: వితౌట్ ద థమ్ ద ఫోర్ ఫింగర్స్ ఆర్ యూస్లెస్.
1: ఈ దశేంద్రియములు కలిపి
0: విత్ ఆల్ ద 10 సెన్సెస్
1: ఈ రెండు హృదయానికి పెట్టుకుని
0: అండ్ జాయిన్
1: ఇది నమస్కారం అని చెప్పాలి.
0: అండ్ దెన్ డు నమస్కార
1: హృదయం నుంచి వచ్చేటువంటిది నమస్కారం.
0: అండ్ ఇట్ షుడ్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ఈ విధంగా ఉండినప్పుడే ప్రాచీన పురుషులంతా కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: ఏన్షియంట్ సేజెస్ లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఆనాడు
0: those days
1: ఆ భయంకరమైన అరణ్యాల లోపల
0: in the wild forest
1: ఆ భయంకరమైన మృగములు సంచరించేటువంటి ప్రదేశం
0: there are wild animals around
1: రాక్షసులు సంచరించేటువంటి ప్రదేశములు
0: the place inhabited by demons
1: ఋషులందరూ పోయి నిర్భయంగా తపస్సు చేస్తూ వచ్చారు
0: the saints and sages moved fearlessly
1: వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది
0: how could they have courage
1: సింహాలు కూడా పక్కన తిరుగుతూ ఉన్నాయి
0: lions were just passing
1: కానీ వాళ్ళకి భయం లేదు
0: they were fearless
1: వాళ్ళకి దేహాభిమానం లేదు
0: they didn't have body attachment
1: దేహాభిమానం లేకుండా ఆత్మాభిమానంతో సంచరించారు
0: They have got attachment to the self or the spirit and not to the
1: body. Astram yeviti.
0: What was their weapon?
1: ఆత్మవిశ్వాసమే ఆస్త్రము.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజ్ దేర్.
1: ఆత్మవిశ్వాసమనే ఆస్త్రం చేత ఆ అరణ్యములో సంచరిస్తూ వచ్చారు.
0: విత్ ది వెపన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కుడ్ మూవ్ అబౌట్ ఫియర్లెస్లీ ఇన్ ద ఫారెస్ట్.
1: అందువల్లనే సింహాలతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: సో దే కుడ్ ప్లే విత్ లయన్.
1: పులులతో కూడా ఆడుకుంటూ వచ్చారు.
0: దే కుడ్ ప్లే విత్ టైగర్.
1: భయమే లేదు.
0: దే హాడ్ నో ఫియర్.
1: ఎప్పుడు ధైర్యమే. ధైర్యం సర్వసాధకం.
0: దే వర్ కరేజియస్ సో దే కుడ్
1: ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మవిశ్వాసంతోనే వస్తుంది.
0: వన్ కుడ్ బి కరేజియస్ ఇఫ్ దే ఆర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
1: ఈనాడు మనకు ఆత్మవిశ్వాసం అంటున్నామే కానీ అసలు విశ్వాసమే లేదు.
0: వీ సే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బట్ వీ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ అట్ ఆల్.
1: కనుక ఈ ఆత్మవిశ్వాసం లేనప్పుడు పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ లైఫ్ హ్యాస్ నో మీనింగ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాన్ని మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ దిస్.
1: ముఖ్యంగా ఈనాడు విద్యార్థులు
0: టుడే స్టూడెంట్స్
1: ఆత్మవిశ్వాసము ఆత్మనమ్మకమే లేదు.
0: దే డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: ఆత్మ అంటే ఎక్కడుంది? ఆత్మ దేహం ఇక్కడుందా, అక్కడుందా, అక్కడుందా, ఎక్కడుంది అని అడుగుతారు.
0: దే వాంట్ టు ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ వేర్ ఆత్మ ద సెల్ఫ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ.
1: సర్వభూతానాం
0: It is present in all beings.
1: Sarvata paadipadam.
0: It is spread all over.
1: Sarvata uchi siromukham.
0: It is spread everywhere.
1: Sarvata stutimalloki.
0: It is present everywhere.
1: Sarvam utishtati. Ekkada chuchina unnatundi aatma okkate.
0: It is a self or spirit or atma that is present everywhere.
1: Pillalandaru chakkaga vicharana cheyochu.
0: Students can inquire.
1: Ee gaali ekkada untundali manam peelchukune gaali.
0: The air that you breathe, where is it?
1: ఎక్కడ చూసినా ఉంది.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ కంటికి కనిపించదు.
0: బట్ యు డోంట్ సీ.
1: చేతికి చిక్కదు.
0: యు కాంట్ క్యాచ్.
1: కానీ ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ దిస్ ఎయిర్ యు కెనాట్ లివ్.
1: అలాంటిదే ఆత్మ.
0: సిమిలర్ ఇస్ ఎయిర్.
1: ఆ గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుందో
0: జస్ట్ ఎస్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్
1: ఆ ప్రాణము సర్వత్రా ఉంటుండాలి.
0: సో ఆల్సో ది స్పిరిట్
1: ఆత్మ అనగా
0: ఆత్మ
1: ప్రాణ సంబంధమైనటువంటిది
0: ఈజ్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
1: దేవాలయం లోపల కూడా ప్రాణ ప్రతిష్ట అంటారు, ప్రాణ ప్రతిష్ట చేస్తుంటారట.
0: దేర్ఫోర్ ఇన్ టెంపుల్స్ ఆల్సో ఇన్స్టలేషన్ ఆఫ్ ద ఐడల్ మెంట్ ఇన్స్టలేషన్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: మన ప్రాణమే ఆత్మతత్వము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ సోర్స్ ఇస్
1: నీ ప్రాణమే లేకపోతే నీవు ఎట్లా ఉన్నావు?
0: Without this life, how do you
1: ఎట్లా ఉంది?
0: How do you find the air?
1: శ్వాస నిశ్వాసం ఏ విధంగా జరుగుతున్నాయి?
0: How are you able to breathe?
1: కనుకనే పంచభూతములంతా కూడా నువ్వు భగవత్ స్వరూపమే.
0: All five elements are basically divine.
1: గాలి, నీరు,
0: వాటర్,
1: శబ్దము,
0: ద సౌండ్,
1: ఈ యొక్క స్పర్శ,
0: ద టచ్,
1: అంతా కూడా రూపము, అంతా భగవత్ స్వరూపమే.
0: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్,
1: స్పర్శ, రూప, రసగంధాదులు,
0: ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ విజన్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్, దేర్ ఆల్ డివైన్.
1: బుద్ధుడు బోధించినటువంటిది,
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: అన్ని పెద్దలు బోధించినటువంటివన్నీ విన్నాడు.
0: హీ హెర్డ్ ఆల్ దట్.
1: ఎంతమంది పెద్దల్లో దర్శించాడు.
0: హీ విజిటెడ్ మెనీ నోబుల్
1: పీపుల్. ఎంతమంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలు చదివారు.
0: హీ హస్ గాన్ త్రూ మెనీ సీక్రెట్ బుక్స్.
1: ఏమీ అర్థం కాలేదు.
0: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: కట్టగడ ఆ బుక్కులంతా తీసి ఒక పక్కన పారవేశాడు.
0: హీ హస్ థ్రోన్ అవుట్ ఆల్ బుక్స్.
1: ఇవన్నీ మనకి ఏం బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లెర్న్?
1: ఆర్టిఫిషియల్ బోధిస్తున్నాయి.
0: దే ఆల్ టీచ్ ఓన్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్.
1: రెండు రెండు నాలుగు అని బోధిస్తున్నాయి.
0: దే ఓన్లీ టీచ్ టూ ఇంటూ త్రీ.
1: రెండు రెండు నాలుగు అంటే చెప్తున్నావు కానీ రెండు రెండు నాలుగు ఏ విధంగా నువ్వు నిర్ణయం చేస్తున్నావు?
0: బట్ హౌ కెన్ యూ డిసైడ్ టూ ఇంటూ టూ ఇస్ ఫోర్?
1: ఈ రెండును కలిపితే కదా నాలుగు అవుతున్నాయి.
0: వెన్ యూ యాడ్ దిస్ టూ అండ్ దట్ టూ దెన్ ఇట్స్ ఫోర్.
1: కనుకనే ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం గుర్తించాలంటే పంచభూతముల తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ థరోలీ ద నేచర్ ఆఫ్ ఫైవ్.
1: అప్పుడే బుద్ధుడు పంచభూతముల యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఇదే భగవత్ స్వరూపం అన్నాడు.
0: ఇట్ వాస్ దెన్ బుద్ధ అండర్స్టూడ్ ద వెరీ నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్.
1: తక్షణమే నిర్వాణుడయ్యాడు.
0: అండ్ దెన్ హీ వాస్ లిబరేటెడ్ అట్ దట్ మోమెంట్.
1: ఏదో దేవుడు దేవుడు దేవుడు అని మొక్కుతూ పోతే,
0: వెన్ యూ గో ఆన్ సేయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్,
1: విగ్రహాలని మొక్కుతూ పోతే ఇంకో కొంతవరకు నీకు తృప్తి ఉండవచ్చు.
0: యు మే హావ్ సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: కాదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ అందులో లేదు.
0: బట్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ఫుల్.
1: సర్వము నీ హృదయంలో ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక నీ ఇంద్రియాన్ని నీవు మొట్టమొదట వశం చేసుకో.
0: సో కంట్రోల్ యువర్ సెన్సెస్.
1: ఇంద్రియాన్ని నీవు అర్థం చేసుకో.
0: అండర్స్టాండ్ యువర్ సెన్సెస్.
1: అప్పుడే నీకు దైవత్వం ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ కెన్ రీచ్ డివినిటీ.
1: ఆ నిర్వాణ సంగతులను చూస్తూ వచ్చాడు ఆనందుడు.
0: అండ్ ఆనంద వాజ్ వాచింగ్ ద స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: బుద్ధుని యొక్క చిన్న తినితల్లి కొడుకు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆనంద ఇస్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: స్టెప్ బ్రదర్
0: ఇస్ స్టెప్ బ్రదర్ ఆఫ్ బుద్ధ.
1: అతను బుద్ధుడు పోతున్నాడని కంటితల్లి కాచారు.
0: హి వాస్ షెడ్డింగ్ టియర్ యాజ్ హి వాస్ నోటీసింగ్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధ నోటీస్డ్
1: ఈ దేహాభిమానం ఇంకా ఎందుకు నువ్వు పెంచుకుంటున్నావు?
0: అండ్ ఇస్ వై డు యూ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్?
1: పాడు దేహం అనేటువంటిది నెగటివ్.
0: బాడీ ఇస్ నెగటివ్.
1: నేను పాజిటివ్.
0: ఐఎమ్
1: నెగటివ్. ను త్యజించక తప్పదు.
0: యూ హ్యావ్ టు గివ్ అప్ నెగటివ్ వన్ టైమ్.
1: నెగటివ్ ఈనాడంతా పెంచుకొని పెంచుకోకపోవటం చేతనే,
0: యూ హ్యావ్ మోర్ ఆఫ్ దిస్ నెగటివ్.
1: దేహాభిమానం పెంచుకోవటం చేతనే
0: యువర్ బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానం క్షీణించిపోతున్నాయి.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: ఎప్పుడు దేహాలు దేహాలు దేహాలు దేహాలు.
0: వి గో బై ద బాడీ ఆల్ ద టైమ్.
1: దేహాన్ని చుచ్చుకోవాల్సింది.
0: యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ.
1: మన కర్తవ్య కర్మలు ఆచరించవలసింది.
0: యూ హ్యావ్ టు డు యువర్ డ్యూటీ.
1: దేహాన్ని పోషించవలసింది.
0: యూ హ్యావ్ టు మెయింటైన్.
1: కానీ దేహమే సత్యమని భావించకూడదు.
0: బట్ యెట్ వి షుడ్ నాట్ కన్సిడర్
1: పంచభౌతికము.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహము కూడక తప్పదు. ఎప్పుడు
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నియామియుండు.
0: ద ఇన్వెలర్జం
1: గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
0: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్ నైదర్ లిబరేషన్ నాట్ బాండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: గుణతింపగా ఆత్మరూపుడై.
0: And he is in the form of the self.
1: కాబట్టి ఈ దేహాభిమానంతో మనం కాలాన్నంత వ్యర్థం చేసుకోకూడదు.
0: Let's not waste our time with this body.
1: కానీ దేహాన్ని పోషించుకోవాల్సింది.
0: But however, we have to maintain our
1: దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: But to protect our body.
1: కానీ కాలమంతా దేహంపైనే మనం ఆధారపడకూడదు.
0: We should not spend all the time thinking of the body.
1: ఆత్మ లేకపోతే కాలం దేహం ఏం చేస్తుంది?
0: Without this self, what is that you do with the body?
1: ఆధారమైనటువంటి ఆత్మ.
0: The foundation is self.
1: అది ఫండమెంటల్.
0: That is fundamental.
1: ఆ సత్యమైనటువంటి దీన్ని మనం విశ్వాసం లేకుండా,
0: without faith on this fundamental truth,
1: అనేటువంటిది అంత మనం విశ్వాసం చేసుకుని,
0: we have got faith in all the negative of the body,
1: దీన్ని మాత్రమే మనం పోషించుకుంటూ వస్తున్నాం,
0: and we think of the body only,
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: చాలా తప్పు.
0: It's a very big mistake.
1: ఎందుకంటే ఈ దేహంతో మనము ఈ యొక్క ఇంద్రియాలను మనం పోషించుకుంటూ రావాలి.
0: And in fact, we have to take care of these senses attached to our body.
1: పోషించడం చేత,
0: with this,
1: ఎందుకోసం పోషించాలి?
0: Why?
1: ఎందుకంటే ఈ లావణ్యాన్ని పెంచుకునే కోసమని.
0: బికాస్ టు సీ దట్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
1: లావణ్యం అంటే ప్రాచీనులంతా దీన్ని క్యారెక్టర్ అన్నారు.
0: దిస్ లావణ్య ద బ్యూటీ ఇన్ ద ట్రూ సెన్స్ ఇస్ క్యారెక్టర్.
1: చాలా మంది లావణ్య లావణ్య అని పేరు కూడా పెట్టుకుంటుంటారు.
0: మెనీ హ్యావ్ నేమ్స్ దిస్ లావణ్య.
1: లావణ్యం ఎంత పెరిగిపోతుందో వాడు అంత గుణవంతుడిగా మారిపోతుంటాడు.
0: లావణ్య ద బ్యూటీ విల్ మేక్ యూ వర్చువస్.
1: వాడి అందచందములు కూడా పెరిగిపోతుంటాయి.
0: ద బ్యూటీ హీ వుడ్ బి మోర్ హ్యాండ్సమ్.
1: ఎంత వయసు వచ్చినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఏజింగ్
1: లావణ్యం అనేటువంటి దాన్ని మనం పోషించుకుంటూ వస్తే
0: when once you maintain
1: ఎప్పుడు యవనుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎటర్నల్లీ
1: ఎప్పుడు ఆనందమయుడిగానే ఉంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్లెస్డ్
1: ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంటాడు.
0: యూ విల్ బి ఎవర్ బ్యూటిఫుల్
1: అది ఏ సత్యం శివం సుందరం.
0: దట్ ఈస్ సత్యం శివం సుందరం.
1: ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ. పిల్లలు 77 సంవత్సరం దీనికి.
0: భగవాన్ ఈ 77
1: దీనికి ఎందుకోసం ఇంత అందం వచ్చింది? లావణ్యమే దీనికి ఒక అందము.
0: దట్స్ లావణ్య ఇస్ బ్యూ
1: అనగా దీన్ని ఇంద్రియ నిగ్రహమే దీనికి లావణ్యం.
0: ఇట్ ఇస్ ద సెన్స్ కంట్రోల్ దట్ యాడ్స్ టు ద బ్యూటీ.
1: అప్పుడే ఎంత గొప్పవారైనా కూడా లావణ్యంగా ఉంటారు.
0: ఎవ్రీబడి వుడ్ కంటిన్యూ టు బి హ్యాండ్సమ్.
1: రాములు ఎక్కడే గానీ ముస్లిం అయినటువంటి రాములు కనపడటం లేదు.
0: యూ మైట్ నాట్ హావ్ సీన్ రామా ఇన్ హిస్ ఓల్డ్
1: ఏజ్. రాముడు యవ్వనుడే.
0: రామా ఇస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎప్పుడు కూడా ముసలిగా కనిపించడం లేదు.
0: కృష్ణ నెవర్ ఏజ్డ్.
1: కృష్ణుడు కూడా ఎప్పుడు కూడా లావణ్యుడే.
0: కృష్ణ వాజ్ ఎవర్ యంగ్
1: అనగా యువకుడే.
0: ఎవర్ గ్రీన్
1: నిరంతరం కూడా వీరి లావణ్యమే యువకత్వాన్ని పెంచుతుంది.
0: ఎవర్ ఎవర్ యంగ్ ఎవర్ యూత్ఫుల్.
1: ఈనాటి పిల్లలు చూస్తామంటే
0: ఇఫ్ యు సీ ది యంగ్స్టర్స్
1: 16-17 సంవత్సరాల పిల్లలే
0: అట్ ది ఏజ్ ఆఫ్ 16-17 ఓపెన్ రింకిల్స్ ఆన్ ద ఫేస్
1: ఆ విధంగా తయారైపోతున్నారు పిల్లలు.
0: దే ఆర్ లైక్ యంగ్స్టర్స్.
1: మళ్ళీ చూస్తే ఏమైనా 75 ఇయర్స్ ఏ 60 ఇయర్స్ అని ఆశ్చర్యం వేస్తుంది.
0: యువర్ మిస్టేక్ ఇన్ థింకింగ్ దట్ హీ మైట్ బి 60 or 75.
1: అది కాదు, ఎప్పుడు కూడా దృఢంగా ఉంటుంది.
0: యూ షుడ్ బి ఎవర్ యంగ్.
1: ఎప్పుడు ఈ ఇంద్రియాలను మనం పోషించుకోవటం.
0: అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్.
1: ఇంద్రియాలకు తగినటువంటి పనులు మనం ఇవ్వాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ వర్క్ టు దిస్
1: ఏ ఇంద్రియముకు ఆ ఇంద్రియమే ప్రత్యేకమైనటువంటి ప్రపంచము.
0: అండ్ ఈచ్ సెన్స్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ జాబ్.
1: ఈ దీనికి ప్రత్యేకమైన ప్రపంచం ఎక్కడా కనిపించడం.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దిస్.
1: చెవుకు చెవే, ముక్కుకు ముక్కే, నోరు నోరే.
0: అండ్ ద నోస్ ద మౌత్ అండ్ ఇయర్ హావ్ దేర్ అసైన్డ్ డ్యూటీ.
1: దేహంగా రూపొందుతుంది.
0: ఆల్ దిస్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: కనుకనే ఈ ఏకత్వాన్ని పోంచుకున్నటువంటి, ఏకత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించడమే లావణ్యము అన్నారు.
0: అటాచింగ్ వాల్యూ టు దిస్ యూనిటీ ఇస్ త్రూ బ్యూటీ లావణ్య.
1: ఎప్పుడూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
0: యూ షుడ్ స్మైల్ కంటిన్యూస్లీ. స్మైల్
1: నవ్వటం కాదు,
0: నాట్ లౌడ్ లాఫ్టర్, స్మైల్.
1: మనం ఎప్పుడు ప్రహసన్ హసన్ చిరునవ్వు నవ్వు.
0: స్మైల్ నాట్ లాఫ్టర్.
1: నిజంగా ఎవరైనా ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది.
0: ఇవ్ ఎనీ వన్ క్రైస్
1: మనిషి ఏడ్చవలసిన వాడే కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: మనిషి ఏడ్చకూడదు.
0: మ్యాన్ షుడ్ నెవర్ క్రై.
1: ఎందుకు ఏడ్చాలి?
0: వై షుడ్ యూ క్రై?
1: వాడు ప్రసన్నుడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్వెలర్ ఇస్ పీస్ఫుల్.
1: ఆత్మ తన యందు దృఢంగా ఉంటుండాలి.
0: సెల్ఫ్ స్పిరిట్ ఇస్ సో
1: స్ట్రాంగ్. కాబట్టి ఏడ్చనేకూడదు.
0: నెవర్ క్రై.
1: కాబట్టి నిరంతరం కూడాను అసందుగా ఉంటుండాలి.
0: సో స్మైల్ అండ్ స్మైల్.
1: కనుక మానవుడు పిల్లలైనటువంటి మీరు
0: యంగ్స్టర్స్
1: ఈ యొక్క జీవితం లోపల మంచి అభివృద్ధి కాంచి
0: యు షుడ్ గ్రో
1: ఆదర్శవంతమైన వ్యక్తులుగా రూపొంది.
0: యు షుడ్ బి ఐడియల్.
1: దేశము లోపల అనాథులను, రోగులను, బీదలను, కష్టపడేటువంటి వారిని తగినటువంటి తోడ్పాటు చేసి వాళ్ళు అభివృద్ధి గావించాలి.
0: యు షుడ్ ఆల్సో హెల్ప్ ద ఫోర్ లాన్, ద పూర్, సిక్ అండ్ నీడీ పీపుల్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి మొదటి దినము,
0: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
1: ఈ సమ్మర్ క్లాసులు అంతా పెట్టుకోవటము,
0: వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్,
1: కాలం వ్యర్థం చేస్తున్నారనే ఉద్దేశంతో,
0: బికాస్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: ఈ 2 నెలలంతా కూడా ఎంతో వేస్ట్ అయిపోతుంటుంది.
0: 2 మంత్స్ వెకేషన్
1: ఈ వేస్ట్ లోపల ఇంద్రియాలంతా నాశనం చేసుకుంటున్నారు.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ వేస్ట్ ఆల్ సెన్సెస్
1: తద్వారా వాళ్ళ యొక్క చదువు పాడైపోతుంది.
0: అండ్ నేచురల్లీ యువర్ ఎడ్యుకేషన్
1: ఆరోగ్యం కూడా అడుగంటిపోతుంది.
0: హెల్త్ ఆల్సో మస్ట్ హావ్ గాన్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణాల లోపల పెంచుకొని
0: to make best use of this time you can develop ideals, good character, and you can be strong
1: enough,
0: and you can be satisfied.
1: నీకు సత్యానందం అవుతుంది.
0: విత్ ది సాటిస్ఫాక్షన్ అండ్ హెల్త్ యూ కెన్ హావ్ ట్రూత్ఫుల్
1: సత్యానందం.
0: ద ట్రూత్ఫుల్ బ్లెస్
1: పరమ సుఖదం.
0: ఇట్ సుప్రీం
1: కేవలం జ్ఞానమూర్తి.
0: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్
1: ద్వంద్వాతీతం,
0: నాట్ డ్యూ
1: కగన సదృశ్యం,
0: ఎథీరియల్
1: తత్వమస్యాదిత్యం.
0: అండ్ దట్స్ వాట్ ఏగనదు అదర్
1: ప్రిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ నీ యొక్క ఆనందము.
0: ఇట్స్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్, క్రిస్టల్ క్లియర్, ఇమ్మోర్టల్, నెక్టరైన్, ఎటర్నల్.
1: ఎప్పుడు కూడా సదానందులై ఉండాలి.
0: బి ఎటర్నల్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు సదానందులై ఉంటారు?
0: వెన్ ఇస్ పాసిబుల్.
1: దేహాభిమానం పెంచుకుంటే వాడికి ఆనందమే శూన్యం.
0: ఇఫ్ యు గాట్ అటాచ్మెంట్ టు ద బాడీ యు విల్ నాట్ బి బ్లిస్ఫుల్.
1: బాడీ కొంతవరకు మాత్రమే దీన్ని పోషించాలి.
0: యు హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కాలమంతా దీనికే పెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ స్పెండ్ ఆల్ ద టైం ఫర్ ఇట్.
1: చికెన్ వంటలంతా కూడా వంటలుగా భుజించుకొని అంత ఒట్టి పెట్రోల్ వేసినట్టుగా ఈ ట్యాంకు వేయకూడదు.
0: యు షుడ్ నాట్ గో ఆన్ ఫిల్లింగ్ యువర్ స్టమక్ లైక్ ఎ గ్లట్టన్.
1: హితమైన ఆహారము
0: that which is acceptable.
1: నేను ఇలా చెప్తున్నాను పిల్లలకు.
0: భగవాన్ ఇస్ టెలింగ్ యూ టుడే.
1: నేను
0: భగవాన్
1: చాలా మంది నాతో భోంచేస్తుంటారు.
0: మెనీ పీపుల్ డైన్ విత్ హిమ్.
1: కానీ ఇప్పుడు ఒక నెల నుంచి కూడా అన్నం కూడా మానేసేసాను.
0: ఫర్ ద పాస్ట్ వన్ మంత్ భగవాన్ ఈజ్ నాట్ టేకింగ్ ఫుడ్.
1: సంకటి తినేటువంటి వాడిని.
0: యూస్ టేక్ దిస్.
1: ఇప్పుడు సంకటి కూడా మానేసేసినాను.
0: ఈజ్ నాట్ ఈవెన్ టేకింగ్.
1: తెల్లవారి కూడా ఒక రొట్టె.
0: ఈజ్ నాట్ టేకింగ్ ఈవెన్ దట్ రాగి మాల్ట్.
1: పూజించడం లేదు.
0: ఈజ్ నాట్ ఎట్ ఆల్.
1: ఎంత ఆనందంగా ఉన్నాను నాకు తెలుసు.
0: యట్ హీస్ బ్లిస్ఫుల్.
1: మీరు అనుకోవచ్చు స్వామి బలహీనంగా ఉన్నాడు. మీ దృష్టి ఎట్లాంటిది? తద్భావం తద్భవతి.
0: You may think Swami is weak. That's your feeling after all.
1: No weakness. Sir.
0: No weakness.
1: I am very strong.
0: Bhagavan is very strong.
1: He
0: is ready to walk to any long distance. You don't know.
1: ఏమైనా అవసరం వస్తే బాగా పరిగెత్తుతాడు.
0: Oh, Bhagavan is prepared to run even.
1: దీనికి మూల కారణము,
0: వాట్స్ ద రీజన్?
1: నా లావణ్యమే.
0: దాట్స్ ద బ్యూటీ ది లావణ్య.
1: నా లావణ్యమే ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
0: ద లావణ్య ద బ్యూటీ గివ్స్ ద బ్లెస్.
1: చాలా మంది చూస్తుంటారు,
0: యు నో మెనీ,
1: స్వామి చాలా అందంగా ఉన్నాడే.
0: యు సే ద స్వామి ఇస్ వెరీ హ్యాపీ.
1: నేను అందంగా ఉంటుంటే పేషెంట్ గా ఉంటానా?
0: హి విల్ నెవర్ బి ఎ పేషెంట్. నో,
1: నాకు ఎట్టి విచారము లేదు.
0: ఐ
1: ఆల్వేస్ బ్యూటీ.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్.
1: కనుక నేను ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి విచారణకు పోను.
0: హి హస్ నో వరీస్ వాట్సోఎవర్.
1: కనుక మీరు కూడా ఫాలో మీ.
0: యు ఆల్ ఫాలో భగవాన్.
1: అందరు కూడా చెప్తుంటాను నేను.
0: భగవాన్ టెల్స్
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
0: భగవాన్ టెల్స్ ఎవ్రీబడి మై
1: నా లైఫ్ ని మీరు మెసేజ్ గా తీసుకుని నడుచుకుంటారండి.
0: టేక్ భగవాన్స్ లైఫ్.
1: మీరు కూడా ఎంతకాలమైనా కానీ దృఢ సంకల్పులుగా ఉంటుండి మంచి పటుత్వాన్ని పొందుతారు.
0: విత్ ఆల్ ద డిటర్మినేషన్ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్దీ ఇఫ్ యూ ఫాలో భగవాన్.
1: ఆ విధంగా ఉంటుండి జీవితాన్ని దృఢమైన జీవితంగా సంపాదించుకుని దేశానికి తగినటువంటి ఒక సాయం చేయండి.
0: యూ షుడ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ అండ్ యూ షుడ్ హెల్ప్ దిస్ కంట్రీ.
1: మేము పుట్టిండేది సేవ కోసం పుట్టాం కానీ నాయకత్వం కోసం కాదని భావించాలి.
0: యు ఆర్ బోర్న్ టు సర్వ్ నాట్ టు రూల్.
1: కనుక మీరందరూ సేవకులే.
0: యు ఆర్ ఆల్ సర్వెంట్స్.
1: సేవకులు అంటే ఏమి? పనిచేసేటువంటి వాళ్ళు.
0: సర్వెంట్స్ ఆర్ దోస్ దట్ వర్క్.
1: కనుక ఆ సేవకత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ దిస్ వర్క్మెన్షిప్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని గారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మన యొక్క క్లాసు జరిగిన తర్వాత బయటికి పోయి మీరు కాలంని వ్యర్థం చేయకండి.
1: ఎవ్రీ డే ఆఫ్టర్ ది క్లాసెస్ ఆర్ ఓవర్ డోంట్ మూవ్ అవుట్ సైడ్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఇన్నటువంటి ఒక మంచి విషయాలను,
1: all the good things you have learned,
0: bodhinchinatvanti manchi vishayalanu,
1: all the things that have been told to you,
0: manam chestu
1: better you recapitulate,
0: nenu pint cheskuntunnam,
1: and see that they are imprinted in your heart.
0: Adhe meeri paridhyanam cheyavalsinatvanti pani,
1: that's what you are supposed to do during these 10 days.
0: Aa print aipotam cheta anta meeku ekkada poyinappudiki adhe mee drushyamlo kalipistundi.
1: When once these lessons are imprinted on your heart, you will maintain them.
0: Gopikalu cheppe
1: they'll be indelible.
0: Gopikalu cheppetundi varu,
1: Gopika said,
0: ఏమిటి ఉద్ధవుడు వచ్చాడు,
1: ఉద్ధవ కేమ్,
0: కృష్ణుని యొక్క మెసేజ్ మీకు పంపినాడు,
1: కృష్ణ
0: వినండి అన్నారు.
1: హి సెడ్ యు ఫాలో మీ, లిసన్ టు
0: ఏమిటి మాకు మెసేజ్,
1: వాట్ ఇస్ మెసేజ్,
0: కృష్ణుడే మాకు కావాలి కానీ మెసేజ్ మాకు అక్కర్లేదు,
1: వి వాంట్ కృష్ణ నాట్ ది మెసేజ్,
0: వద్దు,
1: నో వి డోంట్ వాంట్ ఇట్.
0: ఏ విధమైనటువంటి మెసేజ్ కావాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ మెసేజ్ యు నీడ్,
0: మా హృదయం లోపల ప్రింట్ అయిపోయినాడు కృష్ణుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ కృష్ణ గాట్ హింసెల్ఫ్ imprinted
0: on our hudiyanni krishnundi veru cheyadaniki evariki taram kadu,
1: and krishna in our heart cannot be separated.
0: Aa ekamainatundi danini mem ee reethiga veyagam cheyagam,
1: that which is one cannot,
0: evaru cheyaleru,
1: none can do it.
0: Kabatti I and God are one,
1: so I and God are one.
0: Aa ekatvaniki manam penchukoni raavali,
1: we should develop this oneness.
0: Kanaka kaalamni vyartham cheyakunda,
1: don't waste your time,
0: oka దుర్భావమైనటువంటి మాటలను మాట్లాడకుండా,
1: డోంట్ ఇండల్జ్ ఇన్ గాసిప్,
0: అనవసరంగా లేనిపోని మాటలతో కాలంను వ్యర్థం చేయకుండా,
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ అన్నెసరీ టాక్,
0: మౌనంగా ఉండాలి,
1: మెయింటైన్ అబ్జర్వ్ సైలెన్స్,
0: లెస్ మోర్ వర్క్,
1: టాక్ లెస్
0: మోర్ స్టడీ,
1: మోర్ స్టడీ, మోర్ స్టడీ.
2: You are listening to a discourse delivered by Bhagavan on the morning of 16th May 2002 during the inauguration of the summer course in Indian culture and spirituality.

0: సత్యం నాస్తి పరమం పదం, సత్యం నాస్తి పరమం పదం. ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈశ్వరునకు సత్యమే సిరి సంపదలు.
1: ట్రూత్ కాన్స్టిట్యూట్స్ ద ప్లెంట్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద డివైన్. ఈశ్వర
0: భోగభాగ్యములు అతన్ని ఆశ్రయించినటువంటి వస్తువులు.
1: ఆల్ ద ప్లెజర్స్ అండ్ ద ఫ్లూయన్స్ ఆర్ ఆఫ్టర్ హిమ్.
0: సత్యములకు మించినటువంటిది ఈ జగత్తునందు మరొక వస్తువు లేదు.
1: In this world, there is nothing beyond the truth.
0: నీతి నిజాయితీలు కలిగినటువంటి స్థానంలో మృత్యుదేవుడు కూడాను భయపడిపోతుంటాడు.
1: Even death is afraid to approach any person with morality and honesty.
0: సత్యానికి మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: There is no mightier power than truth.
0: సత్యమే సర్వశక్తిమయము.
1: Truth is all powerful.
0: సర్వశక్తిమయమైనటువంటి సత్యము సర్వ మానవుల యందు కూడాను అగమ్యగోచరంగా నిలిచి ఉన్నది.
1: This all powerful truth is present, latent in everyone.
0: సత్యం సర్వభూతాంతరాత్మ.
1: Truth is present in all of the beings.
0: సత్యమే దైవము.
1: Truth is God.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is the truth?
0: ఇక్కడనే.
1: It is here.
0: ఎక్కడ చూచినా ఉన్నది సత్యం.
1: Truth is present everywhere.
0: సత్యం లేని స్థానము సత్యము కాని పదములు జగత్తులో కానరావు.
1: In this world you don't find any material or any place where there is no truth.
0: సత్యమే సర్వ సంపదలకు మూల కారణం.
1: Truth is the foundation for all prosperity.
0: ఇట్టి సత్యాన్ని ఈనాటి మానవుడు విస్మరించడం చేత అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి అయ్యుతున్నాడు.
1: Since man has forgotten this truth, he is passing through the experiences of sadness, misery, troubles and problems.
0: ఈనాటి దేశం యొక్క పరిస్థితి అల్లకల్లోలముగా ఉండటం కారణమేమిటి? సత్యాన్ని విస్మరించటమే.
1: The reason behind the agitations in this country is this: it has forgotten truth.
0: సత్యము మొరాలిటీ అనగా నీతి ఇవి రెండు కూడాను ట్విన్స్.
1: Truth and morality are the twins.
0: కనుకనే నీతి నిజాయితీలు నిజమైనటువంటి యొక్క సోదరులోని.
1: The truth and morality are true brothers.
0: నిన్నటి దినము నిజాయితీని గురించి చెప్తామనుకున్నాం, కానీ నీతిని మాత్రమే బోధిస్తూ వచ్చాం.
1: Yesterday you have been taught about this morality and the integrity is left.
0: నీతి మానవులకు ప్రధానమైనటువంటి ఖ్యాతి.
1: It is neeti morality that brings you khyati, reputation.
0: ఈ ఖ్యాతి మాత్రమే కాదు, నీతి మానవ జాతి యొక్క ప్రాణము.
1: In fact, neeti morality is the makes you belong to this human society, jati.
0: ఇట్టి మానవ జాతికి నీతి నిజాయితీలే ప్రధాన ప్రాణకోశములు.
1: The life breaths, life principles for humanity are these two: neeti morality, nijayati, the honesty.
0: Kanuka satya roopamainatunti yokka daivamunu sakshatkarimpa chesukotame manavuni pradhana kartavyam.
1: Man's main responsibility lies in enjoying the manifestation of the divine, divine who is truth.
0: Itti daivatvanni పొందేటువంటి యొక్క మానవుడే నిజమైన మానవుడు.
1: You can call yourself a true human if you attain divinity.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుడా.
1: Son of Bharat, listen to this truth. It is only true human society that has known, practiced morality.
0: సత్యం నాస్తి పరో ధర్మహాని. మను చక్రవర్తి ఈ సత్యాన్ని గురించి ఎన్నో విధములకు కూడాను ప్రబోధిస్తూ వచ్చాడు జగత్తుకు.
1: ఎంపరర్ మను టాట్ ది మిస్టరీ ఆఫ్ ట్రూత్ ఇన్ డిఫరెంట్ వేస్, టెలింగ్ దట్ ఇట్ ఇస్ హైయెస్ట్, దేర్ ఇస్ నో అదర్ పాత్ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: సత్యంబునందుండి సర్వం సృజించి.
1: ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ట్రూత్ హీ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సత్యంబునందు అడగే సర్వ సృష్టి.
1: ది హోల్ క్రియేషన్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు ద ట్రూత్.
0: సత్యమహిమలేని స్థలమేది కనుకున్న.
1: You do not find any place where there is no truth.
0: Suddha sattvam idiya chudaraya.
1: It is the pure unsullied truth itself.
0: Itti satya swaroopudainatvanti daivatvanni ee naadu manavudu vismarinchadame kaaka kevalamu poorthi marchipoye sthitiki vachadu.
1: He has forgotten the divine, the very personification of truth, and has totally forgotten the entire principle of divinity.
0: Satyanni marchinatvanti manavudu nityatvanni pondaledu.
1: Man who has forgotten truth can never attain the state of eternity.
0: Daivatvanni asalantikante pondaledu.
1: He can never attain reach divinity.
0: Kanuka satyanni maravakoodadu.
1: So never forget truth.
0: Itti satyatattvamunu prabodhinche nimittamu daivame sakshatkaristuntadu.
1: God incarnates to teach the principle of truth.
0: Prachina kalapunandu rajulandaru kudanu satyanni anusarinchi palistu vacharu rajyamulu.
1: In ancient times, kings ruled their kingdoms following the principle of truth.
0: Andulo pradhanamainatundi Harishchandrudu satyame pranamuga teesukunnadu.
1: Harishchandra emperor considered truth as his very breath.
0: Bari biddalanu ammukoni kudanu సత్యానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.
1: హి హస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు ట్రూత్ దట్ మేడ్ హిమ్ ఈవెన్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్ అండ్ చైల్డ్.
0: రాజ్యాన్ని కూలదొక్కుని దివ్యత్వమైనటువంటి సత్యానికి ప్రాణం నందించాడు.
1: హి లాస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ సరెండర్డ్ టు ది డివినిటీ.
0: ఈ సత్యమే నాకు నిజమైనటువంటి రాజ్యము అన్నాడు.
1: హి కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ హిస్ వెరీ కింగ్డమ్.
0: ఈ సత్యరాజ్యమే లేకుండా నేను ఒక రాజునే కాదు.
1: Without this kingdom of truth, I cannot call myself an emperor.
0: కనుక ఈ సత్యము నిమిత్తమై సర్వమును నేను త్యాగం చేస్తానన్నాడు.
1: He was prepared to sacrifice everything for truth.
0: సత్యం నాస్తి పరో ధర్మ. దీనికి మించినటువంటి ధర్మం లేదు నాకు.
1: There is no other dharma higher than that of satya, truth.
0: కనుక సత్యమే మానవులకు ప్రాణస్వరూపము.
1: Therefore, truth is the very life of man.
0: నీతి నిజాయితీలు రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క పవిత్రత.
1: The sanctity of human life lies in the combination of morality and integrity.
0: ఈ సత్యం బాహ్యమైనటువంటి యొక్క శక్తులతో ప్రాప్తించినటువంటిది కాదు.
1: This cannot be obtained by worldly things.
0: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైనటువంటి యొక్క శక్తులతో పాటుపడి అనేక విధములుగా సత్యమును కోల్పోతున్నారు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హి హస్ లాస్ట్ ట్రూత్ ఫాలోయింగ్ ద వరల్డ్లీ ఫిజికల్ పర్సూట్స్.
0: పూర్వము హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు రావణుడు కుంభకర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇత్యాది మహావీరులందరూ కూడాను సత్యాన్ని విస్మరించడం చేతనే తాను అట్టి గతికి పొందగలిగారు.
1: హిరణ్యాక్ష, హిరణ్యకశిపు, రావణ, కుంభకర్ణ, దుర్యోధన, దుశ్శాసన హ్యావ్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ హ్యావ్ రూయిన్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్
0: వీరందరూ సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు.
1: దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్.
0: గొప్ప మేధావులు.
1: దే ఆర్ ఇంటెలెక్చువల్స్.
0: గొప్ప పండితులు.
1: దే ఆర్ స్కాలర్స్.
0: గొప్ప తెలివితేటల వారు.
1: దే ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: అయినప్పటికీ
1: యట్
0: నీతి నిజాయితీలు రెండు కూడాను కోల్పోవడం చేతనే తాము సర్వస్వమును కోల్పోయారు.
1: యాజ్ దే హ్యావ్ నో మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ దే లాస్ట్ ఎవ్రీథింగ్.
0: కనుక బాహ్యమైనటువంటి యొక్క శక్తుల కోసం మనం పాటు పడనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ఎక్స్టర్నల్స్.
0: నేడు రావచ్చు రేపు పోవచ్చు.
1: యు మే అటెండ్ దెమ్ టుడే అండ్ లూజ్ టుమారో.
0: కానీ పోయేటువంటిది కాదు సత్యము.
1: ట్రూత్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఒక్క పర్యాయం మానవుని యందు ప్రవేశించిన ఏమాత్రం కూడా నువ్వు కదిలేటువంటిది కాదు.
1: వెన్ వన్స్ ట్రూత్ గెట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇట్ విల్ నెవర్ ఫ్లీ.
0: అట్టి కదలక మెదలక స్థిరమైనటువంటి ఒక తత్వాన్ని ప్రబోధించి మానవత్వాన్ని కాపాడేటువంటిది సత్యం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ అప్హోల్డ్ యూ బికాస్ ఇట్ ఈస్ చేంజ్లెస్ అన్వేవరింగ్ అండ్ స్టెడీ.
0: సర్వ సౌఖ్యములు సర్వ సదుపాయములు సర్వ భోగ భాగ్యములు కూడా సత్యము నుండి ఆవిర్భవిస్తాయి.
1: Out of truth you can have all conveniences, comforts, pleasures and plenty in prosperity.
0: Kanaka bahyamaina laukikamaina prakrutamainatundi oka saubhagyamulu nimittamai manam prakulaadanakkaledu.
1: You don't need to struggle hard for all the external ephemeral fleeting joys and pleasures of the world.
0: Nityasatyamainatundi oka pavitramainatundi oka neethi nijayithilanu manamu ee naadu kaapaadali.
1: What we have got to protect today is that eternal principle, the sacred twins of neeti and nijayati. We have to propagate these two principles of morality and integrity.
0: We are
1: forgetting truth, expecting temporary happiness.
0: ధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: We are forgetting the righteous.
0: సత్యం ఎక్కడ ఉండునో ధర్మం అక్కడ అనుసరిస్తూ ఉంటుంది.
1: Where there is truth, dharma will follow.
0: ఈ ధర్మం అనేటువంటిది సత్యానికి సరైనటువంటి మిత్రులు.
1: ధర్మ ఈజ్ ది ట్రూ ఫ్రెండ్ ఆఫ్ సత్య ట్రూత్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని.
1: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ ట్రూత్.
0: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు ధర్మం.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ అదర్ పార్ట్ బియాండ్ ట్రూత్.
0: మానవుడు జన్మమెత్తిన తర్వాత సత్యాన్ని పాలించడానికి సత్యాన్ని నడుచుకున్నట్టుకు తగిన కృషి చేయాలి.
1: Having been born as a human being, one has to tread along the path of truth.
0: ఈనాటి మానవుడు సత్యమును పూర్తి విస్మరించి ధర్మమన్నది ఏమిటో గుర్తించుకొనక నీతి నిజాయితులకు స్వాగతం చెప్పి కొన్ని విధమైనటువంటి యొక్క సుఖాలను పొందాలని ప్రయత్నిస్తున్నాడు.
1: Man today has forgotten what truth is, what righteousness is. He is not proceeding along righteousness and morality.
0: సత్యమును కోల్పోయినటువంటి వాడు నీతిని ఏమాత్రం కూడా పొందలేడు.
1: The one who has lost truth can never have morality.
0: ఇట్టి నీతిని పొందవలన నిజాయితీని ముందు ఉంచుకోవాలి.
1: To be moral, one has to keep up the integrity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: ఈనాటి యువకులు,
1: modern youth,
0: నీతి నిజాయితీలను ప్రధానమైన లక్ష్యం ఉంచుకొని వాటి నిమిత్తమైన ప్రాణములను అర్పితం గావించి జీవితమంతా నీతి నిజాయితీలతో మనము జీవించుటకు ప్రయత్నించాలి.
1: మోడర్న్ యూత్ షుడ్ డిటర్మిన్ టు లివ్ అలాంగ్ దీస్ టూ లైన్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ షుడ్ బి ఈవెన్ ప్రిపేర్ టు డెడికేట్ దేర్ లైఫ్.
0: సత్యమునే మనం మర్చితిమా సర్వమును కూడా నువ్వు వదలని బారవుతావు.
1: When once you forget truth, it amounts to forgetting the rest.
0: కనుక సత్యమునే మనము కాపాడుకోవాలి.
1: So we have to safeguard this truth.
0: చంద్రమతిని తీసుకుని గంగానది తీరం లోపల హరిశ్చంద్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: హరిశ్చంద్ర వాస్ ప్రొసీడ్ అలాంగ్ ది షోర్ ఆఫ్ గంగా అలాంగ్ చంద్రముఖి.
0: చంద్రమతి, ఈ ప్రవాహంలో నిన్ను ఏ విధంగా నేను దాటించాలి అని విచారించాడు.
1: Harishchandra was inquiring as to how to help Chandramati to cross the river.
0: Dharmapatni ainatundi Chandramati cheppindi.
1: Wife Chandramati said,
0: satyamunakai manam arpitam gavincham, satyamunakai manam praakulaadutunnamu, satyanni manam vadalinappudu idi manamunu munchi vestundi, satyanni sadinchitama gattuku cherutam annadi.
1: Chandramati wife said to her husband, we follow truth, we have dedicated our life to truth. When once we forget truth, we get ourselves drowned in the river.
0: మన జీవితమంతా సత్యానికి అర్పితం చేశాం.
1: We have dedicated our entire life to truth.
0: కనుక మనం భయం ఎందుకు?
1: Why should we fear?
0: భయపడనక్కర్లేదు.
1: We don't need to fear.
0: ఆ సత్యమే మనం దాటిస్తుంది.
1: The truth will help us to cross.
0: సత్యమే మనం రక్షిస్తుంది.
1: Truth will protect us.
0: కనుక మీరు ధైర్యంగా ఉంటుండండి అని పతికి ధైర్యాన్ని బోధించింది ఈ సత్యమని.
1: The wife help her husband to pick up courage and strength at that moment.
0: Anaati satyapatulu itti pavitramaitvanti yokka satya dharmamulendu jeevithani garpadu chetane aanadu satya harishchandrudu aneetvanti peru saarthakanga nilchukunnadu.
1: In fact, the name Satyaharishchandra is so befitting because they followed Satya and Dharma.
0: కనుక మనం సత్యాన్ని పాటించుటకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to follow truth.
0: ఆడిన మాట తప్పకూడదు.
1: We should never go back the promise given.
0: అది ఏ సత్యమునకు భౌతికమైనటువంటి ఒక అర్థము.
1: That is the worldly sense of the term truth.
0: కనుకనే తన యొక్క గురువు అయినటువంటి ఒక ఉపాచార్యుడు వచ్చి బలిచక్రవర్తికి, నాయన వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు.
1: The preceptor came and said, the one who came to receive the offering is not ordinary one.
0: సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు కాదు.
1: The one who is asking is not an ordinary brahmin.
0: సాక్షాత్ సత్యస్వరూపుడే.
1: Is the very personification of divine.
0: కాబట్టి నీవు మాటని ఇవ్వవద్దు అన్నాడు.
1: So don't make any promise, said the preceptor.
0: దానికి నవ్వినాడు బలి చక్రవర్తి.
1: Emperor Bali smiled.
0: ఇచ్చిన మాటను తప్పించుకోవటము ఇది ఏమైనా సహజమా?
1: ఇస్ ఇట్ న్యాచురల్?
0: రాజుల యొక్క ధర్మమా?
1: ఇస్ ఇట్ ద రైట్?
0: వ్యక్తుని యొక్క పవిత్రత?
1: సీక్రెట్ దేర్? నో.
0: మానవుని యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే నిమిత్తమై సత్యత్వాన్ని మనం కాపాడుకోవాలి.
1: టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ వన్ మస్ట్ అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నేను సత్యము తప్పను.
1: దేర్ఫోర్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: గురువాజ్ఞను నేను మీరుదును కానీ నేను ఆడిన మాట తప్పను.
1: I would rather disobey the command of my preceptor, but I will never give up truth.
0: Maata ichi bonki chichi bonki potamu idi rajulu yokka kartavyam kaadu.
1: It's not expected of a king to go back to the promise given.
0: Atti pavitramaina satyanni thana kaapaadutu vachadu.
1: He was protecting such sacred truths.
0: Inka pandavulu endukudanu?
1: Among pandavas,
0: satya swaroopulainatundi dharmajudu,
1: ధర్మజాద పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్,
0: ఎలాంటి పరిస్థితి ఎందైనా కూడా సత్యాన్ని తప్పిపోయేటువంటి వాడు కాదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ హీ నెవర్ ట్రాన్స్గ్రెస్డ్ ట్రూత్.
0: ఐదు మంది పతులు పవిత్రమైనటువంటి హృదయాలతో కూడి సభలో కూర్చుని ఉండగా తన యొక్క సతిని దుర్యోధనుడు అనేక రకముగా పరాభవించేశాడు.
1: ఆల్ ది ఫైవ్ హస్బెండ్స్ ఆర్ సీటెడ్ ఓవర్ దేర్ ఇన్ ద ఓపెన్ కోర్ట్ ద వైఫ్ వాజ్ హ్యూమిలియేటెడ్.
0: అప్పుడు ధర్మరాజు చెప్పాడు,
1: ధర్మరాజు సేడ్,
0: మనం ఓడిపోయినాం.
1: వీ హావ్ లాస్ట్.
0: మనం వారికి బానిసలమైనాం.
1: నౌ వీ హావ్ సరెండర్డ్.
0: ఇప్పుడు మనం ఈ క్రోధమును కాని తాపమును కాని లేక విచారమును కాని దేశమును కాని సాధించటం రాజుల యొక్క లక్ష్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ కింగ్ టు గో ఆఫ్టర్ అవరిస్ ఆర్ ఎన్వీ ఆర్ హెట్రెడ్ అట్ ద టైమ్.
0: కనుక సోదరులారా, శాంతిని వహించండి.
1: హీ పాసిఫైడ్ హిస్ బ్రదర్స్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది.
1: దెన్ ద్రౌపది స్టార్టెడ్ టెలింగ్,
0: పతి, నీ యొక్క సత్యమే నన్ను ఈ విధమైనటువంటి శాంతాన్ని ప్రబోధించింది.
1: ఇట్ ఈస్ యువర్ ట్రూత్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ.
0: ఈ సమయంలో ఈ శాంతమే నాకు లేకుండా నేను ఏ గతి పట్టి ఉండేదాను.
1: హ్యాడ్ ఐ నాట్ బీన్ పీస్ఫుల్ మై సిచ్యువేషన్ ఈజ్ అన్ఇమాజినబుల్.
0: కనుక మీ సత్యమే సర్వులను కాపాడుతూ ఉండాలి.
1: యువర్ ట్రూత్ విల్ బి ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్.
0: ఈ కౌరవులు దుర్మార్గులే.
1: Kauravas are wicked.
0: Dushtule.
1: They are bad people.
0: Kani telisikudanu manamu varito joodamaattamu mana tappe.
1: It is our mistake to get into this gambling knowing fully well they are rogues.
0: Kanuka manamu rajulu cheyarani pani chestam ganukani anubhavinchalanatundi badalu anubhavistunnam.
1: As we have done that what we are not supposed to, we are suffering.
0: Ee vinga aanati satulu kudanu patuluku entano bodhinchetundi varu.
1: That was the teaching of a wife in the olden times to husband.
0: ఇలాంటి సత్యపతులు ఉండటం చేతనే పవిత్రమైన భారతదేశము అనాది కాలం నుండి కూడా సత్యస్వరూపమైనటువంటి ఒక దీవితిని ప్రకాశిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ హౌస్ హోల్డర్స్ ఆఫ్ దోస్ డేస్ ద ఎంటైర్ కంట్రీ షైన్ విత్ ట్రూత్.
0: తన యొక్క కుమారులను చంపినటువంటి యొక్క అశ్వత్థామ వచ్చాడు.
1: అశ్వత్థామ హూ కిల్ సన్స్,
0: అతన్ని చేతులు పట్టుకుని ప్రార్థిస్తూ ఉండాలి ద్రౌపది.
1: ద్రౌపది క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ అశ్వత్థామ.
0: స్వామి,
1: స్వామి,
0: ఉద్రేకమున రారు.
1: దే హావ్ నాట్ కమ్ హియర్ అవుట్ ఆఫ్ యాంగర్.
0: శస్త్రధరులై యుద్ధావని లేరు.
1: దే హావ్ నాట్ హియర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ద వెపన్.
0: కించి ద్రోహమును నీకు చేయరు.
1: దే హావ్ నాట్ హార్మ్డ్ యు.
0: బలో చీకముతో చీకటిని భద్రాశక్తుల సంహరింప అకటా నీ చేతులు ఎట్టాడను అని ప్రార్థిస్తుండాలి.
1: షీ వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హిమ్ టెలింగ్ దట్ దే హావ్ నాట్ హార్మ్డ్ యు. దే ఆర్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ ద మిడ్ నైట్. Yet you have come prepared to kill them.
0: ఆ ప్రార్థనలు విన్నటువంటి భీమునికి కండలు ఉడికినాయి.
1: In fact, Bhima was full of fury and anger.
0: ఇలాంటి దుర్మార్గుని ప్రార్థించటమా?
1: Is it necessary to pray to such a wicked
0: kumaru nidrinchetvanti kumarulu gontulu kosinetvanti durmargunni manam chaminchatama?
1: Are you going to forgive the person who has beheaded your son?
0: Chaminchakoodadu.
1: You should have pardoned him.
0: Vinni e maatramaina kodanu chaminchaka vinni samharinchi pampinchalanindi.
1: You should not pardon him, you should kill him right now, says Bhima.
0: Appudu Draupadi kodu enta bodha chesindi.
1: What a teaching that Draupadi gave at that moment.
0: Vishwastutyudu mahaveerudu ఘోరాసచి అశ్వత్థామ శిరోజమును తరిగి చూడాంతర్ మహారత్నమును శశ్వత్కీర్తి విరింగపుచ్చుకొని పశవరాత బంధములను విశ్వాసమును నూర్చిద్రొబ్బు శిబిరోర్ విభాగమును బాసిపోను. మీ మాటను మీరు దక్కించుకోవాలనుకుంటే అతన్ని చంపనక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు రివెంజ్ యూ డోంట్ నీడ్ టు కిల్ హిమ్.
0: ఇంతియే కాక అర్జున, నీ యొక్క పేరు సార్థకమైనటువంటిది.
1: Arjuna, you have got their deserving.
0: Pavitramainatvanti yokka peru.
1: You have sacred.
0: Arjuna anaga enti? Nirmalamaina, nischalamaina, nisvarthamainatvanti yokka gunam kaliginatvanti vaadu.
1: Arjuna meant pure, unpolluted, unsullied.
0: Alanti Arjunudu,
1: such Arjuna,
0: aneka vidhamuluga tannu shikshinchadaniki siddhanga undinappudu,
1: though ready to punish in every possible way,
0: appudu Draupadi bodhisthu untundadi.
1: Then Draupadi started teaching.
0: Natha, ఇటువంటి బ్రాహ్మణుని, ఇటువంటి గురుపుత్రుణ్ణి మీరు సంహరించటము మహాపాపము.
1: ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ ఇఫ్ యు కిల్ ది సన్ ఆఫ్ యువర్ గురు ద ప్రిసెప్టర్ అబ్రహం.
0: ఇది నీవు చేయవలసినటువంటి పని.
1: ఇస్ ది థింగ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: నా పుత్రుణ్ణి నేను పోగొట్టుకున్నాను.
1: ఐ లాస్ట్ మై చిల్డ్రన్.
0: నాకు ఇంకా తప్పినది కాదు ఈ దుఃఖము.
1: ఐ కుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ మిజరీ.
0: కానీ ఆ అశ్వత్థామ యొక్క తల్లి ఎంత దుఃఖిస్తుందో ఏమిటో.
1: సో ఆల్సో ద మదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ సఫర్.
0: కనుకని ఆమె దుఃఖములకు నేను గురి కాకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సాడ్నెస్ టు
0: ఫాల్. మరచినవాని,
1: ద వన్ హూ ఇస్ అఫ్రైడ్ ఆఫ్.
0: నిద్రమునవే మరచినవాని,
1: ద వన్ హూ ఇస్ ఇన్ డీప్ స్లీప్.
0: మరచినవాని, నిద్రమై మరచినవాని, సౌఖ్యముగా మధ్యము త్రావినవాని,
1: ద వన్ హూ ఇస్ ఫుల్లీ ఇంటాక్సికేటెడ్.
0: భగ్నుడై పరచినవాని,
1: హూ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్.
0: సాధుచెడ భావం వాని కావు మంచువా చరచినవాని,
1: ద వన్ హూ హాస్ బీన్ షౌటింగ్ ఫర్ రిఫ్యూజ్.
0: చంపుట ధర్మము కాదు పలుగున.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్ సచ్ ఎ పర్సన్.
0: ఎలాంటి స్త్రీలు అన్నాడు భారతదేశం నందు గొప్ప కీర్తిని సాధించారు.
1: వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ లేడీస్ లివ్డ్ ఇన్ దిస్ కంట్రీ.
0: తన పుత్రుల గొంతులు కోసినటువంటి యొక్క దుర్మార్గుణ్ణి పాదములు పట్టుకుని ఎంతో ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది ప్రేడ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ హర్.
0: పరగన్మా మగవారులందరూ ముం బాణ ప్రయోగోప సంహరణ ఆయుధ విద్యల నేను ద్రోణాచార్య చేయని అభ్యసించిది.
1: యు హావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణాసంగము లేక శిష్యసుతులను ఖండింపగా పాడియా.
1: Being the son of our preceptor, is it possible or is it justifiable to kill the children of the disciple?
0: నా పతులందరి కొడను నీ తండ్రికి శిష్యులు.
1: My husbands are the disciples of
0: నా పతులందరి కొడను మీకు శిష్యులు.
1: And they are also your students.
0: శిష్యులను ఖండించడం అనేటువంటిది గురువుకు చాలా మహాపాపం కదా.
1: And it is a teacher would be committed as a student. They are not your hands.
0: కనుక ఇది సరి అని పిల్ల నేను ద్రోణాచార్యుచేని అభ్యసించిది.
1: యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ ఆఫ్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తములో లేశములు కరుణ

0: they would be coming to say, if he kills a student, they're not your hands.
1: కనుక ఇది సరి అనేటువంటిది కాదని,
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: సత్యమునకు ఎంతనో బలం నందించి ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ వచ్చినటువంటి వారు ఇలాంటి మహారాజులు.
0: ఆల్ గ్రేట్ ఎంపరర్స్ గేవ్ వాల్యూ అండ్ స్ట్రెంగ్త్ టు దిస్ ట్రూత్.
1: కనుక ఆనాటి నుండి సత్యాన్ని కాపాడుతూ రావటం చేతనే ఈనాడు ఇంత మాత్రమైన సత్యం ఈనాడు భారతదేశం నందు రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ట్రూత్ ఈజ్ షైనింగ్ అట్లీస్ట్ దిస్ ఫార్ టుడే బికాస్ సిన్స్ ఏజెస్ ది ట్రూత్ హ్యాస్ బీన్ అప్ హెల్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
1: ఈనాడు ఈ విధమైనటువంటి సత్యం ప్రకాశిస్తూ ఉన్నదనగా ఆనాటి మహాపతివ్రతల యొక్క చల్లని హృదయములేము దీనికి మూల కారణము.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ది గోల్డెన్ ది నెక్టరైన్ హార్ట్స్ ఆఫ్ విమెన్ ఆఫ్ చెస్టిటీ ఆఫ్ ఓల్డెన్ డేస్.
1: అలాంటి పతివ్రతామతలు నేడు కూడా లోకంలో లేకపోలేదు.
0: ఇన్ఫాక్ట్ దేర్ విమెన్ ఆఫ్ దట్ కైండ్ ఈవెన్ టుడే.
1: కనుక మనము పవిత్రమైనటువంటి హృదయాన్ని కలిగి సత్య స్వరూపాన్ని మనం సందర్శించి సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై సర్వస్వము అర్పితం గావించాలి.
0: Therefore we should keep the truth in our heart and follow the very principle of truth and dedicate our lives.
1: నిరత సత్య ప్రౌడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా.
0: Harishchandra, who lived for truth throughout his life, have you not seen him leaving the
1: world? Lokamulele yesaku sri nalaraju talaventa bhumini gunuchirina.
0: The great Nala, who lived the entire world, has he carried anything with him?
1: Kutaygamunaku alankruti cheyu madhata sirimoota kattuka narigijanina.
0: Mandhata, the great one, has he carried any prosperity with him?
1: Yavvaru em teeskuni poyaru?
0: Who takes anything?
1: Enta kaalam rajyam elaru? ఎవరైనా ఒక రాగి కాసైనప్పుడు తీసుకుని పోయారా వెంట?
0: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు క్యారీ సింగిల్ కాయిన్ విత్ దెం?
1: సత్యాన్ని మాత్రమే తీసుకుని పోయారు.
0: దే క్యారీడ్ ఓన్లీ ట్రూత్.
1: సత్యం ఏనాటికి నీ దాచిపెడితే దాగేది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ కెనాట్ బి హిడెన్.
1: దాన్ని మర్చిపోమంటే మర్చిపోవటకు వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గెట్ ఇట్.
1: సత్యం నిత్య ప్రకాశంగా ప్రకాశించేటువంటిది.
0: ది ట్రూత్ ఇస్ ఎవర్ బ్రిలియంట్.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మరుగు చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
0: టుడే వి ఆర్ ట్రైయింగ్ టు హైడ్ ది ట్రూత్.
1: అట్టి సత్యాన్ని మర్చిపోవటకై సంకల్పిస్తున్నాము.
0: వి హావ్ డిటర్మిన్డ్ టు ఫర్గెట్ ట్రూత్ ఆల్ టుగెదర్.
1: తుచ్చమైనటువంటి సుఖములకు సత్యాన్ని నాశనం చేస్తున్నాము.
0: ఫర్ పెట్టి థింగ్స్, ఫర్ మీన్ థింగ్స్ వి ఆర్ సాక్రిఫైసింగ్.
1: ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మ్యాన్.
1: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని పొంది
0: having been a man with the divinity within,
1: pavitramaina atma tattvanni manalo nimpukoni,
0: with all the spirit of the self which is sacred,
1: hrudayam aneetvanti pavitra naamamni pondinetvanti manamu,
0: we have got the title hrudaya, the heart.
1: Hrudayahinulamai
0: we have lost our heart.
1: Dharma kadinamainatundi oka deenni manam anubhavistunnamu.
0: We have spoiled our
1: manavunaku sariyainatundi dharmam kaadu.
0: It is not proper path for mankind.
1: సత్యాన్ని కాపాడటమే మానవుడైనటువంటి వానికి సరైన లక్ష్యము.
0: ది ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ టు అప్హోల్డ్ ది ట్రూత్.
1: కనుక మనము సత్యము నిమిత్తమై అనేక రకములైనటువంటి పరిశోధనలు చేసి సత్యమును మనము పొంది సత్యాన్ని మనం ప్రచారం చేసి సత్యాన్ని ప్రజలకు కూడా ప్రబోధించి ఆ సత్య స్వరూపాన్ని మనం పొందాలి.
0: Therefore, we have to make all possible investigation of truth, acquire truth, publicize and practice truth.
1: Kanuka aanati maha talulandarakudanu tama patulaku ee vidhamainatundi satyaprabodhanam gavinchi taamukudanu satyamargamlo jeevinchi aneka vidhamainatundi kirtini sadhincharu.
0: That was the teaching of every housewife in those days to husbands, and they proceeded on the path of truth.
1: Kanuka ee naadu kudanu మన భారతదేశమునందు స్త్రీ పురుషులు ఏకోన్ముఖులై సత్యమును సరిపించి నీతిని నిజాయితీని పెంచుకుని మన భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని నిలబెట్టుటకై కంకణం కట్టాలి.
0: సో ఆల్సో మెన్ అండ్ విమెన్ టుడే షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ అండ్ దెన్ మెయింటైన్ ది హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య స్వరూపాన్ని మనము ప్రబోధించడాని లోపల సత్య మార్గమునే అనుసరించాలి.
0: ఇన్స్టెడ్ టీచింగ్ అబౌట్ ట్రూత్ వి హావ్ టు ప్రాక్టీస్ ట్రూత్.
1: అనగా సత్య మార్గం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
1: ఏదో చెప్పింది జరుపుకోవటం,
0: నాట్ టు సే
1: ఆడిన మాట తప్పకుండా ఉండటము,
0: నాట్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్,
1: ఆనంద నిమిత్తమై అన్నీను మనం మరచి
0: for the sake of happiness we forget all
1: satyanni kudunu vismarinchi
0: we forget even truth
1: sukhanni jeevinchutaku idi kaadu mana satyamu.
0: Truth does not mean leading a happy life forgetting everything.
1: Enni kashtamaina sariye
0: that anything come and the
1: darin tattu

0: మనం నెట్టుకుని ముందుకు సాగడానికి తగినటువంటి యొక్క ధైర్యాన్ని మనం సాధించాలి.
1: యు షుడ్ హావ్ గాట్ ఆల్ ది కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు విత్స్టాండ్
0: ధైర్య సాహసం చేత సత్యాన్ని మనం నిలబెట్టుకోవాలి.
1: విత్ ఆల్ ద కరేజ్ అండ్ వాలర్ యు షుడ్ ప్రొటెక్ట్
0: నీతి నిజాయితీలతో మనం బ్రతకాలి.
1: వి షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ విత్ ఆల్ మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ
0: తినడానికి తిండి లేకపోయినా కట్టడానికి బట్ట లేకపోయినా ఉండడానికి కొంప లేకపోయినా తిరగడానికి మందు లేకపోయినా మనం జీవితాన్నైనా వదలాలి కానీ సత్య ధర్మాన్ని మనం వదలకూడదు.
1: వి మే నాట్ హ్యావ్ ఫుడ్ రేమెంట్ అండ్ షెల్టర్, వీ మే నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్, వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఆనాటి ప్రాచీన సంస్కృతిని ఈనాడు తిరిగి మనం పునరుద్ధరింప చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు రిజువనేట్ రివైవ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: కనుక నీ యదా యదాహి ధర్మస్య జ్ఞానభవతు భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సుజామ్యహం. ఎప్పుడు కూడా ధర్మాన్ని మనం కాపాడుకోవటం కోసం మనం కంకణం కట్టాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ ఆల్ ద వే.
0: కృష్ణుడు బోధించినటువంటిది మొట్టమొదటి అది ఏ?
1: That is the first teaching of Krishna.
0: Dharma kshetre kuru kshetre samaveta yutsavaha mamaka pandavasyaiva kima kurumat sanjaya. Dhritarashtra adugutunnadu guddivadu.
1: The blind king Dhritarashtra was asking.
0: Dharma kshetramena kuru kshetram lopala naa kumarulainatundi kauravulu పాండవులు చేరి ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. యుద్ధానికి పోయినటువంటి వాడు అక్కడ విందులు ఆరగిస్తుకుంటూ కూర్చుంటారా? అంత మాత్రం బుద్ధి లేదా? అంత మాత్రం బుద్ధి లేదనేటువంటి వాడే ఇలాంటి ధృతరాష్ట్రుడు.
1: ద బ్లైండ్ కింగ్ వాజ్ క్వశ్చనింగ్ సంజయ దిస్ వే, ద ధర్మక్షేత్ర ద బ్యాటిల్ ఫీల్డ్ విచ్ ఇస్ కురుక్షేత్ర.
0: ధృతం రాష్ట్రం ఇది ధృతరాష్ట్ర అన్నాడు. తనది కానటువంటి రాజ్యాన్ని, తనది కానటువంటి ఒక వస్తువును తనదిగా భావించి పాలించుకోవటమే ధృతరాష్ట్రం యొక్క గుడ్డితనం.
1: The blindness of the king Dhritarashtra lies in feeling that which does not belong to him as his own.
0: Kalukane dantlo apane sanjayudu chakkari dharmani prabodhistu vachadu.
1: There sanjaya taught the exact thing.
0: Dharma kshetre kuru kshetre mottamota dharma kshetre dharmam ane padamunu upayoginchadu.
1: The first word used is dharma.
0: ఈ ధర్మం అనేటువంటిది ఎందుకోసం వచ్చింది?
1: What for it has come?
0: కట్టకడపట
1: at the end
0: బోధించినటువంటి బోధ ఏమిటి?
1: వాట్ వాజ్ ది టీచింగ్ అల్టిమేట్లీ?
0: ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుద్ధర తత్ర శ్రీ విజయ విభూతి ధ్రువానుతి మతిర్మమ అన్నాడు. కట్టకడపటి శ్లోకము మమ, కట్టకడపటి పదము మమ.
1: ద లాస్ట్ వర్డ్ ఆఫ్ గీత ఇస్ మమ.
0: మొట్టమొదటి శ్లోకము ధర్మ.
1: ద ఫస్ట్ స్టాంజా స్టార్ట్స్ విత్
0: మొట్టమొదటి పదము ధర్మ.
1: ద ఫస్ట్ వర్డ్ ఇస్ ధర్మ.
0: కనుకనే ఈ ధర్మమును కాపాడేటువంటిదే మానవుని యొక్క ప్రధాన ధర్మం అని దాన్ని ప్రబోధించాడు.
1: ద మెయిన్ పాత్ దట్ మ్యాన్ షుడ్ ఫాలో ఈజ్ టు ప్రొటెక్ట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని మనం కాపాడినప్పుడే ధ్రువానీతి బలమైనటువంటి నీతిని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ విల్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మొరాలిటీ.
0: మతిర్ మమ నా యొక్క మనసును దృఢమైన చేసుకుంటాను.
1: దెన్ ఐ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి చరిత్రలు ఎంత పవిత్రమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చారు.
1: ది హిస్టరీ రివీల్స్ ద సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ పీపుల్.
0: ఈనాడు అట్టి పవిత్రమైన చరిత్రను ఎవరు చదవడానికి కూడా ప్రయత్నించడం లేదు.
1: టుడే నో వన్ ఇస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు రీడ్ ది స్టోరీస్ ఆఫ్ ది పాస్ట్.
0: ఏమిటి ఈనాటి పిల్లలు చదువులు?
1: What is that you read today?
0: ఏమో గొప్ప గొప్ప బిరుదులు పొందినారు.
1: You got very big title.
0: గొప్ప గొప్ప డిగ్రీలు అందుకుంటున్నారు.
1: And you acquired degrees.
0: కానీ ఈ డిగ్రీల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: But what is the result that you get out of these degrees is not known.
0: మోరల్ క్లాసెస్ అనేటువంటిది పెట్టి నీతి నిజాయితీ నుండి కూడా దీంట్లో నిరూపించి
1: సో ద మొరాలిటీ
0: పిల్లలకు ప్రాచీన సంస్కృతిని ప్రబోధించాలని చెప్పిన కూడా నేను అధ్యాపకులకు చెప్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ టెల్స్ టీచర్స్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ బిసైడ్స్ ఏన్షియంట్ కల్చర్.
0: ప్రాచీన కాలం నుండి మొట్టమొదటి అక్షర శ్రీకారం చేయటం ఏ విధంగా చేసేటువంటి వాళ్ళు?
1: ఇన్ ఏన్షియంట్ డేస్ హౌ లెర్నింగ్ స్టార్టెడ్.
0: నమ శివాయ పంచాక్షరి నామాన్ని బోధించేవాడు.
1: ఓం నమ శివాయ వాజ్ స్టార్ట్ ఇన్ ద బిగినింగ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఓం నమో నారాయణాయ అష్టాక్షరణాన్ని బోధించేటువంటి వాడు.
1: ఆర్ లెర్నింగ్ స్టార్టెడ్ విత్ ఓం నమో నారాయణాయ.
0: ఇలాంటి అక్షర శ్రీకారం చేతనే ఆనాటి విద్యార్థులను పవిత్రమైనటువంటి ఒక ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్దుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ విత్ దీస్ దే కుడ్ బికమ్ సో గ్రేట్.
0: ఈనాటి అక్షర శ్రీకారం ఏమిటది?
1: టుడే హౌ డు యూ స్టార్ట్ లెర్నింగ్?
0: డింగ్ డాంగ్ బెల్. in the well.
1: Ding dong bell would.
0: ఇది మనం నేర్చుకునేది.
1: ఈనాడు
0: మనం నేర్చుకోవాల్సినటువంటి అక్షశ్రీకారం ఎంత పవిత్రమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వన్ షుడ్ స్టార్ట్ లెర్నింగ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: బే బే బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ అయిపోతున్నారు.
1: వీ హావ్ బికమ్ బ్లాక్ షీప్ ఇన్ దీన్.
0: అందులో షీప్లు కూడా బ్లాక్ షీప్లు.
1: దట్ టు బ్లాక్ షీప్.
0: ఇదే మనం చదివేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి లెర్న్.
0: ఇదే మనం ప్రారంభించుకునేటువంటి.
1: ఇస్ దట్ ది వే టు బిగిన్ స్టడీ.
0: కాదు కాదు కాదు.
1: నో నో నో.
0: నీతి నిజాయితీలతో మనం బ్రతకతో రావాలి.
1: వి షుడ్ ఇన్ ఫ్యాక్ట్ వి స్టార్ట్ విత్ దిస్ మోరల్ ప్రిన్సిపల్.
0: దైవ నామంలో మనం ప్రారంభం కావాలి.
1: వి షుడ్ స్టార్ట్ విత్ గాడ్స్ నేమ్.
0: ఈ విధంగా ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి భారతీయ సంస్కృతిని తిరిగి మీరు పునరుద్ధరింపజేస్తారని ఎంతో కొండంత ఆశతో ఉంటున్నాను.
1: భగవాన్ హ్యాస్ గాట్ వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఆన్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు రిజువనేట్ రీవైటలైజ్ బ్రింగ్ బ్యాక్ ది ఎన్షియంట్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎందుకు నిమిత్తమై ఈ ప్రాచీన సంస్కృతిని మీ ద్వారానే ఈ జగత్తును చాటాలి.
1: ది ఎన్షియంట్ కల్చర్ హ్యాస్ గాట్ టు బి ప్రొపగేటెడ్ త్రూ యూ.
0: మీరే దీనికి తగినటువంటి నాయకులు.
1: యు ఆర్ ద రైట్ లీడర్.
0: మీరే దీనికి తగినటువంటి సమర్థులు.
1: యు ఆర్ ద డిజర్వ్డ్ వన్.
0: ప్రాచీన కాలం యొక్క సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి మీకే తగినటువంటి శక్తి కలదు.
1: యు గాట్ ఆల్ ద కెపాసిటీ టు ఎస్టాబ్లిష్
0: అలాంటి సంస్కృతిని గాడించి అలాంటి సంస్కృతిని పెంచి ఇలాంటి సంస్కారాన్ని నిలబెట్టాలి.
1: అండ్ ద కల్చర్ అండ్ ద ట్రెడిషన్ హావ్ గాట్ టు బి పాస్డ్ ఆన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది తెచ్చుకుంటే వచ్చేటువంటిది కాదు.
1: ద కల్చర్ కెనాట్ బి సింప్లీ అక్వైర్డ్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి దురభ్యాసంలో దూరం గావించి
1: గివింగ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్
0: సదభ్యాసాలను పెంచుకుని
1: కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్
0: సచ్చీలతో జీవించడమే సంస్కారం.
1: లీడింగ్ ద లైఫ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ కల్చర్.
0: అది ఏ సంస్కారం అంటే కల్చర్ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: ఏదో మన భారతీయ కల్చర్ అంటే ఏదో ఒకటి రామాయణము మహాభారతం అని చెప్పడం ఇవి మాత్రం కాదు కల్చర్.
1: ఇండియన్ కల్చర్ డస్ నాట్ మీన్ నరేషన్.
0: నిత్య జీవితంలో ఉన్నటువంటి మన దురభ్యాసములను
1: బ్యాడ్ హ్యాబిట్స్
0: దుర్గుణములను
1: బ్యాడ్ క్వాలిటీ
0: దురాచారములను
1: బ్యాడ్ ప్రాక్టీస్
0: దుస్సంగములను
1: బ్యాడ్ కంపెనీ
0: దూరము గావించి సదభ్యాసములను సచ్చింతనను సత్ప్రవర్తనను సచ్చీలతను పెంచుకోవటమే.
1: వన్ హ్యాస్ టు డెవలప్ గుడ్ థాట్స్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ ప్రాక్టీసెస్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన పవిత్రమైన భారతీయులు ఫార్మర్స్ చేతిగాడిగా ఉండేటువంటి వాళ్ళు.
1: ద ఫార్మర్స్ ఫార్మర్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ అగ్రికల్చర్.
0: భూమిని దున్ని భూమిని ఆధారం చేసుకుని ఆ భూదేవి ఇచ్చినటువంటి ప్రసాదమును భుజించి సత్కీర్తిని పొందేటువంటి వారు.
1: They cultivate the land and they carry their livelihood out of the crops.
0: అక్కడ ఏం సంస్కారాన్ని పొందారు?
1: What kind of culture they had?
0: మనకు అందరికి తెలిసినటువంటి విషయమే.
1: You all know this.
0: గడ్డితో పుట్టినటువంటి వడ్డను ప్యాడీ.
1: What know something? The paddy out of the grass.
0: దానిని చక్కగా వేరు చేసి
1: and it is separated out of the husk.
0: ఆ ప్యాడీని
1: that paddy
0: తిరిగి మిషన్ లో వేసి లేక దంచో
1: అండ్ పుట్ ఇన్ ద మెషిన్ ఆర్
0: పైన పొట్టునంతా తీసివేసి
1: ద హస్క్ ఇస్ రిమూవ్డ్.
0: పొట్టును తీసిన తర్వాత బియ్యాన్ని చక్కగా పాకం చేసి
1: అండ్ దే బాయిల్డ్
0: దీన్ని బాగా ఉడకబెట్టి
1: అండ్ ఇస్ కుక్డ్ వెల్
0: దానిని భుజించడమే ఇది సంస్కారము.
1: అండ్ ఈ పార్టేకింగ్ దట్ ఫుడ్ ఇస్ కల్చర్.
0: పుట్టిన వడ్లని వడ్డను అట్టని తింటాడా ఎవడైనా?
1: యు డోంట్ పార్టేక్ ది ప్యాడీ.
0: ఆ గడ్డిని ఎట్టైనా తింటాడా వాడు?
1: డు యు పార్టేక్ గ్రాస్?
0: గడ్డిని నీవు తింటున్నావు అంటే నీవు ఒక పశువు.
1: ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ గ్రాస్ యువర్ అన్ అనిమల్.
0: గడ్డిని వేరు చేయాలి.
1: సపరేట్ ది
0: వడ్డను వేరు చేయాలి.
1: హస్క్ మస్ట్ బి సపరేట్.
0: వడ్డను దంచి దానిపైన హస్క్ ను వేరు చేయాలి.
1: అండ్ హస్క్ మస్ట్ బి సపరేటెడ్ అవుట్ అండ్ ద రైస్ మస్ట్ బి కుక్డ్ ఆర్ బాయిల్డ్. హస్క్
0: వేరు చేసిన తర్వాతనే దీన్ని అగ్నిలో వేసి దీన్ని అగ్ని సంస్కారం గావించి దాన్ని భుజించాలి.
1: అండ్ దెన్ ఇట్ మస్ట్ బి బాయిల్డ్ దేర్ ప్రాపర్లీ కుక్డ్ అండ్ పార్టేకెన్ దట్ ఇస్ కల్చర్.
0: కనుకనే ఈ సంస్కారం చిన్నదేని నుంచి కూడాను ప్రతి వస్తువునందు కూడాను సంస్కరింపజేసుకుంటున్నాం మనం.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ టు బి కల్చర్డ్ ఆర్ రిఫైన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ మీరే చూసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: 2 గజాల షర్ట్ని మీరు తీసుకుని వస్తున్నారు.
1: యు బ్రింగ్ 2 యార్డ్స్ క్లాత్.
0: 2 గజాల షర్ట్ని తీసుకుని వస్తే ఆ షర్ట్ను 2 గజాలు మీరు కప్పుకోవటం లేదు.
1: యూ డోంట్ కవర్ యువర్ బాడీ విత్ 2 యార్డ్స్ క్లాత్.
0: దాన్ని చక్కగా
1: in a nice way
0: టైలర్ దగ్గరికి ఇచ్చి
1: టేక్ టు ద టైలర్.
0: వాడు కత్తితో కత్తిరించి
1: హిల్ కట్ ఇట్ విత్ ద సీజర్.
0: సీజర్ తో ఉడికి దానికి కుట్టించి
1: అండ్ హిల్ ఆల్సో స్టిచ్ ఇట్ విత్ ద నీడిల్.
0: నెట్టలు గాను కాలర్ గాను రోజు జోబీ గాను ఈ విధంగా కుట్టించి చక్కగా అలంకారం చేసి మీరు ధరిస్తున్నారు.
1: అండ్ హిల్ స్టిచ్ ది 2 యార్ షర్ట్ ఇన్ సచ్ ఎ వే టు హావ్ ద హ్యాండ్స్ అండ్ ద కాలర్ ఆ
0: తెచ్చిన వస్త్రాన్ని చొక్కాగా మీరు సైజు రీతిగా కుట్టించుకోవటము ధరించుకోవటము ఆనందించడం ఇదే సంస్కారం.
1: ద కల్చర్ లైజ్ ఇన్ మేకింగ్ ది 2 యార్డ్స్ క్లాత్ చిన్నదాని
0: ఎందుకు భారతీయుల యొక్క సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిదో మీరు యోచించుకోండి.
1: ద కల్చర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈస్ రివీల్డ్ ఇన్ ఎ నైస్ వే.
0: ఈ విధమైనటువంటి యొక్క సంస్కారాన్ని మనం విస్మరించి
1: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ కల్చర్.
0: సంస్కారం అంటే అదేదో ప్రాచీనమైనటువంటి ధర్మం మాకు అక్కర్లేదంటుంటారు.
1: వీ కన్సిడర్ దిస్ కల్చర్ యాజ్ ఆర్కైక్ ఆర్ అవుట్డేటెడ్.
0: ఈ కల్చర్ అనేటువంటిది అర్థం చేసుకునేటువంటి మూర్ఖుడే ఇది ప్రాచీన సంస్కారం అనుకోవటం.
1: ఇట్ ఓన్లీ ఫూల్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ ద ట్రూత్.
0: మన నిత్య జీవితానికి సత్యమైనటువంటి మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ సంస్కారం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ ప్రూవ్స్ ది వాల్యూ ఆఫ్ ది ట్రూత్ విచ్ వి హావ్ టు అడాప్ట్.
0: పశువులుగా పుట్టినటువంటి మనమును మానవులుగా తీర్చిదిద్ది దైవంగా తీర్చిపెట్టుకోవటమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ ఎవాల్వ్డ్ ఆఫ్ ద యానిమల్ కింగ్డమ్ అండ్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ రీచ్ ద డివైన్ స్టేట్.
0: మానవుడిగా పుట్టినావు, మానవుడిగానే చచ్చి ప్రయోజనం లేదు.
1: ఇస్ యూస్లెస్ యు డై యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: మానవుడిగా పుట్టి దైవంగా నీవు దీని శరీరాన్ని వదలాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యు షుడ్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ డివైన్.
0: మానవుడిగా పుట్టి మానవుడిగా చచ్చినప్పుడు నీవు ఏమి సాధించిన వాడవుతావు?
1: ఇఫ్ యు జస్ట్ ఎండ్ యువర్ లైఫ్ యాజ్ ఎ హ్యూమన్, వాట్ ఇస్ ఇట్? నీ చదువు
0: చదివిన వాడైనా ఈ విధంగా చస్తాడా?
1: విత్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ వాట్ ఫర్ ఇస్ దిస్ వెన్ దేర్ ఇస్ నో ఎవల్యూషన్?
0: చదువులు ఎన్నో చదివి
1: హావింగ్ ఆల్ ది ఎడ్యుకేషన్
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: కట్టగడపటికి ఇది శాస్త్రవాదమే కానీ
1: ఇట్ అల్టిమేట్లీ ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంట్.
0: హృదయవాదం కాదు.
1: ఇట్స్ నథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్.
0: చదువులు ఎన్నో చదివినారు.
1: యు హావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్.
0: కానీ డిగ్రీలు తీసుకున్నారు.
1: యు గెట్ యువర్ డిగ్రీస్.
0: కానీ కీర్తిని పొందారు.
1: యు గాట్ నేమ్.
0: దీన్ని సద్మార్గం లోపల సద్వినియోగపరచుకోవాలి.
1: యు హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ద రైట్ వే.
0: అప్పుడు ఈ చదువుకు తగినటువంటి సార్థకము.
1: దేర్ లైక్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్.
0: దాని మన సమాజమునకు సరైనటువంటి అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి.
1: యు షుడ్ మోల్డ్ ఇట్ ఇన్ సచ్ వే యాజ్ టు
0: నీవు చదువును సమాజంలో సరి అయినటువంటి మార్గాన్ని అనుసరించినట్టుగా ప్రయత్నించాలి.
1: యూ షుడ్ సీ దట్ ద సొసైటీ విల్ ఫాలో ఇన్ ద కరెక్ట్ వే.
0: చదువు రానటువంటి వారికి ఈ చదువు యొక్క సంస్కారాన్ని ప్రబోధిస్తూ పోవాలి.
1: యూ షుడ్ ఆల్సో టీచ్ దోస్ హూ ఆర్ నాట్ లెటర్డ్ ఆర్ ఇల్లిటరేట్.
0: సమాజంలో కూడా చదువులుగా మీరు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ ద ఎంటైర్ సొసైటీ.
0: చదువులు ఎన్నో చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ మ్యాన్ మే బి హైలీ ఇంటెలెక్చువల్ విత్ ఆల్ ద నాలెడ్జ్ బట్ హీ డస్ నాట్
0: చదువు చదివి నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: ఏ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ హౌఎవర్ వెల్ హిస్ ఎడ్యుకేషన్.
0: తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: విత్ ఆల్ ద స్పెషలైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఇట్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద స్టడీస్ ఆఫ్టర్ ఆల్ వై షుడ్ యు డై?
0: సావులేని చదువు చదవవలే.
1: యు షుడ్ స్టడీ హస్ టు బి ఇమ్మోర్టల్
0: ఇటర్నల్. చదువు
1: దట్ ఈస్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: ఈనాడు గ్రంథ పరిచయం తీసుకుంటే దాంట్లో చదివినటువంటి కంఠస్థం చేసి ఎగ్జామినేషన్ హాల్లో పోయి నేను తలనంతా ఖాళీ చేసుకుని ఎంటీ హెడ్ తోని ఇంటికి వచ్చేదానికంటే ఈ చదువు లేకుండా పోవటమే మంచిది.
1: టుడే వీ హావ్ గాట్ ది టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రాట్ ఇన్ టు ది హెడ్ అండ్ వామిట్ దేర్ ఇన్ ది ఎగ్జామినేషన్ రిటర్న్ ఎంటీ హెడెడ్. వాట్ ఫార్?
0: ఈనాటి పిల్లలందరినీ కూడా నేను చూస్తున్నాను బాగా.
1: భగవాన్ హాస్ బీన్ వాచింగ్ అస్.
0: ఎగ్జామినేషన్ టైంలో కష్టపడి కష్టపడి చదువుతారు.
1: They study very hard at the time of examination.
0: రాత్రంతా నిద్ర మేల్కొని చదువుతారు.
1: They are awake throughout night.
0: కానీ ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: They go to the examination hall.
0: దానంతా కంఠస్థం చేసుకున్నంతా రాస్తారు.
1: All that they got it by heart they try to write.
0: అయిపోయింది అనుకుని బాగా ఫ్రీగా ఇంటికి వస్తారు.
1: And they return home freely.
0: రెండవ దినమే ఆ యొక్క ఆన్సర్ కు తనకి తానే జవాబు చెప్పలేడు.
1: Next day they cannot give the reply to the question.
0: మర్చిపోతున్నారు. ఇది bookish knowledge.
1: This is bookish knowledge.
0: దీన్ని superficial knowledge అన్నారు.
1: This is superficial knowledge.
0: ఈ superficial knowledge చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ అవుట్ ఆఫ్ దిస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్?
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ లో నీవు ప్రవీణుడు కావాలి.
1: హ్యావ్ దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: నీ నిత్య జీవితంలో దాన్ని సరైన రీతిలో మార్గం పెట్టుకోవాలి.
1: ప్రాక్టికల్ నాలెడ్జ్ షుడ్ హెల్ప్ యూ ఇన్ యువర్ డైలీ లైఫ్.
0: మన భారతీయ సంస్కృతి అనేటువంటి అనాది కాలం నుండి కూడా ఎంతటి పవిత్రమైన మార్గాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద సీక్రెట్ వే, ద సీక్రెట్ లైఫ్.
0: అందరూ విదేశీయులందరూ కూడా భారతీయులు మూర్ఖులు.
1: మోస్ట్ ఆఫ్ ఫారినర్స్ మే కన్సిడర్ భారతీయ
0: స్కూల్స్.
1: They make fun of it.
0: చెట్టును పూజిస్తున్నారు.
1: They worship trees.
0: మట్టిని పూజిస్తున్నారు.
1: They worship clay.
0: పాములను పూజిస్తున్నారు.
1: They worship snakes.
0: కుక్కలను పూజిస్తున్నారు.
1: They worship plants.
0: గోవులను పూజిస్తున్నారు.
1: How?
0: ఏమిటి వీరి పిచ్చి అని అనేక మంది అవహేళన చేస్తుంటారు.
1: And most of the foreigners make fun of you because you worship the trees and the snakes.
0: కానీ మన భారతీయ సంస్కృతం వారికి చక్కని జవాబును ప్రబోధిస్తూ వచ్చింది.
1: But the culture of Bharat gives a proper meaning of life.
0: నాయన,
1: look here.
0: కేవలం మేము మూర్ఖులమై లేక ముఖ్యులు కాకుండా లేక మూఢత్వాన్ని పొంది మేము దీన్ని బోధించడం లేదు.
1: వీఆర్ నాట్ ఫూల్స్. వీఆర్ నాట్ వర్షిపింగ్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: మేము పవిత్రమైన మార్గాన్ని పొంది
1: వి ఫాలో సీక్రెట్ పాత్.
0: మానవునికి ఇచ్చినటువంటి యొక్క ప్రేమతత్వంను,
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ గివెన్ టు మ్యాన్,
0: మానవునికి మాత్రమే పరిమితి కాకుండా
1: ఇస్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ ఓన్లీ,
0: జీవ జంతురాశులకు కూడా దీన్ని పంచాలని ఉద్దేశంతో మేము ఇంతటి పని చేస్తున్నాం.
1: వి వాంట్ టు షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది యానిమల్ వరల్డ్, దేర్ఫోర్ వి వర్షిప్.
0: మానవుని యందు ఇచ్చినటువంటి ఈ ప్రేమ తత్వాన్ని,
1: ది లవ్ గివెన్ టు మ్యాన్,
0: పశువులను కూడా ప్రేమించాలి.
1: మేక్స్ యూ
0: పక్షులను ప్రేమించాలి,
1: బర్డ్స్
0: పాములు కూడా ప్రేమించాలి.
1: యు గాట్ టు లవ్ స్నేక్స్.
0: ఈ విధంగా ఈ ప్రేమను సర్వులకు పంచినప్పుడే నా యొక్క ప్రేమ తత్వం సార్థకం గావించుకున్న వాళ్ళు అవుతాం.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు షేర్ అండ్ ప్రొపగేట్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడీ, యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: సర్వ జీవరాశులు కూడా పంచుతూ పోయినప్పుడు నీకెంత హాయి కలుగుతుంది.
1: వెన్ యు స్టార్ట్ షేరింగ్ లవ్ విత్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ యు,
0: కానీ ఈనాడు మీరు వాదించవచ్చును,
1: యు మే ఆర్గ్యూ టుడే,
0: ఈ విష సర్పములకంతా పాలు పోసి పెంచినప్పుడు అవి మనం కరిచినప్పుడు ఎంత ప్రమాదం అవుతుంది.
1: యు గో ఆన్ ఆఫరింగ్ మిల్క్ టు ద పాయిజనస్ స్నేక్, ఇఫ్ ఇట్ బైట్స్ యు వాట్ విల్ హ్యాపెన్?
0: నీవు హృదయపూర్వకంగా పాలు పోసి పెంచినటువంటి పాము నిన్ను ఏనాటికి కరవదు.
1: ఇఫ్ యు హోల్ హార్టెడ్లీ ఆఫర్ మిల్క్ టు ఎ పాయిజనస్ స్నేక్, దృఢమైన విశ్వాసంతో
0: ప్రవేశించు.
1: యు షుడ్ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ స్టార్ట్
0: పూర్వకాలంలో దట్టమైన అరణ్యం లోపల,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ థిక్ ఫారెస్ట్,
0: మనిషి సంచారం జరిగినటువంటి యొక్క దట్టమైన ఫారెస్ట్ లోపల,
1: వేర్ దేర్ వాస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ అట్
0: ఆల్, అనేక కఠినమైనటువంటి యొక్క క్రూర మృగములంతా కూడా,
1: దేర్ ఆల్ వైల్డ్ యానిమల్స్ ఆల్ అరౌండ్,
0: అలాంటి క్రూర మృగములు నివసించేటువంటి అరణ్యం లోపల ఋషులందరూ కూడా ఎంతో హాయిగా భయం అనేటువంటిది లేకుండా ధైర్యంగా జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: ఏన్షియంట్ రిషి స్పెండ్ ద టైమ్ ఇన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ విత్ నో ఫియర్ అట్ ఆల్.
0: వారందరూ కూడా పులులు అక్కడ ఉంటుంటే, సింహాలు అక్కడ ఉంటుంటే భయం లేకుండా వాళ్ళు నదీ స్నానానికి పోయి స్నానాలు గావించుకుని సంతోషంగా బయటకు వచ్చేటువంటి వారు.
1: దే లివ్డ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ లయన్స్ అండ్ టైగర్స్, దే కుడ్ గో వాక్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ద రివర్.
0: ముందుగా కూడా పరుండినటువంటి ఒక సింహాలు కూడాను వారిని ఏమాత్రం చేసేటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ లయన్స్ లయింగ్ ఓవర్ దేర్ విల్ నెవర్ హార్మ్ దెమ్.
0: కారణం ఏమిటి?
1: వాయ్?
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ యువర్ ఫీలింగ్ సో వుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్.
0: దానిపైన ఏమాత్రము ద్వేషం లేదు కనుకనే వాటికి వీరిపైన ఏమాత్రము ద్వేషం రాదు.
1: యాజ్ దే నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్ టువర్డ్స్ దీస్ వైల్డ్ యానిమల్స్, దే నెవర్ హార్మ్ దెమ్.
0: కనుకనే మన భావం పురస్కరించుకుని బయట జంతువులు కూడా ప్రవర్తిస్తాయి.
1: ది ఔటర్ యానిమల్స్ కండక్ట్ బేసింగ్ ఆన్ అవర్ ఇన్నర్ ఫీలింగ్.
0: వాళ్ళ దగ్గర ఎట్టి ఆయుధాలు లేవు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్.
0: ఒకే ఆయుధము,
1: ఓన్లీ వన్,
0: జపమాల.
1: ది ఏన్షియంట్ రిషీస్ హ్యాడ్ ఓన్లీ వన్ వెపన్, జపమాల.
0: ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ అనేటువంటి ఖడ్గములే వీరిని కాపాడుతూ వచ్చినాయి.
1: దే హ్యాడ్ ది స్వోర్డ్స్ ఆఫ్ గాడ్స్ నేమ్, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.
0: ఇలాంటి ఖడ్గములు ధరించినటువంటి వారు ఆ ప్రాచీన ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ క్యారీడ్ విత్ దెమ్ ద స్వోర్డ్ ఆఫ్ లార్డ్స్ నేమ్.
0: ఇలా కాదు, వెనుక ముందు పిస్తోళ్లు, పిటాపులు, పటాకులు, టిపాకులు ఇన్నెన్నో ధరించుకుని పోయినా కూడా వాడు కూలిపోతున్నాడు.
1: బికాజ్ వీ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద రివాల్వర్స్ అండ్ గన్స్ అండ్ పిస్టల్స్.
0: ఏ గన్స్ అక్కర్లేదు.
1: దే డిడ్ నాట్ నీడ్ ఎనీ
0: గన్,
1: ఓన్లీ వన్,
0: అదే నామస్మరణ.
1: దే హాడ్ ఓన్లీ గన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ఆ భగవత్ నామాన్ని మనం స్మరిస్తూ ఉంటుంటే,
1: వెన్ యు చాంట్ హిస్ నేమ్,
0: ఏ దుర్మార్గములు కూడా మన దగ్గరికి రాలేవు.
1: నో నో వికెడ్ మ్యాన్ కెన్
0: భయపడిపోతుంటాయి.
1: Because they will be afraid of you.
0: పాములంతా కూడాను ఎంతో విషసర్పములు అనుకుంటాం.
1: యు థింక్ దట్ స్నేక్ ఇస్ పాయిజన్.
0: పాములు కూడాను మనం ఏమి చేయలేవు.
1: ఈవెన్ స్నేక్ వోంట్ డూ ఎనీథింగ్.
0: కనుకనే వాటిని పాలు పోసి పెంచుతూ వచ్చారు.
1: దేర్ఫోర్ యు ఆఫర్ దెమ్ మిల్క్.
0: పక్షులకంతా కూడాను,
1: ఈవెన్ టు బర్డ్స్,
0: అన్నాలు పెడుతూ వచ్చారు.
1: వి ఫీడ్ దెమ్.
0: చిన్న చీమలు, దోమలు,
1: వీ ఆల్సో ఫైన్ అండ్
0: అన్నిటికి ఎక్కడ చీమలు పుట్ట ఉందో అక్కడంత బియ్యం పిండి పోసి వచ్చేటట్టు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ యాంట్ హిల్ వీ ఆఫర్ ద రైస్ ఫ్లోర్.
0: క్రమక్రమేణా అది మరుగు పడిపోయి
1: గ్రాడ్యువల్లీ ఇట్స్ గాన్.
0: ఇంటి ముందర ముగ్గులు అనేటువంటి రీతి కింద ఈ బియ్యం పిండిని ముగ్గులుగా వేసేటువంటి
1: రైస్ ఫ్లోర్ వాజ్ యూస్డ్ టు పుట్ రంగోలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హౌసెస్.
0: ఈ రంగోలు అనేటువంటి సున్నం కాదు పోసేది.
1: ఇట్ ఇస్ నాట్ ద లైమ్ యాజ్ వీ డూ టుడే.
0: కానీ బియ్యం పిండిని ముగ్గులుగా వేస్తూ వచ్చారు.
1: ఇట్ ఇస్ ద రైస్ ఫ్లోర్ దట్స్ యూస్డ్.
0: ఈ బియ్యం పిండి కోసమై అనేక చీమలందరూ వచ్చేటటువంటి వారు.
1: బికాజ్ ద రైస్ ఫ్లోర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌసెస్ ఆల్
0: దాన్ని భుజించి ఎంతో ఆనందంగా పరిగెత్తిపోయేటువంటి
1: వారు. దే వర్ సో హ్యాపీ టు పార్టేక్ ద రైస్ ఫ్లోర్.
0: ఆ విధంగా ప్రతి చీమ నుంచి దైవం వరకు కూడాను, బ్రహ్మం నుంచి చీమ వరకు కూడాను పవిత్రమైనటువంటి భావాన్ని వారు పెంచుకుంటూ వచ్చారు.
1: దే హాడ్ గాట్ ది సీక్రెట్ థాట్ అండ్ సీక్రెట్ ఫీలింగ్స్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ. దీనిని
0: పురస్కరించుకుని త్యాగరాజు కూడా చెప్పాడు, చీమలో, బ్రహ్మలో, శివకేశవాదవులలో ప్రేమ మీద వెలిసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా.
1: ఇట్ వాజ్ త్యాగరాజు హూ ప్రేయడ్, ఓ రామా, యువర్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ చీమ ద ఎండ్ టు బ్రహ్మ ద డివైన్.
0: ఈ విధంగా చీమలు మొదలుకొని సింహాల వరకు కూడాను,
1: రైట్ ఫ్రమ్ ఎండ్ టు ద లయన్,
0: పక్షులు మొదలుకొని పరమహంసల వరకు కూడాను,
1: ఫ్రమ్ పక్షి ద బర్డ్ టు పరమహంస ద సుప్రీం
0: ప్రేమ తత్వాన్ని ప్రచారం చేసి,
1: దట్ లవ్ ప్రిన్సిపల్ హస్ గాట్ టు బి షేర్డ్,
0: సంస్కారాన్ని ప్రబోధించి,
1: అండ్ ది కల్చర్ హస్ టు బి,
0: భారతీయ సంస్కృతిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే జస్ట్ ప్రొపగేటెడ్ అప్హెల్డ్ ద కల్చర్.
0: కానీ ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వీళ్ళకి తెలియదు.
1: టుడే ద పీపుల్ డోంట్ నో వాట్ కల్చర్ ఇస్.
0: ఇది మీరు నేర్చుకోవాలి.
1: యు హావ్ టు లెర్న్ వాట్ కల్చర్.
0: మీరు నేర్చుకొని మీ మిత్రులకు బోధించాలి.
1: అండ్ యు హావ్ టు టీచ్ యువర్ ఫ్రెండ్స్.
0: ఇదియే మీరు చేయవలసినటువంటి ఉపకారము.
1: దిస్ ఇస్ ద హెల్ప్.
0: ధనక కనక వస్తు వాహనాదులు ఎవరికి దానం ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆఫర్ ఎనీథింగ్, ద గోల్డ్ ఆర్ ఎనీథింగ్.
0: మీరు నేర్చినటువంటి ఒక సద్గుణమును పరులకు బోధించడమే పెద్ద జ్ఞానము.
1: ఆల్ ద వర్చ్యూస్ దట్ యు హావ్, షేర్ దెమ్ విత్ అదర్స్, టీచ్ దెమ్.
0: జ్ఞానం అంటే ఏమిటి?
1: దట్స్ ద ట్రూ జ్ఞానం.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ జ్ఞానం.
0: ఒక్కటే ఒక్కటి.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఏ యొక్క ప్రాణి అయినా సరియే, పశుపక్షి మృగాదులు ఎందుకూడను మానవుని యొక్క ప్రేమను ప్రసరింప చేయడానికి ప్రయత్నించాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ మస్ట్ షేర్ హిస్ లవ్ టు ఎనీ బర్డ్ ఆర్ బీస్ట్ ఆర్ ఎనీ క్రీచర్ ఆఫ్ దిస్.
0: భగవంతుడా, నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమను నేను స్వార్థంగా అనుభవించుకోకూడదు.
1: గాడ్ యు హావ్ గ్రాంటెడ్ మీ దిస్ లవ్ విచ్ ఐ విల్ నాట్ యూజ్.
0: పది మందికి నేను పంచాలి.
1: I should share with everybody.
0: ఆ పది మందికి నీ పంచి దానిని నేను తిరిగి అనుభవించాలి.
1: ఆఫ్టర్ షేరింగ్ ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ విశాలమైనటువంటి హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: ఐ షుడ్ బి బ్రాడ్ మైండ్.
0: బ్రాడ్ మైండ్.
1: బ్రాడ్ మైండ్.
0: అది నిజమైనటువంటి ప్రేమ తత్వము.
1: దట్ స్పీక్స్ ఆఫ్ ది ట్రూ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎక్స్పాన్షన్.
0: కానీ ఈనాడు ఎక్స్పాన్షన్ లవ్ ఎక్కడ పోయిందో, అంత కంట్రాక్షన్ లవ్. కంట్రాక్షన్ లవ్.
1: టుడే దేర్ ఇస్ నో ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ చావుతో సమానమైన.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఈ చావుతో సమానమైనటువంటి యొక్క నైతికమైనటువంటి విలువను ఏమాత్రము పెట్టుకోకుండా, ఈ పవిత్రమైనటువంటి దీన్ని ఏమాత్రము చింతించుకోకుండా, అల్పమైనటువంటి ప్రేమతో మనం జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ సేక్రెడ్ లవ్, వితౌట్ థింకింగ్ ఆఫ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్, వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ మీ.
0: ఎవరిని బాధించకుండా చూసుకో.
1: See that you don't hurt anybody.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ విధమైనటువంటి దీంతో సత్యాన్ని మనం ఎంత ప్రబోధించినప్పటికీ చాలదు.
1: You can teach truth to any extent, but it's immeasurable.
0: Satya Harishchandra satyani bodhinchi entano tana jeevitanni satyam gavinchukunnadu.
1: Satya Harishchandra followed the path of truth till the end.
0: Satyamune sadhistu vachadu.
1: Ultimately achieved.
0: సత్యమే జయిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ విన్ ఓవర్ ఎవ్రీబడి.
0: కట్టగడపడికి పోయిన రాజ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: బ్యాక్ హిస్ కింగ్డమ్ విచ్ హీ లాస్ట్.
0: ఆల బిడ్డలను కూడా తిరిగి తెచ్చుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో హ్యావ్ హిస్ వైఫ్.
0: ఈశ్వరుడే వచ్చి హరిశ్చంద్ర నన్ను క్షమించు అని కోరాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ సెయింట్ కేమ్ హింసెల్ఫ్ ఆస్క్డ్ సాట్ పార్డన్.
0: నే పెట్టినటువంటి ఒక పరీక్ష అంతా కూడా సాధిస్తూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కుడ్ విత్ స్టాండ్ ఆల్ ద టెస్ట్ యూఆర్ పుట్ టు.
0: నా యొక్క ఎగ్జామినేషన్ లో నీవు పాస్ అయినావు.
1: యు హావ్ పాస్డ్ ఇన్ ది టెస్ట్
0: ఎగ్జామినేషన్. నీ కోరిందంతా నీకు ఇచ్చేస్తున్నాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ యూ బ్యాక్ ఆల్ ద
0: యూ లాస్ట్. సత్య హరిశ్చంద్రుడు చెప్పాడు, నాకు ఏది అక్కర్లేదు.
1: సత్య హరిశ్చంద్ర సార్, ఐ డోంట్ వాంట్.
0: ఈ ఒక్కదాన్ని నేను కాపాడుకుంటే చాలు.
1: ఇట్ ఎనఫ్ ఇఫ్ ఐ కీప్ అప్ ట్రూత్.
0: సత్యాన్ని కాపాడుకోవటమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అన్నాడు.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ డ్యూటీ టు కీప్ అప్ ట్రూత్.
0: ఆ విధమైనటువంటి ఒక సత్కీర్తిని తెచ్చుకోవడానికి పిల్లల్లో ఏ ఒక్కరైనా కూడా కొంచెం ప్రయత్నపూర్వకంగా సాధించండి.
1: అట్లీస్ట్ వన్ అమంగ్ ది స్టూడెంట్స్ షుడ్ స్ట్రైవ్ హార్డ్.
0: మీరు ఉద్యోగాలు చేసుకోండి.
1: డూ యువర్ జాబ్స్.
0: తప్పులేదు.
1: నథింగ్ రాంగ్.
0: విదేశాలకు పోండి. తప్పులేదు.
1: గో అబ్రాడ్. నథింగ్ రాంగ్.
0: గొప్ప బిరుదులను పొందండి. తప్పులేదు.
1: హావ్ టైటిల్స్. నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: హృదయాన్ని మాత్రం కఠినం చేసుకోకూడదు.
1: బట్ నెవర్ బి స్ట్రాంగ్ ఆర్ స్టోన్.
0: చాలా మంది హృదయం చాలా కఠినమైనటువంటి రాయిగా తయారవుతుంది.
1: ఎనీ పీపుల్ హ్యావ్ దర్ హార్ట్స్ విచ్ ఆర్ సో హార్డ్ రఫ్.
0: దైవం మాటలు కూడా ధిక్కరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: దే ఆర్ రెడీ ఈవెన్ టు డిసోబే గాడ్.
0: ఇలాంటి కఠిన హృదయమైనటువంటి వారు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: సచ్ హార్ష్ పీపుల్, వాట్ ఫార్ ఇస్ దేర్ లైఫ్?
0: వెన్న వంటి హృదయం కావాలి.
1: యు షుడ్ హావ్ సాఫ్ట్ అండ్ టెండర్ హార్ట్.
0: ఈ వెన్న వంటి హృదయంతో ఉండినప్పుడే
1: వెన్ యూ గాట్ దిస్ సాఫ్ట్ టెండర్ హార్ట్,
0: వెన్న వంటి జీవితం నీకు జరుగుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హ్యావ్ ద లైఫ్ దట్ షైన్.
0: వెన్నెల
1: షైన్స్ లైక్ మూన్ లైట్.
0: అప్పుడే మీకు తగినటువంటి జీవిత శాంతి కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద పీస్ ఇన్ యువర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిన్నటి దినము నీతి,
1: yesterday bhagwan taught us
0: the nijayatini,
1: today integrity
0: nijayatini. Kani manavatvani kuda motta motta manam telusukovali.
1: We should know what humanity is.
0: Repadi dinamu ee manavatvani gurinchi manam chakkaga viplanga telusukundam.
1: Bhagwan will explain to us in detail manavatva, the humanness.
0: Manavatvam chaala pavitramainatundi meeku teliyadu.
1: You do not know human life is highly.
0: Edo nenu manavudiga puttanu.
1: I am born as a human.
0: Kannu nichinaru.
1: Chevu nichinaru.
0: Noru nichinadu.
1: The tongue.
0: కాబట్టి నోటితో మాట్లాడటము, కన్నులతో ప్రపంచాన్ని చూడటము, చెవులతో విషయాలంతా వినటము, ఇవేనా మనం చేయవలసినటువంటివి?
1: Is it simply listening to what all that is around, watching all that with the eyes and speaking what you like?
0: వినవలసినటువంటి మంచివే వినాలి.
1: What you are supposed to hear are only good.
0: చూడవలసినటువంటి దివ్యత్వాన్ని చూడాలి.
1: You should watch only the divinity.
0: చెప్పవలసినటువంటి సత్యమే చెప్పాలి.
1: You should only speak truth.
0: అందుకోసమే ఈ ఇంద్రియం నీకు అందించాడు.
1: For that reason these senses are given.
0: ఈ పంచేంద్రియ యొక్క పవిత్రతను కూడాను రేపటి దినం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The sacredness of the senses, Bhagavan will explain to us tomorrow.
0: ప్రేమ ముదిత మనసు

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupular.
0: Embodiments of love.
1: Vishyamantayu oka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbam.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: ఇది ఏ రామచరితం యొక్క జీవితార్థం.
0: దిస్ ఇస్ ది ఇన్నర్ సీక్రెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రామ.
1: జగత్తునందు సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోవటం అత్యంత సులభమే.
0: దట్ డివినిటీ విచ్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ క్వైట్ ఈజీ టు నో దాట్.
1: కానీ ప్రాకృతమైన భావములు మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఈ దివ్యత్వము అప్రాప్తంగానే ఉంటుంటుంది.
0: సో లాంగ్ హీ ఇస్ ఫిల్డ్ విత్ వరల్డ్లీ థాట్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ ద డివినిటీ విల్ బి హిడెన్.
1: కులాభిమానము, దేశాభిమానము, భ్రాత్రాభిమానము, భాషాభిమానము, భాషాభిమానము ఉండినంత వరకు కూడాను ఇతను ప్రాకృత జీవియే.
0: He is a worldly man so long he is carried away by regional factions, divisions, the regional, the linguistic feelings.
1: Ittide pravritti jeevanamu ani.
0: This is outward path of life.
1: Tyagamu, bhavamu, prema, niswarthamu, ityadi pavitramainti gunamulu undinanta varaku idi nivritti margamlo praveshistundi.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: Kaluka prapta apraptulanni kudanu pravritti nivrutulu ende kudanu ividi untunnavi.
0: Therefore this deservedness and undeservedness are present in both these aspects.
1: Manchidone cheddane prakrutamainatundi ni pravritti.
0: Therefore the bad you find in good is outward direction.
1: Cheddaloni manchiye నివృత్తి యొక్క సత్యము.
0: ద గుడ్ ఇన్ బ్యాడ్ ఈజ్ ద ట్రూత్ ఇన్ ఇన్వర్డ్ పాత్.
1: ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి.
0: టుడే వి ఫైండ్ సో మెనీ క్వాలిటీస్ ఆన్ ద రైజ్ ఇన్ హ్యుమానిటీ.
1: దినదినమునకును ప్రవృత్తియే అభివృద్ధి మానం అవుతున్నది. కానీ నివృత్తి యొక్క తత్వము ఏమాత్రం కూడాను మనసు యందు సోకుటలేదు.
0: Man is always outward. At no point of time is inward.
1: Ramayanamanandu pravritti yokka tattvani nirmoolam gaavinche nimittamai nivritti tattvam aneetundi ramulu vanaranto cheri samudra teeramulo unnaru.
0: Rama reached the banks of the sea in order to kill this outward attitude, outward trend, and to develop the inward vision.
1: Ravana rajyamantai kudanu pravritti margamunande pravartistu untundadi.
0: The entire kingdom of Ravana is outward in its
1: pravritti anaga ajnanamu ahankaramu aadambaramu.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chadavulu undinappatikani enta balamu undinappatikani ఎంతటి స్థానంలో ఉండినప్పటికీ ఈ మూడు కూడాను మానవుని ప్రవృత్తి నుండి తన నివృత్తిలోకి పోనివ్వదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఎగ్జాల్టెడ్ పొజిషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హి విల్ నెవర్ టర్న్ ఇన్వర్డ్.
1: కనుకని సముద్ర తీరమునందు రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షోర్ రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవాన్, అంగద, మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదుని ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan and
1: ee vidhamainatunti okka erpaatla yendu muliginatunti ramulu alasinattuga lakshmanu todapaina tala petti pandukunnaru.
0: Rama was pretending as if he is very much tired making all these war arrangements and he was just resting on the lap of Lakshmana.
1: Adi purnima ratri,
0: it is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామ ఇస్ నెవర్ టైర్డ్.
1: ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: రామ వాంటెడ్ టు టెస్ట్ హౌ పీపుల్ వుడ్ గో ఇన్వర్డ్ విత్ రిగార్డ్ టు ద ఫుల్ మూన్ నైట్.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే. నరుడు ప్రవృత్తి లక్షణమే. నీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హి సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ yes there is a spot on the moon.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్.
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: He said, as just the moon is the product of nature, you find the mountains and valleys there in the moon.
1: సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: Sun, moon and earth are of the same form.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: They amount to three faces.
1: కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్.
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్ దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర్రర్, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్ర రామచింతనే రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: Like this Hanuman demonstrated Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama Rama Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting Rama Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుడను.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: I am just disgusted with this.
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: My brother Ravana is proceeding along the wrong path.
1: సాక్షాత్ నారాయణుడే కూడా మీ హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: He is trying to harm the very God.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: I cannot be in the company of wicked brother.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: I don't want any.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్
1: గ్రేస్. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: సీ దట్ ఐ హ్యావ్ హిస్ పార్డన్ దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్.
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: దిస్ మెసేజ్ ఇస్ కన్వే టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ is the brother of your enemy, now he wants surrender.
1: కానీ ఇతను నమ్మదగినటువంటిది కాదు.
0: We cannot believe him in any way.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
0: He has come here as a spy to know the secrets.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: Each one started giving his own advice.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర,
0: then Hanuman got up and said, Ramachandra,
1: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
0: No one has got any direct acquaintance.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: They don't belong to us anyway.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: So there is no possibility for him to know our secrets.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానిక మనం ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదు.
0: If we take that they belong to neighboring kingdom, there is no kingdom
1: మనయందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు ఏ విధమైన ద్వేషములు లేవు.
0: In fact there is no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
0: there is no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ ని పిలిచాడు.
0: హి కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హి వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: Vibhishana narrated what all that had happened, that Ravana didn't pay heed to his good advice, he has forgotten his responsibility and resorted to all wicked activity.
1: లక్షణములు కాదు.
0: It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునకే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: It is not in the interest of the kingdom that he should be ruled by
1: people. ఈ విధంగా రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్ర ద్రోహి, సోదర ద్రోహి, రాజ్య ద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare and the prosperity of the kingdom. I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
0: What I want is God.
1: Bhagavantudi yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ఏ నాటి నుండి రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్ సిన్స్ సో
1: మెనీ ఇయర్స్. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittelu kudunu naaku akkaraledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallaruggali.
0: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilichi విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that, Rama,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐ యామ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రేయర్.
1: స్వామి,
0: స్వామి,
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
0: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామరాజ్యం.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటానన్నాడు.
0: లెట్ మీ బి ఎ సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాములు అంగీకరించక,
0: రామ డిడ్ నాట్ అక్సెప్ట్.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: వార్ డిడ్ బిగిన్.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: బట్ ఈవెన్ బిఫోర్ విభీషణ ఇస్ కరోనేటెడ్,
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ, జాంబవాన్, అంగద, they had a watchful eye as no
1: nijamuga vibhishanu yokka hrudayamu tellani battavale untundali nirmalanga untundi.
0: In fact the heart of vibhishana is so
1: nischalamaina bhavanto unnadu,
0: steady feeling.
1: Nishwarthamainatundi sevalu cheyalani vachadu.
0: He came there to render selfless service.
1: Itti tattvanni endari gamaniste maatramu adi bayata padutunda padadu.
0: Unless you examine you don't find them.
1: Kanukane ramulu idanni angikarinchi
0: he accepted what Rama said.
1: నన్నాయనా నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this Vibhishana was ecstatic.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: రావణ హ్యాస్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ది సీ షోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హ్యాస్ టు బి బిల్డ్.
1: అది కడితే కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: Rama said I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: ఆన్ లిజనింగ్ టు దిస్ విభీషణ వాజ్ ఎక్స్టాటిక్.
1: ఇంకా అప్పటి నుంచి

0: అది కడితే కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
1: Unless the bridge is built, they cannot reach Lanka.
0: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
1: At that time, Sugriva and Vibhishana were
0: consulting each other. అప్పుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
1: Then an ideal is taught there, that point.
0: Ramachandra, ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
1: This sea is the making of a member of your own clan, Sagara.
0: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటారంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యూల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
0: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము, దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
1: Therefore everybody said it takes time to construct the bridge and to cross.
0: దర్భచాపను పరుచుకున్నాడు రాములు, కూర్చున్నాడు ఏక దీక్షతో.
1: Rama sat on the mat with one determination.
0: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
1: But in spite of repeated calls, Samudra did not respond.
0: కానీ రాములకు ఓపిక తగ్గింది.
1: But Rama was impatient.
0: ఇంకా అంబును తీశాడు.
1: He took the arrow.
0: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
1: Lakshmana immediately ran and caught hold of that arrow.
0: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
1: One has to know the cause and proceed thereafter.
0: అనేటప్పటికీ అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
1: There manifested Samudra, the God of ocean.
0: రామచంద్ర, నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
1: యు ఆర్ వెరీ గాడ్.
0: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
1: యు నో ఆల్ ద మిస్టరీస్.
0: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
1: Just as all the five elements observe their own rights and qualities, I
0: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
1: Infinite beings, creatures are within me.
0: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
1: I should see that they will not be put to any sort of harm.
0: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
1: The wind has got the capacity.
0: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
1: And this
0: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
1: But when you keep fire in the wind, it will be extinguished.
0: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
1: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
0: ఆర్చటము గాలి యొక్క సహజము.
1: అండ్ ద విండ్ కెన్
0: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
1: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్
0: డ్యూటీ. అదేవిధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
1: ఐ ఆమ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
0: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
1: I'll never give up any mark.
0: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
1: I go in the rightful path.
0: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
1: I don't follow the wrong path.
0: కానీ ఒక్కటి మాత్రమే మీకు సహాయం చేస్తానన్నాడు.
1: But one help I can render.
0: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
1: యూ కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
0: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
1: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
0: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
1: హి గేవ్ అనదర్ అడ్వైస్.
0: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
1: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
0: విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
1: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
0: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
1: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
0: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
1: సో యూ కాల్ హిమ్.
0: నలుడు పరిగెత్తొచ్చాడు.
1: నలా కేమ్ రనింగ్.
0: ఇది సత్యమే.
1: Yes, it is.
0: నేను దీనిని నిర్మించగలను అన్నా.
1: ఐ కెన్ కన్స్ట్రక్ట్.
0: 100 miles దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
1: 100 miles లాంగ్ బ్రిడ్జెస్ టు బి బిల్ట్.
0: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 miles కాదు ఇంకా 1000 miles కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
1: దిస్ నలా సెడ్, స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ 1000 miles లాంగ్.
0: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
1: దే డిసైడెడ్ దట్ ఇట్ హస్ టు బి బిల్ట్
0: బిగినింగ్. ఒక్కొక్క దినం ఒక్కొక్క దినం ఒక్కొక్క దినము 25 miles అంతా బ్రిడ్జ్ కడుతూ వచ్చారు.
1: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ రేట్ ఆఫ్ 25.
0: ఈ వానవులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటం.
1: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్ బౌల్.
0: ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
1: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
0: సముద్రుడు అసత్యమాడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది.
1: అండ్ దే సో యాంగ్రీ విత్ ది సముద్ర ద గాడ్ ఆఫ్ సీ.
0: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి
1: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
0: రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్
0: అన్ని మునిగిపోయేటువంటివి.
1: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
0: తేలేది ఒక్కటే నీ నామము.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఫ్లోట్స్ దట్స్ యువర్ సేక్రెడ్ నేమ్.
0: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఇట్స్ మర్జ్డ్ ఇన్ ది టైం.
0: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే.
1: టుడే ఆర్ టుమారో ఎవ్రీబడి ఇస్ బౌండ్ టు బి డ్రౌన్డ్ దట్ సంక్.
0: కనుక నీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించి

0: చెప్పండి అన్నారు.
1: ఓన్లీ యువర్ సీక్రెట్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
0: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
1: దే స్టార్టెడ్ రైటింగ్ రామ ఆన్ ఈచ్ బౌల్డర్ అండ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
0: కానీ ఆ రాళ్ళు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఏలినాయి కానీ ఎక్కడికో వెళ్తున్నాయి.
1: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దే డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
0: తిరిగి హనుమంతుడు వచ్చి
1: హనుమాన్
0: ఇది సరియైన పద్ధతి కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
0: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పి అన్నాడు.
1: హనుమాన్ సెడ్ రైట్ ద లెటర్ రా ఆన్ వన్ బోల్డర్, రైట్ ద లెటర్ మా ఆన్ అనదర్ బోల్డర్.
0: రామ రామ అని రాళ్ళంతా చేరుతూ వచ్చేసాయి.
1: లైక్ దిస్ ఆల్ బోల్డర్ స్టార్టెడ్ జాయినింగ్ టుగెదర్.
0: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం.
1: Therefore this devotion and sincerity will
0: lead to success. గొప్ప భక్తుడు
1: నలుడు ఇస్ ఆల్సో
0: ఈ భక్తిలో మూడు రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
1: There are three forms of devotion.
0: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
1: An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I.
0: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
1: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ విత్ఇన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ఇన్ ది డివినిటీ.
0: అనేది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: అంతా నీవే అంతా నీవే.
1: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
0: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
0: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
1: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిట్.
0: రామచంద్ర నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
1: రామచంద్ర ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
0: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
1: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
1: But in true spirit, you and I are one. There's no difference.
0: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
0: నాలుగు దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
1: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
0: వానరులందరూ కూడాను లంకను చేరారు.
1: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
0: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
1: They were ready to get in.
0: ఈ సమయం లోపల
1: మీన్ టైమ్
0: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
1: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
0: విద్యుజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్యుజ్జిహుడు
1: విద్విత్విక్కుడు
0: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
1: You, all your activities known to everybody.
0: మాయవేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుజ్జిహుడు ఒక్కడే ఆ లంకలో.
1: All your deceit is known to everybody. You are the only one.
0: యొక్క ప్రవర్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
1: It's time that you should exhibit all your power.
0: రాముని వంటి శిరస్సునే ఖండించిన తెచ్చుకున్నరా.
1: You should behead Rama. Bring his head now.
0: రాముని ముట్టడానికి వీలు కాదు.
1: It's not possible to.
0: కానీ ఆ శిరస్సు రాముని వలే ఉంటుండాలి.
1: But the head should be like that of actual Rama.
0: అతని అమ్ములన్నీ కూడా రాముని వలే ఉంటుండాలి.
1: Arrows should be of
0: the
1: same type.
0: అవన్నీ తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
1: Bring them all and keep them in front of Sita.
0: సీత ఆ శిరస్సును చూచింది.
1: Sita saw this head.
0: రాముడు కూడా వెళ్ళాడు. చూచితివా ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
1: And Ravana said, you have prayed, have you seen all this?
0: నా మాట ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
1: You never had any.
0: నిరంతరం రామ రామ రామ అని నీవు చింతిస్తూ వచ్చావు.
1: You have been thinking
0: ఇప్పుడు రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు.
1: You see the fate of Rama now.
0: నమ్మలేకపోయింది.
1: She couldn't believe.
0: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
1: బట్ షీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ సాడ్నెస్.
0: రెండు చేతులు జోడించింది.
1: షీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
0: రావణ నీవు నాకొక సహాయం చెయ్యాలి.
1: Rama, you should help me.
0: Rama sirasu ikkada vachindi.
1: Rama said is here.
0: Kaani deham akkada untundali.
1: Body is there.
0: Na sirasunu kuda kandinchi aa dehamunu ee sirasunu rendu ni kaalchi veyandi adu okka upakaramaina cheyandi annadu.
1: Take my head and join this head to that body, let both of them be burned.
0: Ramunu vadala nenu undalenu.
1: I cannot live apart from Rama.
0: Kanaka aa bonda ee bonda rendittu cherchi dahanam cheyalanchandi.
1: Let the two bodies.
0: Ee na kadapati korikanindi.
1: There is only desire.
0: ఈ విధంగా రావణంతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
1: సో సేయింగ్ వైల్ సీతా వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఫ్రమ్ అంగద.
0: త్వరగా నీవు రావాలి.
1: యూ షుడ్ కమ్ ఇమీడియట్లీ.
0: రావణుడు వెళ్లిపోయాడు.
1: రావణ లెఫ్ట్.
0: ఈ దృశ్యాన్ని చూచినటువంటి శరమ విభీషణుని యొక్క భార్య.
1: శరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ.
0: ఆమె అక్కడే ఉంటుంది.
1: ఇస్ దేర్
0: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
1: ఇస్ దేర్ ఎనీవన్ హూ కెన్ కిల్ రామ?
0: రాముడు శ్రీమన్ నారాయణమూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: ఇదంతా రాక్షసుల యొక్క మాయ.
1: దిస్ ఇస్ ఆల్ ద డిసీట్.
0: ఇలాంటివన్నీ రాముడి దగ్గర అనేకంగా ఉంటున్నాయి.
1: దట్స్ సో మెనీ ఆఫ్ దట్ సార్ట్.
0: కనుక మీరేమి బాధపడనక్కర్లేదు. శ్రీరామచంద్రుడు సుఖంగా ఉంటున్నాడు, సుక్షేమంగా ఉంటున్నాడు.
1: రామ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఈ శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు.
1: ఆల్ దిస్
0: బాధపడకండి.
1: దిస్ హెడ్ ఇస్ ఆర్టిఫిషియల్, డోంట్ వారీ.
0: చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది, ఆ శిరస్సు మాయమైపోయింది.
1: And there this head vanished.
0: రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి, ఒక వికృతమైనటువంటి శక్తులు.
1: Demons have all these powers in the wrong path.
0: ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
1: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
0: ఈ రావణుడు రెండవ దినం వెళ్లి
1: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్ డే.
0: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
1: హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
0: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
1: Though Sita remained there in Lanka for 10 months, she never looked
0: Sita,
1: at Ravana.
0: ఇంకా కొన్ని గంటల లోపల రాముడు మరణిస్తున్నాడు.
1: Sita, within few hours Rama is going to die.
0: నీవు నా రాణివి.
1: You are my queen.
0: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఆశ్చర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మెజర్ మై స్ట్రెంగ్త్, మై
0: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
1: ఐ హావ్ ఆల్ కంఫర్ట్.
0: సర్వజ్ఞుడను నేను.
1: ఐ నో ఆల్.
0: సర్వశక్తిమయుడను నేను.
1: ఐ యామ్ ఆల్ పవర్ఫుల్.
0: కనుక నన్ను అంగీకరించమని చెప్పనని బలవంత పెట్టాడు.
1: సో హీ ఫోర్స్ హర్ టు యాక్సెప్ట్.
0: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డి పోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
1: సీత పిక్డ్ అప్ ఏ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
0: రావణ,
1: రావణ,
0: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డి పోచతో సమానం.
1: When compared to the wealth of Rama, with that of your wealth, after all this is equal to grass blade.
0: రాముడు ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
1: Rama has all the faculties of wealth.
0: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
1: హి హస్ గాట్ ఆత్మిక్ బ్లిస్.
0: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
1: ఇస్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: అమృత స్వరూపుడు.
1: ఇస్
0: ఆనందమయుడు.
1: వన్ ఆఫ్ ప్లేస్.
0: అట్టి రామునకు ఇట్టి తుచ్చమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా?
1: హౌ డు యూ కంపేర్ దట్ విత్ దిస్?
0: ఎంత తుచ్చమైనటువంటి భావం నీది.
1: వాట్ ఏ మీన్ ఫీలింగ్ యూ హ్యావ్.
0: రావణ నీవు ఇంత పెద్ద రాజువను భావిస్తున్నావు.
1: రావణ ఐ కన్సిడర్ యువర్.
0: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
1: In this Lanka, are there not anybody who can give good advice?
0: Neka salahalu cheppetundi varu undi kudanu vaari salahalu neevu teeskovatam leda?
1: Though there are advisers, are you not conceding their advice?
0: Yeh enta durgati paalaipothunnavu.
1: Why this fate, destiny?
0: Enta alpagnudiga maaripothunnavu.
1: How mean you are.
0: Enta alpagnudiki ramuniki polchukovatam ekkadaina saadhyam unda?
1: You are a mean fellow. How do you compare yourself with Rama?
0: Vendi pomani cheppan cheppindi.
1: He said get out.
0: Ima aneka rakamle yenaadu kudanu maatadanaatvanti Sita. ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోచనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
1: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
0: రావణ కోపం పడింది.
1: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: సీత ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
1: సీత ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
0: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
1: After 2 months, our cooks will come to you.
0: అప్పుడైనా నేను భుజించగలను.
1: And then, who can protect you at that time?
0: కనుక ఇదే కడపటి యొక్క శాసనం అన్నాడు.
1: This final warning.
0: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
1: She didn't accept this.
0: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
1: What is this mean fellow's
0: problem? మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
1: To talk to fools also is a matter.
0: ఇది ఒక పాపమే.
1: Is a sin.
0: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
1: What is the fun of talking with fools?
0: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
1: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
0: తదుపరి 2వ దినం నుంచి ఇంకా యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
0: ఒక్కొక్క దినము ఒక్కొక్క 100 మంది హతమారిపోతున్నారు.
1: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
0: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
1: అంగద ఆల్సో కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ బిహైండ్.
0: ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
1: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
0: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుంది.
1: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
0: వానరులకు ఎవరికి భయం లేదు.
1: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
0: 3వ దినము
1: థర్డ్ డే
0: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
1: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
0: ఇక్కడ విభీషణుడు ఉండి
1: యర్ విభీషణ ఇస్ దేర్.
0: మీరెవరు భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్.
0: ఈ రాక్షసుల యొక్క మాయాచాలము.
1: దిస్ ఇస్ ఆల్ ది డిసీట్.
0: కనుక ఏమాత్రం మీరు ప్రాణం పోలేదు.
1: యు డిడ్ డై యాక్చువల్లీ
0: ధైర్యంగా ఉండండి
1: పిక్ అప్
0: వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు అందరూ లేచారు
1: అండ్ హీ ఆల్సో డివైస్ ఇన్ సచ్ ఎ వే దట్ దే వుడ్ ఆల్ గెట్ అప్
0: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు
1: అండ్ రావణాసురుడు రిజార్టెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మ్యాక్స్
0: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు
1: బై హిస్ నెక్ హి డిడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హెడ్ ఆఫ్ సీత ఇస్ మేడ్ ఆర్టిఫిషియలీ అండ్ హి షోడ్ రామ
0: భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు
1: ద వే సరమ టాట్ టు సీత ది సేమ్ వే విభీషణ
0: రామ ఆ సీతామహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు
1: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ సీత
0: ఆమె ఖండించేటువంటి వాడు ఎవడు
1: హూ కెన్ టచ్ హర్ హూ కెన్
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము
1: ఇట్ ఇస్ ఎ ఫన్ దట్స్
0: దీన్ని మీరు నమ్మకండి అన్న
1: నెవర్ బిలీవ్ ఇట్
0: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
1: సో మెనీ మిస్టేక్స్
0: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
1: ఆల్ మిస్టరీస్ ఆర్ సో
0: రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు
1: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్డ్ ఫర్ ఎ మోమెంట్
0: రామును కూడా తెలుసును
1: రామ ఆల్సో నో
0: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు
1: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్డ్
0: రెండవ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు
1: లక్ష్మణ ఇస్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే
0: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు
1: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
0: మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు
1: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్
0: రామ నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ
1: You have taken me as the sixth life principle.
0: కలకని ఈ నాడున ఆరో ప్రాణం కూడా పోయిందా
1: I have lost the sixth life breath.
0: అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు
1: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ క్రైయింగ్ హి ఫెల్ ఆన్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ
0: విభీషణుడు వచ్చి
1: విభీషణ కేమ్
0: దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు
1: There's a medicine for this.
0: ఇదియే సంజీవిని అనేటువంటి మందు దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుడిని పంపించాడు
1: Sanjeevi is the correct medicine that would be a correct cure.
0: ఏ ఉత్తమో ఏమిటో అది ఎవరికి తెలియదు.
1: Where it is no one knows.
0: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ ముచ్చి ఏమవుతుందో ఏమిటో
1: While going and returning what's going to happen in between the
0: Lakshmana. కొండను ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
1: So Hanuman brought the whole mountain.
0: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
1: You just pick up the right tree there.
0: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
1: The very juice is just
0: ఆ లక్ష్మణుడు రామును కౌగలించుకొని నాయన ఈనాడు నాకు పునర్జన్మము
1: రామ సేడ్ దిస్ ఈజ్ మై రీబర్త్
0: ఇది అంతా కూడా లోక నటనకై ఆడిస్తున్న ఆటలు
1: అండ్ హియర్ దిస్ ఆల్ హెడ్ హ్యాపెన్ ఫర్ ది విన్స్ ఆఫ్ ద వరల్డ్
0: ఇంకా రెండవ మూడవ దినము ఈ లక్ష్మణ్ మూర్తి తేలిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు
1: అండ్ ద ఫోర్త్ డే రామ హింసెల్ఫ్ స్టార్ట్
0: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి
1: వార్ వాస్ గోయింగ్
0: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి
1: మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ ఆన్ బోత్ సైడ్స్
0: కానీ ఆనాడు రాముని వేసినటువంటి అస్తముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు
1: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ అండ్
0: రాముడు దయాహృదయుడు
1: రామ ఇస్ కంపాషన్
0: ప్రేమ స్వరూపుడు
1: ఎంబోడిమెంట్ ఆఫ్
0: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు
1: బికాస్ రావణ ఇస్ టైర్డ్ రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్
0: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు
1: రావణ యు అపియర్ టు బి టైర్డ్
0: నీవు వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు
1: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్ టేక్ రెస్ట్ కమ్ టుమారో
0: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా
1: విల్ ఎనీబడి సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్
0: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది
1: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ
0: తిరిగి రావణ్ని ఇంటికి పంపించి
1: అండ్ ఈ సెంట్ రావణ
0: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం
1: రావణ టుక్ రెస్ట్ దట్ డే నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ
0: కానీ మండోదరి కూడాను అక్కడ రావణుకు అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి
1: మండోదర ఆల్సో గేవ్ వెరీ గుడ్ టీచర్
0: రామలక్ష్మణులు సామాన్యులు కాదు
1: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ
0: సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదిశేషుడు
1: వన్ ఇస్ గాడ్ అదర్ వన్
0: వినాశకాలే విపరీత బుద్ధి ఈ విపరీత బుద్ధులు నీకు ఎందుకు పుట్టాయి
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ యు ఆర్ హావింగ్ ఆల్ సచ్ వికెట్
0: ఇప్పటికైనా మించిపోలేదు
1: ఇస్ నాట్
0: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని
1: అట్లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ
0: వీడు ఏమాత్రము అంగీకరించలేదు
1: ఇట్ ఇస్ నాట్ యాక్సెప్ట్
0: ఈ వినాశకాలం వస్తుండాలి
1: బ్యాడ్ టైమ్ ఇస్
0: మంచి మాట ఎట్ట వింటారు
1: యు నాట్ పే హీ టు గుడ్
0: అందువల్లనే చెప్పాను మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవిని చేర్చు
1: దో గుడ్
0: మంచి మాటలు ఎవరూ వినరు
1: గుడ్ వర్డ్స్ విల్ నెవర్ పే హీడ్.
0: ఆనాడే కాదు, ఏనాడు కూడా నువ్వు ఇట్టి మంచి మాటలు వినరు.
1: నాట్ ఓన్లీ దెన్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
0: చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
1: వి ఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్ అవుట్వర్డ్ పాత్. ఈ ప్రవృత్తి
0: అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద
0: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
1: ద ప్రవృత్తి ఇస్ వన్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఆఫ్ ది సెన్సెస్.
0: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
1: విన్ యూ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యూ టర్న్ ఇన్ వర్డ్.
0: ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామ క్రోధ లోపమోహమత్యములనేటువంటి హర్షట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
1: దేర్ఫోర్ ద వన్ హూ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ బౌండ్ టు బి విక్టిమ్ టు ఆల్ ద ఎనిమీస్.
0: మన ఆయుధం ఎవరు శత్రువులు?
1: హూ ఆర్ అవర్ ఎనిమీస్?
0: ఎవరు యముడు శత్రువుడని, ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
1: వి కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ, సో అండ్ సో
0: నో. దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి.
1: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
0: ఈ అసూయ మహా దుర్గుణము.
1: జెలసీ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ.
0: దీనికి మందే లేదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
1: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
0: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
1: ద వన్ ఆఫ్ జెలసీ ఇస్ బౌండ్ టు రూల్.
0: క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
1: యాంగర్ ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసుకి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
1: వెల్ దిస్ యాంగర్ ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక ఈ రాక్షసులకు అందరికి ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
1: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్.
0: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: ఎట్ ఎనీ టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్, ఇన్ ఎనీ ఏజ్, బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్.
0: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: The bad qualities are the products of
0: our food and habit. They
1: change moment to moment.
0: కానీ రాక్షసులు అట్ట కాదు.
1: డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ నాట్ లైక్ దాట్.
0: అవి ఇతన్ని వదలనే వదలవు.
1: దే విల్ నెవర్ లీవ్ యు.
0: పరిస్థితులు ఎందుకు మార్పులు చెందవు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే డోంట్ చేంజ్.
0: కనుకనే ఈ కామక్రోధములు అనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: దేర్ఫోర్ దిస్ డిజైర్ అండ్ యాంగర్ ఫర్ ద ఎనిమీస్.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
0: ఆ రెండే కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ ది డిజైర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ యూ సఫర్ బికాస్ ఆఫ్ దిస్ 2.
0: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: దే అస్యూమ్ మెనీ ఫార్మ్స్.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవర్ బాడీ. అదే విధంగానే మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దేర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జరుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి,
1: in order to see that mind will be in right direction, నివృత్తి
0: మార్గాన్ని అనుసరించాలి.
1: We should follow the inward path.
0: నివృత్తి మార్గం అనగా ఏమిటి?
1: What do you mean by నివృత్తి?
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: Do all activities to
0: ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను.
1: You may do anything, it should be done so as to please God.
0: ఈ సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందులకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిసార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
1: ఈ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడుగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
1: నల్ల కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ మ్యాన్ టేక్, ఇది
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైట్యస్ ఆర్ అన్రైట్యస్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్,
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: దో హీస్ హైలీ ఎడ్యుకేటెడ్ యాజ్ హి హస్ నో జనరల్ నాలెడ్జ్, హీఈస్ ఎ ఫూల్.
0: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణం కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదాంతమును బోధించి సత్యం వద, ధర్మం చెర,
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుండగా,
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are sufferers actually?
0: Aithe
1: however
0: idi veeri dosham kaadu,
1: it's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adane parisaramulu vaarandariki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananammuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the
0: adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all of them.
0: ఇది పరమిస్తుందేని మామిడి చెట్టును వదలదు. ఇది చేలు పరమిస్తుందేని వేప చెట్టును కాల్చదు.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: కనుకని అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
1: Therefore the creeper, the jasmine,
0: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
1: The fire there will burn all the trees.
0: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
1: So the society is a big
0: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
1: If there are virtuous people, everybody would be virtuous.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు, సమాజంనే నాశనం చేస్తుంది.
1: If there is one,
0: ఆ ఊదటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: We need a person of the incense stick type.
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: And once you control selfishness, the spiritual fragrance
0: కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
1: And therefore Lanka is bad country.
0: అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సత్ప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: All have demonic qualities of selfishness.
0: ఇది తప్పినది కాదు.
1: So it's inescapable.
0: అందులో కూడా మంచివారు లేకపోలేదు.
1: There are good, no doubt.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there's war between Ravana and Rama, women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్ష్మణుడు ఆయుధం విదిలేసినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started running.
0: కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన్ను తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: Lakshmana said, brother,
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: He had no compassion towards the child.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
1: బట్ ఆల్ నోయింగ్ రామా నోస్.
0: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణ యువర్ మిస్టేకన్.
0: చూడు ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: హాస్ గాట్ స్పిరిచువల్.
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హి సెంట్ అండ్ సమన్డ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హి ఆస్క్డ్
0: అమ్మా, నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హి ఆస్క్డ్, ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness.
0: Why? Bidda bhavam naaku ledu.
1: I don't have any attachment to the child.
0: Sri Ramachandra Sriman Narayana Murthy.
1: Rama is very God.
0: Adani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
1: He came here to burn the entire
0: land. Kattagadapudu lankanu naasanam chesi lankani elalani thanu untunnadu.
1: And he wanted to rule this Lanka.
0: Leka tirigi Ayodhyaku poi cheralani untundochu.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్యం
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్ విత్
0: అంతే. కానీ నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ, లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు.
1: చూచావా
0: లక్ష్మణ, ఎవరెవరి హృదయం ఏ విధమైన మాత్రం ఉంటుంటాదో, అందరూ రాక్షసులే కాదు, దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు. ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
1: నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
0: ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మనే వారిని రక్షిస్తారు.
1: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్
0: అని ఈ విధంగా కూడా వానరులకు, సుగ్రీవునికు, అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
1: రామ స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఎందుకంటే రావణ్ ఇంటికి పంపాడు.
1: రావణ వాజ్ ఆస్క్డ్ గో హోమ్.
0: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
1: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
0: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ ఏ భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
1: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
0: తెల్లవారింది.
1: నెక్స్ట్ మార్నింగ్
0: రాక్షస ఇది శబ్దములు భోగిందాయి.
1: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
0: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా భ్రోగినాయి.
1: అండ్ దిస్ సైడ్ ఆల్సో యూ ఫైన్ ద ప్రిపరేషన్.
0: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
1: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
0: ఇలాంటి సమయం లోపల
1: ద మీన్ టైమ్
0: రావణి యొక్క రెండో కుమారుడు
1: ద సెకండ్ సన్
0: ఆఫ్ ఇందులో ప్రవేశించి
1: హి కేమ్ దేర్.
0: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
1: హి స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే.
0: ఈ కోతులకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
1: హి మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
0: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తాను చేస్తూ వచ్చాడు.
1: బట్ విభీషణ దేర్ సెడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. హి హాడ్ గాట్ ఎ కౌంటర్ యాక్షన్.
0: లక్ష్మణ సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
1: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్స్.
0: సలహాలు చెప్పారు.
1: దే గేవ్ అడ్వైస్.
0: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
1: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
0: విభీషణుడు చాలా గొప్పవాడు.
1: విభీషణ ఇస్ నోబుల్.
0: ఈనాడు లోకములో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
1: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
0: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
0: ఎట్ల గొప్పవాడు?
1: హౌ డు యు సే దాట్?
0: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
1: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
0: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
1: He knows that Pandava.
0: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
1: భీష్మ డిడ్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు కౌరవస్.
0: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ భీష్మ స్టూడ్ ఎస్ ద చీఫ్ క్యాప్టెన్ ఫర్ కౌరవ.
0: కానీ విభీషణుడు అట్లా కాదు.
1: బట్ విభీషణ ఇస్ నాట్
0: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
1: విభీషణ కండెమ్డ్ వాట్ హీస్
0: దాన్ని ఖండిస్తూ వస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్ అపోజింగ్.
0: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
1: హీ పర్సూడ్ దట్ సీత షుడ్ బి హ్యాండెడ్
0: ఓవర్. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
1: హీ లెఫ్ట్ హిస్ బ్రదర్ అండ్ పట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
1: హీస్ నాట్ విభీషణ గ్రేట్?
0: దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
1: He started pointing out the mistake.
0: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
1: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
0: కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము.
1: Rama is very important my very life.
0: అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు.
1: Had full faith in the truth.
0: కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను, అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
1: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
0: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
1: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
0: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
1: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
0: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది.
1: అండ్ ద కాజ్ ఇస్ వన్, ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్.
0: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం.
1: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
0: ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం.
1: బట్ ది హేట్రెడ్ డిజైర్ ఇస్
0: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
1: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
0: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
1: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
0: ఈగోయిస్టిక్. తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
1: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
0: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని
1: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
0: ద్వేషమును అణగుదొక్కుకొని దైవానుగ్రహములకై పాటు పట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: Rama's name is the sweet, it is available. Devotees come here.
0: Rama namamanu mithai idigo randi bhag

0: రక్షించడి శక్తిమయుడు. పత్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు. పత్తివాసుడు మిమ్మేల ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ థింకింగ్ దాట్ హీ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ బికాస్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: Manavudu dhanam vallanu, tindi vallanu, gudde vallanu, indla vallanu thanu jeevisthunnadu anukuntunnadu.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: Enta mandi ee jagattu lopala dharmantulu leru.
1: There are lots of rich people in this world, quite a lot.
0: Kani varandaru jeevisthunnara?
1: Do you think that they are alive?
0: Kaadu, daivanugraham leka edi kudunu sadhinchaledu.
1: Nothing can be accomplished without God's grace.
0: Kanuka prati manavudu kudanu అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలం మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree itti pandinamani varu bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge ili.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kudanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookulu leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatuvanti gunamulu kevalam education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేట్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కాని ఈ కాన్షియస్‌ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్‌నెస్‌ని సర్వ మానవులను కూడాను సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కాని లేక ఇంకేం పండితులైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడు కానీ దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యుర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశములు చుట్టున్నారు మానవులు.
1: In order to be learned and acquire knowledge, man goes around all over the world today.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటనే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where, as you are, where you are, and experience the consciousness.
0: కనుక ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని అందరూ తెలుసుకోవాలి.
1: Therefore, it's absolutely essential for everyone to know educare.
0: అదే లోపల నుంచి ప్రతి మానవుని కూడాను అన్ని విధాలా సంరక్షిస్తూ వస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఎడ్యుకేర్ విదిన్, లయింగ్ విదిన్, దాట్ ప్రొటెక్ట్స్ అస్.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏగిన లేకపోతే దాన్ని మాటలో ఎట్లా వస్తుంది?
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: Therefore, the harmony of thought, word and deed is educare.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: We have to develop and maintain this educare.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణలను జరపవచ్చు.
1: We can converse with all the language known to us.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: You can call yourself educated if at all you know your true identity in nature.
0: Anni telusukunnadu itane evaru atane evaru atane evaru itaru kaani taane evaru tanu telusukoledu.
1: Man has come to know everyone, who is he, so on so forth, but he does not know himself.
0: Who are you anetundi telusukani, who am I anetundi emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I?
0: Taane evaro telusukovatam cheppukunnappude adi nijamainatuvanti education.
1: Therefore, the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayani ekkada nunchi vachavu, nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from, the answer, I am from India.
0: Nenu India nunchi vachinanu cheppi akkada oka vidhamainatuvanti negative yerpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani, he is not.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkada nunchi vacharu akkada nunchi vacharu.
1: In fact, the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact, the one that is born is body.
0: ఇండియా నుంచి ప్రయాణమైనది ఒక దేహం.
1: అండ్ హీ వెంట్ రౌండ్ ఆల్ ఇండియా ఇన్ దిస్ బాడీ.
0: కానీ కాన్షియస్ అనేటువంటిది అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీవన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్ కింద చేరినటువంటిది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ యువర్ నేటివిటీ అండ్ రెస్పాండ్ లైక్ దిస్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా, దట్స్ ఆల్ నెగిటివ్.
0: ఇది నా దేహము.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఇది నా మనసు. నా మనసు.
1: దిస్ ఇస్ మై మైండ్.
0: ఇది నా బుద్ధి.
1: దిస్ ఇస్ మై ఇంటెలెక్ట్.
0: మా తెలివి.
1: మై ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా కేవలము artificial.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఈ మైండ్ ఒక స్థిరంలో ఉన్నట్టు కాదు.
1: However much you investigate, going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ఈ మంకీని పట్టుకుని నీవు నేను అనుకుంటున్నావు, ఇది ఎంత తప్పు?
1: What a mistake it is if you go by this mind, which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Kani, ee water bubble nivu kaadu.
1: And you are not this water bubble.
0: You are not monkey kaadu.
1: And you are not mad monkey either.
0: Kani, dani puram unnatundi peru, mankind.
1: But prior to that, you have this title, mankind.
0: Kani, aa mankind ni poyindi, monkey mind ayipoyindi.
1: Mankind is gone. Monkey mind has come to stay with us.
0: ఈ మైండ్ పేరు చేసినటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యం అనేటువంటి కల్పించదు.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion.
0: కనుక తనంతా తెలుసుకోవటమే నిజమైనటువంటి ఎడ్యుకేర్.
1: The true educator, meaning to know one's own self, reality.
0: కనుక మొట్టమొదటి నుంచి తన తాటగిరి లేకపోతే వర్డ్సే రాదు.
1: In fact, when there's no thought, you cannot express in words.
0: Words ay lekapothe arthame kaadu.
1: When you do not express out with words, you cannot be understood.
0: Kaduka mottamottu niku telusukovadaniki mind anetundi lekunda undali.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: Kaani ee mind ni pattukoni nee prayanam chesthe ekkada chetavali telisedi.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: థాట్ ని పట్టుకుని చేయాలి.
1: అండ్ యూ షుడ్ గో బై ద రియల్ థాట్ ఫ్రమ్ విదిన్.
0: దీన్ని చాలా మంది కూడా ఆత్మ అన్నారు.
1: మెనీ పీపుల్ కాల్ ఇట్ ఆత్మ ఆర్ ద సెల్ఫ్.
0: ఆత్మ అనేది లేకపోతే దేహం అనేటువంటిది ఏమాత్రం కూడా అర్థం కాదు.
1: వితౌట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆర్ ద సెల్ఫ్, నథింగ్ కెన్ బి అండర్స్టూడ్.
0: ఆత్మ గురించి తెలుసుకోవటమే, తెలుపుకోవటమే ఎడ్యుకేర్.
1: All that is taught, understood, explained with reference to the self is educare.
0: Kada self ante emtini?
1: What is self then?
0: Nenu nenu antuntaru.
1: We go on responding I.
0: Adi sarainatvanti artham kada.
1: It is not proper word.
0: Nenu anetvanti daniki self ani cheppakoddu.
1: You cannot call I and the self synonymous.
0: Idi I anetvanti aham.
1: I is aham.
0: Aham anetvanti unnanta varaku kodanu ఏమాత్రము మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దిస్ ఐనెస్ ఈజ్ లిమిటెడ్ టు అహం, యూ కెనాట్ గెట్ ఇన్ టు ద డెప్త్.
0: కనుక ఈ అహంని ఏనాడు ప్రక్కకు నెట్టి,
1: ద మోమెంట్ యు బ్రష్ అసైడ్ దిస్ అహం,
0: ఈక్వల్ భావం పెట్టుకున్నప్పుడే
1: విత్ ఈక్వల్ మైండెడ్నెస్
0: అందరి ఎందుకు కూడా ఏకంగా ఉంటుంటుంది.
1: అండ్ దిస్ ఇస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అందరి ఎందు ఉండేటువంటిది ఒక ఆత్మ తప్ప మరొకటి లేనే లేదు.
1: That which is present in everyone is only Atma, nothing else.
0: దీనికి కూడా ఆత్మ అనే పేరు పెట్టారే కాని ఇది కూడా ఆత్మ కాదు.
1: Though just verbally it said Atma, it's not so.
0: కనుక ఇది fundamental I.
1: Therefore this Atma, I is fundamental I.
0: ఈ fundamental ఒకటి ఉండినప్పుడే
1: with this fundamental I,
0: మిగతా వాటికంతా కూడా విలువిస్తున్నాము.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental value lekapothe evvaru dehaniki viluvaru.
1: Without this fundamental I, the Atma, the self, you will not have any value.
0: Danini manam gurtinchukunnappude manam manavulu avutam.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: Kani aa fundamental I telusukokunda unnanta
1: it's not so.
0: కనుక ఇది ఫండమెంటల్ ఐ.
1: Therefore this Atma, I is fundamental I.
0: ఈ ఫండమెంటల్ ఒకటి ఉండినప్పుడే

0: వీ కెన్ కాల్ అవర్ సెల్స్ మానవ ద మ్యాన్.
1: కానీ ఆ ఫండమెంటల్ అది తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
0: ఇఫ్ యూ డు నాట్ నో దిస్ ఫండమెంటల్ ఐ, యు ఆర్ నాట్ ఎంటైటిల్ టు బి కాల్డ్ ఎ మ్యాన్.
1: లోకంలో ఎన్నో పశుపక్షి మృగాలు అంతా ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ బర్డ్స్ అనిమల్స్ అండ్ బీస్.
1: అవి జీవిస్తున్నాయి, నీవు జీవిస్తున్నావు.
0: దే లివ్, సో ఆల్సో యూ లివ్.
1: కాబట్టి నీవు ఫండమెంటల్ ఐ ఎట్లవుతావు?
0: దెన్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ద ఫండమెంటల్ ఐ?
1: అది మొదటి నుంచి మానవులు ఇండియా లోపల దాన్ని మొదలుపెడుతూ వచ్చారు.
0: అండ్ దిస్ హాస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ సిన్స్ లాంగ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ ఇండియా.
1: ప్రాచీన కాలం నుండి కూడాను మానవులు ప్రాచీన సంస్కృతిని అనుసరిస్తూ వచ్చారు.
0: పీపుల్ ఫాలోడ్ ద ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: మ్యాన్కు ఒక రూపం ఉంది.
0: ఇట్ హాజ్ ఎ ఫామ్.
1: మ్యాన్కు ఒక భావం ఉంది.
0: మ్యాన్ హాజ్ ఎ థాట్.
1: మ్యాన్కు ఒక విధమైనటువంటి అర్థం ఉంది.
0: అండ్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ దిస్ లైఫ్.
1: కానీ ఫండమెంటల్ దీనికి అర్థమే లేదు.
0: బట్ దిస్ ఫండమెంటల్ ఐ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్.
1: అన్ని జీవన ఎందుకు ఉంటుండాలి?
0: This fundamental I is present in all beings.
1: Life is wrong.
0: Life is present everywhere.
1: Kanuka fundamental I ni manu gurtinchukodaniki prayatninchali.
0: Therefore we should make every effort to know this fundamental I.
1: Ee naadu kevalam oka desha sambandhamainatundi dani matrame gurtinchatam valla andaru chintalakatta guri avutunnaru.
0: Today as we are concentrating on the body, we are worried more and more.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆర్టిఫిషియల్.
0: Thus our life has become totally artificial.
1: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడాను మనకు నీవెవరో నీకు తెలియదు.
0: So long you lead this artificial life, you will never come to know your reality.
1: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక వర్డ్.
0: The very one, I-ness, I, is a word.
1: నేను అనేటువంటిది సర్వుడు ఎందుకు కూడా ఉంటుంది.
0: This I is present in everyone.
1: అటువంటి సర్వుడు ఎందుకు ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ ఐ ని మనం కనుక్కోవాలి.
0: This I-ness, which is common to all, is fundamental, that
1: అయితే
0: needs to be understood.
1: సమయం నందు ఈ ప్రపంచమునకు లౌకికమైనటువంటి అర్థములు కూడా అవసరమే.
0: However, in this transitory world, we need a kind of different approach.
1: ఇది కేవలము ఆకలి దప్పుల కోసమనే వచ్చింది.
0: This world we spend with food and drink.
1: ఈ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ దిగా తీసుకోవాలి కానీ దేహానికి నేను అని చెప్పకూడదు.
0: So the real I, we always say, is fundamental, nothing to do with the body.
1: దేహము పంచభౌతికము.
0: Body is a first senses.
1: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
0: It is bound to fall someday or other.
1: ఫండమెంటల్ అనేటువంటిది కూడడానికి వీల్లేదు.
0: ఫండమెంటల్ ఐ హ్యాస్ నో ఎండ్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీస్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూడా తప్ప ఎప్పుడు.
0: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
1: దేహి నిరాపయుండు.
0: ద ఇన్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అది నీవు.
0: దట్ రియాలిటీ ఐ ఇస్ యువర్ సెల్ఫ్.
1: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
0: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage
1: either.
0: The so-called I identified with the body has got a birth and an end to follow. And that very indweller fundamental I, verily God himself. The one who has put on this vesture of the body has a beginning and also an end.
1: చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు.
0: But the indweller is beyond permanent.
1: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
0: And he has been ancient one right from the beginning.
1: తాను పుట్టక చావక చంపబడక.
0: He cannot be annihilated. He has no beginning nor the end.
1: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
0: It's only the indweller, that true I, that shines with all brilliant
1: effulgence. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి దేహి దేహి దేహి అంటాడు.
0: When a beggar approaches the door step, he calls for, begs for alms, calling dehi dehi I want.
1: దేహి అనేటువంటిది వాడేదో బిచ్చగాడుగా ఉంటున్నారు అని మీరు భావిస్తారు.
0: When anyone stretches of the hand and saying dehi, we think that he has come for some help.
1: దేహి అనేటువంటిది దైవానికే పేరు కానీ

0: మిగతా వాళ్ళకి కాదు.
1: దేహి ఇస్ ద నేమ్ ఆఫ్ గాడ్, ద ఇండ్వెలర్.
0: అట్టి దేహిని తెలుసుకోవటమే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ దిస్ దేహి, ద ఇండ్వెలర్.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated. All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు, నరేంద్ర కు, వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: భగవాన్ పుట్స్ దిస్ క్వశ్చన్ టు గోల్డ్స్టీన్ అండ్ డాక్టర్ నరేంద్ర క్వైట్ ఆఫెన్, వై డు యూ పబ్లిష్ సో మెనీ బుక్స్?
0: ఇదంతా కూడా కేవలము పొట్టకూటి కోసం చేసే పని.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: కనుగా ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not the thing that we are supposed to do.
0: మనం చేయవలసింది వేరే ఉంటుండాలి.
1: There's quite a different thing that we must do.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: By merely knowing how to learn, how to read and how to write,
0: కాలేజీలో డిగ్రీలు పొందిన విద్యావంతులగునా?
1: By acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్యలగునా?
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: You may be a millionaire.
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ,
1: He may be a rich man.
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు గాని,
1: People identify him with his real self.
0: దేహాన్ని, దేహంకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రమూ చింతించరు.
1: No one is bothered of your body and all the affluence, prosperity you have.
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
1: You are identified so long you have got this body.
0: కానీ ఇతను మహారాజు, ఇతను మహారాజు.
1: You are an emperor.
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే కాని,
1: just a title emperor.
0: He is not emperor.
1: You are not an emperor.
0: పేరు మాత్రం ఎంపరర్.
1: You are just an emperor for namesake.
0: కనుక పేరు మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం వ్యాలించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడా శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా కూడా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: కనుక మనం తెలుసుకోవాల్సినటువంటిది లౌకిక విద్యను ఈ జగత్తులో జీవించడానికి అవసరమే.
1: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
0: దీన్ని ఒక వైపున పెట్టి,
1: keep it aside.
0: ఈ అన్నింటికీ లీడర్ అయినటువంటి వాడు ఎవరు?
1: Who is the leader, top one above all?
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులందు ఉంటుంది.
1: This consciousness is present in everyone.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: Right from a pauper to a millionaire.
0: కనుక మనం అన్నింటి యందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should make every effort to know that fundamental I which is equally present in all.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental I consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental I consciousness is present in everyone, everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: He says, who is a doctor?
0: నేను అని అందరు చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గెప్తే వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: You have forgotten your true identity, the fundamental I consciousness. You identify yourself with the body and say, I.
0: దాని నీవు ఐ అనొచ్చు.
1: You can call it I anyway.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందు ఉంటున్నాడు.
1: But where is God? God is present in everyone.
0: ఈ సర్వభూతానాం.
1: God is present in all beings.
0: ఈ జావాసం బ్రహ్మ సర్వం.
1: God is present in the entire universe.
0: కనుక దేహం అనేటువంటి దాన్ని మాత్రం నీవు అనుకోవచ్చు, కానీ దేహిని మాత్రం నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: You may say, ఇది ఫ్రమ్ ది వరల్డ్లీ సెన్స్ ఐ యాజ్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ది కాన్షియస్నెస్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఇలాంటి తీపులు అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పాడు వీలు లేదు.
1: And you cannot call this sugar I.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుంది.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: That you can identify yourself with that cosmic
0: principle. అట్టి ఆత్మ నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడాను ఆనందంగా ఉంటాడు.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి అన్నాడు మానవుడు.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Purvam.
1: Prior.
0: Manavulandara kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetundi varu. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi ani emti?
1: Who is yogi?
0: He is yogi.
1: And actually, a yogi has nothing with him, yogi.
0: Kaluka. యోగి అనేటువంటి వాడు అన్ని వదిలిపెట్టినటువంటి వాడు కాదు యోగి.
1: అండ్ వీ కెనాట్ సింప్లీ సే దట్ హి హస్ గివెన్ అప్ ఆల్, ఫర్ దట్ రీజన్ హి ఇస్ యోగి.
0: అన్ని తనయందే ఉంటున్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ ఇన్ యూ.
0: ఈ యోగి, జోగి, భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ఇస్ ది స్పిరిచువల్
0: వన్,
1: యోగి ఇస్ ద అఫ్లూయెంట్ వన్ అండ్ ద జోగి ఇస్ ద పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ద వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు, నేను, వాడు.
1: యు అండ్ ఐ అండ్ హీ దేర్.
0: దీన్ని అన్ని విధాలు కూడా ది వన్ యు రియలీ ఆర్.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నారు కానీ మూడుకి మూడు దేహాలు లేవు.
1: Therefore, the one you think you are, the one others think you are, the one you really are, is the very same one, not
0: me. In the earlier days, in ancient times, people had this kind of a approach to life.
1: In earlier days, in ancient times, people had this kind of approach to
0: life.
1: Many things can be said on this. This fundamental eye, consciousness, is changeless.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
1: Doctors watch.
0: కాని మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: It is the heart that maintains, sustains life.
0: ఈ హార్ట్ లేకపోతే
1: when there is no heart,
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాం.
1: Therefore, that which is beyond the body is the true self, Atma.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say, my son is in a very big position.
0: నీ సన్ ఎవరు?
1: Who is your son?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Is the one who is staying there in America.
0: ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: Or is your son staying elsewhere?
0: లేదు. ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: Basing on the form, you call him so-and-so is my son.
0: ఆ ఫామ్ ఏ లేకపోతే నీకేవారు సన్?
1: వెన్ దేర్ ఇస్ నో ఫామ్, హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సన్?
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంటమాలలవి కారావు.
1: అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హాస్ గాట్ ద నెక్లెస్ ఆర్ ద జ్యూవెల్స్ అరౌండ్ ద నెక్.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: వెన్ యూ సే సో-అండ్-సో ఇస్ మై సన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద బాడీ అండ్ ద ఫామ్.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీకు సన్ అని ఎవరి అంటావు?
1: వెన్ యూ డు నాట్ సీ ద బాడీ, హూమ్ కెన్ యూ క్లెయిమ్ యాజ్ యువర్ సన్?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి, లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: ఆల్ దిస్ అమౌంట్స్ టు వరల్డ్లీ రిలేషన్షిప్ అండ్ ద ఫిజికల్ రిలేషన్షిప్.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు, మిత్రుడు, శత్రువు.
1: Basing on the physical relationship only, you say, so-and-so is my friend, so-and-so is my relation.
0: Physical sambandhame nu pettukovaddu.
1: Do not have these physical connections.
0: Nee physical ku aa physical shariram puttindi kani
1: Just you are born physically, that's all.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక నెగిటివ్ నే, అది ఒక నెగిటివ్ నే.
1: The very feeling at the physical level is negative.
0: కానీ ఈ ఫిజికల్ ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: When once you go beyond the physical level, you can understand the indwella, the innate principle.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి.
1: You ask any boy here or students.
0: Boys, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: You ask boys here, where is your God?
0: Everywhere.
1: They will immediately respond, everywhere.
0: You are my God. I am your God.
1: Yes, you are my God. I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: అనగా ఈ ఫిజికల్ బాడీ వచ్చేటప్పటికే అక్కడ రిలేషన్షిప్ వచ్చేస్తుంది.
1: The brotherhood is based on the physical body.
0: కనుక మనం ఎప్పుడు కూడా ఈ ఫిజికల్ తీరుపైనే మేము జీవితాన్ని గడుపుతున్నాము.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: కానీ ఈ ఫిజికల్ ఐ ఎప్పటికీ ఉండేటువంటిది కాదు.
1: And this physical eye will never last long.
0: ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది.
1: It may be alive today, may not tomorrow.
0: రేపు నీవెవరు?
1: Tomorrow who are you?
0: ఈ దేహం ఉన్నంత వరకు ఇది నేను అన్నావు.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: The moment body is gone, who can say I here?
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు జీరోనే వస్తుండది.
1: Therefore, if you find out like that, we get just zero in everyone.
0: కానీ అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world, identified with the physical body, is just a zero.
0: జీరోనే మనం హీరోగా భావిస్తున్నాము.
1: And we consider this zero as hero.
0: నీవు జీరో కాదు.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: నీవు అనేటువంటిది ఎక్కడ నీకు కనిపించుకోకుండా ఉంటుందో అదే నీవు.
1: And in fact, that you do not find the physical body, beyond that lies the true I-ness.
0: కనుక మాంసము, రక్తము, కండరములు, నెలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: So long there is this body, the flesh, bone, marrow and the muscle, you identify yourself with this body.
0: Aithe ee body ni kadilinchedi merinchedi srishtinchedi ee oka bones, muscles, ivi raktam.
1: Therefore at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: And this movement is not permanent.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వీ గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్స్
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాము.
1: వీ హ్యావ్ దిస్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ ఆన్ ద ఫ్లీటింగ్ థింగ్స్ అండ్ కాల్ అవర్ సెల్స్ ఐ.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఈజ్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహము ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమని మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్డ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యూ నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకాంపనింగ్ హిమ్.
0: ఈమెవరు అంటే నా డాటర్ ఇన్ లా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ సేస్ హూ ఈజ్ షీ, యుల్ సే షీ ఇస్ మై డాటర్ ఇన్ లా.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్ లా?
1: హౌ లాంగ్ ఈజ్ షీ యువర్ డాటర్ ఇన్ లా?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్ లా ఎవరు?
1: ప్రయర్ టు ద వెడ్డింగ్ హూ ఈజ్ షీ?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: దిస్ టైటిల్ వాజ్ నాట్ దేర్ బిఫోర్.
0: దానికి తర్వాత లేదు.
1: అట్ ద ఎండ్ ఆల్సో షీ డజంట్ రిమైన్.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటే అది పాసింగ్ క్లౌడ్.
1: దిస్ స్టేట్ హాస్ కమ్ ఇన్ బిట్వీన్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: relying on the passing cloud,
0: jeevitham anta pass chestunnamu.
1: We just pass in our life.
0: Ee jeevitham anta pass cheyadaniki adhikaram ledu.
1: In fact, it is not true pass at all. ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ బాడీ యూ నో,
0: నీ తల్లిదండ్రులు కూడా నువ్వు తెలియదు.
1: అండ్ నోబడీ విల్ కమ్ టు నో యూ ఇన్ ఇయర్.
0: ప్రపంచంలో ఎవరికి తెలియదు.
1: నోబడీ అట్ హోమ్ విల్ బి ఏబుల్ టు నో యూ వితౌట్ ద బాడీ.
0: కానీ తెలిసేదంతా కూడాను ఈ బాడీ వల్లనే.
1: ఆల్ దిస్ ఐడెంటిఫికేషన్ ఈస్ బికాస్ ఆఫ్ ద బాడీ.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దేహాభిమానం పెట్టుకుని జీవితం గడుపుకోడు.
1: Therefore, we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: Even highly educated one will have this physical attachment.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: They are attached too much to this body.
0: ఈ అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: It is the too much of attachment that will take you to misery, sorrow and pain.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ ను తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాళ్ళు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: ఆత్మ అనే దానికి అటాచ్మెంట్ లేదు.
1: The true I, fundamental I, has no attachment.
0: అది నీ యందు ఉన్నది, నా యందు ఉన్నది.
1: That is present in you and in me as well.
0: అందరి యందు ఉంటున్నది అది.
1: It is present in everybody.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కానీ.
1: Therefore that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికం అని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు.
1: This true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: కనుకనే సీత అనేక రకములుగా కూడా అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
1: Many approached Sita.
0: అమ్మా నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: They asked her, where is your Sri Rama?
0: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: He replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక ఆయన దేహం పేరు.
1: And who is the one that has come there? Just that it's the name of the body.
0: దశరథ మహారాజు యొక్క కుమారుడు.
1: And he is son of an emperor, Dasharatha.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: My Rama is not the son of anybody.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: And he is not the son-in-law of anybody.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: And he is the owner of everybody.
0: కనుక దేహాన్ని అత్త, మామ, కోడలు, కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: We carry on this life establishing physical relationships, calling everybody the ka, uncle, auntie and so on.
0: కాని అంకుల్ ఎక్కడ నుంచి వచ్చాడు?
1: Where from uncle has come?
0: ఆంటీ ఎక్కడి నుంచి వచ్చింది?
1: So also auntie, where does she come?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: Or you for that matter?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: You put this question, let us see what, how they respond.
0: ఏమీ చెప్పలేరు.
1: They have no answer.
0: అంతా ఒక్కటే అంటారు.
1: Everything is one and
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: When once we understand this comprehensive totality, you will not have any worry.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే.
1: When we have full faith in this oneness,
0: అన్నింటి కూడా మేము విశ్వసించిన వారమవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక
1: Without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
1: And you have to follow the whole world,
0: you are a follower,
1: and you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీవు ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower.
0: You are ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma the self.
0: నీకు పేరు పెట్టినటువంటి ఆ పేరుని పెట్టి నువ్వు చెప్పుకోవద్దు.
1: You just introduce yourself by name.
0: అట్ చెప్పుకుంటేప్పుడు వారికి ఇంకా ప్రపంచంలో బంధం అయిపోతుంది.
1: And if he goes by these physical considerations, he is attached to the world.
0: మీరంతా కూడా స్పిరిచువల్ అటాచ్మెంట్ లోపల మీరు జీవించండి.
1: Lead your life attached to spirituality.
0: అందరితోనే కూడి నిలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: విదౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: ఇఫ్ హి గోస్ ఆన్ క్లీనింగ్
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు నాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places.
0: America lo ennadu raanatuntu uppena vachindi.
1: America faced the situation quite unprecedented.
0: Gramam anta kudanu 15 adugulu ettunde chuttidi.
1: And in fact the whole place is at a level of 15 feet high.
0: Gramam anta kudanu town anta kudanu munigi poyindi.
1: All towns are submerged today.
0: Akkada em undi ante otti janame.
1: We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్స్ నో పాపులేషన్ ఇన్ హ్యాబిట్.
0: ఎవరు ఉన్నారు ఎవరు పోయినారు లేరు.
1: హూ ఇస్ గాన్ హూ ఇస్ అలైవ్ నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్ ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను
1: సో లాంగ్ దిస్ వాటర్
0: అది ఏకత్వమే.
1: యూ ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే,
1: when once we understand this,
0: janam akada abhivrishtaru,
1: and there you find the jana, the inhabitants.
0: Kaluka janam anetvati unnanta varaku kudanu idi kevalam oka jagat kaadu.
1: Therefore there is only jala, water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it? Jagat
0: janam tho vyapinchinatvanti de jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kaani ippudu aa jagattu ledhe.
1: But that jagat is not present now.
0: కనుక అట్టి రెమ్మల లోపల ఇది కేవలం జగత్తు గాని జనం కాదు.
1: Therefore, this truly speaking is the world, not merely water.
0: ప్రేమ స్వరూపురా.
1: Embodiments of love.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి,
1: understand this oneness.
0: క్రమేణ ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి,
1: and give up this body attachment gradually.
0: నిజంగా సాధన చేయండి.
1: And follow the true spiritual practice.
0: ఒక సాధన చేస్తూ ఉండేది.
1: యూ డూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఇంకో దానిని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వంగా కనిపించదు.
1: And then you will not find this multiplicity. You find only unity.
0: Unity ni telusukovali.
1: It is this unity that has got to be learned.
0: Aa unity prathi okkari endu kuda untundadi.
1: And this unity is present in everyone.
0: Aa unity ni meer unity ga bhavinchukondi.
1: And go by this unity.
0: Adi కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు.
1: And you cannot simply limit to that purity alone.
0: అనేక మంది 100 సంవత్సరాలు తమరును బ్రతుకుతున్నారు.
1: And people live long even for 100 years.
0: కానీ ఈ 100 ఇయర్స్ కూడాను భిన్నంగా భావిస్తున్నారు, కానీ ఏకంగా భావించుకోవట్లేదు.
1: All this period of 100 years of lifetime is spent in duality.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకురాలి.
1: Therefore we should brush aside this duality.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: Then you will experience non-duality.
0: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: The one you experience this non-dualism, non-dualistic state, you are a true man.
0: Dualism ఉన్నంత వరకు కూడాను మీరు ఒక నిజమే.
1: So long this duality is there, you are just a human being.
0: Animal.
1: You are just even animal.
0: డ్యువాలిటీని మనం ఎప్పుడు దూరం చేసుకున్నామో అప్పుడే మనం హ్యూమానిటీ.
1: ద మూమెంట్ యూ రైజ్ అబౌవ్ దిస్ డ్యువాలిటీ యూ బిలాంగ్ టు హ్యూమానిటీ.
0: ఈ హ్యూమానిటీని మీరు సంపాదించుకోండి.
1: బి వర్ది ఆఫ్ దిస్ హ్యూమానిటీ.
0: ఆ హ్యూమానిటీ కూడాను మీ ఎందే ఉంటున్నది.
1: దట్ హ్యూమన్నెస్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: కనుక మీరు యూనిటీని సంపాదించుకొని
1: విత్ దిస్ యూనిటీ
0: అప్పుడు మీరు భిన్నత్వం అనేటువంటి దూరం చేసుకొని
1: being away from this plurality
0: ekatvamlone meer aanandanni anubhavinchandi.
1: Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: Aa divinity ekkadundi?
1: From that divinity
0: mee ende untunnadi
1: is in you.
0: Kaani aa duality ni chusinanta varaku kodanu unity meeku kanipinchadu.
1: So long you are dual minded you can never visualize unity.
0: Ekatvanni meer bhavinchi
1: consider this non duality
0: ekatvanni meer abhivruddhi parichi
1: develop this unity
0: prapanchamanta ekatvanni sadhinchandi
1: achieve this oneness unity all over this world
0: ekatvam anetundide
1: this unity
0: nijamaina purity
1: is the true purity
0: aa purity ne nijamaina love
1: and this purity is the true love
0: aa love anetundide ni okka dani meer pettukunte anni meer artham avutundi.
1: Then once you have this, the center, the being, love, you will understand all the rest.
0: కాని ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలము లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: With all the worldly attachment, how do you expect to attain divinity?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: therefore give up this attachment
0: యూనిటీని మీరు తయారు చేసుకోండి
1: అండ్ జస్ట్ హోల్డ్ ఆన్ టు దిస్ యూనిటీ.
2: యూ వర్ లిసనింగ్ టు అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 3rd September 2005 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ ది ఇనాగురేషన్ of the International Sai Medical Conference at Prashanti.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 17th డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 22nd ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టాక్స్ అబౌట్ ది ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ స్టెప్ టు స్పిరిచువల్ సక్సెస్, విచ్ ఇస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. హీ ఆల్సో రీవిజిట్స్ సాంఖ్య యోగా ఇన్ దిస్ డిస్కోర్స్. శ్రీ భగవాన్ ఉవాచ,
1: సర్వత్ర పంచభూతాని షష్టం కించిన్న విద్యతి. పాతాళలోకమునందు కాని, భూలోకమునందు కాని, మరి ఏ స్వర్గలోకమునందైనప్పటికీ పంచభూతములు తప్ప ఇంకా ఆరో భూతమనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు.
2: Wherever you see, be it on earth, in heaven or in another world, you have these five elements and nothing else exists.
1: Kanuka deenini aashinchinappatikini, deenini visarjinchinappatikini, దీనితో సంయోగం కలిగినప్పటికీ, దీనితో వియోగం సంభవించినప్పటికీ, పంచభూతముల యొక్క పరిణామము తప్ప అన్యము కాదు.
2: వాట్ ఎవర్ యు డిజైర్, వాట్ ఎవర్ యు గెట్, వాట్ ఎవర్ యు ఆస్పైర్ ఫార్, వాట్ ఎవర్ యు లూజ్, వాట్ ఎవర్ ఇస్ ద సెపరేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ బట్ చేంజెస్ అండ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ పంచభూతములు నశ్వరమైనటువంటివి.
2: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇంపర్మనెంట్,
1: నిరంతరము మార్పు చెందేటువంటివి.
2: కంటిన్యూయస్లీ దే విల్ బి అండర్గోయింగ్ చేంజ్.
1: నేడు వికసించినటువంటి పుష్పము రేపటికి వాడిపోతుంది.
2: ద ఫ్లవర్ విచ్ హస్ బ్లాజమ్డ్ టుడే గెట్స్ డ్రైడ్ అప్ టుమారో.
1: రేపు వాడిపోయిన పుష్పము మరునాడు కుళ్ళిపోతుంది.
2: ద వన్ విచ్ ఇస్ డ్రైడ్ అప్, ద ఫ్లవర్ విచ్ ఇస్ డ్రైడ్ అప్ టుమారో, దట్ ఏ డే లేటర్ ఇట్ గెట్స్ రాటన్.
1: నేడు వండిన అన్నము రేపటికి పాసిపోతుంది.
2: ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ టుడే ఇట్ బికమ్స్ స్టేల్ టుమారో.
1: పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
2: ద వన్ ఫుడ్ విచ్ హస్ బికమ్ స్టేల్ అగైన్ ఇట్ విల్ నాట్ గెట్ బ్యాక్ ఇట్స్ ఒరిజినల్ స్టేల్.
1: తదుపరి అది ఏ విషముగా మారిపోతుంది.
2: The same food becomes poison in the next stage.
1: నేడు అందచందముగా ఉండినటువంటి ఆకారము కొన్ని వర్షములకు వికారముగా మారిపోతుంది.
2: The form which is all beautiful today becomes ugly after a few years.
1: నేడు చంద్రుని యందున్నటువంటి అణువు రేపు భూలోకానికి దిగవచ్చు.
2: The atom in the moon it may get down to earth.
1: నేడు భూమిపై ఉన్నటువంటి అణువు రేపటి దినం చంద్రమండలాన్ని చేరవచ్చు.
2: ద ఆటమ్ విచ్ ఈస్ ప్రివీలింగ్ ఇన్ ద ఎర్త్ టుడే ఇట్ మే గో టు మూన్ టుమారో.
1: ప్రతి 7 సంవత్సరంలో కూడాను మానవుని దేహమునందున్నటువంటి యొక్క అణువులన్నీ కూడాను పూర్తిగా మారిపోతాయి.
2: వన్స్ ఇన్ 7 ఇయర్స్ ఆల్ ది ఆటమ్స్ విచ్ కాన్స్టిట్యూట్ ది హ్యూమన్ బాడీ అండర్ గో ఏ టోటల్ చేంజ్.
1: ఇట్టి అణువుతో కూడినటువంటి యొక్క ఇంద్రియములను స్థిరముగా భావించి అవే సత్యములను విశ్వసించి వాటి వెంట వెంటాడటం ఇది సరి అయినటువంటి యొక్క కర్తవ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ డ్యూటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద మ్యాన్ టు థింక్ దాట్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దిస్ బాడీ అండ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ దీస్ ఆటమ్స్ విచ్ అండర్గో ఏ చేంజ్ టు థింక్ దట్ దే ఆర్ స్టడీ and they will be permanent. This is rather foolish.
1: ఇవి కేవలము భాష సంబంధమైనటువంటి విషయములను మాత్రమే వెంటాడుతూ ఉంటాయి.
2: Only the external senses will be hankering after them.
1: వీటిని 24 తత్వములతో కూడినటువంటి మాయా స్వరూపమని కూడాను నిరూపించింది భగవద్గీత.
2: భగవద్గీత has also proved that this particular phenomenon consists of 24 principles.
1: ఇంకా ఆత్మతో కూడి 25 తత్వములతో నిండినటువంటిదని కూడా నిరూపించాడు బాలరాజు.
2: బాలరాజు హెస్ ఆల్సో సెడ్ దట్ అలాంగ్ విత్ ఆత్మ దిస్ బికమ్స్ 25 ప్రిన్సిపల్స్.
1: వీటిని మనం సులభంగా అర్థం చేసుకునే వలన 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 ప్రాణములు, 5 కోశములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ చేరితే 24 తయారవుతుంది.
2: టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ, దీస్ 10 సెన్స్ ఆర్గన్స్ అండ్ 5 ఎలిమెంట్స్ అండ్ 5 షీట్స్ ఇంటెలిజెన్స్ మైండ్ అండ్ అహంకార ఈగోయిజం
1: బుద్ధి
2: ఇంటెలిజెన్స్ ఆల్ దిస్ విల్ మేక్ 24.
1: ఇంకా ఆత్మతో కూడినప్పుడు 25 రూపొందుతుంది.
2: అలాంగ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ 25.
1: ఈ 24 అవిద్యా లక్షణములైనటువంటివి కనుక, అవిద్యా వస్తువులైనటువంటివి కనుక, ఈ అవిద్యా వస్తువులను లెక్కించేటువంటి యొక్క దీనిలో ఈ సాంఖ్యము కొంత సహాయకార అయినటువంటిది కనుక దీనికి సాంఖ్యయోగము అని పేరు వచ్చింది.
2: దిస్ చాప్టర్ ఇస్ కాల్డ్ సాంఖ్యయోగ బికాస్ దిస్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ దీస్ 24 ప్రిన్సిపల్స్ విచ్ రిఫ్లెక్ట్ ఇన్ అవే ఇగ్నోరెన్స్.
1: శబ్ద స్పర్శ రూప రస గంధం,
2: సౌండ్, టచ్, సైట్ అండ్ శబ్ద స్పర్శ రస, టేస్ట్ అండ్ స్మెల్, దీస్ ఆర్ ద 5 ఎలిమెంట్స్.
1: ఇంకా కర్మేంద్రియమైనటువంటి కన్ను, ముక్కు, చెవు, నోరు, చర్మం.
2: ది 5 కర్మేంద్రియాస్ ఆర్ ఐ, ఇయర్, టంగ్, స్కిన్ అండ్ నోస్.
1: కన్ను ఉండవచ్చును, అది కర్మేంద్రియము, కానీ దృష్టి లేకపోవచ్చు.
2: దేర్ మే బి అన్ ఐ బట్ యూ మే నాట్ హ్యావ్ సైట్.
1: కనుక కన్ను కర్మేంద్రియము, ఆ దృష్టియే జ్ఞానేంద్రియము.
2: ఐ ఈజ్ కర్మేంద్రియ అండ్ ది సైట్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: నోరు ఉండవచ్చును, కానీ మాట్లాడలేకపోవచ్చు.
2: యూ మే హ్యావ్ మౌత్ బట్ యూ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్.
1: నోరు కర్మేంద్రియము, మాటలు లేకపోవటం జ్ఞానేంద్రియం.
2: మౌత్ ఈజ్ కర్మేంద్రియ, స్పీచ్ ఈజ్ జ్ఞానేంద్రియ.
1: అనేక మందికి చెవులు ఉంటుంటాయి కర్మేంద్రియములు, కానీ వినిపించవు.
2: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇయర్స్ బట్ దే మే నాట్ బి ఏబుల్ టు హియర్.
1: కనుక నీ కర్మేంద్రియముతో కూడినటువంటివి జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియములతో చేరినటువంటివి కర్మేంద్రియములు.
2: Therefore, there is an inextricable relationship between కర్మేంద్రియాస్ అండ్ జ్ఞానేంద్రియాస్.
1: కనుక కర్మేంద్రియములు 5, జ్ఞానికి అంతర్భావంతో శక్తి సామర్థ్యము నిరూపించేటువంటి జ్ఞానేంద్రియములు 5, ఇవి 10.
2: కర్మేంద్రియాస్ మోటర్ ఆర్గన్స్ దే ఆర్ 5 అండ్ ది అలాంగ్ విత్ దిస్ ది ఇన్నర్ వన్స్ అండ్ ది సటిల్ వన్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ 5.
1: ఇంకా కోశములు 5,
2: షీట్స్ ఆర్ 5,
1: అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
2: అన్నమయ రిలేటింగ్ టు ద బాడీ, ప్రాణమయ రిలేటింగ్ టు ద లైఫ్ బ్రెడ్, మనోమయ మైండ్ అండ్ విజ్ఞానమయ ఇంటెలిజెన్స్ అండ్ ఆనందమయ బ్లిస్ షీట్.
1: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ పంచభూతములు, పంచప్రాణములు.
2: పంచ ప్రాణస్ ఆర్ ప్రాణపాన, వ్యాన, ఉదాన, సమాన,
1: ఇవన్నీ చేర్చి 20 అవుతుంది.
2: ఆల్ దీస్ పుట్ టుగెదర్ విల్ బి 20.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియ, అహంకారము, ఈ 4 చేర్చి 24 అవుతుంది.
2: మైండ్, ఇంటెలిజెన్స్, హార్ట్, ఇంటెలిజెన్స్ అండ్ అహంకార ఈగోయిజం,
1: ఇవన్నీ కూడాను కేవలము అవిద్యా ప్రభావంతో ఉండినటువంటి వస్తువులు కనుక వీటిని లెక్కించడం వల్ల దీనికి సాంఖ్యము అని వచ్చింది.
2: ఆల్ దీస్ 24 ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇగ్నరెన్స్ అండ్ యాజ్ దీస్ ఆర్ కౌంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ అసోసియేటెడ్ ద నంబర్ దేర్ఫోర్ దే ఆర్ కాల్డ్ సంఖ్యయోగ.
1: కనుక ఇట్టి మార్పు చెందేటువంటి ఇంద్రియముల ద్వారా మార్పు చెందినటువంటి ఆనందం మనకి ఏ రీతిగా లభిస్తుంది?
2: విత్ ది హెల్ప్ ఆఫ్ అండ్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ విచ్ అండర్గో ఏ చేంజ్, హౌ కెన్ వీ అరైవ్ అట్ అండ్ అటైన్ ఏ బ్లిస్ విచ్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ థింగ్స్.
1: మనం అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను దుఃఖ కారణములైనటువంటివి.
2: ఆల్ ది జాయ్స్ వి ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్లీ టు జస్ట్ గెట్ అస్ సారో ఓన్లీ.
1: కనుక ఇవి శాశ్వతములైనటువంటివి కావు.
2: దీస్ ఆర్ నాట్ పర్మనెంట్ థింగ్స్.
1: ఇవి వచ్చి పోయేటువంటివి.
2: దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ లైక్లీ టు కమ్ అండ్ దెన్ దే గో.
1: కనుక వీటిని మాత్రం నీ విశ్వసించి నీ ఇంద్రియములను పెడమార్గం పట్టించుకోవద్దు అని శ్రీకృష్ణుడు బోధించాడు.
2: కృష్ణ హెస్ టాట్ డోంట్ బిలీవ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ గో ది రాంగ్ వే విత్ దట్ బిలీఫ్.
1: ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి అధికారి అయినా, ఎంతటి పదవి ఉండినప్పటికీ, ఎంతటి సిరి సంపదలతో కూడిన వాడైనప్పటికీ, ఇంద్రియములను నిగ్రహించుకుని లేకుండా వాడికి శాంతి అనేటువంటిది లభించదు.
2: హౌఎవర్ మచ్ ఎడ్యుకేటెడ్ ఎ పర్సన్ బి, వాట్ ఎవర్ పొజిషన్ హీ మే హోల్డ్, వాట్ ఎవర్ ఆఫీస్ హీ మే హోల్డ్, హౌఎవర్ రిచ్ హీ మే బి, అన్లెస్ హీ హాస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ హీ విల్ నాట్ బి హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుక శాంతి అనేటువంటిది ఇంద్రియ నిగ్రహం ద్వారానే మనకు లభిస్తుంది.
2: దెర్ఫోర్ వన్ కెన్ ఒబ్టెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఓన్లీ బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ సాంఖ్యయోగంలో అనేక విధములుగా కూడాను అర్జునుడికి బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టాట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియ నిగ్రహం ఏ రీతిగా మనం చేయటం,
2: హౌ టు కంట్రోల్ ది సెన్సెస్.
1: ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి అని భావిస్తుంటారు.
2: ఇట్ ఈస్ జనరలీ థాట్ దట్ కంట్రోలింగ్ సెన్సెస్ ఈజ్ రాదర్ డిఫికల్ట్.
1: ఇక్కడ అనార్యష్టం అని అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ ఎంప్లాయ్డ్ యూజ్ ద వర్డ్ అనార్యష్టం.
1: అనార్యజుష్టం,
2: అనార్యజుష్టం
1: అనగా ఆర్యులని అనార్యులని రెండు తెగల వారు ఉంటున్నారు.
2: ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్, ఆర్యన్స్ అండ్ అనార్యన్స్.
1: సన్మార్గమును,
2: ఫాలోయింగ్ ద రైట్ పాత్,
1: పవిత్రతను,
2: సేక్రెడ్నెస్,
1: ప్రకాశమును,
2: ఎఫల్జెన్స్
1: ఆశ్రయించి,
2: టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ దీస్
1: ఆచరించి,
2: ప్రాక్టీసింగ్ దెమ్
1: అనుభవించేటువంటి వారు ఆర్యులు అని.
2: పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దీస్ థింగ్స్ దే ఆర్ ఆర్యన్స్.
1: ఇంకా అపవిత్రమైనటువంటి భావములతో,
2: దెన్ పీపుల్ విత్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్
1: అశుద్ధమైనటువంటి హృదయాలతో,
2: ఇంప్యూర్ హార్ట్స్,
1: వారు చీకటిగా అనగా అజ్ఞానమును కమ్మి,
2: పీపుల్ హూ ఆర్ అండర్ ద స్పెల్ ఆఫ్ ఇగ్నరెన్స్
1: అపవిత్రతతో జీవించేటువంటి వారంతా అనార్యులు అని.
2: పీపుల్ హూ లివ్ ఎన్ అన్రైచియస్ లైఫ్ దే ఆర్ అనార్యన్స్.
1: సన్మార్గమునకు విరుద్ధము దుర్మార్గము.
2: బ్యాడ్ బిహేవియర్ ఈజ్ అపోజిట్ ఆఫ్ గుడ్ బిహేవియర్.
1: పవిత్రతకు విరుద్ధము అపవిత్రము.
2: అన్సేక్రెడ్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ సేక్రెడ్నెస్.
1: ప్రకాశమునకు విరుద్ధము అంధకారము.
2: డార్క్నెస్ ఈజ్ ది ఆపోజిట్ ఆఫ్ ఎఫల్జెన్స్ లైట్.
1: వీరందరూ కూడాను వీరే దేవతలు రాక్షసులు అని పిలువబడుతూ వచ్చు.
2: దీస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్స్ అండ్ డెమన్స్.
1: పవిత్రతతో కూడి
2: అసోసియేటెడ్ విత్ సేక్రెడ్నెస్,
1: సద్గుణములతో ఉండి
2: లివింగ్ విత్ గుడ్ క్వాలిటీస్,
1: ప్రకాశవంతమైనటువంటి జ్ఞానపట్టంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు,
2: పీపుల్ హూ ఎంటర్ ఇన్ టు క్వాలిటీస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ ప్రిన్సిపల్స్,
1: వీరు ఆర్యులు అని నిర్ణయం చేసింది.
2: ఇట్ హాజ్ కన్క్లూడెడ్ దట్ దీస్ ఆర్ ఆర్యన్స్.
1: అర్జున, నీ ఇంతవరకు నేను ఆర్యుడని భావించాను.
2: అర్జున, ఐ థాట్ టిల్ నౌ దట్ యు ఆర్ ఎన్ ఆర్య.
1: నీవు దుర్మార్గమనేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నావు.
2: బట్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ది రాంగ్ అండ్ బ్యాడ్ పాత్.
1: అపవిత్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నావు.
2: యు ఆర్ ఫాలోయింగ్ ఎన్ అన్సేక్రెడ్ పాత్.
1: అంధకారంలో మునిగి ఉంటున్నావు.
2: యు ఆర్ గెటింగ్ డ్రౌన్డ్ ఇన్ డార్క్నెస్.
1: నీవు అనార్యుడిగా నిరూపిస్తూ ఉంటున్నావు.
2: యు ఆర్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ అనార్య.
1: ఇలాంటి వాడిని ఆర్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం అన్నాడు.
2: ఇట్ వుడ్ బి రాంగ్ అండ్ షేమ్ఫుల్ టు కాల్ సచ్ పీపుల్ యాజ్ ఆర్యన్స్.
1: కనుక నీవు ఆర్యుడు కమ్మని అనేక విధములుగా కూడాను ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని పురికొల్పాడు.
2: కృష్ణ గేవ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ టు మేక్ అర్జున ఎన్ ఆర్యన్.
1: ఈ అజ్ఞానమునకు మూల కారణము నీ యొక్క మోహము.
2: ది ప్రైమరీ కాజ్ ఫర్ యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ యువర్ అటాచ్మెంట్.
1: ఈ మోహమునకు పునాది అజ్ఞానము.
2: ఫర్ అటాచ్మెంట్ ది బేసిస్ ఈజ్ ఇగ్నోరెన్స్.
1: ఈ దుఃఖ మోహన అజ్ఞానములు మూడు కూడాను కొంతవరకు అరికట్టుకున్న వలన నీ యొక్క ఇంద్రియ నిగ్రహానికి తగిన ప్రయత్నం చేయమన్నాడు.
2: ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ గ్రీఫ్, సారో అండ్ అటాచ్మెంట్, దెన్ యూ షుడ్ రిసార్ట్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఇంద్రియముల విషయాన్ని చక్కగా గమనించాలి.
2: యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
1: జీవయాత్రలో ఇంద్రియములు అనేటువంటివి గమ్యమును చేర్చేటువంటి గుర్రముల వంటివి.
2: ఇన్ ది జర్నీ ఆఫ్ లైఫ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ లైక్ హార్సెస్ విచ్ కెన్ టేక్ యూ టు ది గోల్.
1: ఈ గుర్రమును అదుపులో ఉంచినప్పుడే రథమునకు కాని రథమునందు ఉన్నటువంటి వారికి కాని క్షేమం చేకూరుతుంది.
2: ఓన్లీ వెన్ యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దీస్ హార్సెస్ ద చారియట్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ రైడింగ్ ఇట్ వుడ్ బి సేఫ్.
1: ఈ గుర్రమును స్వేచ్ఛగా వదిలినప్పుడు గుర్రము ఒక రథమునందు కూర్చున్నటువంటి యొక్క యజమానునికి కాని రథమునకు కాని ప్రమాదం సంభవించవచ్చు.
2: If you let them uncontrolled and free, it is likely that the chariot and the person, the resident of it, they may come to grief.
1: Kanuka mottamota neevu gamyanni suchyamanga cheravaranna ee gurramulu modalu neevu adupulo pettukovali.
2: Therefore, if you want to reach the goal safe, have absolute control over these horses.
1: Ee yokka indriyamulaku మాత్రహ అని ఒక కొత్త పేరు పెట్టాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ గివన్ ఎ న్యూ నేమ్ ఫర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ బై ది మాత్రహ.
1: మాత్ర అనగంటే ఏమిటి? యా మాయా ఇది మాత్రహ అని దీనికి అర్థం. ఏది కొలచునో దానికి మాత్ర అని.
2: మాత్ర మీన్స్ ద వన్ విచ్ మెజర్స్.
1: ఇక్కడ ఇంద్రియములు కొలిచేటువంటిది ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యం మనం నిరూపించగలము?
2: How can we prove that these sense organs have the capacity to measure?
1: నాలుక ఉంటుంది.
2: Take the tongue.
1: ఇది తీయగా ఉన్నది, ఇది చేదుగా ఉన్నది అని ఈ రుచులను కొలిచినటువంటిది ఏమిటి?
2: What is it that measures and identifies that such a thing is sweet and such a thing is bitter?
1: ఇది తీపు, ఇది చేదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసి దానికి కొలచి అనేక నిర్ణయం చేసినటువంటిది నాలుక.
2: ఇట్ ఈస్ ఎ టంగ్ విచ్ మెజర్స్ అండ్ విచ్ డిటర్మిన్స్ ది టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ యాజ్ స్వీట్ ఆర్ బిట్టర్.
1: మనిషి బాగానే ఉన్నాడు కానీ ముక్కు మాత్రం పొడువు అని వాని ఆకారాన్ని నిర్ణయం చేసింది.
2: వైల్ డిస్క్రైబింగ్ ఎ పర్సన్స్ ఫేస్ హీఈస్ క్వైట్ ఆల్ రైట్ బట్ హిస్ నోస్ ఈస్ లాంగిష్.
1: ఈ కొలతను చేసినటువంటిది ఏమిటి? కన్నులు.
2: What is it that measures its the length of the nose? It is the eyes.
1: ఇది చాలా శ్రావ్యంగా ఆనందంగా ఉంటున్నది గానము, ఇది స్వరబద్ధంగా లేదు అని మంచి చెడ్డని నిర్ణయం చేసినటువంటిది చెవి.
2: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిటర్మిన్స్ అబౌట్ ది మ్యూజిక్ వెదర్ ఇట్ ఇస్ మెలోడియస్ ఆర్ ది.
1: అదే విధంగా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయాన్ని నిర్ణయం చేసి అనగా కొలచి ఈ మంచి చెడ్డలు నిర్ణయం చేస్తుండాలి ఈ ఇంద్రియములు.
2: ఇన్ దిస్ ఫ్యాషన్ ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ మెజర్ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ డిక్లేర్ దేర్ టేస్ట్.
1: అదే విధంగానే ఈ మాత్ర అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉంటుండాలి.
2: దెర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర.
1: ఇక్కడ ఒక నియతి అన్నారు, పరిమితి.
2: దెర్ ఇస్ వన్ మెజర్మెంట్.
1: పరిమితి,
2: పరిమితి,
1: లిమిట్.
2: దెర్ ఇస్ వన్ లిమిట్.
1: ఈ లిమిట్ అంటే దీనికి ఏ విధంగా ఇంద్రియాలకు లిమిట్ అని మనం నిర్ణయం చేయవచ్చు.
2: దెన్ వీ కెన్ జస్ట్ డిసైడ్ హౌ దిస్ లిమిట్ కెన్ బి అప్లైడ్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ముక్కునిచ్చాడు భగవంతుడు.
2: గాడ్ హెస్ గివన్ నోస్.
1: శ్వాసము, ఉచ్ఛ్వాస నిశ్వాసములను అనుభవించుటకు, గంధము అనగా వాసన చూచుటకు ఈ ముక్కునిచ్చాడు.
2: ఫర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్, ఫర్ బ్రీతింగ్ అండ్ ఆల్సో ఫర్ స్మెల్లింగ్ దిస్ నోస్ హెస్ బీన్ గివన్.
1: ఈ విధమైనటువంటి కార్యముల చేత నీ జీవితాన్ని గడుపుకొని దీనిని ధన్యము గావించి సక్రముగా దీనిని వినియోగించుకోమని ఇచ్చాడు.
2: యూజ్ దిస్ పర్టికులర్ నోస్ ప్రాపర్లీ ఫర్ ది థింగ్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ ఫీల్ హ్యాపీ, బీ హ్యాపీ విత్ ఇట్.
1: ఇది సరైనటువంటి రీతిలో మనం వినియోగించుకున్నప్పుడు భగవత్ ఆజ్ఞను శిరసావించినటువంటి వారం అవుతాం. తదుపరి ఈ ఇంద్రియములను పవిత్రమైనటువంటి దాంతో మనం ప్రవేశించినటువంటి వారం అవుతాం.
2: If we use this nose properly, then we will have obeyed the command of the Lord and also would have used it in the most appropriate way as such.
1: ఇది సక్రమమైనటువంటి మార్గంలో నడుచుకోవటము, భగవత్ ఆజ్ఞను శిరసావహించటము రెండూ జరగటం చేత తద్వారా ఎంతైనా మనకు ఫలితం లభిస్తుంది.
2: కండక్టింగ్ అవర్ సెల్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ఒబేయింగ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ బై డూయింగ్ దీస్ టూ థింగ్స్ వీ గెట్ గుడ్ రిజల్ట్స్.
1: అట్లు కాకుండా ముక్కునిచ్చినటువంటి శ్వాస కోసమని లేక మంచి సుగంధాన్ని అనుభవించడం కోసమని ఇచ్చినటువంటి ముక్కుతో నస్యం వేసుకుంటూ కూర్చుంటే ఇది అపమార్గాన్ని పట్టించినటువంటి వారం అవుతాం.
2: సచ్ బీన్ ద కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఫార్ బ్రీతింగ్ అండ్ ఫార్ స్మెలింగ్ గుడ్ థింగ్స్ యూ యూజ్ ది నోస్ ఫార్ స్నఫింగ్ దెన్ ఇట్ వుడ్ బి
1: తద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఇంద్రియాన్ని తప్పు మార్గంలో ప్రవేశపెట్టినటువంటి వారమే కాకుండా దానిని దుర్వినియోగపరచుకోవటం కూడాను దైవాజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం కూడా అవుతాం.
2: బై యూజింగ్ ఇట్ ఫార్ టేకింగ్ స్నఫ్ వుడ్ హ్యావ్ మిస్యూజ్డ్ ది నోస్ విచ్ హెస్ బీన్ గివెన్ బై గాడ్ అండ్ నాట్ మెయిన్లీ దాట్ వుడ్ హ్యావ్ డిజోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద గాడ్.
1: నాలుగునిచ్చాడు,
2: టంగ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
1: నాయన, నువ్వు మధురమైనటువంటి మాటల చేత ఇతరుల హృదయాన్ని బాధించకు అని చెప్పారు.
2: Child, use this particular tongue to talk sweetly and not to hurt others' hearts.
1: Budhu madhuramainatunte maatalato varini aanandinchali, aananda pettali.
2: Should give them joy by speaking sweet.
1: Hrudayaniki baadha kaligeetunte maatalu ee yokka naaluku dwara pravesha pettakoddu.
2: You should not use words which hurt the feelings of others.
1: Badanda ante kaakunda saattika aaharamunu పవిత్రమైనటువంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి ఆహారమును భుజించమని చెప్పాడు.
2: నాట్ మెయిర్లీ దాట్ యూజ్ దట్ టు టేక్ సాత్విక్ అండ్ హెల్తీ ఫుడ్.
1: దేహమునకు సంబంధించినటువంటి యొక్క విటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటి శక్తి సంబంధమైనటువంటి యొక్క పదార్థములను కూడా నువ్వు భుజించమని చెప్పాడు.
2: టేక్ ఫుడ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ విటమిన్స్ విచ్ కెన్ గివ్ యూ ది స్ట్రెంగ్త్ ఫర్ ద బాడీ.
1: అంతేకాని ఈ నాలుగుతో సిగరెట్లు, బీడీలు, చుట్టలు త్రాగటము, మద్యపానమును సేవించటము, మాంసమును భక్షించటము ఈ విధమైనటువంటి యొక్క వృత్తుల చేత భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంద్రియాన్ని మనం దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం, భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వారం అవుతాం.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యూజ్ ద టంగ్ ఫర్ స్మోకింగ్ సిగరెట్స్ అండ్ ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్ అండ్ ఫర్ టేకింగ్ మటన్ అండ్ సచ్ అదర్ థింగ్స్ వుడ్ హావ్ మిస్యూజ్డ్ అండ్ డిసోబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
1: ఇదే విధముగా ప్రతి ఇంద్రియమును కూడాను ఏ విధముగా భగవంతుడు నిర్ణయించాడో, ఏ నిమిత్తమై అనుగ్రహించి ప్రసాదించాడో ఆ మార్గమును మనం అనుభవించినప్పుడే ఇంద్రియమును సరి అయినటువంటి దీంట్లో మనకు సుఖశాంతిని అందించగలవు.
2: వాట్ ఎవర్ టాస్క్ హావ్ బీన్ అసైన్ టు ది వేరియస్ సెన్స్ ఆర్గన్స్ బై గాడ్ ఇఫ్ యూ యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ అలోన్ దెన్ దెర్ విల్ బి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ఆర్గన్స్ ఫర్ విచ్ దే హావ్ బీన్ గివెన్.
1: ఈ ఇంద్రియములు విషయ సంపర్కము చేత లేక సంసర్గం చేత సుఖదుఖములను, వేడి చల్లదనమును కూడాను అందుకుంటున్నాయి.
2: దీస్ సెన్స్ ఆర్గన్స్ వెన్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ దెన్ దే గెట్ హీట్ అండ్ కోల్డ్, దే గెట్ జాయ్ అండ్ గ్రీఫ్.
1: కేవలం ఇంద్రియములు ఉండినంత మాత్రమున మనకు సుఖదుఖములు ఏమాత్రం కూడాను కలగవు. ఇంద్రియములు విషయముతో కూడినప్పుడే సుఖదుఖాలకు కారణమవుతుంది.
2: By merely having sense organs, you don't get either joy or grief. Only when the sense organs come in contact with these sense objects, you get the joy or grief.
1: నీవు ఇక్కడ ఉన్నావు.
2: You are here in the house.
1: నీ చెవు ఇక్కడే ఉంటుండాలి ఇంద్రియం.
2: Your ear also is here with you.
1: ఏదో నీ గ్రామం లోపల ఏదో జరిగి ఉంటుండాలి.
2: Something has happened in your village.
1: మంచి కాని చెడ్డ కాని.
2: Be it good or bad.
1: అక్కడ విషయం ఉంది, ఇక్కడ ఇంద్రియం ఉంది.
2: There is something which has happened there and your ear is here.
1: Kaani neeku sukham kaani leka dukham kaani aanandam kaani leka vicharam kaani rendu levu.
2: Happiness or grief, joy or sorrow, you don't get from this.
1: Adi edina oka phone egina vachi ayya ee manchi vishayam jarigindante chaala uppungi pothunnav, ee chedda vishayam jarigindante vicharamlo kungi pothunnav.
2: If you get a phone call and come to know what has happened in the village, if it is a good thing then you get joy, if it is a bad thing you get grief.
1: Indriyamulaku vishayam cherinappude sukadukkamulaku karanam aipothundi.
2: Only when the sense
1: akkada vishayam undi ikkada indriyam undi.
2: There is something which has happened there and your ear is here.
1: Kaani neeku sukham kaani leka dukham kaani aanandam kaani leka vicharam kaani.

0: ఇంద్రియములకు విషయం చేరినప్పుడే సుఖదుఖములకు కారణమైపోతా ఉంది.
1: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆబ్జెక్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సెన్స్ ఆర్గన్ దట్ లీడ్స్ టు జాయ్ ఆర్ గ్రీఫ్.
0: కనుక విషయములు ఉండినప్పటికీ విషయము మార్పు చెందేటువని ఇంద్రియములకు దానికి ఏ మాత్రం కూడా చేర్చుకోకుండా చూసుకోవాలి.
1: దేర్ మే బి సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ యూ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ సెన్స్ ఆర్గన్స్ డూ నాట్ కమ్ ఇన్ టచ్ విత్ సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఇవన్నీ కూడా అనిత్యములైనటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఇవి నిజంగా కూడా శాశ్వతమైనటువంటివి కాదు.
1: దీస్ ఆర్ రియలీ నాట్ పర్మనెంట్ వన్స్.
0: ఈ విషయాన్ని మనం ఒక్కొక్క చిన్నదానిని మనం చేర్చుకుంటూ పోవటం చేత మన జీవితము మరింత మాలిన్యంగా మారిపోతుండాలి.
1: By taking small things though, our life becomes impure.
0: ప్రపంచములో అనేక జీవులు ఉంటున్నాయి.
1: There are a number of living beings in the world.
0: ఇక్కడ కొన్ని ఇంద్రియముల చేతనే అవి కట్టుబడిపోతుంటాయి.
1: These living beings become victims of one or two of these sense organs.
0: కురంగ మాతంగ పతంగ నీన భృంగముల వలె అన్నాడు. కురంగ మాతంగ పితంగ అనగా కురంగము, కురంగం అనగా జింక.
1: కురంగము మీన్స్ డియర్.
0: ఇది శబ్దముతోనే స్తంభించిపోతుందట.
1: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ దిస్ ఇస్ ఎ విక్టిమ్ ఆఫ్ ద సౌండ్.
0: శబ్దంతోనే కొంచెం వరకు తాను కట్టుబడిపోతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ బై దిస్ సౌండ్.
0: మాతంగ ఏనుగు,
1: మాతంగ ఎలిఫెంట్,
0: ఇది స్పర్శతో కట్టుబడిపోతుంది.
1: దిస్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ బౌండ్ బై టచ్.
0: ఈ విధంగానే కొన్ని జంతువులు ఒక్కొక్క శబ్ద స్పర్శ రూపరసగంధాదులతో.
1: ఇన్ దిస్ వే ఏ నంబర్ ఆఫ్ ఎనిమల్స్ డిఫరెంట్ ఎనిమల్స్ ఆర్ బౌండ్ బై డిఫరెంట్.
0: పతంగము అని, పతంగం అనగా మిడత.
1: పతంగం ఈజ్ ది నెక్స్ట్ వన్.
0: అది లైటర్ చూచిన తక్షణమే అది వచ్చి దాంట్లో కూలిపోతుంది.
1: The moment it happens to see light, it would like to get itself burnt and join by joining it.
0: Meenamu, chepa.
1: Next one is fish.
0: Chepa, idi rasamunaku. Anaga, erra yokka rasamunu chustilke, adi bandhippabadipothundi.
1: Fish is bound by its taste and tongue.
0: Tummeda.
1: Bee.
0: Idi vasana chusetappudike pushpamlo pravesistundi.
1: By the power of smell, it enters the flower and gets bound.
0: Kuranga. మాతంగ పతంగ నీన బృంగముల వలె అని ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క విషయానికి మాత్రమే కట్టుబడిపోతున్నాయి.
1: ఆల్ దీస్ ఫైవ్ దే ఆర్ బౌండ్ బై ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ బౌండ్ బై వన్ సెన్స్ ఆబ్జెక్ట్.
0: కానీ మానవుడు అన్నింటికీ కట్టుబడిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ బౌండ్ బై ఫైవ్ ఆఫ్ దెమ్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులకు కట్టుబడిపోతున్నాడు.
1: సౌండ్ టచ్ టేస్ట్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ ఈజ్ కంట్రోల్.
0: కనుక ఈ యొక్క చేప కంటే, తుమ్మిద కంటే, ఏనుగు కంటే, జింక కంటే, మిడత కంటే కూడా హీనమైపోతున్నాడు మానవుడు.
1: దేర్ ఫోర్ హీఈస్ బికమింగ్ లోవర్ అండ్ మీనర్ దాన్ ఆల్ దీస్ ఫైవ్ ఎనిమల్స్.
0: దీనికి ఒక చిన్న కథ.
1: దెర్ ఈస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణామూర్తి దేశ సంచారం చేస్తూ వచ్చాడు.
1: Once upon a time, Dakshinamurthy undertook a tour of the country.
0: ఈ సంచారంలో దక్షిణామూర్తి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తాను గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు.
1: In this tour, he considered each one of the elements and each one of the objects as his guru.
0: దక్షిణామూర్తికి 34 మంది గురువులు ఉన్నారని కొంతమంది, 64 మంది గురువులు ఉన్నారని కూడా కొంతమంది చెప్తారు.
1: Some people say Dakshinamurthy had 34 teachers. Some people say that he had 64 teachers.
0: ఒకనాడు వస్తు ఈ సముద్రానికి దగ్గరకు వచ్చి ఇసుక దిన్న పైన కూర్చొని ఆ సముద్రం యొక్క అలలను ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నాడు.
1: Once he happened to go to the shore of a ocean and he was enjoying the waves and the various aspects of the ocean.
0: ఒక్క నిమిషంలో ఏదో గాలికి ఒక చెట్ట వచ్చి పడింది ఆ సముద్రంలో.
1: వన్ వేవ్ బ్రాట్ అండ్ త్రూ ఎ డస్ట్ ఆన్ ద షోర్.
0: తక్షణమే ఈ సముద్రము ఒకదానిపైన ఒకటి అలను పంపించి ఆ చెట్టను గట్టుకు నెట్టించింది.
1: అండ్ ది మూమెంట్ దిస్ డస్ట్ ఫెల్ ఇన్ టు ది ఓషన్ వేవ్స్ కేమ్ వన్ ఆఫ్టర్ అనదర్ అండ్ త్రూ దిస్ డస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: దక్షిణామూర్తి అనుకున్నాడు, అనంతమైన సముద్రము, అఘాధమైన లోతు కలిగినటువంటి ఈ సముద్రము, ఒక్క చిన్న చెత్త వచ్చి దాంట్లో పడితే దానికి ఏమి నష్టము? ఇందుకోసం ఈ విధంగా దీనికి

0: తీవ్రంగా దాన్ని తక్షణమే దీన్ని వెనుకకు నెట్టివేస్తుండాలి అని యోచించాడు.
1: దక్షిణామూర్తి థాట్ ఫర్ ఎ వైల్, ఓషన్ సచ్ వాస్ట్ అండ్ సచ్ డీప్ యాజ్ ఇట్ ఈస్, వై షుడ్ ఇట్ త్రో అవే స్మాల్ లిటిల్ డస్ట్, కుడ్ ఇట్ నాట్ అబ్జార్బ్ అండ్ టేక్ ఇట్.
0: తదుపరి ధ్యాన నిష్ఠయ్యాడు.
1: దెన్ హీ వెంట్ ఇన్ టు మెడిటేషన్.
0: చేసి దీని యొక్క అంతరార్థాన్ని గుర్తించాడు.
1: ఇన్ దట్ మెడిటేటివ్ మూడ్ హీ అండర్స్టూడ్.
0: ఈనాడు కొంత చెత్త వచ్చి తనపైన పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త చెత్త చెత్త చెత్త దండిగా వచ్చి కట్టగలిపటికి సముద్రం రూపుణమని కూడా మరిపింపు చేస్తుంది.
1: ఇఫ్ సచ్ స్మాల్ డస్ట్ ఈజ్ అలౌడ్ బై ది ఓషన్ అండ్ ఇట్ మే అక్యుములేట్ డే ఆఫ్టర్ డే, డస్ట్ మే అక్యుములేట్ అండ్ ఇట్
0: సముద్రాన్ని కప్పివేస్తుంది.
1: ఇట్ మే కవర్ ది ఎంటైర్ ఓషన్ ఇట్సెల్ఫ్ అండ్ చేంజ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుకని మొట్టమొదటి జాగ్రత్తలోని చిన్న చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే తానకి ఏ విధమైనటువంటి అపవిత్రత ఉండదు కదా అనేటువంటి ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలని భావించాడు.
1: హీ కన్సిడర్డ్ అండ్ హీ థాట్ దట్ ఓషన్ హాస్ బీన్ థింకింగ్ దట్ హీ షుడ్ నాట్ అలౌ డస్ట్ టు అక్యుములేట్ లైక్ దట్. ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ హీ షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ ఇట్ ఇస్ థ్రోన్ అవుట్ సో దట్ ఇట్ విల్ బి సేఫ్.
0: ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాలకు కూడాను మనం లోపల ఏమాత్రం కూడా అవకాశము చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ఇంక ప్రవేశించడానికి వీలుండదు.
1: రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇఫ్ యు టేక్ కేర్ టు సీ దట్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఐడియాస్ డు నాట్ కమ్ ఇన్ టు అస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెజర్.
0: ఒక్క చిన్న విషయం ఏమైనా హృదయంలో చేరితే ఇది మంచిదా చెడ్డదా, ఇది చెడ్డదైతే తక్షణమే దాన్ని అలలు మాది బయట పంపించడానికి ప్రయత్నించాలి.
1: Even if it is a small thing, if it becomes bad and if it tries to establish itself in the heart, if it is bad, you should throw it out.
0: Yedu idi chinna vishayam kada chinna vishayam kada ani manamu daniki pravesham isthe kramakramina adi peddadiga maaripothundi.
1: If you think that it is a small thing and it could be excused and if you give room for it in the heart, it starts growing in the heart.
0: Kanukane indriyamu yokka panulanu chakkaga gurtinchi idi manchida cheddada అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుంటే ఏ విధమైనటువంటి చెడు మార్గంలో కూడాను దీన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవచ్చు.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ హౌ విల్ హావ్ టు యూజ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ దెన్ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యూ విల్ బి
0: ఐడెంటిటీకి వశమైపోయినటువంటి మానవుడు ఇంకా వాడు ఏమాత్రం కూడాను కోల్కొనలేడు.
1: A person who is bound by all the five sense organs, how do you...
0: దానికి శాంతి సుఖములు ఏమాత్రం కూడాను లభ్యము కావు.
1: హి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ అట్ ఆల్.
0: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుండాలి.
1: దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: ఒక మహారాజు ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ గ్రేట్ కింగ్.
0: ఆ మహారాజుకు ఐదు మంది భార్యలు.
1: హీ హ్యాడ్ ఫైవ్ వైవ్స్.
0: ఈ ఐదు మంది భార్యలు కూడా ఎవరు చెప్పినట్టు వినేటువంటి వారు కాదు.
1: ఆల్ దీస్ ఫైవ్ వర్స్ దట్ దే వర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు మహారాజా.
0: ఈ మహారాజు రాజులకు మహారాజే కాని చాలా బాధలతో కూలిపోతున్నాడు.
1: హీ మే బి కింగ్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ హీ వాజ్ సఫరింగ్ ఆగోని ఇమెన్స్.
0: తలపైన కిరీటము, తలలోపల విచారము.
1: హీ హ్యాడ్ ఎ క్రౌన్ ఆన్ హిస్ హెడ్ బట్ ఇన్ హిస్ ఇన్సైడ్ హిస్ హెడ్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: ఈ విధంగా వీరికి వశం కావటం చేత కదా ఈ బాధలంతా కలగటం. నిజంగా భార్యకు వసూలు కానటువంటి వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు.
1: As I have become a slave of these wives, I am suffering. Is there anyone in the world who is not a slave of his wife? He thought over this particular matter.
0: ఒకనాడు ఈ విషయాన్ని ప్రత్యక్షంగా కూడా విచారణ చేయటము చాలా కష్టంగా ఉంటుంటది, ఎవరైనా ఏమైనా తలుచుకోవచ్చును అని ఒక సమావేశం చేపించాడు.
1: To enquire this openly and directly, it may not be quite nice. But anyway, he wanted to just have it.
0: ఈ సమావేశానికి పురప్రజలందరూ కూడాను రావాలి అని ఆహ్వానం చేశాడు.
1: He held a meeting and invited all the citizens of that particular country.
0: ఒకవైపున ఒక పెండాలు వేశారు పందిరి, మరొక వైపున ఒక పందిరి వేశాడు.
1: There were two pandals, one on one side, the other on the other side.
0: ఒక పెండాల లోపల, పందిరి లోపల భార్యకు వశమైనటువంటి వారు ఇక్కడ కూర్చోవాలి, భార్యను వశం చేసుకున్నవాడు ఇక్కడ కూర్చోవాలి అని పెండాలు ప్రత్యేకంగా పెట్టాడు.
1: ఆఫ్టర్ దాట్ హీ అనౌన్స్ దాట్ దేర్ ఆర్ టూ పెండాల్స్, వన్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ కంట్రోల్ దేర్ వాయిస్ అండ్ ది అదర్ పెండాల్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ హూ ఆర్ కంట్రోల్ బై ది వాయిస్.
0: వచ్చారు, అందరూ వచ్చారు, భార్యకు వశమైనటువంటి పెండాల్లోనే చేరిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా.
1: సిటిజన్స్ స్టార్టెడ్ పోరింగ్ ఇన్ అండ్ దే వెంట్ ఇన్ టు దట్ పర్టికులర్ పెండాల్ వేర్ దే ఆర్ స్లేవ్స్ ఆఫ్ వైఫ్.
0: చూచాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతమంది ఉంటున్నారు కదా నా రాజ్యంలో, నేను ఒకడు మాత్రం ఉండటంలో తప్పే వచ్చింది అనుకున్నాడు.
1: He observed this phenomenon and he got a little courage and told to himself that he is not the only one, there are quite a few people like him
0: who are sava prarambham kavadaniki munduga okkadu matram vachi bharyanu vasam chesukunnatundi pendallo nilchukunnadu.
1: Just before the commencement of the meeting, one person tickled in and he just went into that pendal it is meant for people who have control their voice.
0: Chala santoshinchadu, okkadaina untunnadu kada ani.
1: King was overjoyed, thinking that at least there is one who has control.
0: Atanu daggariki poyi swagatham chesi, mahanubhavudavu nuvu, neevu ee bharyanu vasam chesukunnatunte vaadiga untunnavu ani atanu aneka rakamga varnichadu.
1: He went to him, addressed him, he was so happy, he said that you are one who has controlled the wife.
0: Eemini vasam chesukotaaniki ee vidhamainatunte margaani nuvu anusarinchavu ani prashninchadu.
1: What is the path and way taken to exercise control your wife? He questioned him.
0: Cheppadu maharaja, nenu bharyani kosamme kaani bharya na avasyam kaadu annadu.
1: He said, no, I am controlled by her and I have not controlled her.
0: అయితే మరి ఈ పెండాల్లో ఎందుకు వచ్చి నిల్చుకున్నావు అన్నాడు.
1: కింగ్ ఆస్క్, వై డిడ్ యు కమ్ ఇంటు దిస్ పెండాల్?
0: మా భార్య చెప్పింది.
1: మై వైఫ్ కమాండెడ్ మీ టు గో టు దిస్ పర్టికులర్ పెండాల్ అండ్ దేర్ ఫోర్ ఐ హావ్ ఓబెయిడ్ అండ్ కమ్ హియర్.
0: పుర ప్రజలంతా ఎక్కడ నిల్చుకుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు.
1: మై వైఫ్
0: ప్రత్యేకంగా పోయి ఉండాలి, నీవు ప్రత్యేకంగా పోయి ఉండాలి అని శాసించింది అన్నాడు.
1: మై వైఫ్ కమాండెడ్ దట్ ఐ షుడ్ నాట్ జాయిన్ అండ్ గోయింగ్ టు ది పండాల్ వేర్ ఆల్ ద పీపుల్ గో, ఐ షుడ్ బి సెపరేట్ అండ్ ఐ షుడ్ గో టు ఏ సెపరేట్ పండాల్, దేర్ ఫోర్ ఐ ఓబే.
0: అట్లా ఉండడానికి వీలు కాదు, వీరందరూ పోయిన చోటే నీవు కూడా పోయి ఉండాలని మహారాజు చాలా గట్టిగా చెప్పాడు.
1: Maharaja told very firmly, no, you cannot be in this pandal, you go and just be in the other pandal only.
0: అప్పుడు ఈ మనిషి చాలా కఠినంగా కూడాను నమస్కారం చేస్తూ, స్వామి మహారాజా, మీరు శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాట నేను.
1: This citizen declared to the Maharaja, Maharaja, he told in very strong terms, you may punish me, you may do anything, but I am not prepared to disobey my wife and go to the other pandal.
0: అప్పుడు మహారాజ అనుకున్నాడు, లోకములు దీనికి లొంగిపోవటం చేత ఈ విధమైనటువంటి బాధలకు గురి అయిపోతున్నామని అతనే మహారాజు అనేటువంటి వాడు మనస్సు. అతనికి 5 మంది ఈ ఇంద్రియములే భార్యలు, ఈ ఇంద్రియాలకు లొంగినటువంటి వాడు వీడు మహారాజు అయినప్పటికీ వీడు బాధలకు తప్పినవి కావు.
1: That king then thought that there are no people who are not slaves of their wives, and that particular king is the mind,
0: and it is tippi cheyataniki evar taramu kaadu,
1: it is not possible to satisfy them.
0: Kannu korutundi nen andamaina kunti ninnanta chudali, nen aneka vidhamaina kunti yokka prapancham yokka saundaryanni nen parikinchali, nannu akkada teeskellu ani tondara pedutundi.
1: I commands and demands that you take me to a place where all the beautiful things are there, beautiful sights are there. I want to see the beauty of the world.
0: Nanaku korutundi naaku ruchikaramainatundi padarthamlanta techi pettu ani oke peedistundi.
1: The tongue demands that all the tasty foods should be supplied to it.
0: Mudumaduramainatundi gaanamu nenu aalakinchalani chevulu korutayi.
1: Ears command that I would like to listen to all melodious and sweet songs.
0: Sugandhani nenu anubhavinchalani mukku korutundi.
1: Nose wants to smell all nice things.
0: Kanuka veetannitini tripti parchukomaneetundi evaru taramavutundi, okati oka vaipu povalantundi marokati maroka vaipu povalantundi.
1: For whom is it possible to satisfy all these things at once?
0: Inte okadaniki okati e matram kudanu oddika ledu.
1: There is no coordination and cooperation between them.
0: కనుక ఈ ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టుగా మనము వాటిని లొంగిపోతే ఇవి మనం అనేక విధములుగా కూడా బాధిస్తాయి.
1: ఇఫ్ యూ ఈల్డ్ టు దీస్ సెన్స్ ఆర్గన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్.
0: మొట్టమొదటి దీనిని అరికట్టుకునేటువంటి మార్గాన్ని నీవు కనిపెట్టమన్నాడు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ యూ హావ్ టు ఫైండ్ అవుట్ ఎ మెథడ్ అండ్ మెజర్ ఆఫ్ కంట్రోలింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: నీ స్వాధీనంలో ఇవి ఉండేటట్టుగా నీవు ప్రయత్నం చేసుకోవాలి అన్నాడు.
1: యూ షుడ్ హ్యావ్ దెమ్ అండర్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
0: కచ్చిత్ ధీరహ, వాడే నిజమైనటువంటి ధీరుడు అన్నాడు.
1: హీ అలోన్ ఈజ్ ధీర అండ్ కరేజియస్ ఫెలో.
0: కనుక నీవు ఇంద్రియాలు నీవు అరికట్టాలనుకున్నప్పుడు ఇంద్రియములు చెప్పినట్టుగా నీవు చేయకుండా మనస్సులకు అప్పచెప్పి మనస్సు బుద్ధితో విచారణ చేసినప్పుడు ఇది మంచి చెడ్డ నిర్ణయాలతో నీ ఇంద్రియాలు ప్రవేశిస్తాయి.
1: Whenever sense organs demand you to do a particular thing, you should not listen to that. You have to listen to your mind. Ask your mind to contact intelligence, and whatever intelligence tells, the mind will command, and then the senses will have to obey.
0: Manasu nadharamuga gonna manavundu.
1: A person who bases his life on the mind,
0: mashu kantenu heenamai patanamagunu,
1: he would come to ruin worse than an animal.
0: Buddhi nadharamuga gonna budhajanundu.
1: The intelligent one and the pundit who makes his life on intelligence,
0: ayokka buddhina adharanga cheskunnatunti vaadu maha purushottamuduga maaripothadat,
1: and he would become a purushottama.
0: కనుక మనము బుద్ధి అనగా ఏమి? నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది.
1: దెన్ యూ హావ్ టు జస్ట్ బేస్ ఆల్ అవర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ మీన్స్ డిస్క్రిమినేటింగ్ థాట్.
0: ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంతిమ వరకు కూడా ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది.
1: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ బి ఏబుల్ టు టేక్ యూ రైట్ అప్ టు ద గోల్.
0: మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణములో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇఫ్ యూ బేస్ యువర్ లైఫ్ ఆన్ మైండ్, విచ్ మూమెంట్ వాట్ చేంజెస్ వుడ్ కమ్ అబౌట్, ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే.
0: ఇది రాతి తెప్పని ఎక్కి నీరు దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ క్రాసింగ్ ఏ ఓషన్ ఆర్ క్రాసింగ్ ఏ రివర్ ఇన్.
0: ఇది ఎక్కడ ముంచుతుందో, ఎక్కడ మునిగిపోతుందో.
1: ఇన్ ఎ స్టోన్ బోట్ యూ డు నాట్ నో వెన్ ఇట్ గెట్స్ డ్రౌన్ and when you also get drowned in it.
0: Hazrat Muhammad undetunti vaadu,
1: there was one Hazrat Muhammad.
0: Itani chaala maha sadgunavantudu, maha gnani.
1: He is an extremely virtuous person and a wise man.
0: Itani poornanga indiyanu nigrahinchukunnatunti vaadu.
1: He had completely controlled his senses.
0: Itaniki anthe kaalamu aasannamayindi.
1: His end came.
0: Atani yokka shishya prasichulantaru kudanu gumigoodinaru.
1: All the disciples and their disciples assembled there.
0: ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడా గొంతును చుట్టినాయి.
1: He was suffering from intense pain in the throat.
0: కానీ దాని నుంచి తప్పించుకోవడానికి హజరత్ మహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు.
1: He made heroic efforts to escape himself from that pain.
0: కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటకు రావటం లేదు.
1: He was trying frantically to tell something, but he could not do it.
0: శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదం బయటకు రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు.
1: The disciples were rather eager to find out what the teacher wanted to tell. They were making every effort to find out what the word was.
0: అయినప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి.
1: హజరత్ went into a meditative mood, and with the grace of God he was able
0: మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది.
1: He was able to speak.
0: అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పదన్నని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి ఏం చెప్పాలని అన్నారు.
1: All the disciples went to him and asked him, Swami, you wanted to say something, please let us know what it was.
0: అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ.
1: Children, I was followed by illusion.
0: అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కులుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట.
1: Illusion told Hazrat, Hazrat, you have, all the other people have become slaves of me, but you have somehow conquered me.
0: అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా రెండు మూడు శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతానో అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు.
1: మహమ్మద్ రిప్లైడ్, ఇల్యూజన్, వెల్ డోంట్ డిక్లేర్ దట్ ఐ ఆల్రెడీ కాంకర్డ్ యూ, స్టిల్ ఎ లిటిల్ లైఫ్ ఇస్ లెఫ్ట్, ఎ ఫ్యూ బ్రీతింగ్స్ ఆర్ లెఫ్ట్. ఐ డోంట్ నో.
0: రెండు సెకండ్లకు ముందు కూడా ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు.
1: ఈవెన్ 2 seconds are left.
0: కడపటి శ్వాస వచ్చేంత వరకు కూడా మాయను నమ్మడానికి వీల్లేదు.
1: Until the last breath comes, it is difficult to believe illusion.
0: కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకుని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది.
1: Till now, I have been able to conquer Maya illusion. But in the last minute, I do not know whether I will be able to.
0: అందువల్ల ఈ కడపటి క్షణం నందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు.
1: In this last minute also, in order to free myself from Maya, I was thinking of Allah, praying to Allah.
0: కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి.
1: Till the last, therefore, we should not yield to these sense organs.
0: ఈ సాంఖ్య యోగం లోపల ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానమని అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna has taught in this Sankhya Yoga at length how to control senses.
0: ఇంద్రియాలు నీవు నిగ్రహించుకుంటేవా తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగం అయినా కూడా సులభం అయిపోతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ సెన్సెస్ దెన్ భక్తి యోగ కర్మయోగ అదర్ యోగాస్ యూ బి ఏబుల్ టు జస్ట్ డూ ఇట్ ఈజీలీ.
0: ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి.
1: అంటిల్ యూ లెర్న్ స్విమ్మింగ్ యూ నీడ్ స్విమ్మింగ్ ఎయిడ్స్.
0: ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు.
1: వన్స్ యూ లెర్న్ స్విమ్మింగ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీవన్.
0: ఇంద్రియ విగ్రహం అయ్యేంత వరకు కూడా నువ్వు ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి.
1: అంటిల్ యూ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దర్ ఇస్ నీడ్ ఫర్ దిస్ పర్టికులర్.
0: ఇంద్రియ విగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు.
1: వన్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ విచ్ ఎవర్ ఫీల్డ్ యూ ఎంటర్.
0: ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది.
1: ఇన్ ది బిగినింగ్ you will have to subject yourself to certain amount of difficulties and problems and troubles.
0: Car driving nechukovali anukunnappudu oka vishalamaina ground lo poi manu deeni nechukotaniki prayatninchali.
1: If you want to drive learn driving of car, you have to go into a open field and then practice.
0: Soothi driving nechukunna tarvata ee chinna sandugondallo kuda nu sulabhanga prayanam cheyavachchu.
1: After you have mastered driving, then you can go into any street, you will be able to just
0: drive. Nee nechukotame sandugondallo kuda నేర్చుకుంటే ఇంకా ఎన్ని విధమైనటువంటి దీంట్లో అయినా నీవు ప్రవేశించవచ్చు.
1: వన్స్ యూ హావ్ అండర్స్టూడ్ ద బ్రాడ్నెస్ ఆఫ్ ద విజ్డమ్ వాట్ ఎవర్ యూ ఫీల్డ్ యూ ఎంటర్ దర్ ఇస్ నో వరీ నో ప్రాబ్లం.
0: కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు.
1: దేర్ఫోర్ హి హస్ జస్ట్ సెడ్ ఫస్ట్ యూ హావ్ టు డెవలప్ దిస్ స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ ఫైండ్ అవుట్ things which are atma and anatma, and after developing this discriminating power, then you can enter into any field.
0: Chalinchetvanti yokka indriyamulu manaku sthiramainatundi aanandanni andinchavu.
1: The wavering sense organs can never give you permanent joy.
0: Marpu chendetunte vastuvulu shashtamainatundi sukhanni andinchavu.
1: Changing objects cannot give you permanent joy.
0: కనుక చెలించేటువంటివి చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి.
1: మూవింగ్ అండ్ వేవరింగ్ థింగ్స్ విల్ గివ్ యూ ఓన్లీ ట్రాన్సియెంట్ జాయ్.
0: నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి.
1: ఇంపర్మనెంట్ థింగ్స్ కెన్ గివ్ యూ ఇంపర్మనెంట్ జాయ్ అలోన్.
0: కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు.
1: అటైన్ అండ్ ఎంజాయ్ ట్రూ అండ్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ ఆత్మతత్వం.
0: ఇది ఆత్మజ్ఞానం.
1: This is knowledge of atma.
0: ఈ ఆత్మ జ్ఞానం ఏగిన లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానం నుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు.
1: If you do not have knowledge of atma, whatever other education, other knowledge you have, it is absolutely useless.
0: ఈ చదువులన్నీ ఇప్పుడు నువ్వు కేవలం పట్టకోటి చదువులని బోధించాడు.
1: All these educations are education to eke out a livelihood.
0: ఆత్మ విద్యే నిజమైన విద్య అని ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు.
1: Knowledge of atma alone is true education. This is what has declared.
0: ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: You will be able to just enjoy unity.
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు.
1: Once you identify yourself with everything, there is no question.
0: ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు నువ్వు భేదభావం కనిపించవచ్చు.
1: ఓన్లీ వెన్ దర్ ఆర్ టూ ఎంటిటీస్ దర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ క్లాష్ బిట్వీన్ దెమ్.
0: ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు.
1: వన్స్ యూ ఎక్స్పీరియన్స్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ యూ డోంట్ వేస్ట్ టైం అండ్ ది క్వశ్చన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దెన్ డస్ నాట్ అరైజ్.
0: అంతా ఒక్కటి.
1: ఆల్ ఈస్ వన్
0: సర్వం విష్ణుమయం జగత్.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని నువ్వు గుర్తించవాలంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దెన్ యూ షుడ్ కంట్రోల్ మైండ్స్ విచ్ ఆర్ వేవరింగ్ అండ్ విచ్ ఆర్ అన్స్టడీ.
0: ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ డేంజరస్.
0: ఇది చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి.
1: దే ఆర్ సంథింగ్ లైక్ హార్సెస్ విచ్ ఆర్ వెరీ ఫాస్ట్.
0: ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకుని పోతే రథమును పాడు చేస్తుంది, మనమల్ని కూడా భ్రష్టు భావిస్తుంది.
1: ఇఫ్ యు డోంట్ హ్యావ్ రెయిన్స్ ఇన్ ఫుల్ కంట్రోల్ దెన్ ఇట్ ఇస్ లైక్ ఈ ది చారియట్ అండ్ ఆల్.
0: కనుకనే దేహమునే రథంగా భావించుకుని
1: ట్రీట్ బాడీ యాజ్ చారియట్,
0: ఇంద్రియముల్నే గుర్రముగా పెట్టి,
1: సెన్స్ ఆర్గన్స్ యాజ్ హార్స్,
0: మనసునే పగ్గములుగా తీసుకుని,
1: మైండ్ యాజ్ రెయిన్స్,
0: బుద్ధిని సారథిగా పెట్టుకుని,
1: ఇంటెలిజెన్స్ యాజ్ ది,
0: జీవుడు ఇందులో ప్రయాణం అయిపోవాలి.
1: And the jiva as the resident of this world also has to travel.
0: ఈ ఇంద్రియములనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి.
1: దిస్ హార్సెస్ సెన్స్ ఆర్గన్స్ విల్ హావ్ టు బి కంట్రోల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ టు సే వేర్ ఇట్ లీడ్స్ అస్.
0: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ డజంట్ హ్యావ్ ఫార్మ్ అట్ ఆల్.
0: ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొంతవరకు మనం జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది.
1: వెన్ వీ బేస్ అవర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ఫార్మ్లెస్ మైండ్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
0: మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ ఫుడ్, అవర్ స్మెల్, అవర్ సైట్, అవర్ లిజనింగ్, అవర్ టచ్, ఆల్ దీస్ థింగ్స్ విల్
0: హావ్ టు బి కంట్రోల్డ్. పిల్లలకు చెప్తుంటాను దృష్టి దోషం రాకుండా చూసుకోమని.
1: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి వుడ్ బి టెలింగ్ దట్ యు షుడ్ నాట్.
0: ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు.
1: ఓన్లీ వెన్ యూ సీ ఎ పర్టికులర్ థింగ్ యూ థింక్ అఫ్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది.
1: వన్స్ యు థింక్ అఫ్ ఇట్ యూ డెవలప్ అటాచ్మెంట్.
0: ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు.
1: ఇఫ్ యూ హియర్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ అబౌట్ ఇట్.
0: దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు.
1: ఆఫ్టర్ థింకింగ్ అబౌట్ ఇట్ యూడ్ లైక్ టు ప్రొసెస్ ఇట్.
0: ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురికొల్పుతావు.
1: వన్స్ యూ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ థింగ్ దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్స్ ఫార్మ్.
0: కనుక ప్రతి ఒక్కటి ఎందుకు కూడాను దోషం అనేటువంటిదా, దోషరహితమైనటువంటి దాన్ని విచారణ చేయాలి.
1: దేర్ ఫోర్ వాట్ ఎవర్ బి ది ఆబ్జెక్ట్ ఫస్ట్ థింగ్ దట్ యు నాట్ సీ ఈస్ డస్ ఇట్ హ్యావ్ డిఫెక్ట్స్.
0: నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనద్దోషం, పంచదోషమును దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రీచ్ గాడ్ యూ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎ డిఫెక్టివ్ విజన్, డిఫెక్టివ్ స్పీచ్, డిఫెక్టివ్ టచ్, డిఫెక్టివ్ స్మెల్, డిఫెక్టివ్.
0: కనుక మాటను మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కంట్రోల్ యువర్ టాక్.
0: కారణం ఏంటంటే నాలుగుకు రెండు పవర్స్ ఉన్నాయి.
1: ది రీజన్ ఈస్ టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్.
0: కన్ను చూచేటువంటి శక్తి మాత్రమే ఉంది, చెవులు వినే శక్తి మాత్రమే ఉంది, ముక్కు వాసన చూసే శక్తి మాత్రమే ఉంది, కానీ నాలుగు అట్టు కాదు. మాట్లాడుతుంది, రుచి చూస్తుంది, రెండు ఉంటున్నాయి. మొట్టమొదటి దాని జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయే ధా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. హీ రసమెరిగినటువంటి నాలుక, సత్యం ఎరిగినటువంటి నాలుక, యువత జాగ్రత్తగా మెలువు, దీనికి తగినటువంటి ఒక భగవత్ చింతన మాత్రమే చేయి, భగవత్ కార్యములు ఎందే పాల్గొను అని దీనికి ఆదేశించాడు జయదేవుడు.
1: జయదేవ హ్యాస్ జస్ట్ సెడ్ ఐ హ్యాస్ ఓన్లీ వన్ పవర్, పవర్ ఆఫ్ విజన్. ఇయర్ హ్యాస్ పవర్ ఆఫ్ హియరింగ్, నోస్ హ్యాస్ పవర్ ఆఫ్ స్మెల్, బట్ ది టంగ్ హ్యాస్ టూ ఫంక్షన్స్ టు పర్ఫార్మ్. ఇట్ కెన్ స్పీక్ అండ్ ఇట్ కెన్ టేస్ట్.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలను మనం ఏమాత్రం కూడా విచారించే అధికారం మనకు లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు థింక్ ఆఫ్ అబౌట్ అదర్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నీ మంచి చెడ్డలను విచారించి మంచిని అభివృద్ధి పరచుకో, చెడ్డను దూరం చేసుకో.
1: యూ థింక్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యూ డెవలప్ గుడ్ అండ్ డిస్ట్రాయ్ బ్యాడ్.
0: ఇతరులను విమర్శించేటువంటి అధికారం కూడా మనకు లేదు.
1: యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజ్ అదర్స్.
0: ఎందుకంటే నిన్ను నీవే విచారించుకోలేనిటువంటి, విమర్శించుకోలేనిటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా నీవు విమర్శించే అధికారం నీకు కలుగుతుంది.
1: If you do not have the power to inquire and look into your own self, how can you have the power to look into and comment about others?
0: Kanuka mottamata ninnu neevu tarinchuko.
1: Therefore first get fulfillment in your own life.
0: Appudu neevu itharulu kuda neevu tarimpa cheyadaniki arhuda avtao.
1: Only after you save yourself you can become a instrument to save others.
0: Kanukani ఎవరి ఎందు కూడాను మనము చెడ్డ పలుకులు గాని, చెడ్డ మాటలు గాని వారిపైన వినియోగించకుండా చూసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ యూజ్ బ్యాడ్ వర్డ్స్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ అండ్ బ్యాడ్ లుక్ అట్ ఎనీ పర్సన్.
0: ఇదే మంచి మాటల ఎందు, భగవత్ చింతన ఎందు, గానములు ఎందు, పాటలు ఎందు, ఇలాంటి దీంట్లో కొంచెం కాలము సార్థకంగా ఆవించుకో.
1: వి విల్ హావ్ టు యూజ్ ఆల్ ద టైమ్ ఇన్ గుడ్ థింగ్స్, గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ లిజనింగ్, గుడ్ టాక్ ఎట్సెట్రా.
0: కనుక ఈ విధంగా ఇంద్రియాలను క్రమక్రమేణా వశమందించుకున్నటకు సాధన.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్సర్సైజ్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్,
0: అభ్యాస వైరాగ్యములే దీనికి కూడా అత్యవసరం.
1: ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హావింగ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్.
0: ఈ వైరాగ్యం, ఇవన్నీ కూడా అనిత్యములు అనేటువంటి వైరాగ్యాన్ని నువ్వు పూనుకుంటే ఇవి సులభంగా నీకు వశమైపోతాయి.
1: యూ విల్ ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్, దెన్ యూ విల్ డెవలప్ డిటాచ్మెంట్.
0: ఈ విధంగా అభ్యాస యోగాన్ని మనం అభ్యసించి తదుపరి వైరాగ్యాన్ని కూడా కొంతవరకు నువ్వు పూనినప్పుడే ఈ ఇంద్రియ నిగ్రహం కూడా నువ్వు కావడానికి వీలవుతుంది.
1: విల్ బి ఏబుల్ టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ ఓన్లీ ఆఫ్టర్ వి రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో డిటాచ్మెంట్.
0: మనం ఆర్యులము కాని అనార్యులము కాదు.
1: వీఆర్ ఆల్ ఆరియన్స్ అండ్ నాట్ అనార్యన్స్.
0: సన్మార్గంలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ ఎంటర్ ఇన్ టు గుడ్ అండ్ కల్చర్డ్ పాత్.
0: పవిత్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సేక్రెడ్నెస్.
0: ప్రకాశాన్ని కూడా చేపట్టాలి.
1: వీ షుడ్ రిసార్ట్ టు ఎఫల్జెన్స్.
0: కనుకని మనము సన్మార్గంలో ప్రవేశించడానికి ఒక ప్రకాశం అనేటువంటిది ఉండాలి. ఆ ప్రకాశమే జ్ఞానం.
1: Only if you have light, the light of wisdom, you'll be able to just take to and desire to good
0: Vare
1: place.
0: Devatalu. Vare devatalu.
1: Those are gods.
0: Veetiki viruddhamainatundi vaade rakshasulu.
1: Things and people are opposite to this are demons.
0: Durmargamunu kaani, apavitrata kaani, andhakaramunu kaani manam aashincharadu.
1: Badness, darkness and wrong things you should never aspire for.
0: కనుక నీ రాక్షసులు చీకటిని ఆశిస్తారు అంటుంటారు.
1: దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ డెమన్స్ సీక్ డార్క్నెస్.
0: ఈ చీకటి రాముల దగ్గర వచ్చి సంభాషణ జరిపేసినటువంటి సమయం లోపల విభీషణుడు వచ్చి పడ్డాడు. విభీషణుడు వచ్చి రాముల పాదం పైన పడ్డాడు.
1: విభీషణ కేమ్ అండ్ ఫెల్ ఆన్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: సుగ్రీవుడు చెప్పాడు, స్వామి రాక్షసులు చీకటిని ఆశిస్తారు కానీ వెలుతురుని ఆశిస్తారా? కనుక వీడు రావణుని తమ్ముడు. ఇలాంటి వాడు అన్నను ద్వేషం చేసుకుని ఈ పాదముల పైన పడినంత మాత్రం మీరు అతన్ని రక్షించడానికి ప్రయత్నించడం చాలా ప్రమాదం అన్నాడు.
1: సుగ్రీవ వాండ్ రామ, రామ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ బ్రదర్ ఆఫ్ రావణ, హీస్ ఎ డెమన్, హీ వుడ్ ఆల్వేస్ లవ్ టు హ్యావ్ డార్క్నెస్ జస్ట్ బికాస్ హీ హాస్ జస్ట్ క్వారల్డ్ విత్ హిస్ బ్రదర్ అండ్ కమ్ హియర్, షుడ్ నాట్ బిలీవ్ హిమ్.
0: అన్నను ద్వేషం చేసుకుని ఇచ్చేటువంటి తమ్ముడిని నమ్మటం చాలా ప్రమాదమే అని అన్నాడు.
1: ఇట్ ఈస్ రాదర్ డేంజరస్ టు బిలీవ్ యువర్ బ్రదర్ హూ బికమ్స్ అన్ ఎనిమీ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్ అండ్ కమ్స్.
0: రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుగ్రీవ నీవు మాత్రం అన్నను ద్వేషం చేసుకోలేదా? రామ విషయాన్ని మొట్టమొదటి నీవు గుర్తించుకోమన్నాడు.
1: రామ త్రూ ఏ స్వీట్ స్మైల్ అట్ సుగ్రీవ అండ్ టోల్డ్ సుగ్రీవ, హ్యావ్ యూ నాట్ బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రదర్, ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ డిఫెన్స్.
0: ఎవరైనా సరియే నాకు, నీవాడని ఒక వరియనా స్వామి, నేను నీవాడినని పాదముల పైన పడ్డాడు, వాడు నావాడి. ఏ వాడైనా సరే వాడు నావాడి, వాడికి నేను అభిమిస్తాను, వాడు నేను ఒప్పుకున్నాను, వాడు నావాడు అన్నాడు.
1: రామ డిక్లేర్ దట్ ఐ వుడ్ గివ్ ప్రొటెక్షన్ టు ఎనీ పర్సన్ హూ సేస్ అండ్ ఫాల్స్ అట్ మై ఫీట్ అండ్ సరెండర్స్ హిమ్సెల్ఫ్ అండ్ సేస్ దట్ ఐఎమ్ యువర్స్, ఐ డు నాట్ కేర్ హూ ఇట్ ఈస్.
0: తర్వాత అంగదుడు ప్రశ్నించాడు.
1: దెన్ అంగద్ ఆల్సో క్వశ్చన్ రామ,
0: స్వామి అతనికి అభయం ఇచ్చావు, నీకు లంకను పట్టం కడతానని చెప్పని చెప్పావు, కానీ రేపటి నేను రావణుడే వచ్చి స్వామి నేను నీవాడు కంటే ఇంకా అతనికి ఏ రాజ్యాన్ని కడతావు అన్నాడు.
1: స్వామి యూ హ్యావ్ గివన్ ప్రొటెక్షన్ టు హిమ్ అండ్ యూ అష్యూర్డ్ హిమ్ దట్ యూ వుడ్ బి మేకింగ్ హిమ్ ది కింగ్ ఆఫ్ లంక, బట్ సపోజ్ రావణ హింసెల్ఫ్ కమ్స్ అండ్ సరెండర్స్ టు యూ అండ్ వాట్ కింగ్డమ్ విల్ యూ గివ్ హిమ్?
0: రావణుడికి అంత మంచి బుద్ధిని కలిగితే నేను భరతుణ్ణి చేత పట్టుకుని ఇవి అడుక్కొని ఈ యొక్క అయోధ్యకి అతన్ని రాజుగా చేస్తానన్నాడు.
1: అండ్ ఇఫ్ రామ గెట్స్ సచ్ గుడ్ ఐడియాస్ అండ్ హీ సరెండర్స్ దెన్ ఐ విల్ ఆస్క్ అండ్ బిసీచ్ భరత అండ్ మేక్ రావణ కింగ్ ఆఫ్ అయోధ్య ఇట్సెల్ఫ్.
0: నేను ఎవరిని అడిగేటువంటి వాడు కాదు.
1: ఐ నెవర్ ఆస్క్ ఎనీవన్.
0: అడుక్కోవటం నా స్వభావం కాదు.
1: ఆస్కింగ్ ఈజ్ నాట్ మై.
0: కానీ నిజంగా రావణుడికి అంత మంచి బుద్ధి వస్తే నేను భరతుని కూడా నేను అడుక్కుంటాను.
1: ఇఫ్ హీ రావణ హింసెల్ఫ్ వాంట్ టు గెట్ సచ్ గుడ్ థాట్స్ దెన్ ఐఎమ్ ప్రిపేర్ టు ఆస్క్ భరత హింసెల్ఫ్ అండ్ గెట్ కింగ్.
0: కనుక దైవత్వంలో ఇంత పవిత్రమైనటువంటి హృదయాలు, విశాలమైనటువంటి భావాలు నింపుకోవటం చేతనే జగత్తుకు ఆదర్శవంతమైనటువంటి స్వరూపంగా రూపొందింప చేస్తూ వచ్చాడు.
1: Because the avatars have filled themselves with such sacred thoughts and such broad ideas, they have been able to set examples for the world.
0: కనుక ఇవన్నీ కారణం ఏమిటి? ఇంద్రియ నిగ్రహమే.
1: What is the primary thing for all this? It is control of sense organs.
0: దైవం యొక్క హస్తంలో ఉంటున్నాయి సర్వేంద్రియములు.
1: ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్
0: ఎవరు ఇంద్రియాన్ని వశం చేసుకుని ఉంటుంటాడో వాడు ఎట్టి కార్యైనా చేయడానికి సమర్థుడే అవుతాడు.
1: హూ ఎవర్ కంట్రోల్స్
0: వాడు చేయలేనటువంటి పని ఒక్కటి ఉండదు లోకంలో.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఎ పర్సన్ హూ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ అచీవ్ ఇన్ ద వరల్డ్.
0: ఒక్క క్షణం లోపల కూడా సృష్టిని కూడా చేయగలడు.
1: హీ కెన్ ఈవెన్ క్రియేట్.
0: ఇంద్రియాలకు వశదు కావటం చేత సృష్టికి లొంగిపోతున్నాడు.
1: If any person becomes a slave of sense organs, he is
0: also dasudaina jagamantatikintanna dasude kada.
1: If he becomes a slave of desire, he is a slave of the entire world.
0: Asa jeevinchu vaaniki anayamunu dasulu lokulella aasane jeevinchina vaaniki lokamanta vaaniki dasulaipotharu.
1: If he can conquer desire, he will have conquered the entire world and everyone
0: else. Asa lokamainatundi vaadu deshanikanta lokoyipothadu.
1: If a person becomes a slave of desire, he is a slave of the entire world.
0: Kanuka neevu indriyalaku neevu dasudu kaaradu. Neeku indriyalu dasutvanni pondali.
1: Therefore you should not become a slave of sense organs. Sense organs should become your slave.
0: Appude naa karyamlo neevu pradhanamainatundi oka kattaga roopondutavu.
1: Then only you will be able to become an instrument in my mission.
0: అర్జున లెమ్ము, నీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునేటువంటి ఉపాయం తెలుసుకో.
1: అర్జున అరైజ్, ట్రై టు అండర్స్టాండ్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్.
0: ఈ శోకంతో నీవు కుంగి పొంగిపోవద్దు.
1: డు నాట్ గెట్ ఎలేటెడ్ అండ్ డు నాట్ గెట్ డిజెక్టెడ్ బై దిస్ పర్టికులర్ గ్రీఫ్.
0: కనుక నీ శోకానికి మూల కారణం అజ్ఞానము, ఈ యొక్క ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకోమని చెప్పాడు.
1: ది ప్రైమరీ రీజన్ ఫర్ యువర్ గ్రీఫ్ ఈజ్ ఇగ్నరెన్స్. ట్రై టు అండర్స్టాండ్ the atma and anatma and then you'll be able to just get control of sense organs.
2: That was the 17th in a series of 34 discourses Bhagawan delivered on Gita in 1984. In this discourse, which was delivered by him on 22nd August 1984, he spoke about the first and foremost step to spiritual success, which is control of senses. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు లెట్ హిజ్ లవ్ ఫ్లో టువర్డ్స్ ద సుప్రీం డివినిటీ. ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ టు రియలైజ్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ బోర్న్ టు లివ్ ఎ సెల్ఫిష్ లైఫ్ ఎంటైర్లీ ఫర్ హిమ్సెల్ఫ్, బట్ టు సర్వ్ ది సొసైటీ విత్ అవేర్నెస్ దట్ ది సొసైటీ ఈజ్ డివినిటీ ఇట్ సెల్ఫ్. సంకుచిత భావముల సమయ

0: మ్యాన్ హ్యాస్ టు ఫర్గెట్ హిమ్సెల్ఫ్ టోటలీ అండ్ డెడికేట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ. హీ షుడ్ గివ్ అప్ ఆల్ నారో మైండెడ్నెస్ అండ్ ఆఫర్ హిమ్సెల్ఫ్ టోటలీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది సొసైటీ అండ్ ద నేషన్. అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్? వాట్ గ్రేటర్ మెసేజ్ ఆఫ్ గురు కెన్ ఐ గివ్ యూ దాన్ దిస్ ట్రూత్?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
1: మానవత్వము కేవలం ఒక స్వార్థమునకై నియమించినటువంటిదిగా భావించి తన సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తూ ఉంటున్నది ఈనాడు.
0: టుడే హ్యూమానిటీ ఈజ్ మిస్టేకింగ్ దాట్ లైఫ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు లివ్ టోటలీ ఫర్ సెల్ఫిష్నెస్ అండ్ దస్ గివింగ్ అప్ ద నోబల్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ సర్వీస్ టు అదర్స్.
1: మానవ జీవితములో అభివ్యక్తము కావలసినటువంటిది ఈశ్వర భావమే.
0: What has to express itself in human life is divine nature of human beings.
1: Srushti anaga eeshwarechaka prakatane.
0: Creation is only an expression of the will of God.
1: Kanukane deeniki prakruti ani peru pettaru.
0: That is why it has been given the name prakruti.
1: ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈశ్వర స్వభావమే ఉండాలి, ఉండి తీరాలి.
0: ఎవ్రీ బీయింగ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ దిస్ నేచర్ అండ్ దిస్ క్రియేషన్ షుడ్ ఎసెన్షియలీ పొసెస్ ద డివైన్ క్వాలిటీ అండ్ డివైన్ నేచర్.
1: ఇట్టి ప్రాకృత ఈశ్వరతత్వాన్ని ప్రకటింపచేయ నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఈజ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఐడియా మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద డివైన్ నేచర్ అండ్ డివైన్ హ్యూమానిటీ.
1: ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు.
0: కాన్షియస్నెస్ యాజ్ ఫౌండ్ ఇన్ నేచర్ ఈజ్ నాట్ వితౌట్ పర్పస్.
1: అహంకారపరమైనప్పుడు వికృతియు ఆత్మపరమైనప్పుడు సుకృతియును పొందుతున్నది.
0: వెన్ కాన్షియస్నెస్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ బికమ్స్ క్రూకెడ్, వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ బికమ్స్ డివైన్.
1: అయితే ఈనాడు ఈ ప్రకృతి యొక్క చైతన్యాన్ని ఎవరికి మనం అర్పితం గావించాలి?
0: ఇన్ దట్ కేస్ టు హూమ్ షుడ్ వి డెడికేట్ దిస్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ గివన్ బై నేచర్?
1: స్వార్థమునకు కాదు, స్వప్రయోజనమునకు కాదు, ఈశ్వరార్పితమే గాయించాలి.
0: సర్టన్లీ ఫర్ నాట్ సెల్ఫిష్నెస్ అండ్ ఫర్ సెల్ఫ్ సీకింగ్, ఇట్ ఈస్ ఫార్ డెడికేటింగ్ ఇట్ సెల్ఫ్ టు డివినిటీ అండ్ ఈశ్వర.
1: కానీ ఈనాడు అహంకారపరమైనటువంటి యొక్క ఆశలను అభివృద్ధి గావించుకోవటం చేతనే మానవత్వం అనేటువంటిది నశించి దానవత్వము పశుత్వంగా మారి దివ్యత్వాన్ని మరిపించి దైవత్వానికి దూరమై దానవత్వంలో జీవిస్తూ ఉంటున్నాం.
0: యాజ్ మ్యాన్ హెస్ డెవలప్డ్ సెల్ఫిష్ డిజైర్స్ ఇన్ ఎక్సెస్ అండ్ బియాండ్ ఎనీ లిమిట్, హీ హెస్ లాస్ట్ హిస్ హ్యూమన్ నేచర్ హిస్ డివైన్ నేచర్ అండ్ బికమింగ్ ఎన్ యానిమల్ ఎ బ్రూట్ అండ్ ఎ డెమన్.
1: కనుకనే మానవుడు వేయు ప్రతి అడుగు కూడాను ధర్మము తప్పుచున్నది.
0: That is the very reason why at every step man is going on the unrighteous path.
1: Prati aasa endukudanu kevalamu oka